0: cannot understand.
1: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తుందని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు, ఇంకా గుంతకల్లునందు, ఇంకా కొన్ని కర్నూలునందు, ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధమైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
0: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling
1: manava seve madhava seva ani rajakeeyallo kaavalu kevalam uchcharistuntare kaani satya sai samasthale indi idi pratyaksha swaroopanni dharistundadi.
0: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to
1: Prema God. Swarupulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
0: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ without sinking or without being elated, you must regard your service as your duty and you must fructify your life by service.
1: Mukhyamuga ee samaveshamlo ninnayinchinatundi oka ninnayalu kevalamu kaagithallo cherchinanta maatramna prayojanam ledu.
0: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
1: Karma swaroopanni dharinchali.
0: They should be given a form of practice.
1: Prati okkaru kodanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ఎస్టాబ్లిష్ దీస్ డెసిషన్స్ ఇన్ ప్రాక్టీస్.
1: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
0: సమ్ పీపుల్ ఆన్ సమ్ ఒకేషన్స్ దే ట్రాన్స్గ్రెస్.
1: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
0: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
1: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
0: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
1: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
0: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
1: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
0: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
1: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
0: అవర్ వర్క్ ఈస్ విత్ లవ్.
1: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
0: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
1: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
1: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
0: దివ్యాత్మ స్వరూపస్ ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
1: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
0: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
1: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
0: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
1: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
0: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: ఇంకా రెండవది అసూయ.
0: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
1: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగా చేసుకుంటుంటారు.
0: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
1: ఈ అసూయ చెడ్డ రోగం.
0: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
1: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
0: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
1: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
0: ది డివైన్ అండ్ సేక్రెడ్ హ్యూమన్ నేచర్ ఇస్ చేంజ్డ్ బై హిమ్ ఇంటూ ఎ డెమోనియక్ నేచర్.
1: కనుక ఈ అసూయ అనేటువంటి యొక్క రాక్షసుని మనలో ప్రవేశింప చేయకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నాట్ అలౌ దిస్ డెమన్ ఆఫ్ జెలసీ టు ఎంటర్ అస్.
1: ఇంకా ఆడంబరము.
0: నౌ కమ్స్ ది ఎగ్జిబిషనిజం.
1: వారేదో చక్కగా చక్కెర పొంగల్ చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
0: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ ఎన్ ఈక్వల్ స్వీట్.
1: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
0: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
1: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
1: Misuse of money is evil అన్నాడు.
0: Misuse of money is evil.
1: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
0: Wealth is the form of Lakshmi.
1: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టుంటే వారు మాత్రం.
0: ఇఫ్ వీ మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్
1: గోల్. అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవు ఎంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
0: When there is a need, you can spend any amount.
1: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
0: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
1: కనుక ఒక చిన్న మరొక విషయము.
0: There is one other instance.
1: చిన్న చిన్న విషయాలకు కూడాను, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
0: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్
1: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్
1: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
0: దేర్ మెనీ ఏబుల్ పీపుల్
1: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
1: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
1: ఉదాహరణ మీకు చూడండి,
0: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
1: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
0: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
1: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
0: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్లు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
0: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హ్యావ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
1: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
0: We have not
1: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
0: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
1: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద హాల్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
1: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
0: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
1: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంకా మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
0: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
1: డబ్బుతో పనే లేదు.
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్ దిస్?
1: డబ్బుతో పని లేకుండా జరుగుతుండాలి కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
0: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
1: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
1: అనేక విభాగములు అయిపోతుంటాయి.
0: If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west, so many divisions will appear.
1: Kanukani, ee vidhamgane my life is my message. Swami prashanti nilayamlo ee vidhanga karyakramalu jarupuntado ade vidhanni meeru anusarinchali.
0: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in prashanti nilayam, so you must conduct your program.
1: Mee tindi meeru tintunnaru. మీ వసతుల్లో మీరు ఉంటున్నారు. ఎన్ని కష్టములకో ఎన్ని నష్టములకో ఎన్ని విధమైన బాధములకో గురి అయిపోయి సహనంతో మీరు ఈ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: యు ఆర్ టేకింగ్ యువర్ ఫుడ్, యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ రెసిడెన్సెస్, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ టు సో మచ్ ట్రబుల్ అండ్ ఎంజాయింగ్.
1: పనే లేదే.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
1: కనుక ఇలాంటి విషయాన్ని చక్కగా మనం గుర్తించుకోవాలి.
0: వీ మస్ట్ రికగ్నైజ్ ఇట్ ఈస్ దీస్ థింగ్స్ దట్ వీ షుడ్ రికగ్నైజ్.
1: కొన్ని రాష్ట్రాల లోపల చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను కొంత డబ్బును వసూలు చేసుకునేటువంటి యొక్క తప్పు మార్గాన్ని అనుసరిస్తున్నారు.
0: ఇన్ సమ్ స్టేట్స్ ది రాంగ్ పాత్ ఆఫ్ కలెక్టింగ్ మనీ ఈవెన్ ఫర్ స్మాల్ ట్రివియల్ ప్రోగ్రామ్స్ ఈస్ బీయింగ్ అడాప్టెడ్.
1: ప్రేమ స్వరూపులారా, అధికారి అయినటువంటి వారు కొంతవరకు ఈ మార్గాన్ని అవలంబించినప్పటికీ మిగిలినటువంటి వారు ఈ బిచ్చమేసేటువంటి మార్గానికి మీరు ఏమాత్రము అంగీకరించకండి.
0: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ ది లీడర్స్ సమ్ టైమ్స్ టేక్ టు సచ్ ఎ రాంగ్ పాత్, లెట్ నాట్ ది డివోటీస్ టేక్ టు దిస్ పాత్ ఆఫ్ బెగింగ్.
1: ఇంకా కట్ట కడపటి విషయం ఏమిటనగా ఈ సమావేశంలో మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి.
0: The last item which we should be explained to you is that in these conferences we should adopt a
1: దేశములో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: From the time of the conference, each family to protect one poor man should be attempted.
1: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
0: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
1: ప్రతి కుటుంబం కూడాను, ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
0: Each family every day it should try and give relief to one person by giving him food.
1: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
0: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying for food...
1: కనుక నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా, ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను, ఒక్కొక్క వ్యక్తి కాదు, ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనుణ్ణి అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
0: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
1: నిజమైన సాధన ఏమిటనగ అన్నదానము కన్నా అధిక దానం వేది.
0: The true sadhana says that giving food to a hungry man is
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
0: Which God is there higher than the parents.
1: కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ ఇట్ ఫర్
1: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
0: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్.
1: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
0: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
1: వారిని నీవు పూజించు.
0: వర్షిప్ యువర్ ఫాదర్
1: వారిని నీవు ప్రసన్నుని గావించుకో.
0: యూ ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవం ఏది? జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
0: Where is the God which is higher than the father and mother?
1: Daya kante ekkuva dharmam edi?
0: Where is the dharma which is on a higher pedestal than
1: sujana sangati kanna chuda labham edi? Sujana sangati kanna chuda labham edi?
0: More than good company, what is there which is better and more profitable?
1: Krodambu kanna shatrutvam edi? Krodambu kanna shatrutvam edi?
0: Where is the greater enemy than anger?
1: Runamu kantenu narnaku rogam edi?
0: What is the disease which is worse than being indebted?
1: ధరణి అపకీర్తి కంటేను మరణమేది?
0: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
1: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
0: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
1: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
0: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్ ఆఫ్?
1: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
0: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
1: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
0: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
1: Ikkada inkokka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
0: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
1: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
0: This will not result in good, this will result in harm.
1: Manam evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
0: Whom we are giving such food and whom we are protecting a second
1: person. Ilante aadambaramulu lekukunda mana samasthi endu sodaratvanni pavitramainatundi oka daivatvanni kudanu manam aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashisthunnanu.
0: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
1: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti nahi.

హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ।

0: Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: ఆల్ దిస్ విజిబుల్ వరల్డ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి త్రిగుణముల యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: The man with these attributes, how do you expect him to go beyond these attributes?
1: కాని త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: However, when once he recognizes the good and bad in these three attributes, he can certainly grow beyond them.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ విదౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోనా ప్రవేశించడు.
0: He will not resort to any action thoughtlessly.
1: కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి ఒక గుణములే.
0: Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడాను రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక్.
1: కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: There will be no scope to desire for God unless earlier he desires for worldly things.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: Desires may vary, but their nature is one and the same.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోజుగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యూ ఫైండ్ ది స్పైస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: In order to have this pious quality, perhaps the tamasic quality,
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: The rajasic emotion is also a step in the
1: ladder. ఈ రెండింటిని దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసికం.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితం గడుపుతూ వచ్చాడు.
0: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ హి స్పెంట్ హిస్ లైఫ్.
1: దయా దాక్షిణ్య రహితమే తామసికం.
0: తామసిక్ క్వాలిటీ డల్నెస్ ఇస్ ద వన్.
1: అక్షస్థితిలో ఉండినటువంటి యొక్క ఈ రత్నకారుడు,
0: రత్నకార ఆఫ్ దిస్ క్వాలిటీ ఆఫ్ దిస్ నేచర్,
1: సప్తఋషుల యొక్క దర్శనం చేత,
0: బికాస్ హీ కుడ్ విజిట్ ది సెవెన్ సెయింట్స్,
1: వారి స్పర్శనం చేత,
0: యాజ్ హీ కుడ్ ఎక్స్పీరియన్స్
1: సంభాషణం చేత,
0: యాజ్ హీ కుడ్ కన్వర్స్ విత్ దెమ్,
1: మహా తపస్విగా మారిపోయాడు.
0: హీ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ మైటీ పెనెన్స్.
1: కేవలం తపస్వి మాత్రమే కాక,
0: నాట్ మియర్లీ పెనెన్స్,
1: గొప్ప కవిగా కూడా రూపొందాడు.
0: హీ కుడ్ ఆల్సో బికమ్ ఎ డివైన్ కంపోజర్.
1: ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు.
0: His composition is one of the divine composition.
1: Kavi anaga evaru?
0: Who is kavi?
1: Kavi kraanta darshana. Kraanta darshana. Trikalamulu yandu kudanu tana yokka tattvanni gurtinchinatunti vaadu nijamaina kavi.
0: Kavi the poet is the one who knows his innate nature in all the three periods
1: past,
0: of time.
1: Past, present and future.
0: The one who knows.
1: Kudanu gurtinchinatunti vaade kavi.
0: The one who knows the past, present and future is a true kavi or poet.
1: Kani ee naati kali prabhavam cheta konni padamulu pondinchinanta maatram cheta kavi ga roopondutunnadu.
0: But in the modern age we call him a poet because he could assemble few words.
1: Veerandaru kudanu kavulu kaadu.
0: There are no poets at all.
1: Valmiki, Vyasudu, veerandaru kudanu tapasyakti chetane trikalamulu darshinchi trigunaatmakamainatundi daivatvanni దర్శించి వారు త్రికాల బాధ్యులుగా మారిపోయాడు.
0: సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస, దే హావ్ అండర్టేకెన్ ద పెనెన్స్ అండ్ కుడ్ నో దాట్ విచ్ ఇస్ బియాండ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ద డివినిటీ అండ్ బికేమ్ డివైన్ కంపోజర్స్ సబ్సీక్వెంట్లీ.
1: కనుక
0: సో
1: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము.
0: ద రత్నకార who was totally tamasic in full dullness could become the one of pious quality because of good company.
1: Kanuka tamasikam anetundi maatchukodaniki veelu kaadani manam balahinulu kaakoddu.
0: We should not become weak by saying that we can't turn this tamasic quality.
1: Annitiki nee daiva anugrahamu moola kaaranamu.
0: For everything God's grace is the
1: cause. Eppudu ekkada ee vishayam lopala daiva anugraham manaku praaptinchunu.
0: When, where, how you are going to the recipient of God's grace.
1: Kanuka ee tamasikam tamasikam gaane eppatiki undadu.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikam lo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious
1: quality. Tamasikam rajasikam lo, rajasikam tamasikam satvikam lo ee vidhanga oka class maaranakkaledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivanugraham cheta పెద్దల యొక్క ప్రబోధన చేత డైరెక్ట్ గా సీదా సాత్వికంలో ప్రవేశించవచ్చు.
0: ద వన్ విత్ తామసిక్ క్వాలిటీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ లిసనింగ్ టు ద డివైన్ టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్ హీ కెన్ బికమ్ ఎ సాత్విక్.
1: కనుక తామసికుడైనటువంటి యొక్క రత్నకారుడు తపస్సును ఆచరించి మహర్షుల యొక్క ప్రబోధన చేత శుద్ధ సాత్వికుడిగా మారిపోయాడు.
0: Ratnakara, who is tamasic, because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasik.
1: Idi chhatramu.
0: It is one of valor.
1: Deshamu.
0: The hatred.
1: Asuya.
0: Jealousy.
1: Adambaramu.
0: Form.
1: Ahankaramu.
0: Ego.
1: Krodhamu.
0: Anger.
1: Ityadi gunamulato kudinatundi ee rajasikamu.
0: Rajasik carries with it these three qualities.
1: Deenikanta సరి అయినటువంటి యొక్క ఋషి ఎవరు?
0: హూ ఇస్ ది సేజ్ దట్ రిప్రజెంట్స్?
1: విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర సింబలైజెస్ దీస్ క్వాలిటీస్.
1: ఇంత రాజసికంతో జీవించినటువంటి యొక్క విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర విత్ సచ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్,
1: తన జీవితం అంతకుడును రాజసికంతోనే గడిపినటువంటి విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర హూ స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఫుల్ ఆఫ్ రాజసిక,
1: గొప్ప మహర్షిగా మారిపోయాడు.
0: బికేమ్ ఎ గ్రేట్ సేజ్ లేటర్.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠులు వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రముగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హిస్ బ్రహ్మర్షి అండ్ దేర్ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మర్షి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలనం చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: ది హేట్రెడ్ హెస్ గాన్ టు దట్ ఎక్స్టెంట్ హ్యాస్ టు ఫినిష్ హిమ్ ఆఫ్ టోటల్లీ.
1: ఒకనొక దినము
0: ఆన్ వన్ డే
1: వశిష్ఠుల వారు తన ధర్మపత్ని అయిన అరుంధతి
0: పూర్ణ
1: వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండినప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలె ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: వన్ డే ద సేజ్ వశిష్ఠ వాజ్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. దే వర్ వాచింగ్ ద బ్రిలియన్స్ అండ్ ద షైనింగ్ లైట్ ఆఫ్ ఫుల్ మూన్ అండ్ అరుంధతి వాజ్ ప్రైజింగ్ ద మూన్ లైట్. వశిష్ఠ సెడ్ yes, ఇట్ ఇస్ సో బ్రిలియంట్ సో బ్యూటిఫుల్ కంపేర్డ్ టు దట్ ద పెనన్స్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర.
1: ఈ విషయాలు పొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
0: విశ్వామిత్ర హర్డ్ దిస్ స్టాండింగ్ బిహైండ్ ద బుషెస్.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: హస్ థ్రోన్ అవే ద స్వోర్డ్ హీ వాస్ హోల్డింగ్ ఆన్ హ్యాండ్.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్న గాఢంగా విచారిస్తూ ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు, ఇలాంటి పై వాణిపైన నేను ద్వేషం పూనటము ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, ఛీ ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠుల వారి పాదాలపైన పడ్డాడు.
0: విశ్వామిత్ర ఫెల్ట్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
1: ఎప్పుడు వశిష్ఠుల వారి పాదము పైన పడినాడు,
0: ద మూమెంట్ హీ ఫెల్ ఆన్ హిస్ ఫీట్,
1: వశిష్ఠుల వారు తన ముఖమైన చూడకుండా
0: వశిష్ఠ డిడ్ లుక్ ఎట్ హిస్
1: ఫేస్, ఆశీర్వదించి
0: బ్లెస్డ్ హిమ్,
1: విశ్వామిత్ర బ్రహ్మర్షి లెమ్ము అన్నాడు.
0: హి సెడ్ విశ్వామిత్ర బ్రహ్మర్షి గెట్ అప్.
1: ఇంతకాలము రాజర్షి అని పిలుస్తున్నటువంటి యొక్క వశిష్ఠుల వారు సహజంగా ఏ విధమైన విచారము లేకుండా బ్రహ్మర్షి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
0: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ద టైమ్ యాజ్ రాజర్షి, నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
1: ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మర్షి కావడానికి కారణం ఏమిటి, మీరు ఎందువల్ల నన్ను బ్రహ్మర్షి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ హి ఆస్క్డ్ హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మర్షి నౌ, వాట్స్ ద రీజన్.
1: విశ్వామిత్ర ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు,
0: సో లాంగ్ యువర్ ఈగో,
1: అహంకారంలో పుట్టావు, అహంకారంతో పెరిగావు, అహంకారంతో జీవించావు, నీ జీవితం అంతా కూడా అహంకారంలోనే గడిపావు,
0: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో,
1: ఎవరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు,
0: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
1: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూలన గావించి నా పాదాలపైన పడ్డావు.
0: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ అట్ మై ఫీట్.
1: ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: కనుకనే నీవిప్పుడు బ్రహ్మర్షి అయినావు అన్న.
0: నౌ హియర్ ఆఫ్టర్ యువర్ బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
0: హూ ఇస్ బ్రహ్మర్షి? ద వన్ విదౌట్ ఈగో ఇస్ బ్రహ్మర్షి.
1: అహంకారము అభిమానము మమకారము ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి ఇస్ ద వన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఈగో అటాచ్మెంట్ పొజెసివ్నెస్.
1: ఎట్టి విద్యలను కాని ఎట్టి పదవులను కాని ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక
0: దే విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ దేర్ స్కాలర్షిప్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ వాట్సోఎవర్
1: నేను కేవలం భగవంతుని యొక్క చేతిలో అని బొమ్మను
0: దట్ దే విల్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ ఆన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డివైన్
1: ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని
0: దట్ ఎవ్రీథింగ్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్
1: అతని చేతిలో ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చునా ఆడించవచ్చు
0: ఐఎమ్ జస్ట్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ హీ మే మేక్ మీ
1: డాన్ ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించును అది ఏ నిజమైన బ్రహ్మర్షికి సరి అయినటువంటి ఒక గుర్తు
0: దట్ డే వెన్ మ్యాన్ డెవలప్స్ దీస్ క్వాలిటీస్ హీ బికమ్స్ ఎ బ్రహ్మర్షి
1: నేను చేస్తున్నాను ఇది నాది ఇది నీది అనేటువంటి అభిమాన మమకారములైనటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు
0: So long he has got the feelings, I am doing, this is mine, this is thine, like that. This is the cause for ego, and that is rajasic quality. Nenu
1: ahankaram, nadi mamakaram.
0: I is ego, nadi mine is possessiveness.
1: Kabatti, ee mamakara abhima ahankaram lo, ikkudunu manavuni yandu nirmoolamavunu, atanappudu, thanu brahmarshiga marutadu.
0: That day, when one gives up these two, ego and attachment, He becomes Brahmarishi.
1: Rishi anaga aneka vidyalu nerchatam kaadu rishi tattvaniki.
0: A sage doesn't mean the one who
1: aneka vidyalu tapasulu acharinchatam kaadu rishi tattvaniki.
0: Not the one that has taken to severe penance.
1: Kaani manalo unnatvanti yokka gunamulanu manam maarchukovatame rishi tattvamunaku divyatvamunaku taginatvanti gurtudu.
0: The true sign of divinity and sagehood is Transformation within one's own self.
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
0: All virtues should be totally present in every man.
1: అది ఏ దైవ ప్రీతి పాప భీతి సంఘ నీతి ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
0: So human life will have the value if it carries with it these three qualities: love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
1: Dharmamuni enadu manavudu nadchukolekapothunnado.
0: That day when man doesn't tread along the path of righteousness.
1: Anade viluva digajari pothundali.
0: The man loses his value.
1: Prapanchamulo sahajamainatvanti sarva padarthamulu yokka viluvanu tana viluvanu tanne attine perugutu untunnayi.
0: All over the world we find the material maintaining its own value.
1: Karanam emiti?
0: Why?
1: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
0: బికాస్ దే ఫాలో దేర్ న్యాచురల్ ప్రాసెస్.
1: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకుని కల్పితమైన గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: బట్ వేర్ హస్ హ్యూమన్ బీయింగ్ హస్ కిల్డ్ హిస్ న్యాచురల్ ఇన్నేట్ ఇన్ బోర్న్ హ్యూమన్ క్వాలిటీ అండ్ లివ్స్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ స్టైల్.
1: విద్యార్థి చెప్పాడు.
0: ద స్టూడెంట్ సెడ్
1: స్వధర్మం పరధర్మం అన్నారు.
0: హి రిఫర్డ్ టు టూ స్వధర్మ అండ్ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
0: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్
1: పరధర్మం అనగా దేహ ధర్మము.
0: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
1: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
0: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
1: ఆత్మ ధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
0: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్ ద ధర్మ ఆఫ్ ద బాడీ అండ్ హి గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
1: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కాని మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
0: టుడే వాట్స్ హ్యాపెనింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్ But the human being has lost his value.
1: కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి?
0: What's the reason behind it?
1: సత్యాన్ని విస్మరించాడు.
0: He has forgotten the truth.
1: ధర్మాన్ని విస్మరించాడు.
0: He has forgotten dharma.
1: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
0: has he forgotten both.
1: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
0: Dharma has forgotten him.
1: ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
0: If you follow
1: dharma, ధర్మాన్ని హింసించినటువంటి వాడిని ధర్మమే అతన్ని హింసిస్తుంది.
0: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
1: ఈనాటి మానవుని యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదియే.
0: This is the reason why man has lost his value.
1: మానవుడు సత్యాన్ని అనుసరించడం లేదు.
0: Man is not following truth.
1: సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి.
0: One should speak truth and follow dharma.
1: ఈనాడు ధర్మాన్ని పలుకుతున్నాడు.
0: Today he speaks of dharma.
1: నడుచుకోవటం లేదు.
0: But he is not conducting accordingly.
1: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంత వరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
0: When one doesn't conduct himself along that, how long does it last?
1: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
0: We speak about dharma a lot.
1: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
0: బట్ ధర్మ వుడ్ లాస్ట్ అంటిల్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్.
1: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దట్ పర్సన్ టు బి ప్రొటెక్టెడ్ బై ధర్మ?
1: కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కానీ, ప్రచారం చేస్తున్నారే కానీ ఆచరణం చేయటం లేదు.
0: టుడే వీ టీచ్, వీ స్పీక్, పబ్లిసైజ్ ధర్మ, బట్ వీ డోంట్ ప్రాక్టీస్.
1: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము.
0: ఇట్ ఈస్ నాట్ ద టీచింగ్ అండ్ పబ్లిసిటీ దట్ మ్యాటర్, ఇట్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: బుక్కులో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్. By that there in the book you read and you find a mention of many names of the sweets.
1: కానీ ఒక్కతూరి నీవు దాని నోట్లో పెట్టుకుని రుచి చూసినప్పుడే దాని యొక్క తీపి నీకు అర్థమవుతుంది.
0: Unless you eat, you cannot know the taste.
1: అదే విధంగానే
0: likewise
1: ఈనాడు బుకిష్ నాలెడ్జి గ్రంథ పరిచయం చే మాత్రమే మానవుడు సత్యము ధర్మము అని ఉచ్చరిస్తున్నాడు.
0: Today man speaks of satya and dharma based on the bookish knowledge.
1: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
0: But he must translate into action with his body.
1: కనుక తామసికం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
0: రత్నకార to begin with who was a tamasic could become sattvic. Because he heard good things from sages.
1: Acharinchadu.
0: He practiced.
1: Kevalam saptarishulu cheppinanta matramane shravanam matrame cheyaledu.
0: Not merely listening.
1: Acharana chesadu.
0: He practiced what he heard.
1: Kadapadiki tana dehamne tana marchipoyadu.
0: He has forgotten his body ultimately.
1: Aa deham marchipoyi putta kuda perigipoyindi.
0: This anthill growing.
1: పుట్ట నుండి కూడాను రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
0: ద హోల్ యాంటిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
1: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడా మర్చిపోయాడు.
0: సో హీ లాస్ట్ ది ఈగో అండ్ హీ ఆల్సో లాస్ట్ ది బాడీ కాన్షియస్నెస్.
1: దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడాను ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
0: So long we have body attachment, the pride of our education, and the ego of having belonged to a community, the pride of wealth, well, we lose
1: everything.
0: The moment he gives up all these things, he could become a sage.
1: Maharishi matrame ek martin kartham. Sri Ramachandran yokka charitram rasetundi adhikaraanni kuda sampadinchadu.
0: Not only he became a sage, he could have authority, the right to compose Rama's history.
1: కాబట్టి తమోగుణంతో జీవిస్తున్నటువంటి ఒక వాల్మీకి ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవడానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణం లేదు.
0: రత్నకార హు వాస్ ఆఫ్ తమోగుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్ ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
1: వారు సంగం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
1: విశ్వామిత్రుడు కూడా అంతనే.
0: ఆల్సో విశ్వామిత్ర
1: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
0: హీ హాస్ టేకెన్ అప్ టు పెన్.
1: అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
0: హీ వాజ్ ఎ కింగ్ ఎర్లియర్ కౌశిక.
1: కౌశిక మహారాజు
0: ఎంపరర్ కౌశిక.
1: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
0: ద కింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ.
1: అలాంటి వాడు
0: Such one.
1: ఈ విధమైనటువంటి యొక్క త్యాగములు చేసి రాజ్యమును కూడా త్యజించి సుఖశాంతులు కూడా విశ్వసించి విమర్శించి అన్నింటి అందు కూడా తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
0: సచ్ మైటీ కింగ్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్. హి హస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్. హి హస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
1: కట్టగలిపటికి వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
0: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్
1: మారిపోయాడు.
0: And later he could become Brahmarishi.
1: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
0: This is a travel from the point of Rajasic quality to the position of Brahmarishi.
1: ఇంకా సాత్వికం అంటే ఏమిటి?
0: Then what is సాత్విక?
1: నిరంతరము శాంతము, సహనము, సానుభూతి, సత్యము, ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క సత్యమునకు మార్గము.
0: సాత్విక్ క్వాలిటీ పాయస్ will carry with it these qualities.
1: కామక్రోధ లోపమోహము వాత్సల్యములకు అవకాశమని అందించేటువంటిది కాదు.
0: ద సాత్విక్ క్వాలిటీ ఫైండ్స్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్ ఆర్ గ్రీడ్.
1: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ది ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు లవ్.
1: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ యూ కెనాట్ కన్వర్ట్ ఇంటు లవ్, వాట్స్ ద ఫన్ ఆఫ్ ఆల్ ద పెనెన్స్?
1: ఈనాడు ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: మీరెవరు ఏమి తలంచకూడదు.
0: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
1: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
0: భగవాన్ ప్రాపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
0: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
1: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
1: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
0: Bhagavan has not found any person who mandiramlo kaani edan mandir
1: canteen lo kaani
0: canteen
1: book stall lo kaani
0: book stall
1: inka accommodation lo kaani
0: accommodation
1: hospital lo kaani
0: hospital
1: inke vidhamaitundi ento kaani ekkadiki poyinappudiki ni prema ane paluke ledu.
0: No one speaks with love anywhere.
1: Inki enduku meeru ee upanyasalu vinali?
0: Then why should you listen to discourses?
1: ఒక్కరైన జవాబు ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా?
0: Is there any one person who responds with love, answers with love?
1: ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి,
0: the newcomers come here,
1: అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో.
0: When say what is darshan timing, you'll say go go go.
1: తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా?
0: Can't you explain softly and sweetly the thing you know?
1: ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంట, this is not my duty, go అంటారు.
0: Then if you ask
1: me ఒక డ్యూటీ కావాలన్నా అడిగిన దానికి తెలిసినటువంటి జవాబు నెమ్మదిగా ప్రేమతో చెప్పడానికి ఏమి నీకు నష్టమైంది?
0: What is the loss that you sustain if you answer with all
1: ఆడవారు ఎందుకు కాని మగవారు ఎందుకు కాని 20 సంవత్సరం 30 సంవత్సరం 40 సంవత్సరం ఆశ్రమంలో జీవిస్తున్నారు, ఒక్కడైనా ప్రేమమయమైన హృదయం లేదు.
0: Men or women they have been over here since 40 or 30 years. There are none here with love.
1: సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు?
0: They undertake all sorts of spiritual practices. They meditate. What for?
1: ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది?
0: What happened to the love within you?
1: ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు.
0: You are killing the love.
1: కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
0: You develop hatred.
1: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఇఫ్ యు హావ్ డిటర్మిన్ టు లిసన్
1: 20 సంవత్సరం 40 సంవత్సరం ఆశ్రమంలో జీవిస్తున్నారు, ఒక్కడైనా ప్రేమమయమైన హృదయం లేదు.
0: Men or women they have been over here since 40 or 30 years, there are none here with love.
1: సాధనలు చేస్తారు.

0: దీన్ని ఆచరణలో పెట్టకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఇఫ్ యూ హావ్ డిటర్మిన్ టు లిసన్ టు భగవాన్ డిస్కోర్సెస్ వై డోంట్ యూ ప్రాక్టీస్ లవ్.
0: నివాసం ఆశ్రమము,
1: యు స్టే హియర్ ఇన్ ఆశ్రమ్,
0: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
1: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
0: ఏ పని అయినా కూడా నువ్వు ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
1: Are you doing with any sincerity or steadfastness?
0: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
1: Do they speak truth anywhere?
0: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
1: Do they talk with all love?
0: ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
1: Nowhere it is seen. Bhagavan has not heard any such words.
0: ప్రేమతో జవాబు చెప్పు.
1: Reply with love.
0: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
1: People come to you to talk to you.
0: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
1: If anyone comes to you to talk to you, you can say, if you don't want to talk, you can say, sir, Bhagavan doesn't like us to talk more. Then why don't want
0: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
1: The teachers or students, doctors, nurses, anybody, Bhagavan has not seen anyone that talks with love.
0: ఇంకా ఎందుకు ఈ ఉపన్యాసాలు మీరు వినాలి?
1: Why should you listen to these discourses?
0: ఈ విన్నందుకు ఏదైనా ఒక గుర్తు ఉండాలి కదా.
1: Having heard, at least you should practice.
0: కుంభవర్షం కూర్చుందంటే కింద తేమ ఉండాలి కదా.
1: When there's downpour of rain, the bottom, the ground
0: should
1: be wet.
0: కానీ ఉపన్యాసాలకు భజనకు ఫ్రంట్ సీట్ లో వచ్చి కూర్చుంటారు.
1: But you occupy front rows to listen to discourses.
0: అక్కడంతా భజన లోపల చూస్తే ఈ ఆడవాళ్ళంతా జగడము, ఫ్రంట్ సీట్ నాది, ఫ్రంట్ సీట్ నాది. ఎందుకు వీళ్ళకి ఈ అహంకారం?
1: There in bhajan hall, ladies talk by front row.
0: నామస్మరణ వింటున్నాను అదే చాలు అని ఆనందపరచకూడదు.
1: Can't you be happy wherever I am, I listen to bhajan of Bhagavan.
0: దయ ఉంటుండాలి, కావలసినంత ప్రేమ ఉంటుండాలి, కానీ మీరు నింపుకోవటం లేదు హృదయాల్లో.
1: There's a lot of time, there's a lot of love, you don't fill your hearts with these.
0: కుంభవర్షం కురుస్తుండాలి.
1: There's downpour of rain.
0: కుండని మీకు ఆ వర్షానికి ఎదురుగా మూతి పెట్టేస్తే దాంట్లో ఏ కొంచెమైనా కూడా అందులో నీరు నిలుస్తుంది.
1: ఇఫ్ యూ కీప్ ఆల్ ద పాట్స్ స్ట్రైట్, యూ కెన్ కలెక్ట్ వాటర్.
0: కానీ ఆ కుండను బోల్డిచ్చి పెట్టేస్తే ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైనా లోపల నిలిచదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ టర్న్ ది పాట్స్ అప్ సైడ్ డౌన్ రివర్స్, యూ కెనాట్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: కనుక ఈనాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడా హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
1: సో ఆల్ దోస్ దట్ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్, దే టర్న్ దేర్ పార్ట్స్ రివర్స్.
0: అందువల్లే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
0: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ?
1: Why should you come
0: here? ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
1: Why should you be here?
0: ఇంకెక్కడ స్థలం లేదా?
1: Is there no place elsewhere?
0: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
1: Having come, what is the
0: use? సాధించారు?
1: What is that you achieve?
0: ఏం సాధిస్తున్నారు?
1: What is that you are achieving?
0: ఏం అనుభవిస్తున్నారు?
1: What is that you experience?
0: ఏం ఆనందిస్తున్నారు?
1: What does that make you happy?
0: ఏమిటి లేదు.
1: Nothing whatsoever.
0: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుంది.
1: You are simply wasting your time.
0: కనుకనే మీరు నేటికైనా కూడా నువ్వు ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకొని,
1: at least from this day know the truth.
0: ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి.
1: If anyone asks you anything, give the answer in all politeness and love.
0: ఈ పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి.
1: In public congregations there will be public connections. You know.
0: Accommodation office ఉంటుంటాది.
1: There is accommodation.
0: Information office ఉంటుంటాది.
1: Information.
0: Canteen ఉంటుంటాది. Book stall ఉంటుంటాది. ఇంకా ఎన్నెన్నో స్టాల్స్ అంతా ఉన్నాయి.
1: There are so many stalls.
0: కానీ ఎక్కడికి పోయినప్పటికీ వీళ్ళందరూ కూడా ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే, కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
1: యు మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్. దేర్ ఆర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
0: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
1: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
0: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గరికి పోతే కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
1: ది హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
0: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
1: Why don't you treat them with love, the
0: patients? కొంతమంది ఉన్నారు చూస్తారు.
1: There are some.
0: కాని
1: బట్
0: వారు ఎంతో బాధతో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాట, ఒక తీయని మాటను ఒకతూరి మాట్లాడిస్తే వాళ్ళ రోగం నివారణ అయిపోతుంది.
1: When the patients come to you so many difficulties, why don't you talk to them sweetly?
0: వారినందరూ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
1: When you start fighting with them and drive them out,
0: పో అంటారు.
1: You'll say no time, get out.
0: గెట్ అవుట్ అంటే పర్వాలేదు,
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దే సే.
0: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
1: దే విల్ స్పీక్ మచ్ మోర్ దాన్ మియర్ గెట్ అవుట్.
0: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
1: సచ్ పీపుల్ కాన్ బి కాల్డ్
0: డాక్టర్స్. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
1: దే ఆర్ నో ఇండివిజువల్స్, దే ఆర్ నో డివోటీస్.

0: నిజముగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
1: ఇఫ్ దే హావ్ రియల్లీ కమ్ ఫర్ స్వామి, దే షుడ్ ఇంప్రూవ్ దేర్ లవ్
0: ఫర్ స్వామి. దగ్గర ఉండేటువంటి కాళ్ళ నుంచి తల వరకు ప్రేమ ఒక్కటే.
1: భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇచ్చేది ప్రేమ.
1: హి గివ్స్ లవ్.
0: మీరు పుచ్చుకుంటున్నారు కానీ దానిని వాడుకోవటం లేదు.
1: వీ రిసీవ్ లవ్ ఫ్రమ్ భగవాన్ బట్ వీ డోంట్ యూజ్ ఇట్.
0: ఎవ్వరు కూడా ఒక శాంతంగా ప్రేమతో ఉచ్చరించి జవాబు చెప్పేటువంటి వారే లేదు.
1: దేర్ ఆర్ నన్ హూ ఆన్సర్ విత్ పీస్ అండ్ లవ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులంటాను.
1: దో యూ హ్యావ్ నో లవ్ భగవాన్ విల్ అడ్రెస్ ఇస్ ఆల్ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ డెవలప్ లవ్.
0: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
1: ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇట్,
0: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
1: యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆల్ పెనెన్స్.
0: వశిష్ఠులు వారు ఏం చెప్పారు అనుందంతో?
1: వాట్ ఈస్ దట్ వశిష్ఠ సే?
0: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు,
1: మూన్ ఈ షైనింగ్,
0: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
1: మూన్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్.
0: అది ఎట్ట ఉంది, విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
1: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
0: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
1: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్ బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
0: ప్రేమను శ్రవణము చేతనే, శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
1: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్ హిస్ హార్ట్.
0: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టెస్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనకు స్వాగతం చేయాలి.
1: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం, ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్ ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టెసీ.
0: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే.
1: సేమ్ థింగ్ ఇన్ ది ఇన్స్టిట్యూట్.
0: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
1: వెన్ న్యూ కమర్స్ జాయిన్ దేర్
0: మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
1: వీ షుడ్ వెల్కమ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
0: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
0: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి.
1: అవుట్ సైడ్ కాలేజ్
0: కొత్తగా పోయినటువంటి పిల్లని చూస్తే ర్యాగింగ్ అనేటువంటి ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
1: The outside colleges, the newcomers will have to face the demonic ragging.
0: Will they
1: do that if they really their own people?
0: కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు.
1: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
0: ఇది వివేకం కాదు అవివేకము.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
0: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
1: ఇట్ ఇస్ నాట్ కంపాషన్, ఇట్ ఇస్ వికెడ్నెస్.
0: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్.
0: అదే విధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన పక్కలో కూర్చోబెట్టుకోవాలి.
1: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ కన్సర్న్.
0: కాదు కాదు, రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, పక్కన కూడా కూర్చోని వారు.
1: But we make some reservations, we don't allow them to sit by our side.
0: ఇది మంచిది కాదు.
1: This is not good.
0: ఒకరికొకరు కలిసి మెలిసి ఉంటుండాలి.
1: We should mingle freely with each
0: other. స్వామి ప్రేమ తత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
1: Then only you can understand the spirit of love of Bhagwan.
0: కనుకని ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
1: Whatever you speak, speak with love.
0: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి అని
1: చెప్పండి. If you don't know, you can say, sir, I do not know.
0: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
1: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
0: అందరినీ గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫెయిత్ ఇన్ ఎవరీ.
0: అప్పుడే సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మత ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: జీవుల్ని చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
1: యు వర్షిప్ గాడ్ అండ్ యు హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
0: ఏమి పూజ ఇది?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఇట్?
0: కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
1: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
0: వాటిని శ్రేణుకోలు తీసుకుని కొట్టేస్తారు.
1: But we whip them on their back.
0: రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు.
1: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వి గో రౌండ్ సర్ క్యాంబులేటెడ్
0: ఇది రాతి భక్తి.
1: ఇట్ ఇస్ డివోషన్ ఆఫ్ స్టోన్.
0: స్టోన్ భక్తి,
1: స్టోనీ డివోషన్.
0: కానీ హృదయ భక్తి కాదు.
1: ఇట్స్ నాట్ ద డివోషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్ట అవుతారు?
1: When we have such hearts, how can we call ourselves devotees?
0: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
1: from this day
0: హృదయాన్ని పవిత్రమైనటువంటి యొక్క అందరూ కంపాషన్ కంపాషన్ కంపాషన్ అంటారు. ఎక్కడుంది అది కంపాషన్? ప్యాషన్ గా ఉంటుండాలి.
1: Everyone speaks of compassion, compassion. Where is compassion? It is only fashion.
0: ఎప్పుడు ఒకరిని బాధించడం ఏది?
1: We hurt everybody continuously.
0: ఇది కాదు.
1: It's not good.
0: ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు?
1: We have been here.
0: ఇది నిజమైన ఆశ్రమం కాదు, శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం.
1: This is ashram where we should not put to be to suffering శ్రమ.
0: అందరూ అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలవడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
1: మెనీ డివోటీస్ ఫీల్ సాడ్ బికాస్ వై నాట్ భగవాన్ గ్రాంట్ అస్ ఇంటర్వ్యూ అండ్ మేక్ అస్ హ్యాపీ దేర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ బికాస్ అవుట్ సైడ్ వీఆర్ సింప్లీ డ్రివెన్ అవుట్ లైక్ డాగ్స్.
0: ఎంతమందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది?
1: How is it possible to grant interview?
0: అందరికి ఒకటూరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే.
1: It's not possible to give interview.
0: ఇదే పెద్ద ఇంటర్వ్యూ. అందరికి సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
1: దిస్ ఇస్ ద కాస్మిక్ ఇంటర్వ్యూ, ద డివైన్ ఇంటర్వ్యూ, ద కలెక్టివ్ ఇంటర్వ్యూ.
0: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: Right from tomorrow, you have to answer with love. You have to talk with love. And if you do not know, you can say, sir, I do not know.
0: మాటలు తగ్గించుకోండి.
1: Cut short your talk.
0: అప్పుడే మీలో ఉన్నటువంటి animal qualities అంతా కూడా దూరం అయిపోతాయి.
1: Then you will be away from the animal qualities.
0: ఈ animal qualities మనలో నింపుకొని హ్యూమన్ వల్లే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది?
1: హౌ కెన్ వీ బి హ్యూమన్ విత్ అనిమల్ క్వాలిటీస్ విద్ ఇన్?
0: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు డ్రైవ్ దెమ్ అవుట్.
0: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
1: లవ్ అండ్
0: అందరికీ ప్రేమను పంచు.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
0: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
1: దిస్ ఇస్ ట్రూ సాత్విక్ పాయస్ క్వాలిటీ.
0: కనుక మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం, రాజసికం, రాజసికం.
1: Throughout our lifetime, we live in this emotion, rajasic quality.
0: ఈ రాజసికం అనేటువంటిది రాక్షసగా రాజసికము.
1: That is a demonic nature.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: మనం మానవులము.
1: We are humans.
0: I am not animal.
1: I am not animal.
0: I am not animal.
1: I am not animal.
0: Not devil.
1: I am not devil.
0: I am man. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
1: We have to question ourselves and get the answer thereupon.
0: నేను పశువుని కాదు.
1: I'm not animal.
0: నేను రాక్షసుని కాదు.
1: I'm not devil.
0: నేను ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
1: I'm not a wicked man.
0: నేను మానవుడను.
1: I'm a human being.
0: నేను మానవుడను.
1: I'm a human being.
0: నేను మానవుడను.
1: I'm a human being.
0: కనుక నీ మానవుడే దేవుడిగా మారతాడు.
1: The very human being will become
0: God. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
1: When you question like that, you'll get the reply from within.
0: నిత్యంగా ఉంటున్నారు.
1: You have no compassion today.
0: ఏ మాత్రం కూడా నువ్వు దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
1: There is no trace of love and compassion.
0: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు.
1: No one is responding properly.
0: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
1: From tomorrow, talk politely. Give proper
0: reply. వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
1: Treat the patients with
0: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
1: Know their position and give medicines accordingly.
0: అందులో ఏమిటో గాని కలి ప్రభావము,
1: the effect of the kali,
0: ఈ చదువుకున్నటువంటి వాళ్ళకు మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి.
1: The educated people are more and more wicked. దీని
0: కారణం ఏమిటి? ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
1: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
0: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుంది.
1: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
1: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
0: కలతలు ఉంటున్నాయి వాళ్ళలో.
1: దేర్ ఇస్ నో కల్చర్ బట్ దేర్ ఇస్ కలత ఆర్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
0: భక్తి అంటే పూజించటము భజించటము కాదు.
1: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది డివైన్ లవ్.
0: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
1: then one such love is
0: తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
1: అండ్ హోల్ యువర్ టోటల్ హ్యూమన్ క్వాలిటీ విల్ చేంజ్.
0: కనుక
1: సో
0: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము.
1: లవ్ ఈస్ ది ఓన్లీ రాయల్ పాత్ టు ఎర్న్ భగవాన్స్ గ్రేస్.
2: ప్రేమ ముదిత మనసు కపో.

0: సవనయు
1: యు హావ్ టు కన్సిడర్ ద ప్లెజర్ అండ్ ద డిఫికల్టీస్ అలైక్ ఇన్ ద సేమ్ వే.
0: కలిమిలేములు విడదీసి కలుగరాదు.
1: యు కెనాట్ టేక్ దీస్ టూ థింగ్స్ అపార్ట్, ద అఫ్లూయన్స్ అండ్ ద షార్టేజ్ ఆఫ్ మనీ అపార్ట్.

0: భావమందున తలుపుటే భక్తి ఎగును. భావమందున తలచుటే భక్తి ఎగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ద ల్యాక్
0: వెల్త్ అండ్ పూర్
1: ది వెల్త్ అండ్ పావర్టీ రిప్యూట్ అండ్ డిస్రిప్యూట్ దే ఎగ్జిస్ట్ లైక్ ట్విన్ బర్డ్స్.
0: సుఖము లేక దుఃఖము లేదు.
1: Without pleasure, you don't find the pain.
0: దుఃఖం లేక సుఖమునకు విలువ రాదు.
1: Without pain, the pleasure will not have any value.
0: నసుకార్ లభ్యతే సుఖం. సుఖం నుండి సుఖం ప్రాప్తించదు, దుఃఖం నుండి సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి నేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: లైక్ వైజ్ ప్రాపర్టీ అండ్ పావర్టీ ఏ రిచ్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్
0: దరిద్రునకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: అండ్ ఎ పూర్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్ విల్ బికమ్ రిచ్.
0: ఈనాడు కీర్తివంతుడు కావచ్చు, రేపు అపకీర్తిని పొందవచ్చు.
1: యు మే బి ప్రైజ్డ్ రిప్యూటెడ్ Tomorrow we may be put to disrepute.
0: Aithe ee keerti apakeertulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi samamuga viswasinchi samasthitini pondatame manavuni pradhanam yokka visishtata.
1: The importance and the greatness of man lies in considering these twins, the pleasure and the pain, the poverty and the property, repute and the disrepute, equally.
0: Sama dukkam sukham anandi gida. Sukha dukke samikrutva labham labham jaya jaya. Sukha dukkamaru labha nashtamalu kudanu samanga bhavinchuve anubhavinchinatundi vaniki nijamainatundi manava jeevitam yokka ruchi telustundi.
1: One will know the taste of life if he is equal minded in both these situations, pleasure and pain, profit and loss.
0: నిజముగా దుఃఖమే లేకుండినా మానవునికి సుఖం యొక్క విలువనే తెలియదు.
1: In fact, when there is no pain, you don't know the value of pleasure either.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్న దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: In order to know the value of the happiness, one should necessarily face difficulties.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యు డోంట్ ఫైండ్ హ్యాపీనెస్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు.
1: ఇట్ ఈస్ ద పెయిన్ దట్ ఫ్రక్టిఫైస్ అల్టిమేట్లీ అండ్ ఎండ్స్ ఇన్ హ్యాపీనెస్.
0: ఇంతటి భావముల్లో ఇంతటి విషయముల్లో అందరూ కూడా అర్థం చేసుకుని వర్తించడానికి చాలా కష్టమవుతుంది. నిత్య జీవితంలో పగలే లేకుండినా రాత్రికి ఏమాత్రము విలువ లేదు, రాత్రియే లేకుండినా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ నాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్. Without the day, there cannot be night. Without the night, day will not have value.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: Man who doesn't know this truth wants to be happy all the time.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: He is deluded with the feeling that she should be joyful.
0: ఇది అసాధ్యం.
1: It's impossible.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖం అనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖం ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదనే చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కాని కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing, zero.
0: ఆకలే లేకుండిన అన్నమును ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండిన ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యము నిమిత్తమై అనేకంగా తాను కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా నిలిచాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: బికాస్ హీ పాస్ త్రూ ఆల్ దిస్ డిఫికల్టీస్, ద ప్రాబ్లమ్స్, ద పెయిన్ అండ్ యాంగ్జైటీస్, అల్టిమేట్లీ హీ వన్ రెప్యుటేషన్.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else you would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడో ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇది డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమైనను అర్పితం గావించాలి. ఇది సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణం.
1: Whatever may happen on the way, you may find so many problems and the difficulties, but one should work out to achieve the goal, and this is the spirit behind the search of truth or inquiry.
0: కష్టముల యందు సుఖం విలువ తెలుస్తుంది.
1: It's only during the period of difficulties we know the value of happiness.
0: మీకందరికీ తెలుసును.
1: You all know this.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద is an young boy, aged 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: Out of intense love for God, హెస్ బీన్ రిపీటెడ్లీ చాంటింగ్
0: కన్న తండ్రియే అనేక కష్టములకు గురి గావించాడు.
1: It's only his father that had put him to difficulty.
0: కడపటికి ప్రాణములు కూడాను తీయడానికి సిద్ధమయ్యాడు.
1: He was ready even to kill him.
0: ఇంతటి దుర్మార్గంతో సంకల్పించుకున్నటువంటి యొక్క తండ్రి హృదయాన్ని కూడాను కరిగించి కదిలించి మెదిలించి విజయాన్ని సాధించుతూ వచ్చాడు.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamulaitundi kashtamulu anubhavinchadam chethanu kada prahladuniki shashvatamainatundi keerthi sampadinchukogaligadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this
0: day. Ee kashtamulike emaina longina leka kashtamulku emaina chikkipoyada ledu kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kanukane kashtamulu yendu manaku anantamainatundi keerthini pratishthanu gauravanni aanandanni kudanu andinchagalugutundi kashtamu.
1: It's only the difficulty that will give you the prestige, the name and reputation finally.
0: Kanuka manavudu kashtam ante kaani dukham ante kaani ye maatramo angikarinchadu.
1: Yet man is not prepared to face misery or difficulty.
0: Idi chaala porapaatu.
1: It's a mistake.
0: Manava jeevitham yokka rahasyanni manam gurtinchavalanna kashtamu sukhamu rendu kudanu manam anubhavinche teerali.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్యనిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించాలన్నా కష్ట నష్టములకు కూడాను మన ఉరి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulaku e maatramu kungadu nashtamulaku e maatramu kungadu sukhamulaku aanandamulaku e maatramu pongadu.
1: The one who recognizes this truth will not be elated by joy nor depressed because of problems.
0: Kaani ee naati manavudu tuchyamaina alpamaina క్షణికమైనటువంటి యొక్క లోకానందముల నిమిత్తమై శాశ్వత కీర్తిని నాశనం చేసుకుంటున్నాడు.
1: ద మోడర్న్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ మీన్ అండ్ లో మొమెంటరీ ప్లెజర్స్ హీఈస్ లూజింగ్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందే నిమిత్తమై శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హీఈస్ డిప్రైవింగ్ హిమ్సెల్ఫ్ హీఈస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: హీ టేక్స్ టు ఆల్ రాంగ్ డైరెక్షన్స్ కీపింగ్ లో అండ్
0: ప్రభావం అనుకోవచ్చు లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ man struggles very hard for low and mean things, but he doesn't make an effort for permanent joy.
0: Oka bus traffic jantam traffic traffic
1: there is a traffic with the movement of the buses.
0: Buslu oka gramam nunchi oka gramam kuram nadustu untai.
1: Buses travel from one place to another.
0: Kaani ee buslu lopala 50 seats ani untuntadi.
1: The bus has 50 seats.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: With a mean idea to earn 2 rupees, he forgets the fact that he will lose the tire worth about 2,000 rupees.
0: ప్రాకృతమైనటువంటి అల్ప విషయం లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: లైక్వైజ్ మ్యాన్ టేక్స్ టు రాంగ్ డైరెక్షన్ థింకింగ్ ఆఫ్ ది లో అండ్ మెయిన్ థింగ్.
0: మానవుడు అనగా యువకుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: యంగ్ మ్యాన్ హౌ షుడ్ హీ కండక్ట్ హింసెల్ఫ్?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of words?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటము.
1: As we have eyes, we should not look at everybody.
0: Ee kannulu denin chudalo danin chudalu kaani annintini chuttamu andanni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: Idi chaala paapaniki kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతనే దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది.
1: After all, the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు. అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పారైపోతున్నాడు.
1: యూ జస్ట్ లుక్ ఎట్ ఎ ఉమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: పది మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడతగినటువంటి దానిని చూడకూడదు.
1: యు షుడ్ లుక్ ఎట్, యు షుడ్ వాచ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలననగా, యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడా చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యము.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ అస్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్.
0: ప్రపంచం ఎంత ఉందంటే,
1: హౌ ఇస్ ది వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న,
1: brother 25 years age,
0: elder
1: brother 25 years,
0: 20 years sister, younger sister
1: age 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణమై పోతున్నారు.
1: Both of them are going.
0: కానీ ఈ వయస్ ప్రమాణమును పురస్కరించుకొని సమాజము వీరెవరో భార్య భర్తలు అంటారు.
1: Because of the age, the society will mistake them as husband and wife.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: Because they are going together, kind of bad name they got. They are brother and sister.
0: కనుకని ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను పురస్కరించుకొని అన్న చెల్లెలైన కానీ ఇరువురు కూడా ఒకే ప్రయాణంలో ఇరువురు కలిసిపోకూడదు.
1: As per the ancient tradition and culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: ఒక సినిమా కని కాని, ఒక బీచ్ కని కాని, ఒక షాపింగ్ కని కాని అన్న చెల్లెలైన కూడా పోకూడదు. అమ్మతో పాటు పోవాలి, లేక తండ్రితో పాటు పోవాలి.
1: It may be a matter of going to cinema or beach or shopping.
0: నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు
1: నా
0: చెడ్డ భావంతో,
1: బ్యాడ్ ఫీలింగ్,
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: ఓల్డ్ మ్యాన్ 60 ఇయర్స్,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years,
0: ఇరువురు కూడా ఎక్కడైనా ప్రయాణమైపోతుంటే,
1: when they go together,
0: గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటారు.
1: People think one is grandfather and the girl.
0: కానీ లోపల చింతలు చాలా చెడ్డవి.
1: But all thoughts are bad.
0: దుర్మార్గమైనటువంటి భావములు,
1: all wicked thoughts.
0: కానీ భయంకర భావం, ఊహలు, ఇవి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్.
1: బట్ outside everything is grand.
0: ఉత్తమమైన భావంతో పోయేటువంటి అన్న చెల్లెలు కూడాను వీళ్ళకు చెడ్డ భావం బయలుదేరుతుంది.
1: Though they are noble, the brother and sisters, as they go together,
0: మంచి భావం ఉండినప్పటికీ లోకము సమాజం వారిని చెడ్డగా భావిస్తుంది.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: కనుకని ఇలాంటి అపకీర్తులకు మనం అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు.
1: So we should never give scope to
0: ఏదైనా అవసరం వస్తే నీ ఒకడు వెళ్ళు.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబు దీంట్లో ఎక్కడైనా ప్రయాణం చేస్తా, ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: One may mother or sister, only two should not go alone together.
0: దేని కోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటి తనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు, కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి చూడదు.
1: It doesn't look once.
0: ఇటు అటు చూస్తుంటాడు.
1: It looks on both sides. One after another.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానికి అది సహజం.
1: It's natural to a crow.
0: దేని వల్ల?
1: Why?
0: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
1: As a crow has a long nose, the other eye will not be knowing what the other eye has been watching.
0: కాకికి ఒక ముక్కు లేదే.
1: You don't have the nose of a crow.
0: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
1: Then why should you have the looks of a crow?
0: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
1: So have straight looks.
0: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సద్దృష్టి.
1: This is good vision.
0: దీనినే సుదృష్టి.
1: This is good look.
0: దీనినే సునేత్రము.
1: సునేత్ర good eye.
0: దీనినే సుదర్శనము.
1: This good look సుదర్శనము. ఇంత
0: గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనము.
1: And this darshana, the looks that will give you good name.
0: ఇంకా నోరు.
1: Then the mouth.
0: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
1: The tongue, how
0: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
1: Students also should know when to the nose of a crow.
0: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
1: Then why should you have the looks of a crow?
0: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
1: So have

0: When to smile and when not to smile.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటాడు.
0: At times they look and then smile.
1: నవ్వు నాలుగు అందాల చేటు అన్నారు.
0: The smile will put you to all difficulties.
1: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
0: ద్రౌపది is put to all difficulties because of this laughter.
1: మయసభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
0: ధర్మజ built మయసభ.
1: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
0: మయ built it and gave it.
1: ఆ సభ ఎటువంటిదనగా,
0: what sort of మయసభ?
1: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
0: It appears as though there are doors, though they are not present there.
1: Doors unna daggara lenattuga kanipistundi.
0: There are doors, it appears as if there are no doors.
1: Neellu lena daggara neellu undinattuga kolanu maadiri kanipistundi.
0: Though there is no water, it appears there is a lake there.
1: Kolam nen daggara kolanu undinattuga kanipistundi.
0: Where there is no lake, it appears that there is a lake.
1: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
1: మయసభ. గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
0: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాజ్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
1: నేరుగా వెళ్తున్నాడు.
0: హీ వాస్ గోయింగ్ స్ట్రైట్.
1: డోర్ లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
0: He saw a door which is not there actually speaking.
1: Door ఉన్న దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది.
0: Where there is a door, it appears as if there is no door like that.
1: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
0: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్ హీ ప్రొసీడ్స్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్.
1: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
0: సమ్ హౌ అడ్జస్టెడ్.
1: మరి కొంత దూరం పోయేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
1: ప్లీన్ గా కనిపించింది. ఏమి ఒక లేక్ గాని ఒక వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు.
0: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లెయిన్.
1: సర్రన్ పోతూ వచ్చాడు దీన్ని అటు ఇటు చూసుకుంటూ.
0: వాచింగ్ దట్ వే
1: ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి.
0: He was full of jealousy.
1: అసూయనే ఈ అతపతనంకు మూల కారణం.
0: It's only jealousy that has ruined him.
1: పోతూ పోతూ లేనట్టుగా కనిపించిందంటూ ఒక కొలంలో పడ్డాడు.
0: As he was proceeding, he just fell down in a lake.
1: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
0: Naturally, anybody would laugh at the situation.
1: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు.
0: All the servants laughed.
1: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదప్పుడు పాపం.
0: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
1: ఈ చెనికత్తు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూచి లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
0: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్సైడ్.
1: దురదృష్టవశాత్తు
0: అన్ఫార్చునేట్లీ
1: దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరీన.
0: దుర్యోధన నోటీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది
1: అని అపో చేసుకున్నాడు అపో.
0: అండ్ హీ థాట్ దట్ ఇట్ వాజ్ ద్రౌపది హూ లాఫ్డ్ అట్ హిమ్.
1: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తానని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
0: Then he vowed, because you laughed at me, I will see to it that everybody will laugh.
1: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎట్లా నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండు ఉన్నాయి.
0: We should know when, where and how to laugh. One is హసన్, other is ప్రహసన్.
1: హసన్ అనగా చిరునవ్వుతో నవ్వటం.
0: Hasan is smile.
1: Prahasan is
0: laughter. Prahasan is loud laughter. Smile and laughter.
1: It is chala cheddadi.
0: It's very bad.
1: Iddaru muguru mitru cheri navukuntuntaru.
0: Three and two or three or four.
1: Aa darlo evaru stilu velutuntaru.
0: Ladies pass by.
1: Aapohala padtaru. Neevu deni kosam navvamo adi veru.
0: They will be mistaken. Why you laugh is a different thing altogether.
1: Kaduka evaraina prayanamai stilu pothunna samayalo manu elanti vishayam nandukaina kuda navvakoodu.
0: If any lady passing by, whatever may be the situation,
1: you never laugh.
0: If you just laugh at anyone, the others also will laugh at your people later.
1: Kontha mandi pani lekunda kudanu shopping mundara poi kucchuntaru towns lo.
0: In towns, in front of shops, some people sit without any purpose.
1: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను ఇటు పోయే వాళ్ళను అటు పోయే వాళ్ళను ఊరికే నవ్వుతుంటారు చూచి.
0: They go on laughing at those people that come there for shopping.
1: ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
0: Their ladies also will go one day or other for shopping.
1: వారి నుంచి ఇంకొకరు నవ్వుతారు.
0: The others also will laugh at them.
1: కాబట్టి ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
0: Therefore you cannot escape from the reaction, reflection, resound.
1: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
0: You must suffer the consequences.
1: దానివల్ల దైవాన్ని కూడా దూరం చేసుకుంటారు.
0: Therefore you will be far off from God.
1: ఎందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
0: Because the one with a bad name cannot be near God.
1: కనుకని మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ అవర్
1: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
0: అవర్ లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
1: అంతే కాదు మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
0: ఆల్సో అవర్ వర్డ్స్.
1: ఎక్కడ ఏ విధంగా

0: మాట్లాడాలి.
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: When some ladies just pass by,
0: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with such
0: ఎంత పవిత్రమైన నాలుక,
1: tongue is sacred.
0: ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: And the words that you use
0: ఈ పదములను ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: By using such abusive words, you lose your name. You get a bad name.
0: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: You become ridiculous, absurd.
0: కనుకనే మనము మన మాటలను, మన చూపులను, మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, we should keep our words, our looks under check.
0: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: In order to be respected, our actions also should be respectful.
0: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: When you are good, you will be respected.
0: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: We should take these two, respect and disrespect.
0: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: Good and bad should be taken in equal spirit.
0: కీర్తి అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: Also repute and disrepute.
0: అదే మానవుని యొక్క సమత్వము.
1: That is equanimity or equal mindedness.
0: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: Then there is a chance for man.
0: అవకాశం ఉంటుండాలి.
1: There is a scope.
0: కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: On the other hand, being called a human, if he conducts himself like animal, he becomes an animal.
0: అనగా ఏమిటి? రివర్స్.
1: It means a reverse travel.
0: పశువు నుంచి వచ్చాడు.
1: He came out of animal.
0: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: Then he goes back to animal.
0: వెనక్కి పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: You should go to the front, not turn back.
0: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్షన్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
0: అనగా ఏమిటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
0: దోషం ఉండినప్పుడే ఈ రివర్షన్ వస్తుంది. కానీ దోషం లేకపోతే ప్రమోషనే వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
0: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
0: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
0: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంకా ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: When you are put to promotion, reversion in worldly matters like that,
0: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: If you tread along the sacred path, you are bound to be promoted.
0: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you do any sadhana.
0: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది. రా, come on, come on, come on అని పిలుస్తాడు.
1: God will call you. I am pleased with your character. Come along.
0: నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: You don't need to pray.
0: తానే వెల్కమ్ చేస్తాడు.
1: He himself will welcome you.
0: కారణం ఏంటి?
1: Why?
0: ఆ విశ్వాసము.
1: That is the faith.
0: ఆ ఆజ్ఞన పరిపాలన.
1: You followed his
0: command. ఆ దివ్యమైన భావాలు.
1: The divine feeling.
0: పెట్టుకోవాలి.
1: That you should have.
0: లేకపోతే మాధవులు ఆశించినటువంటి, మాధవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా పోయినప్పుడు దాన్ని రివర్స్ చేస్తాడు.
1: On the other hand, if you act just against God's command, you are bound to face this reversion.
0: దీనిని శాస్త్రం వచనం ఇది శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము? ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: Shastra means it clearly mentions what you should not do.
0: చెడ్డ దృష్టి వద్దు.
1: Don't have bad looks.
0: చెడ్డ పలుకు వద్దు.
1: Don't speak bad words.
0: చెడ్డ వినటం వద్దు.
1: Don't enter bad listening. It's not good.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is
0: talk
1: good.
0: No evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what is
0: no
1: good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think
0: do
1: what
0: no
1: is good.
0: Evil, do what is good.
1: Do no evil,
0: this
1: do what is
0: shasanam.
1: Good. This is command, shasanam.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ శాసనం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: When you follow this command, God will welcome you.
0: విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: When you act against God's command, you will be far off from him.
0: దూరం చేయటమే కాదు, వాని మొహం కూడా చూడడు.
1: He will not look at your face also.
0: కారణం ఏమిటి?
1: Why?
0: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: Because you disobeyed him.
0: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: You lost your respect in this world.
0: కీర్తి ప్రతిష్టలను నిర్మూలం గావించుకున్నాడు.
1: You lost all your name.
0: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: You lost your property.
0: ఇలాంటి వాడిని ఏ రీతిగా చేసుకోవటం?
1: How do you expect to be near God?
0: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop our character.
0: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to develop this equal mindedness.
0: సమత్వం యోగముచ్యతే. యోగం సుఖమ కౌశలం.
1: ఇట్ ఈస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ యోగా. ఇట్ ఈస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
0: ఈ యోగం మాత్రమే కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగా.
0: ఈ సమత్వం అనేటువంటి ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: Many people criticize you, accuse you.
0: దూషించినారని మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated for that reason.
0: దూషించినారని మనం పొంగిపోకూడదు.
1: Because they praise you, don't be.
0: మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
1: When there's no mistake, why do you bother?
0: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
0: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
0: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
0: ఇది నాది కాదు.
1: It's not mine.
0: This is not my fault.
1: This is not my fault.
0: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
0: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్, వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
0: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కరి గట్టిగా నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
0: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
0: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దెర్ బి సిచ్యువేషన్స్ వెన్ యు లాఫ్ బికాజ్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామాస్ ఆర్ ఎనాక్టెడ్.
0: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ వెన్ యూర్ ఎన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
0: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: పాండవులు తీసుకెళ్లాడు.
1: కృష్ణ టుక్ పాండవ
0: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
0: ఈ భీష్ముని యొక్క గొప్పతనము మహాజ్ఞానతత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్
0: రిలేషన్స్ అంతా ఒకవైపు
1: భీష్మ ఆల్సో కేమ్. రిలేషన్స్ వర్ అసెంబ్లడ్ ఆన్ వన్ వే.
0: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
1: దేర్ వర్ నో కౌరవస్.
0: ఊడ్చుకొని పోయారు.
1: దే డైడ్.
0: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ దట్ హస్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్డ్.
0: శకుని కూడా పోయాడు.
1: శకుని
0: కర్ణుడు కూడా పోయాడు. ఎవరు లేరు.
1: నో వన్ దేర్.
0: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
0: అయితే ఆ సమయానికి విదురుడు కూడాను వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
0: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
0: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
0: పితామహునికి నమస్కారం చేసింది.
1: దే ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్.
0: అనగా భీష్ముడికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: She paid her respect.
0: Chaala gauravaneeyamaina Draupadi.
1: Draupadi is highly respectful.
0: Aame agni nundi aavirbhavinchinatundi.
1: She is born out of fire.
0: Aame yokka sadgunamulainatundi Krishnudu kudanu ento aamenu mechukunnadu.
1: Krishna also praised her character.
0: Etuvanti danni mechukunnadu.
1: What is that she?
0: Evaru pativrata ante satyabhavam kuda kaadu annadu. Dukmini kuda kaadu annaru. Evaru kaadu annadu Krishnude.
1: It is Krishna who said it is only Draupadi who is a chaste woman.
0: ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రతా అన్నాడు.
1: ద్రౌపది విత్ 5 హస్బెండ్స్ ఇస్ ఎ చేస్ట్ వన్.
0: అందరూ నవ్వుకున్నారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
0: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
1: Krishna said, listen to me, the reason behind this.
0: Patula palumatalaku eduru cheppanga bodu.
1: Whatever husbands say, she will never oppose it.
0: Vari sevalu cheyaga tiradanadu.
1: She will never say, I have no time to serve you.
0: Tanaku nunna daniche trupti ganuchunundu.
1: She has got highest satisfaction with the lot she has.
0: Draupadi ki saati ye pativratayu ledu.
1: No one would ever equal Draupadi in chastity.
0: Kanukane Draupadi chaala pativrata annadu.
1: So Draupadi is a chaste woman.
0: Alanti paristhitilo evaru panchapandavulu ante panchapandavulu panchapranamule.
1: పంచపాండవస్ 5 పాండవస్ ఆర్ 5
0: అపాన వ్యాన ఉదాన సమాన. అవి 10-5 రూపాలుగా కనిపిస్తున్నాయి. 5 మంది భక్తులు కాదు, పంచప్రాణములకు తాను పతి.
1: దీస్ ఆర్ 5 లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఆమెకు పంచప్రాణములే పతి.
1: ఆల్ ది 5 లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుంది.
1: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ అ మాస్టర్.
0: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి. వాయుపుత్రుడే భీముడు.
1: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ.
0: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు.
1: సన్ ఆఫ్ ఇంద్ర.
0: ఈ విధంగా పంచప్రాణములు కూడాను ఆమె యొక్క పతులుగా మారారు.
1: Therefore all the 5 life principles are
0: ఐదు మంది భర్తలు కాదు, ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు.
1: Not worldly 5 husbands.
0: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు.
1: At that time, Bhishma was teaching principles of dharma.
0: Dharmaja, rajyanni jayinchavu.
1: You conquered this kingdom.
0: Krishna yokka anugraham chethe nee ee pavitrathmaina danni pondagaligavu.
1: Because of Krishna's grace, you could come to this level.
0: Ee emanukunnavu? మీ మిత్రునిగా భావిస్తున్నావు, భావమతిగా భావిస్తున్నావు, నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు, చాలా పొరపడుతున్నావు. కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు.
1: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఇస్? యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా, దట్ హీస్ ఫ్రెండ్? నో నో, హీస్ వెరీలీ గాడ్.
0: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
1: డోంట్ గో బై ది బాడీ రిలేషన్.
0: అలాంటి భగవంతునితో నీవు ఆడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హావ్ బీన్ స్పెండింగ్ ద టైం ప్లేయింగ్ విత్ హిమ్, కన్వర్సింగ్ విత్ హిమ్.
0: పాండవులారా, మీది
1: హౌ లక్కీ యు ఆర్ పాండవ
0: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
1: సో సేయింగ్ హి
0: మానవుడు ఏ విధంగా ఉండాలి,
1: హౌ షుడ్ మ్యాన్
0: ఏ విధంగా నడుచుకోవాలి,
1: హౌ షుడ్ హి బిహేవ్,
0: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి,
1: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించినటువంటి ధర్మాలు బోధిస్తున్నాడు.
1: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
0: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు.
1: పాండవస్ వర్ లిజనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్.
0: కానీ
1: బట్
0: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది.
1: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్.
0: ఒక హాస్యంగా నవ్వలేదు.
1: She didn't laugh sarcastically.
0: అవమానంగా నవ్వలేదు.
1: నాట్ అవుట్ ఆఫ్ షేమ్.
0: అది ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం.
1: She just laughed in praise of the teaching.
0: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి.
1: బికాస్ ద్రౌపది లాఫ్ లౌడ్లీ, భీమ వాజ్ ఫ్యూరియస్ అండ్ జస్ట్ మూవింగ్ హిస్ మజిల్స్.
0: ధర్మము తేను ధర్మజుడు మరేం చేయలేదు, కళ్ళెత్తి ద్రౌపది వైపు చూచాడు.
1: ధర్మజాది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ స్టేర్డ్ ఎట్ హర్ స్టర్న్ లుక్.
0: ఇంకా అర్జునుడు,
1: అర్జున
0: ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు.
1: He opened his eyes, Arjuna, and looked at her with all anger and fury.
0: ఇది నీకు కామన్ సెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: You don't have common sense.
0: జనరల్ నాలెడ్జ్ లేకుండా ఉంటుండాలి.
1: You don't have general knowledge.
0: కాబట్టి కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభ లోపల నీ విట్టు నవ్వటం ఎట్టు అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు.
1: His looks conveyed the feeling that Draupadi didn't have these two, common sense and general knowledge.
0: కాని సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు,
1: భీష్మా who has known the truth,
0: ధర్మజ అర్జున
1: నకుల సహదేవ
0: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని.
1: డోంట్ బి మిస్టేకెన్.
0: ద్రౌపది చాలా పవిత్రతర.
1: ద్రౌపది
0: ఆమె యొక్క గుణము, ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగానూ తప్పు పెట్టడానికి వీలు లేదు.
1: నోబడి కెన్ పాయింట్ అవుట్
0: కారణం లేకుండా ఆమె నవ్వలేదు.
1: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్.
0: కారణము
1: ఐఎమ్ ది కాజ్ ఫర్ ఇట్.
0: నేనే కారణము,
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్
0: అని చెప్పి అమ్మా ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు.
1: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్.
0: అమ్మా నీవు నవ్వినందుకు కారణం ఏమిటో చెప్పు. పది మందికంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషం నిర్మూలం గావించుకోవచ్చు.
1: లెట్ ఎవ్రీవన్ నో ద ట్రూత్, ప్లీజ్ టెల్ వై యూ హ్యావ్ లాఫ్డ్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది,
1: పితామహ,
0: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము.
1: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్,
0: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి హావ్ డెడికేట్ అవర్ లైఫ్,
0: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము.
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్.
0: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు లాఫ్ అట్ ఇట్.
0: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా సైన్యాధిపతిగా నిలిచారు.
1: However, you have been supporting Kauravas all the time.
0: Chinna
1: and you are the chief of their army.
0: Kauravula madhyalone meeru perugutu vacharu.
1: You always spent your time in the company of Kauravas.
0: Ee dharmalu meeru Kauravulaku enduku cheppindakoodadu.
1: But why did you not teach this dharma to Kauravas?
0: Satyamurtulainatundi dharmamurtulainatundi naa patulaku mee dharmalu cheppanakkarlede.
1: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
0: వాళ్ళకు సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: They know satya and dharma well.
0: కానీ సత్య ధర్మము తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధలు మీరు ఎందుకు చేయలేదు, దానివల్ల నాకు నవ్వు వచ్చింది.
1: Kauravas do not know anything about satya and dharma.
0: ఎవరికి చేయవల్లో వారికి చేయలేదు, కానీ ఎవరికి బోధ అక్కర్లేదో వాళ్ళకి చేస్తున్నారు.
1: యూ డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ దోస్ హూ డోంట్ నీడ్ ఇట్.
0: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: She said this truth openly. It's not proper for you to
0: appudu bhishmudu satyanni gurtinchi tan chepparu avunu idi na tavashame.
1: Bhishma understood and accepted.
0: Nenu modal nunchi kudanu kauravula tindi tintu vachanu.
1: In fact, I have been carrying on my living in the
0: kauravula madhyalo jeevitamini gadaputu vachanu.
1: I spend my life amidst kauravula
0: papa tindi nenu tiratam chethane
1: బికాస్ ద ఫుడ్ ఐ హావ్ టేకెన్ దేర్
0: నాలో ఉన్నటువంటి ధర్మసూత్రులంతా కూడా అట్టడుగున పడిపోయినాయి.
1: ఆల్ ధర్మ ఈజ్ అట్ ద బాటమ్ లెవెల్.
0: నా పాపం భావములంతా కూడా పైన తేలుతూ వచ్చాయి.
1: ఆల్ సిన్ఫుల్ ఐడియాస్ ఆర్ ఆన్ ద టాప్.
0: ఈనాడు నీ భర్త వేసినటువంటి అంబులో చేత
1: because of the arrow shot by your husband
0: na pay raktam anta kaaripoyindi.
1: All the blood on the top
0: aa chedda raktam anta kudunu poyindi.
1: The bad blood is lost
0: aa durbuddhulu yokka durbhavamulu yokka raktam anta kudunu kaaripoyindi.
1: All the bad ideas, bad thoughts that came out
0: ippudu nirmalamaina nischalamainatundi yokka blood naa nunchi aavirbhavistundadi.
1: That pure sacred blood is not
0: anduvalla nenu dharmani bodhisthunnanu.
1: Therefore
0: inta kaalam nenu dharmani bodhinchukunda undadaniki moola kaaranamu ee paapulainatundi yokka kauravulu yokka bhojanam naa yokka deento ee vidhamaina dosham kalpinchindi.
1: I did not teach dharma before I was in the company of this
0: sinners. Manam tinne tindi yokka doshalu kuda adhikanga untunnayi.
1: So there are so many mistakes, so many defects.
0: Paapapu tindi manam bhojinchinappudu పాప భావంలో మన నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్
0: గొప్ప జ్ఞాని భీష్మాచార్య.
1: భీష్మ ఇస్ వన్ ఆఫ్
0: విజ్డమ్. కానీ ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్
0: ఈ పాపం సొత్తంతా భుజించాడు.
1: బికాజ్
0: నా రక్తం అంతా పాపపు రక్తమే.
1: హిస్ బ్లడ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్.
0: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద హెడ్.
0: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుండాలని ఒప్పుకున్నాడు.
1: హి యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్స్.
0: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద లాఫ్టర్ ఆఫ్
0: ద్రౌపది. నీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమె నవ్వింది.
1: ఇట్స్ ఓన్లీ మై మిస్టేక్ దట్ మేడ్ హర్ లాఫ్.
0: అప్పుడు రాజులు, తర్వాత ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల, తిండి తీర్థాదుల లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then, at that time, kings, sages, saints and seers
0: recognized.
1: Even to laugh, there must be appropriate time. Draupadi has got that
0: right. She spent her life on the earth.
1: She spent her life
0: Dharmacharana lopala tana jeevitananta ankitam chesinatundi.
1: She dedicated her life in following the principles of dharma.
0: Okanoka samayam lopala durvasudu ఎంతో మంది శిష్యులతో పల అరణ్యంలో ప్రవేశించాడు.
1: అట్ వన్ టైమ్ దుర్వాస కేమ్ విత్ మెనీ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: ఓన్లీ టు హ్యూమిలియేట్ పాండవస్.
0: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవరు ఏమీ చేయలేరు.
1: హి మే బి ఏ గ్రేట్ సేజ్ బట్ హీ కాంట్ హార్మ్ ఎనీబడి.
0: ధర్మజుడు వచ్చాడు.
1: ధర్మజక్కే
0: ద్రౌపది ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. హౌ టు ఫీడ్ దెమ్?
0: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్. నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ట్ సో సాడ్.
0: అప్పుడు కూడా ద్రౌపది, మనమేమి విచారించనక్కర్లేదు మాట.
1: నేను ద్రౌపది సార్, డోంట్ వరీ నౌ.
0: ఆపద్ బంధవుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
0: అనాథ రక్షకుడు ఉంటున్నాడు.
1: హీ విల్ ప్రొటెక్ట్ ద ఫోర్.
0: సమయ స్ఫూర్తిగా సార్ సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ అట్ ద రైట్ మోమెంట్.
0: మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ?
0: కృష్ణుని ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ,
0: ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి, ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
0: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యు షుడ్ ప్రొటెక్ట్.
0: అందులో ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిష్టి.
1: దుర్వాస,
0: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్
0: నేను బలి అయినప్పటికీ పర్వాలేదు.
1: Because of him,
0: చూడండి, తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ,
0: పర్వాలేదు, నా పతులు మాత్రం బలి కాకూడదు.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ, సీ దట్ మై హస్బెండ్స్ వుడ్ బి సేఫ్.
0: కనుక వారిని రక్షించమని కోరాడు. కోరింది ఈమె.
1: అండ్ షీ ప్రేడ్ that her husband should be protected.
0: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
0: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
1: He started telling as if he started there his journey long back.
0: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. తినివాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు.
1: Can't he be happy by this meeting?
0: అతను కొత్త నటన చేస్తూ వచ్చాడు.
1: And then he started acting there.
0: ద్రౌపది చాలా ఆకలి వేస్తున్నది.
1: I am very hungry.
0: దుర్వాసుడే, అన్నం పెట్టలేకుండా పోతున్నాము, నీకెక్కడ మేము అన్నం పెట్టగలము? బ్రహ్మాండమంతటి బొద్దలో ఉన్నట్టి నీకు బచ్చభోజ్యం నేను పెట్టదగునా?
1: వీ కుడ్ నాట్ సర్వ్ ఫుడ్ ఈవెన్ టు దుర్వాస. ఓ కృష్ణ, హౌ కుడ్ వీ సర్వ్ యూ ఫుడ్?
0: నీవు వేడే ఒప్పించిన ఒక పెద్దగా నాకు అన్నం కావాలంటున్నావు.
1: బట్ యూ సే దట్ యూ వాంట్ ఫుడ్.
0: ఎక్కడ నుంచి తెచ్చేది?
1: వేర్ ఫ్రమ్ కెన్ ఐ గెట్?
0: మేము అడవుల పాలైపోయినాము.
1: వేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: కనుక కందమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
1: స్పెండింగ్ టైమ్ ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్.
0: కృష్ణ నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేను ఇస్తాను అంటుంది.
1: కృష్ణ టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ విల్ రాదర్ గివ్ మై లైఫ్.
0: ద్రౌపది, ఇద్దరు వండినటువంటి పాత్ర ఏమైనా ఉంటుంటే తీసుకుంటారా?
1: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
0: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమన్నా.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్, సీ.
0: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటిది.
1: వాట్ ఎవర్
0: కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
1: షీ విల్ కీప్ ఆల్ ద వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
0: అంత కూడా క్లీన్ గా ఉండేటువంటి,
1: ఎవ్రీథింగ్ విల్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: కృష్ణ నీకు తెలీదా,
1: కృష్ణ
0: పాత్ర బాగా తోవి పెట్టేశాను, అందులో ఏ మాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
1: ఐ వాష్డ్ ఆల్ ద వెసల్స్, దేర్ ఇస్ నో
0: తీసుకుందరా అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ ఇట్.
0: సరే, కృష్ణార్జున శిరసా వహించింది.
1: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
0: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
1: ద్రౌపదిస్ నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్.
0: అతను అటు ఇటు చూచాడు, వెనక తట్టు ఒక కంఠం దగ్గర ఒక చిన్న బలుసాకు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
1: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ అండ్ కృష్ణ టాస్డ్ దట్ వెసల్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫౌండ్ లిటిల్ లీఫ్ టువర్డ్ ద నెక్ ఆఫ్ ది వెసల్.
0: కింద కొంచెం ఇది ఖర్చు ఉంది.
1: అండ్ షీ సా
0: దాన్ని వేయి నాకు అన్నాడు.
1: And said, give me offer that.
0: Dani teesindi Krishna ani vesindi paapam.
1: And she just offered it to him, Krishna saying,
0: akshayam annadu.
1: He said, akshayam, let it be infinite.
0: Dani tho Krishna yokka kadupanta nindipoyindi.
1: And Krishna's hunger is totally
0: bhagavantuni trupti ainappudu prapanchamanta trupti aipothundi.
1: When God is satisfied, the whole world will be satisfied.
0: Niki gani vadanaithe lokamata nenu lokamandu loku avudu lokamata. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు.
1: వెన్ గాడ్ డినైస్ యూ, నోబడీ వుడ్ ఎవర్ ఎక్సెప్ట్ యూ.
0: భగవంతుడు ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
1: వెన్ గాడ్ సేస్, ఎవ్రీబడీ విల్ సే యెస్.
0: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
1: కృష్ణ ఇస్ సాటిస్ఫైడ్.
0: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
1: ది స్టమక్స్ ఆఫ్ ది డిసైపుల్స్
0: స్నానానికి వాళ్ళంతా అక్కడ నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంక వీరి దగ్గరికే రాలేదు.
1: దే స్టార్టెడ్ టర్నింగ్ బ్యాక్, దే డిడ్ నాట్ రీచ్ ది స్పాట్.
0: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
1: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది, ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఇటువంటి యొక్క విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
1: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
0: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ సో యాజ్ టు విన్ గుడ్ నేమ్.
0: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితినా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్నే మనం పొందినట్టే.
1: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
0: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది.
1: వెన్ వన్స్ గాడ్ లవ్స్ యూ, you will have the whole world under
0: your control.
1: That's what Chagaraj said.
0: Nee anugraha balam okkunte chalu Rama, sarva grahamunu na astagatam aipothayi annadu.
1: Chagaraj said, O Rama, if I have got the strength of your grace, the rest of the planets will be under my control.
0: Kanuka bhagavantuni anugrahaniki paatrudu kavalante,
1: in order to deserve
0: manam kashtam nashtamulu sukhadukhamulu keerti apakeertulku annitini manam edurukovali.
1: We should face both of these twins, the pain and the
0: anni
1: samayamni and the profit and loss.
0: Bhagavantuni yokka naamanni manam smarinchali.
1: At all times we should chant the name of God.
0: Bhagavantuni premaku manam paathrulu kaavali.
1: We should deserve the love of God.
0: Aa premaku paathrulaithe ink deeniki manam vervanakkarledu.
1: When once you are the recipient of God's
0: sarvamu
1: love,
0: nivu sadhi,
1: you don't need to fear. It amounts to achieving everything else in this world.
0: Kanuka manamu bhagavantuni anugraham kosamani mana yokka సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్, ఈక్వానిమిటీ.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది 9th of July 1996.

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanti Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Satya Dharma Prema Chantulu Lekunna Pijalanniyu Nerchi Vilvasunna.
2: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
1: Satya Dharma Prema Shantulu Lekunna Bahuda Satkarya Sabambusunna.
2: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
1: Satya Dharma Prema Shantulu Lekunna Dana Dharmalu Sartagatasunna.
2: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
1: Ujjogamulu Jesi Yanta Padavinunna Satya Dharma Prama Shantulu Lekunna.
2: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
1: Satya Dharma Premam Shantulu Lekunna Bahuda Satkarya Labhambusunna.
2: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Manavudu Sati Nimittamai Janminchadu Kani Padavula Kosam Janminchaledu.
2: Man is born to be peaceful and not to occupy positions of authority.
1: Enni undinappatikini manavuliku shanti lekundina jeevitame shunyam.
2: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
1: Aneka mandi srimantulu unnaru.
2: There are many rich people.
1: Kotlaku vidyavantulu unnaru.
2: There are crores and crores of educated people.
1: Inka aneka vidyaviga kuda nu goppa goppa padavillo elinattu vaaru unnaru.
2: There are people who are occupying very high positions in life.
1: Kani veerandari valla jagatlo em jarugutunnadi.
2: What is that is all happening in this world with these people?
1: Veeru yokka kanchidaralu chuchuvaliki variki samayam ledu.
2: They have no time to see the suffering of the poor and the needy people.
1: Veeru paristhiti emiti?
2: What is the position of poor people?
1: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
2: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
1: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
2: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
1: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
2: All are involving, indulging in show work and there is no social work.
1: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
2: Even if approaches you to door step with a begging bowl asking for alms, you'll make him out.
1: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
2: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
1: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
2: No one is understanding the very meaning of this word manava.
1: Manava.
2: Manava.
1: Ma anaga manishi.
2: Ma means the human being, manishi.
1: Kani ee manishiki edi mukhyamu?
2: What is important for a human being?
1: Asal vettam mukhyama?
2: Is it desire or ambition?
1: Abhruddhi kavatam mukhyama?
2: Is it progress in life?
1: ఆనందాన్ని అనుభవించటం.
2: ఈజ్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్.
1: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
2: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
1: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా?
2: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
1: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
2: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
1: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్లే.
2: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
2: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
1: కానీ ఈ కష్టకమైన సుఖములు రెండు కూడా నువ్వు ఒక్కటిగా భావించాలి.
2: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
1: కనుక సుఖ దుఃఖములు రెండు కూడా మానవుని యొక్క మంచి చెడ్డలే.
2: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ would make you happy and also grief stricken accordingly.
1: Kaani manavudu abhivruddhi ayinanduku ee rendittini samananga chusukovali.
2: In order to progress in life we have to develop the spirit of equanimity of both pleasure and pain.
1: Kanuka ee samanatvam anedi lekunda pothe manu samajam etta avutam?
2: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
1: Samajamu samajamu.
2: We say samaja, society.
1: Samanatva lenatuntu vaadu samajamlo etta puttutaru?
2: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
1: Kashtamlo sukham unnadi.
2: In fact there is pleasure in pain.
1: Sukhamlo kashtam unnadi.
2: And there is difficulty in pleasure.
1: Kaani ee naati manavudu enni sukhamlu pondinappatikini okka kashtam emaina vachindatte tattukoledu.
2: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
1: Oka srimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
2: If you approach a rich man and if you ask him, are you happy?
1: Ayya naakemi takkuva dhanam unnadi.
2: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
1: Na kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
2: My sons are in very high positions.
1: Na intilo anni goppa goppa samananta pettukunnamu.
2: I got all comforts and conveniences at my residence.
1: Ma kashtamulaku etti badaru levu.
2: We don't have any troubles or difficulties.
1: Kaani anni unnavi kaani manas shanti ledu.
2: We have all that is all possible, but there is no mental peace.
1: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
2: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
1: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరు అని మనం ప్రశ్నిస్తున్నాం.
2: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
1: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
2: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
1: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
2: When once you know yourself the reality, you will be free from all difficulties.
1: Kanukane,
2: therefore
1: manavudu tannu tanu telusukovadaniki prayatninchali.
2: So man must make every attempt to know his own true self.
1: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
2: Without the awareness of the self, knowing the rest of the things are useless.
1: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
2: There are no rains on one hand. What is the fun of sowing seeds?
1: గొప్ప వర్షములు కురిచినప్పటికీ విత్తనములు నాటకుండా పంట పండునా?
2: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
1: ఎందేనియు ఏ పని చేయను మూడు కూడా చేసినప్పుడే.
2: Anywhere, any task can be fulfilled with the combination of these three.
1: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
2: There is a negative, there is positive.
1: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంటు లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
2: You will find the flow of current with the existence of these, the positive and the negative. Because the holy, matchless God's name within us, God is present in all creatures. The whole universe, cosmos is full of divinity.
1: కనుకా మనకు దైవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోయి అనేక రకములైనటువంటి లౌకిక భౌతిక సుఖములను మనం పొందడానికి పుట్టలేదని తెలుసుకోవాలి.
2: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
1: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
2: Therefore, we should step into the field of spirituality to begin with.
1: ఆధ్యాత్మికమే లేకుండా,
2: without spiritual content,
1: మనకు ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
2: We have no claim or authority to call ourselves human beings.
1: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
2: In fact, we are betraying God himself.
1: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
2: God does not expect you to worship him all along.
1: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
2: Having been born in this world, we should set an ideal to the community.
1: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
2: At one time, Narada approached Vishnu and questioned him.
1: స్వామి, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
2: He asked, Swami, which path will take me to the birthless state or immortality or liberation?
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
2: And God replied, I am in all of the beings.
1: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
2: My spark of divinity is present in all.
1: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
2: The human being in reality is divine in form and none else.
1: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
2: Because the human form is negative and the divinity within is positive.
1: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
2: In order to be amongst the society, I should be surrounded by human beings.
1: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
2: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నారు.
2: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
1: కనుక అతని ఎందుకు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందుకు ఉంటున్నది.
2: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
2: దెన్ ఓన్లీ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: నీవు కేవలం జీవితం అంతా నెగిటివ్ అనే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ దిక్కుతుంది?
2: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
1: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
2: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: నేను ఒకడున్నాను,
2: I am here.
1: నా యందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
2: God is in me.
1: కనుక ఈశ్వర సర్వభూతానాం.
2: God is present in all living creatures.
1: కనుక నా దేవుడు నా యందు ఉన్నాడు. నా పేరు కూడాను దేవుడే.
2: God is in me. My name is God himself.
1: దేవుడు అంటే ఏమి?
2: What is the meaning of this word దేవుడు?
1: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
2: God is not a specific form.
1: దైవానికి నామరూపములు లేవు.
2: God is beyond name and form.
1: కానీ జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
2: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
2: Having been born as a human being, one should do certain tasks.
1: సత్కర్మను ఆచరించాలి.
2: One has to go along the path of truth and righteousness.
1: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
2: Then only there will be good behavior and good conduct in life.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరందరూ ఆత్మస్వరూపులే కాని దేహ స్వరూపులు కాదు.
2: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
1: దేహము పంచభౌతికము.
2: The body is of senses.
1: దేహము కూడా ఒక తప్ప ఎప్పుడు.
2: The body is bound to fall, die someday.
1: దేహి నిరామయుండు.
2: The indweller is immortal.
1: దేహి నిరామయుండు.
2: And is nectar eye.
1: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
2: The indweller has no insignia like bondage or liberation, birth or end.
1: కాని ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయిందని ఎవరైనా చెప్పగలరా?
2: The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me?
1: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
2: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
1: ఆత్మ ఉన్నంతవరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంది.
2: So long there is atmic principle within you, the body is functional, the negative.
1: కానీ నీరేగిన పరమస్థితి ప్రతిబింబమే కనిపించింది.
2: Therefore, without the main object, you cannot find reflection.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
1: మన ఇంటిలో బావి ఉండాలి.
2: There is a well close to our residence.
1: ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది.
2: And there is a tank with drinking water.
1: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
2: And we also find the river there.
1: కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది.
2: There is ocean also on the other hand.
1: నదులు కూడాను ప్రవహిస్తున్నాయి.
2: And the rivers flow.
1: అన్నింటి ఎందుకు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు?
2: And the reflection of the sun is noticed in all the river, the sea and the well.
1: కానీ గృహంలో ప్రవేశించితే నీకు ఏ సూర్యుడు కనిపించడు.
2: But the moment you get into your home, you don't find the reflection of sun.
1: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
2: Therefore within our body is jiva, the individual soul.
1: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
2: This all amounts to water.
1: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
2: The water flows or stagnates.
1: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
2: In a flowing water, you certainly notice sun.
1: ఒక సూర్యుడు జగత్తులో మనకు ఒక్కొక్కడై కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు. మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది. మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
2: There is only one sun. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
1: కాలం వ్యత్యాసమే కాని జలం ఒకటే.
2: It is only the difference of time, but that existence remains the same.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రవాహం వంటి వాడే.
2: So every human being is a flow.
1: కానీ ఈ ప్రవాహం అన్ని రకములైన పనులు చేసినప్పుడు అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
2: Therefore in this flow, you find the reflection.
1: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
2: అండ్ ఇట్స్ యు కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. గాడ్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
2: ట్రూత్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
2: లవ్ ఈజ్ వన్.
1: లివ్ ఇన్ లవ్.
2: లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
2: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ, ఇన్ సపోర్టింగ్ యూ.
1: కనుక దైవం ఒక్కడే.
2: God is one.
1: అది ఎవరు?
2: Who is he?
1: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
2: Each one should clearly establish, affirm and confirm.
1: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
2: It is not egoistic statement nor observation made on the basis of reflection.
1: ఎదుటి వాళ్ళు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
2: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఇస్ ఈక్వల్లీ గాడ్. ఎవరితో
1: నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడీ, యు ఆర్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఎవడో నా నిమిత్తమై వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
2: యూ విల్ సే దట్ ది అదర్ పర్సన్ లాస్ట్.
1: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
2: నెవర్ కన్సిడర్ ద అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
1: దానికి కూడా నువ్వు తన తనతో పోల్చుకోవాలి.
2: Therefore, you have to consider yourself in every aspect.
1: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయవాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
2: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
1: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
2: And this kind of victory or loss, they do happen to every human being.
1: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
2: But we blame each other.
1: నీవెవరు?
2: Who are you?
1: I am body. బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
2: How long the body lasts?
1: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి బిడ్డ ఎప్పుడు ఉంటుంది చూసి పగిలిపోతుంది.
2: Body is like a water bubble. It may drop down any moment of time.
1: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
2: You cannot claim to be body which is temporary, ephemeral.
1: Mind. Who are you? I am mind. Answer.
2: Then if you put the question, who are you? The response is, I am the mind.
1: Mind anukunte emtidi? Bundle of desires.
2: What is mind? Mind is bundle of desires.
1: Mind ku oka roopam ledu.
2: Mind has no form.
1: Manu kore korigalanta kuda mind ga roopamistundi.
2: And all desires constitute the mind.
1: Kaduka ivanni kuda eppudu okatuni manaku dooram ayyetunti.
2: And the desires must leave you at one time or other.
1: Kaduka manavudi raadu mind ni pettukoni chuste manu mind monkey mind anta.
2: Therefore, you cannot identify with your mind because mind is monkey mind.
1: Kaani ni man mind kavali.
2: But you should have the mind befitting a man.
1: Monkey mind kaakoddu.
2: It should not be monkey mindedness.
1: Kaani ni manavudu.
2: We are human beings.
1: Daivam manushariyu peena.
2: God is in human form.
1: Kaani daivamu ee manushariyupamlo unnadu.
2: God is present in human form in front of you.
1: Kaabatti body ni duram betti nenu దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
2: అండ్ యూ షుడ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్.
1: ప్రపంచంలో కూడాను రాతి బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారాలు చేస్తుంటారు.
2: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్ వీ కన్స్ట్రక్ట్ ద టెంపుల్ ఇన్స్టాల్ ఇట్ దేర్ ద ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ద ఐడల్.
1: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
2: Where from you got this statue?
1: Neevu chesinide. Neevu chesinide.
2: It is of your own making.
1: Kaani neevu chesinatuvanti statue nu neevu poojistunnavu kaani ninnu neevu poojinchaledu.
2: You are worshipping the idol statue that you have made and you are not worshipping yourself.
1: Kabatti ninnu neevu poojinchukokunda edo vigrahala poojistunnamante vigrahala valla vachinatuvanti vipramayam.
2: In fact, if you do not consider yourself supreme and go by worshipping our idols or idolatry, it is all useless.
1: Kanuka prati manushi kudanu mana endunnatvanti oka atma tattvanni manamu gauravinchali.
2: Therefore everyone should respect the self within.
1: Atma vishwasamu nijamainatvanti oka vishwasam.
2: The true confidence is that of self confidence.
1: Kani vigrahara vishwasamu అది తాత్కాలికమైనటువంటిది.
2: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఇస్ జస్ట్ టెంపరరీ.
1: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
2: యు గో టు తిరుపతి, యు సే యు ఆర్ టేకెన్ బై సర్ప్రైజ్. వెంకటేశ్వర యు సే
1: వెంకటేశ్వర స్వామి నా కులదైవము అని పొగుడుతుంటారు.
2: అండ్ యు గో ఆన్ ప్రైజింగ్ లార్డ్ వెంకటేశ్వర, దట్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
1: బృందావనం వెళ్ళినప్పుడు కృష్ణుడు మా దేవుడు.
2: వెన్ వన్స్ యు గో టు బృందావన్ యు సే కృష్ణ ఇస్ అవర్ గాడ్.
1: కృష్ణ యొక్క పేరు పెట్టి పూజిస్తుంటారు.
2: And you give name to God and start worshipping Him.
1: Mari Ayodhya poyinappudu Ramulu maa devudu.
2: When you go to Ayodhya, you say, Rama is my God.
1: Kaani desha padisthitulu patti akkada aa perlu puttinayi kaani bhagavantulaku devudu, Ramudu, Krishnudu, Venkateshwarudu, Sai Baba aneetuvanti bhedam ee maatram ledu.
2: Tirupati you say, you are taken by surprise. Venkateshwara you say.
1: Venkateshwara Swami naa kuladaivamu ane pogudutuntaru.
2: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity.

0: దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదం ఏమాత్రం లేదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జాగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
0: కనుక ప్రతి మానవుల కోసం ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
1: A human being has got a definite form.
0: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కనుక శాశ్వతమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: We should have full faith that immortal, eternal principle of Atma, the Self.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: You spend lot of money and reach this place.
0: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యు బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ బై బేరింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ టు రీచ్ దిస్ ప్లేస్?
0: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
0: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: Without this oneness, you're always wavering, you're always disturbed.
0: Matamulanniyu veru, margambu okkate.
1: Religions are different, but the destiny goal is one.
0: Gruhachintalannu veru, gruhachintalu.
1: And all of our thoughts relating to family are different.
0: Kani asalu okkate.
1: But the basic reality of the desire is one and the same.
0: ee vidhanga matamlanni kuda vere ainappudiki maata okate gaalu.
1: Though religions are different, but the place of God is one and the same.
0: Good and bad rendu padamulu untunnavi. Ee good anetunte padamulu okoka note endu ostundi, okoka note endu bad endu ostundi.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
0: కానీ పెదవులు వేరు వేరే కానీ, సౌండ్ వేరు వేరే కానీ, రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఈజ్ సేమ్.
0: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: నెక్స్ట్ డే యు మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
0: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవులు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: మనుషులు కల్పించినటువంటిది.
1: And whereas the mind is non-apparent.
0: నీ ఎప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
0: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
0: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుష్యుడు అనేటువంటి వాడు మనుష్యుడు కాదు.
1: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
0: ఏ దేవుడిని ఒక పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుడిని ఒక రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపం ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
0: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
0: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్, అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
0: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
0: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
0: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
0: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
0: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: You are a human, but if you are bestial, full of animality, what is the use?
0: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: You should not remain a renunciant even.
0: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: Even renunciant is also a human being.
0: మనిషి ఒక మానవుడే.
1: And normal human being also verily same.
0: దైవము మానుష రూపమే.
1: So both of them are human in form.
0: దైవము ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
0: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: There is no place without God.
0: Sarvata paripadam sarvatra shirobho sarvatra sutiman loke sarvama uttasthiti.
1: All heads are his, all ears are his, all hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
0: Manu biyani

0: అండ్ వై వీ జస్ట్ గో బై అవర్ ఓన్ డిఫరెన్సెస్.
1: ఆ ఒడ్డు సృష్టించిన తర్వాత ఒడ్డు పైన పొట్టు తీసేస్తాం.
0: అండ్ బికాస్ ఆఫ్ దిస్ వీ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మ వస్తుంది.
0: అండ్ బికాస్ ఆఫ్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
1: ఆ పొట్టును తీసివేసి
0: వెన్ వన్స్ ది హస్క్ ఈస్ రిమూవ్డ్
1: మనము ఒక బీమ్ గా చేసుకుని
0: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
1: అన్ని విధములైన పరిపక్వము చేసుకుంటాం.
0: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్.
1: మనము పులిహోర చేస్తాము.
0: అండ్ యూ మేక్ పులిహోర
1: చక్కెర పొంగలి చేస్తాము.
0: చక్కెర పొంగలి
1: చిత్రాన్నం చేస్తాము.
0: చిత్రాన్నం
1: పాయసం చేస్తాము.
0: పాయసం
1: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
0: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
1: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాం.
0: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
1: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
0: ఆర్ ఇడ్లీ.
1: ఇడ్లీ అని ఒక పేరు.
0: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
1: కానీ పూరి అని ఒక పేరు.
0: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
1: అన్నము అని ఒక పేరు.
0: వి హావ్ ద రైస్.
1: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
0: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యూ పార్టేక్ ఆర్ కన్స్యూమ్ బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
1: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము
0: దో ద రైస్ ఈస్ సేమ్
1: అదే సంస్కారము.
0: దిస్ పాక ద ప్రిపరేషన్ ఈ సంస్కార
1: మనసును సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
0: వీ హావ్ టు పాలిష్ ఆర్ రిఫైన్ అవర్ మైండ్.
1: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
0: దెన్ ఓన్లీ దాట్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్
1: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు
0: ఈస్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
1: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్.
1: సంస్కారం అనేది మార్పు.
0: This samskara means change.
1: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
0: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
1: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
0: Therefore there is variation in our action but the object the material remains the same.
1: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
0: We are betraying ourselves by taking material into consideration.
1: ee material tone manasu manavudu chedipothunnadu.
0: Man is spoiled because of his material consideration.
1: Adi taan maarchukovalsinatundi vishayame kani bhagavantudu maarchechukuntadu kaadu.
0: Therefore he has to transform his view of life.
1: Bhagavantudu ichina ichinattu gaane swachhanga pettunnadu.
0: God has given all these things in pure pristine form.
1: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
0: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
1: మైండ్ ని మనం కూలగొట్టబెట్టే అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
0: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
1: ప్రేమస్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా
1: మీరు ఎంత పవిత్రమైన హృదయుడే.
0: You are all sacred hearted indeed.
1: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestunnadi.
0: But however the clouds of desire appear and spoil you.
1: Kani clouds anetvanti emiti?
0: What are the clouds?
1: Kadiri poyetvanti.
0: They come and pass on.
1: Kani idi kadiri prabhu suryuni paina vachinappudu suryudu manaku maru povutadu.
0: When once clouds clear you can see the sun.
1: Moon manaku maru povutadu.
0: And then you will be lay otherwise
1: hills,
0: be hidden.
1: Hills anta marugupadtayi
0: and all the trees will be hidden in the night time.
1: Kaani avi meghamulu valla vachinatuve gaani.
0: And these changes are because of clouds.
1: Adi swachasiddhanga kuda roopondinavu kaavu.
0: And they are not natural.
1: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
0: Therefore all our feelings are like clouds.
1: Balyamulanduna palumuru tokudi aatapaatala endu aikhyabagulu.
0: In childhood one spends the time playing with the friends.
1: Mudivi vachinayanta murahari nammaka adi idi ledani aasha padtaru.
0: In old age without thinking contemplating on God one goes on repenting for all those things that are denied to him.
1: Madhya vayasulo
0: in the middle age
1: mayandu padi
0: and he is deluded.
1: Nenu yukudu ani padinchukuntunnam.
0: And he is highly egoistic. Because he is in the stage of youth.
1: Anjima ragane.
0: And as the end approaches.
1: Anniyu anubhavisthini. Kani shantini anubhavisthini.
0: He goes on regretting that he experienced everything but not peace.
1: Nirantaram kudanu manishanetvintivadu bhajyamaipai యవ్వనమైపోయి వృద్ధాక్యమైపోతున్నాడు.
0: దేర్ఫోర్ వి పాస్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ఫన్సీ, చైల్డ్హుడ్, యూత్ అండ్ ఓల్డ్ ఏజ్.
1: కనుక మన వయసు మారుతుండాలి కానీ వస్తువులు మారలేదు.
0: The different stages of life go on changing, but the material remains the same.
1: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore, we have to change our outlook, vision.
1: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
0: Therefore, we don't change our drishti, the vision, but we want to change
1: దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore, we should change our outlook.
1: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
0: Then only you will have correct identification.
1: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు, ఇది భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
1: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
0: ఇన్ ది సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
0: So long there is physical strength and power, you can play and experience in a varied way.
1: కొంత కాలం అయినప్పటికీ ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
0: After some time you find certain change in the senses.
1: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
0: You know MS Subbalakshmi, a great personality in the field of music.
1: కానీ ఆమె కట్టగలప్పటికీ నేను పోతే కట్టి నీరు గార్చుకుంటూ పండుకుంది.
0: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
1: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది అని ఈనాడు కంఠం పోయింది.
0: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ, బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
1: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
0: So long I could sing, all people respected me, honored me.
1: జగత్తే నన్ను గౌరవించింది.
0: The whole world honored me.
1: కానీ కంఠం పోతానే,
0: the moment I lost the melody,
1: ఎవరు నన్ను పలకరించడం లేదు.
0: No one at least is talking to me.
1: కారణం ఏమిటి స్వామి?
0: What is the reason, Swami?
1: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
0: Bhagavan said, you have spoiled your own throat.
1: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
0: We should not use anything in excess.
1: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
0: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
1: ఈ తిరగటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
1: కనుక కంఠం కానీ,
0: ఐదర్ ద థ్రోట్,
1: శ్వాస కానీ,
0: ఆర్ ద బ్రెత్,
1: కంటి దృష్టి కానీ,
0: ఆర్ విజన్,
1: మార్పు చెందేటువంటిది.
0: They do change.
1: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
0: Therefore, if we go by these changing things, we get automatically changed.
1: కానీ జగత్తు మారలేదు.
0: But there is no change in
1: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుండాలి.
0: The universe is same.
1: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాం.
0: We are spoiling our lives because of our own defects.
1: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
0: When once we correct them, we'll certainly improve and progress.
1: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: We should see that we'll have good conduct and behavior.
1: నేను మానవుడు.
0: I'm a human being.
1: నా తిండి తీర్థములు ముఖ్యం కాదు.
0: It's not the food and drink that are important.
1: నా యొక్క శీలమే ప్రధానమైన.
0: Character is most important to me.
1: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
0: and one, there is no character,
1: ఎన్ని విధమైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
0: One has to suffer.
1: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
0: Therefore, this is called sat.
1: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: Sat means existence.
1: అందుకోసమని మహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
0: మహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
1: నీవే మాకు గొప్ప.
0: యు ఆర్ మైటియెస్ట్.
1: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
0: You are only one who is our refuge, none else.
1: కనుకని మన హిందువులు కూడాను అదే రీతిగా చెప్పాలి.
0: Hindus also should repeat the same.
1: I want God.
0: I want God.
1: నేను డివైన్ కావాలి.
0: I should be divine.
1: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
0: Today we don't want to be divine, but we want deep wine.
1: వైన్ దాన్ని తాగటమే ఉంటున్నారు కానీ మనం డీప్ డివైన్ రావటం.
0: You are after the wine. In fact, you are divine.
1: ఒక్కసారి రామాన్న తర్వాత జీవితం అంతా రామాయణంగా ఉండాలి.
0: అండ్ వన్స్ యూ స్టార్ట్ చాంటింగ్ రామాస్ నేమ్ ది హోల్ లైఫ్ షుడ్ బి స్పెంట్ లైక్ వైజ్.
1: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
0: టుడే హీ సేస్ రామ, ఇఫ్ హీ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ ఆన్ ద ఫాలోయింగ్ డే హీ రిమూవ్ హిస్ పిక్చర్.
1: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
0: అండ్ దెన్ హీ హావ్ కృష్ణాస్ పిక్చర్ ఇన్ హిస్ ప్లేస్.
1: చూడండి ఒక్కొక్క సీన్. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ
0: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ,
1: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నిరంతరం చెప్పేటువంటి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
1: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేమి మేలు చేయలేదు.
0: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
1: లేచాడు, ఆ శివుని ఫోటో బీరులో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
0: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ది అల్మైరా అండ్ హీ కెప్ట్ దేర్ రామాస్ పిక్చర్ ఇన్ దట్ ప్లేస్.
1: రాములకు పూజ చేసినప్పుడు కూడా కొంతకాలం శాంతిగా ఉన్నది. తర్వాత అశాంతి బయలుదేరింది.
0: దో హీ వాజ్ పీస్ఫుల్ ఇనీషియలీ హీ లాస్ట్ దట్ ఎగ్జిస్టింగ్ పీస్ ఈవెన్ ఆఫ్టర్ వర్షిప్.
1: రాముని ఫోటో కూడా ఒక అదే బీరులో పెట్టేశాడు.
0: సో హీ రిమూవ్డ్ రామాస్ పిక్చర్ కెప్ట్ ఇట్ ఇన్ ద సేమ్ అల్మైరా.
1: మరి గురువు దగ్గరికి వెళ్లి రాముని నాకేమి చేయలేదు స్వామి.
0: అండ్ దెన్ హీ వెంట్ హిస్ గురు అండ్ సెడ్ దిస్ రామా హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ స్వామి.
1: ఆ గురువు చెప్పాడు కృష్ణుని పూజ చేయన్నాడు.
0: అండ్ గురు సెడ్ యు వర్షిప్ కృష్ణ.
1: కృష్ణ ఫోటో పెట్టాడు.
0: హీ కెప్ట్ కృష్ణాస్ పిక్చర్.
1: నిరంతరం కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
0: త్రూ అవుట్ ద డే హీ వెంట్ ఆన్ చాంటింగ్ సింగింగ్ ద గ్లోరీ గోపాలకృష్ణ గోపాలకృష్ణ.
1: మరి కొన్ని దినములకంతా కూడా అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీజవుడు పెట్టాడు.
0: ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ హీ వాజ్ నాట్ పీస్ఫుల్. హీ రిమూవ్డ్ కృష్ణాస్ పిక్చర్ ఆల్సో కెప్ట్ ఇట్ ఇన్ ద అల్మైరా.
1: అని ఎవరో ఒకరు స్త్రీ భక్తురాలని ఆమె వచ్చింది.
0: ఏ లేడీ కేమ్ టు హిమ్ అన్ ఆర్డెన్ డివోటీ.
1: అయ్యా ఇవి పూజలంతా చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: దేవి పూజ చేయమన్నాడు.
0: Better you worship goddess now.
1: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
0: Then he has installed the picture of goddess this time.
1: Manadinamo pooja chestu vachindi.
0: First time she started worshiping.
1: Aa worship chestappudu oodutunu pettindi.
0: And then she kept incense sticks there.
1: Appudu aa oodutunu poganta kudanu viravu vaipuna velutu undadi.
0: All this flavor and the perfume started moving towards Almayra.
1: అయ్యో నేను ఈ ఓదుతూరు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు.
0: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ద అల్మైరా.
1: ఒకరికి పెట్టింది ఇంకొకరు తీసుకుంటున్నారా?
0: ఇన్ఫాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
1: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
0: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
1: పిచ్చి మానవుడా,
0: ఓ మ్యాడ్ క్యాప్,
1: ఇది అనేక భక్తి?
0: Is this the devotion?
1: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి వీరంలో పెడతారు?
0: For a couple of days you worshiped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
1: కనుక నాకది ఏమవుతుందో.
0: Therefore I don't know whatsoever.
1: ఇది కాదు నిజమైన పూజ.
0: This is not true worship.
1: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
0: Therefore right from the beginning till the end we should have only one God.
1: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
0: These are the changes that do happen.
1: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
0: This is all worldly life.
1: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
0: We should lead spiritual life.
1: నా తల్లిని నేను మార్చవచ్చును.
0: I can change.
1: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా కూడా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
0: Even if you go for adoption, that change is just a change.
1: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
0: Therefore it's the mother who taught you this devotion.
1: కానీ కొంతమంది దైవమే లేడు.
0: Some deny God.
1: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారాన్ని పలుకుతుంటారు.
0: They go on repeat, they go by the sound ఓంకారా.
1: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
0: This Omkara, the primal sound, how long does it
1: last? Om anaitha varaku untadi.
0: And you'll certainly listen to the sound so long you speak it out.
1: Om anaitha yokka ee shabdamunu abhirudhi gochutre.
0: That moment when you go on speaking it out loud.
1: Om anaitha eppudu chestadu kaadu.
0: అండ్ దట్ విల్ నాట్ రిమైన్ పర్మనెంట్.
1: నీ హృదయం లోపల పవిత్రమైనటువంటి ఇది భావం అభివృద్ధి కావాలి.
0: సీక్రెట్ థాట్స్ టు డెవలప్ విత్ ఇన్ యూ.
1: ఆ పవిత్రమైన భావం అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
0: వెన్ వన్స్ యువర్ సీక్రెట్ థాట్స్ యు ఆర్ సీక్రెట్ దెన్.
1: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ చేంజ్ ద నేమ్ దట్ యు ఆర్ కమిటెడ్ టు.
1: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
0: వితౌట్ చేంజింగ్ యువర్ మైండ్,
1: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
0: అండ్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
0: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: కనుక మనసు కూడా మారేటువంటిది.
0: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
1: కనుక మనసు నీవు కాదు.
0: అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
1: బుద్ధి నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
1: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండల్.
0: And mind is just a bundle of desires.
1: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా ఇవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
0: So long the desires last, mind undergoes changes like that.
1: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
0: So never change that mind like that.
1: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
0: And mind is just a combination, group of thoughts.
1: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవు.
0: So long there are desires, you will never be in peace.
1: ఆ మనసు ఏకంగా చేసుకుని
0: విత్ వన్ పాయింటెడ్నెస్
1: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
0: వెన్ వన్స్ యు ఆర్ స్టడీ,
1: నీవు తప్పక మంచివాడు అవుతావు.
0: యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
1: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
0: ఇఫ్ యు వాంట్ టు బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: కానీ దైవానికి అర్పితం చేయి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
0: Then only you will be happy and peaceful forever and ever.
1: Kanuka prati manavudu kuda nu thani endu oka manasu unnadi.
0: Every man has got this manas or the mind.
1: Kanuka aa manase devudu.
0: And that very mind should be filled with the divinity.
1: Ee bhautikamainatuvanti korikalu raavatam cheta manasu chaala maarpu chendutundi.
0: Because of desires, mind has taken a different turn.
1: Kanuka desires anetuvanti meedi control cheyandi.
0: Control your desires.
1: Kanuka nenu anni samayallo cheptuntanu. Control your thoughts.
0: Bhagavan always repeatedly tells us, control your thoughts.
1: Thoughts and control chesthe anta control avutundi.
0: With this thought control, rest of the things can be controlled.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Mee andunnadi shastramainadi satyamu prema.
0: That which is permanent eternal in you is the satya, the truth, prema, love.
1: Satya dharmamu rendu cherinappude,
0: when these two are together, satya and
1: dharma, satya nasti paro dharma,
0: there is no other dharma beyond satya, the truth.
1: Tiriki satyame aadharam,
0: and satya is the foundation.
1: Atti satyanni aadharanga chesukoni ee dharmanni narchukuntunte,
0: basing on truth, if you act in the righteous direction,
1: appude neevu premana pondutavu.
0: Then you will attain the state of love.
1: Prema sarva karmalu kuda nu phalimpa chestundi.
0: In fact, love will fructify every one of your actions.
1: Kanuka atma swarupulara,
0: so embodiments of atma,
1: meeru atma swarupule,
0: you are verily the very manifestation of atma.
1: Daniki roopame ledu,
0: and atma has no form.
1: Pancha bhautikamu deham durbalamu kayamai durbalamu,
0: the bodies of senses is bound to fall at one time or other.
1: Garutimpaka taniki chaavu puttukal moha nibandhanalu ముద్రలు లేవు.
0: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: కనుక నీవు నిరామయుడు.
0: యు ఆర్ ఇమ్మోర్టల్.
1: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: అండ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఆర్ మార్క్స్ లైక్ బిగినింగ్ నార్ ది ఎండ్.
1: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
0: వితౌట్ దీస్ థింగ్స్ ఓన్లీ యూ కెన్ రిమైన్
1: ఇమ్మోర్టల్. చింతలేని వాడిగా ఉంటావు.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
1: చింత ఏమాత్రం ఉండకూడదు.
0: Don't worry for anything.
1: ఇప్పుడు మీరు దేనికి దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
0: You may say, is there any witness for all the experiences I have?
1: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
0: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
1: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
0: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
1: నేను ఇప్పుడు పోవాలంటే ఇప్పుడు ఇప్పుడు పోవచ్చు.
0: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: Bhagavan can get anything he wants.
1: Tisi prayojanam emiti?
0: What is the use out of all this?
1: Ponatuntu vaadiki ivvali emiti?
0: In fact, the one who desires,
1: కానీ నేను తీసుకుని రేపు వేయటి వాడికి నేను ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
1: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
1: కోరకండి.
0: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం ఉంటుంది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
1: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఈస్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము,
0: ట్రూత్,
1: లవ్, రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
1: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: And today you don't accept truth.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: You go by your convenience and interpret truth.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: And the truth and love in you are uniformly present in other animals too.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను, సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ డెవలప్డ్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: టుడే యు ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
1: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
0: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
1: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
0: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
0: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ యు హావ్ అండర్స్టూడ్.
1: దీన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
0: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
1: ప్రేమ అంతర్వాహిని.
0: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
1: సత్యము బహిర్వాహిని.
0: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
1: కనుక ఈ బహిర్వాహిని, అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
0: సో వీ హావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
1: నిజమైన కర్తవ్యము.
0: అండ్ దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
0: వితౌట్ దిస్ యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
0: రిమైన్ ఇన్ లవ్ త్రూ అవుట్.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
0: Don't limit your love to your family, to your children and to your relations.
1: Everyone you see, varanta bhagavata sundari.
0: Whomsoever you meet, understand that he is divine.
1: Aa vidhame yokka sarvudu yendu premanu pichukoni, premanu ichukoni manu satyamto jeevinchali.
0: Therefore, understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
1: Kada nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
0: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema, love.
1: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
0: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
1: ఈ విధమైన జీవితంతో మీరు గడిపినప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
0: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
1: Yen inta mandi premaku nenu guri ayyanu kada, meerandaru raavatam antavadu naa nimittamai.
0: You all have assembled here for Bhagavan only.
1: Ivanni kuda meeru aacharanalo pettite,
0: if you practice Bhagavan's teaching,
1: adi mimmalni chusinanduku, ee maatalu vinnanduku naaku ento aanandam vastundi.
0: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
1: Kanuka mee premanantamunu prakruti ayinatte daukutmayina bhavam pokoddu.
0: Therefore don't make your love physical or worldly.
1: Kevalam oka devatattvam paine mee premananta pettandi.
0: So make your love divine, the divine love.
1: Radha, radha ante evaru?
0: Radha, who is Radha?
1: Dara. ఆమెనే రాధ.
0: రాధ ధార, దట్ ఇన్సెసెంట్ ఫ్లో కంటిన్యూస్.
1: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
0: ధరా ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
0: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
1: అది కూడా భగవంతుడికి అర్పితం చేసింది.
0: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
1: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
0: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
1: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
0: When it is free from poison, Radha could take that pure milk.
1: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
0: So you should understand the meaning of this word Radha.
1: R-A-D-A Radha.
0: R-A-D-A Radha.
1: R అంటే,
0: R means
1: Radha.
0: Radha.
1: A అంటే,
0: A means
1: ఆధారము.
0: ఆధారా, basis.
1: D అంటే,
0: D.
1: Dear, అనే ప్రేమ.
0: Dear, so close, love. The
1: దైవాన్ని ప్రేమిస్తుండాలి.
0: Respectful. Nature towards the prakriti and God.
1: కనుక ఆమెకు నిజము పూర్వము ఏమాత్రం తెలియదు.
0: అండ్ షీ డజన్ నో వాట్స్ ఎవర్ అదర్ దాన్ వర్షిప్ఫుల్ స్పిరిట్.
1: ఆమెకు కృష్ణుడు ఒక్కడు మాత్రమే తెలుసు.
0: అండ్ షీ వర్షిప్స్ కృష్ణ.
1: ఆ విధంగా ఉండినప్పుడే ఆమె స్వర్గాన్ని పొందింది.
0: అండ్ విత్ దట్ షీ అటైన్డ్ లిబరేషన్.
1: ఈనాడు అంతా లిబరేషన్ కావాలి, లిబరేషన్ కావాలి అంటారు.
0: పీపుల్ వాంట్ లిబరేషన్ టుడే.
1: లిబరేషన్ ఎట్లా వస్తుంది?
0: How do you expect to be liberated?
1: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
0: When once you are here, follow divine life, you will attain liberation.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నా మాటలు అధికమైపోయాయి.
0: భగవాన్ హ్యాస్ స్పోకెన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు యూ.
1: చాలా శ్రమ పెడుతున్నాను.
0: Perhaps you are put to strain.
1: కనుక నేను ఇంకా విరమిస్తాను.
0: భగవాన్ వాంట్స్ టు కంక్లూడ్ హిస్ డివైన్ డిస్కోర్స్.
1: మీరు నిరంతరం ఎక్కడ పోయినప్పటికీ, ఏమి చేసినప్పటికీ, ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
0: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ ఆల్ గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్క్ ఓన్లీ.
1: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
0: దట్ డివైన్ ఫీలింగ్ విల్ మేక్ స్వామి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందములు నేను మీకు తెలుస్తున్నాను.
0: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్. సో మెనీ పీపుల్ ఆర్ అసెంబ్ల్డ్ హియర్. లెట్ ఆల్ ఆఫ్ యూ బీ ఫుల్ ఆఫ్ లవ్. లెట్ ఆల్ ఆఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ బ్లిస్.
1: మీరందరూ కూడా లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ సచ్ దట్ యూ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్.
1: హ్యాపీ లైఫ్,
0: హ్యాపీ లైఫ్.

0: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద బటర్, స్వీటర్ దాన్ ద నెక్టర్. ఇట్ ఈస్ వెరీ అంబ్రోషియా టు రిపీట్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ రామ్, చాంట్ హిస్ నేమ్ రిపీటెడ్లీ.
1: వేదముల యొక్క సారము అనంతమైనది, అప్రమాణమైనది, అగమ్యమైనది.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఇన్ఫినిట్, ఇన్కంపేరబుల్, బియాండ్ ఆల్ మెజర్.
1: ఈ రామాయణమునందు ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపాన్ని ధరించి జగత్తులో భౌతిక రూపంతో సంచరిస్తూ వచ్చినవి.
0: The four Vedas have taken human form and moved about in this world to convey the depth and the significance of all the four Vedas.
1: Rugvedame mantra swarupam.
0: Rugveda is the combination of mantras.
1: Nirantramu mantra swarupamai jagattunantakudunu palistu vachadu.
0: The whole world is totally ruled under the control of this mantra.
1: ఈ మంత్రమును కాపాడుతూ వెంట జంటగా నిలిచి తన యొక్క జీవితం యొక్క ఆధారమే ఈ మంత్రదృష్టమని భావించి లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
0: Rama, who reigned the whole world basing on mantra every moment, is followed by Lakshmana, who considered Rama as the very breath and the basis of his life.
1: Yellappudu Ramuni yokka aduzaadallo sancharichadu.
0: Lakshmana always moved along the footsteps of Rama.
1: Ramuni yokka vakyamule paalistu vachadu.
0: He obeyed the command of Rama.
1: Ramuni yokka nadathane anusaristhu vachadu.
0: He followed the conduct and the very procedure laid by Rama.
1: Kanukane మంత్రాధీనుడు రాములైనప్పుడు మంత్రద్రష్ట లక్ష్మణుడైనాడు.
0: సో వెన్ రామా సింబలైజెస్ వెరీ మంత్రా, ది వెరీ ఎసెన్స్, లక్ష్మణ ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ మంత్ర.
1: నిరంతరము మౌనమును ధరించి భరతుడు రామనామమునే నిర్గుణ స్వరూపంగా ఆధారం చేసుకుని పాలిస్తూ వచ్చాడు.
0: Observing silence, Bharata symbolizing the attributeless aspect of the divinity, followed Ramachandra, repeating, singing his glory.
1: Rama namame aadharamani dharinchi sarvulaku prapanchamunu bodhinchi taanu aacharinchi aanandinchutu vachadu Lakshmanudu.
0: It was Lakshmana who practiced and publicized, propagated the importance and the significance of Ramanama to the entire world.
1: Agadattanu sagunopasakudu.
0: Lakshmana followed the formful aspect of the divinity.
1: Bharatudu nirgunopasakudu.
0: Bharata adopted the attributeless aspect of the divine.
1: Kadalaka medalaka 14 samvatsaramulu kudanu oka sthanamlo nilchi nirantaram kudanu రామచింతన చేస్తూ వచ్చాడు.
0: భరత రూల్డ్ ద కింగ్డమ్ స్టేషన్డ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ దాట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ 14 ఇయర్స్.
1: కనుక భరతుడు నిర్గుణోపాసకుడు.
0: హెన్స్ భరత ఫాలోడ్ ద నిర్గుణ, ద అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్.
1: రామ లక్ష్మణ భరత వీరి మూడింటి యొక్క ఆజ్ఞను శిరసావహించి తన కాలమునంతయు కూడాను అందుకు దారబోస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
0: Shatrughna followed the life and the teaching and the principles of all the three brothers, Rama, Lakshmana and Bharata.
1: Shatrughnudaniga tana indriyamunu swadhinam chesukoni vaatini pariparistu vaatini sakramaina margamlo nadupthu vachinatundi vaadu Shatrughnudu.
0: Shatrughna is the one who has total control over the senses and could direct the senses along the right path.
1: Anduvalanane విభీషణుడు ఈ యొక్క దీనిలో చాలా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: భీష్మ వాంటెడ్ టు నో ద డెప్త్ ఇన్ ఫుల్ ఎట్ వన్ టైం.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క మార్గములను ప్రపంచానికి ప్రబోధిస్తూ ఇది ఏది ఏమైనా భగవంతుని యొక్క ఆకారములను తలంచి లోకమునకు చాటుతూ వచ్చారు వశిష్ఠ విశ్వామిత్రుడు.
0: ద టూ సేజెస్ వశిష్ఠ అండ్ విశ్వామిత్ర అనౌన్స్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రిప్రజెంట్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఫోర్ వేదాస్ అండ్ ఇన్ ద టీచింగ్.
1: కనపటికి వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు రామాయణం రాస్తూ దశరథ మహారాజు యొక్క పుణ్యఫలము చేతనే అతని గృహమునందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వేద రూపంలో నిలిచి ఆ ఇంటి లోపల సంచరిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ రామాయణ యాజ్ అనౌన్స్డ్ బై వశిష్ఠ అండ్ విశ్వామిత్ర దట్ ది ఫోర్ వేదాస్ హ్యావ్ అస్యూమ్డ్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ హిస్ చిల్డ్రన్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కింగ్ దశరథ.
1: విశ్వామిత్రుని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, స్వామి, ఈ వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ సంచరిస్తూ ఉన్నాయి, ఈ వేదముల యొక్క ప్రమాణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, నాయన, ఈ ద్వాపరయుగమునందు ఈ యొక్క త్రేతాయుగమునందు ఈ యొక్క వేదములంతా కూడాను కేవలము ఋషులు యొక్క సూక్తముగా భావించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నురాజులు దశరథ మహారాజింటి లోపల తన బిడ్డల వలె సంచరిస్తూ లోకాన్నంతా ఆదరిస్తూ వచ్చారు.
0: When anyone questioned Vishwamitra, where are Vedas? What is the evidence? How do you prove their existence? Vishwamitra replied thus, it is in Treta Yuga. The Vedas are the property of sages and saints. Now they have taken the human form and moving as children in the palace of the king Dasharatha.
1: Kanuka Vedamulu nirguna swarupamulu kadu.
0: Hence, Vedas do not stand by this attributeless
1: sakara swarupamulu. సగుణోపాసకులు.
0: Therefore, they represent the formful aspect with attributes as well.
1: ఈ సాకార స్వరూపములు ఏమిటి?
0: What is this form then?
1: కేవలము ఋగ్వేదమే రాముడు.
0: This Rigveda is symbolized by Rama himself.
1: యజుర్వేదములు ఇవన్నీ కూడాను సామవేదములు అని నేను లక్ష్మణుడు అని.
0: The Yajurveda and Samaveda are represented by Lakshmana.
1: Nirantaramunu smarana tappakunda chintistu vachinatuvanti vadu Bharatudu.
0: Bharata always indulged himself in the thought of Rama.
1: Ee muggaru yokka bradamlu yokka aacharananu aacharanalo petti lokamunu indriyamulato chada jayamunu gavinchi kaapaadutu vachinatuvanti vadu Shatrughnudu.
0: It was Shatrughna who followed the principles and the life of the three brothers and practiced in his own life, having total control over the senses.
1: కనుక వేదములు నిర్గుణములు నిరోపాసకులు అని చెప్పడానికి వీలు కాదు.
0: Therefore, you cannot say that Vedas stand for the formless and attributeless.
1: మొదలు త్రేతాయుగము లోపల ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపములుగా అవతరించినాయి.
0: In the age of Treta, Treta Yuga, you find four Vedas have taken human form.
1: ఈ నలుగురు యొక్క ఆచరణలే ఈ యొక్క త్రేతాయుగమునందు అనుభూతిగా నిలిచి వేద శాస్త్ర ఇతిహాస పురాణములను సరిహాలను సృష్టిస్తూ వచ్చినాయి.
0: Therefore, the lives they led in Treta Yuga, representing the four Vedas, have represented what they stand for.
1: శత్రుఘ్నుడు సామవేదమును కంఠస్థం చేశాడు.
0: Shatrughna got it by heart, the entire Samaveda.
1: నిరంతరం కూడాను గొంతు ఆర్చకుండా శృతి తప్పకుండా రాగతాళముల చేత లోకమునకు ఈ యొక్క శత్రుఘ్నత్వము అనేటువంటి దాన్ని చాటుతూ పోయాడు.
0: The song of eternal truth, the Veda, has been chanted and rendered throughout his life in exact tune and the rhythm and the beat by Shatrughna himself.
1: భరతుడు తాను ప్రత్యేకంగా ఒక ఆశ్రమం కల్పించుకొని రామనామంను ఆధారంగా తీసుకుని పాదములను ప్రమాణంగా పెట్టుకుని తద్వారా తన యొక్క జీవితమును సార్థకం చేయించుకున్నాడు.
0: భరత హాస్ కన్స్ట్రక్టెడ్ ఎ హెర్మిటేజ్ ఆల్ ఫర్ హిమ్సెల్ఫ్ Singing's glory of Ramachandra, keeping his sandals at the position of the throne, he spent all his life.
1: Ramulu Rigvedamu. Ee Rigvedam mantra swarupamu.
0: Rigveda is full of mantra.
1: Ee mantramane aadharanga chesukoni Lakshmanudu Rama sevalu chesukuntu vachadu.
0: Basing on this mantra, Lakshmana served Rama.
1: Talli tandri sarvam kudanu Ramulane bhavinchadu.
0: He considered Rama as his father and mother.
1: తన కాలంనంతయి కూడాను రామనామం చేతనే సార్థకం గావించుకున్నాడు.
0: In fact, he spent all the time singing the glory, chanting the name of Rama.
1: కాలమునే తారక నామంగా భావించుకున్నాడు.
0: He considered the very Kala, the time, as Tarakanama, the one that liberates.
1: ఈ విధంగా కేవలము రామాయణం అనగా సామాన్యమైనటువంటి ఒక కథలు కాదు.
0: Ramayana is not an ordinary story.
1: ఇది కేవలము వేద ప్రమాణములు.
0: దే రిప్రజెంట్ వేద దెమ్సెల్వ్స్.
1: ప్రత్యక్ష గోచరములు.
0: దే ఆర్ క్వైట్ అపరెంట్.
1: సాక్షాత్ అవతారములు.
0: దే స్టాండ్ యాజ్ ఎ విట్నెస్ అండ్ ఇన్కార్నేషన్.
1: నిర్గుణాకారములు కావు.
0: దే ఆర్ నాట్ ఫార్మ్లెస్.
1: సగుణ నిర్గుణోపాసకులైనటువంటి యొక్క రామలక్ష్మణ శ్రీ భర్త శత్రువులను ఇన్ని విధములుగా లోకములకు చాటుతూ వచ్చారు.
0: దేర్ ఫార్ ద ఫార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ విత్ ఆల్ ద ట్రిబ్యూట్స్ ఇస్ వెరీ వెల్ డెమాన్స్ట్రేటెడ్ బై దీస్ ఫోర్.
1: అవి నేడు కూడాను యజ్ఞ స్వరూపం లోపల అందరు కూడాను యజ్ఞ యాగాదులు జరుపుతున్నారు.
0: అండ్ టుడే యు ఫైండ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ.
1: ఏ మంత్రం చెప్పినప్పుడు కూడా అది ఋగ్వేదం యొక్క మంత్రమే.
0: వాట్ ఎవర్ మంత్ర దట్ మే బి సెడ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఋగ్వేద.
1: ఆ మంత్రమును కేవలము రామలక్ష్మణుడే స్మరించి ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞను శిరసావహించి వేద పారాయణ గావిస్తూ విజయాన్ని సాధించారు.
0: Rama Lakshmana, while following the command of Vishwamitra, always chanted this mantra, and then they were successful and they led their lives.
1: Ee gnanam anetuvanti oka Ramudu evarni varinchadu?
0: This Rama who symbolized the wisdom, whom has he attracted?
1: Amene Sita.
0: She is Sita.
1: Ee yajurveda yokka tattamunu samaveda yokka saramunu sarvamunukunu saramainatuvanti oka ఈ వేదగానమును ఆయన వరించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెలడీ ఆఫ్ ది ఎంటైర్ వేద, ద యజుర్వేద అండ్ సమవేద, ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ అండ్ కన్వేడ్ టు హర్.
1: సీత తన ఆధారమైనటువంటి ఒక జ్ఞానశాస్త్రము.
0: ఇన్ ఫ్యాక్ట్ సీత రిప్రజెంట్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన, ద విజ్డమ్.
1: ఆ బ్రహ్మజ్ఞానం పోగొట్టుకోవటం చేతనే రామలక్ష్మణుడు సర్వత్రా సంచరిస్తూ దానిని వెతుక్కుంటూ వెళ్లారు.
0: బికాస్ సీత రిప్రజెంటింగ్ బ్రహ్మజ్ఞాన ఈస్ అవే ఫ్రమ్ ది టూ రామ లక్ష్మణ, దే హ్యాడ్ టు మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
1: భగవత్ నామం స్మరించేటువంటి వారికి నిరంతరము రాక్షసులు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ రిపీట్ గాడ్స్ నేమ్ విల్ హ్యావ్ సో మెనీ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్.
1: కొన్ని నిమిషములు రామా రామా అనేటప్పటికి ఆ రాక్షసి వచ్చి ఆ రామనామాన్ని మరిపింపజేస్తుంది.
0: At once, the devil or the demon appears, makes you forget the holy name.
1: ఈ అనుభూతిని విశ్వామిత్రుడు అనుభవించి రామలక్ష్మణులను తనకు సాక్ష్యంగా తీసుకుని పోయి వీరిని దూరం గావించమని ప్రార్థించాడు.
0: విశ్వామిత్ర has taken this experience and he wanted the very manifestation of the divine.
1: కనుకనే ఇది రామాయణం అనేటువంటిది ఒక కథగా మనం భావించకూడదు.
0: You should not consider Ramayana as a simple, ordinary story.
1: Tretayugam yokka pratyaksha swarupamainatvanti yokka jeevitamule.
0: In fact, it's the very life embodied in a form there, in that Treta.
1: Tretayugam anta kudanu ee Ramayana katha yande, Ramayana mantram nande, Rigveda yagam nande, kalamnu pavitram gavincharu.
0: In fact, the whole Tretayuga is sanctified, purified by the story of the four essences of the Vedas. ఈ
1: మంత్రజ్ఞులైనటువంటి వారిని పూర్తి రాక్షసులుగా మార్చాలని రాక్షసులు దేవతలు వీరికి ఒకరికొకరికి వాదోపవాదములు జరిగింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ చేంజ్ ఇన్ దెమ్ దేర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంటేషన్ బిట్వీన్ ది రాక్షసస్ అండ్ దేవతాస్.
1: కనుక రాక్షసులు మొట్టమొదటి ప్రారంభం కావటం ఎక్కడ ప్రారంభమైనారు?
0: రాక్షసస్ వాట్స్ దేర్ ఆరిజిన్?
1: త్రేతాయుగమునందు ఈ రామతత్వాన్ని మరిపింపజేయడానికి వచ్చినటువంటి రాక్షసులను.
0: ద రాక్షసస్ డెమన్స్ ఆర్ దోస్ హూ మేక్ పీపుల్ ఫర్గెట్
1: వాట్ దే పోరాడి ఆ రాక్షసత్వంను తరిమివేసి దైవత్వమును సృష్టింపజేసి లోకమునకు శాంతిని నడిపించడానికి వచ్చినటువంటి వారే.
0: Therefore the demonic propensities, the evil tendencies have to be given up so as to cultivate and foster the divine qualities. That is the main aspect.
1: కేవలం వేదము శాస్త్రములు వర్ణించడానికి మాత్రమే కాదు.
0: The Vedas are not merely meant to be extolled or praised.
1: నా మంత్రమును స్మరిస్తూ రావటం చేత తన లోపల ఉన్నటువంటి రాక్షసత్వాన్ని బయట లాగి బయట పారవేస్తూ వచ్చారు.
0: The chanting of Vedic mantra will help to dispel the demonic quality.
1: కనుక రాక్షసత్వాన్ని అణచగొట్టి దైవత్వాన్ని అభివృద్ధిపరిచి లోకములకు శాంతి కల్పింపజేయటానికి ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి నాలుగు వేదములు కూడాను కంకణం కట్టుకున్నాయి.
0: Therefore, Rama, Lakshmana, Bharata, Shatrughna, representing the four Vedas, will help to dispel the demonic quality, to develop the divine quality, and to establish peace in the world.
1: Kalukane, Krita Yuga Dhyanamu, Treta Yuga Yajnamu, Dwapara Yuga Archana, Kali Yuga Namasmaranani.
0: And hence, the different ways have been prescribed for liberation in the four ages. The one, the meditation, the other, the performance of Yajna Yagas, thereafter the chanting.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వరూపాలు ధరించి నాలుగు వేదములు కూడాను ఆకారంతో ధరించి సాకారముగా భావించి లోకమునకు శాంతి కల్పించారు.
0: Like these four Vedas have taken human form, moved about all over the world, establishing peace.
1: ఇవి కేవలం మంత్ర స్వరూపములు కాదు.
0: They are not merely mantra alone.
1: ఆకార స్వరూపములే.
0: They are very form themselves.
1: అట్టి ఆకారములు దైవ స్వరూపంగా భావించి
0: that form is verily divine.
1: ఆ త్రేతాయుగమునందు ఈ యొక్క విధమైనటువంటి యొక్క మంత్ర తత్వములను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: That's how the essence and the significance of Vedas have been spread in Treta Age.
1: కానీ ఈనాటి మానవులు వాటిని ఏదో మంత్రాకారంగా భావించుకుని వారి కేవలం ఆకారం లేనటువంటి యొక్క నిరాకారులుగా విశ్వసించి
0: but the modern man considers it as mere mantra without any form and attributeless.
1: యుగములు మారే కొలది కూడాను తమ యొక్క ప్రవర్తనలు మారుతూ వచ్చాయి.
0: As ages have been changing, there is a kind of difference in the conduct of the
1: behavior. ఈనాడు మంత్రస్మరణమే కాని ఆకార స్వరూపంలో ఆనందానికి వారికి జతకు రావటం లేదు.
0: Today there is only chanting but they don't think of the form.
1: అట్టి సాకార స్వరూపాన్ని ధరించినప్పుడే మానవులకు ఈ లోకం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: When there is this formful aspect of the divinity, you can enjoy and experience the manifestation of the divine.
1: మంత్రమునకు ఒక్కొక్క ఆకారం ఉంటున్నది.
0: Each mantra has a definite form.
1: ఒక్కొక్క మంత్రమునకు ఒక విధమైనటువంటి యొక్క అంతరార్థం ఉంటున్నది.
0: Each mantra has got inner significance.
1: కనుక దీనిని ఆకారంగా భావించి సాకారంగా విశ్వసించి నిరాకారమైనటువంటి రాక్షసులను వాటిని దూరం చేయడానికి తగినటువంటి యొక్క పటుత్వం కలిగినటువంటివి.
0: Therefore, it has got the form, it has got all the attributes to remove and to kill the demonic qualities.
1: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. దేవతలందరూ కూడాను వీరిని దర్శించి వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ఈ విధమైనటువంటి రూపాలను ధరించి ఈ యొక్క దేవతలను కాపాడుతూ రాక్షసులను తరిమివేస్తూ వచ్చాయి.
0: Therefore the Vedic mantra could help them to transcend the darkness and to visualize that radiance and the brilliance of light beyond and could work for liberation.
1: అది ఏ ద్వాపర యుగం లోపల యోగులందరూ కూడా దాన్ని స్మరించి
0: and this has been thought over, meditated upon in Dwapara
1: Age. చిత్రించుకొని దానిని చిత్రించుకొని
0: and they could picturize the whole.
1: దాని సాకార స్వరూపంలో విశ్వసించి
0: they had full faith in the form.
1: యజ్ఞయాగాదికతంలో ఎందు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు.
0: And they made full use of this in the performance of Yajna.
1: అందువలననే ద్వాపర యుగము కూడాను ఈ యొక్క దేవతా చిత్రములను ఆరాధన చేసుకుంటూనే శాంతిని పొందుతూ వచ్చారు.
0: Therefore in Dwapara age there is worship of the divine with a form. And there is idolatry.
1: ఎక్కడ మంత్రమో అక్కడ ఆకారము.
0: Where there is mantra, there is a form.
1: అక్కడే తంత్రము.
0: And there is the procedure, tantra.
1: అట్టి యంత్ర తంత్రముల చేత లోకములను వాళ్ళు ఆరాధన చేసుకుంటూ శాంతిని అనుభవిస్తూ వచ్చారు.
0: Mantra is the essence. There is a tantra, the procedure, and yantra, the paraphernalia associated with it. విత్ అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞాన్ యాగ.
1: కానీ ద్వాపర యుగం అయిన తర్వాత కలియుగ ప్రారంభమైంది.
0: ఆఫ్టర్ ద్వాపర ఏజ్ కలి స్టార్టెడ్
1: ఈ కలియుగం నందు మంత్రస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే వీరు కలియుగమును కలహయుగంగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర హ్యాస్ బిన్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ కలహయుగ ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్
1: ఇది కలియుగం కాదు కలహయుగము.
0: దిస్ ఇస్ నాట్ కలియుగ, దిస్ ఇస్ కలహయుగ.
1: ఒక్క గృహంలో పుట్టినటువంటి అన్నదమ్ములకే కలహము.
0: దేర్ ఇస్ ఇన్ ఫైట్ అమంగ్ బ్రదర్స్.
1: ఒక భూమిని ఆచరించేటువంటి వాళ్ళు కలహం చేతనేవి ద్వేషములు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ అటర్ హేట్రెడ్ అండ్ కాన్ఫ్లిక్ట్.
1: ఒక భోజనం భుజించేటువంటి వారికే కలహము.
0: దే డైన్ ఎట్ ద సేమ్ టేబుల్ బట్ యెట్ దేర్ డిఫరెన్స్.
1: కనుకనే ఇది కలియుగం కాదు కలహయుగం అన్నారు.
0: అండ్ దేర్ ఫోర్ దిస్ నాట్ కలియుగ, ఇట్ ఇస్ కలహయుగ.
1: ఈ కలియుగం నందు సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన శక్తి సామర్థ్యం లేదు.
0: దిస్ ఏజ్ ఆఫ్ కలి ద వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర హ్యాస్ బిన్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ కలహయుగ ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
1: ఇది కలియుగం కాదు కలహయుగము.
0: దిస్ ఇస్

0: ఈ కలియుగం నందు సాక్షాత్కరింపజేసుకోవటానికి తగిన శక్తి సామర్థ్యం లేకపోవటం చేతనే నామస్మరణ చేయమన్నారు.
1: సిన్స్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఆడిక్వేట్ ఎనర్జీస్ అండ్ కెపాసిటీస్ టు ఎక్స్పీరియన్స్ మేనిఫెస్టేషన్ ద పీపుల్ ఆఫ్ ది కలి ఏజ్ హ్యావ్ బీన్ ఆస్క్డ్
0: హరే నామ హరే నామ హరే నామ కేవలం కలవు నాస్తి ఏవ గతిర్నిధ.
1: Therefore it is said in this age of Kali there is nothing else that would work for redemption other than namasmarana.
0: Namasmarana ye namasmarana?
1: What singing?
0: Ramane namasmarana.
1: And you should think, chant Rama's name.
0: Anaga Rama namam anetvantidi sarvatra pramana purukamainetvantidi.
1: Rama's name is beyond all measure.
0: Idi dwapara yugamu takali yugamu అన్ని కూడా ఏకమైనటువంటి ఒక తత్వమని రామనామం.
1: రామనామ యూనిఫైస్ ఆల్ ద త్రీ ఏజెస్.
0: త్రేతాయుగమునందు ఈ రామనామం స్మరించి ఆనాటి రాక్షసులందరూ కూడా హతమారిపోయి దేవతలను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ఇన్ త్రేతా ఏజ్ ఇట్ వాజ్ రామనామ దట్ హస్ ఎనిహిలేటెడ్ ఆల్ ద డెమన్స్ అండ్ దేవతాస్ వర్ ఎంకరేజ్డ్.
0: కనుక రామా అనేటువంటి రెండు అక్షరములు రెండే ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క తత్వము ఇమిడ్చుకుంటూ వచ్చాడు.
1: Therefore the entire sanctity is present within these two letters Rama.
0: కానీ రామాయణము కొన్ని వేల శాస్త్రంలో కొన్ని వేల గీతలను రాసి కట్టగడపడుకు దీని యొక్క సారమును ఏ విధంగా ఉపయోగించాలని జగత్తుకు చాటుతూ వచ్చారు.
1: Having composed so many infinite number the entire epic Ramayana they wanted to convey in a most simple way.
0: Goppa Maharshi,
1: a great sage,
0: ee anni rakamulaina vedamulanu saramulanu shlokamulanu chintinchadaniki sadhyam kaaka.
1: As it was not possible for him to go through all the Vedas,
0: Ramayana nandu konni vela shlokamulu untunnayi
1: and the thousands of shlokas in Ramayana,
0: ee vela shlokamulanu vallinchadam evar taramu kaadu.
1: It is impossible for anyone to repeat in verbatim all shlokas.
0: Kanukane rishulu హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ అధిరంజిత.
1: Therefore sages and sages declared there is no other refuge, there is no other solution for liberation other than Ramanama.
0: ఒక్క రామనామం తప్ప మరొకటి లేదు అన్నారు.
1: There is nothing else beyond Ramanama.
0: కళాతురికి ఈ విశ్వామిత్ర విష్ణు వారి శిష్యులందరూ స్వామి దీన్ని ఏ రీతిగా మేము స్మరించాలి అని చెప్పారు.
1: Vasishtha Vishwamitra, all their associates asked how to repeat his name.
0: అనేక పర్యాయములు చెప్పాను, కొంతమంది పిల్లలు కూడా ఇప్పుడు చెప్పారు.
1: భగవాన్ said to us repeatedly, now demonstrated by students also.
0: ఇవి రెండే రెండు పదములు.
1: That just only two letters.
0: అవి Rama అనే నామములు.
1: The two letters are Rama.
0: ఈ రెండు రామములు కూడాను రెండు స్మరణ రూపాల చాలిస్తే చాలు.
1: It is enough if you repeat in full awareness.
0: హరే నామ హరే నామ హరే నామ కేవలం.
1: జస్ట్ ఇనఫ్ ఇఫ్ యూ రిపీట్ రామాస్ నేమ్, గాడ్స్ నేమ్.
0: రామనామమును స్మరించినటువంటి వారికి రోగములు కాని రాగములు కాని ఏవి కూడాను అంటవు అని చెప్పారు.
1: ఇఫ్ యూ రిపీట్ రామాస్ నేమ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రోగ ఎఫ్లిక్షన్స్ నార్ రాగ అదే అటాచ్మెంట్.
0: ఇది వైష్ణవ నామము సేవనామములకు రెండింటికి సంబంధించినటువంటివి.
1: It is related to the Vaishnava school of philosophy and also Saivism.
0: Vaishnava namam lopala
1: in Vaishnava culture
0: Ramayana manadetram dantu Rama namam pradhananga teeskunnaru.
1: They consider this Rama's name most important.
0: Om namo narayanaya ane.
1: It is said Om namo narayanaya.
0: Astachara namam.
1: That is the name.
0: Astachara namam.
1: It is eight lettered one.
0: Kalukane Saiva namam lopala నమశివాయ పంచాక్షర నామము.
1: ఇన్ సైవిజం ద ఫైవ్ లెటర్డ్ వన్ నమశివాయ.
0: కనుకని ఈ వైష్ణవ నామమును సేవనామమును రెండింటిని కూడా వేరు చేయకుండా రెండింటి యొక్క ఏకత్వమును భావించి వాడు రామనామమును స్మరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ రామనామ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ద వైష్ణవ కల్చర్ అండ్ ఆల్సో సైవిజం.
0: నమో నారాయణాయ.
1: ఓం నమో నారాయణాయ.
0: ఈ ఎనిమిది అక్షరముల లోపల రా అనేటువంటి తీసేస్తే నమో నాయ అంటారు, నారాయణ రారు.
1: ఇఫ్ యూ రిమూవ్ దిస్ లెటర్ రా ఫ్రమ్ నారాయణాయ
0: రా లేకపోతే అది ప్రాణం లేనటువంటి మంత్రము అని.
1: వెన్ వన్స్ రా ఈజ్ రిమూవ్ ఫ్రమ్ దిస్
0: నారాయణాయ
1: ఇస్ దిస్ నాయనాయ
0: నాయనాయ రాకారం పోయింది.
1: రా ఇస్ గాన్.
0: ఇంకా శైవనామంలో నమశివాయ
1: అండ్ ఇన్ శైవనామ నమశివాయ.
0: ఇందులోపల పంచాక్షరం లోపల నిజమైనటువంటి అక్షరం.

0: ఏది పోయింది?
1: ఇన్ దిస్ ఫైవ్ లెటర్డ్ వన్ వాట్ ఈస్ గాన్?
0: నమశివాయ.
1: నమశివాయ
0: మకారం పోయింది.
1: మా లెటర్ ఇస్ లాస్ట్.
0: నశివాయ ఇది అమంగళము అని చెప్పారు.
1: నశివాయ రిమైన్స్ ఇన్ఆస్పిషియస్.
0: కనుకనే వైష్ణవ నామంలో ఉన్న రామమును, సేవనామంలో ఉన్నటువంటి మకారమును రెండింటినీ చేర్చి రామ అని చెప్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ ద లెటర్ రా ఫ్రమ్ వైష్ణవాస్ నేమ్ అండ్ మా ఫ్రమ్ నమశివాయ, దీస్ టు మేక్ రామనామ.
0: కనుక ఇది త్రేతాయుగము నుంచి కూడాను నేటి వరకు కూడాను రామనామం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి మంగళ కార్యంగా భావిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ రామనాస్ నేమ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్ రైట్ ఫ్రమ్ ది టైమ్స్ ఆఫ్ త్రేతా ఏజ్.
0: ఈ రామ అనేటువంటి నామము సేవలకు వైష్ణవులకు ప్రాణ సమానమైనటువంటి మంత్రము.
1: రామనాస్ నేమ్ ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్ వెరీ లైఫ్ బోత్ వైష్ణవ అండ్ సైవ.
0: ఇవి రెండూ ఉంటుండి జ్ఞానస్వరూపమైనటువంటి ఒక సీత లేకపోతే,
1: విత్ దిస్ Without Sita, the very embodiment of Jnana.
0: కనుకని ఈ రామనామంను స్మరించుకుంటూ వచ్చినప్పుడు ఈ రాక్షసులుగా బయలుదేరినటువంటి రావణ కుంభకర్ణ విభీషణాదులు చాలా వరకు దీనికి అభ్యంతరం గావిస్తూ వచ్చారు.
1: System which is absolutely essential because so many of the demons have been putting the sages to troubles in those days.
0: సీతను ఆహ్వానించినప్పుడు ఈ యొక్క శక్తియే శూన్యమైపోతుందని వారు భావించి,
1: when Sita was abducted, there would be no energy remaining with them.
0: Bodhinchatam cheta ee rakshasulu oka bodhanu prapanchamulo manavulu vini aa yokka rakshasa bodhan chetane ee sitamanu kolipoyinaru.
1: And because of the demonic quality they lost this jnana sita, the wisdom.
0: Jnanamane kolipoyina tarvata naamam undi prayojanam emti?
1: When once the jnana, the wisdom is gone,
0: rasam ledu chelki pippavale ayipothundi.
1: It is just something like the one without the essence.
0: Kanukane itivanti deenini smarinchi prayojanam emti?
1: What is use in simply chanting without the essence?
0: Kanukane ee rasam teeskon raavali.
1: Therefore it must be brought anyway.
0: Idi ramarasamu.
1: And this is the essence of ramanama.
0: Ee rasamunu manamu deentlo cherchalani cheppani Sitamma kosamai aneka paryayamulu prayatnalu chesaru.
1: In order to join this ramarasa, the essence of Rama, with wisdom of Sita, they were in search of Sita.
0: ఈ సారమును గుర్తించినటువంటి వాడు, ఈ సారమును గోలినటువంటి వాడు, ఈ సారమును అనుభవించినటువంటి వాడు హనుమంతుడు.
1: ఇట్ వాజ్ హనుమాన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్, హూ హ్యాస్ స్వాలోడ్ ది ఎసెన్స్ ఆఫ్ ది నెక్టరైన్ రామాస్ నేమ్.
0: అందువల్లనే ద్వాపర యుగమునందు,
1: ఇన్ ద్వాపర ఏజ్,
0: రామనామమున మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ హియర్ ఈజ్ రామాస్ నేమ్, ఓ డివోటీస్ కమ్ అండ్ షేర్ ఇట్.
0: ఈ యొక్క యుగమునందు ఈనాడు తీపి చాలా ఇష్టము.
1: ఇన్ దిస్ ఏజ్ పీపుల్ లైక్ స్వీట్స్.
0: కనుకనే దీనికి ఒక మిఠాయి కింద పెట్టారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ స్వీట్.
0: రామనామం అన్న మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఓ డివోటీస్ కమ్ హియర్, హియర్
0: లోకమందు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోకండి.
1: అండ్ డోంట్ గో బై దిస్ వరల్డ్లీ స్వీట్స్ అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఈ రామనామం మిఠాయి తీసుకోండి అన్నారు.
1: పార్టేక్ దిస్ స్వీట్ ఆఫ్ రామనామ.
0: దీనిని ఒక పప్పు పైన వల్లించి,
1: అండ్ ఇట్ జస్ట్ గ్రైండెడ్,
0: దాని తరమైనటువంటి ఒక రసమును పీల్చి,
1: అండ్ ది ఎసెన్స్ ఇస్ టేకెన్ అవుట్,
0: ఆ రసమును ఒక మిఠాయిగా భావించి,
1: అండ్ ది ఎసెన్స్ ఇస్ కన్సిడర్డ్ ఎ స్వీట్,
0: దానిని ఒక మిఠాయి కింద పంపించారు.
1: అండ్ ఇట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎ స్వీట్స్ టు ఎవ్రీబడి.
0: కనుకనే ఈ రామనామం అనేటువంటిది మానవులకు చాలా మిఠాయి వంటిది.
1: So Ramanama is very sweet to the entire mankind.
0: ఈ నాడు అట్టి మిఠాయికి బదులు,
1: instead of such sweets,
0: ఆ మిఠాయిని వాడు గ్రోలక దాని రసమును వారు అనుభవించగా,
1: they don't take those sweets, they don't experience the
0: లోక సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి యొక్క అర్థమును భావించుకుని,
1: they go by the worldly sense,
0: ఆ మధురమైనటువంటి దీనిని వీరు గ్రోతున్నారు కనుక,
1: they eat only the physical worldly sweets.
0: కనుకనే వీరికంతా ఈ మిఠాయి అనేటువంటిది ఒక డయాబెటిక్స్ పేషెంట్ మాదిరి తయారైంది.
1: దిస్ వరల్డ్లీ స్వీట్స్ విల్ మేక్ యూ డయాబెటిక్.
0: కనుక ఈ డయాబెటిక్ ఉండేటువంటి వాళ్లకు ఇన్సులిన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ద డయాబెటిక్ పేషెంట్ షుడ్ బి అడ్మినిస్టర్డ్ ఇన్సులిన్ ఇంజెక్షన్.
0: ఎందుకంటే వీరు కల్పించుకున్నటువంటిది ఈ మిఠాయి.
1: బికాస్ ది స్వీట్ ఈజ్ ది మేకింగ్ ఆఫ్ దేర్ ఓన్.
0: దీన్ని పోగొట్టుకునే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్,
0: ఈ మందులు తీసుకోవడానికి ప్రారంభించారు.
1: పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ మెడిసిన్స్.
0: ఎవరి పెండికి పోయినా, ఎవరి మహూర్తాలకు పోయినా, ఎవరి సుమంగళమైనటువంటి కార్యాలకు పోయినా,
1: ఇఫ్ యు గో ఇఫ్ యూ అటెండ్ ఎనీ బ్యాంక్వెట్ ఆర్ వెడ్డింగ్ ఆర్ ఎనీ
0: హాస్పిటాలిటీ స్వీట్ తెస్తుంటారు
1: అండ్ దే బ్రింగ్ బాస్కెట్
0: మాకొద్దు మాకొద్దు మాకొద్దు అని అంటుంటారు
1: పీపుల్ గో ఆన్ సేయింగ్ వీ డోంట్ వాంట్
0: ఎందుకోసం వద్దంటున్నారు
1: వై డు దే సే నో
0: తీపి ఇష్టం లేక కాదు
1: నాట్ దట్ దే డోంట్ లైక్
0: వారి లోపలనే
1: బికాస్ ఇన్ దేమ్
0: ఈ యొక్క తీపి అనేటువంటి రోగము చాలా చేరిపోయింది భౌతికమైన రోగం
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్ విత్ ఇన్ దట్ ఈస్ ద డిసీజ్
0: కనుక దీనిని పోగొట్టుకునే నిమిత్తము ఈ రామనామం అనేటువంటిది రోగం నివారణ చేసే కోసం వచ్చింది కానీ కేవలం రోగంలో కనిపించే కోసం వచ్చింది కాదు
1: సో దిస్ స్వీట్ రామనామ ఈజ్ ఎ క్యూర్ బట్ ఇట్ విల్ నెవర్ కాజ్ ద డిసీజ్
0: ఇటువంటి పవిత్రమైనటువంటి వేదసారమైనటువంటి యొక్క గానమును మనం ఏనాడో మనం మర్చిపోయినాము
1: దిస్ విస్డమ్ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఫర్గాటెన్ లాంగ్ బ్యాక్
0: పాత కాలంలో
1: ఇన్ ఓల్డెన్ డేస్
0: గొర్రెలు కాచేటువంటి వ్యక్తుల మొదలు
1: అండ్ ఆల్ దోస్
0: పశువులు కాచేటువంటి వ్యక్తుల మొదలు ఏకాంతంగా సంచరించేటువంటి సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వారు
1: ఇన్ ఓల్డెన్ డేస్ దోస్ హూ రేర్ ద కౌస్ అరౌండ్ దే టేక్ కేర్ ఆఫ్ దే డూ దేర్ జాబ్ సింగింగ్ రామాస్ నేమ్
0: కనుక ఆనాడు ఇన్ని రోగం ఉండేటువంటివి కాదు
1: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నాట్ సో మెనీ డిజీజెస్
0: ఎవరు పోయినప్పటికీ నీకు డయాబెటిక్స్ ఉంది నీకు ఈ రోగం ఉంది నువ్వు ఏమి తిన్నా ప్రయోజనం లేదు అన్నారు
1: బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ యూఆర్ డయాబెటిక్ డోంట్ ఈట్ స్వీట్స్ దట్స్ వాట్ దే సే నౌ
0: అట్టి వారికి ఇటు దైవనామం అనేటువంటిది ఒక విధమైన రోగం వంటిది కాదు చేరిపోయింది
1: అండ్ దెర్ఫోర్ దోస్ పీపుల్ హు డు నాట్ రిలిష్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గాడ్
0: ఏనాడు భౌతికమైన లౌకికమైన ఈ భావములను ఏనాడు విసర్జిస్తామో ఆనాడే మనకు ఈ భౌతిక రోగం నివారణ అవుతుంది
1: దట్ డే వెన్ యూ గివ్ అప్ దిస్ వరల్డ్లీ ఫీలింగ్ that will be a total cure
0: kanuka ramalakshana bharata shatrughnulu naluguru kudanu ee roga nivarana gavinche nimittamai lokaniki enniyo rakamainatuvanti margamannu prabodhisthu vacharu
1: therefore ramalakshana bharata shatrughna propagated all the four vedas which are curative to all afflictions
0: ee moodu rogamulaku mukhyamainatuvanti varu kumbhakarna
1: kumbhakarna
0: ee kumbhakarnudu eppudu tindilone undetuvanti vaadu
1: kumbhakarna is a glutton
0: ఈ తిండి అనేటువంటిది ఈ లౌకికమైన తిండిని తాను భుజిస్తూ వచ్చాడు
1: అండ్ హీ గోస్ ఆన్ ఈటింగ్ ఆల్ ద ఫుడ్ అవైలబుల్ అరౌండ్
0: కనుకనే రావణ కుంభకర్ణ విభీషణాదులు
1: దేర్ఫోర్ వి సే రావణ కుంభకర్ణ విభీషణ
0: వీరి ముగ్గురిని కూడా రామాయణం రాస్తున్న సమయం లోపల
1: యాజ్ దీస్ త్రీ రోల్స్ ఆర్ డెల్ట్
0: దీని యొక్క సారమును గుర్తించాలని
1: టు నో ది ఇన్నర్
0: దేవతలు ప్రత్యక్షమైపోయి
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ బాడీ
0: వారి పేర్లు చదువుతూ వచ్చారు
1: అండ్ దేర్ నేమ్స్ వర్ రెడ్ అవుట్
0: రావణ రాభణ అని పెట్టి పెంచుకుంటూ
1: రాభణ
0: బకారం అక్కడ ఎక్కువ పెట్టారు
1: దేర్ ఇస్ భా లెటర్ మోర్
0: రెండో వచనము
1: ద సెకండ్ లెటర్
0: కుంభకర్ణ అక్కడ బకారం పెట్టారు
1: అండ్ కుంభకర్ణ భా లెటర్
0: ఇక్కడ విభీషణ కంటే విభీషణ
1: విభీషణ
0: విభీషణ అనేటువంటి అక్కడ కూడా బకారం పెట్టారు
1: దేర్ ఆల్సో హ్యావ్ దిస్ లెటర్ భా
0: ఈ రెండింటి ఎందుకు రాక్షసత్వం చేరి ఉన్నదని
1: and that there is this demonic ingredient here
0: aratanchi ravana
1: therefore they have changed it and they start calling it ravana
0: vibhishana
1: vibhishana
0: kumbhakarna
1: kumbhakarna
0: kumbhakarna vibhishana ravana
1: kumbhakarna vibhishana ravana
0: ravana anetundi atariki okaram matram vachindi
1: and therefore Va, the letter Va is there in Ravana.
0: ఎందుకనగా రావణుడు నిజంగా రాక్షసుడు కాదు
1: ఇన్ ఫ్యాక్ట్ రావణ ఈజ్ నాట్ ఎ డెమన్ ఇన్ ఫోర్
0: రావణుడు అయితే పుట్టినప్పటి నుంచి కూడా ఇన్ని యజ్ఞాగాది కతువులు గావించాడు
1: హీ పర్ఫార్మ్ నంబర్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్
0: కానీ అట్టి రావణకు ఇన్ని విధములైనటువంటి యొక్క శాంతిని బోధించి
1: అండ్ ఆల్ లెసన్స్ ఆఫ్ పీస్ ఆర్ టాట్ టు హిమ్
0: మండోదరి కూడా తనకు ఎన్నయో బోధించి
1: మండోదర్ ఆల్సో అడ్వైస్
0: అట్టి దుమ్మార్ కూడా ఈ పీడు వడైవేడ భర్త దుర్మార్గుడే కీడు వడైవేడ
1: వెన్ ద హస్బెండ్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ పాత్
0: మంత్రి అట్టుల మేల్కీళ్లు బడవ చేసి
1: అండ్ ద వైఫ్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ మినిస్టర్
0: పతికి హితమును గనపగా పడతలేవరు
1: అండ్ వేర్ డు యు ఫైండ్ ఎ వుమన్ హూ వుడ్ అడ్వైజ్ ద హస్బెండ్
0: నామస్మరణ చేయాలి అని చెప్పారు
1: దేర్ఫోర్ షీ షుడ్ బి ఏబుల్ టు అడ్వైజ్ హర్ హస్బెండ్ హూ ఇస్ ఇన్ ద రాంగ్ పాత్
0: కనుక ఆ విభీషణుడు అనేటువంటి వాడికి బకారం వచ్చేసింది
1: And in Vibhishana I got this letter Bha.
0: Karanam emiti?
1: Why?
0: Nirantaram kuda Ramanamam smaristu vachadu.
1: And he chanted Rama's name.
0: Ee Ramanamam chetane aa bhakaram poyindi.
1: And because of this Ramanama,
0: Vibhishana bhakaram vachesesindi.
1: And then Bha appeared there.
0: Kanukane ఆ యొక్క తత్వము బకారంలో ఎంతనో ఉంటుండాలి.
1: Therefore, there's a lot of meaning here.
0: భస్మం గావించేటువంటిది బటం.
1: This bha represents bhasma, the ash.
0: కనుకనే మానవును తన జీవితమును భస్మం గావించేటువంటిది బకారం.
1: Therefore, that which brings down to ashes is this bha.
0: రావణ అని పెట్టారు.
1: So, he is called Ravana.
0: కనుకనే ఈ యొక్క రావణతోను చాలా గొప్ప సార్థకమైన నామంగా పెట్టుకున్నారు.
1: Therefore, it's the exact name because it burns down to ashes.
0: అతను నిరంతరం కూడా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి వాడు.
1: He performed యజ్ఞాస and యాగాస్.
0: కానీ కామక్రోధములు రెండు కూడా మర్చిపోయినవి.
1: But his the two, the kama and krodha, the desire and the anger.
0: వాటిని బోధించే నిమిత్తమై అతనికి తనకు ఒక భార్యనే నియమించాడు.
1: They were pacified and silenced by the advice of his own wife, Mandodari.
0: ఆ మండోదరి ఎన్నియో బోధించింది.
1: Mandodari taught him in every way.
0: భర్త దుర్మార్గుడై కీడు వడై వేడ మంత్రి అట్టుల మెల్కీళ్లు మనవి చేసి పతికి హితమే పడతలేపడు నరయవరన్న మండోదరి ఎట్టి భూమిని.
1: Is there any woman who advises her husband when he is proceeding his life along the wrong path? Advise him in the correct way.
0: భార్య అనగా
1: కేవలం
0: భౌతికమైనటువంటి ఆనందాన్ని అనుభవించే కాదు.
1: A wife should not be a wife just from the physical point of view.
0: పతి పెడమార్గం పట్టినప్పుడు ఆ పతిని సన్మార్గంలో ప్రవేశపెట్టి దైవతత్వ చింతను గావించే నిమిత్తమై సతిని అందించారు.
1: And in fact, it is the duty of the wife to correct the husband and set him right.
0: కనుక ఈనాడు భార్య అనగా కేవలము ఏదో పనికత్తె వలె మరి భావిస్తున్నారు.
1: Today, a woman, the wife is considered as a servant maid.
0: Kaadu, kaadu.
1: No.
0: Aame patiki hitamunu garapaga padatalevaru.
1: In fact, she is meant to direct, to advise.
0: Patiki hitamunu gavinche nimittamai sati vachindi.
1: In fact, the wife is there to direct in the correct husband.
0: Itti tattavanu bodhinchukune nimittamai Sitanu akkada andincharu.
1: To demonstrate this principle, you find Sita over there.
0: సీత కూడాను రాములకు ఎన్నో బోధనలు చేసింది.
1: సీత ఆల్సో టాట్ మెనీ థింగ్స్ టు రామ.
0: రాములు కూడాను ఎన్నో పెడమార్గం కొట్టు పట్టడానికి ప్రయత్నించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పాసిబిలిటీస్ ఫర్ రామ.
0: అప్పుడు రావణు ఎన్నో విధములను బోధించి సీత వారు ఈ రామును సరి మార్గంలో పెట్టారు.
1: అండ్ దెన్ బికాస్ ఆఫ్ ది టైమ్లీ అడ్వైస్ ఆఫ్ సీత హీ కుడ్ బి ఇల్ ఆన్ ది రైట్ వే.
0: ఇప్పుడు ఇన్ని విధములైనటువంటి పాపం చేసినటువంటి వారు అందరూ కాదు, ఏదో కొంతమంది మాత్రమే ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హావ్ నాట్ కమిటెడ్ సిన్స్, ఓన్లీ ఫ్యూ.
0: కాబట్టి మగవారిని అందరినీ చంపడం మంచిది కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ఎవ్రీబడీ.
0: ఇది ఎవరు తప్పు చేశారో వారిని మాత్రమే సర్దిద్దడం చాలా న్యాయం అని చెప్పని సీత చాలా బోధిస్తూ వచ్చింది.
1: సీత టోల్డ్ రామచంద్ర దట్ దట్ హీస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ మిస్టేక్, నాట్ ఎవ్రీబడీ.
0: కనుక స్త్రీలు చాలా గొప్పవారు.
1: Women are really great.
0: స్త్రీలు పురుషులకు సరైన మార్గమును బోధించేటువంటి లైట్ వంటి వారు.
1: And women are like the light of man.
0: అటువంటి స్త్రీలను కొంచెం రక్షించడానికి పతులను కూడా రక్షించాలి అని చెప్పి.
1: And therefore such women have got to be safeguarded and protected.
0: కనుక సీతా తత్వము కేవలము పవిత్రమైనటువంటి జ్ఞానతత్వంగా తీసుకున్నారు.
1: Therefore Sita symbolizes జ్ఞానతత్వ, the wisdom.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: రావణ దగ్గర ఉన్నటువంటి యొక్క స్త్రీలు,
1: ది విమెన్ ఇన్ ది రావణస్ కోర్ట్,
0: స్వామి ఎందుకు ఈ పురుషుల్ని మాత్రమే చంపటము?
1: వై డు యూ వాంట్ టు కిల్ స్వామి? దట్ వాట్ దే ఆర్.
0: వారిలో ఎంతమంది గొప్పవారు లేరు?
1: దర్ మెనీ గ్రేట్ పీపుల్ అమంగ్ దెం.
0: గొప్ప రాక్షసుడు అయినటువంటి ఒక విష్ణుడు కానీ రావణాసుడు కానీ గొప్ప గొప్ప వారు కాదా?
1: డోంట్ యూ ఫైండ్ మెనీ గ్రేట్ అండ్ నోబుల్ పీపుల్ అమంగ్ ది డెమన్స్? వై డు యూ వాంట్ టు కిల్ ఎవ్రీబడి?
0: కనుక స్త్రీలలో ఎంతో గొప్పవారు ఉన్నారు.
1: అమంగ్ విమెన్ దర్ మెనీ గ్రేట్.
0: వారి యొక్క ప్రోద్బలం చేతనే,
1: బికాస్ ఆఫ్ దర్ ఎంకరేజింగ్ వర్డ్స్,
0: వారి యొక్క దివ్యశక్తుల చేతనే,
1: బికాస్ ఆఫ్ దర్ ఎనర్జెటిక్
0: ప్యాషన్, పురుషులు కూడా అభివృద్ధి అయిపోయి లోకాన్ని రక్షిస్తూ వచ్చేస్తున్నారు.
1: మెన్ ఆల్సో కుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్.
0: ఒకనొక సమయంలో రావణుడికి కోపం వచ్చింది.
1: వన్ టైమ్ రావణ వాజ్ యాంగ్రీ.
0: ఈ రావణుడు కోపం వచ్చేసేసి ఎందుకోసం ఈ పురుషులను చంపటం?
1: And just ask, why do you want to kill everybody?
0: అప్పుడు వారికంతా ఈ విధమైనటువంటి ఒక బోధన చేసే నిమిత్తము సీతను ప్రశ్నించాడు.
1: అండ్ టు టీచ్ హి హస్ పుట్ ఎ క్వశ్చన్ టు సీత.
0: పురుషుల్లో అందరూ కూడా పురుషులు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఆల్ మెన్ గుడ్.
0: కేవలం బలం కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ మ్యాన్
0: కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
1: యు కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్.
0: వారు దుర్గుణములు అనేకంగా ఉంటున్నాయి.
1: And there are so many of the lapses.
0: ఆ గుణములను సవరించాలి.
1: And in fact all his ఫీచర్స్ షుడ్ బి కరెక్టెడ్
0: అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు.
1: సో సేయింగ్ హి హాస్ పుట్ ఎ క్వశ్చన్,
0: అయ్యా పశువులంతా ఉన్నాయి,
1: సో మెనీ కౌస్ హియర్,
0: పురుషులందరూ కూడా మంచివారు కాదు,
1: ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్,
0: స్త్రీలందరూ మంచివారు కాదు,
1: యు కాంట్ సే ఆల్ విమెన్,
0: వీరిలో వారు ఇరువురు మంచి ఇరువురు చెడ్డ ఉంటుంటారు,
1: ఇన్ బోత్ దేర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: పశువులు ఎంత గొప్పవి,
1: కౌస్ హౌ గ్రేట్ దే ఆర్,
0: ఎద్దులు అవంతా భూమిని దున్ని పంటలు పండించి అన్ని విధాల జగదోద్ధారణ చేస్తుండగా వారిని మాత్రం చెడ్డవని ఎందుకు చెప్పగలరు?
1: అండ్ వై డు యూ సే దట్ దీస్ బుల్స్ దట్ యు మేక్ యూజ్ ఆఫ్ దెమ్, హౌ డు యూ సే దట్ దే ఆర్ బ్యాడ్, బికాజ్ దే ఆర్ యూస్ఫుల్ ఇన్ ఫార్మింగ్, కౌస్
0: చాలా గొప్పవి అంటున్నారు,
1: అండ్ యూ సే కౌస్ ఆర్ గ్రేట్,
0: కాదు కాదు,
1: నో,
0: అవి కూడా మంచి ఉన్నాయి, ఇవి కూడా మంచి ఉంటున్నాయి,
1: దే ఆర్ గుడ్ ఇన్ బోత్.
0: అప్పుడు తాను చెప్పాడు,
1: దెన్ హి సే
0: ఈ పశువులు మాత్రమే మగ పశువును చంపటము ఆడగోవులను చంపకుండా ఉండటము అది చాలా న్యాయం అన్నాడు.
1: అండ్ హి సెడ్ నాట్ టు కిల్ ది కౌ అండ్ యు ఆర్ ఆల్సో జస్ట్ కిల్లింగ్ ది బుల్స్, వెల్ దేర్ సమ్ జస్టిఫికేషన్.
0: అప్పుడు భగవంతు యొక్క సృష్టి లోపల ఉన్న భేదాన్ని చూపించాడు.
1: అండ్ ది డిఫరెన్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్ వాస్ క్లియర్లీ షోన్,
0: లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: గోవులు అన్ని కూడా మంచివి,
1: ఆల్ కౌస్ ఆర్ గుడ్,
0: కానీ బుల్స్ అంతా కూడా చాలా చెడ్డవి అని చెప్పన్నాడు.
1: అండ్ ఇట్ సెడ్ బుల్స్ ఆర్ వెరీ బ్యాడ్.
0: అప్పుడు తాను చెప్పాడు,
1: దెన్ ఈ సెడ్
0: లోకంలో ఏవి అందంగా ఉంటున్నాయో యోచన చేసుకోమన్నాడు.
1: జస్ట్ థింక్ వాట్ ఆర్ దోస్ దట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: గోవులు చాలా సింపుల్ గా ఉంటాయి,
1: ది కౌస్ ఆర్ వెరీ సింపుల్,
0: కానీ బుల్స్ చాలా అందంగా ఉంటాయి,
1: ద బుల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్,
0: వాటి గోపురము వాటి కొమ్ములు అవి చూసేటప్పటికే చాలా అందంగా వస్తుంటుంటాయి,
1: దేర్ ఫార్మ్ దేర్ స్ట్రెంగ్ ద హార్న్స్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: బజారులో ఆడించడానికి గంగరెద్దులు కట్టుకొని వచ్చేటువంటి వాడు ఆ కొమ్ములు ప్రత్యేకంగా పెట్టేస్తారు.
1: అండ్ ద బుల్స్ ఆర్ మేడ్ టు డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్ స్టెప్స్ అలాంగ్ ద స్ట్రీట్.
0: ఆ రాముడు ఎంత అందంగా ఉన్నాడు,
1: అండ్ హౌ బ్యూటిఫుల్ రామా ఇస్,
0: ఆ గోవు ఎంత ఇదిగా ఉంటుండాలి, సింపుల్ గా ఉంటుండాలి,
1: వేర్ ఇస్ ద కౌ ఇస్ సో సింపుల్.
0: కాబట్టి ఎద్దులు చాలా మంచివి అని అన్నాడు.
1: సో బుల్స్ ఆర్ వెరీ గుడ్.
0: ఇంతే కాకుండా
1: అటోన్స్
0: లోకంలో ఎన్నో రకములైనటువంటి యొక్క జీవరాశులు ఉంటున్నాయి,
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ బీయింగ్స్,
0: ఇవన్నీ కూడా మంచి చెడ్డలు బోధించేటువంటివే, కానీ లోకంలో అవి ఉపయోగపడేటువంటి ఒక పని నిమిత్తమై వచ్చినటువంటివి కాదు.
1: All beings have got a definite purpose behind. You cannot consider that they will all be in vain and useless.
0: కనుక మంచి చెడ్డలు రెండింటిలో ఉన్నాయి, కానీ ఒకదాని ఎందు మాత్రమే లేదు.
1: Good and bad are present in both.
0: ఈ రకమైనటువంటి ఒక తత్వము రావణ మండోదరి ఎంత గొప్పవారు.
1: రావణ మండోదరి they are very great.
0: వాడు ఎంతనో బోధించారు.
1: And Mandodari taught in different ways.
0: కనుక ఈ విధంగా లోకంలో చూస్తుంటే ఎన్నో మంచి చెడ్డలు ఉంటున్నాయి.
1: In this world, you find this mixture of good and bad.
0: ముఖ్యంగా
1: most important
0: మనం పాటించవలసినటువంటి విద్యార్థులు.
1: The students should observe such an important thing.
0: విద్యార్థులు తమ గుణములను ప్రవర్తనను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Students should have good conduct and character.
0: వాళ్ళు ఆ స్థితి ఎందు నుంచే వాళ్ళు ఉత్తములుగా మారుతారు.
1: Right from this age, you can certainly become good people.
0: కనుక విద్యార్థులు చాలా గొప్ప గుణములు సాధించుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ వర్చ్యూస్.
0: ఆ గుడ్ క్యారెక్టర్ వారు సంపాదించుకున్నప్పుడే దేశం అంతా కూడా సుమంగళత్వంగా మారిపోతుంది.
1: వెన్ వన్స్ ద స్టూడెంట్స్ ఆర్ గుడ్ వర్చ్యూస్ మెన్ ఆఫ్ క్యారెక్టర్
0: ఈ సుమంగళత్వం సాధించుకునే నిమిత్తమే సీతను కాపాడుకుంటూ వచ్చారు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ ఫర్ దిస్ పర్పస్ ద విజ్డమ్ సీత is well protected by Rama and Lakshmana.
0: Ramayanam lopala Ramulu tana yokka ankitamunu gavinchi Sitanu rakshinchadam kosam paatu paddadu.
1: In fact Rama struggled hard to protect Sita.
0: Ekkadiki poyinappudiki gunamey pradhanam annaru.
1: Wherever you go character is important.
0: Gunam kaliginatunti varu ekkada undina varu goppa vare.
1: The men of character wherever they live they are great.
0: కనుక గుణంలో ఉంటున్నది కానీ మంచి చెడ్డలు ప్రవర్తనలో కాదు.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ క్యారెక్టర్.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్
0: మన గుణమును చక్కగా పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాస్టర్ ద గుడ్ క్వాలిటీస్ వర్చ్యూ.
0: గుణగణములు ఉండినటువంటి వాడే పురుషుడు అన్నారు.
1: ద వన్ విత్ గుణగణ ద వర్చ్యూస్ ఇన్ క్యారెక్టర్ ఈజ్ పురుష ద మ్యాన్.
0: కనుక ప్రతి రామాయణం ఎందుకు కానీ మనం పూజించుకునేటువంటి రాముని ఎందుకు కానీ గుణంనే ప్రధానంగా తీసుకున్నారు.
1: దేర్ ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ రామా ఇన్ పర్టికులర్ హూమ్ యూ వర్షిప్ హ్యాస్ గాట్ సో మెనీ వర్చ్యూస్.
0: మనము చదువుకున్నామని చదువును మాత్రమే గొప్పగా భావించుకోరాదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ అవర్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి గుణము హీనుని గుణము మానలేడు.
1: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఏ మీన్ పర్సన్ వుడ్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిస్ మీన్ హ్యాబిట్స్.
0: ఎన్ని చదువులు చదివి ఏ నీతిని ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిస్ మీన్.
0: తరచి చదువు చదువు తర్కవాదము గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ద టోటల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుకని మనం ఈ పూర్ణవాదన పోకూడదు. మనం
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ ఆర్గ్యూ.
0: పూర్ణ గుణముకు మనం ప్రయత్నించాలి.
1: వీ షుడ్ హావ్ ది టోటల్ పర్ఫెక్ట్ క్యారెక్టర్.
0: మన దృష్టిని మన చెవులను సక్రమంలో పెట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కీప్ అవర్ విజన్ అండ్ అవర్ ఆడిషన్ ఇన్ ఎ పర్ఫెక్ట్.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క పంచ ప్రాణములు ఎందు కూడాను
1: ఇన్ ఆల్ ది లైఫ్ బ్రెత్స్
0: కన్నులు
1: అండ్ ద
0: చెవులు నాలుక ఈ మూడింటిని మాత్రం కంట్రోల్ చేసుకుంటే వారే గొప్పవారు అయిపోతారు.
1: ఇఫ్ వీ కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ కాగ్నిషన్ కరెక్ట్ దెమ్ అండ్ పర్ఫెక్ట్ ఇట్ ఇట్ ఈస్ ఎనఫ్.
0: మంచి చూపు,
1: గుడ్ లుక్స్,
0: మంచి వినికిడి,
1: గుడ్ హియరింగ్,
0: మంచి యొక్క పలుకులు
1: అండ్ గుడ్ వర్డ్స్,
0: పలుకులు మంచిగా ఉంటుండాలి.
1: అండ్ స్పీక్ సాఫ్ట్లీ,
0: సాఫ్ట్లీ ఉండాలి,
1: స్వీట్
0: గా ఉండాలి.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అవి మూడు కూడా మనం రక్షించుకుంటే మనకంటే ఇంకా దైవం వేరే లేదు.
1: వెన్ వన్స్ యూ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ థాట్ వర్డ్
0: ఈ మూడు గుణములను ఉంచుకున్నటువంటి వాడు సాక్షాత్ దైవ స్వరూపుడే
1: అండ్ విల్ బీ ద డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు తలపులు మంచిగా పెట్టుకోండి.
1: హ్యావ్ గుడ్ థాట్స్.
0: మీ దృష్టి మంచిదిగా తీసుకోండి.
1: హ్యావ్ ఆల్వేస్ గుడ్ లుక్స్.
0: మీ యొక్క నాలుకను మంచిగా, చెవులు మంచిగా పెట్టుకోండి.
1: అండ్ హియర్ గుడ్.
0: ఇది మీరు చదివిన చదువులకు మూల కారణాలు.
1: అండ్ దిస్ ఇస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ లెర్నింగ్.
0: ఇది మూలాధారంలో.
1: దిస్ ఇస్ ది మెయిన్ బేసిస్.
0: వీటిని సరైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడే రామాయణం అంతా కూడా మనం ఎంతైనా కూడా మనం మార్చవచ్చు.
1: వెన్ వన్స్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ యూ కెన్ గ్యాదర్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ మూడింటిని రక్షించుకునే నిమిత్తమే వేద శాస్త్ర ఇతిహాస పురాణం అంతా వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దీస్ త్రీ ది ఆల్ ది ఎపిక్స్ ఆర్ మెంట్.
0: ఈ నాలుగు వేదములు కూడాను మనిషిని ఉద్ధారం చేసే కోసమే వచ్చినాయి.
1: ద ఫోర్ వేదాస్ విల్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: కనుక విద్యార్థులారా, వేదాన్ని అలక్ష్యం చేయకండి.
1: స్టూడెంట్స్ నెవర్ నెగ్లెక్ట్ వేద.
0: ఏది తెలిసినప్పటికీ ఆ వేదం తెలిసినటువంటి కొంచెం మనసులో పెట్టుకుని ఉండండి.
1: యు మే నో లిటిల్ బట్ ప్రిజర్వ్ ఇట్.
0: మన పవిత్రమైనటువంటి భారతీయ వేదము అందరినీ ఉద్ధారం చేసే కోసం వచ్చింది కానీ చర్చే కోసం కాదు అని చెప్పి.
1: ద వేదిక్ కల్చర్ విల్ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ అండ్ ద లిబరేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అది మన వేదమును బోధించేటువంటి యొక్క పురాణమైనటువంటి పాఠం.
1: అండ్ దిస్ వేదిక్ ప్రొసీజర్ పాత్ ఈస్ ది ఏన్షియంట్ వన్.
0: అప్పుడే మానవులము మానవులుగా భావించుకోవచ్చు.
1: Then only we can be true human being.
0: ఈ మూడు కూడా సల్లేనప్పుడు మానవుడు రాక్షసుడు అనే వాడతాడు.
1: When the hearing and our looks and thoughts are not in perfect unison, we will be demons.

0: ఎవరి పేరు రామాను పెట్టుకున్నప్పటికీ వాళ్ళు మంచి గుణములు అనేటువంటివి కొన్ని ఉంటాయి.
1: That has the name Rama should have good qualities.
0: ఆ యొక్క గుణములను మాత్రం మీరు చూసుకోండి.
1: And we should look at these noble qualities.
0: ఈ పెట్టిన పేరుకు మాత్రం మేము ప్రధానం ఇవ్వకండి.
1: Don't attach importance to the name only.
0: ఆ నామం యొక్క గుణం తనందు ఉందా?
1: Whether these noble qualities are there or not.
0: దాన్ని పాటించి, దాన్ని వరించి, దాన్ని శ్రమించి మీ హృదయంలో భద్రం చేసుకోండి.
1: Therefore we should observe, put it into practice, all these noble qualities and virtues befitting the name of Rama, and then demonstrate, lead our lives.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagawan Baba on 30th March 2004 in Prashanti Nilayam during the Ramanavami celebrations. Bhagawan named three important principles, namely right vision, right hearing and right speech, as the very essence of the Ramayana. He said that we must strive to uphold these at all times. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన. ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడుచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ అన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండా గరుడైన కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజన్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పము లేక సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడా నువ్వు సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రము వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: ధ్రువ అట్ ద టెండర్ ఏజ్ హి డిటర్మిన్ టు సీ లార్డ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హి వాస్ క్వైట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్ ఆన్ ద వే అండ్ హి హస్ అండర్టేకెన్ దిస్ సాధన ఇంటెన్సివ్.
1: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: దట్ ఈస్ ద పవర్ ఇన్ దిస్ సీక్రెట్ థాట్ that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani ye maatramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: Enta mandi charitralo meeru vini untaru.
0: You must have heard in several histories.
1: Goppa goppa mahaneeyulu kudanu aneka samvatsaramulu tapasu aacharinchi kadapatiki aa tapasu yokka shaktini kudanu kolipoyi nirashaku guri ayi nispruhatopa jeevitanni kontha varakunu vyarthamu gaavinchukuntu vacharu.
0: You must have certainly known this history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: Aneka paryayamulu tapasu aacharinchi kadapatiki oorimi lekapovatam chetanu chamamu lekapovatam chetanu tana tapasshaktini kolipoyi tirigi tirigi tapassunaku velladaniki prayatnistu vachadu.
0: Though sage Vishwamitra did penance repeatedly time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamana kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragamati seyilluchunundu tinaga tinaga vepatiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: ee naati bhajanlo paadetunte vidyarthulu kudanu ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
0: సింగర్స్ as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు.
0: దుర్వాస is highly powerful.
1: మహాతపస్ సంపన్నుడు.
0: The one of deep penance.
1: కానీ అతని యందు శమము అనేటువంటిది దుర్బిణీ పెట్టి చూచినా గాని కనిపించదు ఎక్కడ.
0: Even if you watch with the help of a lens, we don't find the control over the senses a fraction.
1: Athaniki ati kopamu
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏ మాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతిని లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: Chamam kudanu atyavasaramu.
0: Along with peace, forbearance is also required.
1: Chama satyamu, chama dhammamu, chama vedamu, chama ahimsa.

0: It is this forbearance that is truth. It is dharma. It is veda. It is all sacred ritual for that matter.
1: క్షమము ప్రతి మానవునికి కూడాను ప్రధానమైనటువంటి యొక్క నేత్రము.
0: ఫర్బేరెన్స్ ఇస్ ది మెయిన్ ఐ టు ఎవ్రీ పర్సన్.
1: ఈ అన్నింటికి కూడాను సర్వ విధమైనటువంటి సాధనలకు కూడాను ప్రేమ ప్రధానమైన ప్రాణము.
0: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లవ్ ఇస్ ది లైఫ్.
1: ఈ ప్రేమనే లేకుండిన జీవితమే లేదు.
0: బెరెఫ్ట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
1: కనుకనే ఈ ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లవ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
1: జీవితంలో లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్ అన్నాడు ఒక పిల్లవాడు.
0: దిస్ బాయ్ సెడ్ లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్.
1: లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, రియలైజ్ ఇట్.
0: లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, రియలైజ్ ఇట్.
1: కానీ ఏది డ్రీమ్?
0: వాట్ ఈజ్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైం.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: యు సీ విత్ యువర్
1: చెవులతో వింటున్నాము.
0: యు లిసన్ విత్ యువర్
1: మనస్తో అనిపించుకుంటున్నాము.
0: యు ఆల్సో థింక్ విత్ యువర్ మైండ్.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాము.
0: అండ్ యువర్ హార్ట్ మెల్ట్ లిసనింగ్ టు ది టాక్.
1: ఈ మార్పులు కూర్పులన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత,
0: after taking your dinner, when you sleep,
1: ఈ ప్రత్యక్షం అంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నము లోపల అనేక విధములైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again, you are put to loss.
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమ్ వుడ్ లాస్ట్ అంటిల్ యు ఆర్ ఇన్ దట్ స్టేట్.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: ద మూమెంట్ యు ఆర్ అవేక్ ఎవ్రీథింగ్ టర్న్స్ ఎ లై.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: దేర్ఫోర్ ఇన్ ద డే డ్రీమ్ డే లైట్ you don't have any dream. There in the dream you don't have any
1: dream
0: nidrala
1: yendu ee pagati anubhuti manaku e maatram kodanu sparinchavu.
0: There in the night dream you don't think of your day to day experiences.
1: Kabatti idi day dream adi night dream.
0: Therefore this is day dream and there's a night dream.
1: Ee day dream lo night dream ledu.
0: In this day dream there's no night dream.
1: Night dream lo day dream ledu.
0: There in the night dream there's no day dream.
1: Kaani night dream day dream lo rendintilo kuda nee unnavu.
0: However, both in the night dream and the day dream, you are there.
1: Kanukane, you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka, ivu rendu kuda nu dream day.
0: So both are dreams.
1: Kanukane, ratri pagalu rendu dream lainappudu, life is dream.
0: So when day and night are equally dreams, life is a dream.
1: Kanukane, realize it.
0: Realize it.
1: Adi a religion.
0: That is religion.
1: Religion anaga, realize is religion.
0: To realize is religion.
1: ఏది సత్యము అని గుర్తించడమే మన యొక్క రిలీజన్.
0: To know the truth is religion.
1: ఈ అన్నింటికను కూడాను ప్రేమనే ప్రధానము.
0: For all, love is essential.
1: కఠినమైన అడవులు యందు, క్రూర మృగములు సంచరించేటువంటి కారడవులు యందు అనేక మంది ఋషులంతా కూడాను తపస్సు చేస్తూ కాలం గడుపుతూ వచ్చారు.
0: In thick forests, full of wild animals, you find sages doing penance.
1: అనేక విధమైన క్రూర మృగములు అంతా కూడా అందులో సంచరిస్తూ వచ్చాయి.
0: యు ఫైండ్ ఆల్ క్రూయల్ వైల్డ్ యానిమల్స్ మూవ్ అబౌట్ ఇన్ ద
1: కానీ ఋషుల దగ్గర ఏ పిస్టల్ కానీ, ఏ టుపాకులు కానీ, ఏ కత్తులు కానీ, ఏ యొక్క ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు.
0: సేజెస్ డు నాట్ క్యారీ విత్ దెమ్ పిస్టల్స్ ఆర్ రైఫిల్స్ ఆర్ స్వోర్డ్స్ ఆర్ నైవ్స్.
1: కానీ ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవుల యందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: Itti kroora mrugamulu chuchi rishulu bhayapadaledu, rishulu chuchi mrugamulu bhayapadaledu.
0: These wild animals are not afraid of the saints nor the saints of the wild animals.
1: Rishulu yendu paripurna prema undatun chetane aa prema prabhavame ee kroora mrugamulu yendu kodanu sancharinchi tadvara kroora

0: కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
1: ద సెయింట్స్ ఆర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ లవ్ హస్ గాన్ డౌన్ పెర్కోలేటెడ్ ఇన్ ద వైల్డ్ యానిమల్స్ అరౌండ్.
0: కనుకొని ఎట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఎఫెక్ట్.
0: కనుకొని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు
0: ఆర్. మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడా మంచివిగానే ఉంటాయి.
1: And once we're in good company, we'll have good qualities.
0: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
1: Of all, love is important.
0: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
1: We have to live in love.
0: ఇటలీ లోపల గొప్ప వయలినిస్ట్ ఆంటోని ఉండేటువంటి వాడు.
1: There in Italy, a very great violinist. By name Anthony was living.
0: ఈ ఆంటోని వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
1: And the violin of Anthony was highly reputed.
0: కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
1: Anthony takes one full year to make one violin.
0: అతని స్నేహితులు వచ్చి, ఆంటోని నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరంలో ఒక వయలిన్ తయారు చేస్తే దీని వల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
1: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
0: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
1: How can you take care of your family?
0: నీ కాలం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
1: How can you live in peace?
0: అప్పుడు ఆంటోని చెప్పాడు.
1: Then Anthony said,
0: My friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
1: God is full.
0: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
1: God is full.
0: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
1: As God is one of perfection, whatever man does should be one of perfection
0: too. అప్పుడే పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
1: There only God, who is the embodiment of perfection, will be satisfied.
0: కనుకనే నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
1: I don't make this violin to satisfy my family.
0: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు.
1: I am not making this violin for my happiness.
0: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నాను అన్నాడు.
1: I make this violin to satisfy God, whose embodiment of perfection.
0: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
1: So every man, whatever he does,
0: దీనిని పురస్కరించుకునే వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని.
1: Therefore it is said that all actions must be offered so as to please God.
0: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
1: సో ఇఫ్ వి డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విదిన్,
0: ఓర్పు లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
1: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్ బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
0: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
1: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: కనుక మనం చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ సో యాస్ టు ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్.
0: ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
1: Doesn't matter even it, but we
0: are small. అదంతకుడు మనం భగవంతుడు ఎప్పుడు క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడండి.
1: గాడ్ విల్ గో బై ద క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
0: గంగ గోవు పాలు గంటెడైన చాలు కడవడైన ఏల కరవు పాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ గాట్ స్పూన్ ఫుల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ గ్యాంజెస్ ఆఫ్ కౌ మిల్క్. వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్.
0: కనుకనే మనం ఎంతో గొప్ప సాధన చేస్తున్నాము. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను, ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కానీ ఎంతసేపు మనసు నిలిచింది?
1: యు సే దట్ ఐ యామ్ ఇన్ మెడిటేషన్.
0: ఒక్క క్షణమైన మనసు నిలవలేదు.
1: యు కెనాట్ కంట్రోల్, కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: నీవు వ్యర్థం చేస్తున్నావు.
1: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
0: కనుక నే నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలేగా భావించు.
1: టేక్ ఎవ్రీ వర్క్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఇది సరియైనటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
1: దిస్ ఇస్ సాఫ్ట్ ఈజీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాత్.
0: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
1: లీవింగ్ దిస్ ఈజీ పాత్, వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్?
0: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
1: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ యాస్ డివైన్.
0: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకని నీ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
1: So whatever you do with this body, take it that it is God who does it.
0: Chuche kannulanta kodunu tana dwarane chudagalutundadi.
1: Eyes see because of God.
0: Chevulu kevalam loud speakers maade kanipistunnayi kaani aa chevullo unnatundi oka divya shakti daivam yokka shaktiye.
1: The ears appear as loud speakers, but it's the divine power that's responsible for audition.
0: Kanuka mana indriyamulu anni kodunu daiva sambandhamainatundi oka karma indriyamuli.
1: So all our senses are divine.
0: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
1: Whatever we may do with these senses, we should do it so as
0: ఎవరి తృప్తి కోసం నేను చేస్తున్నామని ఎక్కడ విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
1: If you really inquire for whose satisfaction you are doing it, you know for your own.
0: తానంటే ఎవరు?
1: Who are you?
0: దేహమా తాను?
1: Are you the body?
0: కాదు.
1: No.
0: దేహమే తానైతే this is my body అని ఎందుకు అనాలి?
1: If you are the body, then why should you say this is my body?
0: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి?
1: ఇఫ్ యు ఆర్ ద మైండ్, వై షుడ్ యు సే
0: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు?
1: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై?
0: యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్.
1: యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్.
0: యు ఆర్ ది మాస్టర్,
1: యు ఆర్ ద మాస్టర్.
0: కనుక మైండ్, సెన్సెస్, బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
1: సో మైండ్, సెన్సెస్, బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
1: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్, డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
0: ఎందుకు నువ్వు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి?
1: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాన్షియస్,
1: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
0: కనుకనే సర్వులు ఎందుకు ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
1: Therefore, in everyone, there is conscience
0: with God. జగత్తంతకుడును దైవ స్వరూపమే.
1: The entire universe is divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all.
0: చూసారా? కనుకనే భగవంతుడు ఎవరి యందు ఉన్నాడంటే అందరి యందు ఉంటున్నాడు.
1: If you say where is God, you'll know that he is in all.
0: అయితే
1: however,
0: ఎందుకు కనిపించకూడదు?
1: Why don't you see him?
0: పిల్లలు మీకందరికీ తెలుసును.
1: All students
0: అనేక రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
1: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల,
0: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
1: యు ఆల్సో హావ్ తులసి మాల,
0: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాయి.
1: అండ్ యు ఆల్సో ద మాల మేడ్
0: ఆఫ్ కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాయి.
1: సమ్ ఆర్ మేడ్ ఆఫ్ రుద్రాక్ష,
0: కానీ కొన్ని స్ఫటిక జపమాల ఉంటుంటాయి.
1: యు ఆల్సో మేడ్ ఆఫ్ క్రిస్టల్స్.
0: అన్నింటి యందు కూడా నువ్వు దారం ఒకటే చేరి ఉంటుంది.
1: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద టాలిస్మన్,
0: రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
0: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
1: నార్ ద థ్రెడ్ ఆఫ్ వన్
0: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
1: నాట్ ఇన్ ఆఫ్ తులసి,
0: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
1: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
0: అందరు కూడాను మానవాకారులే.
1: So all are human in form.
0: Kani,
1: but
0: andulo evari parishuddhamainatundi okka spatikam vale untunnatundi hrudayam undo akkada maatrame brahma ane sutramu kanipistundi.
1: But the one with a pure and sacred heart will help us to see the thread of brahman within as something like a crystal.
0: Kanukani sarvulu yendu undinatundi brahma sutrame sutram anaga daramu.
1: So in everyone there is present this sutra of the principle of divinity.
0: Sarvulu yendu cheri untundali.
1: This thread of brahman is present in everyone.
0: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్.
0: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విదిన్.
0: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు, ధ్యానములు చేస్తున్నాడు, యోగానికి కూర్చుంటున్నాడు, అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
1: టుడే మ్యాన్ హస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్ ఎక్సర్సైజెస్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: మన యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు పోవాలి.
1: వీ షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్, బ్యాడ్ థాట్స్.
0: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము, భాగవతము, భారతము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ are revealed to us by these three texts,
0: Bhagavata, Ramayana and Bharata. Bhagavatamu Bharatanni emani pilustu vacharu panditulu?
1: How are they called by pandits?
0: Kama krodha lobhamulu ani pilustu vacharu.
1: These three symbolize three qualities, the kama desire.
0: Ramayanam kamamu.
1: Ramayana stands for kama desire.
0: Ante emiti inta pavitramainatundi charitranu కామం అని చెప్తున్నారా అని మీరు విచారించవచ్చును, విచిత్రంగా వినవచ్చు.
1: యు మే టేక్ ఇట్ ఫనీ వెన్ వి కాల్ దట్ రామాయణ సింబలైజెస్
0: డిజైర్. ఈ రామాయణంకు మూల కారణము రావణుడే, రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం. రామాయణం అంతా కూడా రావణి యొక్క దుర్గుణమే కూర్చుంటున్నాడు.
1: ది ఎంటైర్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ రావణ, ద డిజైర్ ఆఫ్ రావణ.
0: కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే.
1: సో రామాయణ సిగ్నిఫైస్
0: క్రోధం అనగా భాగవతము.
1: క్రోధాది
0: భాగవతంలో ఏమిటి ఉంటుంది?
1: హిరణ్యకశిపుడు,
0: హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము.
1: హిరణ్యాక్ష ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యూర్ అండ్ యాంగర్.
0: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏ మాత్రం కూడా ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని
1: కోల్పోయి
0: రామాయణంకు మూల కారణము రావణుడే, రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం. రామాయణం అంతా కూడా రావణి యొక్క దుర్గుణమే కూర్చుంటున్నాడు.
1: ఎంటైర్

0: యాజకుడికి ఏమాత్రం కూడాను ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడాను కోల్పోయాడు.
1: హిరణ్యకశిపు హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. దేర్ఫోర్
0: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
1: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
0: భారతము
1: భారత
0: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా అవసరం ఈ స్థలం కావాల్సినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
0: ఇతనే లోభి.
1: హి ఇస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
0: లోభము ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు.
1: దెర్ఫోర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
0: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది.
1: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ.
0: రావణుని గతి ఏమైపోయింది.
1: వాట్ హ్యాపెన్ టు రావణ.
0: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు
1: రావణ విత్ ఆల్
0: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి
1: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
0: తన రాజ్యమును తన బంధువులను తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
1: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
0: ఇంకా హిరణ్యకశిపుడు.
1: దెన్ హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము క్రోధము
1: యాంగర్
0: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు ది మూమెంట్ హియర్స్
0: కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
1: హి డిడ్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిస్ ఓన్ సన్.
0: ఈ క్రోధం అనేది విచక్షణ జ్ఞానం కోల్పోయింది.
1: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: కట్టగడబడికి ఏమైపోయాడు.
1: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్.
0: తాను అన్ని విధములు కూడాను అపకీర్తుల పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు సర్వశక్తులు ఉండుకున్నాడు.
1: అల్టిమేట్లీ హి గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి.
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్.
0: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
0: ఇంకా లోభము.
1: దెన్ ది గ్రీడ్.
0: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు.
1: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్.
0: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
0: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ హీ హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
0: కృష్ణుడి పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు కానీ
1: హీ ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్.
0: విశ్వాసం లేదు.
1: నో ఫెయిత్ దేర్.
0: కారణం ఏమిటి.
1: వై
0: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
1: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవర్స్ దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
0: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
1: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
1: దేర్ఫోర్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్
0: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
1: There are a sort of doors towards the spirituality.
0: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
1: They are closed completely.
0: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
1: They are the enemies to liberation.
0: ఏమిటి ఈ మోక్షము.
1: What is this moksha?
0: ఈ మోక్షం ఎక్కడ కైలాసమా లేక స్వర్గమా ఇంకే విధమై వైకుంఠమునందుందా.
1: Is it kailasa or vaikuntha or heaven?
0: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి. మోహక్షయమే మోక్షము.
1: మోక్ష The liberation means mohakshaya, detachment.
0: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం.
1: When we develop this detachment, it is direct liberation, moksha.
0: కనుకనే ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: At one time, Narada asked Vishnu.
0: స్వామి.
1: స్వామి.
0: నేను నిరంతరం కూడా మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
1: స్వామి, I come and visit you to have your darshan.
0: కానీ సమయం లోపల ఎమర్జెన్సీ. ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
1: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అర్జెన్సీ.
0: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే మీకు వార్తను పంపించాలనుకుంటే మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
1: ఇన్ ఆర్డర్ టు సీ యూ అండ్ సెండ్ ద మెసేజ్
0: వైకుంఠ కైలాసమా మీకు స్వర్గమా మీకు ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
1: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
0: అప్పుడు విష్ణువు చెప్పాడు, నారద నా అడ్రస్ నువ్వు రాసుకోమన్నాడు.
1: విష్ణు సెడ్ టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
0: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద
1: నారద
0: ఈ వైకుంఠము ఈ కైలాసము ఈ స్వర్గము ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
1: వైకుంఠ కైలాస హెవెన్ దే ఆర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: నా హెడ్ ఆఫీసు మద్

0: మై హెడ్ ఆఫీస్
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ప్రతిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యే ఉంటుంటాను.
0: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
0: ఇన్ అదర్ ప్లేసెస్ ఐ యామ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
1: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
0: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ద సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం,
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచ భౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వి హావ్ పుట్ ఆన్, వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ది ట్రూత్.
1: సత్య నిత్యాన్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితం అంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైనటువంటి దీన్ని ఎందే కాలము గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైం థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమనే.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యు కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ హేమిరెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ, హేమిరెడ్డి మల్లమ్మ.
1: నీలింగే నైదిలియే శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
1: నీలింగే నైదిలియే శృంగార. ఒక కులనకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
1: Ringe agareve sungara gramaniki inde sungaram.
0: For the village the houses are the decoration.
1: Gaganakke chandramane sungara aakashamulaku chandrude chakkani sungaram.
0: For the sky the moon is the beauty.
1: Chandrude lekapothe aakashamulaku andame ledu.
0: Without moon the sky has no beauty at all.
1: Samudrakke teraye shrungara samudramulaku alale shrungaram.
0: For the ocean waves are the beauty.
1: Nimma bhaktara nosalige premaye shrungara swami nee bhaktulu yokka talarataku premane shrungaram.
0: Swami, for your devotees is the love that would
1: ni prema kante variki shringaram marakata ledu.
0: There is no other decoration or the jewel other than the
1: love. Alaneni samudramu,
0: ocean without waves,
1: chandruleni aakashamu,
0: sky without the moon,
1: kalama kamalamuleni kolanu,
0: lake without lotus,
1: ivanni kudunu ye vidhanga shringara rahitamainatuvo aa vidhangani nee premane lekapothe ee jeevitame shringara rahitamaipothundi.
0: Or things without beauty, likewise a devotee without love is also one without beauty.
1: కనుకనే ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
0: Therefore, it's love that adds to our beauty.
1: కనుకనే love is God, live in love. ఈ ప్రేమనే దైవము.
0: Love is God, live in love.
1: అందరిని ప్రేమించు.
0: Love all.
1: ఏమైనా ప్రేమని ఎదుటివాడిలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: చెప్పాను ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక యంత్రము వంటిది.
0: This love is a compass.
1: Compass.
0: Compass.
1: అది ఎక్కడ పెట్టినా గానీ ఉత్తర దిశకే చూస్తుంటారు.
0: యు మే కీప్ ఇట్ ఎనీవేర్ ఇట్ డైరెక్ట్స్ టువర్డ్స్ ద నార్త్.
1: అదే రీతికి మనం ఏ పని చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే డు,
1: ఏమి చింతించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే థింక్,
1: ఏమి కోరినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే ఆస్క్ ఫర్,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు
1: మే థింక్, అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
0: ఆల్ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ గాడ్.
1: మనం వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: జస్ట్ యాజ్ వి ఎర్న్ మనీ త్రూ బిజినెస్ అండ్ అండర్టేకింగ్ ఎ జాబ్,
1: అదే విధంగానే
0: లైక్వైజ్
1: మన నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మలందు కూడాను ప్రేమను సంపాదించాలి, ప్రేమను సంపాదించాలి.
0: ఇన్ అవర్ ఎవ్రీ డే టు డే రొటీన్ వి షుడ్
1: రిసీవ్ ఈ ప్రేమ. ఏ విధమైనటువంటి తీసుకున్నాను పెరిగేది తరిగేది కాదు.
0: లవ్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్,
1: కనుక ఎప్పుడు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
1: ఏమాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉంటుండదు.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
1: ఎప్పుడు కూడా సమత్వం గాని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
0: ది లవ్ రిమైన్స్ ఫుల్ ఆల్ ద టైమ్.
1: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే పుడతాడు భగవంతుడు.
0: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్ ఫుల్ లవ్ యు ఫైండ్ గాడ్ దేర్.
1: అక్కడే కాదు అప్పుడే పుడతాడు.
0: నాట్ ఓన్లీ హి ఇస్ బోర్న్ దేర్ ఓన్లీ.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: యు డోంట్ అండర్స్టాండ్ హౌ ఈజీ డివినిటీస్ వే టు డివినిటీ సో ఈజీ.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: యు మే ఫైండ్ ఇట్ డిఫికల్టీ ఈవెన్ టు జస్ట్ ప్రెషర్
1: కానీ భగవంతుని పొందటము అంతకంటే సులభం.
0: బట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ ఇస్ మచ్ ఈజియర్ దాన్ దట్.
1: వెన్ననైనా కూడా నలపడం కొంచెం కష్టం అవుతుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ టు హ్యాండిల్ ద బటర్.
1: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
0: టు సీ గాడ్ ఇస్ ఈజియర్ దాన్
1: దట్. ఇంత ఈజీ పాత్ ను
0: ఇస్ ఎన్ ఈజీ పాత్.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
0: వై డోంట్ వి ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్.
1: మన భావములే దీనికి మూల కారణము.
0: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అయ్యో
1: భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వతోచి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: వెన్ ఈస్ ఎవ్రీవేర్ వై డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్.
1: మనం చూడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సీ.
1: చూచేదంతా కూడా చర్మచచ్చువులే.
0: వాట్ ఆల్ యు సీ
1: ఈ చర్మచచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి.
0: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
1: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ది డివైన్.
1: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైనటువంటి యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించేది అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషమే మాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
1: ఉన్నది దోషము.
0: మిస్టేక్ లైజ్ ఇన్
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుండ.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్
1: ద్వేషంతో చూడు ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవత్ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ యందు ఉండినటువంటి ఒక శక్తి సామర్థ్యము మరి ఏ దీని యందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ కూడా దాంట్లో లేదు.
0: The mighty, magnificent power latent in love is not noticed in hydrogen bomb.
1: ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
0: You can achieve anything to any extent.
1: ఇంతమంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: So many of you have assembled here.
1: వీరందరికీ ఏమి కారణము?
0: What is this main cause?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: It is only the love that has drawn all of you to Swami.
1: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబుల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: హావ్ యు రిసీవ్డ్ ఎనీ ఇన్విటేషన్? నో.
1: లేదే.
0: నథింగ్.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: వీఆర్ ఆల్ బౌండ్ బై హిస్ డివైన్ లా.
1: కనుకని ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్ దిస్ లా.
1: ప్రేమతో సంభాషించండి.
0: టాక్ విత్ లా.
1: ప్రేమతో పనులు చేయండి.
0: వర్క్ విత్ లా.
1: ప్రేమతోనే చింతించండి.
0: అండ్ థింక్ విత్ లా.
1: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
0: డూ ఎవ్రీ యాక్షన్ విత్ లా.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
1: జపమాలు జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: యూ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ జప బై జస్ట్ గోయింగ్ రౌండ్ దిస్
1: చేతిలో జపము చెవులు మంగళిల్లు చాకలిల్లు పైన పోతుంటారు.
0: యు హావ్ దిస్ జపమాలా ఆన్ హ్యాండ్ ద టాలిస్మన్ అండ్ థింక్ ఆఫ్ ది బార్బర్ మెంటలీ.
1: ధ్యానంలో కూర్చుంటాము,
0: యు సిట్ ఫర్ మెడిటేషన్,
1: కానీ వంటింటి లోపల మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి.
0: బట్ యుల్ బి థింకింగ్ ఆఫ్ ఆల్ ది కర్రీస్ ప్రిపేర్డ్ దేర్ ఆన్ ద ఫ్రైయింగ్ ప్యాన్.
1: ఇది ఆ మనం చేసే ధ్యానము,
0: ఇస్ దట్ ది మెడిటేషన్?
1: ఇది ఆ మనం చేసేటువంటి జపము,
0: ఇస్ దట్ ది జప?
1: కాదు.
0: నో,
1: జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్ ది పెనెంట్ సేస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐ ఆమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి,
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి,
1: తత్వం అసి,
0: తత్వం అసి,
1: నేను నీవే, ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంటది, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయామ్ బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ అయం ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: పండిట్స్ విత్ ఆల్ దేర్ పెడెంట్రీ అండ్ జగ్లరీ విల్ కన్ఫ్యూజ్ అస్ దట్ సో యు లూజ్ ది వెరీ ఫెయిత్.
1: కన్ఫ్యూజన్ కు మీరు చోటు ఇవ్వకండి.
0: సో డోంట్ గివ్
1: ఈ కసరత్ చేత మీ యొక్క దేహాన్ని మీ యొక్క మనసును పాడు చేసుకోకండి.
0: డోంట్ స్పాయిల్ యువర్ మైండ్ బై దిస్.
1: సులభమైన మార్గము, సున్నితమైనటువంటి మార్గము, అది మధురమైనటువంటి మార్గము, అది ఆనందమయమైనటువంటి మార్గము. ప్రేమ ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
1: Prema mudita manase.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashami Day, October
1: 2nd, 1987. వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీర్చరేవు వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు జీవుడి వల నుండు దేవుడ వల నుండు కార్యమిలను అవల కారణంబు జీవుడి వల నుండు దేవుడవల నుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడివ్వల నుండు
2: ఎ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ and all the scriptures cannot rent asunder the kartra of the mind. Jeevi, individual soul, would be on one side of the curtain, and on the other side would be God, the divinity.
1: Manasu samatvamunaku maraka peru tripti.
2: Contentment is another name for the satisfaction of the mind.
1: Sankalpamu chetane సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది.
2: ఎవ్రీథింగ్ ఇన్ ది క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ సీన్ బై ది సంకల్పాస్.
1: సంకల్పం ఎట్టిదో మానవ జీవితం అట్టిది.
2: ది లైఫ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ హిస్ థింకింగ్.
1: జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే.
2: లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ.
1: సంకల్పము సజీవమైనటువంటిది.
2: సంకల్ప ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
2: ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
1: మానవుని ఒక మనసు నుండి మరొక వశమును మనసునకు ప్రయాణం చేయుచుండును.
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
1: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును.
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
1: ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో సామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
2: ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ వన్ సంకల్ప దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే.
2: ఇట్ ఈస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇంటూ వాల్మీకి.
1: పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇంటూ రామకృష్ణ పరమహంస.
1: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములనియు శుద్ధ సంకల్పములనియు రెండు విధములు కలవు.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
1: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్.
1: లోక కళ్యాణ నిమిత్తమై, ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై, లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
1: స్వార్థమును ఆశించక, స్వప్రయోజనమును పాటించక, నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
2: ఆల్ దో సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దుష్టభావములచే
2: విత్ వికెట్ థాట్స్
1: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
2: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
1: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
2: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది
1: జాయ్ యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
2: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
1: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మనైన సంకల్పములు.
2: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
1: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
1: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యం అనేటువంటి ఒక ఐషద్వర్గములకు లోనై
2: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రేట్ జెలసీ అండ్ ప్రైడ్.
1: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివెన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్.
1: దుస్సంస్కారముల చేత
2: విత్ బ్యాడ్ టెండెన్సీస్
1: వివేక భ్రష్టుడై
2: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
2: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
1: అట్లుకాక తన మనసును తన కాయమును తన కర్మను తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి
2: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
1: ఇంతియే కాక సాధనలు సల్పచు తన యొక్క నిష్ఠాపరిష్టలను సక్రమమైన మార్గమునందు అనుభవిస్తూ
2: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
1: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
2: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
1: దైవత్వాన్ని పొంది
2: ఒబ్టైనింగ్ డివినిటీ
1: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం
2: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
1: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
1: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
1: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
2: ది పవర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ సో ఎక్స్ట్రాడినరీ అండ్ అస్టానిషింగ్ దట్ నాట్ టూ పీపుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్
1: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
2: అదర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్
1: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
2: ఆర్ దే హ్యావింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్?
1: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
2: దేర్ హాజ్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
1: భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంలో ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
2: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
1: కాదు కాదు, అనేకత్వంనందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మానవులందు అడిగి ఉంటున్నందు దానిని ప్రవేశపెట్టక దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
1: ఆత్మానం రచనం విద్ధి శరీరం కఠినం వచహ కథం వచహ అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
1: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
2: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్, టూ ఫిజికల్ బాడీస్?
1: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
2: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
1: వేరువేరు సమయమునందు వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయమునందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
2: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్, దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
1: కానీ ఆత్మతత్వం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికి, ఎన్ని తరములు మారినప్పటికి ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కటిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
2: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bharta.
1: Adiye okka hrudayamu.
2: And that is...
1: Rendu hrudayamulu kaliginatundi manavudu jeevinchaledu.
2: A person with two hearts cannot live.
1: Okka dehamu, okka hrudayame.
2: One physical body and one heart.
1: Idi andari endu samattame.
2: This is equal to all human beings.
1: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి నీ సహజమే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ నేచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
1: సమానమే,
2: దే ఆర్ ఈక్వల్.
1: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు,
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైలీ వెల్తీ మ్యాన్,
1: కూటిపేదని తల్లి గర్భం నుండి రాడు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పూర్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్.
1: కోటీశ్వరుడు కూటిపేదయుడు తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
2: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్, దే కమ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ మదర్స్.
1: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
2: Similarly, thirst and hunger are equal for all people.
1: శ్రీమంతుడు పంచభక్ష్య పరమాన్నములు భుజించవచ్చును.
2: A wealthy man may eat delicious and very costly dishes.
1: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
2: Poor person may be satisfying himself.
1: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
2: But hunger is common for both.
1: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
2: Hunger and thirst and joints are physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized.
1: Manavuni yendu dushta sankalpamulu kani satya sankalpamulu kani raavadaniki konni kaaranam untunnayi.
2: There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man.
1: Karya milanu avala kaaranambu, kaaranam leni karyam jaragadaniki veelu kaadu.
2: On one side there is the cause, on the other side there is the effect.
1: Without karyakaran sambandham avinabhava sambandham,
2: the relationship between cause and effect is inextricable.
1: Ee anyonyasrayam,
2: they are mutually dependent.
1: Okati vadali undalevu.
2: One cannot be without the other.
1: Kanuka karanam leni karyam jagatnandu kanaradu.
2: There cannot be any effect without a cause in the world.
1: Aithe ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
2: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
1: అది ఏ అహంకారము,
2: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
1: ఇది మహాకారము, ఇది మహాకారము.
2: దిస్ ఈస్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
1: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
2: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సోన్ ఫామ్.
1: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
2: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
2: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్,
1: దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
2: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
1: ఇదియే దాని యొక్క మహత్యము.
2: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
1: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
2: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యుడ్
1: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమే కనిపించవు.
2: పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో వుడ్ నాట్ బి ఏబుల్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి అహంకారం ఉండినంత వరకు మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దానికి ఏమాత్రము అర్థం కాదు.
2: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యావ్ దిస్ ఈగో హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్
1: డివినిటీ. కంటే దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు.
2: హీ వుడ్ బికమ్ వర్స్ దాన్ అన్ ఎనిమల్ ఆర్ ఈవెన్ ఎ డెమన్.
1: ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
2: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో, వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
1: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం నందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
2: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగములో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు 40 సంవత్సరములు 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానము నుండే ఉంటున్నది.
2: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
1: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనను నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించటం లేదు.
2: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం వింటున్నారే కానీ ఈ ఆనందాన్ని తింటూ ఉంటాం ప్రయత్నం చేయటం లేదు.
2: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్, దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
1: ఎన్ని సంవత్సరంలో మీ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు?
2: We have been participating in this kind of assemblies.
1: ఎన్ని ఉపన్యాసములో వింటున్నారు?
2: For a long number of years.
1: ఎన్ని సంవత్సరం నుంచినా కూడా ఆశ్రమ వాసం చేస్తున్నారు?
2: You have been living in the ashram for a long time.
1: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
2: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హిమ్సెల్ఫ్ అండ్ అంటు హిమ్సెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
2: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్, నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
1: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
2: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
1: శిలా హృదయం అవుతున్నారే కానీ కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయం కావటం లేదు.
2: We are becoming stone-hearted rather than people with love-filled hearts.
1: Kanuka prema hrudayulu kavadaniki prayatninchali.
2: Try to become people with love-filled hearts.
1: Prema chetane manavudu aneka vidhamulaitunte yokka pavitramaina karyamulu acharistadu.
2: Only when he has love in his heart, he will be able to undertake sacred tasks.
1: Ee premaye lekundane jeevitame ledi.
2: If there is no love in you, you have no life at all.
1: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
2: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
1: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
2: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
1: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
1: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ పవర్స్ యు మే హావ్,
1: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడు అయినప్పటికీ,
2: వాట్ ఎవర్ నాలెడ్జ్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడుగా ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
1: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును, కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, కర్ణునికి ఉండినటువంటి బలము, కర్ణునికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి.
2: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి.
2: Fill your hearts with these sacred thoughts.
1: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
2: We should reflect and remember the great thoughts which are given to us.
1: యజ్ఞ యాగాది కృతములంతయును ఆచరించటము జీవిత నిమిత్తము.
2: All these yagnas, yagas and sacrifices are performed.
1: మన జీవితమే ఒక యజ్ఞము.
2: For the sake of our life.
1: మానవునికి 116 సంవత్సరములు ఆయు.
2: మ్యాన్ ఈజ్ సపోజ్డ్ టు లివ్ 160 years.
1: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటారు, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
2: ఫస్ట్ 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లే.
1: తదుపరి 40 సంవత్సరాలు అంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
2: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
1: అనగా అది శిక్షణమై
2: ఇట్ ఈస్ వెరీ సివియర్
1: ఇంద్రియ ప్రోద్బలము చేత
2: ప్రోక్డ్ బై ది
1: విషయావాసనలో మునిగి
2: ఫిల్లింగ్ హిమ్సెల్ఫ్ విత్ సెన్స్
1: వివేక విజ్ఞానమును మరచి
2: ఫర్గెటింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: కళ్ళు తెరవక
2: క్లోజింగ్ వన్ సైజ్
1: భుజబలం ఉన్నదని
2: థింకింగ్ ఆఫ్ హిజ్
1: ఎర్రవీగటము
2: గెటింగ్ ఓవర్ జాయ్.
1: ఇవి 40 సంవత్సరములుగా జరుగుతాయి.
2: ఫర్ 40 ఇయర్స్ మ్యాన్ స్పెండ్స్ హిజ్ లైఫ్ లైక్
1: తదుపరి 48 సంవత్సరములు
2: నెక్స్ట్ 48 ఇయర్స్
1: టైం సమయంగా మారిపోతుంది.
2: దట్ బికమ్స్ ద ట్విలైట్ పీరియడ్
1: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు
2: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకొని
2: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
1: ద్వారా పుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
2: హీ స్టార్ట్స్ వరింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
1: దేహములో కండబలం ఉన్నంత వరకును కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
1: Kalaka deha balamunu chusi manam mirchi poradu.
2: One should not be overjoyed by merely physical.
1: Ee deham anetundi kevalamu aishugadda vantidi chana chanamunu deeni aayu pramanam tarigipothu untadi.
2: The strength and power of the physical body melts away like a stone of ice over a period of time.
1: Inka dhanabalamu chustama ante adi dhanabalam marinta anityamu.
2: Same thing is true of ది పవర్ ఆఫ్ వెల్త్.
1: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాత్రను పడవచ్చును.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
1: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
2: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దేర్ విల్ బి నన్ హూ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
1: అతి అంధకారము కమ్ముకుంటుంది.
2: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
1: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
2: దిస్ ఇస్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
1: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
2: వెన్ దెర్ ఇస్
1: లైట్ వెను వెంటనే అంధకారం క్రమ్ముకుంటుంది.
2: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
1: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
2: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
1: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
2: Make efforts to live a life full of good qualities.
1: బాల్యమునందు నుంచి
2: right from your childhood
1: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: Enter your life into a sacred way.
1: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధమైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
2: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్ టు వాట్ ఎక్స్టెంట్ హరిశ్చంద్ర మేడ్ సాక్రిఫైసెస్ అండ్ సబ్జెక్ట్
1: పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనములు పొందినది.
2: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పాత్ లైట్ డౌన్ మై హస్బెండ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞాన్ని శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
2: లోహితాస్ ఆల్సో ఫాలోడ్ ఇన్ ఆర్డర్ టు ఒబే ది పేరెంట్ వాట్ అమౌంట్
1: కనుక హరిశ్చంద్రుడి వంటి సత్యమును
2: దట్ ఈస్ దేర్ ఫోర్ యువర్
1: చంద్రమతి వంటి సహనమును
2: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
1: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
2: పీస్ విచ్
1: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
2: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు యువర్ పేరెంట్స్.
1: ఈ లేత హృదయం నుండియే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరైనటువంటి యొక్క హృదయమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధమైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
2: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే విల్ బి హావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
1: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
2: దేర్ ఈజ్ ద గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంట్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
1: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం.
2: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి తరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమలు పడాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ in order to enjoy such divine power ourselves and also distribute the same to a few others.
1: Divyatma swarupulara,
2: embodiments of divine atma.
1: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును మన కాలమును మన కాయమును కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారం అవుతాం.
2: ఇఫ్ దెర్ ఇస్ నో నాట్ ఈవెన్ ఎ స్మాల్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అస్, వి వుడ్ హావ్ వేస్టెడ్ అవర్ టైమ్ అవర్ లైఫ్.
1: ఎంత కాలం నుండి కూడా ప్రశాంతి నిలయం వస్తున్నారు.
2: You have been coming to Prashanti Nilayam for a long period of
1: time. అనేక మంది 40 సంవత్సరం 45 సంవత్సరం అంతా కూడా స్వామి యొక్క బోధనలు వింటూనే వస్తున్నారు.
2: There are people here who have been listening to Swami's teachings for
1: కానీ దినదినమునకు వారి యొక్క కోరికలు మితిమీరిపోతున్నవి, కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
2: But day after day, their desires are growing. They are not at all declining. They are not prepared to have sacrifice and renunciation, even to a small degree.
1: Kontha maatramaina aashalanu adupulo pinchukoraada.
2: To some extent at least, should you not control your own
1: unnadi aashramulo chintinchadanta samsaramulu.
2: You are living in ashram, but inside you are living in a family life, in your own
1: heart. Ee sariyainatundi sadhana kaaneradu.
2: This cannot be a good sadhana.
1: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
2: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు గివ్ అప్ యువర్ బాడీ.
1: వెనకనక వస్తువు అనాదులు మారక తప్పదు.
2: యూ హావ్ టు జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వెల్త్ అండ్
1: అభిమానాలను వదలకపో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
2: దట్ పర్సన్ ఇస్ అ గ్రేట్ హీరో హూ ఈస్ ప్రిపేర్ టు గివ్ దెమ్ అప్ బిఫోర్
1: అవన్నీ మనల్ని వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలే ప్రయోజనం ఏమిటి?
2: When all those properties and the physical body gives up, what is the use of our
1: త్యాగం అనగా ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము.
2: What do you mean by త్యాగ or sacrifice? It is sacrificing.
1: కుళ్ళిపోయినటువంటి ఫలమును ఎవరైనా త్యాగం అని చెప్పడానికి వీలవుతుందా?
2: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
1: కనుక శరీరంలో బలమున్నప్పుడే,
2: only when you are having only when your mind is strong,
1: బుద్ధి ప్రకటించినప్పుడే,
2: only when your intellect is
1: కాలం మనపైన కాలకృత్యములు స్వల్పకమునిపే,
2: only before it is when it is too late,
1: కాలం యొక్క శాపము అనగా పాశము మన శిలలపైన కదలక మునిపే,
2: బిఫోర్ ద గాడ్ ఆఫ్ డెత్ మేక్స్ హిస్ కాల్ ఆన్ us,
1: మనం అతి జాగ్రత్తలు వహించి
2: we have to exercise great care and
1: cheyavalsinatundi yokka satkaryamlo manam palgonali.
2: We have to undertake activities which are sacred and which must be performed.
1: Adiye jana seva,
2: that is
1: adiye samaja seva,
2: that is this service to the society.
1: Attu kaakunda kevalam ahankaramto verraviginanta maatramuna idi jeevitham saarthakam kaadu.
2: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
1: Ravanudu dehariitiga maha balavantudu.
2: Physically speaking, Ravana was a great
1: కుబేరుడు కూడా సాధించి అందుకున్నటువంటి మహాధనవంతుడు.
2: హీ హాడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేర అండ్ గాట్ వెల్త్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకందములు అనేటువంటి ఒక విద్యల చేత కానీ ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
2: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ హిస్ అకాంప్లిష్మెంట్స్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు.
2: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
1: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్?
1: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
1: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
1: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతని ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా భస్మం గావించుకున్నాడు.
2: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
1: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు జారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
2: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come to
1: moon. అనగా ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశిస్తే ఎంతటి హీన స్థితికైనా కూడాను, ఎంతటి సన్యాసినైనను, ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలు చేస్తుంది.
2: ద మొమెంట్ ఈగో ఎంటర్స్ ఎ మ్యాన్, వెదర్ హీఈస్ ఎ గ్రేట్ సన్యాసిన్, ఎ గ్రేట్ స్కాలర్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్,
1: వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాడు.
2: బై మియర్లీ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ వన్ కెనాట్ బికమ్ ఎ సన్యాసి.
1: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడా నువ్వు మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
2: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్ ది డ్రెస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ట్రూ సన్యాసి, రావణ వోర్ ద డ్రెస్ వన్స్ అండ్ హీ కుడ్ ఆల్సో బి కాల్డ్
1: అర్జునుడు కూడా నువ్వు తనకు ఆవరించినటువంటి యుద్ధంలో మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్ళాడు.
2: ఈవెన్ అర్జున in the garb and robes of sanyasin, in order to give up the war, he wore those clothes.
1: Kevalamu dehamto kaadu sanyasamu,
2: it is not one doesn't one should not become sanyasin only
1: dehamto kaadu sanyasamu,
2: not by dress either,
1: gunamto sanyasi kaavali,
2: one should become a sanyasin by the qualities and attributes.
1: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kudanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
2: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్టెడ్ టు ట్రెమెండస్ వీక్నెస్.
1: చెప్పునది వేరు, చేయనది మరికొన్ని.
2: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
1: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
2: దిస్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకును అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
2: today in every human being ego has asserted itself in some degree or the other.
1: Tanatana maripinchi
2: it is making everyone forget oneself.
1: Jagatlo magnam aipothunnadu,
2: he is getting lost in the world.
1: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu,
2: he is forgetting what is going to happen in him to him in future.
1: Vittalo pettina takshame chettai balam nandinchadu.
2: The moment you sow a seed it is not going to become a tree.
1: Ee chesinatvanti okka doshamulaku, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
2: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యు కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యు టోల్డ్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
1: కనుకనే సద్భావమును పెంచుకుని
2: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
1: సత్ప్రవర్తనలో మునిగి
2: ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్,
1: సదాచారంలో జీవించి
2: లివ్ ఇన్ గుడ్
1: రక్షణ అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
2: టేక్ ఎ వౌ to live a life which is sacred.
1: ఈ ఆరు సప్తాహము సమాప్తము.
2: Today is the end of
1: సమాప్తమనగ బ్రహ్మ ప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
2: సమాప్తి రిఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
1: బ్రహ్మ ప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మ ప్రాప్తి.
2: బ్రహ్మ ప్రాప్తి రిఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ ఆఫ్
1: సర్వులు ఎందు ఉండేటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
2: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
1: ఈనాడు మనలో ఉండేటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలను, దుర్భావములను ఒక విధమైన ఈ అగ్ని అనేటువంటి దైవత్వములో ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
1: జీవితం అనేటువంటిది ఎండనీళ్లతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
2: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సాలో.
1: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
2: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
1: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
2: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
1: ఏ విధముగా?
2: హౌ?
1: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
2: వెన్ the rays of the sun fall upon a tree
1: anaga upadi branti cheta aneka vidhamulainatunti okka vyamohamulu guri ayipoyi andulo kontha ajnanam prarambhinchochu.
2: On account of the delusion of the body we see unity as multiplicity,
1: kani atma prakasham okkati anaitunti enda needalato kudinatunti. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
2: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సారో.
1: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
2: వేర్ దెర్ ఇస్ లైఫ్ దెర్ కెన్ బి
1: ఐ

0: ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
1: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
0: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
1: నిజంగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
0: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హస్ మేడ్
1: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హస్ గ్రోన్ దట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్.
1: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
0: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
1: ఇది సరియైనటువంటి విజ్ఞానం కాదు.
0: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
1: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
0: If you put on the torch light, can there be darkness there?
1: కాబట్టి టార్చ్ వేసిన చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
0: If you are operating the torch, you get darkness.
1: బల్బు లేదన్నమాట.
0: There is neither bulb
1: nor bulb cells. రెండు ఉండింటే ఈ విధమైనటువంటి చీకటి రావడానికి అవకాశం లేదు.
0: If there is bulb and cells in the torch, then there would be
1: light. విజ్ఞానం కేవలం స్వార్థము స్వప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కానీ విశాలమైనటువంటి హృదయంతో పవిత్రమైన భావంతో జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు.
0: ఆల్ ది గ్రోత్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ టుడే ఈజ్ ఓన్లీ యూజ్ ఫర్ సెల్ఫిష్నెస్. దేర్ ఫోర్ ఇట్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్.
1: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
0: వన్ కంట్రీ ఈస్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్ అనదర్.
1: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
0: ఈజ్ ఇట్ దట్ ఈస్ వాట్ సైన్స్ హెస్ టు?
1: ఇదే సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
0: ఈజ్ ఇట్ ది నాలెడ్జ్ విచ్ సైన్స్ హ్యాస్?
1: ఇది పరిపూర్ణ అజ్ఞానమే.
0: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
1: కానీ కీడు కీటకమైనా చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
0: ఏ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
1: మేలు మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
0: బట్ టు డూ గుడ్,
1: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
0: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్, బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
1: మనసునందు మంచి,
0: ఇన్ యువర్ మైండ్,
1: మాటలందున మంచి,
0: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో,
1: నడతలందున మంచి,
0: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్
1: ఇవ్వకుండా సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకిచ్చు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్, హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్?
1: మంచి నడతలు లేవు.
0: యూ డు నాట్ హ్యావ్ గుడ్
1: మంచి పలుకులు లేవు.
0: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్స్.
1: మంచి మనసులు లేవు.
0: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
1: భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
0: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్, హౌ కెన్ హి గివ్ యూ?
1: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
0: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
1: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ వాంట్ గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
1: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
0: ఆల్వేస్ స్పీక్ స్వీట్.
1: మంచి నడతలో ప్రవేశించాలి.
0: యూ ఎంటర్ ఇంటూ గుడ్ కాండక్ట్.
1: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది.
0: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్, దెన్ గాడ్ అపియర్.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మాత్రమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం.
0: Only when we there is unity of word, mind and deed, you will have
1: manas anyat, vachas anyat, karman anyat, duratmanam.
0: If your thinking is something, word is different and action is different, then you are a duratmani,
1: yinadu
0: wicked one.
1: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
0: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్.
1: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
0: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
1: ఉన్నారు.
0: దేర్ ఆర్.
1: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
1: మంచి వారే ఈ జగత్తునందు లేకుండా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
0: If there are no good people in the world, the people, the world would not have
1: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
0: How would there have been day and light in the world?
1: Nijamuga jantuna narajanma dullabamu manava janmam etti pashulakante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veel avutundi.
0: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
1: nirantaramu dhaneshana dhareshana putreshana.
0: All the three times aspiring for money, aspiring for wealth, and aspiring
1: daiveshana anetundi ekkada kanipinchadam ledu.
0: Aspiring to perform dharmic
1: appudu part time devotion appudu appudu vignapakam ostayi ooruga nanjukunnattuga nanjukuntaru.
0: This is only remembered occasionally and very rarely.
1: Like yad bhavam tad bhavati, ee vettido attide phalatam.
0: As you think you become. As you do, the fruits will depend upon your action.
1: Enta maatramunna evvaru talachinam anta maatrame neevu. Annamacharya cheppadu.
0: Annamacharya has
1: declared. Okkokkaru enta maatram talustaro anta maatrame vastundi.
0: Annamacharya has declared, God appears to them depending upon their
1: thinking. Samudramulo kavalsinanta jalam untundali.
0: There is plenty of water in ocean.
1: Evaravaru enta paatram teesukoni potaro anta paatrake dani neeru teesukuni
0: raavali. The water which you can bring depends upon the vessel.
1: Samudramulo

0: అంటే జలమున్నది కదా అని చిన్న పాత్రను తీసుకుని పోయి ఎక్కువ జలం కావాలంటే అది సాధ్యమవుతుందా?
1: ఇఫ్ యు క్యారీ ఎ స్మాల్ వెసల్ అండ్ సే దట్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ మోషన్, ఐ షుడ్ హావ్ మోర్. కెన్ యు గెట్ మోర్?
0: అది భక్తి ప్రపత్తులంతా కూడా ఆ స్థితికి ఉంటున్నాయి.
1: టుడేస్ డివోషన్ అండ్ ప్రపత్తి ఆర్ లైక్ దట్.
0: ముందు ఒక వేషము, వెనక మరొక వేషము.
1: బిఫోర్ దేర్ ఇస్ వన్ టైప్,
0: ముందు ఒక నడత, వెనక మరే ఒక నడత.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ యువర్
0: జగత్తునే మోసం చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు.
1: యు ఆర్ ట్రైంగ్ టు డిసీవ్ ద వరల్డ్.
0: ఇది సరి అయినటువంటి యొక్క భావం కాదు.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: ఇలాంటి ప్రవర్తనలు చూచి ఏ నాస్తికులు అధికమైపోతున్నారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్
0: బిహేవియర్. నాస్తికులే కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పీపుల్ హూ బిలీవ్ హూ ఆర్ రెస్పాన్సిబుల్.
0: చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్
0: ఈస్ ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
1: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యూ ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
0: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములను సదాచారములను సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least, you should live a good life based upon good thinking, good conduct, good behavior,
0: good feelings. I don't want your reply from you that
1: you are hard to offer. I don't want your reply
0: from you that you are hard to offer. But I don't want your reply.
1: I don't want your appreciation of ది డివైన్ డిస్కౌంట్.
0: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
1: యు విల్ బి ఏబుల్ టు సే దట్ వి హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్వ్స్ ఇంటు గుడ్ బీయింగ్.
0: భక్తి మార్పు రావాలి.
1: సచ్ చేంజ్ మస్ట్ కమ్ ఓవర్ యూ.
0: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్.
0: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కూర్చుందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
1: యు సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఈస్ నాట్ వెట్. హౌ కెన్ యూ సే దట్?
0: మేము గొప్ప భక్తులు అని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైనా ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
1: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్, దేర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మానిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్. అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
1: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
0: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
0: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టె చెవికి చేతు.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లిజన్ టు ఇట్. బట్ వెన్ సమ్ బ్యాడ్
0: థింగ్స్ వారు సత్యం ఎరుగంగా నేర్తురా. ఎట్టి విద్యలుండి ఏమి ఫలము? ఇట్టి వారు సత్యం ఎరుగంగా నేర్తురా. ఎట్టి విద్యలున్న ఏమి ఫలము?
1: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
0: మంచి మాటలు చెప్తే ఒక చెవిలో దూరి మరొక చెవిలో వెళ్ళిపోతాయి.
1: వెన్ గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ లిజన్ ఇన్ వన్ ఇయర్.
0: చెడ్డ మాటలంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ వర్డ్స్ బోత్ ఇయర్స్ కమ్ టుగెదర్ అండ్ గెట్ యునైటెడ్ టు హియర్ సచ్ బ్యాడ్ వర్డ్స్.
0: ఇది ఆ మానవుని యొక్క ప్రవర్తన.
1: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
0: ఇది కాదు.
1: దిస్ ఇస్
0: మంచిని వినాలి.
1: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
0: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: దే హియర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: పూర్వము శనమోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
0: నోటితో ఓంకారమును ఉచ్చరించిన చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుపులు చేస్తూ వచ్చారు.
1: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్, ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
0: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
1: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
0: చెవులతో ఈ యొక్క పవిత్రమైన యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
1: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
0: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దమును అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్.
0: నాసికలతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్.
0: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
0: ఇది సరి అయినది కాదని విశ్వసించారు దేవతలు.
1: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్.
0: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
0: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కాని ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
1: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లింబ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
0: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
1: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
0: ఆ నాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
1: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవా ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
0: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
1: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
0: ఈ ప్రణవమే దైవము.
1: This pranava is God. This pranava is Brahma.
0: I am Atma Brahma. ఈ ఆత్మనే బ్రహ్మ. ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణమునో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణమునో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
1: We should recognize the truth that Om, Atma and Brahma are one and the same. And we should keep this in our prana, in our life itself. And foster it and develop it.
0: Sai Ram. Maitetta matram Sai Ram. Lopala Dongaram. Ekkada undi Sai Ram?
1: Externally and physically you say Sai Ram. But internally you do not have such sacred...
0: Nijamuga Sai Ram ane kudu. Hudaya nanam nunchi kudu no prarambham kavari.
1: That word Sai Ram should come from the core of the heart.
0: Ivanni kudu kevalamu. జగత్తును మోసగించేటువంటి యొక్క ప్రవర్తనలు.
1: ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ డిసీవింగ్ ద వరల్డ్.
0: సమస్యలు ఎందుకని, మరి ఏ ప్రాంతమునందు కానీ, మరి ఏ దేశమునందు కానీ, మరి ఏ భక్తి ప్రవర్తన ఎందుకు కానీ మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
0: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
0: కార్లు ఎన్ని రకాలు ఉంటున్నాయి? ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, ఫోర్డ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
1: Just as there are different kinds of cars and brands of cars, so also there are different types of human bodies.
0: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి ఇక్కడ.
1: బట్ ఆల్వేస్ హ్యావ్
0: కాబట్టి అన్ని కార్లు ఎందుకు ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
1: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
0: మన దేహములంతా కూడా కార్లుగా భావించుకొని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దిస్
0: అక్కడ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
1: దెర్ విల్ బి నో డైవర్సిటీ అట్ దట్
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: దెర్ విల్ బి యూనిటీ ఇన్ అవర్ ఓన్ ఫీలింగ్ అట్ దట్ టైం.
0: అందుకోసమే ఏకోమసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
1: దెర్ ఈస్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు కూనుకోండి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ ట్రై టు బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యువర్ డివోషన్ అండ్ ఇన్ యువర్ కాండక్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అందరినీ సోదభావనతో పెంచుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ యువర్ బ్రదర్.
0: ఒకరికొకరికి ఏ విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదం ఉండినప్పటికీ దానిని సవరించుకోవడానికి కృషి చేయాలి.
1: దేర్ మే బి సమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్. ట్రై టు అడ్జస్ట్ అండ్
0: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకుని పోవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
0: కనుక ఈనాడు అజ్ఞానం ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి.
1: వి షుడ్ కన్సిడర్ అవర్సెల్ఫ్ ఆస్ పీపుల్ హూ హావ్
0: అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్లేషించాలి.
1: Who have offered ego into the Agni Gunda.
0: Prema hudayanni penchukovali.
1: Develop a heart full of love.
0: Ee yokka paashanam vale undinatundi ee hudayanni parishuddhamaina reetiga mettadananga daniki andinchali.
1: Transform your stony heart into a soft heart full of compassion.
0: Kanuka manamu edo samaveshamlo vachamu,
2: దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
1: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then came back. Swami
2: cheppinatundi okati rendu matalena aacharanalo petti mee jeevithanni dhanyam cheskondi.
1: Practice at least one or two things which Swami has said and sanctify your life.
2: Bhajan bina sukha shanti nahi.

0: కర్మమునే వృద్ధి పొంది కర్మమునెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సస్టెనెన్స్ అండ్ ద గ్రోత్. ఇట్ ఈస్ యాక్షన్ వెరీలీ ఈస్ డివైన్ అండ్ ఇట్ ఈస్ ద యాక్షన్ దట్ మేక్స్ ఎ డివోటీ ఎ ట్రూ డివోటీ ఇండీడ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో కోట్లాది మంది చదువుతూ ఉన్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యూ ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రం జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాప్రహణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో యూజ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకుటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ హౌస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్.
0: ముఖ్యంగా విద్యలో ప్రతి మానవులకు నాలుగు రకములైనటువంటి విద్యలు ఉన్నవి.
1: ఎవ్రీ వన్ విల్ నోటీస్ ద ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అయితే ఈ నాలుగు మార్గములందు కూడా ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు,
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు,
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డీ?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా, మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్ యువర్ సన్ డూయింగ్, ది ఆన్సర్ ఈస్ హీ స్టడీయింగ్, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే,
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్, చదువుకున్నారు. దే బాట్ ఎడ్యుకేషన్ బట్ దే హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: దేర్ఫోర్ ఇట్స్ ది ట్రూ ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినవి కానీ తన అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్ బట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ అక్వైర్డ్ ఇన్ ఇట్స్ ఒరిజినాలిటీ.
0: కనుక ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: వి డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఎక్వైర్?
0: కేవలం అక్షరమతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కూరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani chaduvu kadagi, bahya chaduvu chaduvu kadagi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ఈనాడు విచారిస్తున్నారు.
1: The elders who have recognized this fundamental truth are very much worried because of its absence today.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీ పొందుతున్నాము.
1: We study at home, write in the examination, we get through the examination and get the degree.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: Aithe manu ye vidhanga chadavali chadu andukovali gaani chadavalsinatundi avasaram ledhu.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: Mana antarvali nunchi vacheetundi oka chadu nijamaina chadu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu dharmamu shanti prema ahimsa ee aidu kulanu panchabhutamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: Ee aidu kulanu cheyinappude తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ but they don't go through in depth.
0: Avinnatvanti yokka ee panchavachikulu kodaru manu practical lo pettali.
1: All that is heard should be put to practice.
0: Manu pettalakkaledu manu ente ee panchabhutamulu kuda untunnavi.
1: We have not realized the five elements are within us.
0: Satyamu
1: truth.
0: Satyamu anetvantidi manu ekka chadivinam?
1: Truth. Where have you learnt it? Where have you studied it?
0: Mana ende untunnadi aa satyamu.
1: The truth is within you.
0: Dharmamu.
1: Dharma.
0: Ekkada nunchi vachindi?
1: Where from you acquired it?
0: Aa dharmam kulanu mana ende imidi unnadi.
1: Dharma. Righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: Ee truth anetundi evaru nunchi vastunnadi? తమ యొక్క సంకల్పం నుంచి తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము ధర్మము జాంతి ప్రేమ అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్ సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా స త్య రెండు అక్షరాలు ఉంటుంటాయి.
1: హియర్ ద టూ లెటర్స్ స త్య
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా.
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పడము తచ్చడము చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: This truth, how is it to be spelt out, declared?
0: ఇది ఏ విధంగా తన లోపల ప్రవహిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: సత్యం చెప్పడమే కాని చేయటం అనేటువంటిది కాదు.
1: Truth is said and it is not done.
0: సత్యం పలుకు.
1: Speak truth.
0: ధర్మం చేయి.
1: Act righteously.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: But today, truth is just said.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీయటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తిప్పటం లేదు.
1: దే డూ ఇట్ దే ఫాలో బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసినటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ along the path of righteousness.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతి లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kanuka satyam nunchi dharmam ku povali.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మం వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటి
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరి అయినటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: When these two are in perfect balance, there will be prema or love within us.
0: ప్రేమ కలిగినప్పుడే
1: when once there is love,
0: శాంతి లభిస్తుంది.
1: You will acquire peace, you will be peaceful.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
1: when once you are in peace,
0: త్యాగం వస్తుంది.
1: You are ready to sacrifice త్యాగం.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: The tyaga sacrifice is renunciation or vairagya.
0: Anni tyagam chestunnam manamu.
1: We sacrifice all.
0: Tyagam cheyinatvanti vastu mana daggara okkati kuda ledu.
1: In fact, we don't have any that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ అ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్.
0: ఇది చేసి చూపించాలి.
1: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ is just one word.
0: Sat gunamu.
1: Sat guna.
0: Ante gunam anetvanti ledhi anku roopam ledhe.
1: This quality, truth, has no form.
0: Ade sat.
1: That is sat.
0: Dharma anetvanti emiti idi oka padame.
1: Dharma likewise is also a word.
0: Aa dharmam anetvanti chesi teervasindi.
1: Dharma must be practiced.
0: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ టెలింగ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బై హైడింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్, హౌ డు యూ సే ఇట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ఏమిటని?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: పలకటము,
1: స్పీకింగ్ అవుట్.
0: తనలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని పలకాలి.
1: వాట్ ఈస్ విత్ ఇన్ యూ మస్ట్ బి స్పోకెన్ అవుట్, మస్ట్ బి సెడ్.
0: అది చెప్పినప్పుడే తనకు ధర్మం ఏర్పడుతుంది.
1: బై స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ విత్ ఇన్ ట్రూలీ ఈజ్ ధర్మ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్య ధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: This walk would be perfect and it would take us to the destination.
0: Kanuka manu satya dharmamu renditini kulanu kalpukoni sarainatvanti attamu telusukoni manu jeevithamu jeruvali.
1: Therefore we should understand satya and dharma in the true spirit. In
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee mankind ante emtadi?
1: What is this mankind?
0: Ante karunato chudinatvanti.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude idu kurinatavutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: Ee rendu cheyinappude
1: when both of them are in union,
0: manu korinatvanti oka sthanamlo manu cheragalamu.
1: We'll certainly reach that point where we would like to reach.
0: Satyamu dharmamu rendu kodanu manam jarupukunta చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: వితౌట్ ది సత్య అండ్ ధర్మ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్ ద పాయింట్ వేర్ యూ వాంట్ గో.
0: కనుక సత్య ధర్మం రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్
0: ధర్మములకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈస్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈస్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మములు.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టవచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్య ధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్య ధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ ఫోర్ సత్య ధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనము ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనము ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటిని కూడా ఏకం చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ సమ్ పీపుల్ హూ అక్వైర్డ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: భౌతికమైనటువంటి యొక్క కర్మలు వేరు,
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: దేర్ఫోర్ ద వరల్డ్లీ యాక్షన్స్ విల్ గివ్ యూ ద వరల్డ్లీ ప్రోగ్రెస్, దట్ ఈస్ ధర్మ.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: దేర్ఫోర్ ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmamlo rendu kuda balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
1: Therefore when once we keep perfect balance between these two satya dharma you can acquire shanti and prema.
0: Satya dharmamlo manu nadchukunnappude shanti manlo erpadutundi.
1: When once we proceed along satya dharma the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్ కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్ ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్ దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka
1: therefore
0: motta motta satya dharmamulu manamu aadharam cheskovali.
1: Therefore we should base rely on satya and dharma.
0: Satya and dharmam satyam vadalakunda dharmam cheyakunda unte adi em matram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth palukutaru chaala mandi.
1: Many speak people speak truth
0: kani cheptare kani chestuvaledu.
1: They say but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarayinatvanti dharmam ga rupamundi.
1: So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ne manam pattukoni povali.
1: We should proceed along this proper way.
0: Shanti premalu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: ఈ నాడు సత్యం చెప్తున్నారు అంతమంది.
1: Today many people speak truth.
0: అందులో ధర్మం ఏమాత్రమూ లేదు.
1: But there is no trace of dharma there.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: While you retain truth without dharma, it is useless.
0: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharma also permanent.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ అంత ప్లస్ ప్లస్ ప్లస్ అనుకునేప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: Satya and dharma which are permanent and eternal would add on and ensure all the safety and strength.
0: సత్య ధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: వేర్ దెర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ప్రేమ లవ్.
0: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ వాట్ ఈస్ సత్య దేర్.
0: సత్యం అంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పడం.
1: Here satya meant the narration description of what all that had happened or transacted.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే,
1: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ,
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే,
1: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్,
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
0: సౌఖ్యం కలిగినప్పుడే,
1: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దాట్,
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్,
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి కానీ సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైల్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: అది శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే,
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: And it, the dharma is the reflection of satya, the truth.
0: Satya dharma rendu kudanu ekamainappude,
1: when satya and dharma are one,
0: oka form erpadutundi,
1: there will be a form.
0: Appudu ade manam shanti anetvadi dani pattunnam.
1: That form is shanti, peace.
0: Ee shanti anetvadi manlo chesinappude,
1: when once this peace is within us,
0: santosham anetvadi kalugutundi.
1: We'll be happy in santosha.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉండేటప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: Today we are not unifying satya and dharma. Therefore, there is no shanti, there is no peace at all in the modern world.
0: Evvarnaina meeru prashninchandi, aya neevu santoshanga unnava?
1: You ask anybody, are you happy?
0: Ekkadandi naaki pedda samsaram kattukunanu, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ హ్యాపీనెస్ ఐ హావ్, ఐ హావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హావ్ మెనీ చిల్డ్రన్, ఐ హావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
0: ఈనాడు మానవుని యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ,
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలనేటువంటి సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి లభిస్తుంది.
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ you are dividing them.
0: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యం, ఎట్ట వస్తుంది ధర్మము?
1: వేర్ దేర్ ఇస్ డివిజన్ ఆర్ డ్యూయాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ ట్రూత్, హౌ డు ఎక్స్పెక్ట్ ధర్మ?
0: ఈనాడు పూర్వ శత్రువులు చదువులందరూ కూడా దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయం కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ. There is a lot of argumentation, there is many many difference of opinion among the many educated people.
0: Kaduka patti dani endukodano unity undali.
1: Therefore this unity is essential in every aspect.
0: Adhyatmikam antaru
1: spirituality we say.
0: Ee adhyatmikam anaga emiti? Laukikamu bhautikamu ee adhyatmikamu moodinti yokka ekatvame sarayinatuvanti adhyatmikam.
1: The spirituality means that which is ephemeral and that which is eternal. That which is mundane, which is permanent.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు,
1: యూ హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోట్తో చెప్పినప్పుడే
1: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధపడినప్పుడే
1: when once they understand
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: They will know its meaning in the correct spirit.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ ది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది,
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
0: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే
1: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: బాడీ యాజ్ ద ఫండమెంటల్ బేసిస్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ వుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: దేర్ఫోర్ the strength is not merely confined to limited to body alone.
0: Kanuka manamu ee naadu body ni sarayinatuvanti bhadranga chusukovali.
1: Therefore to begin with we should keep this body hale and healthy.
0: Chudandi manam pujistunnamu,
1: we take food.
0: Pujichinappudu dehalike pujistunnam ani anukokoddu.
1: Never consider that you are eating for the body.
0: Kani mind kulanu kochi pujinchali.
1: The food is necessary for the mind also.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
1: దెన్ వన్స్ ద ఫుడ్ ఈస్ గివెన్ టు ద మైండ్
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
1: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ వన్
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
0: మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, మీరేమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
1: యు ఆస్క్ ఎనీ డాక్టర్ వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
0: సార్ మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్ సార్ డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: ఆయన బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్ ఇంటెలెక్ట్ ఆల్సో వుడ్ బి వీక్.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి ఎందుకు ఏకమైనటువంటిదే ఈ దేహం.
1: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakkarana.
0: Annintikini antakkarana atyavashyam.
1: Inner senses, antakkarana, are most essential.
0: Kani daniki matram manam em matram lakshyam cheyakunda edo manaku sharira balam baaguntunte chuste chaalu, evarini chuste ayya chaala baaga balanga pushtiga untunnavu ani antaru.
1: We don't consider the antakarana, inner senses, but we just go by the physical view, the physical strength, and we think he is fine.
0: Kani inadu sarinaatvanti balam chupatam ledu,
1: but we don't have the proper strength in the true spirit.
0: Kanuka manam ye okka daina chusinappudiki annitti yokka ekatvam cheyali.
1: Therefore, in every aspect we should unify, we should combine, bring about harmony.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: Therefore, today what we have to do is this unity. Out of this unity, we can develop purity.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
1: when once purity is established,
0: దానికి తగినటువంటి
1: జస్ట్ గో బై ద ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్, అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలము చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్

0: Once purity is established,
1: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
0: Then only we'll have the proper form of the divinity.
1: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
0: Therefore, for every aspect, we should assume a specific form.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
0: The one who understands it well will study properly in the correct way.
1: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
0: Without proper understanding, you may read any length, any long hours, it's all useless.
1: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: First we have to understand perfectly.
1: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
0: Then once we understand, we'll know, notice its depth and profundity.
1: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
0: Therefore, unity is highest and noblest of all.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind రెండు కూడా ఏకమైనప్పుడు,
0: when once body and mind are united,
1: ఈ బుద్ధి అనేటువంటిది తనంతట తానే వస్తుంది. వెంట
0: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
1: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించినా ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ తగినటువంటి బలం ఇవ్వాలి.
0: Therefore, we should give the strength to the mind.
1: Mind. ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
0: When once the mind is strong, it will be able to achieve everything.
1: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
0: Therefore, we should give proper place, correct importance to this mind.
1: మైండ్ అంటే దానికి ఒక రూపమే లేదు.
0: మైండ్ హ్యాస్ నో డిఫినెట్ ఫార్మ్.
1: మైండ్ అనగా సంకల్పముల యొక్క చేరికనే.
0: మైండ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ అనేటువంటిది కూడినప్పుడే జరిగినటువంటి బలం వచ్చేసేస్తుంది.
0: ది థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్ విచ్ ఇస్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్.
1: చూడండి, ఇది కర్చీఫ్.
0: దిస్ ఈజ్ ద కర్చీఫ్.
1: కర్చీఫ్ అనేటువంటిది ఏం చేరింది? దారం అటు ఇటు దారం చేరిపోయింది.
0: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్గా తయారైంది.
0: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
1: కనుక మనము మొట్టమొదట మైండ్ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
0: Therefore, we should train the mind, control the mind to begin with.
1: Seyohi jnanabhyasat janadhyana visheshate. ధ్యానత్ కర్మ పరత్యాగే త్యాగత్యాంతి అనంతరం.
0: ఇట్ ఈజ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్. బై ప్రాక్టీస్ ఓన్లీ వన్ కెన్ కంట్రోల్ ద మైండ్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు కీప్ అవర్ మెమరీ రిటెన్షన్ మచ్ మోర్ దాన్ బిఫోర్.
1: ఇంతే కాదు, కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
0: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
1: అప్పుడు నాలుగింటి యొక్క ఏకత్వమే మానవ యొక్క శరీరం.
0: Therefore, the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
1: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి?
0: What effort should we make to combine all these four?
1: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
0: There should be correct, perfect organization.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి ఏర్పడుతుంది.
0: Then only you will have శ్రద్ధా, the sincerity, steadfastness, భక్తి అండ్ డివోషన్.
1: కనుక శ్రద్ధా భక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
0: When once you practice like this, everything will be fine and perfect.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి కూడా సాధించవచ్చు.

0: Anything can be achieved, accomplished by practice only.
1: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ప్రాక్టీస్.
1: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పరిపెట్టాలి.
0: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
1: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
0: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్ యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
1: ప్రతిదాని కూడా ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
0: వితౌట్ దిస్ డ్యుయాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యుయాలిజం.
1: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
0: దేర్ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
1: ప్యూరిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
1: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటినీ ఏకత్వం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు యూనిటీ అండ్ ప్యూరిటీ.
1: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
0: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
1: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
1: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
0: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయో హి జ్ఞానాభ్యాసాత్.
0: Therefore, everyone must practice.
1: జ్ఞానా ధ్యానం విశేషితే.
0: And out of this practice, you will be able to acquire.
1: జ్ఞానత్ కర్మ పరత్యాగే.
0: And thereafter, you will be doing perfect action.
1: పరత్యాగి విస్ అదే కర్మ విమోచన అయిపోయింది.
0: And then you will be free from this karma or bondage.
1: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేయకపోతున్నాడు.
0: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
1: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేస్తుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేయదు.
0: You think that karma action is bondage? No.
1: ఇది బాండేజ్ కానే కాదు.
0: It is not at all bondage.
1: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
0: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
1: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
0: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
1: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
0: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
1: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
0: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, వెన్ వన్స్ యూ సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్
1: కనుక మీరు ప్రతి ఒక్క దానికి సాధన చేయండి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
0: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
0: వి సే దట్ వి ఆర్ మెడిటేటింగ్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
0: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
1: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
0: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ వి హ్యావ్ టు బి వన్ పాయింటెడ్ సింగిల్ మైండెడ్నెస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
1: ఇన్ని రకాలను మనసు అటు ఇటు చెందుతుంది.
0: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
1: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
1: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేయకుండా ఉండే కదానికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
0: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
1: అలాగ మైండ్ ను మొట్టమొదట మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
0: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
1: కాని ప్రపంచంలో ఈ చంచలించటమనేది చాలా సహజమైపోయింది.
0: In this world, ద వేవరింగ్ నేచర్ హ్యాస్ బికమ్ క్వైట్ న్యాచురల్.
1: కానీ అది న్యాచురల్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
1: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతున్నది, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
1: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
0: యు గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
0: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
1: Satyangatve nisangatvam, nisangatve nirmohatvam, nirmohatve nischaratvam, nischaratvam jivanmukti.
0: Therefore, it's only out of good company we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
1: Kanuka meeru ekagrata kavalanukunnappudu మీరు దీన్ని ఇష్టమొచ్చినట్టుగా చెల్లించిపోకూడదు.
0: దేర్ఫోర్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు వేవర్.
1: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
0: మెనీ పీపుల్ డూ ఇట్ ఇన్ దిస్ వే.
1: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
0: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
1: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
0: యు షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
1: ఇది అంత నిమ్మిడితనము ముక్కు తట్టు చూడాల.
0: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసుకోవాలి.
0: దేర్ఫోర్ యువర్ వ్యూ షుడ్ బి ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: అట్టు చూసుకుంటూ ఉండగా కొద్దిసేపటికి వైపు తిరిగి క్లోజ్ అయిపోతుంది.
0: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
1: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
0: And you should not fail even in this way.
1: పూర్తి కన్నులు తెరిచి చూడకూడదు.
0: Nor you should open your eyes totally.
1: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
0: ఇట్ ఇస్ అర్ధ నిమీలిత, హాఫ్ క్లోజ్డ్ ఐస్.
1: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
0: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
1: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
0: And then you can reach directly.
1: Kanuka meeru ee vidhamainatuvanti oka sthitini kuda meeru kanukoni peddalateta telusukoni dani practice chestu ravali.
0: Therefore we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
1: Appudu idi sarayina sthanam chikkutundi.
0: And then only you'll hold on to the correct spiritual path.
1: Ee vidhamainatuvanti bhakti lekapoyinappudiki
0: you may not be doing anything.
1: Manlo unnatvanti yokka ekagratanam sakriga pettukunte adhe anni vidhala bhakti chestundi.
0: When once that concentration is so powerful and strong within you, you will be attaining all the rest of the things to follow.
1: Kanuka meeru rest of the people aa vidhanga bayata vallanu tagineatvanti oka sthitilo teppinchali.
0: Therefore we should practice and also help others, all other people, to follow your example.
1: Kevalam mana inti varini matrame shantiga pettadam kadu.
0: It is not enough you and your family members are in peace.
1: Kani mee chuttu pattamlo undetundi vaaru kuda shantiga dinchevare.
0: The entire neighborhood should be peaceful.
1: Andaru shantiga undepude ee kuda shanti erpadutundi. Kani
0: when all are peaceful you will remain in peace.
1: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
0: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మనం అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
0: హౌ డు యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
0: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
1: ఒకే నామం ఉండే ఉండాలి.
0: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అంతేగాని పది నిమిషం నిమిషానికి మార్చకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
1: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉండేటప్పుడే అది డివినిటీ చేయకపోతుంది.
0: విత్ దిస్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హోల్డింగ్ ఆన్ టు వన్ చోజన్ నేమ్ విల్ అటైన్ డివినిటీ.
1: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: Therefore, meditation is not confined to expression.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతట తామే రావాలి.
0: Meditation is a happening. Meditation is not done. It happens on its own.
1: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్, వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
0: యు జస్ట్ కన్సిడర్ మహమ్మడన్స్,
1: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనెన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
1: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాన్ని ఒక జపం కింద కానీ తపం కింద కానీ తీసుకోకూడదు.
0: యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్, యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: It is enough if I think of his matchless glorified name.
1: నాకు ఒక్కడే ఉండేది, అల్లాహు అక్బర్.
0: Only one God exists, అల్లాహు అక్బర్.
1: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
0: There is no one greater than అల్లాహు అక్బర్.
1: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
0: With the total faith they reach their goal.
1: కనుక మనము ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని,
0: with that faith,
1: నమ్మకం రెండు నయనంబులేని అందులో అవని ఎందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
1: ఉన్నాడో లేదు,
0: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
1: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ to the feeling of the truth that God exists, that God exists, that God dwells within us.
1: Kaluka aa vidhamaina namakam pettukoni mam namaskaram chestutunte anta taane teesukuntadu.
0: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
1: Kalukane manam sarina namakam lekunda urike manam japam japam chestunte prayojanam undadu.
0: Without proper faith, there's no use in mere chanting or taking to penance.
1: Chanting chestu ravali.
0: You can chant, repeat God's name.
1: Kani chanting lopal kuda veliko mundu kuda chudagudu.
0: And you should not do it in such a way as to entertain the benefit of doubt.
1: Antarvani yokka tattvanni artham chesukovali.
0: We should understand the nature of the inner voice.
1: Appude manaku sarinatuvanti aanandam kalugutundi.
0: Then only you will have true bliss. Embodiments of love.
1: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
0: Many of our students sit for meditation.
1: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
0: They sit and meditate. What they do, we don't understand.
1: కానీ మనకు అండర్స్టాండింగ్ అయ్యేది కూర్చోవటము, కళ్ళు మూసుకోవటము.
0: What we understand by meditation is to simply sit with closed eyes.
1: ఈ కూర్చున్నటువంటి వాడు సరైనటువంటి మనసుతో కూర్చోవాలి.
0: The one who sits for meditation should have concentrated mind.
1: ఉత్తమమైన మనం కోరాల్సింది ఒకటే.
0: What we should aspire for is only one.
1: కాన్సన్ట్రేషన్ చాలా అవసరం.
0: కాన్సన్ట్రేషన్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
0: వెన్ వన్స్ ది కాన్సన్ట్రేషన్ ఈజ్ టోటల్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి పర్ఫెక్ట్.
1: కనుక మీరందరూ కూడా సరైనటువంటి స్థితిలో కూర్చోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సిట్ ఫర్ మెడిటేషన్ ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
1: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
0: సమ్ సిట్ ఇన్ పద్మాసన ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
1: అది కూర్చుంటారు కానీ మైండ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తెలుపుతారు.
0: దో దే సిట్ ఇన్ పద్మాసన మైండ్ గోస్ అబౌట్ ఎవ్రీవేర్.
1: కనుక మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు.
0: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు గో రౌండ్.
1: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ హ్యాస్ గాట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ యూ కెన్ సర్టన్లీ అటైన్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
0: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ టూ, ఆఫ్ దీస్ టూ, ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్, నెవర్ ఆర్గ్యూ, జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
1: కానీ మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
1: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
1: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
1: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
0: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్స్.
1: కేశవాయ మహా,
0: కేశవాయ
1: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయ మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
0: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయ మహా దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
0: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
1: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
0: యూ మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
1: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
0: ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మేర్లీ లవ్.
1: ఆ ప్రేమలో ఉన్నటువంటి ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
0: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ, ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
1: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని కనపడుతున్నాయి.
0: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
1: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏం ఒకటే.
0: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్ లైట్ ఈజ్ వన్.
1: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
0: when this light is one there may be any number of bulbs.
1: Antarvani yokka satvani motta motta gurtinchali.
0: Therefore that we should understand the inner current that is inner voice antarvani.
1: Kanuka ee antarvani yokka sambandhame matalu paatalu vijatalu.
0: Therefore it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఎంతైనా బాగుపడుతుంది.
0: వెన్ వన్స్ వీ నో దిస్ ట్రూత్ వీ కెన్ సర్టన్లీ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్ స్పిరిచువల్.
1: మీకు ఇష్టమొచ్చినటువంటి నామం తెచ్చుకోవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ మెన్షన్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
0: Don't make an attempt to travel to long distances in search of truth.
1: Truth, truth.
0: Truth is truth.
1: Ekkada chusina untundi.
0: This truth is everywhere.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: Ekkada ikkada satyamu.
0: Here is truth.
1: Ide satyamu.
0: This is truth.
1: Ide satyamu.
0: That is truth.
1: Cheppunte anta satyame.
0: Therefore, you find truth everywhere, all over.
1: Kaluka. భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
1: ఏ విధంగా చేసినా కానీ సరియే.
0: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్
1: మనం ఈ కథని గట్టి పట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ప్రాచీన ఋషులంతా కూడాను
0: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్
1: వారు ఎన్నో సాధనలు చేశారు.
0: దే హావ్ అండర్ టేకెన్ మెనీ స్పిరిచువల్ పాత్స్.
1: కానీ కట్ట కనపడికి ఏం చేశారు, వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
0: ఫైనల్లీ దే కుడ్ నాట్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్.
1: తన యొక్క ప్రతిబింబం మీద కనిపిస్తూ వచ్చేసి
0: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
1: తాను చేసేటువంటిదంతా కూడాను తన కృత్రిమమైనటువంటిది.
0: వాట్ ఎవర్ దే హావ్ డన్ ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
1: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
1: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో ఈగల్.
0: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ ద సెల్ఫ్.
1: సెల్ఫ్ పైన నమ్మకం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
1: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
0: విత్ దిస్ ఫెయిత్ ఇన్ ది ఆన్ ద సెల్ఫ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
0: యాజ్ యూ లిసన్ యూ మే నాట్ బి అండర్స్టాండింగ్.
1: తింటే కానీ అర్థం కాదు.
0: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
1: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
0: నాట్ సింప్లీ లిసన్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఆల్సో కన్స్యూమ్ అండ్ నో ద టేస్ట్.
1: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటుంది.
0: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
1: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటిది చాలా చేస్తున్నారు.
0: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికి అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
1: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
1: నేను చేస్తున్న పని ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
1: దీన్ని మెడిటేషన్ అంటారా?
0: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
0: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా కూడా దివ్యదీతిగా భావించి మీరు సాధన చేయండి.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ. That you should be blissful, that you should proceed spiritual path, and that you should be successful in every way.
1: ఇంతవరకు చేసినటువంటి కూడా వ్యర్థం కాలేదు.
0: All that you have done till now is not certainly not a waste.
1: కానీ అందులో ఏ కొంతదైనా,
0: but however you find its own impact within you.
1: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
0: Certainly you are left with some result. It's not totally in vain.
1: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
1: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
0: సో ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
0: టుడే వీ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: అందులో నేను అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
1: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
0: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
0: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
1: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ కి పోకూడదు.
0: You should not shift your vision like that.
1: ఏకత్వంగా ఉంటుండాలి.
0: There should be oneness in every aspect.
1: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
0: దిస్ కెన్ బి స్టేటెడ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
1: కనుక ఇది అందరికీ ఒక పొద పట్టడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
1: ఆ వ్యక్తి యొక్క సాధన దినము ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని దగ్గర మార్చుకుంటూ పోతే తప్పక అన్ని విధాలు ఫలితం లేదు.
0: ఇఫ్ ది ఇండివిజువల్ కాగ్నైజెస్ ద ప్రొసీజర్ మెథడ్ అండ్ ద టెక్నిక్ దట్ హీ అడాప్ట్స్ హీ కెన్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ ఆల్టరేషన్ మాడిఫికేషన్ అండ్ రెక్టిఫై దేర్ ఆఫ్టర్.
1: కనుక మీరు ఏది చేయగలిగిన వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
0: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్ అట్లీస్ట్ డూ నామస్మరణ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
1: భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమ స్వరూపులు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: ద ప్రెసెంట్ కండిషన్, ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: There is no scope to speak of the divine.
0: Dhaname daivam vaye.
1: Money is viewed as God.
0: Manavani yandu dharmam anetvanti ekkada kanipistundi?
1: Where can you expect righteousness to prevail?
0: Prema swarupulara,
1: embodiments of love.
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: యు విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
1: How is love as you find it?
0: ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: We consider love in relation to worldly, ephemeral, transient, momentary objects and the material.
0: Vijyanama naraswarupamadikam prachanna guptam dhanam. Ee naadu prati manavuni endukodanu guptamainatundi dhanam untundadi. Adi emiti? Jnaname dhanam.
1: In fact, there lies hidden the wealth of wisdom in everyone.
0: ఇట్టి పరిస్థితులు యందు దేనిని దైవమని, దేనిని ప్రకృతి అని, దేనిని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: Under these circumstances is not able to possible to bifurcate, differentiate the divine and the nature.
0: ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ లవ్స్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్. హీ లవ్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ద సెల్ఫిష్నెస్.
0: ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: Kani nijamga vicharan chesthe selfless love adi nijamainatundi devatvam.
1: Therefore true divinity is reflected in the form of selfless love.
0: Ee selfish love anetundi paavam modalukoni paramahansala varaku kodanu okati gaane kanipistundadi.
1: Love that is selfish is quite common, right from the snake to the noblest person.
0: Itti paristhithulu yandu premanu ye vidhanga bhavinchali feel avutundi?
1: How is it possible to teach and speak about love under these circumstances?
0: Nenu ellappudu kudanu premanu gurinchi bodhisthuntanu.
1: Bhagavan always speaks about love.
0: Naaku aa prema tappa anya margamulu evi naaku teliyadu.
1: Bhagavan is not aware of any other path other than love.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా తాను ప్రేమించినటువంటి ఒక వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone, in fact, loves one or other.
0: అయితే ఇది ప్రేమించదగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్ మదర్ ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: హౌ ఇస్ ఇట్ వై హీ లవ్స్ హిస్ గ్రాండ్ మదర్?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులో ఒక గ్రాండ్ మదర్ ని ఎందుకు ప్రేమించడం?
1: ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, వై ఇస్ ఇట్ దిస్ బాయ్ లవ్స్ హిస్ గ్రాండ్ మదర్?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితుల లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: Therefore, no one has any authority to say that this is deserving and the other one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore, love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వీ నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫార్మ్.
0: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హౌఎవర్ విత్ డిటర్మినేషన్ అండ్ ఇంటెన్స్ ఎఫర్ట్ one we able to visualize love in a specific form.
0: Sarvata panipadam tar sarvata vachi shiromukam sarvata sutamalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: అన్నింటి ఎందుకును ప్రేమ అనేటువంటిది సమత్వంగా ఉండినప్పుడు దేనిని వదలటము, దేనిని ప్రీతించడం?
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడానికి వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై వర్డ్ ఆర్ వెర్బలీ.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిని యందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: దేర్ఫోర్ లవ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అండర్ సర్టన్ స్పెషల్ సిచ్యువేషన్స్ conditions and the bliss that one derives thereby.
0: Kani ee prema tattvamu etuvantidi?
1: What is the nature of love?
0: Ee prema prati manavuni endukodanu untunnadi.
1: This love is immanent in everyone.
0: Kani okokaru okoka roopanni dharinchi danni prema ga bhavistunnaru.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకుండా పోతున్నాం.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలటానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వం మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
0: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: We consider the nature of love as the very attribute of divinity.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: Where is divinity?
0: మానవుని యొక్క అంగమలోని ఏకత్వాన్ని పొందినప్పుడు ఇందులో మనకు గోచరమవుతుంది.
1: In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony.
0: ఈ యొక్క ఏకత్వమునందు ఈ డివినిటీ కనిపిస్తుంది.
1: In this coordination, oneness, you find divinity.
0: ee okatane endu maatrame okati kanipinchutu unnappudu ee divinity anetundi emiti.
1: If we just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: Kaani divinity anetundi manam oka perunu pettukoni manam bhavinchi aanandistunname kaani ee divinity ki oka vidhamaina roopam ledu.
1: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
0: Kanuka manam okoka danni okoti ga nirnayam chesukunte manaku ikkada chusinappudiki unnadi prema okkate.
1: Therefore, on inquiry we will know that the same love is uniform, present everywhere.
0: Idi manavathamulonu tappa prati jeevatattamunandu kuda unnadi.
1: Not only in humanity, it is present in the very life principle of every organic being.
0: Prati prani endukudanu ee divinity nirantaram untundadi.
1: In every living creature you find love existing.
0: Kaani ee divinity lone enmity kuda untundadi.
1: But we also think of the enmity at times.
0: Ee enmity lopane divinity lopala oka vidhamainatundi oka prema tattvam imidi untunnadi.
1: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
0: Kaani ee prema tattvam lopala annintikante goppadi chaala divyatvamainatundi oka bhavamu.
1: But in the nature of love, the supreme thing is the divine love.
0: Idini manam ee reethiga chupagalamu.
1: How do you demonstrate supreme divine love?
0: Manu anubhavinchi aanandinchi inni andariki anubhavinchiyali.
1: This divine supreme love can only be experienced, shared blissfully.
0: Ee divine supreme love anetundi kevalam supreme anetundi anigane ee chelthu untundadi.
1: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
0: దీనిని అనేక రకములుగా భగవద్గీత ఎందుకు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: భగవద్గీత ఆల్సో రిఫర్ టు దిస్ లవ్ ఇన్ వేరియస్ డైమెన్షన్స్.
0: సర్వత పాణిపాదం, తత్సర్వతం వచ్చి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి, సర్వమా ఉత్తిష్ఠతి.
1: That the divinity is present in everyone as all the hands, the feet, ears and eyes are his.
0: Aithe dinni manam ye vidhanga peru pettalanante andariki okkokaru okkamainatundi perlu untunnayi.
1: How are we to name it? Each one of us have a name. In fact,
0: peru enni pettinappudiki padartham matram eppadike maaradu.
1: Nomenclature might vary, but the material will never
0: nagalu enni chestunnappudiki bangaru eppadike okati gaane untundi.
1: Jewels may be many, but gold is one.
0: Ee gold anetundi ekkada nunchi vachindi?
1: Where from you got this gold?
0: Idi anni kuda nu bhoomi nunde puttinavi.
1: In fact, you all get them from the mother earth.
0: Kalukane daivam kuda nu ee manavathvanandrine puttinadu.
1: Therefore God is in human form.
0: Daivam manusha roopena.
1: God takes a human form.
0: ఇది మనం ఎట్ట చూపించాలి అంటే ఎవరు చూసినా కూడా దైవమే.
1: Therefore in reality everyone is divine.
0: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
1: All heads are his.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: Therefore God is described as multifaceted, multidimensional cosmic personality.
0: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఒకటి ఏమిటి ఉంటుండాలి.
1: Therefore divine is transcendental. The transcendental love speaks of divinity.
0: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
1: Therefore the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
0: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
1: There is sacred power hidden in the depth of silence.
0: దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
1: The mouth is gifted not merely for speaking.
0: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
1: In fact, the tongue is utilized for gossip and the tall talk.
0: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
1: Therefore, we need to maintain silence.
0: పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
1: Ancient sages observed silence.
0: ఈ మౌనం అంటే ఏమిటి?
1: What is silence?
0: వాక్బంధన చేయటము.
1: Refraining from talk is silence.
0: కానీ ఈ వాకు లోపల ఏమాత్రము లేదు.
1: In fact, it is not so.
0: ఈ వాకుకు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి.
1: Beyond this, there is a higher level of silence.
0: ట్రాన్సెండెంటల్ అనేటువంటి పదములకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
0: ఈ ట్రాన్సెండెంట్ ప్రతి మానవుని యందు కూడా ఉంటుంది.
1: This transcendental supreme love is present in everybody.
0: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
1: How can you observe this?
0: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
1: The transcendental divinity can be observed only in solitude and utter silence.
0: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
1: In fact, it doesn't need any narration.
0: ఏ వర్ణన కూడాను లేనటువంటిది అవర్ణించగోచరం అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, divinity is beyond comprehension, narration, description or verbal expression.
0: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
1: In fact, the material object can be viewed in a definite form.
0: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ద థాట్ దట్ విల్ గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ ఇది అన్నింటికీ సమన్వయం అవుతుంది.
1: వి విల్ ఆల్సో ఫైండ్ ఎ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ దీస్.
0: కనుక మనం నిజంగా మనం భగవంతుని తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ గాడ్ It is possible only in the depth of silence.
0: ఈ సైలెన్స్ లోపల కూడాను సరైనటువంటి తత్వము మనం గుర్తించాలి.
1: We should know the true nature, the proper way of observance of silence.
0: True nature అంటే ఏమి? దీనికి ఇంకొకటి అంట్రూత్ ఉంటుందా?
1: When once we say it is true nature, is there anything like untruth?
0: కనుక ఇది true nature.
1: Therefore, it is truth of truth.
0: సూచనంతా కూడాను truth.
1: So what all that you say is truth.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ ట్రూత్ మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
1: Therefore it is only truth that exists.
0: కానీ కనిపించేటువంటి ఒక పదార్థాన్ని మనము నమ్మలేకపోతున్నాము.
1: But we are not able to believe all that we see.
0: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారణ చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
1: With eyes closed, with thorough inquiry, in solitude and silence, we can understand its depth.
0: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
0: కనుక మనం పరమాత్మని తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ మియర్ ఎక్స్ప్రెషన్ విల్ నెవర్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్.
0: సూచన అంతా కూడా పరమాత్ముడే.
1: Therefore, what all that you see is divine.
0: Vinnadantayu Paramatmude.
1: All that is heard is divine.
0: Unnadantayu Paramatmude.
1: It's only God that exists.
0: Daniki ye peru pettavachunu, ye roopam tiddavachunu.
1: What name you give him, what form you can think of him.
0: Kanuka manaku roopanamanni pettadaniki manaku ye matram adhikaram ledhu.
1: Therefore, we cannot give a specific name and a form to God.
0: Kanuka గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కాని రూపం కనిపించడం లేదు.
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఎ టర్మ్ హియర్ ఎ వర్డ్ బట్ యు డోంట్ సీ ఎనీ ఫార్మ్.
0: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ వీల్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ బ్లిస్.
0: కనుక నిత్య ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నాన్ డ్యువల్ ఎథీరియల్ ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ద ఓన్లీ ఎగ్జిస్టెన్స్ ద సస్టైనింగ్ ప్రిన్సిపల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
0: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయండి.
1: Therefore, in any form, we can experience the divinity.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Dinni gurtinchadaniki manam prayatninchadam chala porapatu.
1: No effort will help us to know the divinity. It is a mistake to think so.
0: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
1: It is only silence that will help us to experience the divinity blissfully.
0: Kanukane silence is gold annaru.
1: So it is said, silence is gold.
0: Gold is God, annadu.
1: And this very gold is God.
0: Kanuka ee God anetundi ee vidhanga untundalante anni roopallona untundali.
1: God takes upon himself all forms.
0: Anni roopamulu kodanu daivame.
1: All forms are his.
0: Vedam anni vidhara bodhisthu vachindi.
1: Vedam teaches the same principle.
0: సహస్రశీచాపురుషః అన్ని కూడా సహస్రమైనటువంటివి.
1: హి సేస్ దట్ గాడ్ ఇస్ మల్టీడైమెన్షనల్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఒక బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు మేక్ సో మెనీ జ్యువెల్స్ అవుట్ ఆఫ్ ది సేమ్ గాడ్.
0: ఒక దైవమే అన్ని రూపంలో పొందుతున్నది.
1: ద సేమ్ గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ మెనీ ఫార్మ్స్.
0: కనుక దైవాన్ని విశ్వసించేటం లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన కలగాలి.
1: Therefore, we should see that. We'll have faith in God.
0: Aithe manamu dani chuttaniki prayatninchadaniki pothe tappa kanipistundi.
1: If you inquire, investigate, you'll be able to see him.
0: Enniyo mandi aneka mandi sadhana chesi aneka sadhanalo praveshinchi tadwara aa divyattam anetundi oka maunavattanni tappaka darshincharu.
1: Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence.
0: ee silence lopalle innobile menti oka roopalu kanipistuntai.
1: In silence you will be experiencing the multi dimensional aspect of divinity.
0: Chudu akkada edo kanipistu untundadi.
1: You see a different form at a distance from here.
0: Dani roopam etta undi.
1: What is its form now?
0: Kevalam diamond roopamlo untundadi.
1: It has the form of a diamond.
0: కానీ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు.
1: ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
0: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
1: డైమండ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్ దిస్.
0: మనసును నాశనం చేయాలి.
1: డివినిటీ ఇన్ ద డెప్త్ ఆఫ్ సైలెన్స్.
0: ఈ సైలెన్స్ లోపలనే ఇన్నోబిలిమెంట్ యొక్క రూపాలు కనిపిస్తుంటాయి.
1: ఇన్ సైలెన్స్ యుల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద

0: మనసును నాశనం చేయాలి.
1: Therefore the mind has got to be changed.
0: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కాదు.
1: Therefore the withdrawal of the mind will help us to experience the divinity.
0: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు కూడాను ఉంటున్నది.
1: Mind is present in everyone everywhere.
0: మనస్ ప్రాణం అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
1: Mind has no specific form.
0: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నారో ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore you cannot call this mind a diamond.
0: ప్రపంచమలోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
1: We research and investigate every material object in this world.
0: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
1: భగవాన్ సేస్ మియర్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్.
0: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
1: Have one specific form of your choice.
0: ఆ స్వరూపంలోనే నీ మనసును నియమించుకో.
1: And see that your mind merges in the form of your taste.
0: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Therefore the form will completely encompass the whole range of your mind.
0: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
1: And the mind vanishes reflecting the form of your choice and the taste.
0: క్షణంలో మారేటువంటిది మనసు మనసు కాదు.
1: Therefore the mind should not change moment to moment.
0: కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
1: But today the mind is wavering.
0: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
1: We cannot rely on this wavering mind.
0: చలించినటువంటి ఒక దానిని మనం దృఢంగా నమ్మాలి.
1: Therefore we should have a concentrated steady mind.
0: చూడు అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తున్నా.
1: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
0: అది చూడు ఎక్కడెక్కడో పోతుండాలి.
1: You find it moving to distances.
0: ఎక్కడ తిరిగినప్పటికి తిరిగి అక్కడికే వస్తుండాలి.
1: It might move anywhere, but it comes to its original place.
0: కానీ ప్లేస్ను మాత్రం మార్చడం లేదు.
1: But it doesn't change its name identity.
0: అది నిజమైనటువంటి దైవత్వము.
1: That is the true divinity.
0: ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నారు కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడాను అర్థం కనిపించడం లేదు.
1: Though we give the name divinity, but we don't understand its meaning.
0: కానీ డివినిటీ అంటే ఏమిటి?
1: What is divinity then?
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: The only one without the second is Brahma.
0: ఏకాత్మా బ్రహ్మ.
1: It is only God who is one.
0: ఒక్కటే మనకు ఉండేది.
1: Only one that exists.
0: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
1: You may give any number of names, it will never disown or deny.
0: చూడు అక్కడ కనిపిస్తుండాలి.
1: You find it there.
0: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
1: So many heads are here.
0: అనేక హస్తములు ఉంటున్నాయి.
1: So many hands.
0: అనేక నేత్రములు ఉంటున్నాయి.
1: So many eyes.
0: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
1: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
0: కనుకనే సహస్రశేష పురుషః సహస్రాక్ష సహస్రపాద్.
1: Therefore it is said, all heads are his, hands are his, eyes are his, feet are his.
0: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
1: You may see anywhere, it's only one thing that exists.
0: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
1: Concentrated on it, in full attention.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ ఇంగ్లీష్ పదములు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ ద యూజువల్ టర్మ్ దట్ వీ అప్లై బట్ ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఇట్స్ ట్రూ మీనింగ్.
0: కనుక ఇది అన్నింటికీ గొప్పది ఒకటే ఒకటి.
1: దర్ ఇస్ వన్ గ్రేట్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అబౌవ్ ఆల్ దీస్.
0: నిర్గుణం నిరంజనం సమాధానం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపినం.
1: దట్ ఈస్ అట్రిబ్యూట్లెస్ ద నేమ్లెస్ the spotless immortal nectarine non jewel.
0: కనుక అలాంటి ఈ తత్వం నీ చేతి ఎందే ఉంటున్నది.
1: And that very nature is right now in your grip.
0: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
1: When that is your very true nature, you are in search of it elsewhere.
0: నీ మనసునందున్నటువంటి ఒక తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
1: It is only your feelings that are reflected in front of you.
0: దీనిని ఇమాజినేషన్ అంటారు.
1: This is what is called imagination.
0: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
1: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
0: Reflection, reaction, resound.
1: The whole world.

0: is full of these three, reaction, reflection.
1: ఈ మూడు కలిసి ఒక్కటే.
0: In fact, all the three are one.
1: ఆ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావమే.
0: And the reaction is the effect of the action.
1: కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావం చేతనే రిఫ్లెక్షన్ గా మారుతుండాలి.
0: And this reaction will also take you to other state of reflection of the object.
1: ఆ రియాక్షన్ రెండు కూడా చూడకోకుండా నీవు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో.
0: Therefore, keep that reality, the divinity, in your attention, in your view, beyond reaction, reflection, and desire.
1: కనుక ఇది ఒక్క నిమిషంలో మీకు గోచరం అవుతుంది.
0: In a moment of time, you can experience the divinity.
1: కానీ ఇటు దానిని మీరు అంగీకరించటం లేదు.
0: But you are not prepared to accept this one.
1: మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి.
0: In fact, what we know we need is only one.
1: అది ఏ దైవం.
0: That is God himself.
1: ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే.
0: Only God who is present everywhere.
1: కనుక అటు ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి.
0: That unity, that oneness of the divinity is present in everyone's heart.
1: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
0: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
1: కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక క్రీచర్.
0: The nature is full of creatures.
1: Creature.
0: I'm sorry, I stand corrected. Nature is the preacher.
1: ఈ ప్రీచర్ అనేటువంటిది దానినే మనం ప్రీతిగా అనుభవించాలి.
0: Let us have this preacher, the nature, in our attention.
1: కనుకనే అతి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుట్టుతుండాలి.
0: Therefore, the nature of the preacher is present in one's own heart.
1: మన యందే పుట్టి మన యందే పెరిగి మన యందే లీనమైపోతుండాలి.
0: The preacher, the nature, is born right from the beginning, grows over a period of time.
1: కనుక అది ఎక్కడ కూడా మరి పారిపోదు.
0: It will never run away from you.
1: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయం అందించుకోవాలి.
0: The preacher who is present within you has got to be looked after within.
1: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
0: In Sanskrit, the preacher has so many names.
1: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
0: And this preacher you will be finding in the nature.
1: ప్రీతిలో కనిపిస్తుంది.
0: This preacher you will be able to experience with preeti or love.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
0: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
0: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
1: కన్నులు కనిపిస్తున్నాయి.
0: యు సీ ది ఐస్.
1: హస్తములు కనిపిస్తున్నాయి.
0: హ్యాండ్స్ ఆర్ సీన్.
1: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
0: దట్ వాక్ ఆర్ సీన్.
1: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
0: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
1: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
0: వెన్ వన్స్ యూ గ్రాస్ప్, యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ దేహం ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
0: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
1: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకు ఏమాత్రమూ కనిపించదు.
0: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
1: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ, బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్
1: టైం. కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
0: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
1: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
0: To know, to experience this, you have to change your thoughts.
1: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
0: As is the color of the glass, so will be the color of the scene that you see.
1: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
0: Therefore, change the colored glasses.
1: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
0: Without wearing colored glasses, see the reality all by yourself.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను ఒకదాని నువ్వు గట్టికి పట్టుకో.
0: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
1: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
0: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: సర్వ ప్రదేశం నందు కూడా ప్రయాణం చేయగలవు.
0: యు విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
1: నీతో పాటు అది కూడా నీకు ప్రతిబింబంగా వస్తుంటుంది.
0: అండ్ ది లవ్ విల్ ఫాలో యు లైక్ షాడో ద రిఫ్లెక్షన్.
1: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: ఇది రియాలిటీ.
0: దిస్ లవ్ ఇస్ ద రియాలిటీ.
1: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
0: You can, if you are watchful of this love, you can continue to witness it.
1: Kanuka meeru motta mota sthirathvanni penchukondi.
0: So develop this stability first.
1: Ee sthirathvanni penchukunte anni kuda meelo perigipothayi.
0: If you are steady, you will be able to accomplish the rest.
1: Ee steady anetundi etta meer cheyali.
0: How can you be steady?
1: Okka matanu okka baatanu okka vidhamainatundi roopamto sthiram chesukovachu.
0: Be steady in your own path, in your own chosen form, so
1: endearing you.
0: We just dismiss it because things are seen with the physical naked eye.
1: It's
0: not the physical naked
1: eye.
0: It is the wisdom eye that's important.
1: Embodiments
0: of love.
1: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
0: Consider everyone as divine, whosoever
1: andaru daiva swarupule ani bhavinchu.
0: Feel that all are divine.
1: Ee talli tandri sister brother andaru kuda daiva swarupulaga bhavinchu.
0: Your mother, father, sister, brothers, all are divine.
1: Andukosame tvameva madacha pitasameva tvameva vandusya sakatvameva tvameva sarvam mama deva devali.
0: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
1: అన్ని కూడాను ఒకరిగానే భావించుకో.
0: So all are divine, have this feeling.
1: దేనిపైన కూడా డౌట్ నీవు పెట్టుకోవద్దు.
0: Do not doubt any.
1: ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతనే అనేక విధాల మనకు మనసును అయోమయమైపోతుండాలి.
0: Because of so many doubts we are confused.
1: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: Never give any scope for doubts.
1: జీవన నడుగుతూ ఉంటారు చాలా మంది.
0: Many approach Bhagwan and ask him.
1: కానీ నేను చెప్పేది ఒకటి, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
0: భగవాన్ ఆల్వేస్ టెల్స్ హిమ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ వన్.
1: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అది ఒక్కటే కనిపిస్తుంది.
0: యూ విల్ సీ దట్ ఆన్ విచ్ యూ హావ్ ఫుల్ ఫెయిత్.
1: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
0: హ్యావ్ ఓన్లీ వన్ పాత్, వన్ విజన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపడినటువంటి తప్పక దైవత్వం మీకు గోచరిస్తాడు.
0: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్, in reality you will be able to experience the divinity.
1: Kanuka edaina oka roopanni nu ninnayam chesko.
0: So have a chosen form.
1: Dinni manam dani hrudayamlo nimpuko.
0: Install it, fill it in your heart.
1: Aa nimpukunnatundi dani kadalinukunna chusko.
0: And see that the form is steady in your heart.
1: Adi edi oka dhyanamu.
0: That is your meditation.
1: Meditation anaga emiti?
0: What is meditation?
1: ఏదో కన్నులు మూసుకొని ఏదో ఒక విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫార్మ్స్.
1: ఈ కన్నులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
0: మియర్ క్లోజింగ్ యువర్ ఐస్ డస్ నాట్ అమౌంట్ టు మెడిటేషన్.
1: కానీ దాన్ని స్థిరమైన రూపంగా తీర్చుకోవాలి.
0: అండ్ ద ఫార్మ్ షుడ్ బి స్టడీ, ఇట్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
1: ఆ ప్రేమతత్వం కోరుకుంటాయి తప్పక నేను చెప్పగలను.
0: అండ్ హౌ డు యూ అక్వైర్ దిస్ లవ్? యూ షుడ్ బి ఏబుల్ టు నో.
1: ఈ ప్రేమతత్వాన్ని ఒక్క మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
0: అండ్ దిస్ లవ్ షుడ్ ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్.
1: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి డైవర్టెడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే గోచరిస్తుంది.
0: లెట్ ద లవ్ ఫ్లో ఇన్ ఎ సింగిల్ డైరెక్షన్ సో దట్ యు విల్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
0: బట్ వేర్ కెన్ యూ గెట్ దిస్ డైరెక్షన్?
1: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
0: ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: కానీ అది చేయటం లేదు.
0: దట్ యు ఆర్ నాట్ డూయింగ్.
1: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్.
1: కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ డైరెక్షన్, యూ షుడ్ హావ్ స్టడీ మైండ్, కాన్సన్ట్రేటెడ్ మైండ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మనసును స్థిరంగా ఉంచుకో.
0: మేక్ యువర్ మైండ్స్ స్టడీ.
1: ఈనాడు ప్రతి దానికి కూడా మనసే మనసే మనసే.
0: In every aspect you find the mind that acts.
1: Mind anetundi okka dani valane sarvamu manu gocharistundali.
0: It is only the mind that will help you to comprehend, to visualize.
1: Ee mind ku aneka margam levu.
0: In fact mind is only one.
1: కానీ మనమే మనం దాన్ని పంపుతున్నాము, కానీ దానికి ఎక్కడికి పోవడానికి చేత కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ మూవ్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్స్ ఓన్లీ వీ డైరెక్ట్ ఇట్, డైవర్ట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే.
1: అది కదలడానికి వీలు లేదు.
0: ఇట్ కెనాట్ చేంజ్, ఇట్ కెనాట్ మూవ్.
1: నీవన్నింటినీ ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
0: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ.
1: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్.
1: చూడు, ఇప్పుడు కనిపిస్తుంటుండది.
0: Now here you see that there
1: ento haayiga kanipistundadi.
0: How blissful it is.
1: Chakkaga oka vidhamaitunte oka tejas swarupakanga kanipistundadi.
0: It is brilliant, shining brilliantly with all radiance.
1: Kalukuni ee oka brilliance anetundi chaala triptikaramaitundi.
0: This brilliance is a matter of gratification.
1: Adi ekkada chusina kanipistundi.
0: This radiance is everywhere.
1: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేరడానికి కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించడం.
0: బికాస్ వీ డౌట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ వీ ఆల్సో సే ఇట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్, దేర్ ఫోర్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అదే నీకు సర్వ విధంగా తోడ్పడుతుంది.
0: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ, దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ది డెస్టినేషన్.
1: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
0: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్, లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
1: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
0: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యు.
1: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారి చేస్తుండదని భావిస్తున్నారు.
0: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే, రైడ్ ఓవర్ బై థాట్స్.
1: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో.
0: డూ నాట్ ఫాలో దెమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది.
0: People speak of meditation, but in fact it is so simple.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ మియర్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
0: కాన్సన్ట్రేషన్ కెన్ నెవర్ బి మెడిటేషన్.
1: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్.
0: మెడిటేషన్ ఇస్ మెడిటేషన్.
1: కదలనటువంటి ఒక స్థలము, మార్పు చెందినటువంటి ఒక భావము.
0: దట్ ఫీలింగ్ విచ్ ఈస్ చేంజ్లెస్, విచ్ డస్ నాట్ చేంజ్.
1: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
0: It is only your inner change that makes you feel the change in the outer world.
1: Anni neelanne marpulunnayi.
0: In fact all changes are within you.
1: Ee naati manavulaku emito ga naaku artham kavatam ledhu. Prathi chanam kodunu maarpu chendatam.
0: Bhagavan is very much surprised to find constant changes in everyone.
1: Manasu enduku maarutundadi?
0: Why should mind change?
1: Maaradaniki veedu ledhu.
0: It's not possible.
1: Daniki aa shakti ledhu.
0: It has no power on its own.
1: Manasu manasugane untundali.
0: Mind remains.
1: Aa manasu manishiga maaripovali.
0: And this mind should manifest.
1: Kaaka manishi manasu rendu kalisi okati ayipovali.
0: Manishi the man, manasu the mind should be one.
1: Ee rendu kalisi okati ayinappude nee ekatvanni pondagalugutavu.
0: When both are made into one, you will be able to experience that unity.
1: Kani ee rendu dinamulu gadichin tarvata moodo dinam meer nannu galavandi tapaku meer appudikappudike meeku adi gocharam avutundi.
0: After 2 days Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
1: Alaga prema swarupulara,
0: embodiments of love.
1: Ee oka divyamainatundi tattvanni meeru tappaku pattali.
0: Be strong enough to experience the divinity.
1: Manavattam raavadan deni kosamani.
0: Why the human life is gifted?
1: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమని.
0: Not to waste time for food, raiment and shelter.
1: కాదు కాదు.
0: No.
1: మనకి ఇచ్చింది 5 senses, 5 మార్గములు, 5 వస్తువులు. దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
0: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
1: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
0: All the 5 senses have got the underlying same principle.
1: ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
0: If you make a sincere effort, you can know this underlying unity.
1: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవ కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు.
0: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
1: Kanuka meer ekatvam kosamane meer puttaru.
0: That you are born to experience this unity.
1: Anekatvamlo sancharinchadaniki kaadu.
0: Not to go by diversity.
1: Ekatvamlone nee jeevithanni oka antyam kavinchukovali.
0: We have to end our lives by experience this oneness or unity.
1: Appude manaku janma saarthakam avutundi.
0: Then only our lives are redeemed.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కనరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ రామ.

పాపకటే దుఃఖమిటి ఏత రామనా. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నావ.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటిది మొట్టమొదటి క్రాస్ తీసుకొచ్చిందని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: A girl received all round gold medal. Bhagwan presented her the gold medal this afternoon.
0: Amma puttinappudu munchi kudanu dehamlo rattamlo poorthi diabetics.
1: Right from birth she is highly diabetic.
0: Kaani aa diabetics ku thalli tannulu doctors enno vidhamaina mandulu anta isthu vacharu.
1: The parents also and also doctors gave her many medicines for cure.
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: She has got one concentrated mind.
0: ఏమీ చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: She has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతుండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏ మాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ మా అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry. God is with me. God is with me. అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, Father, mother, God is always with me. Don't worry. Don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు.
1: In fact, medicines give no cure.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: It is only her faith, concentration could help her.
0: అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: Swami told her,
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: This diabetes will do no harm to you.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: And certainly you will realize, experience.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: ఆ మాటపైనే తాను స్థిరంగా ఉంటుండాలి.
1: And she followed Bhagwan's teachings.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుంటుంది. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: నౌ షీ హాస్ కమ్ అప్ టు దిస్ స్టేజ్ షీ విల్ స్టిల్ కంటిన్యూ టు గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఫ్యూచర్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతుంది. పట్టునెక్కేదాకా అట్టే ఉండు.
1: హావింగ్ డిటర్మిన్డ్ డో నాట్ లీవ్ ఇట్ అంటిల్ యూ అచీవ్ ఇట్.
0: కోరిందేదియో కోరనే కోరుతుంది. కోరిక తీరుడుగా పోవకుండు.
1: హావింగ్ విష్డ్ నెవర్ గో అంటిల్ యూ గెట్ ఇట్.
0: అడిగినదేదియో అడగనే అడిగితే అడిగినదిగా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్డ్ వన్స్ డోంట్ గో అంటిల్ ఇట్ ఈస్ గివెన్ టు యూ.
0: పోరు పడలేక నేనైనా పోవలేవు.
1: గాడ్ షుడ్ బ్లెస్ యూ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: పడలు తెలియక నీవైనా అడగవు.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ గెట్ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: అంతే కానీ తిరిగిపోవట భక్తులు తీర్చ కాదు అని.
1: అండ్ టు గివ్ అప్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ డివోటీ.
2: You are listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanthi Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.

0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇంటు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ without this principle of truth. And this is pure, unsullied, primordial truth itself.
0: Satyamu panchabhautikamu satyamu kudaka tappadeppudum satyamu niramayundu ganutimpagar

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: నేటి ఉదయము హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు.
0: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: ఇట్స్ నాట్ మియర్లీ ఫీస్ట్ టు ది ఇయర్, ఇట్ ఆల్సో ఫీస్ట్ టు ది మైండ్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్స్ నో అదర్ మెటీరియల్ బియాండ్ ది లవ్.
1: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానేరదు.
0: హౌవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్ ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, ఇట్ వుడ్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
1: ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ you don't find any human being or a creature without this love.
1: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
1: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
1: Chimalo Brahmalo Sivakesha Padamalalo Prema Mira Velasi Unde Mirudu Vahinchina Rama Nannu Brovara Annadu Tyagaraj.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman. And there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi. Brahma yokka rupamu ettidi. Adi vicharinchutu pote Brahmamu akanda jyoti vale velugutu untundadi. Shiva అత్యంత స్వల్పమైనటువంటి రేపాన్ని ధరించి తిరుగుతూ ఉండాలి.
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆంట్? వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్? ద బ్రహ్మన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్ ఆఫ్ లైట్, వైల్ ఆంట్ ఈజ్ సో స్మాల్ అండ్ సటిల్ క్రీచర్ మూవింగ్ అరౌండ్.
1: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచిన దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
0: The bear was very hungry.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చిన ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడ, నీ స్వరూపం ఎక్కడ, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు, నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: కాని ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండాలి.
0: It will be belittling if the bear goes on praising my capacities because I am so simple.
1: చీమ లోపల వెళ్ళింది, కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: The bear was very much surprised on this.
1: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: కూడబెట్టుకున్నవారినని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
0: man being highly intelligent today,
1: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
0: He is not able to gather the food which is essential for his daily life.
1: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
0: You don't need to be surprised at this.
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is said that human life is the rarest among all of the living beings.
1: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకొని పోషిస్తూ వస్తున్నాము.
0: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
1: Inta telivi kaliginatvanti oka cheema intati food nu tayar chesukoni inta food nu bhujinchi inta food nu mitrulaku petti taanu inka daachi pettukogalugutunnadu.
0: These ants are able to have their own food besides sharing with others and yet store for future.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కాలరాడు.
0: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
1: కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
0: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమ యందు మాత్రమే ఉంటున్నది.
0: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దట్ మ్యాన్ ఈజ్ హై ఇంటెలిజెంట్ ఎండోర్డ్ విత్ ఇంటెలెక్ట్ అండ్ హీఈస్ ప్యారలల్ టు నన్.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో లో అండ్ మీన్ అండ్ మూవ్స్ అబౌట్.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ కమ్ డౌన్ హిస్ స్టేచర్ సో మీన్ అండ్ సో లో బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: ఇన్ఫ్యాక్ట్ వాట్ ఈస్ దట్ హీ రన్ షార్ట్ ఆఫ్. దేర్ నో డెర్త్, దేర్ నో షార్టేజ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మ్యాన్.
1: అన్నీ కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హ్యావింగ్ బీన్ ఎండౌడ్ విత్ అబండెన్స్ ఆఫ్ ఆల్ ది మెటీరియల్ అవైలబుల్ అరౌండ్ హిమ్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో అండ్ డిసైడ్ హౌ మచ్ హ్యాస్ టు బి యూజ్డ్ వెన్.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to improve himself out of his mean qualities.
1: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
0: In fact, there is wide scope to learn from ants and mosquitoes.
1: ఇంత చిన్న చీమ ఎక్కడో కారెక కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: Kani tanaka taanu telichukolekapothunnadu.
0: But he is not able to know his own inborn intelligence.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Premaku minchinatuvanti padarthamu, premaku minchinatuvanti oka shakti ekkada chusina kuda ledu.
0: In this vast universe, there is no greater power, there is no higher material than love.
1: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
0: Everywhere, wherever you notice, you'll find the most powerful love existent.
1: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
0: And this love certainly takes care of the residences of the homes.
1: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
0: So he is ready to sacrifice and prepared to protect himself.
1: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతనే ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
0: Man's intelligence is misdirected, perverted because of increasing selfishness and selfish interest.
1: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: When once we distance ourselves from selfishness, even small virtues, qualities would certainly increase.
1: కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివిని కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: యు మే బి ఇంటెలిజెంట్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్ బట్ యు కెన్ బి మైటీ ఇంటెలిజెంట్ విచ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ షార్ట్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: He has got all the intelligence that he deserves and the power.
1: Inta undi kudanu thanu ee vidhanga danni kaapaadukovali ekkada dinni daachukovali ee samayalo dinni upayoginchukovali aneetuvanti vidhividhanam ee maatramu gurtinchadaniki prayatninchaledu.
0: Man is not making an attempt to understand how to make use of his latent energy and the power and the intelligence. In what direction it has got to be used when, where and how.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు.
0: స్టూడెంట్స్ టుడే స్టడీ ఎ లాట్.
1: ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకంలో కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ కమ్ అక్రాస్ బుక్స్ విచ్ ఆర్ నాట్ రీడ్ అవుట్ బై అవర్ స్టూడెంట్స్.
1: పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే.
0: దేర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ బుక్స్.
1: మస్తకము నుండి మట్టి మెండు.
0: ద పుస్తక బుక్ హ్యాస్ గాట్ మస్తుగా ప్లెంటిఫుల్ ఏ నాలెడ్జ్, బట్ మస్తక ద హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మడ్ ఆర్ మట్టి.
1: అనుగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ హీ స్టఫింగ్ హిస్ హెడ్ విత్ ఆల్ అన్నెసెసరీ మెటీరియల్.
1: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
0: Therefore, the knowledge is given to students that they gather from books to lead a proper life.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువువలేవు.
0: Having been educated, having acquired knowledge, after all, what is going to happen in future? One has to die inevitably. We have to learn so as to be immortal.
1: కనుక మనము చావులేని చదువు చదువుకోవాలి.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: You have got good answers to questions put to you, but you do not know how to make use of these things in your life at an appropriate time.
1: MA-లు, BA-లు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
0: హ్యావింగ్ హ్యాడ్ ద డిగ్రీస్ లైక్ BA అండ్ MA, యూ మే బి రెప్యూటెడ్ ఎల్డర్లీ పీపుల్.
1: సంపదలుండి సద్దానపరులైన పుడవకీర్తిని గన్న పుణ్యులైన,
0: యూ మే బి వర్చువస్ నౌ రెప్యూటెడ్ విత్ ఆల్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీ, బీయింగ్ నోన్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ చారిటీ.
1: ఆయుర ఆరోగ్యము అనవసంతం ఉండి పరిపూర్ణ పనులకు వారులైనా,
0: యూ మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ బ్లెస్డ్ విత్ లాంగ్ లైఫ్.
1: కానీ ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
0: ఇన్ వాట్ వే ఆల్ ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ రిసీవ్డ్ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ అల్టిమేట్లీ.
1: ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ టు అదర్స్.
1: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అస్ ఆల్ ద వెల్త్ ప్లెంటిఫుల్లీ ఓన్లీ టు షేర్ విత్ అదర్స్ అండ్ నాట్ టు అమాస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: If you watch anything, you will find the spirit of service.
1: Paropkaratham idam shariram.
0: The body is meant to serve.
1: Shariram ichinatundi tini tirigatam kosam kaadu.
0: The body is not merely for eating and drinking.
1: Tinigi tini tirvicheyatanu penchukoni vaatini sadvinyogaparchi manavatvanni paiga teppinchukovatam kosam ani ichadu.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: Kaluka manam chadive chadugulu gaani telusukunna telivitetalu gaani anni kudunu tana nimittam kaadu.
0: Therefore, the knowledge, education and intelligence is not to be self-centered.
1: Samajam yokka sadviniyogamunakai సమాజం యొక్క తోడ్పట్టు కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: We have to make use of our intelligence for society to serve everybody in the neighborhood.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో కొత్తది తెలుసుకున్నానని దాని ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: Man has not understood truly speaking till now what humanness, human quality is till this day.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: Manava.
0: Manava.
1: మా అనగా మంచి తెలివితేటలు.
0: మా మీన్స్ గుడ్ ఇంటెలిజెన్స్.
1: నా అనగా వాటిని లేకుండా.
0: అండ్ మ్యాన్ వితౌట్ దిస్ గుడ్ ఇంటెలిజెన్స్
1: వా వర్తించటం. మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: విత్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ యాజ్ ఎ డన్స్ బికాస్ హీ హాస్ నాట్ రియలైజ్డ్ దట్ హీస్ ఇంటెలిజెంట్ ఎనఫ్.
1: కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయట తెప్పించుకోవాలి.
0: దేర్ఫోర్ ఇట్స్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ద డివైన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ వన్ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ అండ్ మేనిఫెస్ట్ ది లేటెంట్ డివినిటీ.
1: ఏ చిన్నది మానవుడి నుండి కూడా వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ ఇన్ యూ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ ఏ తెలివితేటలు కానీ ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore, all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
1: Oka pachivu kudanu manavuniki enniyo sevalu chesi tadwara tana potta nimpukoni manavulaku taginatvanti oka aanandanni andistundayi.
0: Even a cow also knows how to serve, how to feed itself and how to lead a comfortable life.
1: ఈ మాత్రం మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దిస్ సచ్ ఎ సింపుల్ థింగ్.
1: మానవత్వము చేరి మంచినే బోధించి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ టీచర్స్ ద లెసన్ ఆఫ్ గుడ్నెస్.
1: తెలిసి వెలగవలను తెలివితోడ
0: యు హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
1: మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హ్యాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఎ మీన్ లైఫ్ ఎ లో లైఫ్.
1: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
0: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక సమష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది కలెక్టివ్ ఫార్మ్ క్లియర్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది ఇండివిజువల్ నేచర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: meer chadivina chaduvulu,
0: all the education you received,
1: telusukunna telivitetalu,
0: the intelligence you have acquired,
1: edo chinna chinna పశుపక్ష మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. కానీ పశుపక్ష మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు.
0: కెన్ ఈవెన్ బి లర్న్డ్ బై క్లోజ్ ఆబ్జర్వేషన్ ఆఫ్ టైనీ క్రీచర్స్ ద బర్డ్స్ బీస్ట్ అండ్ అనిమల్స్ ఇన్ నేచర్.
1: ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టీచర్స్ టు టీచ్ దిస్ ట్రూత్.
1: ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు.
0: ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఫర్గాటన్ ద లేటెంట్ డివినిటీ ఇన్ దెమ్.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడా మన పొట్టలో నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ ఆల్ ద నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఫర్ అవర్ డైలీ లివింగ్. వీ మస్ట్ లెర్న్ హౌ టు షేర్ అండ్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్ అండ్ బి ఎగ్జెంప్లరీ ఇన్ అండర్స్టాండింగ్ ది హ్యూమన్ క్వాలిటీ రైజింగ్ టు ది లెవెల్ ఆఫ్ ది డివినిటీ.
1: మానవత్వం సమత్వం నుండి పోవాలి.
0: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: ఈ సమత్వమే పోనప్పుడు ఇంకా ఏమాత్రం కూడా మానవత్వం ఉండి ప్రయోజనం లేదు.
0: Without this samatva, equality, manavatva, the humanity is useless.
1: కనుక మొట్టమొదట మనం సమత్వాన్ని తీసుకోవాలి.
0: Therefore, we should consider basically this principle of samatva, equality.
1: ఈ సమత్వం అనే మానవత్వం లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడా ప్రయోజనం లేదు.
0: Without the samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatva anaga emiti?
0: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatva.
0: Our nature should proceed along the direction of samatva equality.
1: Ee samatvame poyinappudu inka ye maatram kodana manavatvam undi prayojanam ledu.
0: Without the samatva equality,

0: దివ్యత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దివ్యత్వ డివినిటీ?
0: దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దివ్యత్వం.
1: దివ్యత్వ డివినిటీ హ్యాస్ గాట్ దిస్ లేటెంట్ డివైన్ పవర్.
0: ఇది దైవశక్తి.
1: దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: ఈ దైవశక్తి ప్రతి మానవుని ఎందుకూడను నిండి నిమిడీకృతమై ఉన్నది.
1: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ దాన్ని అందుకోలేక అపరుడైపోయి తాను దాన్ని వదిలిపెడుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బి బెనిఫిటెడ్ బై ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
0: కనుక మనం డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ ద లేటెంట్ డివినిటీ విత్ వెరీ గుడ్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తూ ఉంటుంది.
1: హ్యుమానిటీ హ్యాస్ బీన్ గ్రోయింగ్ సిన్స్ ఏజెస్.
0: ఈనాటిది కాదు ఈ మానవత్వము.
1: హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే.
0: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
1: వి కెనాట్ కన్సిడర్ అవర్ సెల్స్ హ్యూమన్స్ బై జస్ట్ బీయింగ్ బోర్న్ టు ఎ మదర్.
0: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది, కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ వన్ ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇన్ ఫార్మ్ అండ్ ద హ్యుమానిటీ హ్యాస్ గాట్ టు బి అచీవ్డ్ ఇన్ సబ్సీక్వెంట్లీ.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండని.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ దిస్ దివ్యత్వ ద డివినిటీ.
0: ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ డివినిటీ అండ్ దేర్ఫోర్ హి హస్ ఫర్గాటన్ ఈవెన్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్.
0: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే కానీ ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
1: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
0: Kevalam aakaram matram telusukovatam matrame kaadu.
1: Is not enough if you know a human being by his form.
0: Ee aakaram telusukunnanta matramuna aacharana lekapothe prayojanam emiti?
1: Just aakara, the form, is not enough. Aacharana, the practice, is most important.
0: Kaadu aa practice ni kuda manam telusukovali.
1: Therefore you have to learn how to practice.
0: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
0: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
1: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ లేకపోతే ఈ శాస్త్రములు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
1: Or else, what's the use of all these sacred texts, like Upanishads?
0: ఇవన్నీ కూడాను మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
1: These sacred texts, like Upanishads, will bring out the hidden treasures of divinity present within.
0: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
1: That's why Bhagwan has introduced educare apart from education.
0: ఎడ్యుకేషన్ అనగా సహజంగా వచ్చేటువంటి యొక్క స్వరూపము.
1: అండ్ దిస్ ఎడ్యుకేర్ ఈజ్ వన్ విచ్ ఇస్ న్యాచురల్.
0: ఎడ్యుకేర్ అనగా లోపల దాగబడినటువంటి దీని పైకి లాగటం.
1: ఎడ్యుకేర్ ఈజ్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్ విదిన్.
0: మన ఎందు దాచబడినటువంటిది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఈజ్ దాట్ విచ్ ఇస్ హిడెన్ విదిన్ అస్.
0: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
1: Education is the one you can acquire by going through books.
0: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చును.
1: You can make use of all the knowledge that you read then and there itself.
0: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: In fact, educare is present percolating all over blood, bone and all over the body.
0: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
1: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకు అడుగడుగున కూడాను క్షణ క్షణం కూడాను గడి గడి

0: మనకు కనిపిస్తూనే ఉంటుండదు. అది
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ యువర్ బాడీ, ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ యువర్ బాడీ.
0: డివినిటీ అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమో ప్రాప్తించదు మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ దిస్ డివినిటీ యూ కెనాట్ బి ఎడ్యుకేటెడ్
0: కనుక ఈనాడు చదివే చదువులన్నీ కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా కనిపిస్తుండదు. కానీ ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: ది ఫార్మల్ ఎడ్యుకేషన్ ద సెక్యులర్ నాలెడ్జ్ ప్రివైలింగ్ టుడే రిలేట్స్ టు ఎడ్యుకేషన్ ఓన్లీ అండ్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ అంటే కేవలము మన చదివిన చదువు లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదల నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
1: వేరస్ ఎడ్యుకేర్ ఇస్ పర్మనెంట్ స్టడీ విద్ ఇన్ అస్.
0: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
1: The real power, the capacity lies in bringing out this latent educare.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
1: Education is obtained by learning.
0: Educare అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: Educare is the one that manifests.
0: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
1: In fact, it is present continuously within.
0: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
1: Educare is not the one that could be received by formal reading.
0: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to have this educare.
0: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
1: Therefore, the educare is quite natural.
0: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
1: Whereas education is obtained by formal learning.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
1: Whereas educare is within you, following you throughout.
0: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
1: Therefore, learning should not be confined to textual information.
0: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important.
0: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, our intelligence should bring about transformation.
0: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడాను అంత వేస్ట్.
1: Without transformation, all this information is merely a waste.
0: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
1: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఎ వేస్ట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
0: అది కాదు మనకు.
1: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకు మన వెంట జంట వస్తుంటుంటుంది.
1: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ షుడ్ మేనిఫెస్ట్ షుడ్ బి బ్రాట్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ ఫాలో అస్ వేర్ ఎవర్ వీ గో.
0: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు, బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రేరేపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
1: దేర్ఫోర్ దిస్ ఇంటెలిజెన్స్, ది ఇంటెలెక్ట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ గాడ్ గివెన్ పవర్స్, ది ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్ హ్యావ్ గాట్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ అపాన్ ఫర్ అవర్ యూజ్.
0: నిజముగా మన యందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
1: గాడ్ హ్యాస్ గివెన్ లాట్ ఇమెన్స్ పవర్ టు ఎవ్రీబడి.
0: ఇది ఇంతే అట్టిదని ఎవరు కూడా కొలిచి చెప్పలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ బికాస్ డివైన్ పవర్ ఇస్ బియాండ్ ఆల్.
0: ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పవర్ దాన్ ద డివైన్ పవర్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: లవ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్.
0: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
1: బట్ వీఆర్ డ్రాపింగ్ దట్ లవ్ ఇన్ ఎ సింపుల్ వే.
0: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము.
1: బట్ వీ థింక్ ఆఫ్ లవ్ ఇన్ ద ఆర్డినరీ వరల్డ్లీ సెన్స్.
0: అది కాదు ప్రేమ.
1: ఇట్స్ నాట్ ట్రూ లవ్.
0: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ, రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ లవ్ ఇన్ యూ విత్ ద లవ్ విత్ అదర్స్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ స్పీక్ అబౌట్ ద ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని మనం అందరూ మనం పలుకుతూనే ఉన్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ we utter this word love repeatedly.
0: కాని ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
1: What form the love has, in what way the love has got to be used.
0: ప్రేమ ఎవరిని బాధించదు.
1: Love will never hurt anybody.
0: ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయను, కానీ అది ఎవరిని బాధించదు.
1: ఇట్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ, ఇట్ విల్ హెల్ప్ యూ బీయింగ్ విత్ ఇన్ యూ.
0: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
0: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
1: వెన్ యూ వాంట్ టు ఎస్టిమేట్ అండ్ డిసైడ్ అపాన్ ఇట్, ద వెరీ పర్పస్ ఈజ్ డిఫీటెడ్.
0: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ లవ్ యాజ్ అవర్ మెయిన్ ప్రాపర్టీ.
0: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో గ్రేటర్ హైయర్ ప్రాపర్టీ దెన్ లవ్.
0: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ, ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
1: You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody.
0: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమనే మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
1: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
0: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ లవ్ ఈజ్ మిస్యూజ్డ్ ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ పుట్ ఇన్ ది రైట్ వే.
0: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
1: దేర్ఫోర్ ద గాడ్స్ గిఫ్ట్ లవ్ హ్యాస్ టు బి మేడ్ యూజ్ ఆఫ్ ప్రాపర్లీ.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
1: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్.
0: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బియాండ్ దిస్.
0: ప్రేమ స్వరూపురాలు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రతి ఒక్కరికి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
1: లవ్ ఇస్ సో సేఫ్, సో స్టడీ అండ్ పర్మనెంట్.
0: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
1: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
0: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
0: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎత్తి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
1: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
1: దేర్ఫోర్ లవ్ is life to every creature.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
1: In order to know love, you have to love only. That's only way.
0: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమ తత్వం మనకు అర్థమవుతుంది, కానీ ప్రేమకు పైపై తెలియజేయడంలో ప్రేమ తత్వం ఏమాత్రం అర్థం కాదు.
1: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
0: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంతా.
1: ఆల్ ది వరల్డ్లీ లవ్ మస్ట్ హావ్ బీన్ టెస్టెడ్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్ అండ్ సింప్లీ డ్రాప్డ్.
0: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
1: బట్ ది డివైన్ లవ్ ఇస్ నాట్ సచ్.
0: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
1: ఇట్ ఇంక్లూడ్స్ ఆల్.
0: ప్రేమమయుండు శ్రీధరుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమయే అతని ప్రాపర్టీ.
1: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ.
0: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
1: Therefore, you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
0: Preme daivamu.
1: Love is God.
0: Daivame prema.
1: God is love.
0: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేవుతుంది.
1: When God is love, when love is God, how can you separate them?
0: Live in love.
1: Therefore, Bhagavan says, live in love.
0: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
1: Then only we'll be knowing the meaning of love.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ తత్వం అనేటువంటి పలుకుటంలో చాలా సులభంగా పలకవచ్చు.
1: It's quite easy to spell out, to utter this word love.
0: దాని అర్థం చేసుకోవడం చాలా కష్టము.
1: But it's very difficult to know its meaning.
0: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
1: Therefore, you should make every effort to know and recognize this love.
0: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others.
0: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, one must understand one's own love.
0: తన ప్రేమ తన చుట్టూ, తన ప్రక్కల, తన సుందు ఎక్కడ చూసినా ఉన్నటువంటిది ప్రేమనే.
1: Therefore, this love is around him, in him, above him, below him, in the vicinity.
0: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
1: Therefore, this love has to be known in the beginning.
0: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపులం అయిపోతాం.
1: When once you know what love is, you become the embodiment of
0: love. Nee prema nivu telusukolekunda poyinappudu prema nivu prema swaroopulara ani e vidhanga cheppadaniki adhartham untundadi.
1: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
0: Kaliga prema aneetundi daniki artham ayyinatundi vaadu aa premanu uchcharistuntadu.
1: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
0: Vidyarthulara,
1: students,
0: ఈ ప్రేమతత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
1: దర్ఫోర్ ఇఫ్ యూ కన్సిడర్ లవ్ ఇన్ ఇట్స్ ప్రొఫండిటీ, ఇన్ ఇట్స్ డెప్త్, యూ సర్టన్లీ బికమ్ గ్రేట్.
0: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
1: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లవ్ ఇన్ ద బిగినింగ్.
0: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వం పరలోకూడదు అర్థమవుతుంది.
1: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ అండర్స్టాండ్ లవ్.
0: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
1: బిసైడ్స్ ద ఫోర్ బ్రదర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎపిక్ రామాయణ, దేర్ కాన్సర్ట్స్ ఆల్సో ప్లేడ్ ఎ మేజర్ రోల్.
0: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ దే హ్యావ్ హ్యాడ్ out of their life experience is shared with everybody.
0: Ramanu matrame goppa vaadani chaala mandi palugutu untaru. Kaadu kaadu kaadu kaadu.
1: Many think that Rama is greatest.
0: Indulo prati oka vyakti kudanu Ramulu kante goppa vaaru.
1: In fact, every character in this epic is so important and equally great.
0: Meeru vinuntaru Sumitra.
1: Sumitra, you must have heard of
0: Sumitra. Emi palikiraani manushiga meeru bhavistunnaru.
1: We consider Sumitra as a minor role, not very important.
0: Ramayanamlo Sumitra ante emti manchi snehitralu ani.
1: The word Sumitra means a good friend.
0: Kaadu denlo good friend.
1: In what sense?
0: Anninti endukudunu aanandanni chekucchetundi ee Sumitra.
1: Sumitra shares bliss or happiness in every aspect with others.
0: Kaikaku ఒకే కొడుకు.
1: కైక హ్యాస్ వన్ సన్.
0: కౌసల్యకు ఒకే కుమారుడు.
1: కౌసల్య హ్యాస్ ఓన్లీ సన్.
0: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
1: సుమిత్ర హ్యాస్ టూ సన్స్.
0: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
1: Kaika considered that her son is the legal heir to the kingdom.
0: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
0: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
1: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
0: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది, గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది, ఆ శిరస్సును ఆర్చుకుంటూ వచ్చింది.
1: She is not bothered of the kingdom. And what she did was, she had a head bath and one day climbed up the staircase and she was drying her hair.
0: Aa ventukulu aaravosukuntunna tempu gradda vachindi aa vendi cup lopala posinatundi paayasanni ettukoni poyindi.
1: In the meantime, some eagle came over there and picked up that vessel with pudding.
0: Idi teesukoni poyindi.
1: It has taken it away.
0: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
1: And it has dropped at the place of the Anjani.
0: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
1: She was extremely happy because of the taste of that pudding and she started wondering how man would be ecstatic if he were to receive it.
0: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను, వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
1: Then Sumitra thought, out of two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
0: కనుకని ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూయటం లేదు, ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
1: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
0: అప్పుడు వశిష్ఠుడు వారు వచ్చినప్పుడు వశిష్ఠుడు వారి దగ్గరికి ఈ సుమిత్ర ఈ బిడ్డలు ఇద్దరిని తీసుకెళ్లింది.
1: Vasishtha happened to be there and Sumitra pleaded with him.
0: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
1: He said, don't cry anymore. Everything happens according to God's will.
0: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడి ప్రక్కలో పండబెట్టండి.
1: He said that you keep your second son in the company of the son of Kaika.
0: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడి తట లోపల పెట్టమని చెప్పింది.
1: Let the first son be kept by the side of the son of Kausalya.
0: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణ్ణి పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
1: The moment Lakshmana is kept by the side of Rama in the same cradle, the Lakshmana started drinking milk and sleeping joyfully.
0: Bharatudu inka mareka reethi lopala ee shatrughunu puttinatundi shatrughunu dintlo poi pandukunetappatiki aa Bharatudu kudanu chaala aanandanni anubhinchadu.
1: Similarly is the thing with Shatrughna, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
0: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
1: అండ్ ఫ్రమ్ నెక్స్ట్ డే సుమిత్ర హ్యాడ్ నో వర్క్ టు డూ.
0: అయ్యో నాకు ఇలాంటి పరమ పుత్రులు అయినటువంటి కుమారులు కలిగారు.
1: ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ టూ సీక్రెట్ సన్స్.
0: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
1: దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఫ్యూచర్.
0: వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము.
1: ఇట్స్ మై డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ టుడే
0: అని అనుకుని శ్రీరాముని ప్రక్కలో ఈ మొదటి కుమారుని పండబెట్టేసేసింది.
1: అండ్ షీ మేడ్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ శ్రీరామ.
0: ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
1: అండ్ శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
1: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ of time.
0: కానీ ఈ నలుగురికి ఉండినటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
1: All the bliss, the joy of all the four sons is experienced by Sumitra alone.
0: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
1: She was very happy watching them from a distance.
0: కనుక ఈ విధంగా ఒకటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవింప చేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
1: No one can ever know what God does, why he does, when he is going to do, the reason behind it.
0: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
1: As the days went on, Lakshmana followed Rama.
0: శత్రుఘ్నుని వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
1: And Shatrughna followed Bharata.
0: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతుడు.
1: భరత్ అండ్ లక్ష్మణ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
1: రామాయణ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ టూ క్యారెక్టర్స్.
0: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు.
1: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ.
0: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామ వాజ్ బోర్న్.
0: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
0: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ భరత.
0: ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ దేర్ విత్ లక్ష్మణ.
0: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ లక్ష్మణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ వేర్ ఎవర్ హీ వెంట్.
0: ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్న చేతను భరతుడు ఉండటం.
1: సో ఆల్సో శత్రుఘ్న ఫాలోడ్ భరత వేర్ ఎవర్ హీ హాస్ గాన్.
0: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
1: వి జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
1: ఆల్ ద ఫోర్ టుగెదర్
0: అన్యోన్యంగా
1: ఇంటిమేట్
0: అనుకూలంగా
1: కన్వీనియంట్లీ
0: ఏకంగా
1: యునైటెడ్లీ
0: కాలం గడుపుతూ వచ్చారు.
1: స్పెండ్ దేర్ టైమ్.
0: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
1: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్.
0: రామాయణం. కనుకనే రామాయణము అనగా ఎందుకు రాములకు తగినటువంటి ఒక భరతుడు తగినటువంటి ఒక శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు.
1: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిట్టింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
0: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ. దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
0: కనుక కౌసల్య సుమిత్ర కైకేయుడు ముగ్గురు కూడాను.
1: సో ఆల్సో కౌసల్య సుమిత్ర కైకేయి
0: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్.
0: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
1: They could earn this blessing this way.
0: Kanuka Ramulu unnadu unte pakkaloku lakshmanudu undali.
1: Where there is Rama, by his side is definitely present Lakshmana.
0: Shatrughna unnadu unte pakkaloku Bharata undali.
1: Wherever you find Shatrughna there, you'll find Bharata also there.
0: Kanuka ee nalugariki ekatvame nijamainatundi Ramayanamu.
1: Therefore unity among these four brothers strictly speaking the sense of Ramayana.
0: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: None can estimate declare the strength and the message of Ramayana.
0: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
1: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
0: మానవతా స్వరూపము
1: ద హ్యూమన్ ఫామ్
0: కేవలము
1: మ్యూర్లీ
0: ఆకారం మాత్రమే కాదు.
1: నాట్ లిమిటెడ్ టు ఫామ్ ఓన్లీ.
0: హృదయముకు తగినటువంటి మనసు, మనసుకు తగినటువంటి చిత్తము, చిత్తముకు తగినటువంటి ఇంద్రియముడు.
1: దర్ ఫోర్ దేర్ షుడ్ బి ద హార్ట్ యాజ్ పర్ ద మైండ్, దేర్ షుడ్ బి ద ఇంటెలెక్ట్ యాజ్ పర్ ద హార్ట్, అండ్ దేర్ షుడ్ బి సెంటిమెంట్ ద ఫీలింగ్.
0: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
1: యు మే రీడ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ఇన్ డెప్త్.
0: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
1: It's not possible to know the mutual love, the prevailing love existed among them.
0: Okanadu Kausalya edo pani chestunte untunte Ramulu parigetti vachadu.
1: One day when Kausalya was doing some work, Rama came there running.
0: Kausalya vadilo padi yedustunnadu.
1: And Rama fell on the lap of Kausalya and started crying.
0: Eviti Ramulu yedchatam eviti అని ఆమె చాలా ఆశ్చర్యపడింది.
1: అండ్ షీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వై రామా వాస్ క్రైయింగ్.
0: ఈ ఆశ్చర్యపడుతూ ఉండినట్టే లక్ష్మణుడు వచ్చాడు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ కేమ్ దేర్
0: ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
1: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
0: ఏమిటి దీనికి విచారం చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాములు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
1: On enquiry it is said, every time we only win and Rama is the loser.
0: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
1: Today we feel very sad.
0: రాముడు జయించాడు.
1: Rama won.
0: లక్ష్మణుడు ఓడిపోయాడు.
1: Lakshmana is defeated.
0: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
1: And today we are happy, that's what they said.
0: కనుక రామలక్ష్మణులు ఏమిటి ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
1: Therefore Rama and Lakshmana symbolize the unified principle of bliss.
0: భరత శత్రుఘ్నం కూడా ఉంటే
1: సో ఆల్సో ఇస్ ద కేస్ విత్ భరత శత్రుఘ్న.
0: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
1: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్ సో క్లోజ్ సో లవింగ్.
0: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
0: రాముడి యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు కానీ అంజునుడికి తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
0: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కానీ మరొకరికి తెలియదు.
1: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
0: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
1: Therefore the nature of Rama is beyond transcendental.
0: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
1: One has to revere, adore, go through sacredly the scripture epic Ramayana.
0: కనుక రామాయణం యొక్క తత్వము రామునికే తెలుస్తుంది కాని అంజునికి అర్థం కాదు.
1: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
0: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
0: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
1: అండ్ ఇట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ Lakshmana had to go to the forest as desired by Bharata.
0: Nee anna ainaatundi Ramulu aranyaniki velutunnadu nee kuda venta pomannadu.
1: Your brother Rama is going to the forest, better you also follow him.
0: Tappakapothanu.
1: Lakshmana said I will do it.
0: Kaani Ramulu venta potamlo entano aanandam jikkindi Lakshmanaku.
1: Lakshmana was mighty happy because he could follow Rama.
0: Bharatuni jatropara Shatrughnu entano ayi anyanyanga poyadu.
1: And Shatrughna was always in the company of Bharata.
0: Ee Shatrughna anaga emti?
1: What's the meaning of Shatrughna?
0: Shatrughna Shatrughnu nasam chesetunti vaadu,
1: meaning the killer of all the enemies.
0: Ilanti Bharata Shatrughnulu Ramalakshmanulu ento aadarshaprayulu.
1: Therefore Ramalakshmana Bharata Shatrughna are ideals to society.
0: Itti aadarshaprayulu manam anubhavinchali gaani kevalam aadarshanni anubhavisthe prayojanam ledu.
1: We should follow these ideal people. We should not limit ourselves by knowing ideals.
0: Vaala anyonyatanu manam anubhavinchi aanandinchi anyanakurunu andinchali.
1: We should experience the same love that existed among those brothers and share with others.
0: Kanuka ramayanam ante kevalam okari kathaga maatrame kaadu.
1: Therefore epic ramayana is not merely a story.
0: Idi ఆత్మ యొక్క అంతరాత్మ.
1: ఇట్ ఇస్ ద రివలేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి.
1: ఇట్ ఈస్ ద లిమిట్లెస్ ఇంటిమేట్ రిఫ్లెక్షన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
0: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఇట్ క్యారీస్ ద త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని భర్త శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
1: అండ్ దిస్ ఈజ్ వెరీ వెల్ నోటీస్డ్ బై బ్రదర్స్ భర్త అండ్ శత్రుఘ్న.
0: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ క్లియర్లీ అండ్ ఫాలో దేర్ ఎగ్జాంపుల్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
1: రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ టెక్స్ట్.
0: ఇది గంధముతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ గంధ ఆర్ ఫ్రాగ్రెన్స్.
0: ఇట్టి మనస్తత్వాన్ని అందరూ కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మనం ఉద్దీతమవుతాం.
1: వెన్ వన్స్ ద ఫ్రాగ్రెన్స్ ద అరోమా ఫ్లేవర్ ఆఫ్ రామాయణ ఇస్ అండర్స్టూడ్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి వన్ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే.
1: నాట్ ఓన్లీ నౌ, ఇన్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు కమ్.
0: ఎక్కువ కాలం కూడా కాదు,
1: నాట్ వెరీ లాంగ్,
0: అత్యంత స్వల్పకాలం నుందే.
1: ఇన్ వెరీ షార్ట్ టైం
0: యావత్ ప్రపంచం అంతా కూడాను
1: ద హోల్ వరల్డ్
0: రామాయణ కథగా పావెళ్తుంది.
1: విల్ అండర్స్టాండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఎపిక్ రామాయణ ఇట్సెల్ఫ్.
0: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
1: అండ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి ఇస్ ద క్వాలిటీ ద నేచర్ ఆఫ్ రామ.
0: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు ఇన్ని మతములు ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
1: We find so many religions, communities, sects today.
0: Kaadu, kaadu, kaadu, kaadu.
1: Certainly not.
0: Kontha kaalam lopalle.
1: Within a short time.
0: Okkate jaati, okkate matamu. Rupandipadestundi.
1: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
0: Kanuka, manavatmulo unnatundi, okkate okkati.
1: Therefore, there is only one that is present in humanity.
0: Itti manavatvanni ekatvanga bhavinchukotame Ramayanam chape chaatinatundi oka goppa bodha.
1: So the message of Ramayana is this, the observance of unity in humanity.
0: Ee unity cherinappude,
1: when once this unity is there,
0: pavitrata yerpadutundi.
1: Then you will find purity.
0: Purity vachinappude,
1: when once there is purity,
0: అన్యోన్యత కలుగుతుంది.
1: అండ్ దేర్ విల్ బి ఇంటిమేట్ అసోసియేషన్.
0: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఇంటిమసీ,
0: ప్రపంచం అంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ యూనిఫామ్లీ ఎక్స్పీరియన్స్ బ్లిస్.
0: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
1: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ రామాయణ దట్ విల్ మేక్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
1: Therefore everyone should chant and sing the glory of Rama.
0: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
1: And their concerts also had that intimate understanding and relationship.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: లక్ష్మణ భార్య,
1: the wife of Lakshmana,
0: ఆమె గొప్ప పెయింటర్.
1: She is a great painter.
0: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
1: And at that time she was painting the picture of Rama.
0: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
1: And it is at that time the wife Lakshmana stepped in.
0: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
1: And the whole paints spilled out.
0: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
1: When I wanted to paint the whole picture of Ramachandra, the paint has spilled out of this. It has become wasteful now.
0: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
1: likewise the wife of Lakshmana.
0: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
1: And such a situation was faced by her.
0: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
1: అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ.
0: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
1: షీ హాడ్ ఎ కంపాషనేట్ హార్ట్.
0: ఇంకా ఇద్దరు కూడున్నారు.
1: అండ్ ద టు మో
0: సీత లక్ష్మణుడు.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ అదర్ రోల్స్ లైక్ సీత అండ్ లక్ష్మణ అండ్ సో ఆన్.
0: కానీ సీత సౌమిత్రి వీరందరూ కూడా ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
1: సీత అండ్ సుమిత్ర వర్ ఆల్వేస్ టుగెదర్, దే వర్ నెవర్ సెపరేటెడ్.
0: అట్టి సమయంలో
1: అట్ దట్ టైమ్
0: వీరిద్దరు కూడా బయట వెళ్ళినారు.
1: దే హ్యాపెన్ టు గో అవుట్.
0: ఏం చేసేది, అన్నగారు అరణ్యకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
1: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
0: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి
1: all the four ladies
0: వీరు నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి
1: were thinking of Rama continuously.
0: ఈ చింతన చేస్తూ ఉంటుంటే
1: as they were thinking of Rama
0: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
1: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
0: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
1: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
1: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives, teach this principle of unity, oneness.
0: Kani, okanoka samayam lopala, ee Hanumantudu, thanu, aliga lakshmana mochi kosamani, mandu tevatam kosamani, Simhat Parvatham paina pothunnadu.
1: But at one time, Hanuman had to bring the medicine that was required for Lakshmana, and he left.
0: ఆ వచ్చి వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి
1: అండ్ హీ కుడ్ రీచ్ లక్ష్మణ్ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్.
0: కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్ దేర్ నియర్ ద ప్లేస్ వేర్ కౌసల్య స్టే.
0: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
1: దెన్ కౌసల్య కాషన్ హూ ఆర్ యూ?
0: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
1: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
0: Mari ikkada padivesina vaadu evaru?
1: And then who dropped this body here?
0: Hanumantudu.
1: It was Hanuman.
0: Ramagnan puraskarinchukoni.
1: And he paid all his respects to Ramayana.
0: Aa yokka parvatamlo undunnatundi mandunu teeskoni vastunnadu.
1: And he brought all these important medicinal herbs from the Sanjeeva mountain.
0: Teeskochetappudiki అయ్యో నా కుమారుడు మరణించినాడా, మోచ చెందాడా అని కౌసల్య చాలా గొల్లు ఏడ్చింది.
1: అండ్ ద మదర్ ఫెల్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రాములకి ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
1: దెన్ ద యంగర్ సిస్టర్ టోల్డ్ కౌసల్య, యూ మే బి వరీడ్ ఆఫ్ రామ, లెట్ మీ అష్యూర్ యూ నథింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్ టు రామచంద్ర
0: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
1: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
1: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
0: Kanuka manam Ravanachundu matrame darchukuntunnam kani indulo okokaru induko okoka bhagani teeskunnappudu entano vichitramainatu chitramlu ento jarugutu untuntai.
1: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
0: Chitrambulu trairokya vichitramulu.
1: They are very peculiar and mysterious.
0: Vajralala vittambulu.
1: And they are so intimate to saints.
0: Kani ante kaadu. Muni jana vana pautrambulu.
1: And they are so sacred, so important to saints and seers.
0: Ramachandra charitramulu.
1: That is the story and the history of Ramachandra.
0: ఈ చరిత్ర అట్టిది ఇట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: The story of Ramachandra cannot be estimated.
0: కనుక ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడా నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
1: Therefore this mysterious, inexplicable epic Ramayana has got to be read out thoroughly, that one has to follow the examples of different characters mentioned in the epic.

మదమలగర విసుకు పాలించి కించిన కనుకత పాలిని దృచి.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ మేటి వస్తువునందున మేటియగుచూ అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్ స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్ దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్ వాట్ వీ కాల్ బ్రహ్మన్ దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్ ఆత్మ అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టూ
0: అణోరణీయాన్ మాతో మహీయాన్ ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుచూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్ ద మ్యాన్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్ ద వాటర్ ఫైర్ ద ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ఆఫ్ ద సెన్సెస్ ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ది వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వీ ఫైండ్ ద సౌండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ ద టేస్ట్.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: ఇట్ హాస్ నో కెపాసిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: ఇట్ రొటేట్స్ ఇన్ ది ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లేస్.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: దేర్ లైస్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: మదర్ ఎర్త్ క్యారీస్ ద
0: అడవులు ఉన్నవి.
1: ఫారెస్ట్
0: పట్టణములు ఉన్నవి.
1: సిటీస్
0: పల్లెలు ఉన్నవి.
1: విలేజెస్
0: సముద్రం ఉన్నది.
1: సీ
0: నదులు ఉన్నవి.
1: రివర్స్
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్ దట్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ఆల్.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు ఇన్ని నదులు ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఈ ఉకుడను తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్డ్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వి ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వి కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వి.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetunte teinu teinu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs, the earth carries with it the latent divine power.
0: Aa shaktiye innintini kudanu balance ga mostu unnadi.
1: It is the divine power that maintains

0: యొక్క ఏమిటి?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: పృథ్వి తిరుగుతున్నది కానీ పృథ్వీపై ఉన్నటువంటి యొక్క ఈ పంచభూతములు కూడా తిరగటం లేదు.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కానీ వృక్షములు కానీ నదులు కానీ సముద్రం కానీ ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eyes.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: earth? పృథ్వీకి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మ యొక్క అంగమే.
1: Therefore the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: అనగా గుణములు ఉండినంత వరకు కూడాను తాను స్వతంత్రుడిగా ఉండడు.
1: It only means so long there are attributes, no one is independent.
0: క్రమేణా ఈ గుణములు తగ్గిన తరువాత తాను సర్వవ్యాపిగా మారుతుంటాడు.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
0: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ ఐదు గుణములు కూడాను భూమి యందు ఉంటున్నవి.
1: All these five senses of cognition are present in earth.
0: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
1: So it's not possible to shift earth from one place to another.
0: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము.
1: The second one is the fire, is water.
0: ఈ జలము లేని స్థానం లేదు.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
1: You may see it or not, water is present everywhere.
0: కనుక జలము సర్వమయము.
1: So water is all pervasive again.
0: ఆ జలమును ఒక గుణము తగ్గిపోయింది.
1: Water has lost one attribute.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: What is it?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: Water has got four of the aspects, but it has no smell or fragrance.
0: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
1: That makes the water possible to move to some extent.
0: Light అయిపోయింది.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: The third one is fire.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: Fire is highly powerful.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: It loses two of the attributes.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: It has got only
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: It has no rasa, the taste, gandha, the fragrance.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called జఠరాగ్ని.
0: జలమునందు కూడాను బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against each other, the fire emanates.
0: రాయి ఉంటుండాలి. రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
1: Fire is latent in a stone.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: When you strike two of the stones against each other, the fire starts.
0: కనుకనే ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: So the third element, fire, has all.
0: కానీ

0: రెండు తగ్గిపోతున్న వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it's able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There's no place where there's no air.
0: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థం యందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There's no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణాలకు మూల కారణం అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు కానీ రూప రస గంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space you will notice is
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: Is not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What is the attribute of
0: ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is the attribute of ether.
0: చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point to the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: So ether has got one quality of sound.
0: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
1: ఇట్ హెస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హెస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీ.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యూ ఫైండ్
0: ఐదవదైనటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హ్యాస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో చే శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని యందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and hands.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతముల యందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికును ఒక అంశం ఉంటుండాలి. మమ ఇవ అంశం జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore all of them are the spark.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: Water is the spark.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: So also air.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: And the air is the spark of the divinity.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: So also the space.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: All of them are sparks of the divinity.
0: కనుకనే వీటినన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి,
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు,
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు,
1: ఫైర్ గాడ్
0: ఆకాశదేవుడు,
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
0: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్, I only partake the food.
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: In fact we are so happy of all the grain.
0: భూమి లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact all are held and protected by mother earth, and so it was worship in earlier days.
0: కానీ విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: భారతీయస్ ఆర్ ఫూల్స్.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు మూర్ఖులు.
1: The one who says that You are fools for worshiping the earth.
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained there.
0: నేను టేబుల్ని గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and
0: resound.
1: Man born in this nature has got these three, reaction, reflection, and
0: resound.
1: You go near a mountain and start repeating,
0: oh.
1: There you find the resound. As is the sound, so is the resound.
0: కనుకొని ప్రతి దాని ఎందుకును పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ వాట్ ఇస్ డివైన్ అండ్ వాట్ ఇస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ క్రియేటర్ యు హావ్ క్రియేషన్.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: వెన్ క్రియేషన్ విత్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇస్ సో పవర్ఫుల్ హౌ అబౌట్ ద క్రియేటర్.
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ సో పవర్ఫుల్ క్రియేటెడ్ బై గాడ్.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ఎయిర్ ఇస్ వెరీ పవర్ఫుల్
0: ఎందే ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
1: వెన్ ది క్రియేషన్ ఇస్ సో పవర్ఫుల్ ది క్రియేటర్ మస్ట్ హావ్ బీన్ మోర్ పవర్ఫుల్.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ నాట్ గివెన్ టు దిస్ అండర్స్టాండింగ్.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented.
0: ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగాని పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: the bomb. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములు చూసినప్పటికి చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: ముని జనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ us.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్ వెల్
0: అప్పుడు కూడా తగ్గదు.
1: బర్డెన్ కెనాట్ బి లెసెన్డ్.
0: ఎప్పుడూ భారం భారంగానే ఉంటుంది.
1: ద బర్డెన్ రిమైన్స్ యాస్ ఇట్ ఇస్.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డెన్ సో
0: నీలోని భారం ఏంటి?
1: బర్డెన్ వాట్ ఇస్ ద హెవీ?
0: కోరికలే నీ భారాలు.
1: ది హెవీనెస్ బర్డెన్ ఇన్ యూ.
0: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: ఇఫ్ దేర్ ఇస్ సీలింగ్ ఆన్ డిజైర్ నేచురల్లీ యు విల్ బి లైట్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
1: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రిడ్యూస్ అవర్ బర్డెన్ లగేజ్.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: అండ్ దెన్ ఇట్ డజంట్ యాడ్ టు ది బర్డెన్.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: యాజ్ యు హావ్ ఎక్స్ట్రా లగేజ్ ఇట్ యాడ్స్ టు ది హెవీనెస్.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ నాట్ క్యారింగ్ ది బర్డెన్.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ సట్లెస్ట్.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి విల్ మేక్ ఎవరీవన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డెన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హి ప్రిటెండ్స్ యాక్ట్ యాజ్ ఇఫ్ హి ఇస్ క్యారీయింగ్ ద బర్డెన్.
0: కాబట్టి పంచభూతములు యందు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొనగలమా?
1: Can we know you?
0: Krishna, ninu ganu gonagalamma.
1: Krishna, can we know you?
0: Anuvu kante ati sutma roopudavu.
1: You are subtler than atom.
0: Ganamu kante ati gananeyudavu.
1: You are the biggest of the big.
0: Enivadinalu laksha jeevamula anayambunannu nabayikunduvata.
1: You are always in the company of the 84 lakhs of people. Anureenu
0: sulakashtamu modalu akandaru pudavai velajirvata.
1: You are the magnificent
0: galama.
1: You are the magnificent form right from the atom to the largest.
0: Skutaniki feel avutundi.
1: How is it possible to know?
0: Yavariki sadhyam kadu.
1: It is impossible for anyone.
0: Anureenu cheppadu ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమని.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వి షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేనే కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యు డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ హ్యూమన్ బాడీ హస్ గాట్ ద ఫైవ్
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యు go through elements
0: andulo kodu shabda sparsha roopa rasa gandhadu untunnai.
1: There you find all the five elements.
0: Aa panchabhutamulu yokka angame kanukane daniki panchaangamu ani peru pettaru.
1: Panchaanga the elements has got five angas. Pancha anga
0: ekkada choochinappudiki nee panchaangamulu untunnai.
1: Everywhere you find this panchaanga five.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వి హావ్ టు నో ఇన్ డిటైల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్
0: మొట్టమొదటి ఆకాశమునకు.
1: ద ఫస్ట్ సౌండ్.
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుండాలి, ఎట్లా వినిపిస్తుండాలి?
1: దెన్ వేర్ డు యు హియర్ ద సౌండ్?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
0: ఆ శబ్దం ఏ రీతిగా వస్తుండాలి?
1: హౌ డస్ ఇట్ కమ్?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: నాట్ ఎనీ సిలీ సౌండ్స్. The primal sound, Omkar.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ అకార ఉకార మకార ఆ ఉ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దమే కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ లిసనింగ్ టు ద సౌండ్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క శబ్దం తరంగమే మానవుని యొక్క స్వరూపము.
1: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ ఆ ఊం ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: That is the form of the ether.
0: Inka vayu.
1: Then the air.
0: Ee vayu oka swaroopam emiti?
1: What is the nature, the form?
0: Kevalamu oka vidhamainatundi pranamunu techi ichchadame.
1: And it sustains the life principle.
0: Vayu leni sthaname ledu.
1: There is no place where air is missing.
0: Vayu lekapothe maname jeevinchalemu.
1: You cannot live, continue to live without air.
0: Kanaka manam teeskovalsindi emiti?
1: What is that you should take?
0: So hum. తీసుకోవాల్సింది సో వదలవలసింది హమ్.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో. వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హమ్.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్.
1: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
0: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్.
1: హమ్ రిప్రజెంట్స్ కార్బన్
0: డైఆక్సైడ్. వదలపెట్టాలి.
1: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్.
0: చెడ్డను వదలపెట్టాలి.
1: గివ్ అప్ ద బ్యాడ్.
0: మంచిని స్వీకరించాలి.
1: అండ్ రిసీవ్ ద గుడ్.
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్.
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: యూ షుడ్ గివ్ ఇట్ అప్.
0: మంచిని స్వీకరించు.
1: యాక్సెప్ట్ గుడ్.
0: నీవు ఫలమును స్వీకరించు. మనమును విసర్జించు.
1: అండ్ యాక్సెప్ట్ కన్స్యూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీటా.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to
0: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
1: అండ్ దో ఇట్ ఇస్ సెడ్ యు ఆర్ నెగ్లిజెంట్.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: వాట్ ఈస్ టు బి గివెన్ అప్ ఇస్ బ్యాడ్.
0: వృక్షాలు చూడండి,
1: ట్రీస్
0: ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
1: యూ డోంట్ ఫీల్ దట్ దే హావ్ లైఫ్.
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికీ అందిస్తుంది.
1: బట్ ట్రీస్ సప్లై ఆక్సిజన్ టు ఆల్.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను
1: స్వీకరిస్తుంది. ట్రీస్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వి
0: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
1: అండ్ ట్రీస్ గివ్ యూ గుడ్ అండ్ యాక్సెప్ట్ బ్యాడ్.
0: ఈ వృక్షానికి ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: అండ్ ఈస్ డూ థింగ్ ద మ్యాన్ ఈస్ దట్ మచ్ ఇంటెలిజెంట్?
0: మానవుడై పుట్టి
1: అండ్ వీ మోర్ హ్యూమన్.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ గుడ్.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ లైఫ్,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఆల్
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: మ్యాన్ హైలీ పవర్ఫుల్,
0: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ యాక్సెప్ట్ గుడ్.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఎయిర్.
0: ఇంకా అగ్ని,
1: దెన్ ఫైర్.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: ఫైర్ బర్న్స్ ఆల్.
0: సుఖ దుఃఖే సమేకృత్వ లాభో లాభజయ, సుఖ దుఃఖం రెండింటి కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్లీ.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: ఇట్ హెస్ నో డిస్క్రిప్షన్.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞాన అగ్నిగా తీసుకోవాలి.
1: We should take fire that represents wisdom.
0: మన యందు ఉన్నది బడబాగ్ని.
1: And that which is present.
0: చెడ్డాగ్ని ఉంటుందది.
1: We find the fire within.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: And we are not knowing any lesson.
0: మానవ యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: Man has got all forms of knowledge.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: All qualities are there.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: But he has no awareness.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ.
1: The self-knowledge is through teaching.
0: ఆత్మజ్ఞానం అత్యవసరము.
1: Self-knowledge is very essential.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్నీ ఉంటున్నాయి.
1: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
0: కానీ ఆత్మజ్ఞానం లేదు.
1: But you do not have self-knowledge.
0: ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashimpajesetmide agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
1: Lead us from darkness to light like the lamp.
0: Kanukune agni manaku tamasam dooram chestundadi.
1: So fire teaches the lesson to dispel.
0: Chettani bhasmam chestundadi.
1: And it burns.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
0: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా
1: రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్ సన్.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: What is that sun?
0: ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: సన్ షెడ్స్ లైట్.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: డిస్పెల్స్ డార్క్నెస్.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: సస్టైన్స్ ది లైఫ్.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: అండ్ గివ్స్ యూ లైఫ్ టు.
0: కనుక మా
1: మా.
0: ఇంకా చంద్రుడు
1: మూన్.
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ ఎమోషన్.
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ డిఫికల్టీ.
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇది రా ఆ.
1: So ra ra
0: అనేటువంటిది
1: ra
0: అగ్ని.
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండినటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ ది సెన్.
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిస్.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: అండ్ మేక్
0: కాబట్టి ra ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatamu,
1: shedding the light.
0: Kanuka ra aa maana,
1: three letters ra aa maa,
0: taapani challarustundi akaramu.
1: And here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi cheekatini pogortundi surya tattvamu.
1: And the nature of the sun dispels
0: ra agni anetundi paapani bhasmam chestundi.
1: Fire burns.
0: Kaabatti paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం, ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: డిస్పెలింగ్ ద డార్క్నెస్. దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
0: కనుకనే గార్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది,
1: నెక్స్ట్ ఫోర్త్ వన్,
0: జలము.
1: The వాటర్,
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వారిపై నీళ్లు చల్లుతారు.
1: If anyone swoons or faints,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: Come back. There is life there in water.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత ఎవరున్నారు ఇక్కడ లోపల? ఏదో ప్రార్థన చేస్తున్నారే. అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర. నీ
0: గురించి ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ద కాజ్ ఫర్ ద డైజెషన్.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: ఐ గివ్ ద స్ట్రెంగ్త్.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: అండర్స్టాండ్ ద నేచర్ ద పవర్ ఆఫ్ వాటర్ ఇన్ మీ.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: వాటర్ హెల్ప్స్ యూ సో.
0: ఇంకా పృథ్వీ సర్వవిధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు చెట్టును పెంచుతుండాది, ఆహారాన్ని అందిస్తుండాది,
1: గొడ్డను
0: పండిస్తుండాది. సర్వ విధములైనటువంటి యొక్క శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటి లేదు. సర్వ ఫలములు కూడా భూమి అందిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య జరపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలున్నాయి.
1: అర్నింగ్ మెనీ మెనీ.
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో ఒక పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏంటి దీనికి జవాబుకు సుంకము?
1: What is it?
0: ఏమీ లేదు, ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: ఏమైన మార్గం ఇదంతా?
1: What an easy way it is.
0: ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
1: With 1 rupee I will see there will be no mosquito.
0: అందరూ మునియాడు చేశారు. రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్ లో ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుపు చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభమా మార్గము?
1: ఇస్ దట్ సింపుల్?
0: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు ఎర్న్
0: మనీ. ఇన్ని మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ద టెక్నిక్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: హిస్ కండక్ట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: అండ్ ఫర్ గుడ్ కండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: Being virtuous, you can accomplish.
0: గుణము లేని సుతుడు, గురు లేని విద్యయు ఏమి ప్రయోజనం?
1: The son without virtues and the knowledge which is not goal oriented.
0: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్?
1: What is the fun of life without virtues?
0: కాబట్టి సుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చ్యూ.
0: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
1: వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
0: సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ద ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: And he is distanced from them.
0: గాలి కూడాను వాడి వైపున సోకటం లేదు.
1: And in fact, he is not enjoying.
0: ఎలా వస్తుంది?
1: How do you expect it?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
1: And in fact, every element is polluted.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: For the pollution, man's conduct behavior is responsible.
0: తిండి లోపల పొల్యూషన్,
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్,
0: త్రాగే నీటిలో పొల్యూషన్,
1: వాటర్ పొల్యూషన్,
0: ఇచ్చే గాల్లో పొల్యూషన్,
1: ఎయిర్ పొల్యూషన్,
0: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుడి బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హ్యాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్,
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్,
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యు ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద కైండ్నెస్, కంపాషన్
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్డ్.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
1: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
0: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
1: వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యూ.
0: పంచభూతములు కూడా మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది.
1: ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
0: కనుక ఈ పొల్యూషన్ కంతా మూల కారణం మన ప్రవర్తనే.
1: అవర్ కాంటెక్ట్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
0: ఈ పంచభూతంలో ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ప్యూర్.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ కాండక్ట్, అవర్ కాండక్ట్ ఆర్ పొల్యూటెడ్.
0: ఇప్పుడు ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ, వీ కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో లేని లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్?
0: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
1: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ బ్లాక్
0: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంటాయి.
1: ఇన్ యెల్లో బాటిల్
0: ఆ జలం
1: యెల్లో ఇన్ కలర్.
0: ఆ జలం శుద్ధమా? ఆ జలం రెడ్ కాదు.
1: The Ganges water is neither red nor yellow or black.
0: అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: Ganges water is pure.
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
0: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుస్తున్నాము.
1: Bad action.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిది.
1: But it is so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిది.
1: It is very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుందని.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడా సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి గుణములు కూడా సద్వినియోగపరచుకోవాలి.
1: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
0: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
1: వై డూ యూ డూ భజన్?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సాంగ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్టభావాలంతా భస్మం చేస్తుండాలి.
1: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్, వీ హ్యావ్ టు డూ భజన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో
1: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
0: అట్టి పొగ వస్తుంది.
1: సో ఇస్ ద స్మోక్.
0: ఎట్టి పొగ వస్తుందో
1: యాజ్ ఇస్ ద స్మోక్
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: So is the cloud.
0: Yetti meghamo
1: as is the cloud.
0: Atti varshamo.
1: So is the rain.
0: Yetti varshamo
1: as is the rain.
0: Atti panta.
1: So is the crop.
0: Yetti pantano atti vanta.
1: As is the crop. The panta kavata man vese preparation.
0: Manta manchi mantaga vesam.
1: And it is a good flame.
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యూ గెట్
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్.
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
0: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వీ ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వీ ఫాల్ సిక్.
0: కనుకని మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: His son who makes the water of the
0: sea to vapor. సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: when sun converts
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: The taste of saline water.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: As it is transformed into vapor, the taste is sweet.
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: And it settles as a cloud.
0: ఆ మేఘము తీయని జలాలుగానే రూపొందుతుంది.
1: And the cloud has got sweet water.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: It comes down as rain.
0: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: And it's the rain of love.
0: ఈ ప్రేమ వర్షమే
1: the rain of love.
0: గంగా జలంగా మారుతుంది.
1: Is the Ganges.
0: కనుక మన దుర్భావం అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: Therefore the intellect, the sun, should convert the bad qualities
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: And the vapor of good qualities will
0: ఈ సద్గుణములు ఆవరు చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: With all the vapor, the cloud of good qualities
0: will have the rain of love.
1: Therefore what you should have, the love.
0: ఆవిరిగ మారేటువంటి truth cloud.
1: And the cloud is the truth.
0: Truth cloud నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: And then it
0: drops.
1: And it rains down.
0: ఈ love drops అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: And all the love drops, the rain drops.
0: కనుక మనము
1: చేసేది ఇంటర్ రివర్ ఆఫ్ బ్లెస్.
0: మన ప్రయత్నములంతా కూడాను పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: All efforts should be sacred.
0: నిరంతరం కూడా దైవనామమే చింతిస్తుంటే
1: when you think of God continuously
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: There will be no air pollution at all.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: And you find the sound is spreading all over.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: They move about all over the world.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: When there is music there in Delhi, you can hear
0: the
1: radio here.
0: ఈ శబ్ద తరంగంతో కూడి వస్తుండాలి.
1: It's all because of the sound.
0: అట్టనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
1: Therefore it gets mixed up with the bad.
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
1: I develop good sound waves.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: There you get good air.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
1: And then the good air.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: And you are inhaling this.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడాను పరిశుద్ధపరుస్తుంది.
1: And as you inhale good air, it just entertains good ideas in you.
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: Lead the life of love.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్
0: నాలో ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాయి.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంకే ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్స్ సోయవర్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it cools.
0: కానీ అది కూడా ప్రేమనే.
1: It's also love.
0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రైన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి. ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి. అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్ కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నా అదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమమయం గావించండి.
1: యు బీ ఆఫ్ లా.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
0: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడా.
1: అండ్ దట్ ఈస్ విద్య.
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
0: అది అనేక మంది మహర్షుల యొక్క
1: ఇట్ ఈస్ సెయింట్స్
0: ప్రబోధన యొక్క చేష్టల చేతను.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్.
0: ప్రచారం యొక్క చర్యల చేతను.
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను.
1: ఆఫ్ దేర్ కాండక్ట్
0: ఇదంతా వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడాను సుఖశాంతులు అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్.
0: వేదం ఏ మార్గం నందు కూడాను చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచెస్ ఎనీథింగ్ బ్యాడ్.
0: అన్ని కూడాను మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ టీచెస్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
1: అండ్ హీస్ ప్రెజెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
0: ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కరే.
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కానీ చక్కరగా కనిపించదు మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్ ఇస్. ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్డ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దములో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
0: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
0: ఇలాంటి తీపిదనాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే అంతా తీపిగానే వస్తుంది.
1: When once we enjoy the sweetness, we can share the same sweetness with others.
0: తీపిలో మనం కల్పనక్కర్లేదు.
1: In fact, you don't need to do.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: In fact,
0: తల్లిపాలపైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: The child has got every authority.
0: కానీ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
1: Mother is not mixing up any sugar.
0: ఇది యొక్క నిజం.
1: It is quality of the nature.
0: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా
1: మదర్స్ మిల్క్
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిద తీసుకున్నట్టుగా
1: జస్ట్ ఎస్ ది హనీ బీ సచ్ దట్
0: మనుషుల్లో ఉన్నటువంటి దేవదత్తాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విత్ ఇన్ మ్యాన్.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచబడటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
0: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టర్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: Satsangani manam cherali.
1: Join the good company.
0: Teja dujjana samsargam.
1: Give up, run away from the bad company.
0: Teja dujjana samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Join the good company.
0: Kuru punya mahavaratram.
1: Day and day out, do good action.
0: Yappudu chusna nivu manchi chetsu avali.
1: Do good always.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకంగా గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
0: ఇప్పుడు చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
1: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
0: మంచిని తీసుకోండి.
1: Take good.
0: Sulabanga, free ga ichetundi manchini meer enduku teeskovatanledu?
1: Why don't you receive that which is given?
0: Dabbu pettukodunu chettanu meer korukuntunnaru.
1: And you want to purchase things.
0: Idi chaala parapaatu.
1: You are mistaken.
0: Manchi chettalu teriyinatundi murkudu ga unnappudu vaade ilanti chettanu kontunnaru.
1: In fact, he is a fool who does not know what is good, what is bad.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Mee ninduku premane undali.
1: And you should be of love.
0: Prema ku oka roopam ledu.
1: Love has no form.
0: Prema okadani koradu.
1: He doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: అండ్ హీ డజన్ గివ్
0: అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: అండ్ హీ డజన్ గివ్ యు లోన్.
0: ప్రేమ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ లవ్ ఓన్లీ బై లవ్.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: బీయింగ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ఎంబాడిమెంట్.
0: పంచభూతములు కూడా ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ పంచభూతములు కూడా పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్రెట్.
0: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
1: నథింగ్ బ్యాడ్ వాట్స్ ఎవర్.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బ్యాడ్.
0: ఒకనొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: Don't mistake that way. Even certain things have got to be said.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్ నారద, వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: స్వామి, నాకేం ఇల్లా వాకలా భార్య బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
1: నారద సెడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
0: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
1: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సంచరిస్తున్నావా, మంచిది.
1: ఓ యు నో అబౌట్
0: ఫైన్. రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
1: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
0: స్వామి, మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
0: యువర్ క్రియేషన్. ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచొచ్చావా?
1: హ్యావ్ యూ నోటీస్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి,
1: స్వామి
0: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
0: నేను సృష్టించినటువంటిది చెడ్డది ఉందా?
1: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద సెడ్, yes, there is one that
0: is bad. అన్నాడు.
1: What is it?
0: మలము అన్నాడు.
1: He said, fecal matter. నారద సెడ్, fecal matter.
0: స్వామి, దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: It's not possible to go anywhere near excreta.
0: అది తెలియనటువంటి పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
1: And it is there within the stomach, no doubt.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: ద మూమెంట్ యు వాచ్ వెల్ యు కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్
0: చెడ్డది. ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: వై హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీటా.
0: అది చెడ్డదే కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్ రిమే.
0: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: హి సెడ్ యు గో అండ్ ఆస్క్ టుమారో.
0: తిరిగి నేను దగ్గర పోను స్వామి అన్నాడు. నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకో.
1: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
0: సరే ఇంక ఇష్ట ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
1: హిస్ లార్డ్స్ కమాండ్ హీ వెంట్.
0: దగ్గర పోతూ పోతూ ఉండకని ఆ బలం చెప్పింది, చీ నారద అనే దూరం ఉండి ఉండింది.
1: వెన్ యూ వాజ్ అప్రోచింగ్ ఫీసెస్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండి,
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏం చెప్తుండది,
1: వాట్ ఇస్ ఇట్?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
1: వై నాట్?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: ఐఎమ్ సో సేక్రెడ్.
0: నిన్నటి దినము
1: యెస్టర్డే
0: మంచి వంటగా ఉన్నాను, మంచి పాలగా ఉన్నాను, మంచి పాయసంగా ఉన్నాను, పనంగా ఉన్నాను, మంచి పెరుగుగా ఉండినాను, పవిత్రంగా ఉండే భగవంతునికి అర్పితం గావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: యెస్టర్డే ఐ వాస్ ద కర్డ్, ఐ వాస్ ద మిల్క్, ద రైస్ పుడింగ్, వాట్ నాట్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
1: ద మూమెంట్ ఐ జాయిన్ యువర్ కంపెనీ, దిస్ ఇస్ మై ప్లైట్.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి.
1: ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ?
0: కనుక మానవ యొక్క సంగదోషంతో చెడ్డగా మారిపోతుండాలి, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
1: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్.
0: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నాన్న తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because of the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor.
0: అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pain.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to the doctor.
0: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైంది, మంది ఇచ్చేసేయమని.
1: And he reported to the doctor that the son is crying because of the scorpion bite.
0: ఆయన చెప్పాడు, నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
0: తెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రాట్ ది,
0: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది?
1: యాస్ వేర్?
0: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
1: And they said in that corner I was bitten by scorpion. There he applied.
0: అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
1: This is the way how
0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది, మూల కుట్టింది, ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పిపోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
0: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
1: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
0: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
1: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
0: వీడి సంఘంతో వచ్చింది, వాడి సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
1: యూ బ్లేమ్ అదర్స్.
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
0: ఇతరులో ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
0: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
1: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
0: నీ బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
1: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్, యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతములు ఎందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణము యొక్క తత్వాన్ని కూడా నువ్వు చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: సర్వ దుఃఖ పరిహారణి పంచభూతములే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ క్యాన్ బి టేకెన్ అవుట్ బై ద
0: స్పర్శ రూపరసగంధాదులు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
1: everything lies in you, the mistake is in you.
0: Padartha dosha evi levu.
1: Nothing wrong with the material.
0: Anni manchive.
1: All are good for
0: man. Manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundadu.
1: Because of bad feelings within you, you consider everything bad.
0: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
1: Develop good feelings.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్.
0: దైవనామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
0: అది నీకు దుర్గుణాలు దురభ్రస్తులంతా దూరం చేస్తుంది.
1: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్
0: అవుకుడలు గాల్లో చేరిపోతున్నాయి
1: అండ్ యు స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడి
0: అవి గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్ లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి
1: దే గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్ ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్వన్ ఎల్స్
0: వాళ్ళకుడను ఆవేశం వస్తుందది
1: దే విల్ హావ్ సిమిలర్ థాట్
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది దుర్భావం అనేటువంటిది దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: Manam kudunu chedda chedda padavulu upayogapettakoodadu.
1: And we too should not act in a bad way.
0: Chedda chedda choopulanta manam choodakoodadu.
1: We should not have bad looks.
0: Chedda choopulu choochi em prayojanam?
1: Why bad looks?
0: Keechakudu chedda choopu choochadu.
1: Keechaka had bad looks.
0: Bhimunto tala bagala kottukunnadu.
1: And ultimately died at the hands of Bhima.
0: Chedda maatalanta vinindi.
1: And all bad was heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ కైక
0: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది
1: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్
0: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్
0: కైక పేరే ఎవరు వచ్చింది
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే
0: కారణం ఏమిటి చెడ్డ పలుకులు విన్నటువంటిది కాబట్టి
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్
0: కనుకనే కైక మంచిది కాదు
1: సో కైక ఇస్ నాట్ గుడ్
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు
1: కీచక విత్ బ్యాడ్ లుక్స్
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్
0: మంచి శ్రవణం చెయ్యాలి
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం
1: అండ్ ఇన్ఫాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైన పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం
1: అండ్ ఇన్ఫాక్ట్ దే హావ్ హర్ట్ పాండవాస్
0: కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడికి వంశమే నాశనం చేస్తారు
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన క్లాన్
0: చెడ్డ మాటలు వినకూడదు
1: నెవర్ లిసన్ టు బ్యాడ్
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు
0: ఎవరైనా వచ్చి ఇట్లా చెప్పారట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు
1: సంబడి మే కమ్ అండ్ స్టార్ట్
0: అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది
1: యూ ఫీల్ సో హర్ట్
0: నీ మనసుకి కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాళ్ళ మనసుకు కూడా నీవు కష్టపెట్టాలి
1: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్ వై డు యు దెన్ అగైన్ రిపీట్ షేర్
0: మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు
1: ఈ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు
1: అండ్ యూ రిపోర్ట్ ద మ్యాటర్ యువర్ పేరెంట్స్
0: వాళ్ళు కూడా చాలా బాధపడతారు
1: దే టు ఫీల్ సాడ్
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు
1: అండ్ యువర్ రెస్పాన్స్
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు
1: అండ్ ఇఫ్ యు హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
0: ఎవరికి చెప్పకూడదు
1: ఎనీబడి
0: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం
1: చేస్తారు ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ నో దట్
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు
1: యాక్సిడెంటల్ యూ మే లిసన్
0: నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు
1: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్ వాటి ఇంకొకటి
0: మీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు
1: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్
0: కనుక చెడ్డ మాటలు వినకుండా చెడ్డ మాటలు చేయకుండా చెడ్డ పనులు చేయకుండా చెడ్డ చూపు మనం పవిత్రమైన భావాలు
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్ డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ డోంట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్
0: స్వామిని చూడని కనులేలరా
1: వాట్ ఫర్ ఐస్ యు కెనాట్ సీ గాడ్
0: కనులను ఇచ్చిన ఎందుకు తెలుసా
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్
0: సందులు గొందులు చూచుటక
1: ఇస్ ఇట్ ఓన్లీ టు సీ ద మేజిక్
0: హైలా సవాసుని కన్నులార కాంచేందుకురా
1: ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి
1: నో నాట్ స్టేరింగ్
0: దానికోసం ఇవ్వలేదు మన కన్నులు
1: నో నాట్ ఫర్ దట్ పర్పస్
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి
1: ఐస్ ఆర్ సో సీక్రెట్ విజన్ ఇస్ సీక్రెట్
0: ఈ విధంగా పంచభూతములు కూడాను
1: ద ఫైవ్ ఎలిమెంట్స్
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది
1: ద క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్
0: ప్రకృతి పరమాత్మ యొక్క అంగము
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్ వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్
0: ఆ విధంగా ఉండినప్పుడే మీ దైవత్వాన్ని తప్పక పొందుతారు
1: సర్టెన్లీ యు రేటింగ్ డివినిటీ
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్
0: భావాలే చెడ్డది
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్
0: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు కానీ నారదుడు చూచింది కూడా తప్పు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటిది లోకంలో లేదు
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది
1: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్
0: ప్రపంచంలో ప్రతిదాని భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు
1: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: ఎందులో కూడా చెడ్డదే లేదు
1: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్
0: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి
1: కన్సిడర్ ఎవ్రీథింగ్
0: నీకు ఏదైనా బాధ కలిగింది దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ గుడ్ ఫర్ మీ గుడ్ ఫర్ మీ అనుకో
1: ఈవెన్ ఇఫ్ యు సఫర్ కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో
1: టేక్ దెమ్ బ్లిస్
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు
1: And there's no one can
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
1: And there's no one that who can excel
0: you.
1: And your greatest of all.
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
1: And that state you should attain.
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
1: You should the one of sacrifice.
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
1: And you should have sacred heart.
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: you should investigate the five elements.
0: పంచభూతములు నాయందు కూడా ఉంటున్నాయి.
1: They are within me.
0: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And I should make proper use of them.
0: నా విశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: As I breathe, I should sing his glory.
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: So one should sing the glory of God.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండమంతయు విష్ణువు ఇన్ని పెంచి వృద్ధి చేయు. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ ఆర్ యూనివర్స్. ఇట్ ఇస్ విష్ణు ద సస్టైనర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ of the whole creation. And it's Lord Shiva, the annihilator, who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విశాల ప్రపంచమునందు అనంతమైన విషయములందు అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ థాట్ అండ్ వరీస్, ద మ్యాన్ బీయింగ్ టోటలీ వరీడ్ అండ్ టోటలీ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ దట్ హీ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్, వాట్ ఈస్ దట్ హీ రియలీ వాంట్స్.
0: కొందరు ప్రాకృతమైనటువంటి చింతల నిమిత్తమై, మరికొందరు అప్రాప్త నిమిత్తమైనటువంటి యొక్క చింతలు సలుపుతూ కాలము వ్యర్థం సాగిస్తున్నారు.
1: సమ్ ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ థింకింగ్ ఆఫ్ ద వరల్డ్ వైల్ సమ్ ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్ టు ఎర్న్ దట్ దే డు నాట్ డిజర్వ్ అండ్ వేస్ట్ దేర్ టైమ్.
0: కానీ ఆధ్యాత్మిక మార్గమునందు అనేక మంది దైవాన్ని దర్శించాలని, దైవాన్ని స్మరించాలని, దైవంతో సంభాషించాలని చింతిస్తున్నారు.
1: బట్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్ మెనీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ దే వాంట్ టు ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ టు ద డివైన్, దే వాంట్ టు కన్వర్స్ విత్ హిమ్, దే వాంట్ టు బి విత్ హిమ్ అండ్ నియర్ హిమ్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మానవులు చింతిస్తున్నారు. కానీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆకార మానవులు కాదు.
1: Man worships the triune God in the form of Brahma, Vishnu, Maheshwara, in a human form, but not so.
0: వీరికి ఆకారములు లేవు.
1: They have no forms.
0: ఆధారములు లేవు.
1: There is nothing whatsoever.
0: దీనివల్ల లభించేటువంటి ఒక ఆనందము లేదు.
1: And there is no bliss out of such form of worship.
0: అయితే ఈ మూవరు కూడాను ఏ ఆకారంతో ఉన్నారు అని విచారణ చేస్తే ఉపాధులు లేనటువంటి యొక్క గుణాకారులై ఉన్నారు.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద రియల్ ఫామ్ యూ విల్ అండర్స్టాండ్ దో దే డు నాట్ హ్యావ్ ఎనీ వెస్చర్ వాట్స్ ఎవర్ దే హ్యావ్ సర్టన్ అట్రిబ్యూట్స్ అట్ ద ఫంక్షనల్ లెవెల్.
0: ఏమిటి ఈ యొక్క ఆకారములు?
1: వాట్ ఈస్ ద వెస్చర్ ద ఫామ్ దే హ్యావ్ పుట్ ఆన్?
0: ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రియేచర్స్.
0: ఈశ్వరుడు అన్ని భూతములు యందు ఉంటున్నాడు.
1: God is present in all of the beings.
0: కానీ ఏ ఆకారంతో ఉంటున్నాడు?
1: Yet in what form is he present?
0: ఈ ఆకారం తెలియనటువంటి ఒక రూపమును చింతించి ఏమిది ప్రయోజనము?
1: What is that you derive by contemplating on that which has no form?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలం మానవుని యందు కనిపించేటువంటి, వినిపించేటువంటి, తలపించేటువంటి, మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: కానీ ఈ శబ్దము ఏ విధంగా మనకు గోచరిస్తుండాలి?
1: The sound, how do you able to listen to it?
0: ఈ శబ్దం రాకారంగ అనుభవించాలంటే ఏమి చేయాలి?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: దీనిని ఉపనిషత్తులు,
1: this Upanishads,
0: బ్రహ్మ అన్నారు.
1: Call it Brahma.
0: ఆత్మ అన్నారు.
1: Also call it ఆత్మ.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: Aithe ee shabdamunaku aakaram emiti?
1: Yet what is the form behind this sound?
0: Itti shabda brahmamainatundi okka ishwarathvanni ee aakaranga manam chintinchali.
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: దీనిని ఈశ్వరత్వము అన్నారు.
1: This is the divinity.
0: ఈశ్వరత్వం అనగా అర్థం ఏమిటి?
1: What is the meaning of ఈశ్వరత్వ?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: దట్ ఓన్లీ మీన్స్ ద బ్రెత్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: హౌ డు యూ గెట్ దిస్ ఆస్పిషియస్ బ్రెత్?
0: ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: The divinity is present in the very breath of man in the form of soham.
0: Anaga aa so anetvanti dinne naa yokka aakaram annaru.
1: It is said that very syllable so is my form.
0: Adi ena aakaram annaru.
1: That is my form.
0: Aithe itti aakaram manamu gurtinchadaniki veelavutunda?
1: Is it possible to recognize that form?
0: Tanantaanu gurtinchukotame ee yokka swasa yokka aakaram.
1: To know one's own self, to recognize one's own self, amounts to recognition of the breath.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: In spite of prolonged period of contemplation of the divinity, you can never attain bliss.
0: కనుకనే మానవత్వమునందు ఉన్నటువంటి ఒక ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనం శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారము నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకొని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: సో సమ్ ఫార్మ్ హ్యాస్ టు బి అస్యూమ్డ్ ఆర్ డిసైడెడ్.
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: ది గుణ ఆర్ ద అట్రిబ్యూట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మ్.
0: అనగా ఇది సాత్వికమైన గుణము సోహం.
1: సోహం రిప్రజెంట్స్ ద సాత్విక్ క్వాలిటీ, ద పాయస్నెస్.
0: ఈ సాత్వికమైనటువంటి ఒక గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వం.
1: The very pious quality is this sign of divinity.
0: Aithe ee swasa nundi marokati kudanu aavirbhavistundadi.
1: Out of breath emanates some other thing.
0: Adi ee vishnutvamu ani.
1: That is sustenance, vishnutva.
0: Anaga ee vishnutvamunaku aakaram emiti?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi okka manotattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham aneetundi din nundi anni rakamaneetundi shabdamulu kodanu aarambhamavutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: ఈ శబ్దము మనస్సు యొక్క ఆకారంగా నిరూపిస్తుండాలి.
1: అండ్ దిస్ వెరీ సౌండ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: ఇదనే విష్ణువు అన్నారు.
1: అండ్ హీ ఈజ్ విష్ణు ఆర్ సస్టైనర్.
0: మనసే విష్ణువు అని.
1: మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ విష్ణు అనేటువంటి నాభి నుండి కూడాను మరొక ఆకారం ఆవిర్భవిస్తుండాలి.
1: అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్ ది సస్టైనర్ విష్ణు అరైజెస్ సమ్ అదర్ ఫార్మ్.
0: అది ఏ బ్రహ్మ అని.
1: దాట్ ఈస్ బ్రహ్మ.
0: కనుకనే ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే
1: therefore the three aspects, the creation, the substance, annihilation begin with the soham principle to begin with.
0: Manasu yokka tattvame vishnutvanni nirupistundadi.
1: Therefore the principle of sustenance speaks of the nature of the mind.
0: Ee swasa nundi vacheetvanti yokka ishwarattva anaga daivattvamu బ్రహ్మత్వంగా వచ్చింది.
1: Therefore the divinity out of this breath speaks of the creation aspect.
0: ఇది వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: This has taken the form of the speech faculty.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటి అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: All that words that we utter, they represent the brahmatva.
0: ప్రతి వాక్కు కూడాను బ్రహ్మతత్వమే.
1: So every word that we speak represents the creativity.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: Every thought is out of the principle of vishnutva.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: And every aspect is ఈశ్వరత్వ divinity.
0: కనుకనే ఈశ్వరత్వమే శ్వాస.
1: Therefore ఈశ్వరత్వ is breath.
0: ఇంకా మనస్సు.
1: Then the mind.
0: మనస్సు అనేటువంటిది ఇదే విష్ణుత్వము.
1: దిస్ మైండ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్. విష్ణు,
0: ఈ విష్ణువు నుండి ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మతత్వమే నిజమైనటువంటి యొక్క వాక్కు.
1: Therefore, the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane daivattam anaga mana yokka swasa nundi aavirbhavinchetvanti yokka soham tattvame daivattam.
1: Therefore, the divinity represents the principle of soham or the primal sound out of
0: adi eppatikini ye naatikaina kudanu manalni vadal pettabodu.
1: It will never leave you at any point of time.
0: Manam dehamato undinanta varaku kudanu aa yokka శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటారు.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ దిస్ బ్రెత్ కంటిన్యూస్.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఇస్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ the kind of sound that comes out of the navel of the Vishnutva is the word.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: That is brahmatva or creativity.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అన్నది.
1: And one is of sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా
1: the sound that comes out by word
0: saraswati ni aakarshinchadu
1: and is drawn by saraswati
0: karaga saraswati durga lakshmi ee muguru kulanu ee mooditi yokka aakaramule.
1: Therefore saraswati durga lakshmi the triune aspect of the divinity represent these three principles
0: karaga aakaramlo manam aaradham chesi లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: దేర్ఫోర్ ద రియల్ బ్లిస్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ బై మియర్లీ వర్షిపింగ్ ద ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకు శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: యూ కెనాట్ అరెస్ట్ యువర్ బ్రెత్ విదౌట్ క్యారీయింగ్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా ఈ మాట అనేటువంటిది రాదు.
1: విదౌట్ థాట్ యూ కెనాట్ స్పీక్.
0: కనుకనే మన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటి యొక్క వాక్కు
1: సో ద వర్డ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రెత్
0: వాక్కు నుంచి వచ్చినటువంటి అంతరాత్మము
1: అండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్స్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ
0: అవినాభావ సంబంధము అన్యోన్య ఆశ్రయము
1: రిప్రజెంట్ ది ఇంటర్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్ డిపెండెన్స్.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: యూ కాంట్ గెట్ ఇట్ బై ఫాలోయింగ్ స్పిరిచువల్ పర్సూట్స్.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: యూ కెనాట్ నో బై ఎంక్వైరీ.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: అండ్ యూ హావ్ గాట్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్వెస్టిగేట్.
0: కనుకనే పరిశోధనలు చదివినప్పుడే
1: పరతత్వం
0: మనకు అర్థమవుతుంది.
1: వెన్ యూ ఇన్వెస్టిగేట్ యూ కెన్ అండర్స్టాండ్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని
1: ద ట్రూత్ విచ్ ఇస్ ద స్టాండర్డ్
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని
1: దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని
1: అండ్ దాట్ బ్లిస్ విచ్ ఇస్ ది అల్టిమేట్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని
1: ది హార్మనీ ఆఫ్ ది త్రీ
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఈనాడు
1: మ్యాన్ టుడే
0: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
1: ఈ గోస్ త్రూ మెనీ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్?
0: ఉపనిషత్తుల యొక్క సారము నీ యొక్క తత్వాన్ని బోధించడమే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ teaches you your reality.
0: Anekatvamlo unnatundi ekatvanni nirupinchadame.
1: It clearly proves the unity in diversity.
0: Deham abhyasinchunnamu
1: and you have the body.
0: Kani dehanni poshistunnamu
1: and you maintain your body.
0: Kani deni nimittamai poshistunnamu.
1: Why do you want to maintain your body?
0: Ee poshinchadam valla labhinchetundi phalitam emti?
1: What is the result by this maintenance?
0: Ye matramu ledu.
1: Nothing whatsoever.
0: Deham unnanta varaku nu bhujinchali.
1: So long the body lasts, you should partake
0: food. Bhujinchinanta varaku nu nidrinchali.
1: You have got to sleep.
0: Nidrinchinanta varaku nu aanandanni pondali.
1: And you can be happy as you sleep.
0: Tadupari lechina tarvata ee aanandam ekkadi?
1: The moment you get up, what happened to this happiness?
0: Kanukane ee upanishadulu yokka saaranni manam vismarinchi
1: we have forgotten the essence of upanishads.
0: Vikrutamainaatundi yokka antaratthanni manam aasrayinchi
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: వి జస్ట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ ఓన్లీ.
0: కనుకనే నామే ప్రధానమైనటువంటిది.
1: సో గాడ్స్ నేమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: In fact, God has no specific name.
0: అన్ని పేర్లు తనవి.
1: All names are His.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: He is in every name.
0: తనది కానటువంటిది.
1: There is nothing which He is not.
0: తాను లేనటువంటిది ఎక్కడా కనిపించదు.
1: There is no place where He is not present.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమని.
1: In fact, the God's nature is this love.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా ఈ దేహం నుండి మనకు లభిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ కుడ్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
0: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ ఇట్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
0: అన్నింటికి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
0: కన్నులు చూస్తున్నాయి.
1: ఐస్ వాచ్.
0: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి.
1: వీ సీ మెనీ లైట్ రేస్.
0: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి.
1: ద టంగ్ ఈట్స్.
0: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
1: వీ టెస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి.
1: వీ హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి.
1: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
1: బికాస్ ఆఫ్ దిస్ సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
0: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానిని మనం ఆత్మ అన్నాము.
1: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈస్ ఆత్మ.
0: ఈ ఆత్మతత్వం చేతనే.
1: Because of the cosmic principle.
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: So many thoughts arise out of our heart.
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: What is the cause behind thought process?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి.
1: Hearts come out of the heart.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: This hrudaya is veda.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
1: The thoughts are shrutis.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
1: The meaning of these shrutis is Vedanta, philosophy.
0: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: Never consider Vedas are far away from you.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: The sounds which are present, sound waves everywhere are with you, in you.
0: కనుక మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి.
1: Out of the heart the Veda.
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ యాక్ట్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈస్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణిపాదం అన్నది.
1: It is said sarvata panipadam.
0: Tat sarvatokshi shiromukham annadi.
1: Tat sarvatokshi shiromukham it declares.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే.
1: If we know the meaning clearly.
0: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటాయి.
1: Then you will be expert in philosophy.
0: తెల్లవారినప్పుడు మన యొక్క పౌర్ణచంద్ర ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
1: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
0: కానీ ఆ శబ్దం వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
1: As you listen to Vedic sounds you will experience bliss.
0: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది గానీ పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: You don't understand their meaning but yet you experience the bliss.
0: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the use in knowing the meaning?
0: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
1: Know the power of the sound in the
0: utterance of the meaning.
1: There are lots and lots of meanings for these terms.
0: కానీ నానార్థముల్లో
1: in different meanings
0: అనర్థములు తీసుకొని
1: and you go by the wrong interpretation
0: విశ్వసిస్తున్నాము.
1: And you have forgotten the reality.
0: యథార్థాన్ని విస్మరించడం చేతనే మనకు సత్యతత్వం గుర్తించడానికి వీలైనట్టు ఉంది.
1: Because the reality is just forgotten and therefore you are not able to know the
0: ప్రేమ స్వరూపులారా
1: embodiments of love.
0: విద్యార్థులారా
1: students
0: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్.
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: ఎవ్రీ వర్డ్ హ్యాస్ మెనీ మీనింగ్.
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: ఈచ్ వన్ షుడ్ టేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్.
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path
0: nijamainatundi oka paratham manaku artham avutundi
1: you can understand the true spiritual pursuit
0: ee spiritual pursuit manu teeskovalante
1: if you want to follow the spiritual pursuit
0: nijamainatundi oka maunam vahinchali
1: you should observe through silence
0: artham telusukoneetundi vicharanalo praveshinchakoddu
1: don't try to investigate to know the meaning
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్
0: విచారణలో మనం ప్రవేశించాలి
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ
0: అట్టి విచారణ అనేటువంటిది
1: దట్ ఎంక్వైరీ
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి
1: ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
1: జస్ట్ యాజ్ లవ్ ఈజ్ ఇన్ యూ
0: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది
1: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ
0: కనుక
1: సో
0: మనం విచారణ చేయాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్
0: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి
1: వీ షుడ్ సీ ద థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ
0: నిన్న దినం చెప్పాను
1: భగవాన్ సెడ్ ది అదర్ డే
0: ఏ పదార్థం ఎందుకు కానీ దాని మధురమైనటువంటి తత్వం ఎక్కడి నుంచి వస్తుండాలి
1: ద స్వీట్నెస్ దట్ యు ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్ హౌ డు యూ గెట్ ఇట్
0: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు మానవులు ఉద్యమం చేసినటువంటిది కాదు
1: ద స్వీట్నెస్ ఈజ్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్
0: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది
1: ఇట్ ఈస్ ఎ నేచురల్ క్వాలిటీ
0: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్
0: చెరకు లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది
1: వై ది చిల్లీస్ ఆర్ హాట్
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిట్టర్
0: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు
1: We think we consider it as natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం
1: How can you know the nature?
0: కాదు కాదు
1: It's not simple.
0: పరమాత్మ యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి
1: It is the very manifestation of the divinity that we experience in this nature.
0: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి
1: So we have to understand this nature clearly.
0: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి
1: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్
0: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి
1: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
0: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి
1: దేర్ సో మెనీ మీనింగ్స్ టు
0: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
1: టు నో గాడ్ ఇన్ ఫుల్
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్
0: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండాలి
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్
0: నీ సంకల్ప వికల్పం నుంచే వచ్చినాయి
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
0: నీ శ్వాస నుంచే వచ్చాయి
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ సౌండ్
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ బ్రహ్మత్వ
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్
0: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్
0: సోహ నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ ది సోహం యాజ్ ద బేసిస్
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము
1: వీ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ది సౌండ్
0: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు
1: వితౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్
0: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై
1: Why should we live? What's purpose?
0: Soham yokka tattvanni artham gaavinchukovatam kosamani.
1: The purpose of life is to know the meaning of soham.
0: Kaani deeni artham ye vidhanga untuntari?
1: How is its meaning?
0: Soham.
1: Soham.
0: Idi hamsa gayatri ani chepparu.
1: This soham is also called hamsa gayatri.
0: So ante adi.
1: So that.
0: Ham anaga nenu.
1: Ham I.
0: Adi nene.
1: I am that.
0: Idi adi nene ante edi?
1: I am that means what is that here
0: akkade edi unnadi adi nene anadaniki
1: what is present there
0: akkade manasu unnadi
1: there lies the mind
0: ee manasse nenu anukunte
1: and if you think that you are the mind
0: ee sadhanaka manasanta addu tagultundade
1: అండ్ దిస్ మైండ్ ఈజ్ అన్ అబ్స్టకల్ ఇన్ స్పిరిచువల్ పాత్.
0: కాబట్టి మనసే నేననుకుంటే ఇది మనసుకు ఏమాత్రమో అర్థం లేదు.
1: ఇఫ్ యు ఐడెంటిఫై విత్ ద మైండ్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
0: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: అలాంటి మనసును నమ్ముకుని నువ్వు ఏ మార్గంలో పోగలవు?
1: అండ్ వాట్ ఈస్ దట్ యు కెన్ డిరైవ్ అవుట్ ఆఫ్ ఇట్?
0: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్.
0: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
1: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఇస్ రిప్రజెంట్ సస్టైనర్, విష్ణుత్వం.
0: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
1: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్.
0: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్.
0: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్, ప్రైమల్ సౌండ్, యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: వీ కెనాట్ అండర్స్టాండ్ ది ఉపనిషత్ ప్రిన్సిపల్స్ ఇన్ డెప్త్.
0: ఈ ఉపనిషత్తు లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మెనీ సీక్రెట్ నోబుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ఉపనిషత్స్.
0: కానీ ఇలాంటి అర్థమే మనకు గోచరించడానికి మనం ఏం చేయాలి?
1: What is that we should know, do now to know the meaning?
0: విచారం చేయాలి.
1: We should inquire.
0: కూర్చున్నావు.
1: You are seated.
0: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
1: You just find this soham.
0: దీన్ని వాచ్ చేయాలి.
1: Watch the soham.
0: ఏది సో, ఏది హం?
1: What is so, what is hum?
0: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
1: And what is the origin, the beginning place?
0: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
1: And what is the nostril through which hum comes up?
0: ఒకటి పోవటము, ఒకటి రావటము.
1: One is inhalation, other is exhalation.
0: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
1: And if you watch this inhalation and exhalation process, it is
0: ఒకటి లోపల పోతుండాలి.
1: One goes in breathing.
0: అది ఏ సో.
1: Breathing in is సో.
0: హమ్
1: హమ్
0: ఇది అహంకారము.
1: దట్ ఈస్
0: అది ఏ బయట పోయేటువంటిది.
1: దట్ ఇస్ అహంకార, ఈగో, బ్రీద్.
0: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
1: ఆల్ దట్ ఈస్ బ్రీద్డ్ అవుట్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్.
0: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
1: వీ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద లైఫ్ ఆక్సిజన్ దట్ ఇస్ బ్రీద్డ్ ఇన్.
0: కనుకనే సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
1: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
0: కనుకనే అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
1: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
1: బ్రీదింగ్ త్రూ వన్ నాస్ట్రల్.
0: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
1: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
0: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
1: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
0: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
1: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, least the danger of your life.
0: కనుకనే సో అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
1: the time you take it to breathe in,
0: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి, నిలపాలి,
1: must equal for its retention kumbhaka.
0: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
1: The time that you take to retain the breath must equal the time that you breathe out.
0: కనుకనే కాలస్వరూపాయ నమః అన్నాడు బ్రహ్మను.
1: సో బ్రహ్మ, గాడ్ ఈజ్ టైమ్.
0: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
1: సోహం ఈజ్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటెడ్.
0: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
0: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
1: when we act appropriately,
0: kartavyanni gurtinchukuntu ravali.
1: We have to recognize our duty.
0: Ee kartavyam ante emiti?
1: What is this kartavya?
0: Adi manasu yokka sankalpame.
1: It is just the thought.
0: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
1: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
0: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
1: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
0: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
1: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
0: కనుక సంకల్పంలో అంతా కూడా సాత్వికమైనటువంటివి.
1: ఆల్ థాట్స్ మస్ట్ బి పాయస్.
0: కనుక మన సంకల్పంలో సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ టు ఇట్ దట్ యూ హ్యావ్ పాయస్ థాట్స్.
0: ఈ సాత్వికమైన సంకల్పం మనం ఆవిర్భవించాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడాను అన్యోన్యాశ్రమిలో అవినాభావ సంబంధములు.
1: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్
0: ఇవి కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
1: దట్ డస్ నాట్ మియర్లీ
0: ప్రవర్తనతో లభించేటువంటివి.
1: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్
0: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్
0: పవిత్రతతో చేరేటువంటివి.
1: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ
0: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సో
0: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
1: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరి attempt to comprehend the harmony, the unity of the Trinity.
0: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగా ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
1: Upanishads go on extolling and narrating these truths.
0: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
0: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే,
1: if you want to describe every shloka,
0: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే,
1: in order to teach the depth of every
0: కనీసం shloka, ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
1: యూ రిక్వైర్ వన్ ఫుల్ మంత్ టు నో ది మీనింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఎవ్రీ శ్లోక.
0: అనగా ఏమిటి, అనేక అర్థములతో కూడినటువంటి
1: మీనింగ్. ఇట్ హస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగిన అర్థాన్ని తీసుకోవాలి.
1: బట్ ద మీనింగ్ విచ్ దట్ సూట్స్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ మస్ట్ బి అక్సెప్టెడ్
0: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంది.
1: ఎనీథింగ్ కెన్ బి సెడ్ దట్ రిప్రజెంట్స్
0: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
1: హియర్ ఇస్ ద బాయ్.
0: వాడికి మాటలు రావు.
1: And he cannot speak
0: properly. అలాంటి పరిస్థితి లోపల
1: అట్ దట్ మోమెంట్
0: వయ ప్రమాణాన్ని పురస్కరించుకుని రామా అని నీవు చెప్పిస్తే,
1: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యు వాంట్ హిమ్ టు రిపీట్ రామా,
0: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
1: దట్ బాయ్ విల్ సే లామా.
0: అనగా అది కూడా అర్థమే.
1: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
0: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
1: ఓ ఇట్ ఇస్ ద ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్.
0: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
1: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
0: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
1: అట్ దట్ మోమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
0: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
1: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
0: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
1: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
0: ఇదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆ వయ ప్రమాణము,
1: ద ఏజ్,
0: దేహ ప్రమాణము,
1: ద బాడీ,
0: సమయ ప్రమాణము,
1: అండ్ ద మోమెంట్,
0: పద ప్రమాణము,
1: అండ్ ద సర్కమ్స్టాన్సెస్,
0: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
1: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
0: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
1: హియర్ మెనీ పీపుల్ హియర్.
0: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
1: దర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
0: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
1: And if you want to say, all of you to say, chapa, many can't say.
0: Chapa, ani cheppante chapa antaru.
1: If I want you to say chapa, you say chapa, the fish.
0: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ చా సా సా.
0: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
1: వెల్ టు సే స్పెల్ అవుట్ దిస్ వర్డ్ చాప, ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కానీ అక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చాప అని వస్తుంది, కానీ చాప అని రాదు.
1: చాప ద మ్యాట్, బట్ యు సే చాప ద ఫిష్.
0: చా చా సా సాహ
1: షా షా సాహ.
0: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఎన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
1: అండ్ దేర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్.
0: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
1: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్
0: అనలేరు.
1: యూ కెనాట్.
0: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప అన్నట్టు.
1: బట్ ద వన్ హూ నోస్ ద మ్యాట్ చాప కెన్ సే ఇట్ ఈస్ చాప మ్యాట్.
0: చాప అర్థం తెలియనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
1: ద వన్ హూ డస్ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ చాప.
0: అదే విధంగానే మహాభారత యుద్ధ సమయం నందు,
1: అట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్,
0: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
1: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
0: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
1: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
0: గజ గజ నిల్చు నిల్చు, నేను వస్తున్నాను అన్నాడు.
1: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్, ఐఎమ్ కమింగ్.
0: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
1: అండ్ విష్ణు వాస్ జస్ట్ రన్నింగ్ ద వే.
0: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతన్ని ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
1: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
0: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
1: And then he started describing the moment.
0: అడిగేదన్నని కడి వడిజను, అడిగేదన్నని కడి వడిజను.
1: She is going very fast to know the reason.
0: అడిగిన తన మగడ నుడు నడిన నుడుగును, వెడబెడ చిడిముడి తట్టబడ్డ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అన్నాడు. అడిగేతనని కడివడిచను.
1: She's going very fast to know the reason
0: why. అడిగిన తన మగడు నుడుక నడిగి తను చెప్తాడో చెప్పలేడో.
1: The husband would respond or not.
0: వెడబెడ చిడిముడి తట్టబడ పరిగెత్తిపోవడానికి పోతుంటే ముడి కూడా జారిపోతుండాలి.
1: అండ్ ఐ వాస్ రన్నింగ్ ఇఫ్ దిస్ ఇన్ ది ప్లాట్ ఫార్మ్ దేర్ ఇస్ డ్రాప్ డౌన్.
0: నడిగిడి నడిగిడి జరిమి నడిగిడి అన్నాడు. అడుగు పెట్టడానికి లేదు, అడుగు తీవడానికి లేదు.
1: యూ కెన్ నాట్ ప్రొసీడ్ నాట్ రిట్రీట్.
0: ఇది చాలా సరైన సమయం కాదు.
1: దిస్ నాట్ ద రైట్ టైం.
0: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతని ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైనటువంటి అంతరాత్మంగా పోతున్నాయి.
1: Because the words are not used at the right time, we find all distortions.
0: ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
1: And this is based on the vernacular language, based on the region.
0: కనుక విద్యార్థులారా,
1: students,
0: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్లి దాని అంతరార్థాన్ని గుర్తించుకోవాలి.
1: If you want to know the meaning of these Upanishads, you should approach the scholars and try to learn.
0: ఈ సర్వ ఉపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
1: And the essence of Upanishads has come out of Brahma.
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
1: And this nature of Brahma is a very speech faculty.
0: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
1: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
0: తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
1: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
0: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
1: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
0: కనుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
1: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
0: బ్రహ్మ శ్వాసము.
1: బ్రహ్మ ఇస్ బ్రెత్.
0: విష్ణువు మనస్సు.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఇంకా మహేశ్వరుడు.
1: మహేశ్వర
0: అది ఏ వాక్కు.
1: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
0: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనసు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుక ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
1: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్?
0: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
0: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
1: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్.
0: కారణమేమనగా అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనంతాలు చేసుకుంటారు.
1: నాచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
0: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
1: you should know it peacefully,
0: సమయ స్ఫూర్తిగా,
1: at right time,
0: ప్రవర్తన పవిత్రంగా,
1: making the conduct
0: వాక్ శుద్ధిగా,
1: and good words,
0: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
1: And then you can have the purity.
0: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
1: And the breath should be purified.
0: కనుకనే దీనికి ఉపనిషత్తుల లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
1: ఈ ఉపనిషత్ ఏ మంత్ర ఇస్తే
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాస తత్వంలోనే మంత్రం చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
0: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
1: Then you'll be sanctifying the breath.
0: పవిత్రం కావటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దాట్,
0: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
1: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
0: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
1: As you repeat these mantras, the blood becomes rather thin.
0: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
0: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
1: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: కనుకనే మనము ఈ శబ్దములు కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
1: సో విష్ణు ది సౌండ్స్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్.
0: ఈ సరైన రీతిగా తీసుకున్నప్పుడే మనకు సరైన అంతరార్థాలు వస్తుంటాయి.
1: ఇఫ్ యు నో ద రైట్ మీనింగ్, యూ నో ఇట్స్ రైట్ అప్లికేషన్.
0: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ నో ది ఎసెన్స్ ఆఫ్ వన్ ఉపనిషత్, యూ విల్ బి నోయింగ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ యువర్ హోల్ బాడీ.
0: నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుండాలి?
1: The tongue, how does it taste?
0: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచి మనకు గోచరమవుతుంది.
1: అండ్ విల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వి పార్టేక్.
0: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి?
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్?
0: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
1: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
0: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
1: అండ్ 36,000
0: 51,000 ఈ అన్ని కాకుండా దృష్టి వికాసం యొక్క శక్తి
1: అండ్ ద లైట్
0: 51 కోట్లు ఉంటున్నాయి.
1: 51 crores.
0: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
1: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
0: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ మిరియడ్ విజన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ప్రాపర్?
0: కనుక నీవు సమయ సందర్భానుసారంగా నీ వాడుకోవాలి.
1: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
0: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా
1: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
0: సరైన అర్థాలు గుర్తించినప్పుడు
1: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్
0: ప్రవర్తన కూడా మారిపోతుంది.
1: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
0: ఈ ప్రవర్తన మారినప్పుడు
1: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్
0: మన వర్తన కూడా మారిపోతుంది.
1: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ
0: మన వర్తన మారిపోయినప్పుడు
1: వెన్ ది హోల్ థింగ్ చేంజెస్
0: సరైనటువంటి యొక్క భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ప్రాపర్ థాట్స్.
0: కనుక ప్రాపర్ థాట్ మనలో వచ్చినప్పుడే ఇది సరైనటువంటి యొక్క పదంగా రూపిస్తుంది.
1: వెన్ వన్ దేర్ ఇస్ అ ప్రాపర్ థాట్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ వర్డ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నియో విధమైనటువంటి పదములు ఉంటున్నవి.
1: దర్ సో మెనీ వర్డ్స్
0: ఎన్నియో విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి
1: మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
1: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
0: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
0: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
1: యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
0: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాం, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి వచ్చి చూడాలి.
1: ఓంకార్ జస్ట్ టేక్ ఇట్స్ స్పెల్లింగ్.
0: ఓం అంటారు.
1: మెనీ సే ఓం.
0: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
1: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
0: ఇది ఒక పదము.
1: ఇట్స్ ఎ వర్డ్.
0: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
0: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఓం ఈ మూడు చేస్తే ఓం అనే పదం వచ్చింది.
1: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్ ఏయుఎం ఆ ఊం.
0: ఈ పదం చెప్పాలంటే అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
1: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
0: ఊ అనేటువంటిది నోలకు నుంచి వస్తుంది.
1: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
0: అనేటువంటిది పదవుల నుంచి వస్తుంది.
1: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
0: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
1: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నారల్.
0: కనుకనే హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండే నిజమైనటువంటి సౌండ్.
1: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
0: చాలా మందికి ఆ ఊమ్ అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
1: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
0: తెల్లవారుజామున ఓంకారంలో చెప్పాలంటే ఆ ఊమ్ అంటారు.
1: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ద ఓంకార ఈస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
0: మూడింటి యొక్క సేవనం ఏంటి స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
0: ఎక్కడ నుంచినో ప్లెయిన్ వస్తుంటుంది.
1: The plane is dashing for.
0: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది.
1: అండ్ యూ విల్ బి ఏబుల్ టు నో ఇట్స్ సౌండ్.
0: కానీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
1: అండ్ యూ లిసన్
0: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
1: అండ్ యూ విల్ ఆల్సో హియర్ ది సౌండ్ ఫ్రమ్ డిస్టెన్స్.
0: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దం.
1: దట్ ఈస్ ఓంకార ప్రిన్సిపల్.
0: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
1: And it should come from within.
0: ఆ నాభి నుంచి రావాలి.
1: It should come out of the nose.
0: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
1: And when once it comes out of the throat,
0: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
1: And then at the final stage, it declines.
0: కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
1: సో వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ అండ్ నో ఇట్స్ మీనింగ్.
0: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ చాంట్ రిపీట్ ఓంకార.
0: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
1: దే డూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్.
0: స్వామి ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరటండి.
1: మెనీ కమెంట్స్ స్వామి ఐ హావ్ బీన్ రిపీటింగ్ ఓంకార బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హావ్ స్టెడీ డివోషన్.
0: కుదురుతుంది.
1: How is it possible?
0: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా,
1: యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ మీనింగ్
0: సరైన స్థితిలో నువ్వు పెట్టుకుంటే కదా,
1: యు డోంట్ సే
0: స్థితిలో రాగ తాళములు మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
1: అండ్ దేర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్ రిథమ్ అండ్ బీట్
0: కలుపుకునే శృతి కూడా ఉంటుండాలి.
1: అండ్ ట్యూన్ ఇస్ నెసరీ
0: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
1: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్
0: ఈ కాలము కూడా ఉంటుండాలి.
1: అండ్ ద టైం
0: కలిపి మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
1: సో ది బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్
0: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
1: వీ ఫైండ్ దట్ వీ థింక్ ద ఉపనిషత్స్ ఆర్ వెరీ టఫ్
0: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
1: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దెన్ దట్
0: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
1: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
0: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
1: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ
0: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
1: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
0: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దములు మార్పు పొందుతుంటాయి.
1: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్ దేర్ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
0: బయటకు ఉచ్చరించక్కర్లేదు. బయట ఉచ్చరించక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు రిపీట్
0: మీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నా.
1: యు కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
0: కొంతమంది మీకు తెలుసును,
1: యు నో సమ్
0: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిది.
1: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
0: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
1: దే గో బై దిస్ వాయిస్
0: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
1: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
0: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పాశ్చర్.
0: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
1: చేంజ్ యువర్ పాశ్చర్
0: ఆనందం అనేటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
1: దేర్ లైస్ ది ప్లేస్.
0: కానీ ఆకారం మారినప్పుడు
1: వెన్ ది పాశ్చర్ చేంజెస్
0: శబ్దం మారినప్పుడు
1: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్
0: ఆకారంలో అనంతం అనేటువంటి వికారమే కలుగుతుంది.
1: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
0: చాలా మంది మీకు తెలుసును,
1: మెనీ ఆఫ్ యూ నో
0: సంగీతం ప్రారంభించినప్పుడు
1: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్
0: చాలా మంది అంటారు
1: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్.
0: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
1: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
0: ఆ శృతికి తగినట్టుగా లేకపోతే దానికి అపస్వరంగా వస్తుంది.
1: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి ఇట్ విల్ బి ఏ రాంగ్ వే.
0: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
0: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
1: యు మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
0: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
1: అండ్ వెన్ దే జస్ట్ సింగ్ ఎట్ హై పిచ్ దే విల్ బి ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ది మైక్.
0: గొంతు మారకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ టోన్.
0: ఇంత దూరం రాకూడదు అని.
1: అండ్ యూ షుడ్ నాట్ బి సో
0: కంట్రోల్ లో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ బి ఆన్ యువర్
0: కొంతమంది కన్నులు మూసుకుంటారు.
1: సమ్ క్లోజ్ దేర్ ఐ.
0: కన్నులు కొన్ని ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి వస్తుంది.
1: అండ్ వన్ ఐ అప్వర్డ్ డైరెక్షన్ అనదర్ ఐ డౌన్వర్డ్.
0: వికారములు కూడా చాలా తన యొక్క స్వరూపాన్ని మార్పు చేస్తుంది.
1: అండ్ దీస్ పాస్చర్స్ ఆల్సో చేంజ్ యువర్ ఫామ్.
0: అందువల్లనే హార్మోని వాయించే సమయం లోపల
1: యాజ్ యూ ప్లే యువర్ హార్మోని
0: హార్మోని పైన ఒక అద్దం పెడతారు.
1: And they keep a mirror there.
0: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
1: Why mirror there?
0: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు తన నోరు తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
1: As you play the harmonium, you should just look at the mirror and see your past, your postures and modulation.
0: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
1: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్ యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
0: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
1: వెల్ వన్ మే సింగ్ వెల్ బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్
0: ఆకారం కూడా సకారంగా ఉండాలి.
1: సో హీ షుడ్ బి ప్రాపర్.
0: ఆకారం చక్కగా లేకుండా పోతే అంత వికారమే అయిపోతుంది.
1: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్ ఇట్ విల్ బి వికార.
0: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
1: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
0: కనుక ఇతరులకు అకారాన్ వల్ల అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
1: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ది పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
0: అదర్స్. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
1: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
1: వీ డూ సర్టన్ యాక్షన్స్.
0: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
1: అండ్ వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్.
0: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
1: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
0: మనం కొన్ని పాలు త్రాగుతూ
1: యాజ్ యు డ్రింక్ ది మిల్క్
0: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలంతా కిందికి పడిపోతాయి.
1: అండ్ యాజ్ యు డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్
0: అదర్స్ అంతేకాకుండా గొంతు కూడాను పాడైపోతుంది.
1: అండ్ ద థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్.
0: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
1: వైల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్.
0: ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవీయులందరూ కూడాను
1: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్
0: భోజనం చేసేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు.
1: అండ్ నో వన్ దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్
0: బ్రహ్మ బ్రహ్మావి బ్రహ్మాగ్ను బ్రహ్మనావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
0: భోజనం పూర్తి అయ్యేంత వరకు మాట్లాడుతూ మనం భోంచేయకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
0: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ బి స్పాయిల్డ్.
0: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైన జబ్బులు వస్తాయి.
1: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
0: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోంచేసేయి.
1: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్ టు
0: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
1: Many people do not know this.
0: ప్రశాంతంగా భోంచేయాలి.
1: And as you eat you should
0: నవ్వుకుంటూ భోంచేయకూడదు. నవ్వుకుంటూ భోంచేయకూడదు.
1: And as you eat you should not laugh.
0: లేక ఏడ్చుకుంటూ భోంచేయకూడదు.
1: Nor should you cry.
0: రెండూ లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోంచేసేయాలి.
1: Eat peacefully.
0: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
1: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
0: భోజనంకు ముందుగా కూడా ఏ చింత కూడా తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
0: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: దీని యొక్క తత్వాన్ని
1: దిస్ నేచర్
0: దీనికి విష్ణుతత్వాన్ని
1: ది విష్ణు
0: వాక్తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఆత్మ వాక్ మనసు
1: ది త్రీ ప్రిన్సిపల్స్ ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా
1: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్
0: ఈ అశాంతి లేకుండా
1: వితౌట్ రెస్ట్లెస్నెస్
0: ఒక దిన ఆత్మ ఒక దిన మనసు ఒక దిన వాక్
1: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ద మైండ్ అండ్ ద టాక్
0: కేవలము వాక్ ను మాత్రమే గురించి మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్
0: అది రామతత్వము
1: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్
0: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము
1: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
0: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
1: అండ్ దెన్ విన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఆస్పెక్ట్
0: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
1: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
0: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
1: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
0: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సీక్రెట్ నో.
0: కనుకనే విష్ణు క్రాంత జయ క్రాంత శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
1: యూ ఫైండ్ సో మెనీ క్రాంత
0: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించండి.
1: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
0: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకుని ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
0: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
1: యూ ప్రాక్టీస్ శ్లోక
0: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
1: అండ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సాధన సాధన సాధన అనుకుంటారు కానీ సాధన అంత సులభమైనటువంటిది కాదు.
1: వీ స్పీక్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: మార్గం లోపల శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాసనం స్నేహం ఆత్మ నివేదనం ఇది చాలా చెప్పడం సులభమే.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు రిపీట్ ద 9 స్టెప్స్ ఆఫ్ డివోషన్.
0: ఎప్పుడది ఆత్మ నివేదన అవుతుంది?
1: సరెండర్ ద ఫైనల్. హౌ డు యూ రీచ్ ఇట్?
0: స్నేహం ఏర్పడిన తర్వాత సరెండర్ వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ దేర్ విల్ బి సరెండర్.
0: స్నేహం కాక పూర్వము ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఎప్పుడు రావడానికి?
1: ప్రయర్ టు ఫ్రెండ్షిప్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ సరెండర్.
0: స్నేహం అనేటువంటిది ఫ్రెండ్షిప్.
1: ది స్నేహ ఇస్ ఫ్రెండ్షిప్.
0: అది వచ్చేంత వరకు మాత్రం నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు.
1: అంటిల్ యూ రీచ్ ద స్నేహ
0: ఆత్మ నివేదన కానే కాదు.
1: ఇట్ కిల్ నెవర్ లీడ్ యూ టు సరెండర్ ఆత్మ నివేదన.
0: స్నేహం అయిన తర్వాతనే ఆత్మ నివేదన వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ స్నేహ ఫ్రెండ్షిప్.
0: కానీ అనేక సరెండర్ స్నేహం అంటే ఏమో తెలియదు.
1: బట్ పీపుల్ డు నాట్ నో వాట్ స్నేహ ఫ్రెండ్షిప్.
0: స్నేహం అంటే హలో హలో హలో హలో హలో హలో.
1: వీ థింక్ ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
0: ఏమిటిది హలో?
1: ఈజ్ ఇట్ హలో? ఇట్ ఇస్ హలో.
0: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
1: నో మీనింగ్ ఎట్ ఆల్.
0: అది కాదు స్నేహం అంటే.
1: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: ఇద్దరు రెండు ప్రాణం లోపల రెండు దేహం లోపల ఒక్క ప్రాణంగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
0: అది నిజమైనటువంటి స్నేహం.
1: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
1: వెన్ దిస్ డైవర్సిటీ వెన్ దిస్ డ్యువాలిటీ టూ బాడీస్ టూ థాట్స్ ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
0: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. అండ్
1: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
1: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
0: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
1: విత్ ద డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
0: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
1: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
1: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
0: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
1: యు జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
0: పవిత్రమైనటువంటి యొక్క మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్ యూ విల్ సర్టన్లీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: తప్పక మీరు సాధించగలరు.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
0: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
1: విత్ ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ అచీవ్.
0: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
1: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
0: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: కాలమే మన యొక్క జీవితము.
1: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
0: కాలాయన మహా కాల కాలాయన మహా కాల దప్పమాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన అంత కాలమే.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
0: కనుకనే ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
1: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
0: కాలం శాస్త్రం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
0: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
1: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైమ్
0: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
1: వీ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంత ఏకం కావాలి.
1: దేర్ ఫర్ ఆల్ ది త్రీ ది కాయా ద బాడీ కాలా ద టైమ్
0: దేహం ఏమిటి వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్
0: పోతే పోతుంది.
1: అండ్ ఇట్ మే బబుల్ మే జస్ట్ వానిష్.
0: ఏం ఏనాటికైనా పోయేటువంటిది.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
1: ఇట్ ఇస్ టుడే ఆర్ టుమారో.
0: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్.
0: వచ్చింది పోక తప్పదు.
1: దట్ విచ్ ఇస్ బౌండ్
0: పోయింది రాక తప్పదు.
1: దట్ విచ్ ఇస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
0: కనుకనే ఈ పోక రాకలతో మనం కేవలం విచారం చేయనక్కర్లేదు.
1: కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా ద
0: బాడీ. కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
1: to make proper use of kala time
0: karmanu kuda sakramaina vidhiga undali
1: we to discharge our duty.

0: విచ్ ఇస్ బోర్న్
1: పోయింది రాక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
1: కనుకనే ఈ పోకరాకలతో మనం కేవలము విచారం చేయనక్కర్లేదు.
0: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఈ రెండూ లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
0: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
0: వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఇస్ అన్సీక్రెట్.
1: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
0: బట్ సమ్ కన్సిడర్ ది సీక్రెట్.
1: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
0: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
1: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యు కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్
1: కష్టమే మనకు చాలా సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్ గివ్స్
1: సుఖం కావాలి. సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
1: కష్టంనే ఆశిస్తూ రావాలి.
0: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
0: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫరెవర్.
1: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
0: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ
1: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు.
0: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్.
1: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
0: అండ్ యు విల్ రెస్పాండ్ బై టెలింగ్ యు దట్ ఐ సఫర్డ్ ఐ పాస్ త్రూ ద
1: కౌంటెస్ ప్రాబ్లమ్. జ్ఞాని కావడానికి ఆ కష్టమే దీనికి మూల కారణము.
0: ఐ కుడ్ బి ఎ వైస్ మ్యాన్ బికాస్ ఆఫ్ ది డిఫికల్టీస్ ఐ పాస్ త్రూ.
1: కష్టే ఫలి.
0: ఓన్లీ డిఫికల్టీ గివ్స్ యూ జాయ్.
1: కనుకనే అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
0: వెన్ యు గో త్రూ దీస్ క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్ యు విల్ హావ్ బ్లెస్.
1: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంట్లో మనకు లభించదు.
0: సో ది ట్రూ బ్లెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
1: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
1: కాస్ట్ ఖర్చు కాకూడదు.
0: దే డోంట్ వాంట్ టు స్పెండ్
1: మనీ. కడుపు దాటకూడదు.
0: అండ్ దే డోంట్ వాంట్ స్టెప్
1: కైవల్యం ఊట్టి ఒళ్ళో పడాలి.
0: దే వాంట్ టు హ్యావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
1: ఎట్టపడుతుంది.
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది అసాధ్యము.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కనుకనే మనం నడుమొంచి పని చేయాలి.
0: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
1: చెమటాచి మనం పని చేయాలి.
0: అండ్ యు షుడ్ స్వెట్.
1: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
0: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
1: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
0: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
1: ఒకానొక సమయం లోపల కుంతి చెప్పింది.
0: కుంతి ఆల్సో సెట్ ఎట్ వన్ టైం.
1: కృష్ణుడు వచ్చాడు.
0: కృష్ణ కేమ్.
1: నాయన ఎప్పుడు వచ్చావు నాయన, మన యుద్ధవారంతా ఎట్లా ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
1: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
0: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
1: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
0: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
1: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
1: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
0: సో గివ్ అప్ దిస్ వరీ.
1: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
0: దెన్ వాట్ డు యు వాంట్?
1: నాకు ఏమి వద్దు నాయన.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాల పైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అనింది.
0: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే, అంటిల్ ఐ డై, అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్, కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్? సో
1: పాండురాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
0: రైట్ ఫ్రమ్ ద
1: బిగినింగ్. కష్టం ఎందుకు కావాలి?
0: వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యూ వాంట్?
1: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
0: షీ సెడ్ కృష్ణ యూ డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హ్యావ్ ఇన్ పెయిన్.
1: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
1: ఏమి సుఖం నీకు?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్?
1: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
0: టు ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్. నా
1: పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
0: అండ్ ఆల్ మై చిల్డ్రన్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణుని యొక్క పాత్రులుగా ఉన్నారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ యువర్ డివోటీస్.
1: అదే నాకు ఆనందము.
0: దట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
1: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
0: వితౌట్ దట్ హ్యాపీనెస్ వాట్ ఫర్ ద
1: కొలుకులు పుట్టిన కౌరవేంద్రుని కనేకులు ఏగతిని పడిచిరి.
0: దేర్ ఆర్ 100 కౌరవాస్ దేర్, వాట్ హ్యాపెన్ టు దెమ్?
1: కొడుకులు పుట్టిన కౌరవేంద్రుడు కనేకులు వారి చేపతీర్ని పెట్టింది.
0: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
1: పుత్రులే. ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
0: అండ్ దెన్ డోంట్ యూ ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
1: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
0: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్.
1: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
0: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: సత్ప్రవర్తనలో జీవించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సత్సంగము చేరాలి.
0: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
0: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
1: గాడ్. నా కుమారులు అందరూ కూడా నువ్వు కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు నువ్వు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్, దే రిపీట్ గాడ్స్
1: నేమ్.
0: దట్ మేక్స్ మీ హ్యాపీ.
1: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
0: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
0: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
1: కొడుకు బాగానే ఉండాల్సిందే.
0: గుడ్.

0: son should be good.
1: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
0: But the mother doesn't want son to be close to God.
1: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
0: And if my son is close to God, what will happen to me?
1: ఏమవుతాం ఏమిటి అదే కావటము.
0: And in fact, he should be divine.
1: దైవ సన్నిధి చేరటమే కావాలి.
0: And what is to be desired is that proximity only.
1: దాన్ని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
0: And if that's not attained, what for is the life?
1: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
0: And then having been born, we should reach the destination.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: Having determined, you should hold on.
1: పట్టు నెగ్గినదాకా అట్టే ఉండు.
0: Until it's fulfilled, hold on.
1: కోరినదేదియో కోరనే కోరితివి.
0: Having desired,
1: కోరిక తీరుడుదాకా పోకుండు.
0: Until the desire is granted,
1: అడిగినదేదియో అడగనే అడిగితివి.
0: Having asked,
1: అడిగిన దిడుగా విడుకుండు.
0: Until it is given, hold on.
1: తలచింది తలచనే తలచితివి.
0: Having thought over,
1: తలపు తీరుడు దాకా పోవకుండు.
0: Until the thought is fulfilled, don't
1: go. కోరుపడలేక నేనే ప్రభు వలయు.
0: And out of disgust, you should confirm.
1: కనుక నీవైన అడుగవలయు.
0: Or you should ask
1: again. కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అని.
0: It is not the quality of a devotee to return until the desire is granted by God.
1: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
0: In difficult, in this life, you experience
1: so చేయకూడదు.
0: And you should not be bothered of them.
1: దైవ సన్నిధిని నేను పెళ్లిగా అనుభవించాలి.
0: And you should consider proximity to the divine.
1: దాంతో అచెత్తమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
0: And then only you will grow in devotion.
1: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
0: And never entertain disbelief or any thought.
1: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
0: You should have strong faith in God.
1: అది ఏ నీకు కావాల్సింది.
0: That is what is needed.
1: కనుకని నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి ఒక స్థిరమైన భక్తిని కావాలి.
0: సో స్టడీ సెల్ఫ్లెస్ ప్యూర్ డివోషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కానీ అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
0: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
1: ఇక్కడ ఇది కావాలి అక్కడ అది కావాలి.
0: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
1: ఎట్లా లభిస్తుంది?
0: హౌ కెన్ యూ హ్యావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్?
1: ఒక నోరు ఆ నోటి తోపల నీవు పాలు తాగాలి నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
0: ఆఫ్టర్ ఆల్ వీ హావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్, యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్ అట్ ద సేమ్ టైం.
1: ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
0: సో యూ షుడ్ డిసైర్ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వాన్ని?
0: దాట్ ఇస్ గాడ్.
1: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్ ద రెస్ట్ విల్ ఫాలో.
1: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
0: And when Pandavas were triumphant,
1: andulo appudu edi pradhanamainatundi?
0: What was the main factor?
1: Edi sukhamainatundi?
0: What is that?
1: Edi shashvathamainatundi?
0: What is permanent?
1: Edi aanandamunu andinchetundi?
0: What is blissful?
1: Ani anukunte,
0: if you think so that way,
1: aanandamunu andinchetundi bhagavantudu yokka sannidhiye.
0: And it's only closeness to God that gives you happiness.
1: Aanandam chekuchedi bhagavantudu yokka aanandame.
0: And it's only the bliss of God that you experience.
1: Bhagavantudu daggara dukham ledu.
0: There's no misery in God.
1: Bhagavantudu daggara ashanti ledu.
0: There's no agitation in God.
1: Bhagavantudu yokka vicharam ledu.
0: There's no worry.
1: కనుకని భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
0: When once you are close to God, misery has no chance to be there.
1: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుందని అన్నాడు.
0: But someone comes to Swami and say, Bhagwan, I am a devotee, but yet I am suffering.
1: నిజంగా నీవు భక్తుడివి అయితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
0: If you are really a true devotee, how is that you are miserable?
1: నీవు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా?
0: Whatever you receive from God is just bliss and joy. Nothing less than that.
1: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
0: God will never give you any sadness.
1: అందుకే ఆ దుఃఖం లేదు.
0: There's no sadness whatsoever.
1: కాబట్టి నీకు ఎందుకునేది ఏంటి?
0: Then what is that you receive then?
1: నీవు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
0: And in fact you are suffering the misery of someone else, not from God.
1: ఎవరిదినో నీవు తీసుకొని భగవంతుడు నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు ఇవ్వదు.
0: You are miserable and sad on some other account.
1: ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
0: God grants happiness.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: You are the spark of the divine in return.
1: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
0: Being the spark of the divine, you will have divine quality.
1: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
0: Being so close to God, you will receive the gifts from God.
1: భగవంతుని నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
0: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
1: కాని కొంతమంది
0: భావిస్తుంటారట్లు. Some they feel so.
1: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
0: At one time there's Madhvacharya in that region of Kannada.
1: అతను చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
0: He is an ardent devotee of Krishna.
1: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
0: And he has a disciple.
1: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
0: And he went on thinking of his guru Madhvacharya.
1: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
0: కృష్ణ
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: And he always chants, sings the glory of Krishna.
1: కృష్ణుడు ఎప్పుడు కష్టం లే అందించడం.
0: And Krishna never grants.
1: అందించేటువంటి కూడా సుఖమే.
0: And whatever Krishna gives is happiness.
1: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
0: Tomorrow is Bhishma Ekadasi.
1: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
0: Three days.
1: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
0: During this 3-day period you should not sip even water.
1: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
0: And he cannot swallow the saliva.
1: ఎంత పిచ్చితనం.
0: And what foolishness it is.
1: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
0: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్.
1: ఇది కాదు సాధన.
0: దిస్ ఇస్ నాట్ సాధన.
1: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది ఎడిబేడి అన్నాడు. అనగా గర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
0: Never give up this practice.
1: వదలి తిరిగి కట్టుకోవద్దు.
0: And having given up, don't pick it up again.
1: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
0: And then when once you pick it up, it will never
1: leave you. వదలటం కట్టుకోవటం వదలటం కట్టుకోవటం ఇది ఏంటంటే ఇంక ఎప్పుడు దీనికి సార్థకం చేస్తావు.
0: What is the fun of following it and giving it up, dropping later?
1: పట్టుదివా ఇంక దాన్ని వదలొద్దు.
0: When once you have it,
1: ఏమైనా సరే,
0: let anything happen.
1: కానీ నేను అనుభవించేటువంటిది అది.
0: That's what's my experience.
1: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
1: హిందూ మాడిద ఏకాదశి పండుతిందేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
1: కనుక మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోసలు దీన్ని పట్టుతుంది.
0: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
1: అది 4th డే చేర్చే దోశ కాదు.
0: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
1: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
0: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
1: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టే ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ దేర్ విల్ బి నో అపిటైట్.
1: ఆకలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
0: ద సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
1: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
0: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ గాడ్ యజ్ఞ.
1: దశరథ మహారాజు కుమారుడు సరస్సు కుమారుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సన్స్ ఆఫ్ దశరథ
1: కష్టంలో
0: కాదు. They never faced difficulty.
1: ఎలాంటి ఆహారం కూడా భుజించిన వారు కాదు.
0: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
1: కానీ వీరందరినీ అరణ్యం తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
0: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
1: జమునా తీరం పోయేటప్పటికి
0: వెన్ దే వర్ క్లోజ్ టు ద రివర్
1: రామ లక్ష్మణ రండి అన్నారు.
0: అండ్ హి విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్ బై.
1: ఆనంద హృదయంతో వెళ్ళారు.
0: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
0: అండ్ హి టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
1: రాములు అవతార పురుషుడని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
1: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
0: బట్ దో హి ఇస్ గాడ్ హి హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: To conquer appetite, one mantra.
1: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: In order to conquer sleep, another.
1: ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధన అయినా చేయవచ్చును.
0: In order to sacrifice the food and drink, one has
1: ఎంత యుద్ధమైనా కూడా సాధించవచ్చును.
0: You can also be sleepless.
1: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
0: And you can win over any demon.
1: కనుకనే ఆ యమునా తీరముకు పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశారు.
0: Along the river shore, these two forms of knowledge were
1: taught. కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
0: After some distance,
1: స్వామి ఎందుకు నాకు ఈ మంత్రోపదేశం చేయటము?
0: స్వామి, why did you teach these two?
1: నాయన, మీరు సుకుమార పుత్రులు.
0: You are so tender.
1: ఆకలి దీని జఠరాగ్ని.
0: And then you have appetite.
1: ఆకలి కాకుండా ఉండాలి.
0: In order to see that you will conquer hunger.
1: అంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
0: Because the demon may come any moment.
1: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడొస్తారో ఏమిటో.
0: వెన్ యూఆర్ ఫాస్ట్ అస్లీప్ ద డెమన్ మే మై
1: కన్నులంతకును రాక్షసు పైనే పెట్టాలి.
0: సో యూ షుడ్ వాచ్ ద సిచ్యువేషన్.
1: నీ యొక్క భావం అంతా కూడా ఆనందంతోనే నింపాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ బి విజిలెంట్ blissful.
1: కాకనే బల అబల రెండు కూడా చేయటమిల్ల, నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
0: సో బల అబల ఆర్ టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
1: కారణం నిమిత్తమే మానవులు మంత్రోపదేశం చేస్తుంటారు.
0: సో దీస్ మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్.
1: కానీ మంత్రోపదేశం చేయటం నేను కృష్ణుడని తెలిసి రాముడని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బి టాట్ టు ఇన్కార్నేషన్.
1: నీకు కేవలం దేవుడిని కానీ ఇంకొక మనిషి అని కానీ మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
0: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్స్.
1: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
1: కనుకనే పరిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
0: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ రౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ది ఆత్మ ద సెల్ఫ్ మనస్ ద మైండ్ ద వాక్కు ద టాక్.
2: భజన బినా సుఖ శాంతి నహి,
3: భజన బినా సుఖ శాంతి నహి,
2: భజన బినా సుఖ శాంతి నహి.

Yeah, maybe.

0: Wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అని దక్షిణామూర్తి అన్నాడు. ఈ విశ్వమంతయు కూడాను మనస్సు అనే దర్పణమునందు ఒక పట్టణం వలె కనిపిస్తుండాలి.
0: దక్షిణామూర్తి హెస్ డిక్లర్డ్ దట్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సీన్ యాజ్ అ సిటీ through the eye of a needle.
1: Manavudu sadhinchavalsinatundi dharma artha kama mochamulu kaadu.
0: What man has to achieve and accomplish are not the four goals of life: dharma, artha, kama and moksha.
1: Antakkarana nirmoolamu, antakkarana parishuddhame manavuniki pradhanamaina purushartham.
0: The most important goal for man is to eliminate his antakarana and to purify it.
1: Manomoolam idam jagat. Jagat antayikudanu manasu chetane aadharapadi untundali.
0: The entire world is dependent upon the mind.
1: Vishwamunandu jarugu sukhadukkhamulu kaani, paapa punyamulu kaani, satya satyamulu kaani, anyaya akramulu kaani, anni kudanu manasu nande jaruguchunnavi.
0: Whether it is happiness or sorrow, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintikini manase karanam.
0: For everything, therefore, mind is the cause.
1: Manageva manushyanam karanam bandhamochyo. Bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation, mind is responsible.
1: Aite ee manasu శుద్ధమైన అద్దం వంటిది.
0: బట్ దెన్ మైండ్ ఈజ్ లైక్ ఎ ప్యూర్ మిర్రర్.
1: కానీ మనస్సుకు స్వతసిద్ధమైనటువంటి యొక్క శక్తి లేదు.
0: బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ సెల్ఫ్ ల్యూమినస్ కెపాసిటీ.
1: ఈ మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి ఉంటున్నది.
0: ఇట్ ఈజ్ టేకింగ్ షెల్టర్ విత్ అండర్ సెన్సెస్.
1: ఇది నేత్రముల ద్వారా చూస్తున్నది.
0: ఇట్ సీస్ త్రూ ద ఐస్.
1: తాను స్వతసిద్ధంగా చూడలేదు.
0: బట్ ఇట్ కెనాట్ సీ బై ఇట్ సెల్ఫ్.
1: కర్ణముల ద్వారా వింటున్నది.
0: ఇట్ కెన్ హియర్ ఓన్లీ త్రూ ఇయర్స్.
1: తాను స్వతసిద్ధంగా వినేటువంటి శక్తి లేదు.
0: బట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ హియర్.
1: ఇదే విధముగానే అన్ని ఇంద్రియముల ద్వారాను ఈ మనస్సు కార్యములు సలుపుతున్నది.
0: ఇన్ దిస్ వే mind starts functioning through the senses.
1: Kanukane indriyamulu chesinatvanti yokka doshamulanni kudanu manasthane addam paina chitrimpabadutunnavi.
0: That is the reason why all the actions performed by the senses are reflected in the mirror of the mind.
1: Ee yokka indriyamulu sankalpa vikalpaatmakamainatvanti tattvamto koodi untunnavi.
0: These senses are associated with the thought processes.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? ఇంద్రియముదా లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ దేర్ ఫోర్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫర్ ద మైండ్.
1: మల, విక్షేప, ఆవరణములని మూడు.
0: దోస్ త్రీ ఆర్ మల, విక్షేప అండ్ ఆవరణ.
1: మలమనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మల?
1: మన జీవితంలో తెలిసియో తెలియకునో అనేక విధములైనటువంటి యొక్క దోషములు చేస్తున్నాం.
0: నోయింగ్ ఆర్ అన్నోయింగ్, We are committing a number of mistakes in our life.
1: కేవలం ఈ జన్మమునందే కాదు.
0: It is not merely in this birth.
1: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషమును మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
0: Birth after birth, in many births, these mistakes are committed.
1: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
0: The defects which are performed by the mind are imprinted on the chitta birth after birth, accumulating over a period of time.
1: ఈ అద్దం పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు.
0: When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హి హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to make efforts to cleanse this mirror from the dust.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: How can we do it?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: What is the method of doing it?
1: ఏ మార్గమును అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: What path should be followed to purify this mind?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: By proper food and habits, you can cleanse and purify the mind.
1: Past is past. గడిచిపోయేది గడిచిపోయినది.
0: Past is past.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నమునకు పూనుకోవాలి.
0: At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: Students who are youth should partake pure and faultless food.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: Under whatever circumstances be it, we should not partake faulty and defective food.
1: Bicham dehartham vastram sitalartham. Manaku ichinatvantidi aaharamu deharakshanakai.
0: Food is given for the protection and sustenance of body.
1: Kani dehamunaku konni anarogyamulu kaliginchetvanti oka aaharamu idi sariyaina aaharam kaadu.
0: But we should not take such food which causes ailments for the body.
1: Dinine bhagavadgita yendu పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: హ్యావ్ వి అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
1: ఈనాటి మానవుడు అనారోగ్యమునకు కానీ అశాంతికి కానీ గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈస్ ది ఫుడ్ విచ్ హీ హాస్ అక్వైర్డ్ by unfair means.
1: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు.
0: We are not acquiring these food articles by fair means, proper means, in a justified way.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములు అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎ వర్ల్డ్లీ వే ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ బెనిఫిట్స్.
1: కనుక మొట్టమొదట ఈ మలశుద్ధ నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం సేకరించాలి.
0: ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్ వీ షుడ్ పార్టేక్ ప్యూర్ ఫుడ్.
1: అయితే ఇది ఏది అన్యాయం ఏది న్యాయం అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ.
0: ఆర్డినరీ పీపుల్ మే నాట్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫేర్ అండ్ వాట్ ఈస్ అన్ఫేర్.
1: పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు.
0: Whether the vessel is pure or impure.
1: పదార్థ శుద్ధి అంతకంటే మనకు తెలియదు.
0: అండ్ ది ఫుడ్ ఆర్టికల్స్ ది ప్యూరిటీ ఆఫ్ ఇట్
1: ఆర్ పాక శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నావో అది మనకు ఏమాత్రము తెలియదు.
0: అండ్ ది ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ డిపెండ్స్ అపాన్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది కుక్.
1: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: If we want to inquire into to find out the purity in all these three aspects,
1: kanukane aaharam shekarinchina tarvata bhagavat arpitamu aneetundi chesinappude idi parishuddham avutundi.
0: That is the reason why if you can offer food before you partake, the food gets purified.
1: Evariki varu bhagavantudu ekkada unnadu ani prashninchukunnappudu tana lo nunchi kuda oka pedda jawabu ostundadi.
0: When each person puts a question to himself as to where God is,
1: అహం వైశ్వానరో భూత్ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాన్యన్యం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్ నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపచేస్తున్నాను అని చక్కని జవాబుంది.
0: ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈస్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఐ ఎమ్ ఇన్ యువర్ స్టమక్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ ఆల్ ద ఫుడ్ పార్టేకన్ బై యూ.
1: అయితే ఎప్పుడు అతను జీర్ణింపచేస్తున్నాడు?
0: వెన్ డస్ హీ గెట్ దట్?
1: మనం భుజించిన తర్వాతనే ఇతను జీర్ణింపచేస్తున్నాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ వి పార్టేక్ ఫుడ్ హీ విల్ బి గెటింగ్ ఇట్ డైజెస్టెడ్.
1: కనుక భగవత్ అర్పితం కాకుండా మనం భుజించటం చేత అనేక మాలిన్యము అనేక దోషములు అనేక పాపములు దీనిలో ప్రవేశిస్తున్నాయి.
0: వితౌట్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్ వెన్ వీ పార్టేక్ ఇట్ వీ కమిట్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ సిన్స్ అండ్ ది రిజల్ట్.
1: కనుకనే బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మార్పితం. ఈ బ్రహ్మార్పణ భావంతో మనం భుజించటం చేత అది ఆహారము కాదు, అది ప్రసాదం అవుతుంది.
0: వన్స్ యు ఆఫర్ ద ఫుడ్ టు బ్రహ్మ ది లార్డ్ ఇట్ బికమ్స్ ప్రసాద, ఇట్ ఈస్ నో లాంగర్ ఫుడ్, ఇట్ ఈస్.
1: కనుక అందులో ఉండినటువంటి దోషములన్నీ కూడాను పరిహారం అవుతాయి.
0: ఆల్ ద డిఫెక్ట్స్ ఆర్ రిమూవ్డ్.
1: తద్వారా మన యొక్క మనసుకు అంటుకున్నటువంటి మాలిన్యము క్రమక్రమేణ కొంత పరిశుద్ధం కాగలదు.
0: బై దిస్ మెథడ్ ద ఇంప్యూరిటీస్ ఆన్ ద మిరర్ ఆఫ్ అవర్ మైండ్ కెన్ బి స్లోలీ రిమూవ్.
1: తిరిగి మనసు అనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది.
0: దెన్ ఓన్లీ ది మిరర్ కెన్ బికమ్ ప్యూర్.
1: అయితే ఇది ఒక్క దినముతో ఒక్క నెలతో ఒక్క పర్యాయముతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్యూరిఫై దట్ ఇన్ ఎ డే.

0: నిరంతరం అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసం చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాము.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: అనగనగ రాగం అతిశయిల్లుచుండు, తినగ తినగ వేప తీయనుండు, సానరాపిడి చేత సగమయ్యిపోవును, ఆపైన వరయిచ్చు అంత్యముగను. ఒక వజ్రమునకైనా కూడాను వెల కావాలనుకుంటే అనేక రకములైనటువంటి కోతలు కొయ్యాలి.
1: ఇఫ్ ఎ డైమండ్ షుడ్ గెట్ ఎన్ ఎక్స్ట్రా వాల్యూ, there is a need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryayalu deeni kaanchi parishuddham gavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam aneetundi yokka manasika tattvanni deeni kudanu samskarimpa cheskovali.
1: In the same way, there is a need for purifying our own mind.
0: Ee vidhanga cheyatam cheta మనస్సును కంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూ ఉండే ఉంటుంది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: Kanuka ee manasu anetundi nirantaramu chanchalanga atu itu kadaladam chetane indilo undinatundi pratibimbam kudanu chanchalangane roopondutu undali.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: Kanukane adhyam cheppa chanchalam ee manakrishna pramadi balavadrudam. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు
1: అర్జున. ప్రే టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్, ఇట్ ఈస్ ఫికల్ వేవరింగ్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: హౌ కెన్ యూ మేక్ దిస్ అన్స్టడీ మైండ్ ఇన్ టు ఎ స్టడీ వన్?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్

0: ఈ నవవిధ మార్గములు యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to study the
0: mind. మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దానితోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దర్ ఇస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షీ పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షీ డర్ట్ అన్ ఇట్. If you go on mixing with that, you
0: will get కూడినటువంటి యొక్క వస్తువును పరిశుద్ధమైనటువంటి జలంతో కడగాలి.
1: If any piece is associated with marshi,
0: కాని ఈనాటి యువకుడు యందు అట్టి పరిజ్ఞానం అనేటువంటిది శూన్యమైంది.
1: But unfortunately, today's youth do not have that.
0: ఈనాటి విద్యా విధానమునందు సరైనటువంటి వివేక విజ్ఞానం లేకుండా పోతున్నాయి.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్ ఆర్ గ్రోయింగ్.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: టుడేస్ స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ వర్ల్డ్లీ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు ప్రిసైడ్ ఓవర్
0: భారతోద్ధారకులైనటువంటి విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది.
1: ది హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆర్ ఫిల్డ్ విత్ డార్క్. దేర్ ఇస్ నో ఫ్యూచర్ అండ్ హోప్.
0: విద్యార్థులారా, మీ విద్య విద్య విద్య అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు.
1: ది స్టూడెంట్స్ వెన్ యూ సే ఎడ్యుకేషన్ యూ షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లైవ్లీహుడ్.
0: విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు షో ద వెరీ గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: ఫర్ ఈకింగ్ ఎ లివింగ్ వన్ నీడ్ నాట్ బి బోర్న్.
0: పశుపక్షి మృగాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
1: ఇఫ్ వి ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వి ఆర్ నో బెటర్ దాన్ ఎనీ.
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఎ మోడల్ అన్ ఐడియల్ అండ్ అన్ ఎగ్జాంపుల్.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణ స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ to steady your mind and remove the unsteadiness.
0: ఏకాగ్రత,
1: that is concentration.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: If you should develop concentration, what is it that you will have to do?
0: మనము bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality.
1: Bend the body, mend the senses and end the mind is the process.
0: Kanuka manamu dehamunu vanchi shraminchi kartavya karmalu aacharinchali.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses manamu mana yokka indriyamulanu sariyainatundi sthitilo pettukodaniki taginatundi yokka balamunu manam sampadinchali.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు.
1: దట్ ఈస్ వై
0: మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము తీసుకున్నటువంటి వాడే మాస్టర్.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ కెన్ బి కాల్డ్ ఎ మాస్టర్.
0: ఈ మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హీ గెట్ ది స్టేజ్ ఆఫ్
0: తర్వాత అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: యూఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మాస్టర్.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: ఇఫ్ యూ గాట్ ద నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్, ఈజ్ ఇట్ నాట్
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్, యూ షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్.
0: విద్యను అర్థించాలి.
1: యూ షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
0: ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్
0: అలౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం ఎందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: అదర్వైజ్ యూఆర్ సీకింగ్ విషయాస్.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యూఆర్ స్టూపిడ్.
1: యూఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్. అదర్వైజ్ యూఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
1: స్టడీ యువర్ మైండ్.
0: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
1: ఇట్ ఇస్ ది స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దాట్ కైండ్ ఆఫ్ స్టడీ.
0: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే?
0: కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్.
0: కానీ హార్ట్ వరకు పోవటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి నుండే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాటి విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెడమార్గంలో పట్టి ఏదో ఒక మార్గంలో ధనమును సంపాదించి అధికారులం అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్, whether it is by fair means or unfair means.
0: Aneka mandi vidyarthulu kodanu videshaniki povadaniki kodanu ide moola karanam.
1: This is the reason why most of the students are aspiring to go abroad.
0: Dhanamu dhanamu dhanamu emiti ee dhanamu nijamaina dhanamu mani emiti guname nijamaina dhanamu.
1: When you say money money money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: Kanuku manaku gunamunaitundi dhanani manam pochinchukovali.
1: We should earn the wealth of character and good qualities.
0: మనం పుట్టి పెరిగినటువంటి యొక్క దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: We should develop faith in our own country where we are born.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీనుగొక్కండి వసదను కలడా? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంకా పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini marchinatundi vyakti pina tallini matram varagunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayar kaakoddu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Videshalu poyi neevu kevalam విచ్చాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు.
1: వై డూ యూ గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ బెగ్? ఇట్ ఇస్ బెటర్ టు డై రాదర్ దాన్ డూ దాట్.
0: కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ భాతృభాష అని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి, మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంకా ఎందుకోసం మనం జన్మనిస్తాడు.
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వి బి బోర్న్ అట్ ఆల్.
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఒక ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మూమెంట్
0: ఏమిటి ఈ యొక్క వీక్నెస్?
1: ద మూమెంట్ ఏ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్న భూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో.
1: సర్వ్ యు ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్
0: గడియారం పెండుల మాదిరి అటు ఇటు అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తమే ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు.
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ థింగ్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నం చేయడం యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvu endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi neevu fashion ga tirugutuntunte nee yokka paapam palavaka inga taggipotam ettavutundi.
1: Giving up old parents in the old age, going abroad and they're enjoying all the physical comforts,
0: vruddulaina talidarulanu daggara untundi మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి.
1: వెన్ యువర్ పేరెంట్స్ బికమ్ ఓల్డ్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ దెం.
0: కర్తవ్యము,
1: ఇట్ ఈస్ యువర్ డ్యూటీ.
0: కర్తవ్యం యోగం ఉచ్యతే, అదే నిజమైనటువంటి యోగం.
1: దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ రియల్ యోగ.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ,
0: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ అదర్.
0: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది. మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీఈస్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతల చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ అవర్ మైండ్. ప్రతి ఒక్కటి
0: కూడాను జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే. పాసింగ్ క్లౌడ్స్,
1: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం. 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్, బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, ఔట్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఎ ఓల్డ్ మ్యాన్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటింగ్ టు ది చేంజెస్ ఇన్ ద బాడీ.
0: అన్ని మార్పు చెందేటువంటివి.
1: ఎవ్రీథింగ్ అండర్ గోస్ చేంజ్.
0: ప్రతి ఒక్కటి మార్పు అని అనుకుంటే దాని వల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు.
1: వన్స్ యూ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్
0: వరీ. ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చెప్తుంది మనకు.
1: ప్లెజర్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ బిట్వీన్ టూ పెయిన్స్.
0: దీనిని వేదాంతం నా సుఖార్ లభ్యతే సుఖం అనింది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: యు కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
0: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: ఇఫ్ యు స్టే ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్ యూ డూ నాట్ నో.
0: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
0: కష్టమే పడకుండా సుఖం యొక్క విలువ మనకు అర్థం కాదు.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of
0: కర్మ. కర్మణ్యేవ అధికారస్తి, కర్మనే మన యొక్క అధికారము.
1: We have got every right for action.
0: కర్మను చేయాలి.
1: We should perform.
0: కాయమును వంచాలి. హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కేవలం సోంబేరిపోతులు మాదే తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు సింప్లీ ఈట్ అండ్ కీప్ క్వైట్ బై బీయింగ్ లేజీ.
0: లేజినెస్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెట్ దట్ లేజినెస్ ఈజ్ డస్ట్ అండ్ రస్ట్.
0: రియలైజేషన్ ఈజ్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్
0: కనుక మనం రియలైజ్ చేయాలి, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను మనిషినా పశువునా అనేటువంటి విషయం.
1: నాట్ రియలీ అప్రిషియేట్ ది వాల్యూ ఆఫ్
0: కర్మణ్యేవ అధికారస్తి, కర్మనే మన యొక్క అధికారము.
1: వి హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్.
0: కర్మను చేయాలి.
1: వి షుడ్ పర్ఫార్మ్.
0: కాయమును వంచాలి.

0: అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వి షుడ్ ఎన్క్వైర్ అస్ హూ వి ఆర్, వెదర్ వి ఆర్ మ్యాన్.
0: అదే మన యొక్క రిలీజన్. రిలీజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలీజన్. మనం రియలైజ్ చేయాలి.
1: వి హావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. రిలీజన్ ఇస్ మెంట్ ఫర్ రియలైజింగ్, రియలైజేషన్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క జిరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకును పరిశుద్ధం కాగలదు.
1: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ బై వేరియస్ యాక్షన్స్ కెన్ బి క్లియర్డ్ బై దిస్ కైండ్ ఆఫ్
0: ఆవరణము. ఇది ఏమిటి ఈ ఆవరణము?
1: వాట్ డు యు మీన్ బై ఆవరణ?
0: అద్దం పైన దట్టమైనటువంటి బట్టను కప్పినప్పుడు అందులో మనం ప్రతిబింబం కనిపిస్తుందా?
1: వెన్ యూ కవర్ ద మిర్రర్ విత్ ఎ థిక్ క్లాత్, కెన్ యూ గెట్ యువర్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ అట్ ఆల్?
0: ఏమాత్రము కనిపించదు.
1: సర్టన్లీ నాట్, నథింగ్.
0: కనుకనే మనం చేత మన యొక్క స్వస్వరూపాన్ని మాలిన్యంగా చూస్తున్నాము.
1: We are seeing our own real image.
0: విక్షేపం చేత చంచలత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
1: On account of vichepa, we suffer from unsteadiness.
0: ఈ చంచలత్వం నా నేచర్ అనుకుంటున్నాము.
1: We consider unsteadiness as our very nature itself.
0: నేను హ్యూమన్ బాడీని కనుక దీనికి తగినటువంటిది సహజం అనుకుంటున్నాము, సమర్థించుకుంటున్నాము.
1: We go on defending as a human being, all these are natural for us.
0: కానీ ఆవరణం చేత నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వి ఫీల్ దట్ వి డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ అండ్
0: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: యువర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి ఎక్స్పీరియన్స్,
0: ఉంటుంది
1: ఇస్ మియర్లీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
1: But we are forgetting that reality.
0: Reaction anusaristunnamu.
1: We are following reaction.
0: Resound ni vintunnamu.
1: We are hearing resound.
0: Reflection ni chustunnamu.
1: We are seeing reflection.
0: Kaani daniki okati aadharam anetundi undadani kontha varakunu gurtinchali.
1: But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection.
0: Idi cover kavatamu. Ee addavunu dattamaina battato mooyabadindante ee dattamaina battam idi.
1: If the mirror is covered by a thick cloth, what is that cloth?
0: Adiye kama krodha lobha moha madam achalyam nanti ee arishad vargam,
1: that is the six enemies of man starting from desire.
0: Ivi kontha varakunu manavuni yokka dehamunaku sahajamule ainappatikini
1: this may be natural for human body.
0: Dhanamadam, the vidyamadam, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వన మదం, తపమదం, ఇలాంటి మదములు అష్ట మదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
1: దిస్ మిర్రర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, క్యాస్ట్ అండ్ బ్యూటీ.
0: ధనం ఎంతవరకు ఉంటుంటుంది?
1: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
0: కదిలిపోతుంది. కాలి క్రింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ హైలీ స్లిప్పరీ అండ్ ఇట్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించుమించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
1: ఈవెన్ అవర్ బ్యూటీ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ లైట్నింగ్ ఇట్ డిసపియర్స్.
0: మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదం.
1: వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ ది ప్రైడ్ అరైజింగ్?
0: నీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: కనుక వారిని విచారణ చేస్తే నీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి?
1: కంపేర్ టు దెమ్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్?
0: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇఫ్ యూ గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్,
0: ఇది కేవలం భ్రమ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకీ అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్టూపిడ్ పర్సన్ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అక్వైర్డ్, ఇఫ్ యూఆర్ ఎ మీన్ ఫెలో, యూ డు నాట్ గివ్ అప్ యువర్ మీన్ క్వాలిటీ.
0: చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్, మియర్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు అని ఉన్నారు.
1: What is the use of this kind of education? You should study such education which will be confer liberation on you.
0: Chadavul nerchitinanchu గర్వము.

0: పట్టించనరాదు.
1: డూ నాట్ బి ప్రౌడ్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్.
0: నీకున్న చదువు ఈ పేట ఏ పాటది?
1: వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: విద్యకు వినయమే సత్స్వరూపం.
1: ఒబిడియన్స్ అండ్ హ్యూమిలిటీ ఈస్ ది
0: వినయం రావాలి మానవుని యందు, విద్యార్థుని యందు.
1: And that humility will be found in the school.
0: వినయ విధేయతను లేకపోవటం చేతనే మదము తలకెక్కుతుండాలి.
1: As there is no humility and obedience, this pride is entering into the head of the
0: ఈ ధనమదము, విద్యామదము, యవ్వనమదము, ఈ యొక్క మదముల చేత మానవత్వం కేవలం మర్చిపోతున్నాడు.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of
0: youth. ఈ క్రమమైన మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: All these qualities are making man forget his real human nature.
0: జనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: If there is increase in the wealth, it leads to increase in pride, and that leads to various bad qualities. If
0: ఈ మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది.
1: It is these kinds of pride and conceit which cover the mirror of our mind with this thick cloth.
0: కనుక ఈ దట్టమైనటువంటి యొక్క బట్టను మనం తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
1: Develop love in order to remove this thick cloth.
0: ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: అది ప్రత్యక్ష పరమాత్మ.
1: దట్ ఈస్ ది డైరెక్ట్
0: లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే సర్వులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
1: బై సేక్రెడ్ లవ్ యుల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు అనేకత్వంగా భావిస్తున్నావు.
1: యూ థింక్ దట్ దేర్ ఇస్ మల్టిప్లిసిటీ.
0: ఒక కింద ఒక క్యాండిల్ ల్యాంప్ పెట్టేసేసాం.
1: దేర్ ఇస్ అ క్యాండిల్ కెప్ట్ బిలో.
0: దానిపైన అనేక రంధ్రములంతా కొట్టి దాని ఒక పాత్రను మూసినాం. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్లు ఉండేటట్టు కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్ ఇన్సైడ్ ద వెసల్ బట్ పాసెస్ త్రూ ద డిఫరెంట్ హోల్స్ అండ్ లుక్స్ యాజ్ దో
0: దానిపైన దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై ఎ థిక్ క్లాత్.
0: కనుకనే అందులో నుంచి ఏమాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
1: యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యుల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏక జ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: This is the single light, the atomic light. This is covered by the body which has got 9 holes.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: There are no different lights at all.
0: ఒక్క జ్యోతి.
1: There is only one light.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: Through the holes of the physical body you see different
0: light. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము.
1: On this particular one, you have covered with a thick cloth of mine-ness, mamattvam.
0: Nadi ane mamattvamu, nenu ane ahankaramu. Ee rendu thona ineshinatvanti vastram idi.
1: The two cloths are the ego of I and the possessiveness of mamattva, mine.
0: Aa rendintini manamu teesi paraveste,
1: you remove I and mine.
0: Tadwara deham yokka bhrantini manam kramakramena అదుపులో పెట్టుకుంటే
1: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ ది బాడీ
0: ఐడెంటిఫికేషన్ ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనసులకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్
0: ఇన్స్ట్రుమెంట్స్. మనం అర్థం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాము.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ మిస్టేకింగ్ దట్ టు బి ఎనీథింగ్ గ్రేట్. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్నర్.
0: కన్నులు బయట చూస్తున్నాయి.
1: ఐస్ ఆర్ లుకింగ్.
0: చెవులు బయట వింటున్నాయి.
1: ఇయర్స్ ఆర్ హియరింగ్ అవుట్.
0: నోరు బయట మాట్లాడుతుంది.
1: మౌత్ ఈస్
0: చేతులు బయట పనులు చేస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్
0: పర్ఫార్మింగ్. ముక్కు బయట వాసనే చూస్తుంది.
1: ది నోస్ ఈస్ స్మెల్లింగ్ థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: కానీ వీటికన్నిటికీ కొన్ని రూపములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఫర్ దెమ్.
0: మనస్సుకు నో ఫార్మ్, నో రూపం.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: బుద్ధికి రూపం లేదు.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
0: చిత్తమునకు రూపం లేదు.
1: చిత్తం ఆల్సో డజంట్.
0: అహంకారములకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
1: ద రియల్ ఫారం ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
0: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
0: ఒకటి భ్రాంతి.
1: వన్ ఈస్ భ్రాంతి, ఇల్యూజన్.
0: రెండవది ప్రమాదము.
1: ది సెకండ్ వన్ ఈజ్ ప్రమాదము.
0: మూడవది కరణాపాఠన. కరణాపాఠన.
1: కరణాపాఠన ఈజ్ ది థర్డ్ వన్.
0: ఇంకా నాలుగవది.
1: ఫోర్త్ వన్ ఈజ్
0: విప్రలిప్స అని నాలుగవది.
1: విప్రలిప్స. విప్రలిప్స.
0: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తున్నాయి.
1: ఇట్ ఈస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టింగ్ ది అంతఃకరణ.
0: మొట్టమొదటిది భ్రాంతి.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ భ్రాంతి.
0: ఇది భ్రమ.
1: దిస్ ఈజ్ ఎన్ ఇల్యూజన్.
0: ఎట్టిది ఈ భ్రమ?
1: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ ఇట్?
0: త్రాడును చూచి పామును కోటము, పామును చూచి త్రాడును కోటము.
1: కన్సిడరింగ్ రోప్ యాజ్ స్నేక్ అండ్ స్నేక్.
0: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
1: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్, అన్ ఇంపర్మనెంట్.
0: ఈ విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం.
1: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్. ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్.
0: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
1: If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous?
0: ఈనాటి మానవుడందకూడను దేహమే సత్యము అని విశ్వసిస్తున్నాడు.
1: Today's man is believing his body as truth.
0: కాదు కాదు కాదు.
1: Certainly not.
0: ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది.
1: Body is a water bubble.
0: ఎప్పుడో ఎక్కడో ఏ రకంగానో ఇది నిప్పులో పడిపోతుంది.
1: When, where and how we do not know. This water bubble breaks.
0: ఇది
1: సత్యము. This is not truth.
0: ఇది కేవలము అస్థపంజరం.
1: దిస్ ఈజ్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
1: Considering such an impermanent body as permanent, we are not putting that to proper use.
0: ఒక్కదాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Students, recognize and realize one thing.
0: కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్ని ఉంటున్నాయి. ఇవే చూస్తున్నాయి, ఇవే వింటున్నాయి, ఇవే చేస్తున్నాయి అనేటువంటి విశ్వాసమే మనకు ఉంటుంటే మరణించిన తర్వాత సేమ్ ఐస్, సేమ్ ఇయర్స్, సేమ్ నోస్, సేమ్ టంగ్ ఉంటుంది. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు?
1: వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్. దే డోంట్ డూ ఇట్.
0: బాడీ నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది?
1: ఇఫ్ యు ఆర్ ది ఐస్,
0: చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు.
1: దెర్ ఇస్ నో పవర్ విచ్ ఇస్ మేకింగ్ ది ఐస్ సీ.
0: దేహం ఒక పెద్ద టార్చ్ లైట్ వంటిది.
1: ద బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బిగ్ టార్చ్ లైట్.
0: కన్నులు బల్బ్స్ వంటివి.
1: ఐస్ ఆర్ బల్బ్స్.
0: కేవలము బుద్ధి స్విచ్ వంటిది.
1: ఇంటెలిజెన్స్ ఇస్ స్విచ్.
0: కొత్త టార్చ్, కొత్త బల్బు స్విచ్ ఆన్ లో ఉంది, కానీ లైట్ రావటం లేదు. కారణం ఏమిటి?
1: న్యూ బల్బ్, న్యూ టార్చ్, స్విచ్ ఇస్ ఆన్ బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ద లైట్. వై?
0: సెల్స్ లేదు అక్కడ.
1: దేర్ ఆర్ నో సెల్స్ ఇన్ సైడ్ ద టార్చ్.
0: కనుక ఆ సెల్స్ లేకపోవటం చేతనే లైట్ మనకు రావటం లేదు.
1: As there are no cells inside, you are not getting the light.
0: కనుకనే ఆ సెల్స్ మన బ్లడ్ సెల్స్ అంతా కూడాను ఒక్కొక్క దివ్యమైన శక్తితో కూడినటువంటివి.
1: Those cells are our blood cells.
0: కానీ సెల్స్ ఉన్నాయి,
1: పవర్
0: అవి ఒక్కొక్క తూరి చాలా ఇదైపోతుంటాయి, మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాయి.
1: There may be cells, but without that power, the power might have declined.
0: అది ఇందులో దైవత్వమే.
1: And that power is divine power.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకములైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: As long as there is the divine power in the physical body, it performs various functions.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదమునకు గురి అయిపోతున్నాం.
1: Do not identify yourself with this physical body as truth and you are facing all
0: దగినటువంటి వారిని నమ్మకుండా నమ్మరానటువంటి వారిని నమ్ముతున్నాం.
1: People in whom you should have faith, you are not having. But you are believing things in which you should not have faith.
0: Nadi, navaru anukunnatunte varanta enta kaalam undagallo.
1: For how long can you have those people
0: yavariki
1: yavaru as yours? Who is for whom?
0: Ninnu aneka rakamuluga penchi pedda chesinatunte oka tallidandrulu nee varu anukuntava undinanta varaku nu nee gauravinchavalsindi vaari sevana cheyavalsindi vaarini santrupti parchavalsindi idi nee kartavya dharmame.
1: Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes. As long as they are alive, you will have to take care of them and discharge
0: their duties.
1: Everyone has his own
0: duty. While
1: coming into this world, no one carries with him a piece of
0: cloth.
1: While leaving the world, no one leaves even the address to where he is
0: going.
1: What is the type of relationship that
0: అయితే ఇలాంటి దాన్ని సత్యం అనుకుంటున్నాము. ఇది సత్యం కాదు, మిథ్యం.
1: బట్ వీఆర్ థింకింగ్ దిస్ వరల్డ్ యాజ్ ట్రూత్. ఇట్ ఈస్ నాట్ ట్రూత్.
0: ఒక వేదాంతి నా దగ్గరికి వచ్చాడు.
1: వన్ ఫిలాసఫర్ కేమ్ టు మీ.
0: స్వామి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరాచార్యులు వారు చెప్పారు కదా.
1: హి సెడ్, వెల్ శంకరాచార్య హాస్ డిక్లర్డ్ బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ జగత్ ఈజ్ మిథ్య.
0: ప్రత్యక్షంగా కనిపిస్తుండాలి.
1: Well, I have been able to see this world.
0: ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము.
1: I am enjoying this world.
0: జాగ్రత్త సుచిష్టి సుచుప్తలయందు జీవిస్తున్నాము.
1: In the waking dream and deep sleep state, I am living.
0: ఇది మిథ్యమని ఎట్టవుతుంది?
1: How can I call this mithya, Swami?
0: అని ప్రశ్నించాడు.
1: He questioned me like that.
0: నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీవు మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను.
1: Let the world judge for itself whether it is mithya or satya. Try to find out for yourself whether you are truth or mithya.
0: మొత్తం ఎవరికి వాడు సత్యమా మిథ్యమా అని గుర్తించుకుంటే ప్రపంచం యొక్క విషయం గుర్తించుకున్న వాడు అవుతాడు.
1: If each one can realize whether he is truth or mithya, the world will
0: take care of విద్యార్థులు కూడా అంతే.
1: Today students are similar.
0: తన తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: He is not trying to find out what his reality is.
0: విదేశముల యొక్క విషయాలంతా కూడా వినాలని కోరుతారు.
1: He is aspiring to know all about the world.
0: ఆ దేశంలో ఏం జరుగుతుందాది, ఈ దేశంలో ఏం జరుగుతుందాది, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నావు, నీ దేహంలో ఏం జరుగుతుందాది అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా?
1: You are trying to find out what is happening in this country, in that country, but are you trying to know what is happening in your own body?
0: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు, నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ సెన్స్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్.
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో.
1: ట్రై టు ఫైండ్ అవుట్ హూ
0: యు ఆర్. చక్కబరచుకో.
1: Try to rectify yourself.
0: ఆ తర్వాత ఇతరులను చక్కబరచడానికి ప్రయత్నించు.
1: Then you can try to mend others.
0: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is the first thing that the student should realize.
0: కనుకనే భ్రమచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కరణాపాఠన.
1: కరణాపాహం,
0: కరణాపాఠన అనగా ఏమిటి? కరణము అనగా ఇంద్రియముడు.
1: కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్, ఇంద్రియ.
0: అపాఠన అనగా దౌర్బల్యము.
1: అపాన మీన్స్
0: దౌర్బల్యము,
1: వీక్నెస్.
0: కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్, ఎయిల్మెంట్.
0: ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి.
1: ది మైండ్ ఈజ్ ఎంజాయింగ్ ఆల్ ద థింగ్స్ త్రూ సెన్సెస్.
0: కనుకనే మైండ్ కూడా ఒక రోగిగా మారిపోతుండాలి.
1: మైండ్ ఆల్సో ఈస్ గెటింగ్ డిసీజ్డ్.
0: ఎట్టిది ఈ యొక్క ఇంద్రియముల యొక్క ఉండినటువంటి రోగం?
1: వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ విచ్ దీస్ సెన్సెస్ హ్యావ్?
0: ఇంద్రియములు ఏనాడు కూడా ఉన్నది ఉండినట్టుగా చూపదు.
1: సెన్సెస్ కెన్ నెవర్ షో యూ ది ట్రూ కలర్ ఆఫ్ ది థింగ్స్.
0: సమయ స్ఫూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి.
1: ది సెన్సెస్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది కాంటెక్స్ట్.
0: కాంటెక్స్ట్లీ చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు.
1: దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్.
0: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
1: హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
0: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు.
1: దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్.
0: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
1: ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్.
0: కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
0: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
1: The bullock relating to this head of the village died on account of that fight.
0: ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు.
1: The other farmer was rather frightened.
0: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు.
1: He is the head of the village. Wealthy person.
0: గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: He has got a big name.
0: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది. ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
1: హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ది హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
0: ఈ భయం చేత నర్వస్నెస్, అదే ఒక బలహీనత.
1: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
0: ఫియర్. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
1: హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్ బట్ హీ కన్వేడ్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ దాట్.
0: దొరగారు, మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు.
1: హి సెడ్ ఓ ల్యాండ్ లార్డ్ యువర్ యానిమల్ హాస్ కిల్డ్ మై యానిమల్.
0: రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు.
1: రెడ్డి హర్డ్ దిస్ వెరీ పీస్ఫుల్లీ.
0: నాయన, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు.
1: వెల్ చైల్డ్, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
0: Noru leni jantuvulu pasuvulu.
1: After all, the animals are dumb.
0: Deeniki vijnana prajnana sugnanamulu em matram kudanu levu.
1: They do not have any type of intelligence.
0: Pasuvulu okadaniki okati pochukoni champukunte evarem cheyagalaru?
1: When the animals fight among themselves and kill, who can be held responsible?
0: Deeniki em matramu nivu yochinchanakkaraledu nayana. Do lok sahajame అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
1: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్, వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్, డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్.
0: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
1: బట్ దిస్ ఫార్మర్ రియలైజ్డ్ ది మిస్.
0: దొరగారు, దొరగారు, చాలా పొరపాటు చేశాను నేను. మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు.
1: ఓ మాస్టర్, ఐ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. Well, my animal has killed your animal.
0: రెడ్డి గారు ఉద్రేకము పొంగిపోయింది.
1: He was overwhelmed with excitement.
0: నీ తలపొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందటంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది. అహంకారం నుంచి ఇంక కావలసిన మాటలంతా ఆడేసేసి 500 rupees నీకు జుల్మా అన్నాను.
1: He became highly excited and he said, how impertinent you are, how can your animal king my animal and I am levying a fine of 500 rupees.
0: Tama yeddu itarunu yeddunu podichindante idi sahajamu annadu. Itari yeddunu tana yeddunu podichindante idi tappu antunnadu. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
1: యూ కెన్ సీ హౌ దీస్ పీపుల్ బిగాన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ది ప్లే ఆఫ్ ది సెన్సెస్ హౌ దే వర్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ డిఫరెంట్లీ విచ్ ఇస్ కన్వీనియంట్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: సెన్సెస్ హావ్ దేర్ ఫోర్ ఎన్ ఎయిల్మెంట్.
0: మనకు మలేరియా జ్వరం వచ్చింది.
1: There was malaria fever.
0: దీనికి పూర్వము నీవు ఏ పదార్థం తిండినా కారము కారము ఉప్పు ఉప్పు చేదు చేదు ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా.
1: బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్ ద టేస్ట్ వాజ్ రియలీ అప్రోప్రియేట్ ద వన్ విచ్ యూ టేస్ట్
0: సాల్ట్. మలేరియా జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి.
1: బట్ ఆఫ్టర్ యూ గాట్ మలేరియా ఫీవర్ ఈవెన్ స్వీట్ లడ్డు వాజ్ బిట్టర్.
0: పదార్థ దోషమా? కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషము.
1: Is it the defect of the object? No, it is the defect of your
0: మంచి ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు తెలుపు తెలుపు ఎరుపు ఎరుపు నలుపు నలుపుగా చూస్తావు.
1: When you are healthy, you see things as they are, red as
0: కాని జాండీసే వచ్చి దీనికి వచ్చిందంటే అంతా పచ్చగా కనిపిస్తుంది.
1: బట్ వన్స్ యూ గెట్ జాండీస్ ఎవ్రీథింగ్ లుక్స్ ఎల్లో.
0: అదే విధంగానే ఈ ఇంద్రియములకు రోగములతో కూడినటువంటి కనుక రోగములతో కూడినటువంటి ఇంద్రియాన్ని అనుసరించడం చేత మనసు కూడా ఒక రోగంగా తయారవుతుండాలి.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular
0: fashion. కరణ పాఠం అనగా ఇంద్రియముల యొక్క దోషం చేత మానవత్వం ఇంతవరకు మరుగుపడిపోతుండాలి.
1: కరణాపాకం మీన్స్ అన్ అకౌంట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది సెన్సెస్ మైండ్ అండ్ మ్యాన్ ఆల్సో బిహేవ్
0: లిప్సా అని.
1: విప్ర లిప్సా ఈజ్
0: విప్ర లిప్సా అనగా కేవలము ఓర్వలేనితనము అసూయ అని దీనికి అర్థం.
1: విప్ర లిప్సా మీన్స్ జలసి.
0: ఈ అసూయ మానవులకు చాలా చెడ్డ గుణము.
1: Jealousy is a very great weakness for man.
0: Yavaraina unnavarin chuste orvaledu itanu.
1: When he sees someone who is better, he can never be happy.
0: Ee vidhanga yavaraina manchintanam chuste emaatram kudunu sahinchukoledu.
1: When he comes across a good person, he can never feel satisfied with it.
0: Ee lokamulo ye rogamunikaina kudunu ఏ దేశమందైనా కూడాను ఔషధం ఉండవచ్చునేమో కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ బట్ నాట్ ఫర్ జెలసీ.
0: కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటము ఇది ఒక చెడ్డ గుణం.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్
0: మంచిని చూచి ఆనందించు.
1: వెన్ యూ సీ సమ్వన్ హ్యాపీ బీ హ్యాపీ.
0: ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు.
1: వెన్ సమ్ పీపుల్ గివ్ యూ జాయ్ ఆర్ హ్యాపీనెస్ యూ షుడ్ ఆల్సో
0: అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు.
1: వై షుడ్ యు డెవలప్ జెలసీ అగైన్స్ట్ దిస్?
0: నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు.
1: డూ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ.
0: నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు.
1: యూ ఎంజాయ్ సమ్వన్ గెట్స్ ఎ హైయర్ మార్క్ దాన్ యూ యాజ్ యువర్ బ్రదర్ హిమ్సెల్ఫ్ హెస్ గాట్ ఇట్.
0: అందరూ నా బ్రదర్సే.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brother,
0: ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
1: Develop such sacred thoughts.
0: ఈనాడు ఈ అసూయ భావం రావడానికి కారణమేమిటి?
1: What is the reason for developing jealousy?
0: స్వార్థము స్వార్థము
1: selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్లా ఉన్నది?
1: In what forum does selfishness exist in students?
0: మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు స్త్రీలు పిల్లలు సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ టు బోర్డ్ ఎ బస్, యూ కమ్ అక్రాస్ విమెన్ చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ
0: విద్యార్థివి, దృఢ శరీరం కలిగినటువంటి వాడవు. నీవు కొంచెం ఓపిక పట్టుకుని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయి ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి.
1: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: శక్తిహీనులకు బాలులకు స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
1: గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫస్ట్ ఫర్ ది వీకర్ పీపుల్ ది లేడీస్ చిల్డ్రన్.
0: సరే, లేకపోతే కొంత దూరం నడుచు మంచి ఎక్సర్సైజ్.
1: ఇఫ్ యూ గెట్ ఎ సీట్ well, it is okay. If you don't get, walk a little distance.
0: ee nadachadam valla rendu vidhamainatundi anukoolam jarugutundadi, aadayam vastundadi.
1: You get two benefits by this kind of walking a little distance.
0: Walk cheyatam valla shariram yokka kasaratthu kuda jarugutundi.
1: By that walking you get a mile duram
0: nadachutunte aa mile duram charge kuda neelo migultundi.
1: And also you save the bus fare for that particular mile which you walk.
0: ee vidhamaina vishala bhavanni penchukovali.
1: Develop this kind of broad mindedness.
0: ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటుంటాయి పేపర్స్ లో.
1: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్.
0: పెద్ద పెద్ద పేజీలు, 3-4 పేజీలకంతా వస్తుంటుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
1: Lacks of results and numbers are printed in 3-4 pages of the newspaper.
0: వీడు కూడా తన యొక్క పాస్ తన నంబర్ కోసం కాచుకోని ఉంటున్నాడు.
1: He is concerned only about his number.
0: ఆ యొక్క లేక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ ప్రభనో ఇంకే విధమైనటువంటి హిందూనో ఏదో ఒకటి తెరిచి చూసినప్పుడు ఎన్నో నంబర్స్ కనిపిస్తాయి.
1: వెన్ యూ ఓపెన్ ది న్యూస్ పేపర్ బీట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ హిందూ యు సీ సో మెనీ నంబర్స్.
0: నిజంగా ఆ యొక్క నంబర్స్ చూస్తే ఎంత ఆనందం పడాలి.
1: బట్ వెన్ యూ సీ సో మెనీ నంబర్స్ హౌ హ్యాపీ,
0: ఇంతమంది పాస్ అయిపోయినారా అని ఆనందించవచ్చు.
1: Should be overjoyed with the feeling that so many people have passed.
0: స్వార్థపరులకు ఈ ఆనందం రాదు.
1: But selfish people will never have
0: India that joy. Number lo na number unda na number unda ani dani vetrutum pothuntadu.
1: In the midst of so many innumerable numbers you are looking for
0: modalu aanandinchu tarvata nee number vetukku tappu ledu.
1: First you enjoy, then you can search for your own number.
0: Kaani ye maatram anta vishala bhavam raavatam ledu.
1: But people do not have such broad minded.
0: Vidyarthulara motta mota ఈ విధమైనటువంటి అసూయ భావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
1: డెస్ట్రాయ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జెలసీ ఇన్ యూ డియర్ స్టూడెంట్.
0: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్.
0: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
1: దిస్ ఇస్
0: శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
1: వేదాస్ హావ్ డిక్లేర్డ్ వెల్ చైల్డ్ యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: రెడ్యూస్ ది అన్స్టడీనెస్ అండ్ ఇంక్రీజ్ ది స్టడీనెస్ ఆఫ్ ద సెన్సెస్.
0: తద్వారా నీ మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుంది.
1: దాట్ విల్ గివ్ యూ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక మనస్సునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణకు పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మల చేత దీనిని పరిశుద్ధం చేసుకోవచ్చు.
1: ఇఫ్ యు వాంట్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హస్ అక్యుములేటెడ్ ఆన్ యువర్ మైండ్ అండ్ అంతఃకరణ త్రూ గుడ్ డీడ్స్, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ యాక్షన్, యూ క్యాన్ రిమూవ్ దట్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్.
0: కనుకనే నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
1: డూ నాట్ సీ,
0: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
1: Do not hear bad things, hear good things only.
0: ee vidhamainatunti yokka bhavalu manam mottamota abhruthi parchukovali.
1: Develop such sacred feelings.
0: Chitta shuddhi ki kavalsinatunti yokka matter okkate untundali.
1: There is only one thing which is important for purity.
0: See no evil, see what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Talk no evil, talk what is good. Do no evil, do what is good. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడా లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ యూ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ విజ్డమ్ అండ్ మేక్ యువర్ లైఫ్ వర్ది అండ్ హ్యాపీ.
0: కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ సీ.
0: చూచేదంతా ఇంద్రియముల ద్వారానే చూస్తుండాలి.
1: ఇట్ కెన్ సీ ఓన్లీ త్రూ సెన్సెస్.
0: స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి.
1: ఓన్లీ త్రూ సెన్సెస్ ఇట్ కెన్ టాక్.
0: కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది.
1: యూజ్ ద సెన్సెస్ ప్రాపర్లీ, మైండ్ విల్ ఆల్వేస్ బి ప్యూర్.
0: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసు నుండి మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
1: ఇన్ దిస్ యూత్ వెన్ యు హావ్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ,
0: ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి.
1: దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: డ్యూరింగ్ రెయినీ సీజన్ యూ హావ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ ద ట్యాంక్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ సమర్.
0: కనుకనే ఇది మంచి సీజన్ మీకు.
1: దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్.
0: ఈ వయసు లోపల మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి.
1: ఇన్ దిస్ ఏజ్ అలోన్ యూ హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్.
0: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
0: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
0: కానీ మర్చేది భక్తుడే.
1: ఇట్ ఇస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
0: గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ హిజ్ డివోటీ, బట్ డివోటీస్ గోయింగ్ ఫ్రమ్ హిజ్ గాడ్. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు వెచ్చటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
1: స్వేడ్ బై ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ దర్ టెంప్టేషన్స్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లీవింగ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎ డివోటీ. డివోటీ ఓన్లీ లీవ్స్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the maya, you think that way.
0: Kanuka mee satyanni meeru gurtinchukondi.
1: Recognize and realize your own truth.
0: Adi nijamainatti conscience.
1: That is real conscience.
0: Adi mee witness.
1: And that is the real witness.
0: Daarini tripti parchukunte jeevitam anta tripti avutundi.
1: Satisfy your conscience, your life will be sanctified.
0: Vidyarthulara, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి ఉనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ది మైండ్. Only when you understand this properly, life becomes enjoyable and reveals its own mysteries.
0: Buddhini gurinchi manam gurtinchali.
1: We have to understand intelligence.
0: Idiye chala pradhanamainatundi.
1: This is a very important thing.
0: Tank lo neelu untunte tap lo neelu vadalachu.
1: If there is water in the tank, you can get it through tap.
0: Kanuka dehamu, manassu, indriyamulu ivanni taps, ivanni taps. కానీ బుద్ధి ట్యాంక్.
1: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
1: వాట్ ఎవర్ వాటర్ యూ ఫిల్ ఇన్ ద ట్యాంక్, ద సేమ్ వాటర్ ఫ్లోస్ త్రూ ద ట్యాప్స్.
0: దీనిని పురస్కరించుకునే వేదాంతం యద్భావం తద్భవతి అన్నారు.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద డిక్లరేషన్.
0: కనుక ఈ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చరించుకుందాం.
1: ది ట్యాంక్ విచ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విల్ డిస్కస్ అండ్ ట్రై టు నో ఇన్ ఫ్యూచర్.

0: బ్రహ్మ దర్శనం భాగ్యంబు పడయగోరి. బ్రహ్మ దర్శన భాగ్యంబు పడయగోరి. వెతుకబోదురచటికి వెర్రి మనసా, వెతుకబోయదురచటికి వెర్రి మనస. అతియో మీలో నేనున్నది వెతుకుమచట, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా, బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి. వెతుకబోయుదురచటికి వెర్రి మనస, అదియు మీలోన ఉన్నది వెతుకుమచట, ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: With the sole desire to see the manifestation of the divine, O foolish mind, where do you want to go in search of him? That the divine is within you, you inquire and search within. What else more to be communicated to this august assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: భగవత్ సృష్టి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటుంది.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: బ్రహ్మభాగ్యాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ the divine vision, the manifestation of God.
0: Indulo daivatvaniki chakkani avakasam andinchey vidhamanu nirupistu vachadu.
1: This also gives ample evidence to experience the same.
0: Prati padamanandu kudanu oka mantramu, prati mantramunaku కొన్ని పదములు, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీ మంత్ర ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్ ఆఫ్ మీనింగ్.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నియో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వీ కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
0: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకములకు ప్రచరింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
1: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ మంత్రస్?
0: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములైన మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
1: ఆల్ దీస్ మంత్రస్ ఆర్ పాస్డ్ ఆన్ టు ది హ్యూమానిటీ ఇన్ అన్ ఆర్డినరీ వే ఫ్రమ్ ద వరల్డ్లీ పార్లన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఆర్ వెల్ నోన్.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: త్రీ వర్డ్స్ వర్ ఎంఫసైజ్డ్ హియర్.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: దే రిప్రజెంట్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ ది టైం, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: దే హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్డ్ బై ఫార్మ్స్.
0: ఆత్మ, మనసు, ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: దేర్ ఆర్ త్రీ హియర్. వన్ ఇస్ ఆత్మ ద సెల్ఫ్, మనస్ ద మైండ్, ఇన్ బిట్వీన్ ద జీవ,
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: దేవుడు, మనస్సు.
1: ద టూ హియర్, జీవ ద ఇండివిజువల్, దేవ ద డివైన్, అండ్ ఇన్ బిట్వీన్ మనస్ ద మైండ్.
0: అయితే ఈ జీవునకు దేవునకు మధ్యన ఉన్నటువంటి మనస్సు ఏ పని చేస్తూ వచ్చింది?
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: జీవుడు జడము.
1: The individual is jada or inert.
0: దేవుడు చైతన్యము.
1: Divine, God is chaitanya.
0: ఈ చైతన్యములను రెండింటిని కలిపే నిమిత్తమై మనస్సు అనేటువంటిది మధ్యలో నియమిస్తూ వచ్చాడు.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: జీవుడు దేవుడు మనసు.
1: Individual, God and the mind.
0: ఇది కూడా ఒక మంత్రమే.
1: This also constitutes a mantra.
0: జీవేశ్వర ప్రకృతి అని దీనికి ఒక మంత్రము.
1: This is called prakriti the nature comprising these two, jiva individual, ishvara God.
0: ఈ ఈశ్వరత్వను జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: మనస్ ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇంటూ ద డివైన్.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుని దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: హౌ డస్ ద మైండ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఇంటూ గాడ్?
0: కేవలము జీవుడు వ్యష్టి స్వరూపుడు.
1: The individual is a member in a community.
0: దేవుడు సమష్టి స్వరూపుడు.
1: God is the cosmic form.
0: కానీ మనస్సు అనేటువంటిది సమష్టి వ్యష్టి స్వరూపమే.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: ఇంత పవిత్రమైన శక్తిని ఉండినదని నిరూపిస్తూ వచ్చాడు.
1: It has been very clearly stated the mighty power of the mind.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: ఇది పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్ కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోనా దైవంతోనా ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: Kanuka manasu anetundi chaala pavitramainatundi.
1: And so mind is highly sacred.
0: Mana eva manushyanam karanam bandham ochayo annadu.
1: Mind is responsible for the bondage and liberation.
0: Manasu chaala shaktivantamainatundi annaru.
1: Mind is highly powerful.
0: Manasukunnatundi shakti mari deniki kudunu ledu.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: Kanuka itti manasunaku taginatvanti shaktini andinchukuntu raavatam chethane ee daivattam anetvanti kramakramina konchi gauravam tagguthu vachindi.
1: As the mind is dominating, it is not able to know in full, in depth God.
0: Unna gauravamu eppatiki untunnadi.
1: In fact, the honor and the grandeur lies there.
0: Kaani manasunaku ee prapanchamlo unnatundi vyaktulu antati gauravam nandinchaledu.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: Laukikamaina bhautikamaina prakrutamaina ee yokka padamulaku sarinatundi arthanni gurtinchukolegalu.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: Kanuka జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: Therefore more than individual and God, mind is so powerful and intense.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: Mind has got very powerful sword with it.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: It is full of valor.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: Courage.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: And full of strength.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: Sanctity.
0: ఇలాంటి మనస్సు యొక్క తత్వంను గుర్తించుకునేటానికి ఎవరికి చేత కాకపోయింది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో ద నేచర్ అండ్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of God.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: సో వీ హ్యావ్ టు నో క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివినిటీ ఇన్ మ్యాన్, ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ అవేర్నెస్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హాస్ బీన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ వన్ పాయింటెడ్ ఈవెన్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్
0: కనుకనే ఈ మనస్సునే విష్ణు స్వరూపము అన్నారు.
1: సో విష్ణు స్వరూప ద సస్టెనెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ద మైండ్.
0: నిన్నటి దినం చెప్పినట్టుగా మనస్సు విష్ణు స్వరూపమే.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: Swasamu, swasamu kevalamu Brahma swarupame.
1: The breath is Brahma.
0: Ee Brahmam nundi aavirbhavinchinatundi oka Vishnuku daiva swarupam ane nijamainatundi oka devamu Vishnu ani peru pettaru.
1: Therefore Brahma is the origin and Vishnu is God.
0: Aa swasa swarupamane nijamainatundi ishratam annaru.
1: Therefore the divinity is this principle of breath.
0: ఈ ఈశ్వరత్వమునకు, ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది.
1: What gulf of difference lies between the principle of Brahma, the walk, and also ఈశ్వరత్వ, the
0: divinity. బ్రహ్మత్వం నుంచి వారి వివరించినటువంటిది వాక్కే.
1: Therefore the speech faculty or talk has originated out of Brahma.
0: వాక్కుకుండినటువంటి శక్తి మరి దేనికిని లేదు.
1: Walk or talk is highly powerful.
0: Vishwastutudu, Chakrasurudu, Mahavirundu.
1: The man of valor and courage.
0: Vishwastutudu.
1: Vishwastutudu.
0: Chakrasurudu.
1: Chakrasurudu.
0: Mahavirundu.
1: Mahavirudu.
0: Gorasache.
1: With too much of desire.
0: Aswatthama sirojamul tarigi.
1: Yes, beheaded Aswatthama.
0: Churantar Maharatnamun.
1: And you want to carry the precious
0: hair. Sashatkirti eringa puchukoni.
1: Has been picked up.
0: విశ్వాసం వల్ల నుంచి ద్రబ్బే శిభిరోర్ విభాగమని బాసిపోవని అన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: ఆనాడు పద్మవ్యూహస్థుడు, చక్రసూర్యుడు, మహావీరుండు,
1: ది మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ కరేజ్,
0: విశ్వస్తుడు,
1: విశ్వస్తుడు,
0: చక్రసూర్యుడు,
1: చక్రసూర్యుడు,
0: మహా

0: ఆనాడు పద్మవ్యూహమునందు ఏర్పరిచినటువంటి యొక్క మహాశక్తివంతమైన యంత్రాన్ని భేదించే నిమిత్తమై ఈ యొక్క అశ్వత్థామ చాలా పవర్గపుల్లుగా వచ్చాడు.
1: ఇట్ వాజ్ ఓన్లీ టు బ్రేక్ దట్ డివైస్, ఎ స్పెషల్ డివైస్ ఇన్ ఆర్చరీ, పద్మవ్యూహ. ఇట్ వాజ్ ది ప్లాన్ ఆఫ్ అశ్వత్థామ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ పద్మవ్యూహమును కూడా సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
1: This Padma Vyuha is not of the design of an ordinary
0: Dronacharyudu. Atanu kudunu acharyude.
1: It was designed by Dronacharya.
0: Dronacharyudu ee Padma Vyuhamnu pannadu.
1: It was the Dronacharya whose design is this Padma Vyuha.
0: Ee Padma Vyuham samanyamainadi kadani.
1: That Padma Vyuha is not simple.
0: Tana kumarudu dinni bhedinchaledani.
1: That his son cannot get into it.
0: Kanukane aa yokka dinniki aapi vesesindi Subhadra.
1: Therefore Subhadra brought a total halt as Ashwatthama cannot get in.
0: కనుకని ఆనాటి నుండి ఈ శబ్దమునకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: Since that time these sacred words have been proved very powerful.
0: ఈ శక్తి మాటలు యందు మాత్రమే కాదు.
1: The power is not merely natural.
0: క్రియా స్వరూపమునందు కూడాను ఈ శక్తిని నిరూపించుతూ వచ్చింది.
1: The power is also as well demonstrated in action.
0: కనుకనే మూడు మూడు పదములు చేరి ఒక్కొక్క మంత్రంగా నిరూపించింది ఈ యొక్క గీత.
1: Therefore, three three words constitute a mantra.
0: ఈ వేదమునందును ఉపనిషత్తులు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క అంతరములే మంత్రములుగా మారుతూ వచ్చినాయి.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
1: It is very difficult to understand the essence of Upanishads.
0: కనుక ప్రతి మంత్రమునకును తత్ త్వం అన్నారు.
1: ఎవ్రీ మంత్ర స్పీక్స్ ఆఫ్ దీస్ టూ తత్ త్వం.
0: అయమాత్మ బ్రహ్మ అనింది.
1: ఇట్ ఆల్సో సెడ్ అయమాత్మ బ్రహ్మ.
0: సర్వం కల్విదం బ్రహ్మ అనింది.
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: కల్విదం బ్రహ్మ అనగా ఇది ఒక మంత్రమే.
1: కల్విదం బ్రహ్మ ఈజ్ ఎ మంత్ర.
0: తత్ త్వం అసి ఇది ఒక మంత్రమే.
1: తత్ త్వం అసి ఈజ్ ఎ మంత్ర.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒక మంత్రమే.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఈజ్ ఆల్సో మంత్ర.
0: అయమాత్మ బ్రహ్మ.
1: సో ఆల్సో అయమాత్మ బ్రహ్మ.
0: బ్రహ్మవత్ బ్రహ్మ ఇవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
0: ఇవన్నీ కూడా కేవలము ఉపనిషత్తులు ఎందు వచ్చినటువంటి యొక్క పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈజ్ నాట్ దట్ సింపుల్ యాజ్ యూ థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
1: దీస్ ఆర్ ఆల్ ఫోర్ మెయిన్ స్టేట్మెంట్స్.
0: వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ మంత్రాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ ఆఫ్ వేదాస్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు ఎందుకూడను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది వేదాస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒక దాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: joining that.
0: Danito nenu cherchitamu.
1: In fact joining this with that.
0: Aham brahmasmi.
1: Aham brahmasmi.
0: Nene brahma ga untunanu, brahma tho cherinanu.
1: I am brahma. I joined brahman.
0: Kalukuni ee vidhanga vicharana chesthe sarvam kalvidam brahma.
1: When we investigate like that we will know sarvam kalvidam brahma.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకాత్వాన్ని బోధించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ కనోట్ సేమ్ మీనింగ్.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రముల యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ అస్ టు నో ద వన్నెస్, ద యూనిటీ ఆఫ్ ఆల్
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.

0: బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి, ద నోవర్ బికమ్స్ ద నోన్.
1: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
0: దిస్ ఈస్ ది ట్రూ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటిది ఏంటంటే నేనే దైవము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ నో దట్ ఐ యామ్.
1: ఎవరికి వారే దైవ స్వరూపులు.
0: ఈచ్ వన్ ఇస్ డివైన్.
1: ఎవరికి వారే దైవ స్వరూపులు అయినప్పుడు ఇక దైవాన్ని ఎందుకు కొల్చాలి?
0: దెన్ వేర్ ఇస్ ద నీడ్ టు వర్షిప్ గాడ్.
1: అయితే దైవాన్ని కొల్చేటువంటి ఒక శక్తి సామర్థ్యం కానీ దైవంను కొల్చేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీలు లేదు.
0: హౌఎవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎస్టిమేట్ whether you have got the
1: సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉంటుండి సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ
0: బీయింగ్ సో కామన్ మూవింగ్ ఇన్ ద వరల్డ్
1: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
1: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
0: లీడింగ్ ఎన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
1: ది స్పిరిచువల్ ఒక విస్తృత స్వరూపం కాదు.
0: It is not anyway the life we lead is cosmic.
1: అది సమష్టి స్వరూపము.
0: In fact, it is of universal.
1: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడాను వ్యష్టి స్వరూపాలు.
0: All we are all individuals in the ordinary sense.
1: వ్యష్టి సమష్టి స్వరూపాన్ని ఏదైతే గుర్తించగలడు.
0: How do you expect the vyashti, the individual, to know the samashti, the cosmic form?
1: కరుగని ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీని ఎన్ని సాధనలు జరిపినప్పటికీని ఎన్ని మంత్రములు ఉచ్చరించినప్పటికీని వ్యష్టి సమష్టి స్వరూపుడు కాదు.
0: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths, one would adopt.
1: నేనే సమష్టి స్వరూపుడను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే ఇది నీకు సమష్టి స్వరూపుడు అవుతాడు.
0: When once you know that I am God, you will be knowing the cosmic form.
1: I am God, I am God, I am God అనేటువంటి ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: You have to know the basic truth that I am God.
1: అయితే మీరు ఎట్లా చెప్పగలరు I am God అని?
0: How can you declare that I am God?
1: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి చేసుకోవాలి.
0: And we have to foster strong faith in this.
1: మంత్రమునకు ముడివేసి,
0: we have to tie up mantras.
1: ఈ ముడియందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి,
0: and we should understand the divinity in this.
1: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
0: And we have to untie the combination making use of mantra.
1: ముడి వేయటము, ముడి విప్పటము,
0: tying up and untying.
1: ఆదియందు అంత్యమునందు,
0: beginning and the end.
1: కనుకనే దానికి సరైనటువంటి అర్థాన్ని మీరు గుర్తించుకుని వర్తించాలి.
0: We have to know the exact meaning and conduct ourselves.
1: ఏది ప్రారంభంలో అయినదో వచ్చినదో,
0: that which comes in the beginning,
1: అదే ఈ యొక్క అంత్యంలో కూడా కలుగుతుంది.
0: Will also come towards the end.
1: ప్రారంభంలో వచ్చినటువంటి బిడ్డ,
0: the child born,
1: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో,
0: just as being not able to move,
1: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడాను ఆ రకమైనటువంటి స్థితికి వస్తుంది.
0: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ద ఎండ్.
1: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనా ఏ వస్తువులకైనా ఒక్కటే.
0: Therefore, the beginning and the end for any is uniform.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాము.
0: We have gone to a river and brought some mud with us.
1: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
0: And you brought forward that mud and kept in front of your house.
1: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుండాలి.
0: But it has been growing like a mound there.
1: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
0: అండ్ యూ హ్యావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
1: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
0: అండ్ యూ ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇంటూ ఏ పాట్.
1: కానీ క్రమక్రమేణా దానిని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
0: అండ్ యాజ్ యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్డ్ ఓవర్ దేర్, అల్టిమేట్లీ యూ ఫైండ్ పిట్ దేర్.
1: కనుకనే గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
0: Therefore the heap has come down to the level of pit now, which was once upon a time.
1: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
0: The mud has taken the form of the pot and the pot is nothing but of the mud.
1: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
0: But the water if kept in that
1: pot would not be there.
0: Its level comes down gradually.
1: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
0: This has to be processed in fire.
1: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
0: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
1: కనుకనే మనము మట్టి వంటి వారు.
0: సో వి సే ఇట్స్ ఫుల్ ఆఫ్ మడ్ ఓన్లీ.
1: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇట్స్ ద డివినిటీ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ద మడ్ ఇంటూ ద హ్యూమన్.
1: అది ఏ విష్ణుత్వము?
0: దట్ ఇస్ సస్టెనెన్స్.
1: ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్ విష్ణుత్వ మేడ్ దిస్ పాట్.
1: దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
0: As this pot is made use of, it is broken on the way.
1: కాదు కాదు, నానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
0: ఇట్ మస్ట్ బి, ఇట్ షుడ్ బి ప్రాసెస్డ్, కెప్ట్, ఇట్ షుడ్ బి బర్న్డ్.
1: ఏమిటి ఈ జ్ఞానం?
0: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద ట్రూ జ్ఞాన విజ్డమ్ ఇస్
1: సంపాదించుకున్నప్పుడే ఇది పూర్తి కాలిపోతుంది.
0: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ నాన్ డ్యూయాలిటీ, ఇట్ విల్ బి బర్న్డ్.
1: అప్పుడే దీంట్లో వేసినటువంటి పదార్థం నిలిచిపోతుంది.
0: దెన్ ఓన్లీ ఆల్ ద మెటీరియల్ యూ కీప్ దేర్ వుడ్ బి రిటైన్డ్.
1: కనుకనే దీన్ని పగలగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ పాట్ ఈస్ నాట్ బ్రోకన్.
1: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
0: వీ హావ్ టు టేక్ కేర్ యాజ్ ఇట్ ఈస్.
1: అది అగ్ని సంస్కారం అన్నారు.
0: దట్ ఈస్ వాట్ యూ కాల్ ద ప్రాసెస్ ఆఫ్
1: రిఫైన్మెంట్. కాల్చడం అనగా సంస్కారమే.
0: దిస్ బర్నింగ్ ప్రిన్సిపల్ ఈస్ రిఫైన్మెంట్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
0: ఎవ్రీథింగ్
1: సంస్కారం చేతనే సర్వ విధమైనటువంటి శక్తులు మారుతూ ఉన్నాయి.
0: బై రిఫైన్మెంట్ ఇట్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్.
1: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదో.
0: జస్ట్ ఇస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
1: దైవ అనుగ్రహం అనేటువంటి సంస్కారం చేత
0: బై ద రిఫైన్మెంట్ ఆఫ్ గాడ్
1: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
0: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
1: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ దిస్ ఇస్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
1: ఇది ఒక మలినపు కొంప.
0: ఇట్ ఇస్ డర్టీ.
1: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
0: అండ్ దిస్ టాయ్ హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్?
1: దీనికి ఏమి శక్తి కూడా లేదు.
0: ఇట్ హాస్ నో పవర్ ఇన్ ద ట్రూ
1: సెన్స్. క్రమక్రమేణ దీన్ని సంస్కారం చేసుకుంటూ రావటం చేత
0: బికాస్ ఇట్ హాస్ బీన్ రిఫైన్డ్ గ్రాడ్యువలీ
1: దీనికి శక్తి కూడా పెరుగుతుండాలి.
0: ఇట్ పవర్ ఇంక్రీజ్.
1: దీనికి విలువ కూడా పెరుగుతుండాలి.
0: వాల్యూ ఆల్సో రైజెస్.
1: ఇప్పుడు మట్టిగా వచ్చినటువంటి కుండను
0: the pot which is made up of mud
1: man ye vidhanga kuda upayoginchukolemu.
0: We cannot use it.
1: Ade vidhanga re bangaru bhagavantunni enta kuda nu bangaru bangaru bangaru ani pilustuntanu.
0: Bhagwan calls everyone bangaru bangaru.
1: Bangaranaga gold ani.
0: Bangaru meaning gold.
1: Hiranyagarbhude bhagavantudu.
0: Hiranyagarbha is god.
1: Kagani bangaru anetundi danni meer sampayinchukunnaru.
0: You have earned this gold.
1: Bangaru sampayinchukunnanta maatramana alankaram chesukolekapoyaru.
0: Merely acquiring gold, you cannot have jewels.
1: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: The gold must be made into jewels.
1: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల
0: as we make ornaments,
1: మనం ఎంత బంగారును చూసామో
0: the gold we have,
1: అంత దానికి ఒక రాగి లేక పిత్తాడు కొంచెం వేరే లోహములు కలపాలి.
0: We have to mix some other metal like copper.
1: అప్పుడు ఆ లోహములు కలిపినప్పుడే
0: when the other metal is mixed,
1: మంచి శక్తి వస్తుంది.
0: The gold will have all the strength.
1: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
0: And the weight also increases.
1: Weight కూడా పెరుగుతుంది.
0: Weight increases.
1: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
0: And it will be unbreakable, so strong.
1: కనుకనే మనము భగవ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
0: God's will is very strong.
1: హిరణ్యగర్భుడు భగవంతుడు.
0: God is Hiranyagarbha.
1: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is Hiranyagarbha?
1: మన యందే ఉన్నాడు.
0: God
1: Hiranyagarbha. అది మనమే తెలుసుకోవాల్సినటువంటిది.
0: Is in you, which you are supposed to know.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
0: There are many students of science.
1: దీంట్లో ఆమ్లమం ఉంటారు.
0: And we say acid, ఆమ్లం.
1: ఆమ్లం.
0: Acid, ఆమ్లం.
1: ఆమ్లం అనగా యాసిడే కాదు. అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
0: యాసిడ్ ఆల్సో హాస్ గాట్ ద పవర్.
1: క్రమక్రమేణ దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
0: అండ్ వీ ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
1: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
0: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లాక్స్ ఆఫ్.
1: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణ దేహాన్ని సృష్టింపజేస్తాయి.
0: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లాక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఎ బాడీ.
1: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల
0: the food that we partake,
1: inumu pittali aamlamam amma bangaru anni kuda cherutunnai.
0: The food that we partake has got all this acid and metals.
1: Karuki acid anetundi manam cheptam chaala parapaatu.
0: It's a mistake if we simply call it
1: acid. Acid kaane kaadu.
0: It's not acid.
1: Idi kuda oka lohame.
0: It's also a metal in one way.
1: Ee loham kuda nu kontha varaku maarpu cheyatam valla maroka lohanga maaripothundadi.
0: This metal, ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అనదర్ టైప్ ఆఫ్ మెటల్.
1: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండది.
0: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
1: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
0: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
1: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో వరకు కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
0: ద గ్రీన్ వెజిటబుల్స్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము చింతపండు పులుసుతో.
0: అండ్ వి ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
1: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
0: టామరిండ్ సూప్,
1: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుంది.
0: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
1: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము.
0: ఆర్ వి మేక్ రసము ఆఫ్ వి మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
1: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థములందు కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
0: అండ్ వీ ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వీ మేక్.
1: ఇవన్నీ కూడా క్రమక్రమేణా దేహంలో ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
0: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
1: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
0: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్.
1: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
0: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
1: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
0: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
1: కనుక మన ఆహారాన్ని సక్రమైన రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
0: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్ వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
1: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
0: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్ ఇట్ ఈస్ నాట్ సో.
1: యాసిడ్ అని అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
0: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
1: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
0: అండ్ దే బికమ్ సెల్స్.
1: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
0: ద హ్యూమన్ బాడీ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
1: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ సెల్ హాస్ గాట్ ద డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
0: ఇన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ దేర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్.
1: కానీ
0: బట్
1: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుంది.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
1: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుంది.
0: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
1: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇట్ హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
1: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం అనేది కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
0: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ది డివినిటీ టు ఎవ్రీవన్ దట్ స్పెల్.
1: అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
0: అండ్ వీ నేచురల్లీ డ్రీమ్.
1: కానీ ఇది స్వప్నములు కాదు.
0: దిస్ నాట్ ఎ డ్రీమ్.
1: ఆహారం యొక్క విహారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్లు.
0: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్ట్ టేకెన్.
1: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు
0: దే ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
0: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
0: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దీని పరిస్థితించుకొని
1: ఏ వేదాత్మందు యత్ భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
1: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటది.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
0: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
1: అయస్కాంతం లోపల
0: హియర్ ఇన్ మ్యాగ్నెట్
1: దీనికి అంత ఎట్ట వచ్చింది ఈ పవర్.
0: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్.
1: కేవలం అయస్కాంతంలో లేదు.
0: ఇట్స్ నాట్ దేర్ మ్యాగ్నెట్.
1: ఈ క్రమక్రమేణా మన దేహంలోనే ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
1: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక అనేది అయస్కాంతంగా మారిపోతుండాలి.
0: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ ద
1: అయస్కాంతమే మన లోపల ఒక విధమైనటువంటి బ్యాటరీగా తయారవుతుండాలి.
0: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
1: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
0: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
1: కనుక ఈ లైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
1: లైట్? మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
0: అవర్ బాడీ ఈజ్ అ స్మాల్ జనరేటర్.
1: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
0: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
1: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి.
0: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ అస్.
1: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
0: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్
1: దీనికి తేజస్సు అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుండాలి.
0: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
1: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటాదో.
0: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్
1: అదే విధంగానే ప్రతి పదార్థమునకు కూడా కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
0: ఎవ్రీ మ్యాన్ మెటీరియల్ ఆల్సో హస్ గాట్ సమ్ స్పెషల్
1: తేజస్సునే చైతన్య శక్తి అన్నారు.
0: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్
1: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
0: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
1: ప్రతి మానవుడి ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు కాని పదార్థములు ఎందుకు కాని విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
0: God is present in every human being, in every material, in all of the attributes.
1: ఎట్టి పదార్థమైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
0: We cannot consider simply as matter.
1: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
0: పదార్థ is దివ్యత్వ.
1: కనుకనే ఈ దివ్యత్వమునకు పదార్థం అనేటువంటి మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది.
0: There's lot of difference between దివ్యత్వ spirituality and ordinary matter.
1: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
0: And this is physical.
1: ఇది లౌకికమైన పదార్థము.
0: It is worldly material.
1: ఈ ప్రాకృతమైనటువంటి పదార్థము.
0: It is physical material.
1: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
0: The spiritual is not physical.
1: దివ్యమైన భవ్యమైన నవ్యమైన తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
0: That power of the awareness, chaitanya, is spiritual, transcendental, novel, ever fresh.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఒక పదార్థాన్ని పదార్థంగా తీసుకోవటం చేత,
0: because we have taken that sacred, transcendent, ordinary, we are not able to know it.
1: ఈనాడు విలువ ఇచ్చేది మనమే.
0: We attach value.
1: విలువ తెగించుకునేది మనమే.
0: And we reduce its value.
1: కారణం ఏమిటి?
0: Why?
1: అది మనసు యొక్క భావమే.
0: It is only our own feeling.
1: ఈ మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
0: That's how the mind wavers, changes.
1: కనుకనే మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాము.
0: A very valuable thing is viewed as valueless.
1: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
0: That which has no value, we consider it highly valuable.
1: కనుకనే మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
1: ఈ మనసు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
0: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ వీ కెన్ ఆల్సో నో ద
1: స్పిరిట్. ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
0: మైండ్ సమ్ టైమ్స్ థింగ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
0: బై హావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
1: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వి విల్ నాట్ హావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
1: కనుకనే ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
0: వాట్ సార్ట్ ఆఫ్?
1: ప్రతి ఒక్కటి కూడా నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడా దైవ స్వరూపమే.
0: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
1: ఈ రక్తం ఏ రీతిగా తయారవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: ఇది కూడా ఈ ఆహారం చేతనే.
0: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
0: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: పూర్తి దైవ శక్తి వల్లనే మారుతుంది.
0: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
1: కనుకనే దైవ శక్తికి ఈ లోకశక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది డివైన్ పవర్ అండ్ ద వరల్డ్లీ ఎనర్జీ.
1: నీకు నిజంగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకుని,
0: if you have got strong faith,
1: నా ఎందున్నటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ సంకల్పమే అని పట్టుకోండి.
0: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీ థాట్ ఇస్ డివైన్.
1: కానీ ఈనాటి మానవుల లోపల పిచ్చి సంకల్పముల చేత ఇదంతా కూడా లౌకిక సంకల్పములు అనుకుంటున్నాం.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ వీ కన్సిడర్ ఎవ్రీథింగ్ వరల్డ్లీ.
1: ఇది బ్యాడ్ థాట్సే కాదు.
0: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
1: ఇది లౌకికమైన థాట్సే కాదు.
0: ఇట్స్ నాట్ వరల్డ్లీ థాట్.
1: అది దివ్యమైనటువంటి థాట్స్.
0: ఇన్ రియాలిటీ
1: అది భవ్యమైనటువంటి థాట్స్.
0: దర్ న్యూ థాట్స్.
1: అది దైవ యొక్క చింతలు.
0: And that is the thought.
1: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
0: When once we mix with the divine thought, divine feeling, it becomes powerful.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
0: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
1: ఒక చిన్న విషయం చూడండి.
0: A small point here.
1: ఒక మూటడు బియ్యం తెచ్చాం, వడ్డు తెచ్చాం మనం.
0: You brought a bag full of paddy.
1: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనం?
0: వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
1: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
1: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
0: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
1: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
0: బికాస్
1: కౌడు వేరు చేయటం వల్ల,
0: ఇట్ ఈస్ రిమూవ్డ్
1: ఈ క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
0: ద ప్రైస్ విల్ గో అప్.
1: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకు అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది. అది
0: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
1: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము?
0: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
1: అది ఏ దంచటము,
0: ఇస్ రిఫైన్మెంట్,
1: అది ఏ తౌడు తీయటము,
0: గ్రైండింగ్ ఆర్
1: వేరు చేయటము,
0: సపరేటింగ్ ది హస్క్,
1: ఈ హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
0: యూ సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ఎ ప్యాడీ.
1: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
0: వాట్ ఇస్ ది వాల్యూ?
1: అంత విలువ హస్తున్నామా? వడ్లకి ఇస్తున్నామా?
0: అండ్ యూ డోంట్ గివ్ ప్యాడీకి
1: మనం అంత విలువ ఇవ్వటం లేదు.
0: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
1: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
0: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
1: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
0: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
1: సపరేట్లీ
0: దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
1: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
1: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
0: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
1: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
1: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
0: సో ఇట్ హాస్ టు బి పాలిష్డ్.
1: సంస్కారం చేయకుండా
0: Without that,
1: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
0: if you want to have things straight away,
1: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
0: It's not possible if you just pass through
1: కష్టే ఫలి.
0: All difficulties will give you the fructification.
1: కనుక మనకు కష్టం పడే కొద్దీ ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
0: If you work hard, you will have good thoughts.
1: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
0: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్
1: హార్డ్. ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
0: అండ్ వీ షుడ్ బి రిఫైన్డ్ బై దిస్ డిఫికల్టీ.
1: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
1: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
0: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
1: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
0: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
1: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
0: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
1: తినటం ఒక సంస్కారమే.
0: సో ఆల్సో ఈ
1: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే. ఏడ్చడం ఒక సంస్కారమే. అన్ని సంస్కారం చేతనే లభ్యమవుతుంది.
0: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
1: ఈ ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్.
1: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
0: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
1: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
0: బై క్రయింగ్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
1: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
0: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
1: కానీ నీవు మంచి సంస్కారం చేసుకుంటే అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
1: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
0: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
1: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
0: ఆక్సిజన్ ఇస్ గుడ్.
1: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు రిటైన్ ఆక్సిజన్.
1: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
0: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
1: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్లు చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని ఓ తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
0: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పీషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
1: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
0: పీపుల్ కాంగ్రిగేట్.
1: చేరి వారి గారినంతా కూడా ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణా తాము స్వీకరిస్తాయి.
0: అండ్ ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ది లీవ్స్ దేర్.
1: కనుకని వాడు దానిలో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ బయట పంపుతుంది.
0: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
1: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
0: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
1: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
0: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
0: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
1: ఈ పచ్చనిదనం అనేటువంటిది ఎంత గొప్పది.
0: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
1: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు
0: అండ్ వీ హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
1: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
0: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ ప్లాస్టిక్
1: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
0: వీ హావ్ గాట్ ద ప్లాస్టిక్ బనానాస్.
1: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యూ గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
1: రాదు. ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్రను చూస్తున్నారు.
0: వి జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
1: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
0: ఇట్స్ హైలీ డేంజరస్.
1: ఇలాంటి ఆధునికమైన మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
0: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వి ఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
1: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
0: ఇన్ఫాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఆఫ్ ద ఫుడ్.
1: దానివల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
0: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
1: కొన్న కూర పావల.
0: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ది వెజిటబుల్ విత్ సో చీప్ పావల ఫోర్ అండ్ హాఫ్.
1: కూలి అర్ధ రూపాయి.
0: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
1: తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
0: కాంట్ యూ క్యారీ ది వెజిటబుల్స్ దట్ యూ బాయ్.
1: ఈనాడు మనము మానవుడు సోమరిపోతున్నా తయారవుతున్నాడు.
0: మ్యాన్ టుడే హాస్ బికమ్ లేజీ.
1: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
0: యూ క్యారీ వెజిటబుల్స్,
1: తప్పే ఉంటుంది.
0: వాట్స్ రాంగ్?
1: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
0: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్, వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
0: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
1: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
0: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే,
1: విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖాన్ని చెందుతున్నావు.
0: సో వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ క్లియర్లీ ఎవ్రీథింగ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విధంగానే మన ఆరోగ్యాలంతా పాడు చేసుకుంటున్నాము.
0: వీఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్ టుడే.
1: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఫుడ్ as padartha material, but you should know the padartha.
1: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనదిగా ఉండాలి.
0: అండ్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి సేక్రెడ్.
1: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ ఫుడ్ ఇస్ నాట్ స్పాయిల్డ్.
1: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ ద ఫుడ్ ఇస్ రాటన్ ఇట్ బికమ్స్ పాయిజన్.
1: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మెటీరియల్.
1: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
0: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అన్నింటి ఎందుకు కూడా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
0: వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయడం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
0: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ ఇన్.
1: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థం అంతా నిజమైనటువంటి దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కాముండాలి.
0: ద వరల్డ్లీ మెటీరియల్ ఈజ్ టు బి ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ బై ప్రాసెసింగ్ ది.
1: కనుకనే దీనికి వెల పెరిగిపోతుంది.
0: ద ప్రైస్ విల్ గో అప్ దెన్.
1: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
0: అండ్ యూ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ ఇన్ యూ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అన్ని చదువుతున్నారు.
0: యూ స్టడీ.
1: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
0: బట్ వాట్ యూ ఆల్ యూ స్టడీ యూ డోంట్ ప్రాక్టీస్.
1: ఏమిటి చదువుతున్నారు?
0: వాట్ ఈస్ ఇట్ యూ స్టడీ?
1: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
0: యు సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్, యు సే ఇట్స్ వాటర్.
1: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
0: యు ఆల్సో సీ ద సేమ్ H2O.
1: కానీ ఆ నీరును నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
0: బట్ డూ యూ టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
1: లేదు.
0: నో.
1: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
0: దేర్ఫోర్ బట్ వాట్ యు డూ దేర్ ఇన్ ద లెబొరేటరీ, యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్.
1: లెబొరేటరీ లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటుంది?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్?
1: ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
0: యూ హావ్ టు ఎక్స్పీరియన్స్
1: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
0: యూ ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ లైఫ్.
1: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థపడుతున్నాము.
0: జస్ట్ యాజ్ వీ సఫర్ ఫర్ వాంట్
1: ఆఫ్ వాటర్. దాంట్లో పలా ఆక్సిజన్ హైడ్రోజన్ జంటి చేర్చి నీరుగా తయారు చేయండి.
0: సో యూ షుడ్ మేక్ వాటర్ అవుట్ ఆఫ్ హైడ్రోజన్.
1: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
0: యు ఆర్ వేస్టింగ్ వాటర్.
1: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ రివర్స్ టుడే.
1: ఒక భారతదేశం నందు ఎన్నో నదులు ఉంటున్నాయి.
0: ఇన్ భారత్
1: జీవనదులు అంతా ఉంటున్నాయి. కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
0: అండ్ వాటర్ ఫ్లోస్ ఇన్సిస్టెంట్లీ.
1: కానీ కట్టగడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
0: సో మచ్ ఆఫ్ వాటర్ ఈస్ జస్ట్ getting into the
1: కానీ మాకు వాటర్ లేదే వాటర్ లేదని స్టేట్ స్టేట్ పోట్లాడుతున్నారు.
0: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ద స్టేట్స్ ఫర్ వాటర్.
1: ఆ వచ్చిన నీరు మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
1: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
0: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
1: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృధా అయిపోతున్నాయి.
0: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ getting into the ocean.
1: నువ్వు దానిని అంతా కాపాడుకో.
0: యూ జస్ట్ రిట్రీవ్.
1: దాని సద్వినియోగం చేసుకో.
0: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
1: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల? భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
0: భారత్ ఇస్ ద సేక్రెడ్ ల్యాండ్, ఇస్ అన్ ఆస్పిషియస్ ల్యాండ్.
1: ఇది అన్నపూర్ణ దేశము.
0: ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్నపూర్ణ.
1: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థపడుతున్నామంటే దీనికి కారణం ఏమిటి?
0: వెన్ వీ సఫర్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్,
1: ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: వీఆర్ మిస్ యూజింగ్ ఆల్ ద మెటీరియల్.
1: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
1: నువ్వు అనుభవిస్తావు,
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
1: నువ్వు అనుభవిస్తావు, నీ తోటి బంధువులకు ప్రజలకు కూడా అందించవచ్చును.
0: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
1: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
1: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
0: మెనీ పీపుల్ టు వాష్ దే హ్యాండ్స్.
1: నీరు పోస్తున్నాయి, ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు.
0: సో మచ్ ఆఫ్ వాటర్ ఇస్ వేస్ట్.
1: నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ అప్రూవ్.
1: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
0: మేక్ యూ ద వాటర్ టు ద ఎక్స్టెంట్ నెసెసరీ.
1: బిగించేసేయి.
0: ఇమిడియట్లీ క్లోజ్ ద ట్యాప్.
1: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ వాటర్
1: డోంట్ వేస్ట్ వాటర్
0: డోంట్ వేస్ట్ వాటర్
1: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయటం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుండాలి
0: అండ్ మిస్యూజింగ్ ఆఫ్ వాటర్
1: డోంట్ వేస్ట్ ఫుడ్
0: డోంట్ వేస్ట్ ఫుడ్
1: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు
0: అండ్ ఈ టు ది ఎక్స్టెండ్ నెసెసరీ
1: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు
0: యు ఆర్ వేస్టింగ్ ఫుడ్ అండ్ థ్రోయింగ్ అవే
1: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే కుక్కలు తింటాయి ఇంకేమైనా జీవులు తింటాయి పారేయటం వల్ల తప్పేముంది అంటారు
0: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్ ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్
1: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్
0: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్
1: యాక్సెప్టబుల్ అంత పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా అవి కాదు వారికి ప్రాణం లేదా
0: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్
1: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి
0: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్
1: వాసన ఇది సరిగా ఉంటే తింటాయి లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి
0: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్
1: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి
0: సో వి షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్ అండ్ ప్యూర్
1: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు
0: అండ్ వర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్
1: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు నీరుని వేస్ట్ చేయకూడదు తిండిని వేస్ట్ చేయకూడదు కాలాన్ని వేస్ట్ చేయకూడదు ఎనర్జీని వేస్ట్ చేయకూడదు మనీని వేస్ట్ చేయకూడదు
0: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్ వీ షుడ్ నాట్ వేస్ట్ టైం వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్ వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ
1: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు
0: టుడే వీ ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం
1: ఈ టైం వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుండాలి
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్
1: డోంట్ వేస్ట్ వర్డ్
0: డోంట్ వేస్ట్ యువర్ వర్డ్స్
1: కనుక వేస్ట్ చేస్తే ఇవన్నీ వేస్ట్ అయిపోతుంది
0: ఇఫ్ యూ వేస్ట్ యువర్ వర్డ్స్ రెస్ట్ విల్ బి వేస్టెడ్
1: కనుక ప్రతి మానవుడు కూడా ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు
0: సో నో వన్ షుడ్ వేస్ట్ ఎనీ మ్యాటర్
1: కానీ గట్టిగా మాట్లాడకూడదు
0: యూ షుడ్ నాట్
1: అది వేస్టే
0: ఇఫ్ యూ షౌట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ వర్డ్
1: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్స్ షుడ్ బి హర్డ్ బై ద పర్సన్ ఫర్ హూమ్ ఇట్ ఇస్
1: రోడ్ లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో వంట రూమ్ లో ఉండేటువంటి వంట వాడికి కూడా వినపడుతుంటాయి
0: ఇఫ్ యూ వాక్ ఇఫ్ యూ టాక్ అలాంగ్ the street those in the kitchen can also hear you
1: nee gauravam kuda nu potundi
0: you lose your respect
1: em try in evaru itta maatladutunnadu picchodu maadiri anukuntaru
0: and people will consider you mad if you shout
1: mana gauravanni kuda nu maatallo kuda nilukovali
0: so you should show your respect as you speak
1: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి
0: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ అండ్
1: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి
0: ఈవెన్ వాకింగ్ స్టైల్
1: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి
0: ఎవ్రీథింగ్ షుడ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్టబిలిటీ
1: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి
0: ఇఫ్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ వాట్ ఈస్
1: చాలా మంది చెప్తారు నేను తొందరగా నడచవచ్చును
0: people you may walk fast
1: kaani nenu atla nadachalaniki naaku ishtam ledu
0: bhagavan doesn't want to walk so
1: nidhanamga nadiste
0: when you walk slowly
1: andaru chustaru
0: all can have darshan of bhagavan
1: andaru aanandistaru
0: all will be happy
1: nenu santoshistanu
0: swami will be happy
1: kabatti idariki aanandam ivvalani nenu slow ga walk chestanu
0: to make everyone happy bhagavan walks slowly
1: now walking slow
0: bhagavan walks slowly
1: kaani ikka slow cheyatam valla entha mandi aanandistunnaru
0: by walking slow many people are delightful and happy
1: nen taraga vellinante yes swami vachadu vellipoyinadu nen chudlede antaru
0: if bhagavan walks very fast many of us feel miserable we could not see him
1: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే
0: నేచురల్లీ భగవాన్ విల్ మేక్ అస్
1: కాబట్టి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్
1: రెండింటిని కూడా మీరు చూసుకోవాలి
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్
1: ఇతరులకు సహాయం చేయాలి మనం
0: వి షుడ్ హెల్ప్ అదర్స్
1: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి
0: టుడే వాట్ యూ షుడ్ లెర్న్
1: ఫుడ్ వేస్ట్ చేయకండి
0: డోంట్ వేస్ట్ ఫుడ్
1: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమంది ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో
0: దేర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్
1: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు
0: యూ ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్
1: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు
0: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ డోంట్ త్రో ఇట్ అవే
1: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి
0: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్ దేర్
1: కడపటికి నీ యొక్క అన్నము నీ ప్రసాదము కాకులు కూడా తినము
0: Even the crows also won't touch the food that you throw.
1: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: What is the use by throwing it out?
1: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
0: The food should be pure.
1: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
0: And when out of the purity of the food,
1: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
0: As is the food, so is the mind.
1: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
0: As is the mind, so is the sanctity.
1: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
0: And that will take you to the divinity.
1: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
0: In order to reach attain divinity, you have got to
1: say పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
0: All the food must be pure.
1: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
0: Then by consuming pure food our conduct will be good.
1: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: And this కాండక్ట్ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్యూర్ ఫుడ్.
1: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ లీడ్స్ టు గ్రేస్.
1: పవిత్రత నుంచి ప్రాప్తి మనకు పొందుతాము.
0: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్డ్నెస్ ప్రాప్తి.
1: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడాను పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు టేక్ మస్ట్ బి ప్యూర్ అండ్ క్లీన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: యు లెర్న్.
1: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
0: యు పాస్ ఇన్ హై గ్రేడ్.
1: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
0: యు గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్.
1: సంతోషమే,
0: ఇట్స్ గుడ్.
1: కానీ
0: బట్
1: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
0: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
1: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
1: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
0: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
0: అండ్ కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్
1: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
0: We have to respect everybody.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్.
1: అమెరికా లోపల,
0: ఇన్ అమెరికా,
1: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
0: అండ్ హి వాస్ బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: తినడానికి కూడా తిండి లేదు.
0: హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్.
1: చాలా చిన్న పిల్లవాడు.
0: హి వాస్ సో యంగ్.
1: వాడు డట్టి వస్తువులంతా వేసుకుని స్కూల్కి పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడా అతన్ని గేలి చేసేటువంటి వారు.
0: వెన్ హి వాస్ వేరింగ్ ద టార్న్ అవుట్ క్లోత్స్ attending the school, he was made fun of by friends.
1: Okanadu school nunchi venikku vachadu pillavadu.
0: One day he returned from the school.
1: Talli degariki vachi todapaina kurchoni yedchadu.
0: And he cried sitting on the lap of the mother.
1: Enduku nayana yedustunnavu ani bujjiginchindi.
0: Mother said, why do you cry?
1: Amma naaku manchi vastralu levani, nenu chaala dattiga unnanani, nenu chaala beedavaadnani, vaadanta nannu avamana parustunnaru annadu.
0: And he said, people have been making fun of me because I am born in a poor family that I am wearing torn out
1: vaadu emaina anukoyina.
0: Let them think as they like.
1: Neevu andarni gauravinchu.
0: You respect everybody.
1: Vaadu nuvu deshinchaddu.
0: Don't hate anybody.
1: Manakunna sthiti neevu telusuko.
0: You know your position.
1: Nemu kuda danni pavitranga utukkoni darinchu.
0: You wash your clothes and wear them.
1: వాళ్ళు ఏమైనా అనుకోండి,
0: లెట్ దెమ్ థింక్ యాస్ దే.
1: మన స్థితిని మనం చూసుకోవాలి.
0: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
1: నాయన, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
0: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే యు వర్క్ హార్డ్ టు కీప్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీవు కేవలం అంబ్రీ గంజి తాగినా తప్పులేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు టేక్ స్టార్చ్.
1: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
0: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్.
1: కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
0: But they should be
1: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
0: యూ వాష్ దెమ్, మెయింటైన్ దెమ్ క్లీన్. దట్స్ వాట్
1: తల్లి చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
0: ఆల్ దీస్ వర్డ్స్ హావ్ గాటెన్ ఇంటు ది హిస్ హార్ట్.
1: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
0: అండ్ ఐ షుడ్ హావ్ మై రెస్పెక్ట్.
1: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే, సార్ నమస్కారం సార్.
0: అండ్ హీ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడీ.
1: అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
0: అండ్ హీ షోన్ రెస్పెక్ట్
1: అందరికి గౌరవించేటువంటి వాడు.
0: హీ వాస్ వెరీ కర్టియస్ టు ఆల్.
1: గౌరవించి గౌరవించి గౌరవించి కట్టగడ అతనే అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: లేటర్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరినీ గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
0: ఇనిషియలీ హీ డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్ by showing respect to everybody.
1: కనుక మనము ఈ అలంకారం కోసమని, డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
0: You should not run after position because of your ego.
1: నేను యథార్థంగా నేను చెప్తున్నాను, నా యొక్క విషయమే.
0: భగవాన్ మెన్షన్స్ హిజ్ ఓన్ బయోగ్రఫీ.
1: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు,
0: భగవాన్ వెన్ హి వాస్ వెరీ యంగ్,
1: నేను 3వ తరగతి 4వ తరగతి చదివే సమయం లోపల,
0: వెన్ హి వాస్ స్టడీయింగ్ 3rd class అండ్ 4th class,
1: ఒక నిక్కరు ఒక చొక్కానే.
0: He had only one knicker and one shirt.
1: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కో, దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
0: దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ హీ విల్ వేర్ ద టవల్ అండ్ వాష్ ది బోత్ ఆఫ్ హిస్ ద షర్ట్.
1: స్త్రీకి వేసిందంటే వాడు ఒక నానో రెండు నాలు అడుగుతాడు.
0: ఫర్ ఐరనింగ్ హీ హాస్ టు పే మనీ.
1: నాకు ఒక నా రెండు నాలు ఇచ్చే నా దగ్గర శక్తి లేదు.
0: నా
1: చొక్కాను నేనే ఎందుకు ఉతుక్కోకూడదు?
0: Why can't I wash my clothes?
1: నా చొక్కాను నేనే ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు?
0: Why can't I iron my clothes?
1: అంతకంటే పని నాకేం ఉండాలి?
0: What else I have
1: school నుంచి వస్తానే పోయేది దాన్ని బాగా ఉతుక్కునేది.
0: Immediately after returning from school he washed his clothes.
1: ఉతుకున్న తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది.
0: And there's fire there.
1: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది.
0: And all that hot coal is kept in it.
1: ఆ చెంబుతోనే నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది.
0: And it was used for ironing
1: purpose. నున్నగా తాడైపోతుంది.
0: And it will be quite soft and iron clothes can be.
1: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
0: That was done in those days.
1: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
0: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ 2 knickers అండ్ 2 shirts ఓన్లీ.
1: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకపరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడగలేదు నేను.
0: వెన్ యువర్ పెద్ద వెంకమరాజు ఆస్టేమ్
1: ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
0: ఇట్స్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్ నో.
1: డబ్బును వేస్ట్ చేయకూడదు.
0: షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవెల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవెల్.
1: అప్పుడేమిటి, ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
0: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్.
1: ఒక అణాతో ఒక చొక్క, ఒకటిన్నర అణాతో ఒక నిక్కరు.
0: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అణా అండ్ నిక్కర్ వన్ అండ్ హాఫ్ అన్.
1: ఇంత చీప్ గా ఉండేటువంటి ఆనాడు.
0: క్లోత్స్ వర్ సో చీప్.
1: అప్పటికి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
0: భగవాన్ డిడ్ బై దోస్ థింగ్స్.
1: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు.
0: భగవాన్ డిడ్ హిస్ వర్క్.
1: ఈనాడు కూడా మీరు చూడండి, నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిస్ ఓన్ వర్క్.
1: కనుక మీరు అనుకుంటారు, ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు, ఎంతమంది సేవకులు ఉంటారు, ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
0: యూ థింక్ దేర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో.
1: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
1: నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
0: అండ్ భగవాన్ హాస్ బీన్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
1: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
0: టుడే ది హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
1: అది మీకు నిన్న కూడా చెప్పాను.
0: గాడ్ భగవాన్ సిద్ధ అదే.
1: నీవు అందరినీ ప్రేమించు.
0: యు లవ్ ఆల్.
1: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
0: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ.
1: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
0: ఇఫ్ యు లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ, గాడ్ విల్ లవ్ యూ.
1: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వస్తేస్తుంది.
0: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
1: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
0: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
1: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టమేం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్.
1: ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంతా ఉంటారు.
0: That very young boys.
1: తండ్రి ఇంటిలో లేకుండా ఉంటాడు.
0: And father is not at home.
1: ఫ్రెండ్ వచ్చేసి నాయనా మీ తండ్రి ఎక్కడా అని అడిగితే పో పో నాకు తెలియదు అంటారు.
0: If anyone asks where is your father, they speak.
1: ఈనాటి పిల్లలకు గౌరవం అని కానీ మర్యాద అని కానీ వినయం అని కానీ ఏమాత్రమూ తెలియదు.
0: They speak in a disrespectful way, with no humility, with no obedience.
1: వినయంగా మాట్లాడాలి.
0: వన్ షుడ్ స్పీక్ గౌరవంగా
1: మాట్లాడాలి.
0: విత్ ఆల్ కర్టసీ.
1: ప్రేమతో మనం మాట్లాడాలి.
0: విత్ లవ్.
1: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్.
1: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
0: ఆల్ అవర్ చిల్డ్రన్,
1: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
0: కాలేజ్ స్టూడెంట్,
1: మొట్టమొదట అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
0: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్.
1: అందరినీ గౌరవించడమే కాకుండా
0: నాట్ ఓన్లీ దాట్,
1: అందరికీ తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
0: యూ షుడ్ ఆల్సో షో ద కర్టసీ.
1: ప్రేమను కూడా చూపాలి.
0: అండ్ యూ షుడ్ లవ్.
1: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
1: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా.
0: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
1: అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతే. ఎవరైనా వస్తే ఆయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
1: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
0: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
1: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటం.
0: వై డు యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
1: వద్దు వద్దు.
0: యూ షుడ్ నాట్.
1: మృదుమధురమైన పదాలు నేర్చుకోండి.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అప్పుడు నీవు కూడా మృదుమధురమైన గౌరవాన్ని పొందుకుంటావు.
0: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్.
1: ఎంత గొప్పవాడైపోయినాడు, కట్టగలపటి ప్రపంచానికి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: అండ్ లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్.
1: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లంతా ఉంటారు చూడండి, స్ట్రీట్ లైట్, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
0: When he didn't have enough of food to eat, he studied under the street light.
1: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటిది తెలిసినా,
0: యు నో హిస్ మదర్,
1: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
0: She stitched the clothes of many of the women and earned little pittance.
1: ఇంత వినయంగా ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునేట కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
0: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ద రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ.
1: ఈనాడు గౌరవమే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
1: ఎంత జలసా, ఇష్టం వచ్చినట్టుగా మరింటాము.
0: People want to lead an extravagant life.
1: కనుక అది మనకు మంచిది కాదు.
0: It's not good.
1: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
0: It's necessary.
1: ఉన్న దాంట్లో మనం తృప్తి పడదాం.
0: Let's be satisfied with the Lord.
1: ఏం దానికోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
0: Why should we struggle for that we don't have?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడాను ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
0: Upanishads taught the principle.
1: మన మాటలు మృదుమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
0: And Upanishads want us to speak soft and sweet.
1: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
0: And use words that way as not to hurt anybody.
1: అలాంటి రీతిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
0: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
1: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
0: యు షుడ్ గెట్ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ మనకు మనకు వద్దు.
0: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
1: గ్రేట్ నేమ్.
0: యు షుడ్ గెట్ గ్రేట్ నేమ్.
1: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్,
1: గొప్ప మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
0: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
1: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్ విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: గ్రేట్ నేమ్ కావాలి.
0: గ్రేట్ నేమ్ ఇస్ నెసరీ.
1: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే లేదు వాళ్ళకు.
0: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
1: ఇంతే, అంతా స్టంట్ చేస్తూ పోతుంటారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
1: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
0: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
1: వీడు మాత్రం జెల్ సగా రెండు వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్ట్.
0: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
1: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
0: ఔట్ సైడర్స్ మై రెస్పెక్ట్ యూ.
1: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
0: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అయితే మనం ఎక్కడ చూసినా కానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
0: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యూ ఆర్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా.

సర్వరూపం ధరం శాంతం సర్వనామం ధరం శివం.

0: సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జగత్తు చాలా చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మిస్టీరియస్ అండ్ ఫుల్ ఆఫ్ వండర్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్,
0: త్రైలోక్య పవిత్రంబులు
1: సీక్రెట్ టు ఆల్ త్రీ వరల్డ్స్.
0: వరిజలాల విత్తంబులు
1: సో క్లోజ్ టు ద సైన్స్.
0: సన్మిత్రంబులు
1: సో డియర్.
0: ముని జన వన పౌత్రంబులు
1: అప్రిషియేటెడ్ బై ఆల్ నోబుల్ సీయర్స్ అండ్ సెయింట్స్.
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దట్స్ హౌ ద స్టోరీ, ది హిస్టరీ ఆఫ్ ద గాడ్ ఈజ్.
0: లోకములో ఏది చిత్రము ఏది విచిత్రము అని నిర్ణయించుకోవడం చాలా కష్టం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఇస్ వండర్ఫుల్ అండ్ వాట్ ఈస్ దట్ ఈస్ మిస్టరీ.
0: కుటుంబము శాంతముగా ఉండవలనన్నా, గృహము దినదినాభివృద్ధి ఉందనన్నా, దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్నా, దీనికి ఐకమత్యము అత్యవసరము.
1: For the family to remain in peace and for the home to grow more and more day by day and for the whole country to be full of plenty and prosperity, unity is most essential.
0: ఐకమత్యమే లేకుండినా అనర్థములకు చోటిచ్చి జగత్ అంతయకుడును అశాంతికి గురి అవుతుంది.
1: When there is no unity, we'll be facing all kinds of restlessness, obstacles and problems.
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని ఆనందాన్ని ఐక్యతను అందిస్తుంది.
1: It is the peace that confers to the entire humanity comfort, bliss and happiness.
0: అనైక్యత అసంతృప్తిని అందిస్తుంది.
1: This unity leads to dissatisfaction.
0: అశాంతిని చేకూరుస్తుంది.
1: It gives you restlessness.
0: అప్రమేయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: It makes you forget even divinity.
0: కనుక ఈనాడు మనకు కోరవలసినది శాంతి, శాంతి, శాంతి.
1: What we should pray for today is peace.
0: శాంతి ఎక్కడనో లేదు.
1: Peace is not separate.
0: Mana swarupamle shanti swarupamlu.
1: In fact, you're the embodiment of peace.
0: Sarvarupam dharam shantam. Prati manavuni yokka shariramu shanti swarupame.
1: Every human form is the very embodiment, personification of peace.
0: Sarvanama dharam shivam. అన్ని పేర్లు కూడాను మంగళకరమైనటువంటివి.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఈక్వల్లీ ఆస్పిషియస్.
0: సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్. That is the form, the true form of every human being. That is truth, goodness and beauty.
0: ee naati manavattam nandu itti pavitramaina bhavamulu kanipinchutaledu.
1: In the modern man we don't find such sacred thoughts.
0: Shanti annadi mana roopame telusukunnappudu evvaru nammaru.
1: When once we declare that we are the very embodiment of peace, nobody would believe you.
0: Mari shanti ekkada unnadi evarain cheppagalra?
1: Then where is peace? Can anyone say that?
0: Shanti nimittamai prapancham antayi kudanu vetukutu unnaru.
1: In fact, all over the world

0: People are in search of peace.
1: కానీ అది తన యందే ఉంటున్నది.
0: But it is within you.
1: తన ముక్కు పైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడా అద్దములెక్కడా అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు.
0: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time, right above his nose.
1: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
0: Being for yourself the very personification of peace, yet you struggle for it.
1: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణమేమిటి?
0: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
1: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
0: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
1: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
0: Every man aspires for peace.
1: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
0: How can you get it?
1: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
0: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
1: కనుకని మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
0: So man goes on praying continuously for peace.
1: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుక్నుంకరణి దుక్నుంకరణి దుక్నుంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
0: శంకరాచార్య వన్ డే వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ and he met a scholar sitting under a tree repeating the rules of grammar dukrunkarane.
1: ఇది పాణిని గ్రామం.
0: This rule of grammar is found in the grammar composed
1: by Pani. ఈ పాణిని గ్రామమును ఉచ్చరించడం చేత గొప్ప పండితుడు కావాలని ఆశిస్తున్నాడు.
0: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
1: ఈ పాండితత్వం చేత నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు శంకరుడు.
0: Shankara has put this question, what is it you are going to get by this scholarship?
1: Swami, ఈ పాండిత్యం చేత నేను రాజుల సన్నిధిని చేరగలను.
0: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position.
1: రాజులు నా పాండిత్యాన్ని మెచ్చి అనేక విధములైనటువంటి బహుమానములు నాకు అందించగలరు.
0: The king being pleased with my scholarship will certainly reward me amply.
1: ఈ బహుమానములు ఎంత కాలం నీవు పెట్టుకోగలవు?
0: Shankara asked, how long would you possess these rewards?
1: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నేను నెరవేర్చుకుంటాను.
0: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
1: అప్పుడు శంకరాచార్యుల వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటాదా?
0: Shankara has again put this question, after death would you think of all these desires and the rewards?
1: పిచ్చివాడా, నీ ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత మూడు కాలములు ఎందుకు నువ్వు మరపు రానటువంటి యొక్క తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: ఆదిశంకర అడ్వైస్డ్ హిమ్, యూ షుడ్ థింక్ ఆఫ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్, నాట్ బీయింగ్ వైల్ అలైవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్.
1: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda. O foolish man, sing his glory.
1: Samprapte sannihite kale, samprapte sannihite kale, nahi, nahi, nahi rachati dukrum karane.
0: When the end approaches, the rules of grammar like dukrum karane will never save you, will never come to your rescue.
1: Pichivada, జన్మించినప్పుడు ఎవరు నీ వెంట వచ్చారు?
0: హూ ఫాలో యూ అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్?
1: మరణించిన తర్వాత ఎవరు నీ వెంట వస్తారు?
0: ఆఫ్టర్ డెత్ హూ వుడ్ ఫాలో యూ?
1: నీ వెంట వచ్చేటువంటి వారు లేరు, నీ వెంట పోయేటువంటి వారు లేరు.
0: నో వన్ ఫాలోడ్ యూ వెన్ యువర్ బోర్న్, నాట్ వుడ్ ఎనీ వన్ ఫాలో యూ ఆఫ్టర్ యువర్ డెత్.
1: కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు.
0: యూ కేమ్ హియర్ ఆన్ అర్త్ ఆల్ అలోన్ అండ్ యూ లీవ్ ఆల్ అలోన్.
1: అంత దుఃఖము దుఃఖమని నీవు భావిస్తున్నావు.
0: You consider everything miserable.
1: ఈ దుఃఖం దుఃఖం కాదు.
0: It's not sadness altogether.
1: పునరపి జననం పునరపి మరణం.
0: You are born again and again. You die again and again.
1: పునరపి జనని జఠరే శయనం.
0: You go on spending the time within the womb of your mother.
1: పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం.
0: యు ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్. యు లీవ్ ది వరల్డ్.
1: బహుదుత్తారే కృపయా పారే ప్రాహి మురారే.
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్. యు హావ్ టు ప్రే టు గాడ్ ఫర్ రెస్క్యూ అండ్ హిస్ గ్రేస్.
1: కనుక మానవులకు ఎవరు వెంట రారు, ఎవరు వెంట రాలేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు ఫాలో ఎనీబడీ.
1: నీవు పోయే సమయంలో నీ బంధుమిత్రులు చుట్టూ చేరి రోపిస్తుంటారు, విచారపడుతుంటారు.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: They cry and cry.
1: కొంచెము జ్ఞప్తి కలిగింది ఈ వ్యక్తికి.
0: This person could reminisce for a moment.
1: చూచాడు, ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు?
0: He stared them all and said, why do you cry?
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, sir, you are leaving us, you are leaving this body, you are leaving this world, you are not going to be with us any longer, so we cry.
1: పిచ్చివారులారా,
0: you are mad people.
1: నేను సంపాదించినది, నేను సాధించినది, సర్వ సంపత్తును కూడా నేను వదిలిపోతున్నానని మీరు భ్రమిస్తున్నారు.
0: యు థింక్ దట్ ఐఎమ్ లీవింగ్ ఆల్ దిస్ వెల్త్ దట్ ఐ ఎర్న్డ్ ఆల్ మై అచీవ్మెంట్స్ బిహైండ్.
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపద అంతా కూడా మీకే చెందుతుండాలి.
0: ఆల్ ద ప్రాపర్టీ దట్ ఐ లీవ్ బిహైండ్ బిలాంగ్స్ టు యు.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: ఐఎమ్ రిటర్నింగ్ ఎంప్టీ హ్యాండెడ్.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: ఆర్ యు బాదర్డ్ ఆఫ్ మై ప్లైట్ ఆర్ మై పొజిషన్?
1: కనుక మీ చింతలు మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రము చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్. యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని పొద్దు నీవు విచారణ చేయాలి.
0: ఎ ట్రూ హ్యూమన్ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ.
1: అది చూసుకోకుండా ఎవరిని చూసాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములు.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదన్ని కట్టుకోకమనుపు నీ ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతను నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకు ఎవరుంటారు?
0: The man, the one he leaves, who will be with you?
1: ఎవరు రారు.
0: Nobody can.
1: ఎవరు లేరు.
0: In fact, none would exist.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు నో అవర్ ఓన్ ట్రూత్, అవర్ ఓన్ నేమ్.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: మీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: బయట కనిపించేటువంటి అస్థిరమో అశాశ్వతమైనటువంటి ఒక సత్శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతని నీవు మానివేసేయండి.
0: స్టాప్ థింకింగ్ సో హియర్ఆఫ్టర్.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యు సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: So what all that you see around are just passing clouds, momentary.
1: ఈ చర్మ సచ్చులు ఉండేంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: You can see them all the vision so long there is physical naked eye. ఈ చర్మ
1: సచ్చులు పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: When once the physical naked eye is non-functional, you cannot see any.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: Whether you open your eyes or close them, you see only one.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divinity.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏ మాత్రమూ జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: వాట్ ఈస్ అవర్ ట్రూత్?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ లవ్ ఈస్ దిస్ ట్రూత్.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది
0: బీయింగ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్,
1: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పరితపిస్తున్నాము.
0: You just run after those things which are not to be accepted and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Manam undi aashinchetundi denni premane maatrame.
0: What is that we should ask for?
1: Manam undi anubhavinchedi emti premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi partipinchedi premane.
0: What we pine for, what we are delighted about, what we are blissful about is
1: prema. Tappa marokati edi kuda ee jagattulo shastramaina ledu.
0: There is nothing in this world that is permanent other than love.
1: Atti nitya satyamainatundi prema tattvanni manamu nityamnu unchukoni manam deenu manam prayatnapurvakanga vetukutunnam.
0: That eternal truth, love, is within us. We have forgotten this principle and we are in search of it outside.
1: Kanuka ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫామ్, నేచర్.
1: సర్వరూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం, సర్వరూపం అత్యైతం. అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ డ్యూయల్. ద లవ్ ఇస్ ఎటర్నల్. ద లవ్ ఇస్ పీస్ అండ్ లవ్ ఇస్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యూ హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాణిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ is your mistake.
1: ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు.
0: సో లాంగ్ యువర్ డ్యూయల్
1: మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు.
0: యు ఆర్ ఇన్ హాఫ్ డార్క్నెస్.
1: ఎదుటివాడు నీవు భయ పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ద వన్ అట్ హోమ్ యూ క్లెయిమ్ దెమ్ యాజ్ యువర్ హోమ్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: That oneness we should experience.
1: Advaita darshanam gnanam annaru.
0: The true wisdom lies in the experience of non-dualism.
1: Itti gnana swarupudainatundi manavudu,
0: man being non-dual,
1: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
0: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమరల్
1: దానిని విశ్వసించి దానికై నీవు తపిస్తూ ఉన్నావు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ ట్రాన్సిటరీ ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ అండ్ స్ట్రగుల్స్ టు అక్వైర్ దెమ్.
1: కనుక ఈ చింతను నీవు మానివేసి
0: give up that kind of search and anxiety.
1: సర్వులు ఎందు ఉండినటువంటిది నేనే.
0: I am present in everyone.
1: నా ఎందు ఉన్నటువంటిది సర్వులు.
0: All exist in me.
1: సర్వజీవపధరం శాంతం.
0: And it is the peace that assumes different forms.
1: ఆ స్వరూపము ఈ దేహమునందే ఉన్నది.
0: And that very form verily is in me.
1: సర్వదేహముల యందు కూడాను ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ నీ యందు కూడా ఉన్నది.
0: That spirit atma present in everybody is one and the same in you also.
1: కానీ నీ ఆత్మను చూసి నీవు ఆనందించక పరుల ఆత్మను చూసి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ఆర్ ది స్పిరిట్. వై యూ ఫీల్ జెలస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆఫ్ అదర్స్.
1: నీ ఎందున్న ఆత్మనే పరుల ఎందు కూడా ఉన్నది.
0: ది ఆత్మా ద సెల్ఫ్ ఇన్ యూ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి ఒక్కటి కూడా తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ బట్ యూ కన్సిడర్ అదర్స్.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: డాగ్
0: డాగ్
1: ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: ఎ డాగ్ వెంట్ ఆన్ సెర్చింగ్.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ వుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుంది ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి కరి చేరింది.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ ఇంటు ఇట్స్ ఐ.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: అండ్ ద బ్లడ్ స్టార్టెడ్
1: ఫ్లోయింగ్. ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటున్నది.
0: ద డాగ్ ఈస్ హ్యాపీ వాచింగ్ ద బ్లడ్.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుంది రక్తం అనుకుంటుంది.
0: అండ్ ద డాగ్స్ వెంట్ ఆన్ ఫీలింగ్ దట్ ద బ్లడ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద బోన్ దట్.
1: కాదు కాదు కాదు, నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద డాగ్ ఓన్లీ, నాట్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: అదే విధంగా ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తన ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: yes forgotten the innate imminent bliss.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుందని విశ్వసించి
0: and he thinks that bliss is outside that comes to him.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: And he makes every attempt to be blissful.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a very big mistake.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: Everything comes out of you.
1: దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్, దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలి ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: కనుకనే ఈ రెండు కూడాను మన యందే ఉంటున్నవి కానీ బయట నుంచి రావటం లేదు.
0: Both exist within us, not from the exterior.
1: మానవుడు తన నీడను తాను చూచి భ్రమించినట్టుగా
0: man is carried away by his own shadow.
1: కానీ అది షాడో.
0: It was only after all a shadow.
1: అది నీ నీడ.
0: It was just a shadow.
1: నీడను చూచి నీవు భ్రమిస్తున్నావు.
0: You are just deluded by it.
1: నిజమైన దేహాన్ని చూచి నీవు ఆశించటం లేదు.
0: You don't think of your own true body.
1: కనుకనే ఒక విధమైనటువంటి యొక్క విచారణ మనం చేయాలి.
0: Therefore we should inquire clearly here.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పాది వేదాంతం.
0: So the Vedanta said, know thyself.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: One IAS officer came on a camp to a taluk.
1: ఆ యొక్క క్యాంప్ యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: And all people said, don't go anywhere near that house because it's full of demons.
1: Sir, meer tella shariram varu meeku adi kanipinchadu nallan shariram varaganta kanipistundi andulo bhootamulu untunnayi ani prashincharu.
0: Everybody said, sir, you are a white man, you cannot see demons there in that house, only we can see that, don't go anywhere near it.
1: Andaru ide vidhanga ani cheptunnaru ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: ఆ బెడ్ లైట్ లోపల నుంచి తాను మేలుకున్నాడు పాపం.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: He sat cross-legged, moving both the legs.
1: దాని నీడ గోడపైన కనిపించింది.
0: అండ్ ద వెరీ షాడో వాస్ సీన్ ఆన్ ద వాల్ దేర్.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: అండ్ హీ కుడ్ సీ బోత్ ద లెగ్స్ మూవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is there that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్న పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: అండ్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ ద పిస్టల్ అండ్ షాట్ ఇట్.
1: కట్ట కనపడి తన వేలేపోయింది.
0: అండ్ ఫల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్, హీ లాస్ట్ హిస్.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: సమస్త
1: బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: అండ్ మ్యాన్ సఫర్స్ బీయింగ్ డెల్యూటెడ్.
1: మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి.
0: God is one, we refer to him as being different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which is the unity.
1: అప్పుడే మన బాధలు మన దుఃఖములు మన భ్రమలు కూడా నశించిపోతాయి.
0: It only on that day we will be free from all kinds of imaginations, illusions and delusions.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీనికి ఏది ఆధారమని మీరు యోచించవచ్చును.
0: యు మే క్వశ్చన్ వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్.
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉండేటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ we grow and move in this world gathering all kinds of delusions and imaginations.
1: కనుక ఇవన్నీ కూడా నీ భ్రమనే తప్ప అన్యం కాదు.
0: They are all your imaginations, nothing different from that.
1: Evan chuchi nu baadha padna adi neeke.
0: If you feel for anybody, it applies to you.
1: Evan padi chuchi nu aanandinchina adi neede.
0: If you are happy about anybody, that happiness relates to you.
1: Dukham kaani aanandam kaani anni neeve kaani marokarivu kaadu.
0: The pain and pleasure belong to you, to none else.
1: Kanuka ee deha sambandhamainatundi bhranti nu kontha varaku tagginchukuntunna.
0: Give up this body attachment to the extent possible.
1: దేహాభిమానం మర్చిపో, ఆత్మాభిమానం పెంచుకో.
0: Forget the body attachment, get yourself attached to the self.
1: అప్పుడే దివ్యమైనటువంటి ఒక భావం నీలో ప్రబలిస్తుంది.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రతి మానవుడు ఎందుకును సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: In every man there is eternal truth in the form of the principle of love.
1: ఆ ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: Strengthen that love within you.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: ఇఫ్ యు కల్టివేట్ దిస్ లవ్ ఇట్ ఈస్ ఎనఫ్.
1: ఆ ప్రేమనే మన యొక్క దైవము.
0: అండ్ లవ్ ఈస్ గాడ్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ లవ్.
1: ఆ ప్రేమ యందే నీవు నివసించు.
0: లివ్ ఇన్ లవ్.
1: మన జీవితం అంతా కూడాను ఆ ప్రేమ చైతన్యం మనం గడపాలి.
0: లెట్స్ లీడ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ ఎందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
0: వై డు యు వరీ, వై డు యు సఫర్ హావింగ్ లవ్ విత్ ఇన్ యూ లేటెంట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: We see many forms in nature.
1: ఏ రూపం చూసినప్పటి ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటారు.
0: No two forms are alike or similar.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: There's a lot of variety in names and forms.
1: అవస్థాత్రయములు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: We find so much of variety and diversity.
1: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
0: In fact, there's only one existence.
1: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
0: యు షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: నీటి ఎందున్నటువంటి నీడను చూచి మనం ఆసక్తి పెంచుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
1: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
0: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఒరే నాన్న, ఈ దేహం ఇచ్చారు.
0: Why this body is given?
1: ఈ దేహాన్ని కట్టుకుని నేను వచ్చాను.
0: I am here with this body.
1: నేను దీనివల్ల సాధించేటువంటిది ఏమిటి?
0: What is I am going to achieve with this body?
1: ఈ చదువుల కాదు.
0: Is that education?
1: ఈ సంధ్యల కాదు.
0: No.
1: ఈ ఆటల కాదు.
0: Not the
1: ఈ పాటల కాదు.
0: Not the
1: ఈ మాటల కాదు.
0: Not games.
1: దేని కోసం వచ్చాను నేను?
0: Why are you here?
1: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
0: You are here to know yourself through nature.
1: కనుకనే మనం దేని పోయినప్పటికీ నేనెవరు నేనెవరు నేనెవరు.
0: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
1: ఈ నేనెవరు అనేటువంటి తెలుసుకుంటే నీవు ఎవరో నీకు గుర్తవుతుంది.
0: If you know yourself truly, you will be knowing the rest.
1: పవిత్రాత్మ స్వరూపులారా,
0: embodiments of sacred divinity.
1: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
0: It is so simple and easy to know the path of truth.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
0: There is no other simpler things than to know one's own true identity.
1: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం.
0: It is difficult to know others, but to know yourself it is so simple and easy.
1: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేయిస్తురా.
0: ఫాలో ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
1: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్స్.
1: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
0: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
1: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ది ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కనుక మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా,
0: we should not be mindful of the suffering.
1: మనం వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చింటే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: దిస్ ఇస్ ద క్వశ్చన్ యు షుడ్.
1: ఇక్కడ ఎందుకోసం వచ్చాం?
0: వై హావ్ కమ్ హియర్?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: ఐ మే మేక్ ఎన్ అటెంప్ట్ టు గెట్ దట్ వాట్ ఐ రియల్లీ వాంట్.
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: దెన్ ఓన్లీ యువర్ టాస్క్ కమ్స్ టు ఎన్ ఎండ్.
1: కనుక వచ్చిన పనిని మరిచి,
0: యు ఫర్గెట్ ది పర్పస్ ఆఫ్ యువర్ విజిట్.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనం.
0: యు ఆర్ సర్చింగ్ ఫర్ దట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: ఇన్ ఫ్యాక్ట్ వి
1: పెరిగింది సాధించటం కోసమని.
0: వి ఆర్ బోర్న్, వి గ్రో,
1: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవటమని.
0: వి షుడ్ నో ది ట్రూత్.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: We should make all attempts to know the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే,
0: when once we make every trial,
1: సర్వము మనకు అర్థమవుతుంది.
0: You will be able to comprehend the rest.
1: కనుక ప్రేమ చేతనే సత్యాన్ని గుర్తించు.
0: It's only through love you can know the truth.
1: చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా జ్యోతులు అంతా వెలుగుతున్నాయి.
0: You find the bulbs burning all around.
1: జ్యోతులు అనేక రకములుగా కనిపిస్తున్నాయి.
0: You find different forms of bulbs.
1: కానీ ప్రతి జ్యోతి ఎందుకును ఉన్నది కరెంటే.
0: But in every bulb there is the current.
1: ఈ కరెంటు మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: Without the current the bulbs you don't get light.
1: మన ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: The atma within, the spirit within us is the main switch.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుందది.
0: That current, the spirit gets into
1: the ear. కన్నులో చేరి కనిపిస్తుంటుందది.
0: To help you to hear, gets into the eye.
1: ప్రతి దేహమునందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: And it is the same current that will help you to experience the awareness within the body.
1: అన్నింటి కూడాను ఈ కరెంటే మూలాధారము.
0: The current is the primordial principle behind this.
1: అది ఏ దివ్యత్వము.
0: That is divinity.
1: అది ఏ చైతన్యము.
0: That is awareness.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
0: We have forgotten that constant integrated awareness.
1: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరలకుండా ఉండాలి.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ వాట్ అవేర్నెస్ ఈస్.
1: చైతన్యం ఎక్కడి నుంచినో రావటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్సైడ్.
1: ఎక్కడ పోవటం లేదు.
0: ఇట్ నాట్ లీవింగ్ యు.
1: అక్కడనే ఉన్నది, అక్కడే పోతుండాలి.
0: ఇట్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కనుక
0: సో
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
0: ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
1: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
0: Because of these doubts we turn mad.
1: Manu ee pichivaru kavadaniki kaaranam ee doubts e.
0: Doubts are the responsible for our madness.
1: Motta motta doubts nu manam dooram cheyali.
0: We should dispel all our doubts.
1: డౌట్స్ ఉంటున్నంత వరకు కూడా మనం సత్యాన్ని మనం చూడలేము.
0: సో లాంగ్ దేర్ ఆర్ డౌట్స్ యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ట్రూత్.
1: కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనం ఇంత అమాయకులం అయిపోతున్నాము.
0: వి హావ్ బికమ్ ఇగ్నోరెంట్ బికాస్ ఆఫ్ దీస్ డౌట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: డోంట్ ఎంటర్టైన్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది డౌట్ దట్ మేక్స్ యూ forget your true nature.
1: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: Strong faith is essential.
1: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
0: That strong faith is very much necessary.
1: ఆ నమ్మకమే లేకపోతే నీవు కేవలం గ్రుడ్డివాడైపోతావు.
0: Bereft of faith you are blind.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీమూర్తి దర్శింపనేరనేది.
0: Having eyes with vision you are just blind, being not able to see the munificence.
1: చెవులుండి చెవిటలై అతి మనోహరమైన నీగాన మాణింపనేరనేది.
0: With all the ears you are not able to listen to the melody of the divine music.
1: వాణి పంకజమంద పరమాత్మయుండి పాడు సంసారము కోరినేది.
0: And forgetting the God you want to get yourself rot in family life.
1: ఇది సూరదాస్ చెప్పాడు.
0: This is declared by Surada.
1: ఏమిటిది, నేను కన్నులు ఉండేటప్పుడు ఏం కోరినాను?
0: When I had eyes, what is that I wanted?
1: కానీ ఇప్పుడు కన్నులు పోయిన తర్వాత ఏం కోరుతున్నాను?
0: Now I am blind, what is it I want?
1: కన్నులు ఉండినప్పుడు దేన్ని చూచామో దాన్నే ఇప్పుడు కావాలని కోరుతున్నాను.
0: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing.
1: లేకున్నా కూడా కనిపించేది ఒక్కటే.
0: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
1: కన్నుల యొక్క దీంతో పని ఆధారపెట్టుకోవద్దు.
0: Don't go by the vision only.
1: Divine vision, aadhyatmika shakti, nee kaanti.
0: The divine vision, the divine light.
1: Aa chaitanyamle ikka tattvamu nee mottu manasulo nilipkovali.
0: The divine light is the divine power.
1: Aa divine light anetundi prathi vyakti endu kuda untundadi.
0: The divine strength is present in everyone.
1: Aa light lekunda ginapothe ee light anta evi raavu.
0: Without the divine light you cannot see any light.
1: Kanuka మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
0: సో ద మెయిన్ డివైన్ లైట్ ఈజ్ ఆత్మ.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఈజ్ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్ ఈస్ ఆల్ దిస్?
1: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
0: యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
1: భజగోవిందం.
0: Think of God, sing his glory.
1: దైవత్వాన్ని నీవు చింతించు.
0: Think of God.
1: దైవత్వం కారణమైనటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: If you think the rest, what for is the life?
1: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
0: What is to be thought of is only God.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
0: God is not separate.
1: You and I are one అన్నాడు.
0: You and God are one.
1: కనుకనే
0: సో
1: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని తాను దైవమని మనం భ్రమిస్తున్నాము. ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ ద డివోటీ అండ్ ద గాడ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మానవులకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్ గ్రీడ్ అవరెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాండక్ట్.
1: పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
0: అండ్ దీస్ six weaknesses are present in animals also.
1: ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
0: What is the difference between animal and you?
1: పశువు పుజిస్తున్నాయి.
0: Animals partake.
1: పశువులు నిద్రిస్తున్నాయి.
0: And they also sleep.
1: పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
0: And they too have hunger.
1: మనిషి నిద్రిస్తున్నాడు.
0: Man sleeps.
1: మనిషి అనుభవిస్తున్నాడు.
0: Man experiences.
1: వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
0: What is the difference then between man and animal?
1: కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అదే మనిషికి ఉండేటువంటిది.
0: Man should have that ప్రజ్ఞానాద స్పిరిచువల్ అవేర్నెస్.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రం దుఃఖించడు.
0: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
1: అన్ని వచ్చినాయి పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: All the rest they come and go, pass off like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకొని మనం ఎందుకు ఇంత విచారించాలి?
0: Why should we worry, brood over these passing clouds?
1: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
1: అది మన ఆత్మతత్వము.
0: దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది మన చైతన్య తత్వము.
0: దట్ ఈస్ అవర్ అవేర్.
1: అది మన దివ్యత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: అది మన పవిత్రము.
0: దట్ ఈస్ సీక్రెట్.
1: దాన్ని సూచితివా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: దెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ టర్న్ ఇన్ టు గాడ్.
1: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
0: యూ హ్యావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నిన్న చెప్పాను, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యు అండ్ గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోపములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Then, where from the apparent difficulties, troubles and problems have come?
1: ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాం.
0: Our heart is full of bestial feelings.
1: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
0: you have to distance yourself from this animality.
1: కడిగి వేసేయి.
0: You just drive them out.
1: Run away from bad company.
0: Run away from the bad company.
1: ఆ సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
0: Fill your heart with this eternal truths.
1: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
0: అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ జలం లోపల ఇంకొక పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్, యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్
1: దేర్. అట్లే కూడా జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్,
1: ఈ హృదయం నుండి కూడా నువ్వు దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
0: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
1: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
0: Add now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity.
1: ఏది కూడా నీకు చేయజిక్కదు.
0: You cannot get it either.
1: కనుక నీవు చెడ్డను దూరం చేసి,
0: so distance yourself from the bad.
1: పవిత్రాన్ని నీవు నింపుకో.
0: Fill it up with sacred qualities.
1: అప్పుడు నీవు పవిత్రమైనటువంటి జీవిగా మారుతావు.
0: Then you will become a sacred being.
1: కనుక మనం పవిత్రులు కావాలనుకున్నప్పుడు,
0: to lead sacred life,
1: మన పాత్రను పవిత్రమైనటువంటి ఇదిగా నిలుచుకోవాలి.
0: We should follow the sacred path to make our life sacred.
1: ఈ కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
0: And we should make this a sort of
1: హృదయము ఒక పవిత్రమైనటువంటి ఇదిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చును.
0: When once the heart is sacred, you can fill it up with all sacred thoughts.
1: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
0: We earn many.
1: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
0: We earn lot of money.
1: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
0: So many.
1: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
0: What will happen to them?
1: ఎవరికి ఇస్తున్నాము?
0: To whom are you sharing?
1: ఎవరికి లేదు.
0: No.
1: కడపటికి ఎవరికి పెడతామో, ఎవరికి పుచ్చుతాము?
0: Ultimately, who will claim your property? Nobody can.
1: జ్ఞానం పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షిణ సంపాదిస్తున్నాము.
0: To fill this little stomach, you earn lakhs and lakhs of money.
1: ఈ సంపాదించినటువంటి కూడా కడుపు నింపుకుంటున్నామా?
0: In fact, all the money that you earn, will it help you to fill the stomach?
1: No. కనుకనే క్షణభంగురమైనటువంటి ఒక జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
0: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వి ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
1: మన దేహమే అనిత్యము.
0: ద బాడీ ఇస్ టెంపరరీ.
1: ఇదంతా ఒక వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body.
1: Follow the love, follow the conscience.
0: Follow your love, follow the conscience.
1: కర్మని నీవు నిజమైనటువంటి తత్వాన్ని ఫాలో చేసుకుంటున్నావు.
0: You should follow the reality.
1: ఇది మనం ఈనాడు చదువులోపల నేర్చుకోవాల్సినటువంటిదంట.
0: This is the true form of education.
1: ఎన్నో చదువులు చదువుతున్నారు.
0: You study many.
1: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: All we study and study ultimately die. We should study to be immortal.
1: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఆర్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
1: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
0: ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
1: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం ఆ గొప్పది.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్, uneducated beggar also fill their stomachs.
1: పొట్టం నింపుకోవటం కాదు,
0: నాట్ సింప్లీ టు ఫీడ్ యువర్ బెల్లీ.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
0: అండ్ దిస్ లవ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ద వరల్డ్.
1: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ ట్రయల్ టు ఫిల్ యువర్ హార్ట్.
1: అది ఏ కంపాషన్ హృదయం అనగా కంపాషన్
0: హృదయ
1: దయతో నిండినటువంటిది.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
0: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
1: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
1: అప్పుడు ప్రేమని పెంచుకోవాలి.
0: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
1: ఈ ప్రేమని ఈనాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడబడికి ప్రేమను కూడా నిరాశగా మార్చుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately
1: ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ అటాచ్డ్ టు ఎనీబడీ.
1: ఎవరికి ఎవరికి సంబంధం?
0: హూ ఇస్ అటాచ్డ్ టు ఎనీబడీ?
1: ఎవరికి ఎవరికి అనుబంధం?
0: వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్?
1: లేనే లేదు.
0: నథింగ్.
1: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
0: అటాచ్మెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: నీవు పెండి కాకముందు ఎవరు నీవు భర్త?
0: ప్రయర్ టు యువర్ మ్యారేజ్ హూ ఇస్ యువర్ హస్బెండ్?
1: పెండి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
0: And prior to that, who is your wife?
1: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
0: After death, who is your husband?
1: ఎవరు నీకు భార్య?
0: And who is the wife?
1: రెండు లేవు.
0: No, both states don't exist.
1: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
0: Therefore, in the family life, we should view them as passing clouds.
1: Majjalo vachinayi, majjalo pothunnayi.
0: They have come in between and also leave in between.
1: శాశ్వతమైనటువంటి కాని కాదు.
0: They are not permanent.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
0: They are like passing clouds.
1: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
0: వాట్ ఫార్ షుడ్ వీ వరీ?
1: నీ ఆనందములకై నీవు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ వర్క్ టు బి
1: నీ ప్రేమనే నీకు చిక్కాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎంజాయ్ యువర్ లవ్.
1: ఈ ప్రేమను సర్వులు ఎందుకు నీవు నిరూపించు.
0: అండ్ యూ షుడ్ షేర్ దిస్ లవ్.
1: ఈనాటి మానవులందరూ కూడా ప్రేమనంతా కూడా పంచుకోకుండా ద్వేషాన్ని అసూయను క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
0: మ్యాన్ ఈజ్ నాట్ షేరింగ్ హిస్ లవ్ విత్ హిస్ ఫెలో మ్యాన్. ఆన్ ద అదర్ హ్యాండ్ హిస్ షేరింగ్ హిస్ వికెట్నెస్
1: విత్
0: జెలసీ అండ్ యాంగర్.
1: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ షేరింగ్ అవర్ లవ్ విత్ రెస్ట్.
1: ద్వేషము ద్వేషము ద్వేషము ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ ఆల్ ద టైమ్.
1: మహారాక్షసి ఈ ద్వేషము.
0: అండ్ దిస్ హేట్రెడ్ ఇస్ మచ్ వర్స్ దెన్ ద డెమన్.
1: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: ద డెమోనిక్ హేట్రెడ్ ఇస్ ఎవర్ ఆన్ ద రైస్ టుడే అండ్ నాట్ ద లవ్.
1: నీలో కించిత్ ఏమైనా ప్రేమ లభించిన ఆ ప్రేమ తిరిగి పది మందికి పంచుకో.
0: ఈవెన్ దేర్ ఇస్ ఫ్రాక్షన్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, షేర్ ఇట్ విత్ అదర్స్.
1: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
0: That is your real duty.
1: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
0: and do that duty properly.
1: నియమైనటువంటి యొక్క మార్గాన్ని పొందు.
0: And then acquire that, reach that position.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదివేటువంటి చదువుల లోపల
0: all your studies,
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
0: There are
1: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా ఈ లోకానికి సంబంధించినటువంటివి.
0: సబ్జెక్ట్స్ బిలాంగ్ టు దిస్
1: వరల్డ్. ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
0: సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి బ్లిస్ఫుల్ ఇన్ ద అదర్ వరల్డ్.
1: పెంచుకోవాలి.
0: దట్ వీ హావ్ టు డెవలప్.
1: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హావ్ దట్ ఎటర్నల్ బ్లిస్.
1: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
1: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
1: అది మీ దగ్గర లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
1: లేదు కనుక ఇక్కడికి వస్తున్నారు.
0: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
1: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
1: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
1: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
1: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
0: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్.
1: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
0: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
1: అతను పరమ భక్తుడు.
0: ఇస్ ఎన్ ఇంటెన్స్ డివోటీ.
1: గొప్ప వ్యాపారి.
0: ఇస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్.
1: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
0: అండ్ he went all over the world and amassed wealth.
1: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
0: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
1: గుజరాత్ కు వచ్చి
0: హావింగ్ కమ్ దేర్
1: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
0: హి సెడ్ ఓ పటేల్ ఐ వాంట్ టు మీట్ యు.
1: తప్పక రావచ్చు అన్నాడు.
0: హి సెడ్ yes you can.
1: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
0: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్ దిస్ పటేల్
1: వాస్ ఇన్ సేఫ్ అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
0: పూజ
1: అవటం లేదు.
0: He was just worshipping the idol, deity.
1: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
0: The foreigner waited and waited, was disgusted.
1: అంతా అయిన తర్వాత వచ్చాడు పాపం పటేల్ గారు.
0: After the process of worship, the Patel came out of his puja room.
1: ఏమిటయ్యా పటేలు?
0: ఓ పటేల్,
1: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
0: వాట్ ఫర్ ఆర్ యూ వర్షిప్?
1: నీకు కావాల్సినంత ధనం ఉంది.
0: యు హావ్ లాట్ ఆఫ్ మనీ.
1: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ మనీ,
1: నీకు కావాల్సినటువంటి సుఖం ఉంది,
0: యు హావ్ గాట్ ఆల్ హ్యాపీనెస్,
1: కాబట్టి సుఖం నువ్వు కావాలని కోరటం లేదు.
0: యు డోంట్ నీడ్ ఎనీ కంఫర్ట్.
1: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
0: వై డు యూ ప్రే సో లాంగ్?
1: పక్కను నవ్వాడు ఆ పటేల్.
0: ద పటేల్ స్మైల్డ్.
1: సార్,
0: సార్,
1: నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
1: నేను ధనం కావాలని ఆశించలేదు.
0: ఐ డోంట్ వాంట్ మనీ.
1: సుఖం కావాలని నేను ఆశించలేదు. నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈజ్ విత్ గాడ్.
1: కనుక నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
0: సో టు ఎర్న్ ఇట్ ఐ ప్రే టు గాడ్.
1: ఏమిటి మరి నీ దగ్గర లేదు అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ?
1: ఐ వాంట్ ట్రూత్.
0: He said, I want truth.
1: I want love.
0: I want love.
1: I want peace.
0: I want peace.
1: ఈ సత్యము, ప్రేమ, శాంతి ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
0: Truth, peace and love are in the hands of God.
1: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
0: And they are in the possession of God.
1: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
0: They are with him.
1: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను.
0: To acquire them I am praying to God.
1: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ డిజైర్ దాట్ వాట్ వీ డోంట్ హ్యావ్.
1: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
0: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ? దట్ ఇస్ పీస్.
1: ఆ పీస్ నీవు కోరాలి.
0: సో డిజైర్,
1: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
0: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ దట్ వాట్ యూ ఆల్రెడీ హ్యావ్, ఏమీ కోరవద్దు.
1: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
0: All those things can be earned and acquired.
1: నీ దగ్గర లేనటువంటిది, భగవంతు దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
0: What you do not have, what God has are two.
1: ప్రేమ, శాంతి ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
0: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
1: ఈ రెండింటినీ మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
0: When once you receive the truth, these two, you can get the truth.
1: రెండు ఉంటే చాలు, సర్వమును మనం సాధించవచ్చు.
0: If these two, you can achieve anything.
1: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
0: With sugar, you can have any number of sweets.
1: కానీ గోధుమ, హల్వా, బాదాం, కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
0: You can have different varieties of sweets.
1: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి, కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
0: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ బట్ స్వీట్నెస్ షుగర్ ఈజ్ వన్.
1: కనుకనే దైవమే ఒక ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే
0: then once you get
1: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
0: విత్ ది స్వీట్నెస్, నెక్టర్ అండ్ లవ్ యూ కెన్ హ్యావ్ ఇన్ మెనీ లవ్.
1: ఎన్ని సుఖములైనా మనం పొందవచ్చును.
0: యూ కెన్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్
1: కంఫర్ట్. ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ.
1: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
0: దేర్ఫోర్ యూ షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కోట.

0: కంటికగు పడు దృశ్యంబు కాంచి మీరు సత్యమిది అని ఎంతురు సర్వముగను. సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యక్తం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అది ఏ దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulaku maarpichinde etvanti ee drishyamunu satyamani bhavinchukotam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today student, tomorrow officer, left tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yedi satyamu, student satyama, officer satyama, retired satyama.
1: Now of all the three states, what is the

0: truth fundamental is that the state of being a student or an officer or retired state later.
1: పెళ్లి కాకమునుపు అతను వేరు నీవు వేరు.
0: Prior to wedding, you are different from the person you are wedded to.
1: కాని మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
0: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
1: కాని హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
0: This relationship between husband and wife always lasts.
1: ఇది టెంపరరీ.
0: This relationship is also temporary.
1: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తుకు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కావు.
0: Therefore, if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
1: దైవము
0: change.
1: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
0: బట్ గాడ్ ఈజ్ వాట్ హీస్ ఎగ్జిస్టెన్స్ హీ వాజ్ ఈజ్ అండ్ విల్ బి.
1: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించగా అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
0: వీ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్. But we consider the fleet momentary scenario as if they reflect the truth.
1: Kanuka mottamota satyanni meeru gurtinchadaniki prayatninchandi.
0: Therefore, first of all, we should make every attempt to know the truth.
1: Ee satyanni gurtinchinappude sarvamu gurtinchina vaaru avutaru.
0: When once truth is recognized, everything else will be known.
1: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
0: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
1: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
0: They all represent illusion.
1: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
0: What's the difference between truth and illusion?
1: Mithyam anaga undi ledattuga undetundi.
0: Illusion or mithya?
1: Satyam anaga undedi unnattundi.
0: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence.
1: Jagatantai kodanu maarpu chendunadi.
0: The whole world will be changing.
1: Jagatantai kodanu సత్యమైనటువంటిదే.
0: ద హోల్ వరల్డ్ yes naturally is truth.
1: ఈ సత్యం లోపల కూడాను అనేక మిథ్యములు కూడాను ఉన్నవి.
0: ఈవెన్ దిస్ ట్రూత్ యూ ఫైండ్ సో మచ్ ఆఫ్ ఇల్యూజన్ మిథ్యా.
1: ఈనాటి పర్వతము రేపు గుట్టగా మారవచ్చు.
0: ఇన్ ద మౌంట్ ద హిల్ ఓవర్ దేర్ టుమారో ఇట్ యు మే ఫైండ్ ఎ వ్యాలీ దేర్.
1: ఈనాడు చిన్న నదిగా ఉన్నటువంటిది పెద్ద ప్రవాహంగా మారవచ్చు.
0: ఎ రివర్ వాట్ యు ఫైండ్ టుడే వెల్ ఇట్ మే run into floods, the continuous flow of water.
1: Lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
0: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
1: ఈ నిత్యమైనటువంటి యొక్క జగత్తును మర్చిపోతున్నారు.
0: We are forgetting this eternal truth.
1: సత్యమైన దైవాన్ని విస్మరిస్తున్నారు.
0: And we are forgetting God, who is all truth himself.
1: అనిత్యము అసత్యమైనటువంటి యొక్క ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు.
0: But we repose full faith in that which is momentary and fleeting.
1: ఇది మీ కష్టములకు నష్టములకు దుఃఖములకు మూల కారణము.
0: This is the main cause for all the misery, sadness and difficulties.
1: కష్టములు వస్తున్నాయి అంటారు. కష్టములు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: We say that we face difficulties. Where do you get?
1: నీ కర్మల యొక్క ఫలితమే నీ కష్టము.
0: The difficulties are the results of your own actions.
1: నీ థాట్స్ యొక్క రిజల్ట్స్ నీ యొక్క కష్టము.
0: The results of your thoughts come forth by way of these problems.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను మారేటువంటిది.
0: In this world, everything is bound to change.
1: మారిన మంచిగా కనిపిస్తుంది కానీ అది పొత్తి మార్చడం లేదు.
0: It appears as though it is changing, but there is no total change either.
1: Kanuka maranatvantidi oka daivame.
0: It is only God who is changeless and eternal.
1: Atti maranatvanti daivanni manam hrudayam nandu unchukoni,
0: we should install the changeless divinity within us.
1: Manlo aavirbhavinchinatvanti oka premanu aa daivamunake apitam gaavinchi,
0: and we have to surrender the same love gifted to us by God back to him.
1: ఆనందాన్ని అనుభవించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: అండ్ అవర్ మెయిన్ టాస్క్ లైస్ ఇన్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ బై ఆఫరింగ్ లవ్ టు గాడ్.
1: వాట్ ఈస్ ది లైఫ్? ఏమిటి మన జీవితము?
0: వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ ఆల్?
1: తినటము, త్రాగటము, నిద్రించటము, మరణించటమే, ఇదేనా మన లైఫ్?
0: What do you mean by life? Is it simply drinking, eating, talking, moving and sleeping and dying ultimately?
1: ఇంత మాత్రం చేత మానవత్వము పవిత్రత కాలేదు.
0: యు కెనాట్ సే దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ప్రోగ్రెసింగ్.
1: జంతువు నరజన్మ దుర్లభం.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుకని మనం పుట్టిన వారం పుట్టినట్టుగానే ఉండాలి.
0: వీ షుడ్ రిమైన్ యాజ్ వీ ఆర్ బోర్న్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్యూర్.
1: నేను పుట్టినాను,
0: ఐఎమ్ బోర్న్.
1: నేను బాలుడిని, బాలుడిని, బాలుడిని.
0: ఐఎమ్ ఎ బాయ్.
1: నేను ఎప్పటికీ బాలుడిని.
0: ఐ కంటిన్యూ టు బి ఎ బాయ్.
1: కానీ మధ్య మధ్య శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి.
0: ఓవర్ ఇన్ బిట్వీన్ దేర్ బౌండ్ టు బి సర్టెన్ ఫిజికల్ చేంజెస్.
1: ఇది కేవలము ఈ మార్పులు భౌతికమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఫిజికల్ చేంజెస్.
1: దేహము, మనస్సు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడా భౌతికాలు.
0: ద బాడీ, మైండ్ అండ్ ది ఇంటెలెక్ట్, they're all just physical.
1: ఇంకా మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధము, మోహము, అసత్యము, ఈ అసత్ వర్గములన్నీ కూడాను మన యొక్క భ్రమరే.
0: And all other traits such as anger, the jealousy, avarice, hatred, they're all our illusions.
1: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
0: When you like, naturally love flows forth.
1: ఇష్టం లేనప్పుడు కఠినంగా భావించవచ్చును.
0: When you dislike, there comes hatred.
1: ఇది ఇష్ట ఇష్టముల యొక్క ప్రధాన కర్తవ్యములు.
0: సో దే ఆర్ ఆల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: కనుక మానవునందు ఇట్టి పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
0: ఇన్ రియాలిటీ దే ఆర్ నైదర్ ఫైవ్ ఎలిమెంట్స్ నార్ ఫైవ్ షీట్స్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ.
1: ఈ పంచకోశములు, పంచ ప్రాణములు ఉండినటువంటి దీన్ని ప్రపంచము అన్నారు.
0: ప్రపంచ, భగవాన్ గివ్స్ అస్ ద డెఫినేషన్ దట్ ఈస్ ద వన్ దట్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
1: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ ఉండేవి కలిగి పంచ అనే పంచకోశము.
0: బికాస్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచ అండ్ దే కాన్స్టిట్యూట్ ద పంచకోశ, ద ఫైవ్ షీట్స్ ఆఫ్ దిస్ ప్రపంచ.
1: పంచ అంగముల యొక్క ప్రభావాన్ని ప్రకటించినదే పంచాంగము.
0: The pancha anga, the five angas, the elements of parts speak of almanac panchanga.
1: కనుకని అన్ని కులను, అంగములను, గుణములను పురస్కరించుకొని ఇవన్నీ ఏర్పడుతూ వచ్చినాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రేమ్డ్ బేసింగ్ ఆన్ ద లింబ్స్ అండ్ ద రిలేషన్షిప్ దే హావ్ విత్ ది క్వాలిటీ.
1: ఆత్మను ఆత్మను గమనించటం లేదు.
0: అండ్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్ ద మెయిన్ ఫ్యాక్టర్ హియర్.
1: కానీ మనము మానవుడై పుట్టి జంతువు నాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
1: కానీ దుర్లభమైన మానవ జన్మము లోని ఆత్మను గమనించాలి. కానీ ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క చర్యను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world.
1: Atma chani veeratvade muktudu.
0: And he is the one who is liberated, mukta, if he experiences the Atma, the self.
1: Atma chani nirantaramu hrudayam nandinchukunnatundi vadu muktudu.
0: And he is the only one who really understands the self and the nature, or else he is only mukta, the enjoyer.
1: కనుకని ఈ భుక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు, పంచకోశములు, పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
0: దట్ ఫర్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఫర్ భుక్తి mere living, you find him being totally engrossed by the five elements, five life seas and five life breaths.
1: అట్టు కాకుండా దేహం అనిత్యము.
0: Body is temporary.
1: దేహం అశాశ్వతము.
0: And body is not permanent.
1: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
0: Mind is a mad monkey wavering.
1: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
0: Body is like a water bubble.
1: ఇవన్నీ కూడాను అనిత్యమైన తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
0: Though we know they are quite temporary and fleeting, we just go by them.
1: కాన ఇది ప్రపంచము అనగా ఏమిటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
1: ఐదు ఉండినంత వరకు కూడాను మనము దీన్ని వదలడానికి ఏమాత్రం వీలు లేదు.
0: So long these five elements are there around, you cannot give up your body.
1: జీవితం అంతా కూడాను కేవలము కష్ట నష్టములతో, సుఖ దుఃఖములతో, పాప పుణ్యములతో బాధపడవలసింది.
0: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
1: దేహం పంచభౌతికము.
0: Body is of limb.
1: దేహం కూలక తప్పడు ఎప్పుడు.
0: It's bound to fall one day or other.
1: దేహం నిరామయుండు.
0: Living dweller is eternal.
1: గుణతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
1: Kani,
0: but
1: nijambu chuda, aa dehiye deva devudu.
0: Truly speaking, that indweller verily is God himself.
1: Aa dehi, dehi anetuntide chaala sthiramainatuntidi.
0: Dehi, the indweller, is stable and permanent.
1: Aa deham tu koodinatuntidi kaadu.
0: And is quite independent of the body.
1: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
0: And therefore everyone is ఆత్మా the self.
1: దేహములకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
0: For identity, the body has a name and certain identification marks.
1: పని కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే ఫలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
0: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
1: Sathya Sai Baba ante ee dehanni nirupistundi.
0: When once you say Sathya Sai Baba, you will naturally think of the body.
1: Ee peru lekapothe ee okka roopamulu kodanu nam gurtinchadaku veelu kaadu.
0: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
1: Kanuka prati manavudu kodanu బాహ్యంలో ఉన్నాడు కనుకని భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడు కనుకనే ఈ విధమైన భౌతికమైనటువంటి లక్షణాలను నిరూపిస్తూ వచ్చారు.
0: Since there is a physical form, the external form, we have to think of the external form and the inner reality.
1: ఇవన్నీ కూడా కేవలము దృశ్యకల్పితములే.
0: All that what we see outside, they are of your own making, artificial.
1: ఏది మనం చూడమో ఏది చూడలేదో అది సత్యము.
0: That what you can see, that what you do not see, well, that is the reality.
1: Adiye Atma.
0: That is the self, Atma.
1: Kabatti, who are you? Anni evarina pichinappudu in Atma.
0: If anyone asks you who are you, you should say I am Atma, self.
1: Kevalam nee deham peru cheppakoodadu.
0: You cannot give the name of this body.
1: Deham nee tallidallulu pettinatvantidi.
0: The name given to this body is given by your parents.
1: Deenni puraskarinchukone prajalanta kuda nu ఈ పేరును నీవు ఉచ్చరిస్తున్నారు.
0: అండ్ ఆల్ పీపుల్ కాల్ యూ బై యువర్ నేమ్.
1: కనుక పేరు మనకు ప్రధానం కాదు.
0: ఇట్స్ నాట్ దట్ నేమ్ గివెన్ దట్స్ ఇంపార్టెంట్.
1: రూపనామములు రెండు కూడాను అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి.
0: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ టెంపరీ, దర్ మొమెంటరీ, దే గోన్ చేంజింగ్.
1: ఈ ప్రపంచంలో ఉండినంత వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ సో లాంగ్ యూఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ ప్రపంచం వదులుతానే ఎవరు కూడా దీన్ని గుర్తించరు.
0: ద మూమెంట్ యూ లీవ్ దిస్ వరల్డ్, నోబడీ కెన్ రికగ్నైజ్ యూ.
1: గొప్ప కోటీశ్వరుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ఎ మిలియనేర్.
1: గొప్ప కోటీశ్వరుడు.
0: ఓ యు వెరీ రిచ్ అఫ్లూయెంట్.
1: కుప్పలు కుప్పలు దండిగా డబ్బులు ఉన్నాయి.
0: హిస్ గాట్ లాట్స్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: కానీ అతనికి మరణకాలం ఆసన్నమైనది.
0: అండ్ ద డెత్ వాస్ ఫాస్ట్ అప్రోచింగ్.
1: అతను చాలా బాధపడుతున్నాడు.
0: హి వాస్ ఫీలింగ్ సో సాడ్.
1: చుట్టూ ఉన్నటువంటి బంధువులందరూ కూడాను ఏడుస్తున్నారు.
0: ఆల్ ద రిలేషన్స్ అరౌండ్ ద బాడీ దే స్టార్టెడ్ క్రైయింగ్.
1: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
0: దెన్ హి కుడ్ హావ్ దట్ అవేర్నెస్. జ్ఞానావిదే
1: ఆదిశంకర్ చెప్పారు.
0: ఆదిశంకర్ సార్
1: పునరపి జననం పునరపి మరణం
0: దిస్ సార్ట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ హ్యాపెనింగ్ అగైన్ అగైన్
1: రిపీటెడ్లీ
0: అండ్ ద స్టేట్ దట్ వన్ హ్యాస్ టు లై విత్ ఇన్ ది వూంబ్ ఆఫ్ ద మదర్
1: ఉన్నంత వరకే ఇది.
0: అండ్ దిస్ వుడ్ బి దేర్ సో లాంగ్ యు ఆర్ అలైవ్.
1: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
0: లేటర్ నోబడీ వుడ్ బాదర్ అబౌట్ ఇట్.
1: అప్పుడు తాను తెలివి తెచ్చుకున్నాడు.
0: దెన్ అవుట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ యూ కుడ్ నో
1: అయ్యా నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్ప చెప్పాను.
0: ఆల్ దట్ ఐ హావ్ ఎర్న్డ్ ఐ హావ్ గివెన్ ఇట్ టు యూ.
1: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడాను మీకే అప్ప చెప్పాను.
0: ఐ గాట్ ఆల్ మ్యాన్షన్స్ అండ్ పెలేషియల్ బిల్డింగ్స్ ఐ హావ్ గిఫ్టెడ్ దెమ్ టు యూ.
1: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడాను మీకే అప్ప చెప్పాను.
0: ఐ ట్రాన్స్ఫర్డ్ ఆల్ మై బ్యాంక్ డిపాజిట్ టు యూ.
1: అందరు బంధువులంతా కూడాను మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
0: అండ్ నేచురలీ యూఆర్ అట్రాక్టెడ్ యువర్ అటెన్షన్ డ్రాన్ టువర్డ్స్.
1: కానీ ఇప్పుడు వెళ్లేది నేను ఒక్కడే.
0: బట్ ఐ రిమైన్ ఆల్ అలోన్.
1: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
0: You are thinking of all the money that has been given to you and you don't think of me.
1: Kanuka evvaraina kodanu ee lokamlo undinanta varakunu loka sambandhamainatundi yokka aasti paasthulu yokka tichchitunu matrame chusukuntaru.
0: Therefore so long one is here in this world they think of the properties acquisitions and possessions.
1: Pranaksham ekkada velutundo emito aneetundi ye matrame yochinchalukondi.
0: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
1: Kanuka manamu unnanta varaku kodanu ee dehamuku sambandhinchindi manasuku sambandhinchindi matram manam uchcharistundam.
0: Therefore so long we are here in this body we think of this body and the mind.
1: Ippudu ikkada kurchunnavu.
0: You are seated here.
1: Lechi nivu rendu adugulu vesinappudiki nivu maraninchavachchu.
0: You may get up and as you step forward well you may collapse any moment.
1: ఆ తర్వాత అది ఏమిటి?
0: లేటర్ వాట్ విల్ హ్యాపన్?
1: అది ఏ సంబంధము?
0: వాట్ రిలేషన్షిప్?
1: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
0: హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు
1: ఏ బంధువులకు సంబంధము?
0: ఆర్ రిలేషన్స్?
1: ఎవరికి సంబంధం లేదు.
0: నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్.
1: ఈ విధంగా దేహంతో మాత్రమే మనం లక్ష్యం అందించుకోకూడదు.
0: Like this we should always know that.
1: We should not keep the body as a main thing. ఒక విధమైనటువంటి ఒక సత్కర్మల ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేయాలి.
0: The body can be purified by undertaking sacred acts.
1: అనేక రకమైనటువంటి ఒక ఈ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడం చేత అనేక మాలిన్యములోకి చేరిపోతున్నాయి.
0: The body is highly polluted because of multidimensional relationship established.
1: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకునేటప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
0: Therefore, this pollution should be cleansed sometime or other.
1: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
0: యాజ్ వీ హ్యావ్ రెయిన్స్ యు ఫైండ్ మోర్ అండ్ మోర్ పొల్యూషన్ అరౌండ్.
1: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
0: మెనీ ఫాల్ సిక్ బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్.
1: ఎక్కడ చూసినా మన కష్టములు నష్టములు దుఃఖములు విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపలను తాగే నీటి లోపలను గాల్చే పిలిచే గాలి లోపలను ఏదో పొల్యూషన్ చేయబడ్డారు.
0: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
1: కనుకని ఈ పొల్యూటెడ్ చేసేటువంటిదాన్ని పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
0: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
1: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలు మొదలు పెట్టారు.
0: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
1: ఏమిటి ఆ నవవిధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
0: These are all nine forms, paths of devotion.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాద సేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: దేహం,
0: సరెండర్,
1: ఆత్మ నివేదనం,
0: ద సెల్ఫ్ సరెండర్.
1: ఈ ఐదు విధములైనటువంటి యొక్క తత్వాన్ని, తొమ్మిది విధములైన తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should follow one of these 9 paths of devotion and make our lives pure and sacred.
1: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం దీవత్వంతో కూడినటువంటిది కాదు.
0: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
1: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని నేను చెప్పడానికి వీల్లేదు.
0: We cannot simply call him manavudu or human being.
1: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
0: Every living creature is essentially divine.
1: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
0: The insects and also are divine.
1: పశువులు అనుమను కూడాను జీవితమే.
0: Birds and beasts animals are divine.
1: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్ఛంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
0: What a mistake it is to consider divinity as so low and simple.
1: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రచింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
0: I want to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
1: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
0: What is the spiritual practice that every one should do?
1: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
0: ఇట్ ఈస్ ఎంక్వైరీ విద్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
1: వాట్ ఈస్ ట్రూత్?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: నేను దేహాన్ని చూచా?
0: ఈజ్ ఇట్ ద బాడీ?
1: మైండ్ చూచా?
0: ఆర్ ద మైండ్?
1: బుద్ధి చూచా?
0: ఇంటెలెక్ట్?
1: ఇంటెలెక్ట్ చూచా?
0: ఆర్ సెన్సెస్?
1: కాదు కాదు.
0: నో,
1: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: బుద్ధి ఒక చూసే చంచలత్వంతో కూడి.
0: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ, వేవరింగ్.
1: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
0: When we follow these, you'll be lost someday or other.
1: Kanuka dinni manam marchipovadaniki tegnatundi prayatnalu cheyali.
0: We should make every effort to forget this aspect.
1: Aithe ee dehanni kaapaadukune nimittamu aahara vihaaramlo achyachos.
0: For sustenance and maintenance of the body, the food and drink are necessary.
1: Avi kudanu saatvikamaina pavitramaina parishuddhamaina aaharamga teeskovali.
0: The food that we take should be sattvic, the pious, the unpolluted and pure and fresh.
1: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
0: If you follow this path, what else is required?
1: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సోహం సోహం సో నేను హం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
0: Therefore, we have to investigate, inquire clearly. Soham, I am you, I am you. This kind of thing.
1: Aham Brahmasmi, ani chepparu Vedamlo.
0: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
1: Nene Brahman.
0: I am Brahma.
1: Nene Devam.
0: I am God.
1: నేను మానవుడు కాదు.
0: ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్.
1: నేను బంధనకు చిక్కుకోలేదు.
0: ఐఎమ్ నాట్ కాట్ ఇన్ బాండేజ్.
1: కనుకని నేను దైవత్వాన్ని నిర్మలం నిష్కలం నిస్వార్థం నిరోహితమైనటువంటి యొక్క తత్వం.
0: ఐఎమ్ డివైన్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ప్యూర్ ప్రిస్టైన్.
1: కనుక నేను దైవాన్ని.
0: ఐఎమ్ గాడ్
1: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుగులంత వరకు కూడా నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
0: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God. It's only God who has taken care of me, who is responsible for my birth and life. The parents who are there, they are also divine. Therefore everything is gift and will of God.
1: ఈ దైవం యొక్క చింతన మాత్రం మార్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగడిపెట్టి దైవం కూడా ఉండడు.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్, యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ, కాన్స్టెంట్లీ.
1: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
0: And once you are God in your mind, all the rest of the things will leave.
1: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
0: And you can think of God with love.
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ.
0: Repeat Rama's name with full of love.
1: ఈ ప్రేమనే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: ఈ ప్రేమనే లేకుండినా
0: Without love?
1: No mother, no father, no brother, no wife.
0: No mother, no father, no brother, no wife.
1: Anta kudano premato kudinatundi.
0: All of them symbolize love.
1: Ivanni kudano kevalo mana anukoola nimittamai, mana aananda nimittamai, swartha nimittamai, vitannitni bandhutvanga mana maarchukuntunnam.
0: These associations are so framed for our own happiness, for our own convenience.
1: Bharya, evari kosam? Bharya.
0: Wife, for whose sake?
1: Nee kosame kaani, koori kosam kaadu kada.
0: And wife is for you, not for anyone else.
1: Nee kumarudu, nee kosame kaani, marokadi kosam kaadu kada.
0: The son is for you, not for anyone.
1: Kanaka ee okkati kudanu mana swarthame.
0: For everything for your own self-interest.
1: Andukosamane self-realization annadu.
0: Naturally we should step into that area, self-realization.
1: Kanukane mottamota self-realization manam tayari kavali.
0: Therefore we should be prepared for self-realization.
1: Nenu evaru?
0: Who am I?
1: Dehama?
0: By the body?
1: Manasa?
0: Mind?
1: Buddhya?
0: Intellect?
1: Chittama?
0: Or that inner senses?
1: Ahankarama?
0: Or ego?
1: Kaadu kaadu.
0: None of these.
1: Nenu nene.
0: I am I.
1: Ee rakamainatvanti yokka niskaranamainatvanti yokka నిరూపమైనటువంటి యొక్క నిశ్చయమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
1: చదువుకుంటున్నారు మీరు చదువులు.
0: You study, learn, you study.
1: ఓ కావాల్సిన బిఎస్లు బికమ్లు బిఏలు ఎంబీఏలు అన్ని చదివేసేసి తర్వాత డిగ్రీకి పోయి తర్వాత డాక్టరేట్ డిగ్రీ తీసుకుంటున్నారు.
0: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees and also doctorate degrees.
1: కానీ ఇట్లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇటువంటి పిహెచ్డీలు తీసుకున్న వాళ్ళు లోకంలో ఎంతమంది లేరు.
0: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డాక్టరేట్ డిగ్రీస్.
1: వారి వల్ల లోకములకు ఏమి ఉపకారము?
0: వాట్ హెల్ప్, వాట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్ టు సొసైటీ?
1: వారి వారే పోషించుకుని పడుతున్నారు కానీ లేదు.
0: అండ్ దే ఆర్ నాట్ కన్సిడరేట్ టు ఎనీబడీ.
1: కనుక ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నావు.
0: సో ఆల్ దిస్ స్టడీస్ ఆర్ ఫర్ యువర్ లివింగ్.
1: కనుక మనం అది కాదు ముఖ్యము.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
0: వీ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ బి ప్రిపేర్డ్ ఫర్ సాక్రిఫైస్.
1: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
0: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ డిజైర్.
1: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
0: ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ డిజైర్ రీచ్ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ యూఆర్ యోగి.
1: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నులు మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
0: ఏ యోగి ఇస్ నాట్ ఎ పర్సన్ హూ సిట్స్ ఆన్ ది ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ సిట్స్ స్ట్రైట్ అండ్ గోస్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: డిజైర్స్ ను త్యాగం చేసుకోవటమే నీవు నిజమైనటువంటి ఒక త్యాగి.
0: యూఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇఫ్ యు ఆర్ డిజైర్లెస్.
1: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కపరచుకోవాలి.
0: విత్ దీస్ స్మాల్ థింగ్స్ వీ హ్యావ్ టు రెక్టిఫై కరెక్ట్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
0: వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్, ఎక్స్పాండ్ అవర్ మైండ్.
1: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి నేరో మైండెడ్.
1: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ బిల్డ్ అవుతుంది.
0: ద నేరో మైండ్ బికమ్స్ నేచురల్లీ ఫర్దర్ నేరోవర్.
1: బ్రాడ్ మైండ్.
0: You should develop broad mind.
1: Broad mind is to broad heart.
0: Broad mindedness will naturally lead to broad
1: not
0: heart.
1: Not physical heart.
0: And not the physical heart, no.
1: Physical heart broad aithe heart enlarge aipoyindani operation antaru.
0: If it is physical heart, broad heart, naturally heart enlargement, that requires surgery.
1: Premanu enlarge chesukovali.
0: And you have to expand your love. Enlarge.
1: Ee premanu manam enlarge chesukunnappude nijamaina manavudu avutam.
0: And once there is expansion of love, you will be true human.
1: Palvara.
0: Students.
1: Meeru Swami cheppe matalu chaala sulabhanga untuntayani meeru anukuntaru.
0: You think Swami speaks to us in such a simple way?
1: Kaani sarvasaramlo yokka saramu andulone untuntadi.
0: Bhagavan speaks of the essence of all that has to be said.
1: Sarvasastramlo yokka saramu aa matalone untuntayi.
0: In Bhagavan's words, you find the essence of all sacred texts of this world.
1: Sakala shastramulu chadivithe nantunu garvam enduku?
0: Why do you pride yourself that you have gone through so many texts? No.
1: జ్ఞానం కలిగినటువంటి వాడు వినయుడై ఉండాలి.
0: If you are the one of wisdom, you should be so humble.
1: కనుక ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా చదువులెంత చదివినప్పటికీ నీవు హ్యూమన్ కార్యక్రమంలో ఉండాలి.
0: In spite of all your learning and wisdom, you should be so humble with human qualities.
1: కానీ నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
0: And you should be full of mental plane of thought.
1: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
0: What sort of state it is?
1: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
0: The mental state should not be one of
1: desireless.
0: The mental state should be desireless.
1: అప్పుడే నీవు సరైన మానవుడిగా ఉంటావు.
0: When you are desireless, you will be a true human.
1: మా డిజైర్
0: without desire, మా డిజైర్
1: నవుడు మా నవుడు
0: మానవుడు హ్యూమన్ బీయింగ్
1: నరుడు అనే ఉండే డిజైర్లెస్ గా ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి నర్ ది హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ బి డిజైర్లెస్.
1: టూ మచ్ డిజైర్స్ చాలా ప్రమాదం.
0: టూ మెనీ డిజైర్స్ ఆర్ డేంజరస్.
1: కనుక ఈ లెస్ డిజైర్స్ మీరు పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ హ్యావ్ లెస్ డిజైర్స్.
1: అనవసరమైనటువంటి ఒక వాంఛను మీరు పెంచుకోకూడదు.
0: Do not develop unnecessary desires.
1: దీని వల్ల కాలం కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటారు.
0: యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
1: కాలం వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
0: ద వన్ హూ వేస్ట్ ద టైమ్ ఈజ్ ఓన్లీ కాలా, బట్ హీ కెనాట్ బి మానవ.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కనుక మీరు టైం ని వేస్ట్ చేయకూడదు.
0: సో నెవర్ వేస్ట్ టైమ్.
1: ఏ సెకండ్ మనకు చిక్కినా కానీ ఆ సెకండ్ లోపల కూడా నువ్వు ఈ యొక్క శ్వాసం నీవు గుర్తించుకుంటున్నా.
0: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అబ్జర్వ్ ది సోహం ఇన్ యువర్ బ్రెత్.
1: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అన్నెసెసరీ అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే,
0: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్,
1: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
0: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
1: ఇప్పుడు ఎక్కడ చూస్తే గానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
0: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
1: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
0: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఈస్ ఫౌండ్ దేర్.
1: ఆ బొమ్మను మీరు చూచారా?
0: యు మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
1: ఆ విషయాలంతా మీరు విన్నారా?
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్.
1: చీ చీ చీ చీ.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్.
1: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
0: యూ డోంట్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ ది న్యూస్ పేపర్ ఎట్ ఆల్.
1: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ ని మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
0: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner,
1: which is within God. It
0: is only divine, the Godhead, that is beyond the name and form.
1: Sweet, sweet.
0: And he is sweet and sweet.
1: Kadali kajulamulakanna, kasturi bandakanna, adi ye nijamin sweet.
0: And therefore here the sweetness lies. It's much more than all most of the precious fruits that we know.
1: ఈ పండుగలంతా వస్తున్నాయి దేని కోసం వస్తున్నాయి?
0: Why do we celebrate festivals?
1: ప్రతి పండుగ కూడాను ఒక దైవాన్ని జ్ఞాపకం చేసే నిమిత్తమై వస్తున్నాయి.
0: Every festival is observed to remind ourselves of God.
1: ఈనాడు చాలా మంది ముస్లింలు కూడాను పండుగ చేసుకుంటారు.
0: And today you find Muslims also celebrating.
1: అన్ని మతముల వారికి కూడాను పండుగలు ఉన్నాయి.
0: All religions have festivals.
1: మతములన్నీ చేరి మంచినే బోధించే.
0: All religions together speak of goodness only.
1: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
0: All speak of the
1: essential goodness. ఏ మతం చెడ్డది కాదు.
0: No religion is bad.
1: అందువల్ల మీరు ప్రతి మతము వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
0: Therefore each one should follow one's own religion.
1: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
0: When once mati, the mind is spoiled, then mata, the religion, turns back.
1: మతం మంచిదిగా పెట్టుకోండి.
0: And have your mati, the mind perfect.
1: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
0: When mati, the mind is perfect, corrected, mata, the religion, gets unified.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: కాలమును వ్యర్థం చేయకండి.
0: Don't waste time.
1: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
0: Never make this sacred time unsacred.
1: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: By making the time sacred, experience the true state of bliss.
1: మానవుడు ఆనందమయుడు.
0: A human being is blissful.
1: ఆనందమై
0: అండ్ ఫుల్ ఆఫ్ బ్లెస్.
1: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
0: రిమైన్ ఎటర్నలీ బ్లెస్ఫుల్.
1: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కృంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
0: బికాజ్ అవుట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ నెవర్ బి డిప్రెస్డ్.
1: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్
0: ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
0: Bear the smiling face. Be blissful. Be happy. Continuously.
1: ఏ పరీక్షలు రాని ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆఫ్ చేయకూడదు.
0: Let the examinations approach. Even at the examination times, you should not have castor-oil face.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: You should smile and smile
1: all the way. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ లోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
0: The more enthusiastic you are, the inner divinity will manifest, will blossom.
1: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
0: And for all the enthusiasm activity, your happiness is the main cause.
1: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
0: Be happy.
1: మీకు ఏమి వరి ఉండాలి?
0: Why do you worry?
1: ఏమి వరి లేదు.
0: Don't worry for any
1: reason. ఎగ్జామినేషన్ వస్తున్నాయని చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
0: If you are really prepared and study well, why should be you be worried of the
1: exam? చదవని వారికి ఎగ్జామినేషన్ భయం.
0: The one who has not prepared for the examination will be worried.
1: కనుక మీరు చదువుతూ ఉంటుంటే తప్పక అదే మనకు మార్క్స్ తెస్తుంది.
0: If you are studious, you will get high ranks.
1: తప్పక మీరు చదివి చక్కని పాస్ చేసి ఉత్తీర్ణులైపోయి దేశాన్ని ఉద్ధారం చేయండి.
0: You study well, get high ranks and help for uplifting this country, for the advancement of this country.
1: ఈనాటి పండుగ,
0: this day's festival,
1: మిమ్మల్ని ఉత్సాహపరిచే నిమిత్తమై వచ్చినటువంటిది.
0: Is the festival that will make you bubbling with joy.
1: ఇది ఏ పండుగ అని అంటారు మీరు?
0: What festival is this now?
1: దసరా.
0: దసరా festival.
1: దసరా అనగా దశ విధములైనటువంటి యొక్క భావములను అరికట్టాలి మనం.
0: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
1: ఈ దసరా లోపల ఉన్నటువంటి ఫలితం ఏమిటి? కట్టగలపటికి చాముండి వచ్చేసేసి ఈ యొక్క నరకాసుని వధించింది.
0: What happens is the control of the evil trades ultimately by Chamundi.
1: కనుక ఈ నరకాసురుడు అనగా ఎవరు?
0: And who is this demon, the Narakasura?
1: నరకునికి ఆకాసురుడు.
0: Who is Akasura of Naraka?
1: నరకునికి ఆ నరునికు అసురుడు.
0: And he is really the Asura to Nara, the human.
1: నరునికి అసురుడు.
0: And he is an enemy to human being.
1: కాబట్టి అలాంటి అసురుడిని మనం ఏమాత్రం కూడా దగ్గర చేర్చకూడదు.
0: Therefore we should never be close to our enemy, Asura.
1: కనుక మనము నరకాసురుని ఏమాత్రం అర్థం చేయకూడదు.
0: So this inimical element should never be within you.
1: నేను నరుడు.
0: I am the human being Nara.
1: వాడు అసురుడు.
0: And his enemy Asura.
1: అసురుడి సంబంధం మనకెందుకు?
0: What sort of relationship should you have with this Asura?
1: నర సంబంధం పెట్టుకోవాలి.
0: Let us have human relations.
1: అది ఏ సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
0: That's what is said in this dictum, that it is good satsanga, and out of this satsanga you will have detachment, and the detachment will take you to steadiness, and ultimately liberation.
1: Be good company.
0: Be in good company.
1: Bad company chete.
0: If you are in bad company.
1: Who are you? Neevevarin cheppagalavu?
0: How do you declare yourself? You are that depending upon the company in which you are.
1: కనుకనే మనం బ్యాడ్ కంపెనీని పెట్టుకోకూడదు.
0: సో యూ షుడ్ నెవర్ బీ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: బ్యాడ్ కంపెనీ చూస్తే గుడ్ బై చెప్పి వెళ్ళిపోండి.
0: సే గుడ్ బై వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ బ్యాడ్ కంపెనీ.
1: ద్వేషం కూడా వద్దు.
0: జస్ట్ డోంట్ బి ఎనీవేర్ నియర్ దెమ్.
1: మీరు మంచి ఆనందంగా ఉండండి.
0: బీ హ్యాపీ రైట్ ఆల్ త్రూ.
1: ఎవరిని చూసినా కానీ దైవ స్వరూపిగా చూసుకుని అందరికీ నమస్కరించండి.
0: హూసోఎవర్ యూ మీట్ డూ నమస్కార్ పే యువర్ రెస్పెక్ట్స్ టు హిమ్.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు చేరి 10 ఇది 10 నమస్కారములు అనగా 10,000 చేరినప్పటికీ దశేంద్రియములు.
0: ద 5 సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్ జాయిన్ ఇన్ యూనిజన్ ఇన్ అవర్ నమస్కార్.
1: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
0: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది 5 సెన్సెస్.
1: మీకందరికీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
0: అండ్ దే గివ్ యూ సుప్రీం హ్యాపీనెస్.
1: కనుక మీరు నమస్కారం చేస్తే ఏదో దోషం అనుకుంటారేమో.
0: So you may come, you may think that it's a mistake to do namaskaram.
1: Andariki namaskaram cheyandi.
0: Do namaskar to everybody.
1: Evarini enemies vachina kuda nu vari namaskaram cheyandi.
0: You just pay your obeisance namaskar.
1: How are you brother? I'll press it to
0: you. You can put a question, how are you brother? Even if you were to meet an enemy.
1: Vadu kuda nu how are you brother? Vadu prashnichadu.
0: They too naturally will respond saying, how are you brother?
1: ద్వేషం చూచి తల తిప్పుకోవద్దు.
0: డోంట్ టర్న్ యువర్ ఫేస్ వెన్ యూ కమ్ అక్రాస్ యువర్ ఎనిమీ.
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది.
0: యు బీ హ్యాపీ ఆల్ త్రూ.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు కేవలము మానవత్వం కలిగినటువంటి వాడు.
0: ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ హ్యూమన్ క్వాలిటీ.
1: హ్యూమనత్వం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ హ్యూమన్ వాల్యూ?
1: ధర్మ శాంతి ప్రేమ.
0: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ఫైవ్. ద ట్రూత్, ద రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
1: లవ్ ఉంటే పీస్ వస్తుంది.
0: Where there is love, there is peace.
1: Love is there, peace.
0: When once love is there, there is peace automatically.
1: Peace is there, dharma vachestundi.
0: When once there is peace, there is dharma righteousness.
1: Dharma unnapudu truth vachestundi.
0: And where there is dharma righteousness, there is truth.
1: Truth is one, not two.
0: Truth is one and not two.
1: Okay, truth eppudu kuda nivu parugutu undu.
0: And speak truth always.
1: Satyani parugutu undu.
0: Speak truth.
1: ధర్మముని పెంచుకో.
0: ఫాలో ధర్మ.
1: పీస్ఫుల్ గా ఉండు.
0: అండ్ రిమైన్ ఇన్ పీస్.
1: ఆనందంగా మెలుగు.
0: బీ హ్యాపీ అండ్ మింగిల్.
1: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
0: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
1: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ట్రూ నాలెడ్జ్, ట్రూ విజ్డమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎందుకంటే నాలో ఉన్నది ఒకే ప్రేమనే.
0: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
1: ఓన్లీ లవ్.
0: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
1: అదే నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కావండి.
0: అండ్ యూ ఆర్ ద హైయర్స్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: మీ అందరికి కూడా ఆ ప్రేమని పంచుతాను.
0: భగవాన్ విల్ షేర్, విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
1: నాకు ఎట్టి స్వార్థము లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: నాకు సెల్ఫ్ లెస్.
0: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
1: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
0: Bhagavan will never hate anybody. He will never distance anybody. He is never angry with anybody.
1: Prema mudita manase kahe Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama.

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

కు ఆధార ఏక రామన మాత పిత బంధు సక కబరి కామన భక్త జన జీవన ధన ఏక రామన భక్త జన జీవన ధన ఏక రామన రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Inati vidyalu. కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కానీ, సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కానీ, ధర్మస్థాపన నిమిత్తమై కానీ, లోకశాంతి నిమిత్తమై కానీ ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: The modern education helps us to struggle for worldly comfort, conveniences. But it does, the world education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, samajam yokka sukshema nimittamai kani, dharmasthapana nimittamai kani, lokashanti nimittamai.

0: as a whole in general.
1: విద్యార్థులు కాని విద్యావంతులు కాని అమితమైన జీతమును ఆశించి ఉద్యోగంలో ప్రవేశించుటకు ఎంతయో ప్రయత్నిస్తున్నారు.
0: స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద హైయర్ సాలరీ.
1: ఉద్యోగం పురుష లక్షణమని, ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని, ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి యొక్క మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
0: వి కన్సిడర్ ద జాబ్ ఇస్ ది క్వాలిఫికేషన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అండ్ ద జాబ్ ఇస్ అండర్టేకెన్ ఫర్ సెల్ఫిష్ రీజన్ అండ్ నాట్ టు రెండర్ హెల్ప్ టు ద కంట్రీ. బై అండ్ లార్జ్
1: తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి లేక కళాశాలలకు వెళ్లి సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు.
0: దే గో టు దేర్ ఆఫీసెస్ ఆర్ కాలేజెస్ యాస్ ద కేస్ మే బి అట్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ అండ్ రిటర్న్ బై 5 o'clock ఇన్ ద ఈవినింగ్.
1: ఆఫీసులు ఎందు కళాశాల ఎందు తామేమో శ్రమ పడినట్టుగాను తీరని పనుల్లో మునిగినట్టుగాను ఇంటికి వచ్చిన తక్షణమే 4 గంటలకు తమ డ్రెస్సును మార్చుకొని వేరు డ్రెస్సును అలంకరించుకొని విశ్రాంతి నిమిత్తమై శాంతి నిమిత్తమై క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
1: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
0: Is there peace in these clubs?
1: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
0: Do they give you rest?
1: లేదు లేదు.
0: No.
1: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
0: This is the weakness among the educated.
1: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
0: Truly speaking, if he wants rest, he can as well take rest on his bed and go to sleep.
1: కానీ ఈ నాటి విద్యావంతులు తమ విశ్రాంతి తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: But the modern educated people feel that there is rest and peace in these clubs.
1: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
0: What do they do there?
1: Cards ఆడుతున్నారు.
0: They play cards.
1: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
0: They also take to bottles.
1: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
0: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
1: ఇది ఉత్తమ మార్గమా అధో మార్గమా?
0: Is it a noble path or the path that put you to ruin?
1: ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా, విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా?
0: Is it appropriate action for the educated or the one expected out of an illiterate?
1: ఇందులో శాంతి ఉన్నదని తప్పత్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
0: యు ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ యు హావ్ గాట్ ది పీస్ బై గెటింగ్ యువర్ సెల్ఫ్ ఇంటాక్సికేటెడ్ టేకింగ్ టు డ్రింక్.
1: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: బట్ ఇట్స్ హైలీ డేంజరస్.
1: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడా చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
0: యు నాట్ ఓన్లీ లూజ్ యువర్ హెల్త్, యు విల్ స్పాయిల్ ద హోల్ సొసైటీ అండ్ పుట్ యువర్ ఫ్యామిలీ టు డిఫికల్టీ.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజమునకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యు కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: This alcoholism, to what extent does it
1: first
0: take you?
1: First,
0: the man drinks the wine.
1: Next, the wine drinks the wine.
0: Second, the wine drinks the wine.
1: Third, the wine drinks the man.
0: Third, the wine drinks the man.
1: కట్టగలబడికి ఆ వైను తననే మింగివేస్తున్నాడు.
0: ఫైనలీ

0: ద వైన్ వుడ్ స్వాలో ద మ్యాన్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: దే డు నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ ఆర్ దిస్ ఫ్యాక్ట్ అండ్ యట్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ ఇంటెలిజెంట్.
1: ఏదో తమ మిత్రులకంతా కూడా సహాయం చేసినట్టుగా కూడా భావిస్తుంటారు.
0: దే ఫీల్ దట్ వుడ్ బి ఎ సార్ట్ ఆఫ్ హెల్ప్ టు దేర్ ఫ్రెండ్స్.
1: ఏమిటి
0: వాట్ హెల్ప్?
1: తనతో కార్డ్స్ ఆడటానికి వచ్చినటువంటి వాడికి థ్యాంక్స్ చెప్తాం.
0: దే విల్ సే థ్యాంక్స్ టు అదర్ పర్సన్ హూ కమ్ దేర్ టు ప్లే కార్డ్స్.
1: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వాడికి థ్యాంక్స్ అంటాము.
0: హీ సేస్ థ్యాంక్స్ టు అదర్ ఫ్రెండ్స్ హూ ఆర్ దేర్ ఎట్ ది కాక్టెయిల్ పార్టీ.
1: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాము.
0: దే జస్ట్ జాయిన్ ద బాటిల్ సే చీర్స్ అండ్ సే థ్యాంక్స్.
1: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
0: To what sort of a plight it would take you can understand.
1: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
0: Is not the quality of education.
1: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
0: when we are in a village,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: if anyone helps us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: when they talk to you,
1: hello, how are you అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
0: When you say how are you say thanks.
1: మన ఖర్చీపు మన కింద పడిపోతే మన ఖర్చీపు మనకు ఎత్తించేందుకు థ్యాంక్స్ అంటున్నాము.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: ఎక్కడో ట్యాంకులో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
0: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: బజారులో ఉన్నటువంటి ఒక పోలు నుంచి మన ఇంటికి కరెంట్ సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
0: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill.
1: మనము కొనుకున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటి హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
0: What are God's gifts?
1: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం కరెంట్ ట్యాక్స్.
0: If you want to have a fan, you have to pay the electric bill.
1: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్లు కూడా ఇచ్చేసేస్తున్నాం.
0: If you make use of water drawing out of the tap, you have to pay water tax.
1: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
0: The wonderful breeze gifted by God. What kind of tax
1: we pay? Tax manam bhagavantuniki andistunnam.
0: What tax we pay to God?
1: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
0: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
1: Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యు హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్. అల్పమైనటువంటి విషయాలకంతా
1: మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
0: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పసెస్.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: Gali free.
0: The wind is
1: water
0: free.
1: Water
0: free.
1: Light free.
0: Light free.
1: Sound free.
0: Sound free.
1: Anta free ga isthunnadu bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoominanta bhagavantudu anugrahinchinatundi.
0: This earth is the gift of God.
1: Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40/30 ani set pettukunte deeniki tax manam kattunnam.
0: Then once you have got certain boundary limit 40/30, you pay the tax.
1: ee bhoomini evaru andinchinatundi?
0: Who gave you that?
1: Bhagavantude.
0: Only God.
1: ee panchabhootamulanta kuda nu bhagavantuni yokka swaroopamle.
0: All five elements are divine.
1: ee bhagavantuni manam anugrahistu anubhavistu kuda nu bhagavantuniki manam em tax kattunnam?
0: We enjoy and experience being the beneficiaries. What tax we pay to God?
1: ee ye manavudaina kuda nu ye vidyavantudaina kuda nu vicharana salputunnada?
0: Is this investigated, inquired by any man or educated person?
1: Anityamu asasthamu asatyamainatundi yokka prakrutamainatundi yokka vishayamulaku manam enniyo tax kattestunnamu entayo krutagnata telipukuntunnamu.
0: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
1: Nityamaina satyamaina asasthamaina jeevithamulaku avasaramainatundi yokka samasta shaktulu kudanu manaku anubhavinchinanduku emi tax istunnamu emi manaku thanks cheptunnamu.
0: God has given us this eternal most essential things, but what kind of
1: gratitude we express. ఇంకా భగవంతుడా దూషిస్తూ ఉంటాము.
0: Yet we blame him, God, you have not given that and this.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
0: Instead of help, we are even harming.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ నేను చెల్లించడం లేదు, ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: You don't pay the tax or express gratitude for all things that you received, but yet you want more.
1: కనుకొని ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
0: Because of excessive desire, you have bad habits too.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దుర్హంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
1: దురాశ, దురహంకారము, దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్, బ్యాడ్ క్వాలిటీ, ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము, సహనము, సానుభూతి ఇవే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, ద ఫర్బేరెన్స్ అండ్ సింపథీ.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
0: టుడే మ్యాన్కైండ్ హ్యాస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృప్తియే లేదు.
0: నో సాటిస్ఫాక్షన్ వాట్స్ ఎవర్.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు.
0: ఎట్ వన్ టైమ్ ఎ డివోటీ విజిటెడ్
1: నారాయణ.
0: నారాయణ,
1: నారాయణ, నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ, why have you built this Meru mountain?
1: Bangaru kondanu srushtinchavu.
0: You have created this mountain of gold.
1: Inte kaadu,
0: not only this,
1: telayeru irukondalun chitra prachitroopa telayeru.
0: The running flow of water,
1: tirukondalun,
0: the mountain,
1: chitra prayogopa aranadhyayuda vidyalanniyu,
0: and all the mysterious and peculiar forms of knowledge.
1: Enni istunnavu nee bhagavantuda?
0: Oh God, you are giving a lot.
1: Ee adavunnanta kudanu penchi tadwara manavulakanta kudanu jeeva shaktini prasadistunnavu.
0: You have created the forests around and giving us the energy.
1: No,
0: and oxygen, oxygen. For oxygen.
1: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడాను ఈ అడవులంతా తీసుకుంటున్నాయి. కార్బన్ డైఆక్సైడ్,
0: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఈస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కొండలను సృష్టిస్తున్నావు,
0: యు క్రియేట్ మౌంటైన్స్.
1: ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
0: అండ్ యు స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్.

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయలమేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళిగుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వేర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హీ కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకొరేటెడ్ హిస్ హెడ్ బై దట్ లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రమ్ముతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ద సెంటర్,
0: కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో
0: ద హేమమయ వజ్ర కాటంకముల తోడ, విక్షస్త్ర వద్దయా వృష్టితోడ,

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక శక్తిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుణ్లు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: ఇలాంటి భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it.
0: దానంత మాలిన్యంప చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రంగా ఆవించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వానికే తీరని లోటుగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డర్త్ ఇన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy
0: దీనిని ప్రాచీన కాలమునందు మహర్షులు బలి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Sages in the olden days called it bali or sacrifice.
0: బలి ఇవ్వటము భగవంతునకు అని.
1: The sacrifice by way of tax to God.
0: బలినంక ఏదో ఒక ప్రాణిని భగవంతునికి బలి ఇవ్వటమని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అపార్థం చేసుకుంటున్నారు ప్రజలు.
1: పీపుల్ మిస్అండర్స్టూడ్ ద సాక్రిఫైస్ మెన్ సాక్రిఫైసింగ్ అన్ అనిమల్.
0: బలి అనగా సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణిని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థంలో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దానిని శిఖండి అంటుంటున్నాము. ఈ పదార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Shikhandi meant neither a man nor a woman.
0: Shikhandi anaga Krishnudu aa shikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Shikhandi. Narayanuku Shikhandi ani peru pettaru.
1: Narayana is called Shikhandi. Krishna is called Shikhandi.
0: Shikham anaga nemalipinchamunu darinchinatundi vaadu Shikhandi.
1: Shikhandi is the one that wears the peacock's feather.
0: Krishnudu.
1: Krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
0: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
1: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
0: ట్యాక్స్ అన్నాడు.
1: ఇట్స్ ఎ ట్యాక్స్.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: యు హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
0: ఏమిటి ఈ ట్యాక్స్?
1: వాట్స్ దిస్ ట్యాక్స్?
0: అనగా
1: మీనింగ్
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: హౌ డు ఎక్స్ప్రెస్?
0: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ నందించాలి.
1: యు షుడ్ అటర్ ఆల్ ట్రూ వర్డ్స్, వర్డ్స్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ పే ది ట్యాక్స్.
0: కంఠం సత్యస్య భూషణం.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్స్ ద రియల్ జ్యూవెల్ టు ద నెక్.
0: హస్తం చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం భూషణం.
1: And it's the charity that's the precious ornament to the hand.
0: ఈ హస్తం చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతన కూడా చెప్పాడు.
1: That's what పోతన said.
0: ఓ రామా,
1: ఓ రామా,
0: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగారి కీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారములు లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొజెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
0: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
1: Though some have got good voices, they don't sing well.
0: ఎందుకు వారికి ఈ నాలుకు ఉండేది?
1: Why the tongue is given?
0: కేవలం తినడానికి నాలుకు ఇచ్చిండేది.
1: Is it only to eat?
0: నాలుకు ఉండి కూడాను భగవంతుని యొక్క భజన లోపల పాటలు పాడలేకపోతున్నారు. ఇది కేవలం కర్మ ఫలమే.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుక మాత్రమే.
1: It is like the tongue of a frog.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: Why the tongue is present?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: The tongue is gifted only to
0: దీనిని స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: Sing the glory of God and pay the tax.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: Otherwise you will be indebted.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏమి ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the ten senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగెన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడి ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరు లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God Himself.
0: Parulanta Paramatma Swarupule.
1: All others from your point of view, no, they are God Himself.
0: Kanuka evvarini manam vimarsincharadu.
1: Therefore, we should not criticize anybody.
0: Evvarini manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam taginatvanti krutagnatanu andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavu nunchi kuda edo anto into manam upkaram andukuntunnam.
1: In this world, we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనము కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియలీ వి మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
0: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: ఆన్ అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే
1: ఈటబుల్ ఫ్రూట్స్ విత్ ఎడిబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలమునంతా భుజిస్తూ ఉంటుంటాడు.
1: దట్ హి ఈట్స్ ఆల్ దోస్.
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: హి పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి ఒక రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: ద క్రొకడైల్ will be eating all the left over there and
0: ee vidhanga kontha kaalam chakkaga tinindi aa crocodile kudanu chakkaga balchindi.
1: As time passed off, the crocodile also has grown fatty.
0: Ee kotiki crocodile kudu chakkaga sneham erpadipoyindi.
1: It's a very good friendship between the monkey and the crocodile.
0: Ee crocodile cheppindi,
1: the crocodile said,
0: oh monkey baba,
1: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: I am just enjoying the banquet so nicely given by you.
0: కనుక నీవు కూడాను మా ఇంటికి ఒక దూరం చుచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
1: You also visit us one day and accept hospitality.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: The monkey was surprised.
0: ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుందది అని అనుకొని కొంచెం యోచన చేసింది.
1: The monkey thought over for some time, where is the residence of this
0: ఈ మంకీ ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: Monkey is just our forefather born to our birth.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: ద మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్కి కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామా. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: హౌ ఆమ్ ఐ టు కమ్?
0: నేను నీళ్లలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కానీ నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో స్నేహితుడా, నాకు ఇంత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్ ఇన్ లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
0: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
1: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యు హియర్.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ
0: థాట్, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయటమంటే నాకు కూడా సంతోషమే.
1: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously jump.
0: ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down. Therefore, I kept it in security.
0: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
1: Now, let's go back. Let's go reverse. I bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: శక్తి దండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: It has got the strength but no intelligence.
0: విద్యావంతుల వలె ఉంటుంది.
1: The crocodile is like modern education, educate people.
0: గుండెని ఇస్తుంది అనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it is going to club.
0: ఇక్కడ నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
1: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
0: ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్న, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమని.
1: దెన్ ఓ క్రొకడైల్, వాట్ ఎ ఫూల్ యు ఆర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు సెపరేట్ హార్ట్ ఫ్రమ్ మీ, ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ఫ్రెండ్. నో,
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: వై షుడ్ ఐ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఎ డన్సీ ఇడియట్.
0: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి గల వారిగా ఉండాలి.
1: మై ఫ్రెండ్స్ షుడ్ బి,
0: నా కష్టమునందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా మా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్ ఆఫ్ యాక్ట్.
0: భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్?
1: దిస్ ఇస్ ది ట్యాక్స్.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
0: నీ వందించినది.
1: ఇట్స్ యువర్ గిఫ్ట్.
0: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు యు.
0: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యు హావ్ గివెన్ మీ.
0: నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను?
1: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
0: నథింగ్,
1: ఐఎమ్ నథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యు. యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ యు ఓన్లీ. ఐఎమ్ నథింగ్.
0: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు
0: గివెన్. పరగ వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjali kitintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ni kandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen antakante vere em cheyalenu.
1: I can't do more than
0: na nene sarvasvamu nee okka sotte.
1: I offer myself entirely to you.
0: Na daggara em untundadi?
1: What else I have?
0: Yemaina unte adi nivu ichinatvantidi.
1: If I have anything,
0: adantha neede.
1: It's all yours.
0: Naadi anetvantidi ekkada ledu.
1: Nothing like mine.
0: Idi teshaseerude anetvanti okka teshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti okka tattvanni bodhisthu vachadu.
1: This is the nature that starts.
0: Lakshmanudu ramulato prarthisthu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana

0: లక్ష్మణ
1: నేను నీ శరణాగతుడను.
0: వాట్ ది సరెండర్?
1: నాలో ఏమీ లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
1: కనుక అంతా నీదే అని.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్.
1: ఇది మనం భగవంతుడికి ఇవ్వవలసినటువంటి యొక్క ట్యాక్స్.
0: దిస్ ఇస్ ద ట్యాక్స్ దట్ ఈస్ టు బి పేడ్ టు గాడ్.
1: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
0: సో లాంగ్ వీ డోంట్ పే దట్ వీ హావ్ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్.
1: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
0: వీ హావ్ టు టేక్ సెవెరల్ ఫార్మ్.
1: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
0: థీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ హూమ్ సోవర్ మే బి.
1: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
0: దట్స్ ది థీస్ట్ హస్ మస్ట్ ఆఫర్ దట్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ట్యాక్స్ ను మనం అందించడానికి సిద్ధం లేకుండా
0: వితౌట్ బీయింగ్ రెడీ టు పే సేక్రెడ్ ట్యాక్స్
1: భక్తులము భక్తులము అని అనిపించుకుంటున్నాము.
0: వి కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
1: భక్తి అనే పేరే అది ఒక డిగ్రీగా ఉంటుంది.
0: ద డివోషన్ ఇట్సెల్ఫ్ ఇస్ జస్ట్ ఎ నేమ్.
1: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
0: ఇఫ్ యు వాంట్ టు గెట్ ఎ జాబ్
1: నేమ్ రాస్తారు ఫలానా సో అండ్ సో అని వేసేసి తర్వాత ఎంబీఏ అని వేసేస్తారు లేక ఐఏఎస్ అని వేసేస్తారు లేక ఐపీఎస్ అని వేస్తుంటారు.
0: యాజ్ దే అప్లై దే రైట్ డౌన్ దేర్ నేమ్ అండ్ సే సో అండ్ సో ఎంబీఏ దేర్ డిగ్రీ.
1: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
0: దే గివ్ యూ జాబ్స్ సీయింగ్ యువర్ డిగ్రీస్.
1: కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
0: బట్ ఎ పర్సన్ విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ వేశాడు జాబ్.
1: రామయ్య అని రాశాడు.
0: హీ రోట్ రామయ్య.
1: టిడి
0: టిడి
1: ఎఫ్ సార్ ఎఫ్ ఎస్
0: ఎఫ్ ఎస్
1: అని రాశాడు.
0: హీ రోట్ లైక్ దాట్
1: టిడి
0: టిడి
1: ఎఫ్ ఎస్
0: ఎఫ్ ఎస్.
1: ఏమిట్రా ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి? టిడి
0: టిడి
1: మీన్స్ 10 డాటర్స్.
0: టిడి టి 10 డి డాటర్స్ టిడి
1: ఎఫ్ ఎస్
0: ఎఫ్ ఎస్
1: అనగా ఏంటి? 5 సన్స్
0: ఎఫ్ ఎస్ ఎఫ్ ఫర్ 5.
1: ఇది నా డిగ్రీ అన్నాడట.
0: దిస్ ఇస్ మై డిగ్రీ.
1: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా?
0: ఇస్ దిస్
1: పిల్లలు కట్టడం డిగ్రీనా?
0: ఇస్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇస్ దట్ ఎ డిగ్రీ?
1: అది కాదు. మనం ఏ డిగ్రీ మనకు సున్వంతరిస్తే అమృతస్య పుత్ర అదే మన డిగ్రీ.
0: ద డిగ్రీ ఈస్ దట్ యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నేను భగవంతుని యొక్క దాసుడను.
0: అండ్ ద సర్వెంట్ ఆఫ్
1: భగవంతుని యొక్క అంశమును.
0: అండ్ స్పార్క్ ఆఫ్ ది డివైన్
1: భగవంతుని యొక్క ఇది స్టేషన్
0: అండ్ జస్ట్
1: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అని భావించాలి.
0: వీ షుడ్ నో దట్ వీ ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివైన్.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే.
0: యు ఆర్ మై స్పా.
1: నీవు ప్రకృతి అంశం కాదు.
0: యు ఆర్ నాట్ ఆఫ్ నేచర్.
1: పంచభూత అంశం కాదు, సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
0: వెరీలీ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము?
0: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
1: Chata varshamulu daaka mitamu cheppiri kaani namarada maata nemmanamuna.
0: Though 100 years lifespan is prescribed, you cannot believe it.
1: Balyamando
0: childhood
1: leka prayamando
0: in youth
1: లేక ముసలియందో
0: ఓల్డ్ ఏజ్
1: లేక ముదిమియందో
0: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్
1: ఊరనో అడవినో
0: ఎదర్ ద టౌన్ ఆర్ ద ఫారెస్ట్
1: ఉదక మధ్యంబును
0: ఆన్ ద వాటర్
1: ఎప్పుడో విడ తేది ఎరుకలేదు.
0: వెన్ యు ఆర్ గోయింగ్ టు డై ఇస్ నాట్
1: మరణమే నిశ్చయము.
0: డెత్ ఇస్ సర్టన్.
1: ఎప్పటికైనా అది నిశ్చయం.
0: దట్ ఈస్ సర్టన్.
1: కనుక ఎప్పుడో
0: వెన్
1: ఎక్కడో
0: వేర్
1: ఏ విధంగానో
0: హౌ
1: కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తూ
0: దేర్ఫోర్ ఐ ఆఫర్ దట్ ఈవెన్ నౌ.
1: ఇది సత్యమైనటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: దేహం ఒక నీటి బుడగా. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్
1: మంకీ. డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ,
0: డోంట్ ఫాలో ది
1: కాన్షియన్స్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో ది కాన్షియన్స్.
1: అది ఏ హృదయము?
0: దట్ ఈస్ హార్ట్.
1: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
0: వీ షుడ్ బి ట్రూ ఎస్పిరెంట్స్ టు ఆఫర్ అవర్ ఓన్ హార్ట్.
1: భగవంతుని దగ్గర లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు.
0: నథింగ్ దట్ విత్ యూ దట్ డజంట్ బిలాంగ్ టు గాడ్.
1: అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: ఇంకా ఎటువంటివి ఎటువంటివి ఉన్నాయో
0: వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్
1: ఎవరికీ తెలియదు.
0: నో వన్ నోస్.
1: అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర.
0: వాల్యుబుల్స్ ఆర్ విత్ గాడ్.
1: కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం నందించటము, మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం నందించటము, ఇవి మనం చేయవలసిన ట్యాక్స్.
0: వీ పే ద ట్యాక్స్ బై ఆఫరింగ్ ద ఫ్లవర్స్ దట్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే సమ్ డే ఆర్ అదర్. వీ ఆఫర్
1: పత్రము. దేహం అనే పత్రము.
0: బాడీ ఇస్ ద లీఫ్.
1: హృదయం అనే ఫలము.
0: ద హార్ట్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆ హృదయం అనే పుష్పము.
0: అండ్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
1: మైండ్ అనేటువంటి ఫలము,
0: మైండ్ ఈస్ ద ఫ్రూట్.
1: ఆనందం అనేటువంటి తోయము,
0: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్,
1: ఆనంద బాష్పములు అందించాలి.
0: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్.
1: అంతేకాని శోక బాష్పములు కాదు.
0: Not the tears of grief or sorrow.
1: ఈ విధంగా భగవంతునికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
0: Lots of things that we have got to offer to God.
1: కానీ అతి సత్య సన్నిత్యమైనటువంటి యొక్క విషయాలను మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But we are not making effort to know such an eternal truth.
1: మన దృష్టికి తోచినటువంటివి, ఈ చర్మ చెట్టులో కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
0: We just offer those that we see with our physical eye.
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా ఏ నాటికైనా ఒకనాటికి అనిత్యమే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరరీ.
1: అంత నాస్తి నాస్తి, ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
0: ఎవ్రీథింగ్ ఈస్ టెంపరరీ, పాసింగ్.
1: సత్యం అనేది ఒక్కటే,
0: ట్రూత్ ఈస్ వన్.
1: నీ జీవము, దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మ తత్వము.
0: యువర్ లైఫ్ అండ్ దట్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
1: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
1: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
0: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ప్లే.
1: తాగటంలో మనకు శాంతి లేదు.
0: నో పీస్ ఇన్ డ్రింక్.
1: తినటంలో మనకు శాంతి లేదు.
0: నాట్ ఇన్ ఈటింగ్.
1: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
0: ఇఫ్ దేర్ ఇస్ పీస్ వీ కెన్ ఈట్ కంటిన్యూస్లీ ఆల్ రౌండ్ ద
1: 24 అవర్స్. ఇవన్నీ కూడా కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
0: దే విల్ టేక్ యు అలాంగ్ ద రాంగ్ సైడ్ అండ్ మేక్ యు డెమోనిక్ అల్టిమేట్లీ.
1: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
0: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ.
1: మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది, కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
0: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
1: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును, జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు, ప్రజలకు అందించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వి అక్వైర్.
1: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
0: వి షుడ్ ప్రొపగేట్ టు ఎవ్రీబడీ దట్ విత్ హూమ్ సర్ వి
1: ఏది సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి.
0: దట్ ఎటర్నల్ ట్రూత్ హస్ గాట్ టు బి షేర్డ్ విత్ ద ఫెలో మ్యాన్.
1: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంట్లో త్రోవను చూపించాలి.
0: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ share it with the fellow men there in society and show them the proper path.
1: Vidya kevalam potta kooti kosam kaadu.
0: Education is not merely meant for a living. Rushi
1: kooti kosamu, vidya vijnanam kosam.
0: This education is for vijnan or wisdom.
1: Vijnanam kavali manaku.
0: It's the wisdom that we need.
1: Emti aa vijnanam?
0: What is that?
1: Nityanatya vishpasthilana shakti vijnanam.
0: That vijnana wisdom is
1: vijnanam tho koodinatvanti vijnanam.
0: This wisdom is a one of discrimination and discretion.
1: Kanuka
0: so
1: మనం ఈనాడు అనేక మందిని మనం కండతో చూస్తున్నాము.
0: టుడే వీ సీ మెనీ.
1: మన అశాంతి ఎక్కడనో, దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
0: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
1: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
0: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
1: కడుపులో నొప్పి ఏంటంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
0: వెన్ దేర్ ఇస్ స్టమక్ ఏక్ వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ.
1: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
0: యు ఫైండ్ ఎనీ రిలీఫ్?
1: కనుకనే మనం నొప్పి ఒకటి, ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది.
0: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్.
1: అనగా మన అశాంతి ఒక్కటి, ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం.
0: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
1: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
0: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకపోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలక వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
0: When the ball has while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion.
1: అత్యంత ప్రేమ ఆ తండ్రికి.
0: Father loves his son.
1: కానీ కుమారునికి తేలుకుట్టి బాధపడుతున్నాడని పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
0: As the son was crying, the father went to the doctor.
1: డాక్టర్ చెప్పాడు,
0: డాక్టర్ said,
1: ఆయింట్మెంట్ ఇచ్చాడు.
0: He gave ointment.
1: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీన్ని రుద్దు, కొంత మత్తు ఎక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
0: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్.
1: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
0: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు
1: బిటన్. నాన్న ఆ మూల కుట్టింది అన్నాడు.
0: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్ అండ్ ఈ
1: ఆయింట్మెంట్ తీసుకున్నాడు, మూల దిక్కాడు.
0: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
1: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
0: when this ointment is applied there in the corner of the room, there is no relief for the pain.
1: మన ప్రయత్నంలంతా అట్లాంటిగానే ఉన్నాయి.
0: All our modern efforts are of
1: మన అశాంతి ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where is this restlessness?
1: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We have to know the causes for this restlessness and find solution.
1: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
0: we don't know the truth.
1: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
0: Pain is at one point, whereas the drug medicine given is at another.
1: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
0: We are in search of God, searching everywhere, in every village, in the mountain top, and Himalayas too.
1: దైవము ఎక్కడ లేదు, అక్కడ చూచినా ఉన్నాడు.
0: God is everywhere.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
0: God is present in you, residing there in all
1: you, with you, above you, below you, around you.
0: God is in you, with you, above you, below you, around you.
1: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకెట్ట చిక్కుతాడు.
0: If you want to be in search of God, where else can you find
1: him? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
0: But turn inward.
1: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
0: Strengthen that faith.
1: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
0: If you say that God is here and he is not there, he is not an aspirant.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: Here and there God is present.
1: ఎక్కడ చూచినా కూడా ఒక్కడే ఉంటున్నాడు.
0: Everywhere he is only one.
1: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: God is only one, not two, only one.
1: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
0: There is nothing like your God.
1: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
0: This is only ignorance due to attachment.
1: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
0: Rama and Krishna are not.
1: శివుడు వేరు రాముడు వేరు కాదు.
0: Shiva
1: అంత రూపనామం వేరు వేరే.
0: The names
1: ఒక్కడే.
0: The names and forms are different but God is one.
1: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: We should have full faith in this principle of unity and oneness.
1: సత్యప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటాన్ని.
0: Sai has incarnated to propagate and publicize the principle of truth and love.
1: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది.
0: Sai has descended to show God everywhere, wherever you want to find him.
1: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
0: You may say, why has he descended?
1: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
0: But there should be someone to tell you.
1: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
0: You have got the container, the oil and the wick. Do you get the light?
1: పూలు తూది దారముంది పుష్పమాల తానగునా?
0: You got the flowers, the needle and the thread. Can you make it a garland?
1: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
0: There must be this to make a garland.
1: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున?
0: The diamonds and gold are there. Can that be a jewelry?
1: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
0: There must be gold.
1: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి. రైలు బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
0: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ అ డ్రైవర్.
1: ఆటోమేటిక్ లైట్ కు అవధులు ఉందా?
0: దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ద ఆటోమేటిక్ లైన్.
1: ఒకడు జనగతిని సృష్టింపనుండవలది?
0: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
1: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
0: To drive the train, you need a driver, don't you?
1: Automatic light kanta kuda avadanu undali kada.
0: Automatic light should there be certain boundaries.
1: Kodu jagadini srushtimpa undavalada.
0: Should there not be a creator for this creation?
1: Kanukani ikkada ekkada chuchina unnadu ani cheppadaniki oka raavali.
0: Sai has incarnated to tell you that God is everywhere.
1: Aa vidhanga telapadaniki vacheetunte avataramulanta.
0: Avatar has got this purpose to inform you that God is everywhere.
1: Kevalam telapadam maatrame kaadu తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
0: నాట్ మియర్లీ టు డిక్లేర్ బట్ టు షేర్ ద డివైన్ లవ్ విత్ ఎవ్రీబడి.
1: అంతా పంచడానికి వచ్చినాడు.
0: హస్ కమ్ హియర్ టు షేర్ విత్ ఎవ్రీబడి.
1: హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
0: బట్ యాజ్ ఈస్ ద కంటైనర్ ఆఫ్ యువర్ హార్ట్
1: కనుక మీ దర్శన స్పర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్దది చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు వైడెన్ ఎక్స్పాండ్ అవర్ కంటైనర్ బికాజ్ ఆఫ్ విజన్ అండ్ ద కన్వర్సేషన్.
1: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
0: ఇఫ్ యు మేక్ ఇట్ బిగ్ అండ్ బిగర్ యూ కెన్ గెట్ లాట్స్ మోర్ అండ్ మోర్.
2: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ.

0: ప్రేమరూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నీమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా, కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము నందంగా అర్హుడగును. అద్వితీయము నందంగా అర్హుడగును.
1: Love is his form. Brahma, God is love. Therefore, there should be relationship between love to love. Strengthen the spirit of love. Then you can experience that non-dual bliss. You deserve that blissful state.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthinilara.
1: Embodiments of love, boys and girls.
0: Prema yokka lakshyamu tyagame.
1: The purpose of love is sacrifice.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: Love has no hatred.
0: ప్రేమ అనంతమైనటువంటి యొక్క జగత్తులో సంచరిస్తూ,
1: Love moves about in this vast universe.
0: అత్యంత దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడాను సమీపం గావిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ ఎ డిస్టెంట్ పర్సన్ కమ్ క్లోజ్ టు యూ.
0: ప్రేమ మానవత్వాన్ని దివ్యత్వంగా మారుస్తుంది.
1: ఇట్స్ లవ్ దట్ కన్వర్ట్స్ ది హ్యుమానిటీ ఇన్ టు డివినిటీ.
0: పశువుగా ఉండినటువంటి మానవుని పశుపతిగా తీర్చిదిద్దుతుంది.
1: హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బీస్టియల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది డివైన్ పర్సనాలిటీ బై లవ్.
0: కానీ ప్రేమ అనేటువంటి దానికి అనేక విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: హౌఎవర్ లవ్ హ్యాస్ సెవెరల్ అదర్ పాత్స్.
0: తల్లిని ప్రేమిస్తాం.
1: యు లవ్ యువర్ మదర్.
0: తండ్రిని ప్రేమిస్తాం.
1: సో ఆల్సో యువర్ ఫాదర్.
0: సోదరులను ప్రేమిస్తాం.
1: యు లవ్ యువర్ బ్రదర్.
0: యోగిని ప్రేమిస్తాం.
1: యు ఆల్సో లవ్ ఎన్ ఎసెటిక్.
0: యోగిని ప్రేమిస్తాం.
1: యు ఆల్సో లవ్ ఎన్ ఎసెటిక్.
0: వైరాగిని ప్రేమిస్తాం.
1: ఆల్సో ద వన్ రెనన్షియంట్.
0: యాగిని ప్రేమిస్తాం.
1: యు ఆల్సో లవ్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అన్నింటి ఎందు కూడాను ప్రేమ అంతో ఇంతో కొంచెం స్వార్థంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు లవ్ యువర్ మదర్ ఫాదర్ బ్రదర్ ఎసెటిక్ అండ్ రెనన్షియంట్ దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అటాచ్డ్ టు దట్.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్క దైవ ప్రేమని.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డివైన్ లవ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
0: ఇట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమను దైవికంగా మనం చింతించి దైవార్పిత భావంతో మనం అనుభవించాలి.
1: దిస్ డివైన్ లవ్ హ్యాస్ టు బి థాట్ ఓవర్ పాండర్డ్ ఓవర్ విత్ ద డివైన్ థాట్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: ప్రేమకు ప్రధానమైనటువంటిది క్షమ.
1: ద మెయిన్ థింగ్ అసోసియేటెడ్ విత్ లవ్ ఇస్ ఫర్బేరెన్స్.
0: క్షమను ప్రతి వ్యక్తి కూడాను సాధించాలి.
1: వన్ హ్యాస్ టు అకంప్లిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: క్షమ అనేటువంటిది కేవలము గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ క్షమ ఈజ్ నాట్ ద వన్ దట్ యు అక్వైర్ బై రీడింగ్ ఎ బుక్.
0: అధ్యాపకుడు బోధించేటువంటిది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ టాట్ బై ఎ టీచర్.
0: లేక మరొకరితో గిఫ్ట్ గా మనం తీసుకునేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి రిసీవ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీ వన్.
0: ఈ క్షమ అనేటువంటిది సమస్యల లోపల, కష్టముల లోపల, దుఃఖముల లోపల, బాధల లోపల శ్రమించి కొన్ని రకమైనటువంటి యొక్క స్వశక్తితో మనం సాధించవలసినటువంటిది ఈ క్షమ.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్బేరెన్స్ హ్యాస్ టు బి బోర్న్ in times of problems, difficulties, sadness and all kinds of anxieties, and one has to achieve it by self effort.
0: Chamanu మనము స్వతసిద్ధంగా సాధించవలసిందే కాని ఇంకొక మార్గము లోపల సాధనతో సల్పుకునేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ కెన్ బి అచీవ్డ్ బై వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: క్షమనే మానవుని యందు లేనప్పుడే అనేక విధములైనటువంటి దుర్గుణములు ఇందులో ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ సో మెనీ అదర్ వాయిసెస్ స్టెప్ ఇన్ ఇంటూ అవర్ లైవ్స్.
0: క్షమను కోల్పోతేమా అసూయ ద్వేషములు ఆరంభమవుతాయి మానవుని యందు.
1: When one's patience is gone, there arises hatred and envy.
0: ప్రేమతో కూడినటువంటి క్షమనే నిజమైనటువంటి దైవత్వము.
1: True divinity lies in this twins, the love and forbearance going together.
0: క్షమ సత్యము.
1: Forbearance is truth.
0: క్షమ ధర్మము.
1: Patience is righteousness.
0: క్షమ వేదము.
1: It is Veda.
0: క్షమ సర్వము.
1: It is everything in life.
0: క్షమ తపస్సు.
1: It is penance.
0: క్షమ సత్యము.
1: It is truth.
0: క్షమ వేదము.
1: It is Veda, holy
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: For all worlds, it is everything treasured.
0: ఈ క్షమ అనేటువంటిది చాలా గొప్ప నిధి.
1: This forbearance is noblest, highest.
0: ఈ క్షమను కోల్పోయిన తర్వాత మానవుడు ఎన్ని అవస్థలకు గురి అవుతాడో అనేక రహస్యములైనటువంటి భారత భాగవతములందు మనకు కనిపిస్తూ వచ్చినాయి.
1: When once this patience is lost, what kind of a plight that one would be subjected to and put to is very well reflected in our texts like Bharata and Bhagavata.
0: క్షమను మనం కోల్పోయిన తర్వాత అసూయ మొదలు ప్రారంభమవుతుంది.
1: It is the jealousy that starts when once this forbearance is gone.
0: ఈ అసూయ వలన పండువంటి సంసారమును పండువంటి జీవితమును ఎంత పాడు చేసుకున్నారో భారతమునందు మీకు తెలుసును.
1: You all know how a beautiful life, golden life, is totally ruined because of jealousy.
0: స్వర్గమును మించినటువంటి యొక్క అలంకారంతో కూడినటువంటి యొక్క ఈ లంకను తన చేతులారా క్షమను కోల్పోవటం చేత భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: రావణ గాట్ హిస్ గోల్డెన్ లంక విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ అండ్ అఫ్లూయన్స్ విచ్ ఇస్ బ్రాట్ డౌన్ అండ్ టోటలీ రూయిన్డ్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్షమ ఆర్ పేషెన్స్.
0: అనేక కుటుంబములు ఈ క్షమ కోల్పోవటం చేత అనేక అవస్థలకు గురి అయిపోయి కుటుంబమే క్షీణించిపోయింది.
1: Many families are lost. They have been put to total ruin because of the absence of this great quality.
0: Manavattame mantagalchipoyindi.
1: The human value is just set to blaze.
0: Chamachetane sarvakalamu rakshimpabadindi.
1: In fact, this forgiveness will protect all other tasks.
0: Yenadu manavudu chamanu kolpovuno
1: that day forgiveness is gone.
0: Asuya deshamulu aarambhamavutunnayi.
1: That day begin the envy and hatred.
0: Manavattamulo ఈ విధమైనటువంటి క్షమను మనం కోల్పోవటం చేతనే అన్ని దేశముల యందు అన్ని పార్టీల యందు అనేక రకములైనటువంటి కలహములు ప్రారంభమైపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు క్షీణించిపోతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్ పేషెన్స్ ఎవ్రీ కంట్రీ సఫరింగ్ ఫ్రమ్ దిస్ అండ్ ఇట్ దేర్ నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్ ఈచ్ వన్ బిహేవింగ్ యాజ్ వన్ సోన్ సెల్ఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్.
0: ఇన్ని అవస్థలకు గురి కావడానికి క్షమను కోల్పోవటమే మూల కారణం.
1: ది కంట్రీ ఈస్ పాసింగ్ త్రూ ద ప్రజెంట్ పొజిషన్ బికాస్ ఇట్ హ్యాస్ లాస్ట్ పేషెన్స్.
0: గొప్ప యోగులు కూడాను క్షమను కోల్పోవటం వల్లనే క్షీణించిపోయారు.
1: ఈవెన్ స్పిరిచువల్ ఎస్పరెంట్స్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ గోల్ బికాస్
0: రాజాది రాజులు కూడాను ప్రారంభమైపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు క్షీణించిపోతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్

0: రోగులు కూడాను క్షమను కోల్పోవటం వల్లే క్షీణించిపోయారు.
1: ఈవెన్ స్పిరిచువల్ ఎస్పిరెంట్స్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ గోల్ బికాస్
0: రాజులు కూడాను క్షమను కోల్పోవటం వల్లే వారు కేవలం బిచ్చగారి వారే తయారయ్యారు.
1: Kings and kings of kings have brought down to the level of beggars because of the absence of patience.
0: ee naati yogulu kudanu chamanu kolpovatam valane roguluga tayyarayyaru.
1: Yogulu, the modern seekers, have become rogulu, the diseased, because of absence of this
0: chamachetane lokam inta abhirudhiki undindi.
1: Yoga, the spiritual practice, would progress with patience.
0: Ee naati manavulu yendu ee chamanu cheenichipovatam chetane అన్ని విధములు కూడాను మానవులు వెనుకంజి వేస్తున్నారు.
1: వీఆర్ ఆన్ ద బ్యాక్వర్డ్ ట్రెండ్ రిట్రీట్ బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ టుడే.
0: దీనికి అన్నిటికీ కూడాను క్షమ అనేటువంటిది ఒక ప్రాణం వంటిది.
1: పేషెన్స్ ఇస్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ.
1: వెన్ దర్ ఇస్ ఫైర్ ఎట్ ద బేస్ దట్ లీడ్స్ టు ద స్మోక్ దట్ కమ్స్ అవుట్.
0: పరుగుకు నడివెత్తు డ్రైవర్ ఉండ.
1: When there is a driver that drives the engine,
0: automatic light ku avadhulunda.
1: When the automatic light has got its boundaries,
0: okadu srishtin jeevimpan evaru kada,
1: should there not be a creator behind the creation?
0: Okadu srishtini kalpimpan undavalade,
1: should there not be a creator behind the creation?
0: Kanukone ఈ క్షమ అనేటువంటిది సర్వమును కూడాను సృష్టిస్తూ వచ్చింది.
1: అండ్ దేర్ఫోర్ దిస్ ఫర్బేరెన్స్ ఇస్ ద కాజ్ ఫర్
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోయిను ఆనాడే అన్ని కూడాను క్షయంగా మారిపోయినాయి.
1: దట్ ఈస్ ది క్షమ. దిస్ పేషెన్స్ ఇస్ గాన్. ఇట్ లీడ్స్ టు క్షయ, ద డిక్లైన్.
0: పేరు ప్రతిష్టలు ఎందుకని, కీర్తి గౌరవములు ఎందుకని దేశములు క్షీణించిపోవడానికి మూల కారణము ఈ క్షమను కోల్పోవటమే.
1: Countries have lost their name, prestige, dignity and repute because they have lost this patience.
0: Kanuka chama aneetundi danini manaku kashtamulu yende dinni manam poshistu raavali.
1: In fact, the patience has got to be observed and fostered in times of troubles.
0: Chamana manam poshinchu lekapoyinappudu manalo balaheenatulanta abhiruddhi avutayi.
1: When there is no patience, naturally we turn very weak.
0: ఈ బలహీనతల వల్లనే దుర్గుణములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: The weakness subsequently leads to bad feelings, bad sentiments, bad thoughts.
0: ఎంతటి భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి మానవుడు కూడాను ఈ క్షమను కోల్పోవటం చేతనే తాను కేవలము ఒక మూర్ఖుని వలె తయారవుతున్నాడు.
1: One might be great in respect of devotion and sincerity. Because when there is no patience, naturally he loses everything on hand.
0: Kanukane motta motta manamu ee chamanu penchukovali.
1: Therefore we have to grow more and more impatient.
0: Chamanu penchukune nimittamai manaku kashtamulu adhiganga manaku praaptinchali.
1: In fact, we should invite all troubles so as to develop this quality of patience.
0: Kashtamulu yende ఈ యొక్క క్షమను మనము అభివృద్ధి పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటుంది.
1: ఓన్లీ ది టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ అండ్ గ్రో ఫర్దర్.
0: పాండు దేశం ఏలుతున్నటువంటి పాండవులకు రాజులుగా ఉండినప్పుడు ఈ యొక్క ఎట్టి క్షమ కూడాను లేకపోయింది.
1: పాండవస్ సో లాంగ్ దే వర్ కింగ్స్ దే డిడ్ంట్ హ్యావ్ దిస్ నోబుల్ క్వాలిటీ.
0: అడవుల పాలై ఆకులలో మేసి కన్న కష్టములకు గురి కావటం చేతనే వారి యందు క్షమ అనేటువంటి ఒక శక్తిని అభివృద్ధి పరుచుకున్నారు.
1: When once they were there in the forest spending the time of exile, passing through all kinds of difficulties and troubles, only partaking the leaves, then they could develop this quality of patience.
0: దుఃఖముల సమయమునందే మనం క్షమను పోషించుకోవడానికి వీలవుతుంది.
1: It's only in times of grief and sadness we have to protect this patience.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది కలిసి ఉంటుంది.
1: In fact, there is intimate relationship between the two.
0: The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోపలే సుఖం అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది.
1: There lies the pleasure in between two pains.
0: రెండు కష్టములకు మధ్యలోపలే క్షమ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ ఓన్లీ ద పేషెన్స్ డెవలప్స్ ఇన్ బిట్వీన్.
0: కానీ మనం ఏ విధమైనటువంటి కష్టములు బాధలు సంభవించకూడదని భావిస్తుంటాం.
1: బట్ వీ డోంట్ వాంట్ ఎనీ ట్రబుల్స్ ఆర్ ఎనీ డిఫికల్టీ టు ఫేస్ ఇన్ లైఫ్.
0: ఇది చాలా బలహీనత.
1: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: కష్టములు ప్రాప్తించాలి.
1: లెట్ ద ట్రబుల్స్ కమ్.
0: దుఃఖములు వెంటాడాలి.
1: లెట్ దేర్ బి డిఫికల్టీస్.
0: అప్పుడే మనకు క్షమ అనేటువంటి దాన్ని నిలుపుకోవడానికి తగిన శక్తిని మనం సంపాదించుకోవచ్చు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు అక్వైర్ దిస్ పేషెన్స్.
0: పిల్లలకు పరీక్షలు అనేటువంటిది లేకపోతే వారు ఏ విధంగా ఉన్నత క్లాస్కు పోగలరు?
1: వెన్ స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్.

0: హౌ డు ఎక్స్పెక్ట్ ప్రమోషన్.
1: కనుకనే ప్రతి క్లాసు నందు కూడాను తాను చక్కని మార్క్స్ తెచ్చుకుంటూ పాస్ అవుతూ రావటం చేతనే ఉన్నత క్లాసుకు పోవడానికి అవకాశం చిక్కింది.
0: స్టూడెంట్స్ ఫేస్ త్రూ దీస్ టెస్ట్ అండ్ హెన్స్ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాసెస్.
1: ప్రప్రథమంలో తాను కొన్ని కష్టములకు గురి అయినప్పటికీ దీని ఫలితం అనేటువంటి దాంట్లో చక్కని ఆనందాన్ని పొందగలడు.
0: దో దేర్ ఇస్ సమ్ డిఫికల్టీ ఇనిషియలీ, హీల్ బి సో హ్యాపీ అల్టిమేట్లీ.
1: ఎప్పుడూ కష్టమే ఉంటుంటే మేము ఏ విధంగా జీవించేది అని కొంతమంది వాపోతుంటారు.
0: సమ్ ఫీల్ సో బ్యాడ్ బికాస్ దే హ్యావ్ గాట్ ఎండ్లెస్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
1: కష్టములు ఎందు మన క్షమ అభివృద్ధి అవుతుండాలి.
0: ఇస్ ఓన్లీ డిఫికల్టీ దట్ కన్ఫర్స్ దిస్ పేషెన్స్.
1: క్షమనే మన యొక్క జీవితం యొక్క అంత్యము.
0: అండ్ పేషెన్స్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్.
1: క్షమచేతనే మన యొక్క జీవితాన్ని కట్టగడబడి శ్వాస వదలాలి.
0: వి హావ్ టు లీవ్ అవర్ లైవ్స్ విత్ దట్ స్పిరిట్.
1: ఎవరేమన్నా కూడాను దూషణ భూషణ తిరస్కార పురస్కారములు కంటే కూడా క్షమనే చాలా సాధించేటువంటి శక్తివంతమైనది.
0: అండ్ ఇట్ ద పేషెన్స్ దట్ గివ్స్ యూ ఆల్ ద ఎనర్జీ టు గ్రో బియాండ్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద విక్టరీ అండ్ డిఫీట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతుంటాయి.
0: యు హావ్ మెనీ ఆఫ్ డౌట్స్, మెనీ డౌట్స్ విద్ ఇన్ యూ.
1: స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు,
0: సో లాంగ్ యూ హావ్ డివోషన్ ఫర్ స్వామి,
1: సమీపంలో ఉండినంత వరకు,
0: యు ఆర్ క్లోజ్ టు హిమ్,
1: ఈ ప్రేమను అభివృద్ధి పరుచుకునేంత వరకు,
0: సో లాంగ్ యూ డెవలప్,
1: మేము ఎంతో ఆనందంగా ఉంటాం.
0: యు ఆర్ సో బ్లిస్ఫుల్.
1: కానీ
0: బట్
1: కొంత దూరం పోయిన తక్షణమే,
0: ద మూమెంట్ యు ఆర్ లిటిల్ అవే,
1: మాలో ఈ భక్తి క్షీణించిపోతుంది.
0: ద డివోషన్ డిక్లైన్స్.
1: ప్రేమ తరిగిపోతుంది.
0: లవ్ డిమినిషెస్.
1: దీని కారణం ఏమిటి?
0: వై? వాట్స్ ద రీజన్?
1: అని తమలో తాము యోచిస్తుంటారు.
0: యు డౌట్ అండ్ యు ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఇందులో క్షమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి.
0: బికాస్ దేర్ ఇస్ నో పేషెన్స్ ఇన్ యూ, యు స్టార్ట్ డౌటింగ్ దిస్ వే.
1: కనుకనే క్షమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు.
0: వెన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ యూ, యూ నెవర్ డౌట్.
1: క్షమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి యొక్క సందేహాలు.
0: An impatient person will have number of doubts.
1: ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి.
0: One with strong faith also at times start doubting.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తమ యందు ఉన్నటువంటి ఒక క్షమ సన్నగిల్లిపోయింది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద పేషెన్స్ ఇన్ హిమ్ హ్యాస్ బీన్ వీక్.
1: ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి.
0: దెన్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ పేషెన్స్ విత్ ఇన్.
1: ప్రతి సమయం నందు కూడా క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు టెస్ట్ బియాండ్ గాడ్ రిగార్డింగ్ దిస్ పేషెన్స్.
1: ఇది బలపడుతున్నదా లేదా,
0: వెదర్ ఇట్ ఇస్ స్ట్రెంగ్నింగ్ ఆర్ గెటింగ్ ఇట్ వీకెన్.
1: ఈ క్షమనే నా యొక్క జీవితము.
0: అండ్ పేషెన్స్ ఇస్ మై లైఫ్.
1: అది చెప్పాము, క్షమ సత్యము.
0: ఇట్ ఈస్
1: క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవం.
0: ఇట్ ఈస్ సెడ్ ద పేషెన్స్ ఇస్ ట్రూత్, ఇట్ ఈస్ రైచువస్నెస్, ఇట్ ఈస్ ద హోలీ టెక్స్ట్ అండ్ ఇట్స్ నాన్ వైలెన్స్ టు.
1: క్షమ సంతోషము.
0: అండ్ ఇట్ గివ్స్ హ్యాపీనెస్.
1: క్షమ నిధి.
0: అండ్ ఇట్ ఈస్ వెల్త్, ద ట్రెజర్.
1: అది మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి.
0: దట్ ఈస్ ద చీఫ్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్.
1: క్షమ అనేటువంటిది లేకపోవటం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల లోపల పతనమైపోతున్నారు.
0: Because of the absence of patience, people really spoil themselves in politics. There is mutual accusation, mutual criticism, and they make each other suffer. These are the qualities, the trends that come out of the absence of patience. When once the patience is lost, there arises envy.
1: అనసూయకు పుట్టినటువంటి కుమారులు ముగ్గురు.
0: In fact, the one without
1: Vare
0: jealousy.
1: Brahma, Vishnu, Maheshwarlu.
0: Three are born. They are Brahma, Vishnu, Maheshwarlu.
1: Manasu, Vaku.
0: And that is the heart, the mind and the speech faculty.
1: Aame chellaneinte anusuyeku puttinatunte vaadu eevilu. Kaani akkayeinatunte asuyeku puttinatunte vaadu dveshamu, asuya, dambamu, krodhamu ilanti vanta puttayi.
0: Whereas to another one full of jealousy, she has begotten the this hatred, the envy and pride.
1: Asuyaku puttinatvanti bittalantha kudunu durmarguli.
0: All those born out of envy are wicked.
1: Anasuyaku puttinatvanti vallantha divyattamain cheyinatvanti vare.
0: Those who are begotten by this envylessness are really noble.
1: Okka akka chellendriki ee vidhamainatvanti oka sampathi kaligindi.
0: This is the difference between the two sisters.
1: Karanam,
0: what is the reason?
1: Anasuya aneka badalaku ochukundi.
0: Anasuya could bear all the suffering.
1: అనేక కష్టములు తట్టుకుంది.
0: షీ కుడ్ ఆల్సో రెసిస్ట్ అండ్ బేర్ ది
1: సఫరింగ్. ఎదుర్కొంటూ వచ్చింది.
0: షీ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ది ట్రబుల్స్ ఇన్ లైఫ్.
1: అనసూయ యొక్క ధైర్య సాహసములే ఈ క్షమకు మూల కారణమైంది.
0: ద కరేజ్ ఆఫ్ అనసూయ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద గుడ్ అట్ ది ఎండ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక శక్తిని మనం సాధించుకోవాలి.
0: ది సీక్రెట్ పవర్ వీ షుడ్ ఎక్వైర్.
1: రావణుడు ఎంత శక్తి సంపన్నుడు.
0: రావణ వాట్ మైటీ మ్యాన్ హీఈస్.
1: అతని యందు బుద్ధి బలము, భుజ బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
0: హీ హాస్ గాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్ టూ.
1: ఇన్ని ఉండి కూడాను
0: విత్ ఆల్ దిస్
1: క్షమ లేకపోవడం చేతనే అసూయా ద్వేషములు ప్రవేశించి అతని హృదయాన్ని మాలిన్యపరిచినాయి.
0: యాజ్ హీ హాస్ లాస్ట్ ది పేషెన్స్ his whole heart is polluted by envy and hatred.
1: Aneka duramga undinatunti vaadi kudunu samipimpa chesetundi prema tattvamu.
0: It is only love that bring people staying at a far off place come close.
1: Yesuni kudunu prema ga marchetundi prema tattvamu.
0: And it is love that would transform hatred.
1: Ilanti prema tattvam anetundi atanlo cheeninchipoyindi.
0: And this love is lost in him.
1: Deni valla
0: why
1: chamanu kolpotam valla అసూయ ప్రారంభమైంది.
0: యాజ్ హిస్ నో పేషెన్స్ హీ టర్న్డ్ ఎన్వియస్ లేటర్.
1: ఆ అసూయ ప్రారంభం కావటం చేతనే ఇలాంటి పడరాని దుఃఖములకు గురి అయిపోయాడు.
0: బికాజ్ ఆఫ్ జెలసీ హీ సఫర్డ్.
1: చేయరాని పనులు చేస్తూ వచ్చాడు.
0: హీ డిడ్ ఆల్ అన్టోల్డ్ థింగ్స్.
1: చేయరాని పనులు చేస్తూ, చూడరాని దృశ్యాలు చూస్తూ, వినరాని విషయాలు వింటూ ఉన్నప్పుడు ఇంకా మానవుడికి దయ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వెన్ హీ వాస్ లుకింగ్ ఆల్ దట్ విచ్ హీ ఇస్ నాట్ సపోజ్డ్ టు, లిజనింగ్ ఆల్ దట్ హీ ఇస్ నాట్ సపోజ్డ్ టు,
1: వినరాని విషయాలు వింటున్నారు,
0: వాట్ విల్ హ్యాపెన్ టుడే? వి ఆర్ లిజనింగ్ టు దట్ వాట్
1: వినరాని తిండు తింటున్నారు ఈనాటి మానవుడు.
0: టుడే వి ఆర్ ఈటింగ్ ద ఫర్బిడెన్,
1: చూడరాని దృష్టిని చూస్తున్నారు ఈనాటి మానవుడు.
0: వి ఆర్ హావింగ్ ద ఫర్బిడెన్ విజన్ అండ్ సైట్.
1: అలాంటి దోషమయమైనటువంటి ఒక హృదయంలో శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది?
0: ఇన్ దిస్ పొల్యూటెడ్ హార్ట్ how do you expect peace?
1: శాంతికి స్థానమే లేదు హృదయంలో.
0: Peace has no place in our heart.
1: అప్పుడే పరమ భక్తుడైనటువంటి హనుమంతుడు బుద్ధి చెప్తూ వచ్చాడు రావణకు.
0: ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ ద గ్రేటెస్ట్ డివోటీ హనుమాన్ స్టార్ట్ టీచింగ్ ఎ లెసన్.
1: బుద్ధి చెప్పేద రావణ, ఇలంక నీకేలాలేదు దుర్గుణ.
0: ఐ విల్ కరెక్ట్ యూ రావణ, వాట్ విల్ హ్యాపన్ టు దిస్ లంక?
1: బుద్ధి చెప్పేద వినము నీవిక,
0: లిసన్ టు మీ.
1: సత్యేకనాది పలుకులు బుద్ధికి నియోచించి చావుకు బద్ధుడైతి విపాపమతివై. బుద్ధి చెప్పేద రావణ,
0: యూ హావ్ నాట్ పెయిడ్ హీడ్ టు మై వర్డ్స్ అండ్ యూఆర్ ప్రిపేర్ టు డై, ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ ఏ లెసన్.
1: లోకమునకు తల్లేరా,
0: సీత ఇస్ ద మదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: సీతమ్మ నీకు చూడగా తల్లేరా,
0: షీ ఇస్ యువర్ మదర్ ఆల్సో.
1: లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేక మాగులు దుంచు రాగులు. బుద్ధి చెప్పేద రావణ,
0: యు హావ్ బ్రాట్ ద మదర్, యు హావ్ అబ్జెక్టెడ్ హర్ విత్ వన్ ఆరో, ఐ విల్ బిహేడ్ యూ, ఆల్ ద 10 హెడ్స్ విల్ బి గాన్. సీతతో
1: భాషించితి రామున చేతి ముద్దుటంగరమందితి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బ్రాట్
1: పాతకుడ నీ వనముగాచిన పడుగు రాక్షస వరుల చంపితి, కోతి నంచును నాతో పోరి ప్రాతపురి పాలాయ హచ్చుడు. బుద్ధి చెప్పేద రావణ,
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ సెంట్ బై రామా హింసెల్ఫ్, ఐ కిల్డ్ ఆల్ దోస్ డెమన్స్ ప్రొటెక్టింగ్ ది ఎంటైర్ ఫారెస్ట్, హ్యావ్ యు నాట్ అండర్స్టూడ్? ఐ విల్ సర్టన్లీ టీచ్ యు ఎ లెసన్.
1: నీ యొక్క బుద్ధి ఈ రకంగా మారిపోయింది.
0: దిస్ ఈజ్ యువర్ ప్లైట్ నౌ.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ అసూయ ద్వేషములే మూల కారణము.
0: వాట్ ఆర్ ద రీజన్స్? ద జెలసీ అండ్ హేట్రెడ్.
1: ఈ జెలసీ అనేటువంటిది చాలా చెడ్డ ఎనిమి.
0: జెలసీ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
1: ఇలాంటి చెడ్డ గుణములు రావడానికి మొట్టమొదట మనలో అసూయ ప్రారంభం కావటమే.
0: అండ్ దేర్ఫోర్ ది జెలసీ స్టార్టెడ్ బికాజ్ ఆఫ్ ది
1: ఇంతే కాకుండా క్షమ అనేటువంటి దాన్ని కోల్పోవటమే.
0: బికాజ్ వి హావ్ లాస్ట్ ద పేషెన్స్ దేర్ఫోర్ వి ఆర్ జెలస్.
1: మన యందు క్షమ అనేటువంటిది ఉన్నప్పుడు అసూయ ఆ సమీపానికే రాదు.
0: When you are patient enough, there will be no trace of envy anywhere.
1: ఈనాటి మానవులకు అనగా ఈనాటి నూతన విద్యార్థులకు, మోడర్న్ బాయ్స్ కు దుష్టభావములు హృదయంలో ప్రవేశించడానికి మూల కారణము ఈ క్షమను లేకుండా చేసుకోవటమే.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఆల్ వికెట్ థాట్స్. వై? బికాస్ దే హావ్ లాస్ట్ ఫర్బేరెన్స్.
1: ఆ క్షమను మీరే సంపాదించుకోవాలి, ఇంకోరు ఇచ్చేటువంటిది కాదు.
0: ద పేషెన్స్ హావ్ గాట్ టు బి అటైన్డ్ అచీవ్డ్ బై యూ.
1: ఇంకొక గ్రంథాలతో మీరు చదివితే వచ్చేటువంటిది కాదు.
0: యూ కాంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ బుక్స్.
1: లేక గురువులు బోధిస్తే చెక్కేటువంటిది కాదు.
0: నార్ కెన్ బి పాస్డ్ ఆన్ టు యూ బై యువర్ టీచర్.
1: మీ స్వజీవితం నందే మీరు కష్టపడి సాధించడానికి ప్రయత్నించాలి.
0: యూ హావ్ టు అటైన్ బై యువర్ సెల్ఫ్ ఎఫర్ట్.
1: ఏ కష్టం వచ్చినా కానీ ఇది నేను మీట్ చేస్తాను.
0: Let there be any trouble, I'll face it.
1: నీవు దాన్ని మీట్ చేసి దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: When once you meet the challenges of life, you will certainly achieve.
1: Life is challenge, meet it.
0: Life is a challenge, meet it.
1: ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఎన్నో ఛాలెంజెస్ వస్తుంది.
0: Life is a series of challenges, not one or two.
1: అడుగడుగునకు ఛాలెంజెస్ వస్తుంటాయి.
0: Every moment is a challenge of life.
1: మనం నెట్టుకొని చట్టుకొని పోవాలి.
0: Resist and march ahead forward.
1: అప్పుడే మనం దీనిని క్షమను పోషించుకున్న వారం అవుతాం.
0: Then that you should have that kind of determination.
1: క్షమ లేకపోవడం చేతనే మానవునికి హృదయం అంతా సందేహములుగానే మారిపోతున్నాయి.
0: As this patience forbearance is gone, the heart is full of doubts.
1: దేనిని సందేహించాలి, దేనిని సందేహించకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమవుతుంది.
0: They don't have sense of discretion as to know what to doubt and what not to doubt.
1: కనుకనే ఈనాటి మానవుడు నిరంతరం కూడాను కేవలము మానవుడి కంటే హీనంగా మారిపోతున్నాడు.
0: Therefore man today day by day has becoming much worse.
1: మనిషి కంటే మృగములే బెటర్ ఏమో అనిపిస్తుంది.
0: Perhaps the animals seem to be better than mankind.
1: ఎందుకంటే వాటికి ఒక సీజన్ రీజన్ పైన ఫాలో చేస్తూ పోతున్నాయి.
0: Because animals follow a definite season and reason.
1: మనిషికి నో సీజన్ నో రీజన్.
0: But mankind has no reason, no
1: reason. మానవత్వానికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: సమన అభివృద్ధి పరచుకోలేకపోవటమే కారణం.
0: Because he could not develop, improve forbearance.
1: కనుక మొట్టమొదట మనము క్షమను అభివృద్ధి పరచుకోవాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు డెవలప్ దిస్.
1: ఈ క్షమకు కొన్ని కష్టాలు మనకు వెంటాడుతూ వస్తాయి.
0: సర్టెన్ డిఫికల్టీస్ ఫాలో యూ ఇన్ లైఫ్.
1: కానీ దానికి ఏమాత్రం యోచించనక్కర్లేదు.
0: డోంట్ బి వరీడ్ అబౌట్ దెమ్.
1: దాన్ని తట్టుకుని నీవు పో.
0: రెసిస్టెంట్.
1: దాన్ని నెట్టుకుని నీవు పో.
0: ఎస్ పుష్ ఫుల్, బి పుష్.
1: సాధించడానికి వీలవుతుంది.
0: దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక పర్యాయం మీరు కొన్ని రకంలో క్లాసుల్లో కూడా ఫెయిల్ అవుతారు.
0: At times you may fail in your examination.
1: దానివల్ల డిప్రెషన్, కన్ఫ్యూజన్, డౌట్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: ఫెయిల్యూర్ లీడ్స్ టు డిప్రెషన్ అండ్ ఫ్రస్ట్రేషన్. బట్ నో డౌట్,
1: ప్రయత్న దోషమే దీనికి కారణం, మూల కారణం.
0: నో దట్ దిస్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: నేను సరైనటువంటి ప్రయత్నం చేయలేదు.
0: యూ హావ్ నాట్ మేడ్ ప్రాపర్ ఎఫర్ట్.
1: ఈ ప్రయత్నంలో నేను పట్టిన పట్టు సాధిస్తే తప్పక నేను దీన్ని పాస్ కాగలను.
0: హ్యాడ్ యూ మేడ్ ఫుల్ ఎఫర్ట్, యూ హావ్ బీన్ సర్టన్లీ సక్సెస్ఫుల్.
1: నా దోషమే, నా దోషమేని తన దోషాన్ని తాను ఒప్పుకొని పోవాలి.
0: యూ హావ్ నెసెసరీలీ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ మై మిస్టేక్, మై మిస్టేక్.
1: కనుక నీ మిస్టేక్ నీవు కవర్ చేసుకుని పోతున్నావు.
0: యు ఆర్ కవరింగ్ యువర్ మిస్టేక్స్.
1: దానికి ఏదో కొన్ని కారణాలు చెబుతూ పోతున్నావు.
0: యు ఆల్సో గివ్ సమ్ రీజన్.
1: ఈ కారణాలంత రీజన్ అంతా నీకు పనికిరాదు.
0: దీస్ రీజన్స్ ఆర్ నాట్ రీజన్.
1: అన్నిటికీ మూల కారణం నీ యొక్క దోషమే.
0: ఎవ్రీథింగ్ లైస్ మిస్టేక్.
1: నీ పట్టును బట్టి సాధిస్తూ పోతే దేనైనా మనం సాధించవచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: కనుక మొట్టమొదట మనం కష్టాలకు మనం ఏమాత్రం కూడా వెనుకపోకుండా దాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
1: లైంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకంగా కూడా మనకు కష్టములు రావచ్చు.
0: వీ మే హ్యావ్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ఎథికల్ వే, మోరలీ, స్పిరిచువల్.
1: కానీ కొంతమంది పిల్లలు కూడా ఎంతో ధ్యానం చేస్తుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ ఆల్సో మెడిటేట్.
1: కానీ ధ్యానం చేసి కూడా కొంతకాలం క్షీణించిపోతుంది.
0: దో దే మెడిటేట్ ద ప్రోగ్రెస్ ఈస్ నాట్ దట్ గుడ్.
1: ప్రారంభంలో ఎంత ప్రోగ్రెస్ గా వస్తుంటుందో
0: అట్ ద బిగినింగ్ దిస్
1: అది క్రమక్రమేణా సన్నగిలుతూ పోతుంది.
0: స్లోలీ డిక్లైన్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: దైవ దోషమా?
0: మిస్టేక్ లైస్ ఇన్ గాడ్.
1: కాదు కాదు.
0: నో నో,
1: నీ దోషమే.
0: మిస్టేక్ లైస్ ఇన్ యూ.
1: నీకు వచ్చేటువంటి బాధలను నువ్వు దాన్ని తట్టుకుని పోవాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజ్.
1: నీలో క్షమను శూన్యం చేసుకున్నావు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ లాస్ట్ ఆల్ యువర్ పేషెన్స్.
1: క్షమను కోల్పోవడం చేతనే అలాంటి డౌట్స్ అంతా నీలో ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ యు హావ్ లాస్ట్ ది వెరీ పేషెన్స్ యు స్టార్ట్ డౌటింగ్ రిపీటెడ్లీ.
1: కనుకనే మనము ఈ క్షమను పెంచుకుంటూ పోవాలి.
0: వి హావ్ డెవలప్ మోర్ అండ్ మోర్ దిస్ పేషెన్స్.
1: క్షమనే మన జీవితము.
0: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
1: క్షమనే మన ప్రాణము.
0: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
1: క్షమలేని జీవితం కేవలం శ్రమంతో సమానము.
0: ది హోల్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్స్ అండ్ ట్రబుల్స్.
1: కనుక మనము క్షమ అనేటువంటి ప్రాణమును కాపాడుకుంటూ పోవాలి.
0: వి హావ్ టు సస్టైన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
1: ఈ చిన్న వయసు చాలా ప్రధానమైనటువంటిది.
0: This age is very important.
1: అన్నిటిని తట్టుకుని నెట్టుకుని పోయేటువంటి ఒక వయసు ఇది.
0: This is the age when you can face, resist.
1: ఈ వయసులోనే నీవు క్షమను సాధించకుండా పోతే ఇంక వృద్ధాప్యములు ఏమి సాధించగలవు?
0: ఇఫ్ యు ఆర్ నాట్ పేషెంట్ ఎనఫ్ నౌ, హౌ కెన్ యూ బి పేషెంట్ లేటర్?
1: నీ దైవాన్ని ఏమాత్రము స్మరించలేవు.
0: అండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ లేటర్.
1: పద పద మంచు కింకరులు పాశములు ఆగేడి వేళ
0: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ ఆర్ డ్రాగింగ్ యువర్ బాడీ హరీ,
1: తమ తమ బయట పెట్టుడికి లాభం లేదని చెప్పు వేళ,
0: గివింగ్ ఆల్ ది హోప్ వెన్ ది బాడీ వాస్ ఆస్క్డ్ టు బి కెప్ట్ ఆన్ ది స్ట్రీట్,
1: ఆరు బిడ్డను లబలబ ఏడ్చివేడ,
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ద లాస్,
1: తరమా హరినామం నూటన బలక,
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్? దెన్
1: ఇది అసాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: అయ్యే పని కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కనుకనే మనము దాని ధైర్యాన్ని ఈ వయసులోపనే మనం సాధించుకుంటూ రావాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ కరేజ్ రైట్ నౌ.
1: చమను మనం స్టాక్ చేసుకోవాలి.
0: వీ షుడ్ స్టార్ట్ పేషెన్స్ నౌ.
1: ఈ చమను మనం ప్రోగు చేసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ కలెక్ట్ ఏ లాట్.
1: చమను జీవితంలో గట్టిగా ఒక అస్త్రంగా తీసుకోవాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ పేషెన్స్ అండ్ మేక్ ఇట్ ఏ
1: బలహీనత. స్టార్ట్స్ వచ్చినప్పటికీ ఇది తప్పు, నాలో ఈ చమ లేకపోవటం వల్లే ఇది వచ్చి చేరిపోతున్నాయి అని తన చమపై తాను సాటిగా ఉండాలి.
0: When certain bad thoughts come to you, you should examine yourself, find out that you have lost patience.
1: ఈ చమనే ఉంటుంటే ఈ థాట్స్ రావడానికి అవకాశం లేదు.
0: In fact, when that quality of forbearance is in me, such thoughts can't come.
1: నీవు తలుపులే వేసుకుని ఉంటుంటే లోపల ప్రవేశించడానికి ఎవరికి సాధ్యమవుతుంది?
0: When you close your doors, who can enter?
1: కనుకనే క్షమ అనేటువంటి యొక్క డోర్స్ నీవు భద్రమైన వేసుకోవాలి.
0: అండ్ హ్యావ్ దిస్ డోర్స్ టైట్.
1: ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి కావాలని కోరేటువంటి వ్యక్తులకు క్షమ చాలా ప్రధానము, అదే ప్రమాణము.
0: దోస్ హు వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక క్షమ అనేటువంటి దానిని మనం ఎంతనో సాధిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ ఇట్ అచీవ్ అండ్ అటైన్ దట్.
1: అడుగడుగునకు కూడాను ఆ క్షమ అనేటువంటి పరీక్ష చేస్తూ వస్తుంది.
0: అట్ ఎవ్రీ స్టెప్ ద పేషెన్స్ టెస్ట్ యూ.
1: కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి.
0: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
1: మీ టీచర్ ఎప్పుడు మీకు టెస్ట్ పెట్టాడో.
0: వెన్ యువర్ టీచర్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ యూ.
1: కానీ ఆ టెస్ట్ కి ఎప్పుడు కూడా నీవు సిద్ధంగా ఉండాలి.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: అయ్యో నేను చదువుకోలేదు ఏంటంటే ఎవరు తప్పది.
0: ఇఫ్ యూ సే ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్.
1: ఎప్పుడు నీవు రెడీగా ఉండాలి.
0: యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: ప్రపంచం ఫోటోగ్రాఫర్స్ అంతా ఏం చేస్తారు?
0: What is that worldly photographers do?
1: Anni arrangement chesi
0: they make all arrangement
1: ready antaru ottutaru.
0: They say ready and they click the camera.
1: Kani
0: what
1: aa photographer atta ottadu.
0: But there is divine photographer, he won't tell you like that.
1: Eppudu ottutado emo.
0: When he will click the camera.
1: Nee eppudu ready gane undali.
0: But you should be ready always.
1: లేకుండా పోతే నీ ఫోటో పాడైపోతుంది.
0: అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద ట్రూ పిక్చర్.
1: అదే భగవత్ హృదయంలో చిత్రించుకోవటము, అది చెడ్డదిగా మారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ దెన్ దేర్ విల్ బి యువర్ ఎవర్ ప్రిపేర్డ్.
1: ఎప్పుడు కూడా నువ్వు రెడీగా ఉంటుంది.
0: యూ షుడ్ ఆల్వేస్ బి రెడీ.
1: ఆల్వేస్ బి రెడీ.
0: ఆల్వేస్ బి రెడీ.
1: అదే నిజమైనటువంటి ఒక సాధన.
0: దట్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్.
1: పట్ట లేకుండా ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఈ కాలాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే కాలం మనలో చిక్కేటువంటిది కాదు.
0: ఇఫ్ యూ గో ఆన్ following the time as morning, noon and evening, you cannot catch hold of time. It's not your friend.
1: Kalani nee anusarinchali kani nee kalani anusarinchadaniki veelledu.
0: And you have to follow the time.
1: Kalam ninnu anusarinchadu.
0: If time will never follow you.
1: Kanukane
0: so
1: nee prati vishayamlandu kudunu nee jagratha nee kaapadukovali.
0: In every aspect you have to be very careful.
1: Kanukane vedantam kudunu uttishtata jagratha praapya varanne bodhata anna.
0: So Vedanta says, arise, awake, stop not till goal is reached.
1: కేవలం అజ్ఞానమనే నిద్రలో నువ్వు బాగా గాఢంగా నిద్రపోతున్నావు.
0: In fact, you are in deep sleep of slumber and ignorance.
1: నీవు అజ్ఞానం నుంచి మేల్కో.
0: Get up out of the sleep of ignorance. Get into spirituality.
1: అజ్ఞానమును అనుభవించు.
0: And then experience that bliss.
1: అది ఏ నీ సాధన.
0: That is your spiritual endeavor.
1: కానీ ఆ సత్యాన్ని గుర్తించుకోలేక
0: you have not understood this.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రయత్నాలు. ఏమిటి ఈ ప్రయత్నాలు?
0: ఎవ్రీ మ్యాన్ గోస్ ఆన్ మేకింగ్ సమ్ ఎఫర్ట్ ఆర్ అదర్.
1: ప్రయత్నాల కింద నీవు ప్రవేశించేస్తే ఆ పని నీ వేనాటికి సాధించలేవు.
0: మియర్ ఎఫర్ట్ విల్ నెవర్ ఫ్రక్టిఫై.
1: నీవు సాధించడానికి నడుము కట్టుకో.
0: అండ్ యూ షుడ్ బి డిటర్మిన్డ్ ఫస్ట్ టు అటైన్ ఇట్.
1: కంకణం కట్టుకో.
0: డిడ్ బి డిటర్మిన్డ్.
1: భగవంతుడు అట్లాంటి వాడే కంకణాలు మూడు కట్టాడు.
0: God has three determinations.
1: Paritranaya sadhunam vinachaya tirushtam dharma sansthapanataya sambhavami yuge yuge. Idi oka kantakaram.
0: The first vow, the determination that God has undertaken is
1: rendavadi ananya
0: sthitayantam yajanam
1: paripasake desham nityabhiyuktanam yogakshemam vahamyam.
0: The second one is those who think of me constantly, incessantly will be protected.
1: ఈ విధంగా ఒక్కొక్క విధానికి కూడా ఒక్కొక్క కంకణాలు కట్టుకుంటుంటే మీరు కేవలము సాధించవలసినటువంటి జీవితానికి కంకణమే లేకపోతే ఇంకెక్కడ.
0: When these are the vows or kankanas or determinations of God, what about you?
1: జీవితానికే కంకణం లేకుండా పోతుండాలి.
0: In fact, you have no determination in life.
1: కనుక ఈ జీవితం భ్రష్ట అయినటువంటి జీవితంగా మారిపోతుండాలి.
0: Therefore, the life is totally ruined.
1: కొన్ని దినాలు అటు కొన్ని దినాలు ఇటు.
0: Sometimes bumps and jumps come in life.
1: ఈ బంప్స్ జంప్స్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ బంప్స్ అండ్ జంప్స్.
1: ఇదే డిప్రెషన్ కు మూల కారణము.
0: వాట్ ఇస్ దట్ రెస్పాన్సిబుల్?
1: ఈ డిప్రెషన్ కంటే కన్ఫ్యూజన్ ఏ మూల కారణము.
0: ఫర్ డిప్రెషన్ కన్ఫ్యూజన్
1: డిప్రెషన్ రెండు చేస్తే ఏమవుతుంది?
0: వాట్ విల్ హ్యాపన్ వెన్ కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్?
1: లైఫ్ ఫెయిల్ అయిపోతుంది.
0: లైఫ్ ఫెయిల్స్.
1: జీవితమే నాశనం అవుతుంది.
0: లైఫ్ ఈస్ టోటలీ రూయిన్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి దీక్షను పట్టాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్
1: ఇది నేను సాధించాలి.
0: దిస్ ఐ మస్ట్ అచీవ్.
1: ఇది నేను పొందాలి.
0: ఐ మస్ట్ అక్వైర్
1: ఆ ప్రేమతత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
1: ఆ ప్రేమ దీక్షతో నీవు కాసి సాధిస్తే తప్పక నీవు జన్యుడు అయిపోతావు.
0: విత్ ఆల్ డిటర్మినేషన్ యు అక్వైర్ దిస్ లవ్ నాచురలీ యుల్ రిడీమ్ యువర్ లైఫ్
1: ఈ క్షమను మీరు సాధించుకుంటున్నారు.
0: అటైన్ దిస్
1: ఈ క్షమకును ప్రేమమయమైనటువంటి క్షమంగా ఉంటుండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ లవ్
1: ప్రేమకు ద్వేషము లేదు.
0: లవ్ హ్యాస్ నో హేట్రెడ్
1: ప్రేమ దేన్ని కోరదు.
0: లవ్ ఈస్ డిజైర్లెస్
1: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: సో గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్
1: ఆ భగవంతుని యొక్క విశ్వాసాన్ని దృఢంగా అదే క్షమ.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్ దాట్ ఈస్ ఫర్ బేర్
1: ఆ క్షమను నీవు సాధిస్తే ప్రేమ దాని వెంటనే జంటనే వస్తుంది.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ దిస్ పేషెన్స్ ద లవ్ విల్ ఫాలో ఆటోమేటికలీ.
1: ఈ ప్రేమ క్షమ రెండు కూడా చేరిపోయిందంటే నీ జీవితం ధన్యమైపోతుంది.
0: అండ్ ద లవ్ అండ్ పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు వర్క్ ఫర్ రిడెంప్షన్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక నీ భగవంతుని ఆరాధనయందు భగవంతుని విశ్వాసం నందు దృఢమైనటువంటి నమ్మకం కలగాలి.
0: ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్ యాజ్ యూ వర్షిప్ హిమ్ యాజ్ వి థింక్ ఆఫ్ హిమ్
1: దేనిపైన
0: అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్
1: ఈ లోకంలో ఉన్నటువంటి చింతలంతా కూడా వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ పాస్ ఆఫ్
1: ఏది చింత కాదు.
0: వాట్ ఈస్ దట్ నాట్ ఎ వరీ
1: ఉంటుట ఒక చింత.
0: బర్త్ ఇస్ ఎ వరీ
1: భూమి నుండి చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్
1: చావు చింత.
0: డెత్
1: బాల్యమంతా చింత.
0: చైల్డ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్
1: జీవించుట ఒక చింత. చిలుపు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతోషం ఒక చింత.
0: హ్యాపీనెస్
1: చింత. 12 రకమైనటువంటి ఒక చింతలో ఉన్నటువంటి చింత చెట్టు కింద కూర్చొని చింత లేకుండా ఉండాలంటే ఎట్ట అవుతుంది.
0: వి హావ్ ఆల్ చింతాస్ ఆర్ 12 ఫార్మ్స్ ఆఫ్ వరీస్ సిట్టింగ్ అండర్ చింత చెట్టు ఆర్ ఎ టామరిన్ ట్రీ.
1: కాబట్టి దీన్ని అన్నింటినీ మనం ఎదుర్కొంటూ పోవాలి.
0: వి హావ్ టు ఫేస్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
1: ఏ దానికి కూడా మనం చింతించక్కర్లేదు.
0: వి షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎనీథింగ్.
1: అన్నిటిని నవ్వుతూ మనం స్వీకరిస్తాం.
0: వి షుడ్ యాక్సెప్ట్ స్మైలింగ్లీ.
1: కమాన్ మై ఫ్రెండ్ కమాన్ కమాన్ నీవే నాకు సంతోషాన్ని ఇచ్చేది.
0: And in fact, we should welcome smiling.
1: Nijamuga mana friends manaku aanandanni ivaru.
0: Friends will never give you happiness.
1: Enemies manaku aanandanni istaru.
0: Enemies will make you happy.
1: Kaaranam emti?
0: Why?
1: Enemies neen paina eppudu kudunu dushta bhavamulu kaligi untaru.
0: Enemies will always have wicked feeling manovari.
1: Vaari paina neevu sariyinatundi dushti pettukuntavu.
0: Therefore you will be watchful all the time.
1: కనుక దీన్ని వాచ్ చేస్తూ రావాలి.
0: అండ్ యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్.
1: అప్పుడే నీ యొక్క క్షమాశక్తి అభివృద్ధి అవుతుంది.
0: అండ్ దెన్ పేషెన్స్ విల్ ఇంప్రూవ్.
1: కనుక క్షమను సాధించుకోండి.
0: వీ షుడ్ అచీవ్ దిస్.
1: క్షమను సాధించుకున్నటువంటి వ్యక్తులే జీవితాన్ని కూడా సాధించగలరు.
0: ది ఇండివిజువల్స్ హూ హావ్ అక్వైర్డ్ దిస్ పేషెన్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమతో పాటు క్షమను కూడా మీరు సాధించండి.
0: అలాంగ్ విత్ లవ్ యు ఆల్సో అటైన్ దిస్.
1: ఈ ప్రేమ ప్రేమ అది సత్యమైన ప్రేమ కాదు.
0: యువర్ లవ్ ఇస్ ది
1: సైడ్ ఇస్ నాట్ ట్రూ. ప్రేమ
0: అండ్ ఇట్స్
1: సంకుచితమైన ప్రేమ.
0: ఇట్ ఇస్ సో నారో.
1: అల్పమైన ప్రేమ.
0: సో లో.
1: స్వల్పమైన ప్రేమ.
0: ఇట్ ఇస్ లిటిల్.
1: అత్యంత అల్పమైనటువంటిది.
0: అండ్ ఇట్స్ వెరీ లిటిల్ అండ్ మైన్యూట్.
1: ఈ ప్రేమను మీరు ప్రేమగా భావించుకోవద్దండి.
0: డోంట్ కన్సిడర్ యాజ్ లవ్.
1: ఇదంతా ఏదో స్వరాపేక్ష కోసం పాకుపడుతున్నాడు.
0: అండ్ ఆల్ దిస్ లవ్ లిటిల్ ఇన్ యూ ఇస్ సెల్ఫ్
1: స్వప్రయోజనం కోసం పాటుపడుతున్నాడు.
0: అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: స్వార్థము స్వప్రయోజనము త్యజించు.
0: గివ్ అప్ సాక్రిఫైస్ సెల్ఫ్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దైవమును ప్రేమించు.
0: అండ్ లవ్
1: అది ఏ నా సర్వస్వం అని విశ్వసించు.
0: కన్సిడర్ యువర్ లైఫ్.
1: అప్పుడే నీలో ఒక విధమైన క్షమ అభివృద్ధి అవుతుంది.
0: దెన్ పేషెన్స్ విల్ గ్రో ఇన్ యూ.
1: కనుక క్షమను మీరు పెంచుకోండి.
0: సో డెవలప్ దిస్ పేషెన్స్.
1: క్షమ లేకనే జగత్ అంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ ద వరల్డ్ ఈస్ సఫరింగ్.
1: ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటి నిర్మూలమైపోయింది.
0: ఐదర్ దిస్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్.
1: మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు.
0: ఇస్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్. మ్యాన్ ఇస్ నాట్ ఎబుల్ టు అచీవ్.
1: పరిగెత్తుంది గడ్డిపోచ.
0: అండ్ ఇట్స్ ద కౌ దట్ రన్స్ ఆఫ్టర్ ది గ్రాస్.
1: అలాంటి గడ్డిపోచ అంతా ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది.
0: వెన్ ది గ్రాస్ బ్లేడ్స్ ఆర్ టైడ్ అప్ టుగెదర్ ఇట్ విల్ సో స్ట్రాంగ్ యాజ్ టు బైండ్ ది ఎలిఫెంట్.
1: కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటి కూడా బలపడుతుంది.
0: దిస్ యూనిటీ స్ట్రెంగ్థెన్స్ ఫర్ బ్యారెన్స్.
1: దేని ఎందు ఐకమత్యము?
0: ఇన్ వాట్ రెస్పెక్ట్?
1: మంచి ఎందు ఐకమత్యము.
0: యూ షుడ్ బి యునైటెడ్
1: ఇన్ గుడ్ థింగ్స్. ఐకమత్యము
0: in respect of God you should be united.
1: కనుకనే దైవం నందు మీకు యూనిటీ పెంచుకుంటే
0: if you develop unity in respect of God
1: మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది.
0: యూనిటీ లీడ్స్ టు ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
0: when once purity is reached divinity can be attained.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేన్ని పట్టినా కూడాను ఒక ఆధ్యాత్మికంలో మాత్రము గట్టి పట్టును పట్టాలి.
0: యూ షుడ్ బి స్ట్రాంగ్ డిటర్మిన్డ్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఎన్ని నిష్ఠూరములు కానీ ఎన్ని కష్టములు కానీ మీరు ఏమాత్రమో భయపడనక్కర్లేదు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ బ్లేమ్, ఎనీ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఆర్ వరీస్ ఆర్ యాంగ్జైటీస్.
1: కష్టం వచ్చే కొద్దీ మనం ముందంజ వేయాలి కానీ వెనుకంజ వేయకూడదు.
0: యాజ్ డిఫికల్టీస్ కమ్ అలాంగ్ ఇన్ యువర్ వే, కమ్ ఆన్, ప్రొసీడ్.
1: ఈనాటి పిల్లలు అట్లు లేరు.
0: Modern students are not like that.
1: పూర్వము మొహరం అనేటువంటిది పండుగ జరిగేటువంటి వాడు.
0: Earlier there was a festival like మొహరం.
1: మొహరం ఇందులో హస్సేన్ హుస్సేన్ అని అగ్నికి ముందుగా డాన్స్ ఆడేటువంటి వాళ్ళు.
0: దేర్ ఆర్ టూ హస్సేన్ హుస్సేన్ హూ జస్ట్ డాన్స్ ఆన్ ఫైర్.
1: ఆడేటువంటి వాడు హస్సేన్ హుస్సేన్, హస్సేన్ హుస్సేన్, ముందొక్కారు వెనుకొక్కారు, అవి ఉన్నవాళ్ళు ఉన్న దగ్గరనే ఉంటారు.
0: దే గో ఆన్ డాన్సింగ్ ఆన్ ద ఫైర్ హస్సేన్ హుస్సేన్ స్టాండింగ్ వేర్ దే ఆర్.
1: వాళ్ళు ఎప్పుడు ఇంకా ముందుకు పోయేది?
0: వెన్ కెన్ దే ప్రొసీడ్?
1: ముందుకు పోవడానికి అవకాశమే లేదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు గో.
1: అదేవిధంగానే మీరు ఎప్పుడు కూడాను
0: like that
1: sai ram unna chote untaru.
0: Like that you say sai ram forward backward, remain where you are.
1: ఎప్పుడు మీరు ముందుకు నడిచేది?
0: వెన్ కెన్ యూ గో హెడ్?
1: నడచాలి ముందుకు.
0: ప్రొసీడ్.
1: రోడ్డు లేకపోయినా మీరు దాటుకుని నడచాలి.
0: అండ్ యూ షుడ్ క్రాస్.
1: అడ్డు ఎవరైనా వచ్చినా వారిని నెట్టుకుని పోవాలి.
0: ఇఫ్ దేర్ ఆర్ ఎనీబడీ ఇన్ బిట్వీన్ కమాండ్
1: ప్రొసీడ్. ఈ విధంగా మీరు ఉన్నత స్థాయికి పోవాలనుకున్నప్పుడు ధైర్య సాహసాలతో మీరు సంపాదించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హైట్స్ యూ షుడ్ బి కరేజియస్.
1: ఎప్పుడు ఈ ధైర్యం వచ్చేస్తుంది మీకు?
0: వెన్ కెన్ యూ బి కరేజియస్?
1: క్షమ మీ యొక్క హృదయం నిండుకు ఉండినప్పుడే ధైర్యం వచ్చేది.
0: వెన్ వన్ దేర్ ఇస్ ఫర్బేరెన్స్ ఇన్ ఫుల్ ఇన్ యువర్ హార్ట్స్ యూ కెన్ బి కరేజియస్.
1: కనుకనే
0: సో
1: అన్ని విధమైనటువంటి ధైర్యానికి సాహసించి,
0: ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కరేజ్,
1: అంత పరాక్రమవంతుడైనటువంటి రావణ్ను కూడా నువ్వు ధిక్కరించి,
0: ట్రాన్సెండ్ డిసోబేయింగ్ ఈవెన్ రావణ,
1: తాను వచ్చి రామును చేరిపోయాడు.
0: విభీషణ కేమ్ టు రామ.
1: ఏ విధంగా వస్తున్నాడు?
0: హౌ వాస్ హి కమింగ్?
1: రామా రామా రామా రామా రామా రామా అని రామనామం తప్ప అన్య మార్గం లేదు.
0: హీ స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా రిపీటెడ్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామా.
1: అప్పుడు దూరం నుంచినే రాముడు అభయం ఇచ్చాడు.
0: Rama lifted his protecting hand from a distance.
1: కాని ప్రకన్నటువంటి లక్ష్మణుడు, మిగిలిన సుగ్రీవులు వీళ్ళందరూ కూడా, స్వామి వాడు రాక్షసుని, రాక్షసుని యొక్క తమ్ముడు, మీ విరోధి యొక్క తమ్ముడు, వీనికి అభయం ఇవ్వకూడదు అన్నారు.
0: Whereas associates by his side Lakshmana and Sugriva said, Swami, the brother of the demon Ravana is coming. He's not the time to grant refuge.
1: Rama, నేను నీ వాడను, నీ వాడను, నీ వాడను, నీ వాడను.
0: Whereas Vibhishana went on shouting, Rama, I belong to you, I belong to you.
1: I am yours.
0: I am yours.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama says,
1: నీవాడని ఒక పర్యన,
0: if you say I am yours,
1: నీవాడైనేమి ఏలుదు వారి అన్నాడు.
0: Then once you say I am yours,
1: సరే నేను నీవాడు అని విశ్వసించాడు.
0: Then once you say I am yours, let him be anyone, he'll be protected. As I love him, he says.
1: ఆ విధంగానే
0: like that,
1: ప్రతి విషయం నందు కూడాను ఒక పట్టుదలను సాధించాలి.
0: In every aspect you should be determined.
1: Tana kumarudu anetunti vaadu neerudu yuddhamlo maraninchadu.
0: And in fact his son died in the battlefield.
1: Ramunto cheptunnadu, Rama meeru chaala parakramantudu.
0: And Vibhishana lost his son.
1: Angadunte adhikamainatunti balam undi veeniki.
0: In fact my son is very mighty.
1: Vaani tappaku nee vadinchamannadu.
0: You have to kill him.
1: Appudu Vibhishanu cheppinattiga kottadu.
0: And he shot him.
1: కొట్టేటప్పటికి కింద పడిపోయాడు నీలుడు.
0: అండ్ ది సన్ ఫెల్ డౌన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: నీలుడు పడిపోతానే తక్షణమే ఈ యొక్క విభీషణ్ కూడా పడిపోయాడు.
0: విభీషణ్ ఆల్సో ఫెల్, కేమ్ అన్కాన్షియస్.
1: ఏమిటిది అని లక్ష్మణుడు అతన్ని లేపినాడు.
0: లక్ష్మణ లిఫ్టెడ్ హిమ్.
1: విభీషణ, ఎందుకు ఈ విధమైనటువంటి కలత పొందుతున్నావు?
0: విభీషణ, వై హావ్ యూ ఫెయింటెడ్? వై ఆర్ లైక్ దిస్?
1: నాకు అభిమానం లేదు స్వామి.
0: స్వామి, ఐ హావ్ నో అటాచ్మెంట్.
1: కానీ పెంచినటువంటి ప్రేమ యొక్క తత్వమే దీనికంత మూల కారణము.
0: బికాస్ ఆఫ్ ది అఫెక్షన్ ఐ హావ్ ఫాస్టర్డ్ హిమ్.
1: వాడు నా ఏకైక కుమారుడు.
0: ఈజ్ మై ఓన్లీ సన్.
1: కనుకనే అతన్ని నేను చంపమని చెప్పాను.
0: బట్ ఐ టోల్డ్ యూ టు కిల్ హిమ్.
1: నాకంటేదుగానే వాడు చస్తున్నాడు.
0: అండ్ ఈస్ డైయింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: కానీ అది భరించలేకపోయాను.
0: ఐ కుడ్ నాట్ బేర్ దిస్.
1: నా యొక్క బలహీనత.
0: దిస్ మై వీక్నెస్.
1: కనుక నాకు క్షమను అనుగ్రహించమన్నాడు.
0: సో గ్రాంట్ మీ దట్ ఫర్బేరెన్స్.
1: చూశారా, ఆనాటి విభీషణ్ కూడాను క్షమను నాకు అనుగ్రహించు.
0: Vibhishana also prayed for that.
1: అదే నా సత్యము.
0: That is my truth.
1: అదే నా ధర్మము.
0: That is my righteousness.
1: అదే నా రాముడు.
0: That is my Rama.
1: కాబట్టి అట్టి రామతత్వాన్ని నేను ఏనాటికి మరవను.
0: Patience is my God. Rama himself I'll never forget.
1: కొరకు ఇంతటి గొప్ప గొప్ప వారు కూడాను ఆ క్షమలేనటువంటి సమయం లోపల ఎన్నో అవస్థలకు గురి అయిపోయారు.
0: సచ్ గ్రేట్ పీపుల్, మెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్, లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్
1: క్షమను సాధించితేమా సర్వంలో సాధించిన వాడు అవుతావు.
0: వెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
1: కానీ ఒక క్షమ ఒక దగ్గర ఉంటుంటే శిక్ష ఇంకో దగ్గర అనిపిస్తుంటారు.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ పేషెన్స్ ఇస్ వన్ సైడ్, దేర్ లైస్
1: దోషం చేసిన వాడు ఒకడైతే శిక్ష అనిపించేది మరొకడుగా అనిపిస్తుంటాడు.
0: వెన్ వన్ హ్యాస్ కమిటెడ్ మిస్టేక్ వైల్ అదర్ పర్సన్ ఫీల్స్ ది పనిష్మెంట్ ఇట్ దే డు హ్యాపెన్ ఇన్ లైఫ్.
1: రాత్రి పూట నీవు ఒక రూమ్ లో పండుకున్నావు,
0: యు ఆర్ రెస్టింగ్ ఇన్ యువర్ రూమ్.
1: పండుకునేటప్పటికే చాలా దోమలంతా వచ్చినాయి,
0: మెనీ మస్కిటోస్ హావ్ గాట్ ఇన్.
1: కానీ రెండవ రోజు మస్కిటో నెట్ కట్టుకున్నావు,
0: సెకండ్ డే యు హావ్ ది మస్కిటో నెట్.
1: కానీ మస్కిటో నెట్ కట్టుకుంటే మస్కిటోస్ బయట ఉంటే పర్వాలేదు, మస్కిటోస్ లోపల ఉన్నాయి.
0: మస్కిటోస్ హావ్ గాన్ ఇన్ టు ది మస్కిటో నెట్.
1: కానీ లోపల ఉన్నటువంటి మస్కిటోస్ ను ఈ రీతిగా నీవు చంపగలవు?
0: హౌ కెన్ యూ కిల్ దెమ్ దోస్ ఇన్ సైడ్.
1: తర్వాత తాను తోలాడు, మరీ వేసుకున్నాడు.
0: దెన్ హి హస్ డ్రివెన్ దెం అవుట్, డ్రివెన్ దెం అవుట్.
1: ముందు రోజు రాత్రి కుట్టినటువంటి దోమ ఒక్కటే,
0: ఇన్ఫాక్ట్ ఓన్లీ వన్ మస్కిటో.
1: యాదో తనకు తెలియదు,
0: బట్ హి కెనాట్ ఐడెంటిఫై.
1: రెండవ దినం వచ్చాడు, ఫ్లిట్ తీసుకుని వచ్చి కొట్టాడు అన్నింటినీ.
0: దెన్ హి అప్లైడ్ ఫ్లిట్ ఆన్ ఆల్ దీస్ మస్కిటోస్.
1: తన కుట్టినటువంటి మస్కిటో ఒకటైతే చావటం అనేక మస్కిటోస్ చచ్చాయి.
0: వన్ మస్కిటో హాస్ బిటన్ హిమ్ అండ్ ఆల్ మస్కిటోస్ వర్ కిల్డ్.
1: కానీ నిరపరాధి కదా ఇవి.
0: Well, they have not committed a mistake.
1: కాదు, ఫ్రెండ్షిప్. ఆ కుట్టిన మస్కిటోస్ కి ఇవన్నీ ఫ్రెండ్స్.
0: బికాస్ ఆల్ దీస్ మస్కిటోస్ ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ దట్ గిల్టీ మస్కిటో.
1: కంపెనీ షుడ్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఈ మస్కిటోస్ ఉన్నటువంటి గుణమే తనకు ఉన్నాయి.
0: దిస్ ఈస్ ది కంపెనీ మిస్టేక్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: కనుక ఆ కంపెనీ చేయటం వల్ల మనకు ఆ గతి పడుతుంటది. ఎప్పుడు
0: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈస్ అవర్ ప్లైట్.
1: కనుక దుర్భావంతో మనం ప్రవేశపెట్టినప్పుడు,
0: when once your bad thoughts,
1: durbhavanu manlo praveshinchinappudu,
0: when once bad thoughts get in you,
1: dushtankalpamu manaku aavirbhavistayi,
0: and bad thoughts will improve day by day.
1: Dushtankalpamu aavirbhavinchetappatiki,
0: when once they are there,
1: manu chama kolipothamu,
0: we lose our patience.
1: ఈ కోల్పోయిన తర్వాత మనం ఇంకా దాన్ని సాధించలేము.
0: When once it is lost, it cannot be regained.
1: అదని కోల్పోకుండా మనం చూసుకోవాలి.
0: We should see that it's not lost any time.
1: అప్పుడే మనం సరైన దృఢత్వాన్ని మనం పొందగలము.
0: Then we can have strong determination.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: మీరు ఈ 15 దినములు కూడాను,
0: ఆల్ దీస్ 15 డేస్,
1: ఎందరో పెద్దలు చెప్పినటువంటి వాక్యములు,
0: ఆల్ ది టీచింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్,
1: స్వామి బోధించిన వాక్యములు,
0: ఆల్ దోస్ రిలేటింగ్ టు స్వామి,
1: విన్నారు, హృదయంలో దాచుకున్నారు.
0: యు హావ్ హర్డ్ అండ్ యు ఆర్ ట్రెజరింగ్ దెం ఇన్ యువర్ హార్ట్.
1: దాచుకున్నటువంటి వాక్యములను,
0: ఆల్ దోస్ దట్ ఆర్ ట్రెజర్డ్ ఇన్ యువర్ హార్ట్,
1: కానీ మీరు వదిలిపెట్టి దాన్ని సాధించాలి.
0: And you have to achieve the yoga.
1: లోపలనే దాచుకుంటే ప్రయోజనం లేదు.
0: There's no meaning in simply treasuring them. You should exhibit.
1: బయటికి పెట్టి అనుభవించాలి.
0: Experience.
1: అప్పుడే దీని సాధన మీరు సాధించిన వారవుతారు.
0: Then you will be able to achieve anything tangible.
1: ఒక వ్యక్తి అన్నం కట్టుకుని పైన వేసుకుని పోతున్నాడు.
0: He was carrying food in a bundle.
1: పెద్ద బండల్,
0: ఎ బిగ్ బండల్ ఆఫ్
1: కొంత దూరం నడిచేటప్పటికి బలహీనమైపోయింది.
0: ఇట్ వాస్ సో టైర్డ్,
1: ఇది భారం అయిపోయింది.
0: అండ్ దిస్ హస్ బికమ్ హెవీ లోడ్.
1: అది దగ్గర పోయి దిగాడు.
0: హి గాట్ డౌన్ ఎట్ వన్,
1: ఆ మూట ఇప్పాడు.
0: హి ఓపెన్ ద బండల్,
1: దాన్ని భుజించాడు.
0: అండ్ హి ఏట్ ద ఫుడ్.
1: భారం తగ్గింది, బలం ఎక్కింది.
0: దిస్ బర్డెన్ హస్ బికమ్ లెస్, బట్ హి ఇస్ స్ట్రాంగ్ నౌ.
1: లోపల పోయింది ఆ అన్నము.
0: బికాస్ ఫుడ్ హ్యాస్ గాన్ ఇన్ సైడ్,
1: కాబట్టి బలం ఎక్కింది.
0: సో హి ఇస్ స్ట్రాంగ్,
1: భారం తగ్గింది.
0: బట్ ద బర్డెన్ హస్ బికమ్ లెస్.
1: ఎప్పుడు ఈ బలం అధికమైపోయిందో,
0: వెన్ హీ స్ట్రాంగ్,
1: అప్పుడు అన్నింటినీ సాధిస్తూ పోయాడు.
0: హీ ఇస్ రెడీ టు,
1: అదే విధంగానే
0: టు అచీవ్ ఎనీథింగ్ లైక్ వన్.
1: దాచుకున్నటువంటి దాన్ని బయట పెట్టాము.
0: ఆల్ దట్ ఈస్ ఇన్ యూ ఇస్ బ్రాట్,
1: బయట పెట్టిన దాన్ని తిరిగి ఆచరణలో అనుభవించాలి.
0: అండ్ ఆల్ దట్ ఈస్ బ్రాట్ అవుట్ ఈస్ టు ప్రాక్టీస్.
1: అనుభవించినప్పుడే లోపల నీకు బలం కూడా ప్రవేశిస్తుంది.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ యూ విల్ బి స్ట్రాంగ్.
1: అప్పుడు నీ వ్యక్తిదాన్ని అయినా కూడా నువ్వు సాధించగలవు.
0: దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మన బయట ఉన్నటువంటి భావాలంతా కూడాను,
0: ఆల్ ది ఔటర్ థాట్స్,
1: దుష్ట భావాలను దూరం నెట్టండి.
0: గివ్ అప్ ఆల్ బ్యాడ్ థాట్స్,
1: సద్భావములను లోపల పెట్టుకోండి.
0: అండ్ ట్రెజర్ గుడ్ థాట్స్,
1: దాన్ని సాధించి మీరు ఈ యొక్క క్షమా శక్తిని మీరు పోషించుకోండి.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ విత్ ఇన్ యూ, ఫాస్టర్ ఎంకరేజ్ డెవలప్మెంట్,
1: సరైన శక్తి సామర్థ్యం వచ్చి మున్ముందు మీ యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా అనిపించవచ్చు.
0: విత్ ఆల్ దీస్ కెపాసిటీస్ అబిలిటీస్ యూ విల్ బి ఎన్ ఐడియల్.
1: చదివిన చదువులతోనే మన యొక్క కెపాసిటీ మనకు అభివృద్ధి రాదు.
0: మేర్ ఎడ్యుకేషన్ విల్ నెవర్ గివ్ యూ కెపాసిటీ.
1: ఇది ఎంత చదువులు, చదువు.
0: వాట్ ఇస్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
1: బుకిష్ నాలెడ్జ్.
0: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: ఎంత సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: ఇట్స్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అవుట్ లుక్స్.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ లుక్స్, ఎక్స్టర్నల్.
1: కాదు కాదు, లోపల ఉంటుండాలి.
0: బట్ దేర్ లైస్
1: ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్నర్ పవర్.
1: ఇదంతా ఆర్ట్.
0: Not all you find outside is heart.
1: The heart too.
0: But in heart is
1: మనం బలపరచుకోవాలి.
0: And you should strengthen your heart.
1: కానీ ఈనాడు పైన చదివినటువంటి ఆర్ట్ అంతా అభివృద్ధి చేసుకుంటున్నాం.
0: And we are developing, growing more and more outer heart.
1: పొట్టకూటి కోసము.
0: Why? For our living.
1: పొట్టకూటిని ఎక్కడైనా సంపాదించవచ్చును.
0: You can earn your living.
1: కానీ మనోశక్తిని సంపాదించేటువంటి ఫుడ్ మనకు కావాలి.
0: But we need the food to develop the mental power.
1: Food for head.
0: Food for head.
1: Head for God.
0: Food for head. Head for God.
1: ఏకత్వాన్ని మనం తప్పక అనుభవించాలి.
0: And we should understand the unity in these three.
1: కనుక
0: so
1: మీరు కేవలం సంస్కృతిని కూడా సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ద కల్చర్ ఇన్ డీటెయిల్.
1: మన వైస్ ఛాన్సలర్ ఈనాడు భారతీయ సంస్కృతిని గురించి చెప్పాడు.
0: ద వైస్ ఛాన్సలర్ స్పోక్ ఆన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: అనేక గ్రంథం యందు ఉన్నటువంటి ఒక తత్వమును ఒక క్రోడీకరించి చెప్పాడు.
0: హి ఇన్ ఫ్యాక్ట్ హీ సమ్మరైజ్డ్ అబౌట్ ఆల్ దట్ contained in many of the
1: books. Bharatiya sanskruti elantidi,
0: what sort of culture is Bharat?
1: Chala pavitramainatundi,
0: is highly sacred,
1: sunnitamainatundi,
0: so tender,
1: drudamainatundi,
0: strong,
1: marvuranaatundi,
0: it cannot be forgotten,
1: rakshinpa chesetundi,
0: and it one that protects you, sustains you.
1: Sanskrutini ee naadu manam kolipoyinaamu,
0: and such ancient Bharat culture is forgotten.
1: Ee sanskrutini abhivruddhi pachukovali.
0: We have to develop it more and more.
1: సంస్కరింప చేసినప్పుడే సంస్కృతి అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ రిఫైన్మెంట్ సంస్కరించడా దేర్ సంస్కృతి. ఈ బట్ట
1: అంతా ఎక్కడ నుంచి వచ్చింది?
0: దిస్ క్లాత్ హౌ డిడ్ యు గెట్ ఇట్?
1: దారం నుంచి సంస్కరింప చేశాము.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ది యార్డ్.
1: దారం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డిడ్ యు గెట్ ది యార్డ్?
1: ప్రతి నుంచి వచ్చింది.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ కాటన్.
1: ప్రతి ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డిడ్ యు గెట్ ది కాటన్?
1: దీనికి మొట్టమొదటి రూపం ప్రతి.
0: సో ద ఫస్ట్ ఫామ్ ఇస్ కాటన్.
1: రెండవది థ్రెడ్.
0: నెక్స్ట్ యార్డ్.
1: మూడవది క్లాత్.
0: దెన్ యు గెట్ ది క్లాత్.
1: కాబట్టి క్లాత్ కు రెండు సంస్కారాలు జరిగిన తర్వాతనే ఇది క్లాత్ గా రూపొందింది.
0: ద క్లాత్ పాస్డ్ త్రూ టు stages of refinement or processing.
1: Cotton dan nunchi manam samskarimpa cheyali.
0: So the cotton has got to be processed.
1: Idi oka chettu.
0: This is a tree now.
1: Ee chettu nu aneka rakamulaga samskarinchi cheyatam valla idi oka table ga tayaru.
0: Because this tree is polished.
1: Ee table ga tayaru chesinaatundi ide samskruti.
0: And this is called samskruti.
1: Mana nitya jeevithamlo anukoolamainatundi daniga tiddukotame samskruti.
0: To have to shape it for all convenience and comfort is refinement.
1: Woodlu pandinai.
0: And you have got the paddy.
1: Ani pandina woodlanta techukoni manu tintu kurchuntama.
0: And do you eat the paddy straight away?
1: Dani kuda nu samskaram cheyali.
0: And you have to polish
1: it. Gatti nunchi woodlu veru cheyali.
0: And you have to remove the husk.
1: వేరు చేసిన తర్వాత ఈ వడ్డు నుంచి పొట్టును కొట్టివేయాలి.
0: అండ్ యూ హావ్ టు రిమూవ్ ఆల్ ద హస్క్ ఓవర్ ద ప్యాడీ.
1: ఈ పొట్టుపోయిన తర్వాత బియ్యంగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ యూ విల్ హావ్ రైస్.
1: బియ్యాన్ని పాకంలో మనం వేసినప్పుడే అది అన్నంగా తయారవుతుంది.
0: అండ్ దెన్ యూ హావ్ టు కుక్ యూ హావ్ టు బాయిల్ ద రైస్.
1: అప్పుడే మనం భుజించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఈట్.
1: ఇన్ని సంస్కారములు జరిగిన తర్వాతనే మనం భుజించుటకు సాధ్యమవుతుంది.
0: ఆఫ్టర్ ఆల్ ది స్టేజెస్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్
1: యు. సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు.
0: సో దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్. సంస్కృతి
1: కూడా భారతీయ కల్చర్. ప్రతి మహనీయుడు కూడా దాన్ని సంస్కరింపజేసినటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెల్ప్డ్ ఎవ్రీబడి టు రిఫైన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: కనుక
0: సో
1: భగవత్ నామం చేత,
0: విత్ గాడ్స్ నేమ్,
1: దృఢమైన విశ్వాసం చేత,
0: స్ట్రాంగ్ ఫెయిత్,
1: మన క్షమాశక్తిని సాధించి,
0: అండ్ వీ షుడ్ అచీవ్ పేషెన్స్,
1: దయాశక్తిని మీరు పొందండి,
0: అండ్ వీ షుడ్ ఆల్సో బి కంపాషనేట్.

మహిళ దొరకదు, దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను,

వజ్రము కటి గలదా విలువ బోలు వజ్రము ఒకటి కలదా మంచివారి పొందు మహిళన దొరకదు దుష్టులెందరైన దొరుకుచుంద్రు కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను విలువ బోలు వచ్చు.

0: వజ్రము కటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దేర్ ఆర్ మెనీ మెనీ వికెడ్ పీపుల్ దేర్ అరౌండ్. మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దేర్. డూ యూ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రెషస్ జెమ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: షడాంగ దర్శనములు దాని యొక్క విశిష్టతను, షడ్దర్శనముల యొక్క ప్రభావమును జగత్తునకు వ్యాపింపచేయగలిగి అనేక మంది మహర్షులు అనేక విధములైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshana was made by many saintly people and they taught the same to the entire world.
0: Jaimini Maharshi తన యొక్క జీవితంలో దారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస, అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది.
1: దిస్ టర్మ్ మీమాంస మెంట్ ఏ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అండర్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ విజ్డమ్.
0: వేదములకు పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ వేద, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వ
0: మీమాంసం. పూర్వముగా ఉదయించినటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఫార్ ఎర్లియర్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ పూర్వ మీమాంస.
0: ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, కర్మకాండ.
0: సమస్త ధర్మములు కూడాను కర్మముని అనుసరిస్తూ వచ్చాయి.
1: All principles of righteousness are in the field of action.
0: కాని ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: Before we enter into this field of dharma, you should investigate
0: karma jignasa kaaka dharma jignasulu kaaledu.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: Dharma jignasulu kaaka brahma jignasulu kaaledu.
1: If you are not after this righteousness, you cannot be after brahma.
0: Uleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kaayileka phalamu kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: అటులని కర్మలేక భక్తి కలుగున జగతిలో.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: భక్తి లేక జ్ఞాన పదము కలుగున.
1: Without devotion, do you get the fulfillment of
0: జ్ఞాన? కర్మ జిజ్ఞాస ద్వారా ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస వల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రాప్తిస్తుంది ప్రతి మానవులకు.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness,
0: Deenki,
1: and the Brahman.
0: Jaimini Maharshi, Tanayokka Swanubhavuto, Parishodhanlo Salipi, Parishinan Dwara, Tanayokka Manasuno Santrupti Parichukunnadu.
1: The same thing was investigated by Saint Jaimini with his own personal experience.
0: Karma Jignasa.
1: The path of action.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: Man does action from dawn to dusk.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కానరాడు.
1: There is no man who doesn't do any activity.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu chakkani udaharanalu andistu vachadu.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: Manamu nitya jeevitamulo grihastha dharmamulandu konni vantalanu manamu chesukuntuntam.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: Oka pachadi manamu cheyalanukunte deeniki konni padarthamulu manam progu chesukovali.
1: If you want to prepare chutney, you should have some material.
0: Oka kobberikaya pachadi cheyali.
1: You want coconut chutney.
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: యు నీడ్ చిలీస్, టామరిండ్, సాల్ట్ అండ్ కోకోనట్.
0: ఈ పదార్థములన్నీ ఇప్పుడు నువ్వు ప్రోగు చేసి
1: కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్
0: మూడింటిని కలిపి
1: మిక్సింగ్ దెమ్
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపొందుతుంది.
1: వెన్ యు గ్రైండ్ ఇట్ యుల్ గెట్ చట్నీ.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: దిస్ ఇస్ కర్మ జిజ్ఞాస.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: Anukunnanta maatramane idi sadhinchadaniki veelu kaadu.
1: Is not possible to have by thought.
0: Padarthamulu kodanu manam progu cheskovali.
1: We have to collect material.
0: Ee padarthamulu progu cheskotame kaakunda padarthamulu yokka swaroopani ekatvanga nirminchukovali.
1: Not only collection, how to bring that form.
0: Otti mirapakaya tinadaniki veelu kaadu.
1: Is not possible to eat chilies.
0: Otti uppunu tinadaniki veelu kaadu.
1: You don't eat salt.
0: Otti chintapandunu tinadaniki veelu kaadu.
1: We don't eat tamarind.
0: Mudintini samabhagamulato దీన్ని సరి అయినటువంటి రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్ దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ ద ఎంక్వైర్ ఆఫ్ యాక్షన్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ.
0: చేసినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రిపేర్.
0: ధర్మ జిజ్ఞాస దానిని అనుభవించాలి, తిని చూడాలి.
1: ధర్మ జిజ్ఞాస ఇస్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ ఈట్.
0: తిని చూచారు.
1: You have eaten.
0: ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషము అనేటువంటి దాన్ని గుర్తించటము.
1: While tasting, you know the
0: dosha nirmulam gavinchadame brahma jignasa.
1: Rectifying that which is short is brahma jignasa.
0: Atulane,
1: similarly
0: ee manava janmamunandu
1: in human life
0: vihitamainatti karmalu acharinchi
1: performing one's own responsibility
0: acharinchinatundi tini choocharu.
1: You have eaten.
0: Indulo uppu takkuva ani gurtincharu.
1: You have recognized that salt is less.
0: Takkuvainatundi uppunu tirigi daniki cherchu.

0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: performing one's own responsibility
0: aacharinchinatundi karmalanu anushtanamlo unchukoni
1: practicing all these actions
0: ee anushtanamlandu ye yokka lopam unnade anetundi dani gurtinchi
1: understanding what is something that goes wrong
0: teechukotame brahma jignasa
1: rectification of the mistakes is brahma jignasa
0: manamu puttinamu
1: we are born
0: panchabhutamla cheta koodinamu
1: we are in combination of five elements
0: panchakoshamla cheta cherinamu
1: we are in the company
0: పంచాత్మను అనుభవిస్తున్నాం.
1: We are experiencing the five.
0: అనుభవించినప్పుడు
1: when we experience
0: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
1: The experience is ధర్మ జిజ్ఞాస.
0: ఈ అనుభవించిన తరువాత
1: after experience
0: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాం.
1: You have recognized there's no permanent happiness.
0: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
1: What is this permanent happiness?
0: అది ఏ బ్రహ్మ తత్వమో.
1: That is the nature of Brahma.
0: ఆ శాశ్వతానందమైనటువంటి బ్రహ్మ తత్వమును చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
1: To have that Brahman, the true bliss, is Brahma Jignasa.
0: కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
1: So in every man, these three steps are there. Action, karma jignasa, righteousness, dharma jignasa, and brahma jignasa.
0: కర్మ యొక్క కాండములు చక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టారు, దర్శించారు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ టాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుంది.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి
1: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: ఈ భౌతిక జీవిత ఆనందము నిమిత్తమై
1: ఫర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్
0: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్.
0: కానీ ఈ శ్రమలు ఏమాత్రము తీరుటలేదు.
1: బట్ యెట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్.
0: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితమును గడపడానికి ప్రయత్నం చేయటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు దుఃఖములకు నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: As if as he spends all the time in this physical transient world, he suffers from various miseries, anxieties.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మీరెవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
1: You put a question to anybody, who are you?
0: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
1: He will say, I'm so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
0: ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఈ సేస రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ది బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కానీ తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హి ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్. సో
0: ఇంకా కొంచెం ఒక లోతులకు దిగి ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు
1: ఈవన్ గో డీప్ అండ్ సే హూ ఆర్ యూ సార్ టెల్.
0: నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలం ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతులు అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్, లాయర్, బిజినెస్ మెన్, ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
0: వ్యాపారము అతని యొక్క

0: కదా ఇది.
1: బిజినెస్ ఇస్ ఆల్సో ఇస్ ప్రొఫెషన్.
0: ఈ వృత్తులను గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
1: మ్యాన్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: మొదలు దేహాన్ని ఆధారంగా కొని, దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: లేటర్ వెన్ యు ఆస్క్ హిమ్ అగైన్ హీ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హీ డస్.
0: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
1: దెన్ యు ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
0: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
1: Then if you ask him again who are you, he will say, I'm Indian, American, Canadian, African, basing on the country to which he belongs.
0: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తులను గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కాని తనం తాను పరిచయం చేసుకోవటం లేదు.
1: All these introductions basing on the body, the profession and the country are just outside, but he is not introducing himself properly.
0: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
1: Then what is the correct reply?
0: నీకు పేరు కాదు.
1: Not name.
0: నీకు వృత్తి కాదు.
1: Not profession.
0: ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
1: Today you may be a businessman.
0: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
1: Later you may undertake different job.
0: కనుక ఈ వృత్తులు శాశ్వతం కాదు.
1: Professions are not permanent.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: ద కంట్రీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: ఇఫ్ యు కాంట్ లివ్ ఇన్ వన్ కంట్రీ, యు గో టు అనదర్ కంట్రీ.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: వాట్ ఇస్ కరెక్ట్ రిప్లై?
0: నేను ఆత్మను.
1: ఐ యామ్ ఆత్మన్. ట్రూ సెల్ఫ్.
0: నా దేహములో ఉన్నాను.
1: ఇట్ ఇస్ ఇన్ ద బాడీ.
0: నా వృత్తిలో ఉన్నాను.
1: ఆర్ ఇన్ ప్రొఫెషన్.
0: నా యొక్క దేశంలో ఉంటున్నాను.
1: ఆర్ ఇన్ ద కంట్రీ.
0: కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం. అది ఏ సత్యం?
1: Therefore that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క సంకల్పాన్ని విస్మరించి,
1: forgetting the thoughts which are eternal and permanent,
0: స్వస్వరూపాన్ని దూరము గావించుకొని,
1: away from the true
0: భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క వీటిని ఆధారం చేసుకుని,
1: basing on the physical secular world,
0: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
1: He is introducing himself to the world thus.
0: ప్రతి మానవులకు,
1: ఫర్ ఎవరీ ఇండివిజువల్,
0: నేను, నాది. ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, జెండాలను మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకు ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు?
1: ఆల్ అటర్ దీస్ టు ఐ అండ్ మైన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్, ఉమెన్, మ్యాన్, అన్టచబుల్ టు ఎన్ ఎంపరర్.
0: నేను,
1: ఐ,
0: ఇది ఆత్మకు సంబంధించినటువంటి అర్థము.
1: దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆత్మ, ట్రూ సెల్ఫ్.
0: నాది, ఇది దేహమునకు సంబంధించినటువంటి అర్థము.
1: మైన్ రిలేట్స్ టు ద బాడీ.
0: కనుక నేను అనేటువంటిది సత్యమైన నిత్యమైన ఆత్మకు సంబంధించినటువంటిది.
1: సో ఐ రిలేట్స్ టు ఆల్ దట్ ఇటర్నల్.
0: అది దేహీ.
1: దట్ ఈస్ దేహీ ఇన్డ్వెలింగ్.
0: నాది అనేటువంటిది దేహము.
1: మైన్ ఈస్ బాడీ.
0: దేహం అనేటువంటి యొక్క గది లోపల, దేహం అనేటువంటి యొక్క దీని లోపల, రథము లోపల దేహి అనేటువంటి వాడు కూర్చున్నాడు.
1: ఇన్ దిస్ బాడీ దర్ ఇస్ ఎ చారియట్, దర్ ఇస్ దిస్ చారియటర్, దేహి.
0: దేహి అనేటువంటి యొక్క గూడులో ఉండినప్పుడు దేహి దేహమనేటువంటిదిగా గూడు తయారవుతుంది.
1: వెన్ ది ఇన్డ్వెల్లర్ ఇస్ దేర్, ది బాడీ విల్ బి ది హౌస్.
0: ఇంట్లో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా?
1: Just because you are in the house, can you claim
0: ownership?
1: You say this is my house, you don't say I am the house.
0: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేను అనుకుంటున్నావు. ఇది ఎంత అజ్ఞానం.
1: Today you live in this house of the body, but you identify yourself with this house. What ignorance it is.
0: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
1: While traveling in car, can you say that you are the car?
0: నా కారు.
1: This is my car.
0: అదే రీతిగా దేహం అనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు.
1: Similarly, the body that is the chariot, you are the charioteer.
0: నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు.
1: There is no relationship whatsoever.
0: రథమును ఒకవైపున వదిలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చును.
1: You can leave the chariot and take another.
0: ఇంటిని వదలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చు.
1: You can leave your house and go to a foreign country.
0: కనుక ఆ ఇల్లుని నీవని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
1: To consider yourself that I am the house is ignorance.
0: మన దేహము లోపల అనేక అంగములు ఉన్నాయి.
1: In our body there are so many limbs.
0: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
1: They represent the eyes, the ear, the nose, the mouth and legs.
0: ఇవన్నీ చేరినదే దేహం కానీ
1: the body is the combination of all.
0: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
1: We cannot separate out eye.
0: ఒక చెవు మాత్రమే దేహం కానేరదు.
1: We cannot identify the body with the ear.
0: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
1: The combination of all the limbs is the body.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
1: The Atma true self is a combination of the mind, the intellect, the ego.
0: దేహములో ఉన్నది ఆత్మ.
1: It is present inside.
0: మనసులో ఉన్నది ఆత్మ.
1: In the mind is present.
0: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
1: ఆత్మా ఇస్ ఇంటెలెక్ట్.
0: అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సెన్సెస్.
0: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లిమ్స్ వర్క్.
0: చక్కని ఉదాహరణ,
1: గుడ్ ఎగ్జాంపుల్,
0: కారు లోపల
1: in a car
0: steering untundadi,
1: there is steering,
0: clutch untundadi,
1: there is clutch,
0: brake untundadi,
1: brake,
0: inka aneka rakamainatundi angamulanta untunnayi,
1: there are different parts,
0: ee horn untundadi,
1: there is horn too,
0: kaani ivanni deniki avi pari chestunnaya,
1: do they work apart from each other?
0: New car lo prayanam avutunte horn dani paatikadi vaagustunda?
1: If you go in a car, do you expect the horn?
0: Steering dani paatikadi tirugutunda?
1: Does the steering work itself?
0: Ee driver unnadu akkada,
1: there is driver there.
0: Ee driver ye dinni annitri kuda nu veligistunnadu, nadipistunnadu.
1: It is the driver that drives and operates.
0: Karu aa driver e aatma.
1: The driver is aatma.
0: Ekamane rathamanandu aatma anetunti driver untundi, kannulu dwara chustu chupistunnadu, chevulu dwara vinipistunnadu, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: ద ఇన్వెలర్ ద టూ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. ఇట్ విల్ మేక్ యువర్ ఐ సీ, విల్ మేక్ యువర్ ఇయర్ లిసన్, అండ్ విల్ మేక్ యువర్ మౌత్ స్పీక్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: సో లాంగ్ ద డ్రైవర్ ఈస్ ఇన్ ద బాడీ, ఆల్ లిమ్స్ డూ దేర్ యాక్షన్.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు
1: the moment driver gets away from the body,
0: ee kannulu untunnayi ikkada,
1: the very same eyes are there,
0: chudagalugutunnaya,
1: are able to see,
0: ade chevulu untunnayi vinagalugutunnaya,
1: very same ears are there,
0: ade nooru nanaka untundadi,
1: the same mouth untundada, the same mouth and tongue are there, do they speak,
0: ade chethulu untunnayi panulu cheyagalugutunnaya,
1: same hands are there, do they activate,
0: ee maatramu cheyatam ledu,
1: nothing was there,
0: sarvangamulu kudanu sthambinchi poyinayi,
1: all limbs come to stand still,
0: jadamai poyinayi.
1: They become inert.
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది?
1: So what is it that does? The seeing, listening, talking.
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: It's only the master, the owner, the atma that does all this activity.
0: అతను ఈ దేహంలో ఉండినంత వరకు అతన్ని శివం శివం శివం.
1: So long he is in the body, he is called Sivam Sivam.
0: Ah Sivam ee dehamunu vadaltane idantha Sivam Sivam Sivam.
1: The moment Sivam gets out of this body, it is Sivam the dead body.
0: Kanuka evaru unte Sivamu, evaru lekapothe Sivam.
1: When do you call him Sivam? When do you call it the dead body?
0: Atma tattvam aneetundi ee dehamunandu sarvangamulu chetanu pani chestunnanta varaku idi Sivame.
1: So long there is atma that making the limbs work, it is Sivam.
0: Kana
1: so
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు.
1: When we inquire clearly, who am I? That all the limbs are instruments. You are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్
0: సంస్కారం ఉంటుంది,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: What is it that mind does?
0: Sankalpamlu cheyatamu,
1: thinking,
0: danini aneka vidhamainatundi yokka mananamu cheyatamu,
1: recapitulate again.
0: Karukane mananam cheyatamu chetane mananatrana sammilitaha iti mantraha annaru.
1: As it
0: adhe mananam,
1: the recapitulation is the mind.
0: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
1: The mind is also a bundle of thought.
0: సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము.
1: The nature of the mind is to think.
0: మననము చేయటమే మనసు యొక్క గుణము.
1: The quality of the mind is to recapitulate.
0: ఇది ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: The mind functions with the help of
0: బుద్ధి,
1: intellect.
0: ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి?
1: What is this intellect?
0: ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే.
1: Is also instrument of ఆత్మ.
0: ఇది నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి.
1: It discriminates that which is temporary and permanent.
0: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
1: It decides what is true and false.
0: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
1: Intellect has three faculties: discretion, discrimination and wisdom.
0: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
1: Then what do you mean by refinement?
0: పునర్జన్మమునకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
1: That which forms the basis for the rebirth is samskara.
0: ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితంలో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మమునకు అవే తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth.
0: జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంత్యకాలములో ఆధారణ అన్నారు.
1: So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge later. కరుణ
0: జీవిత కాలములో మనము మంచి కార్యములు చేయాలి.
1: Therefore in lifetime we should do good.
0: జీవిత కాలములో మనం పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించాలి.
1: In our lifetime we should tread on sacred path. భగవద్చింతనము
0: చేస్తూ రావాలి.
1: We should think of the Lord.
0: ఇవన్నీ చేయటం వల్లనే
1: because of all this
0: అంత్యములో కూడా అవే మన యొక్క స్మరణకు వస్తుంటాయి.
1: At the end they come to our mind.
0: దేయోహి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతే ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసమును పురస్కరించుకునియే అంత్యము లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
1: Throughout your lifetime you do japa.
0: ఈ జపం చేయటము అభ్యాసం అయిపోయింది.
1: It has become a practice.
0: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
1: Towards the end also you start moving your fingers. ఎవరితో
0: నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
1: While talking with others also you start moving your fingers. It has come out of practice.
0: ఇంకా కొంతమంది
1: some others
0: snuff వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
1: They have got the habit of using snuff.
0: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నేను ముక్కు దగ్గరికి పోతుంటాది.
1: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
0: జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద
0: నాస్ట్రిల్స్. అభ్యాసం ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసం కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
1: జస్ట్ ఎస్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, the good habits too will be with us.
0: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
1: So we should cultivate good habits.
0: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
1: Through these good habits we'll have good birth.
0: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
1: This దర్శన పూర్వమీమాంస taught many sacred paths basing on the
0: ఈ కర్మకాండ జననము మొదలుకొని మరణం వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం.
1: నామకరణము,
0: అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడాను చెవులు కుట్టటము, ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
1: We experience all this by way of rituals right from birth till the end.
0: ఇవన్నీ వేదవిహితమైన ఈ యొక్క కర్మలు.
1: They are all prescribed by Veda.
0: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
1: Jaimini inquired clearly what is main and what is not.
0: దేహమే అశాశ్వతము.
1: Body is temporary.
0: కాని అశాశ్వతమైనటువంటి దేహం ఆచరించినటువంటి యొక్క కర్మలన్నీ నువ్వు శాశ్వతం కాగలవా?
1: But do the actions performed by the temporary body, can they ever be permanent?
0: కాదు, కాదు.
1: No.
0: కాని
1: but
0: ఈ కర్మ కాయమనేటువంటిది ఏదో కర్మలు ఆచరిస్తూనే పోవాలి.
1: But the body has to indulge in some activity.
0: ఇవి శాశ్వతములు కాకపోయినప్పటికీ
1: though they are not permanent,
0: మన సంస్కారం నిమిత్తమై
1: because of the refinement of the mind,
0: కాయము కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
1: Through this body we should experience all actions.
0: ఈ దేహము మంచి కర్మకాలు చేసినప్పుడే
1: when the body
0: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
1: When the body does good actions you will have good results.
0: కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
1: So it's not great to do any good action.
0: ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ?
1: What are we doing now?
0: స్నానం చేయాలి.
1: we should take bath.
0: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
1: వై డూ యూ హ్యావ్ బాత్?
0: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
1: ఫర్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ.
0: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
1: ది ప్యూరిటీ ఆఫ్ ది బాడీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: మనసుక అన్ని కూడా శుద్ధం చేయాలి.
1: ద మైండ్ ఆల్సో షుడ్ బి ప్యూర్.
0: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
1: దిస్ ఇస్ కాల్డ్ ప్యూరిటీ ఆఫ్ ది ఔటర్ అండ్ ఇన్నర్.
0: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
1: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
0: Sombeeri sanyasi untunnadu.
1: Here is a celibate. A lazy ascetic.
0: Athaniki aakalaindi.
1: He is hungry.
0: Athanu oka intiki vachi oka illarunu bhavati bichhandehi amma naaku aakaliga untundadi konchem annam pettandi annadu.
1: He approached at the doorstep and said, oh mother, I am hungry, give me food.
0: Aa stree maha vedanti.
1: That woman is a great philosopher.
0: Bharatiya samskruti enta kodunu chakkaga gurtinchinatundi stree.
1: She has recognized the culture of Bharat clearly.
0: Nayana adithini abhyagatulanu aadarinchatamu maa gruhasthula dharmamu.
1: He said it is proper for all householders to receive the guests.
0: Meeru kaalam kaani kaalamlo maa intiki vacharu.
1: You have come at an odd time.
0: Tachchane meenu దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను, అన్నము చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి, తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
1: He said, I'll cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath, she said.
0: వీడు ఒక దొంగ వేదాంతి.
1: He is a false philosopher.
0: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు, సోంబేరి.
1: He is perfectly lazy. He is not willing to have bath.
0: చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
1: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
0: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
1: Chanting Lord's name is very bath to us.
0: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
1: That lady.
0: తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
1: That lady is very intelligent.
0: ఓ, వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు. ఈ సంస్కారము కర్మ సిద్ధాంతాన్ని గుర్తించినటువంటి వాడు కాదు వీడు. ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
1: She could understand. That is a false renunciant.
0: వీనికి సరియైన బుద్ధి చెప్పాలని.
1: To teach him a lesson.
0: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అనింది.
1: She also said, chanting Lord's name is food, better you go.
0: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
1: If chanting Lord's name is bath, why not food?
0: చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
1: Such sort of people are many today.
0: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
1: They are very lazy.
0: తమో గుణం అధికమైపోతుంది.
1: They are very lazy. They don't do certain actions.
0: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
1: they take it as truth.
0: ఏవి నిత్యమైనటువంటి వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
1: They don't make use of those things that are eternal.
0: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
1: All rituals today have become unsacred.
0: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనైనా.
1: సో వెదర్ యు డూ దీస్ రిచువల్స్ ఆర్ నాట్, ప్యూరిఫై యువర్ మైండ్.
0: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై,
1: టు ప్యూరిఫై ద మైండ్,
0: దైవ చింతన అత్యవసరము అన్నారు.
1: థింకింగ్ ఆఫ్ లార్డ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కేవలము ఈ ప్రకృతి,
1: దిస్ నేచర్,
0: ఈశ్వర సృష్టి కాదు,
1: ఇస్ నాట్ గాడ్స్ క్రియేషన్,
0: సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
1: Some say it's not God's creation, it's natural. Some argue that way.
0: కర్త లేక కార్యం ఏర్పడదు.
1: Without the cause, there cannot be effect.
0: Poolu, soodi, daramundi, pushpamala talaguna.
1: There are flowers, there's a needle and thread. Can it be a garland?
0: Ee haram katteetundi vyakti okadu undali kada.
1: Should there not be one that would make a garland?
0: Emitidi jadam undi, chaitanyam untundali. Matter undi, energy undi.
1: There is matter and energy.
0: Kaani rendinti oka cheriki chesetundi vaadu okadu undali kada.
1: Should there not be one that would combine two?
0: Pravrati నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, డు యు గెట్ ద లైట్?
0: ఎవరైనా ముట్టించే వారు ఒకరు ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్.
0: స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా.
1: ద గోల్డ్, జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్, డు యు గెట్ జ్యువెలరీ?
0: చేసేటువంటి వాడు ఒకరు ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కలదు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు?
1: There is education, there is intellect, there should be a teacher.
0: Board paina ee danga raachi idi raasi vachchu kaani vidyarthi nadiga emiti raadu antante emi cheppaledu.
1: You may write a letter on the board if you are the student.
0: Acharam undi,
1: There is letter.
0: అక్షరములు అర్థముంది.
1: There is meaning in the letter.
0: అక్షరములు శబ్దముంది.
1: There is sound.
0: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దములు ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా.
1: There not be teacher to tell the sound and the meaning of the letter.
0: ఇది A.
1: This is letter A.
0: ఇది B.
1: This is B.
0: ఇది C.
1: This is C.
0: అని యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకడు కావాలి.
1: Absolutely, a teacher is needed to show the name.
0: ABCD అక్షరాలు ఉన్నాయి.
1: There ABCD letters.
0: ఏ దేన్ని ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
1: So there not be one who should tell us what is A, what is B, what is C.
0: అలాంటి వాడే గురువు అన్నారు.
1: He is true guru, preceptor.
0: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
1: How he should be?
0: తాను తాను తెలుసుకున్నటువంటి వాడిగా ఉండాలి.
1: He should know himself.
0: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ are taught by that education.
0: కనుక ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు.
1: జైమిని taught all these aspects in the true perspective.
0: ఈ నిర్మలత్వమునకు ఇవన్నీ కూడాను ఆధారం అన్నాడు.
1: For purity, all these are needed.
0: ఇవన్నీ కూడాను లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరు అన్నాడు.
1: Without these things, you cannot understand the divinity which is all purity.
0: పైన సూర్యుడు ఉన్నాడు.
1: There is sun above.
0: నీవు క్రింద ఉన్నావు.
1: యు ఆర్ డౌన్ బిలో.
0: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
1: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
0: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్స్?
0: సూర్యుని నుండినే పుట్టాయి.
1: క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్.
0: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
1: క్లౌడ్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ ద వెరీ సేమ్ సన్.
0: అయితే ఈ క్లౌడ్స్, ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు, కాదు.
1: హౌఎవర్ దీస్ క్లౌడ్స్ ఆర్ దే పర్మనెంట్? నో.
0: అశాశ్వతమైనవే.
1: నాట్ టెంపరరీ.
0: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్.
0: ఓపిక పట్టు.
1: యూ షుడ్ బి పేషెంట్.
0: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
0: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిస్కరేజ్మెంట్.
0: ఓపిక పట్టుకో.
1: వెయిట్ పేషెంట్లీ.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైనవి కాదు.
1: దే ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో, నాట్ పర్మనెంట్.
0: శాంతము అత్యవసరము.
1: So peace is most essential.
0: నీవు కొంచెం ఓపికను సాధించు.
1: Be patient.
0: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
1: Immediately clouds will vanish, you will see the sun.
0: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వమీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
1: This darshana purvamimamsa teaches this patience.
0: నిత్య జీవితములో మానవుడు ఏ ఏ విధమైనటువంటి సమయం నందు ఏ ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఈజ్ టాట్ బై దిస్.
0: దుఃఖం కలిగింది.
1: యు ఫీల్ మిజరబుల్.
0: ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ.
0: సుఖాన్ని స్మరించు.
1: థింక్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖం దూరం అవుతుంది.
1: దెన్ యుల్ బి అవే ఫ్రమ్ మిజరీ.
0: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ నాక్ ఆల్సో.
0: అజ్ఞానం వచ్చింది.
1: యు ఆర్ ఇగ్నోరెంట్ నౌ.
0: అజ్ఞానాన్ని నువ్వు కొంతవరకు నువ్వు పరిశోధన సల్పు.
1: యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
0: ఏదో ఒకరిపైన కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ విత్ సమ్వన్.
0: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు.
1: ఇమీడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సర్వ్.
0: వాడిపైన కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ ఆన్ హిమ్.
0: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
0: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
1: ఇస్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ దట్ పర్సన్?
0: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దట్ the speed of the anger would be less.
0: అక్కడ కోపం వచ్చిన తక్షణమే,
1: the moment he has his anger, you get in,
0: ఒక గ్లాస్ చల్లని మంచి నీళ్లు త్రాగు,
1: drink a tumbler of cool water,
0: కూర్చో నెమ్మదిగా,
1: sit down silently,
0: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది,
1: and the anger would be pacified.
0: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
1: This anger is perversion, is not the true form.
0: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుట అద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
1: When you are angry, you stand in front of the mirror, you don't like your form.
0: అప్పుడే ఈ కోపం చల్లారుతుంది.
1: Then anger will be pacified.
0: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
1: This anger made me look ugly.
0: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపము చల్లార్చుకుంటాడు.
1: దెన్ యూ షుడ్ ఎంక్వైర్ క్లియర్.
0: ఇంకే విధమైన యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోటకు పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
1: When there are agitations and worries in the mind, go forth all alone and walk.
0: నీగా నడిచేటప్పటికి నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోదు.
1: As you walk very fast, because of blood circulation, all these feelings would be pacified.
0: ఇప్పుడు నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
1: if you are really lucky one with the knowledge of music,
0: bathroom lo vellu,
1: go to bathroom,
0: bucket leki neellunu viduchu,
1: fill the bucket with water,
0: ఒక స్వరంగా వస్తుంటాయి.
1: The water will come in a particular tune.
0: ఆ స్వరాన్ని నీవు ఆధారం చేసుకుని పాట పాడు.
1: Basing on the tune of the water that comes from the tap, you start singing.
0: ఆ స్వరముకు ఈ పాటకు లీనము గావించు.
1: And then make your song and the tune of the water sing.
0: పడేటువంటి నీటికి నీ నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల నీ కోపం చల్లారిపోతుంది.
1: యు ఆల్సో ట్రై టు డిస్క్రిమినేట్ ద డిఫరెన్స్ ఇన్ ద ట్యూన్ యువర్ ట్యూన్ అండ్ వాటర్.
0: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సో మెనీ సీక్రెట్స్, దేర్ ఆర్ సో మెనీ డివైసెస్ టు పాసిఫై యాంగర్.
0: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువు అయిపోయారు.
1: అండ్ టుడే దేర్ ఆర్ నో వన్ టు టీచ్ సచ్ సీక్రెట్స్.
0: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Saint Jaimini taught all these things in Purva Mimamsa.
0: అది ఈ నాడంత అడుగున పడిపోయినాయి.
1: All these things are neglected now.
0: ఎక్కడ కూడాను కనిపించడం లేదు.
1: We don't see anywhere.
0: ఒక దేహమాంసం కనిపిస్తుందని గాని పూర్వ మాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
1: We see the mamsa, the flesh of the body, deha, but not Purva Mimamsa.
0: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: We should understand the sacredness of Purva Mimamsa.
0: ఇంతవరకు కూడా ఉత్తర మీమాంస కూడాను దీంట్లోనే జోడించింది.
1: To the extent possible, Uttara Mimamsa Darshana is also here.
0: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
1: They are like two. One is Purva and other is Uttara.
0: ఇవి రెండింటికి నీ ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
1: It's also proved that both cannot be one.
0: ఈ ఉత్తర దక్షిణము ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
1: Is it possible for the east and west to become one?
0: ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి. భగవంతుల్లో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
1: The unification is possible only in God.
0: పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఉత్తరమీమాంస.
1: Till then these two, పూర్వమీమాంస ఉత్తరమీమాంస lie apart.
0: దీన్ని అర్జునుడు కూడాను చెప్పాడు.
1: This Arjuna also said.
0: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
1: Arjuna told with all agitation at the time of making mission.
0: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
1: Krishna, there is no use in consulting those people.
0: Kuracha buddula kauravula ramaragi marato pottu kottura.
1: Those wicked people, Kauravas, would they have any kind of compromise?
0: Chalika uttara dakshina dromula kaliyenu kaliyuna.
1: Will ever the east and west meet?
0: Yuddhamu siddhamanaka kala haranamikayela.
1: Why don't you say we are ready for the battle? Why do you waste time?
0: Inta varaku thanu vadinchutu vachesadu.
1: He argued to that extent.
0: అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా.
1: డు యూ ఫైండ్ ఎనీ బడీ థ్రోయింగ్
0: ముష్కరుని బ్రోలా, హితోక్తులు మేళ, ఓ గుణజాల, ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
1: వై డు యూ స్పీక్ అఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్? వై దీస్ వర్డ్స్ అట్ ఆల్?
0: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన
1: ఎనఫ్ విల్ ఎవర్ ఈస్ట్ అండ్
0: విమలక కాలహరణ మీకు ఏలా.
1: వై డు యూ వేస్ట్ టైం?
0: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికి ఇందరి బంధుమిత్రుగురు పుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడపక కదలు మిట్టికి.
1: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్ అర్జున స్టార్టెడ్ సేయింగ్,
0: ఇంతమంది బంధువులను, ఇంతమంది మిత్రులను, ఇంతమంది పుత్రులను, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్త కూడు భుజించడానిక నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
1: అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెం? వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్?
0: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
1: దేర్ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ అజిటేషన్.
0: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
1: While at peace, it inquires, it discriminates good and bad.
0: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
1: So for violence and non-violence, mind is the cause.
0: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
1: For bliss and misery, mind is responsible.
0: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
1: For profit and loss, mind is responsible.
0: దూషణకు భూషణకు మనసే కారణము.
1: For praise and blame, mind is responsible.
0: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
1: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్స్.
0: రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యము నందాగినను.
1: Even if you are in the thick forest, the good and bad are bound to come to you.
0: దేహమివిధులను పోషించి రక్షించినను.
1: Even if you sustain and protect, the body is bound to fall.
0: కాని నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని.
1: What you have to protect is the nature of atma, self.
0: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
1: You should effort for that.
0: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
1: That will protect you in turn.
0: ధర్మో రక్షతి రక్షితః.
1: If you protect dharma, it will protect you in turn.
0: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
1: Therefore, what is to be protected is the
0: human ఈ మానవ ధర్మము.
1: What is the human dharma?
0: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: One has to discharge duty.
0: గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి.
1: Human self follow.
0: వానప్రస్థుడు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మమును అనుసరించాలి.
1: A celibate should observe.
0: సన్యాసి సన్యాసి ధర్మమును అనుసరించాలి.
1: Ascetic should observe his own dharma.
0: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
1: Then we should live with godly feeling.
0: ఇది జీవితం యొక్క పరమావధి.
1: This is the main chief aim of life.
0: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
1: By merely closing your nose and closing your eyes and just beating the stomach, you don't get liberation.
0: చూడు,
1: you see anything?
0: దైవ భావంతో చూ.
1: See with that divine feeling.
0: దేనినైనా విను, దైవ భావంతో విను.
1: You listen to anything with listen with divine feeling.
0: దేనినైనా చేయి, దైవ భావంతో చేయి.
1: Whatever you do with
0: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
1: You should have that steady feeling that all actions are offered to please Lord.
0: ఈ విధంగా చేసినప్పుడు
1: when you do so
0: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
1: Then you attain bliss.
0: కాన
1: so
0: విద్యార్థులు విద్యార్థినియులారా,
1: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
0: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
1: Listening to all these things so long, enjoying it, you should not forget.
0: విన్న విషయములను,
1: all those things heard,
0: కన్న దృశ్యమును,
1: the scenes you have seen,
0: హృదయమునందు చేర్చుకొని,
1: keeping them in heart,
0: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ,
1: recapitulating them,
0: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకం అవుతుంది.
1: If you practice one or two, then your life will be sacred.
0: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాసులో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది.
1: Then only you will earn the true result by participation in summer classes.
0: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి.
1: This you deserved out of great good fortune.
0: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
1: Never spoil this deservedness.

0: చిత్రః యవత భార్య ఇంకెవడో బిడ్డడు, యవత భార్య ఇంకెవడో బిడ్డడు, ఎంత చిత్రమో ఈ సంసారం.
1: హు ఈస్ యువర్ వైఫ్? సమ్వన్ ఎల్స్ ఈస్ యువర్ చైల్డ్. What a wonderful thing is this family which causes astonishment.
0: Yavadi vadamo yavadatentimo tattamu indulo terayutammuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: Pavitratma swaroopulaina vidyarthulara, gadachina 8 janmala nundi Shankara Bhagavatpadulu rachinchinatvanti tana shishyulu kudanu anduku koodinatvanti Bhaja Govindam yokka shlokamulu yokka tattvanni మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూపస్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ ఫర్ ఎ హోల్ వీక్ ది ఎసెన్స్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఆల్ ది వేదస్, that is contained in all the shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంత మాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయంలో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుందని, అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలం జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరం గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
2: Kate kanta yavaru manaku bharyalu, bharya anaga yavaru, bharta anaga yavaru. ఆమె మొదట ఏదో తన తల్లిదండ్రులకు బిడ్డవలే తాను జన్మించి తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు? ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ది హస్బెండ్ ఫర్ దట్ వైఫ్? యు మస్ట్ రీకాల్ దట్ హూమ్ యు నౌ కాల్ యువర్ వైఫ్ వాజ్ బోర్న్ యాజ్ ఎ డాటర్ టు సమ్ పేరెంట్స్. ఆఫ్టర్ షీ ఈజ్ మ్యారీడ్ టు యూ, యూ బిగిన్ టు డెవలప్ ఎ కనెక్షన్ which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: Pravahamula yendu అనేక చెట్టు కొమ్మలు కొట్టుకుని వచ్చి మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రాంతములలో అవి రెండును చేరుతూ తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: Maroka samsaramunaku sambandhinchinatvanti aa chettulo puttinatvanti bidda ee bhartha vanti vaadu ee rendu kommala kudanu aa yokka samsaram aneetvanti vruchamunu veedi ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తర తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ వన్ పర్సన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అనదర్ బ్రాంచ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అనదర్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ అనదర్ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ సెపరేట్ ఫ్యామిలీ. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ee bharya bhartalu madhya kalam lopala cherinatunte vare kaani veeru aadiki gaani antyamunu kaani ye maatramu sambandhulu kaaru.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
2: Kanuka veeri nimittamai neevu bhramtini padi nee yokka swastharupani neevu dooram cheskonaku bidda ani Shankarula varu kaate kaantaha annaru. Evaru nee bharya ani prashnincharu.
1: For this intermediate coming together, do not take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
2: Kahate putraha, yavaru nee putrudu?
1: హూ ఈజ్ యువర్ చైల్డ్.
2: కేవలము ఒక జన్మాంతర కర్మ ఫలితము చేత రుణానుబంధం వల్ల నీకు ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యు షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ యూ మే హ్యావ్ డన్ ఆర్ హీ మే హ్యావ్ డన్ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
2: Sutulu runastulu ani kudanu deeniki oka pedda birudunichindi.
1: There is also a title given to these children by saying that they are indebted persons.
2: Manavudu maraninchina tarvata tana praaptanusaranga sukadukkamulanu anubhavinchi tadupari meghamula dwara varshamulo praveshinchi aa varsha bindulo dwara pantalo cheri aa panta yokka deeni valla tallidannulalo cherukoni aa tallidannula dwara ఈ జగత్తులకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents. And through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో ఎక్కడి నుంచి వచ్చెనో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు వేర్ హ్యావ్ యు కమ్ ఫ్రమ్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యు హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had
2: ఎక్కడి నుంచి వచ్చెనో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం

0: you how many different births he had taken and how he had landed himself in this present birth.
1: కనుక మన పుట్టుక మట్టి నుంచి రావటం చేత మనవలే సర్వ జీవులు పుట్టడం చేత మట్టి పెళ్లకు ఎట్టి సంబంధము, ఈ మానవత్వానికి మానవత్వానికును అట్టిదే సంబంధం.
0: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్. The relationship between one individual and another is no more than the relationship that exists between one cord of mud and another cord of mud. This is no more than this kind of relationship between one human being and another.
1: Mattilone putti mattilone perigi mattine rungare mandamatulu.
0: People are born in mud, people grow in mud, but these foolish people do not know the meaning of this mud.
1: Bratukulanniyu matti, bhavabandhamulu matti, samsaramadi matti, chaavu matti, maayi mattekinta mayalo padaneela.
0: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why be get mixed up in this mud?
1: తల్లిదండ్రులు ఎవరు, తనయులు మరి ఎవరు, మిత్రులెవరిలరు, శత్రులెవరు, ధనములెవ్వారివి, ధాన్యములెవరివి, గృహములెవ్వారివి, గేస్తులెవరు, మనమెవ్వరము, పూర్వమందెచ్చటుంటిమో తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
0: హూ ఇస్ ది ఫాదర్, హూ ఇస్ ది మదర్, హూ ఆర్ ది సన్స్, హూ ఆర్ ది ఫ్రెండ్స్, హూ ఆర్ ది ఎనిమీస్, వేర్ ఇస్ ది మనీ, వేర్ ఇస్ ది వెల్త్? We do not know who we are. We do not know where we will be or where we have come from.
1: Itti maya sambandhamainatvanti yokka ee jagattunandu mamatalanu penchukoni madhavuni dooram chesukoni divyattamunaku ati dooramai ee bandhamunaku lobadi mana jeevitamunu kevalamu ashantimayamainatvanti jeevitanga manam abhirudhi chesukuntunnam.
0: In this illusory world we go on prompting and increasing our attractions and our attachments. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
1: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకై మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. So long as we are in this world, we should be able to make of our life purposeful. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
1: Dehamu pancha bhautikamu. Dehamu koolaka tappadeppudun. Dehi niramayundu. Ganutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhanala mudralu levu. Nijambu chuda aa dehiye deva devudu. Madin తలపోయక ఆత్మరూపుడవు అని.
0: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. దేర్ ఈస్ నో స్టాంప్ ఆన్ ది బాడీ టు టెల్ యూ వెన్ హీ విల్ డై ఆర్ వెన్ హీ విల్ బి బోర్న్. డూ నాట్ బి లెడ్ అవే బై దిస్ ఇంపర్మనెంట్ బాడీ. థింక్ ఆఫ్ ది ఆత్మ విచ్ ఇస్ ది పర్మనెంట్ వన్.
1: దీనికి ఒక చిన్న కథ.
0: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: ఒకనొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
0: వన్ డే ది యువరాజ రాజా సన్ విత్ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
0: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
1: ఆశ్రమం చేరిన తక్షణమే అతి రూప

0: సౌందర్యములు ఆ ఆశ్రమవాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: The inmates of the ashram were attracted by this prince. They took him into the ashram and they gave him some fruit to eat and some cold water to drink and asked him to take rest.
0: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
0: Tachchaname aa rajakumarunni aa ashrama vasiyilopla aneka rakamlainatundi peddalu undinappatikini ashrama adhikari ainatundi yokka pedda swami chintaku teesukoni vellaru.
1: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
0: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This swami who was the head of the ashram asked this young man, who are you?
0: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
0: నీ పేరేమి అన్నాడు.
1: He asked him, what is your name?
0: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: He said that his name was Prince Jitendriya.
0: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: He asked him, what is his father's name?
0: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: He said, it was the Maharaja Jitendriya.
0: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: The Swami asked him, how are the people in your kingdom?
0: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, all the people are having the Jitendriya happiness or bliss.
0: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? హౌ కెన్ వన్ విదౌట్ కంట్రోలింగ్ హిజ్ ఆర్గన్స్ యట్ రూలింగ్ పీపుల్ అండ్ కాలింగ్ హిమ్సెల్ఫ్ ఎ కింగ్ బీ ఎట్ ది హెడ్ ఆఫ్ ఎ కింగ్డమ్? హౌ కెన్ ఆల్ దీస్ పీపుల్ కాల్ దెమ్ సెల్ఫ్ బై దిస్ నేమ్? దిస్ మస్ట్ బి సింప్లీ ఎ కైండ్ ఆఫ్ డిసీట్. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
0: Antadito poka, nayana, nee dustunu naaku vadale petti, ee aashramalo unnanta varakunu, maa kashaya vastramulu dharinchi, nenu vachinanta varaku aashramalone untundamani koraadu.
1: This Swami asked the prince to give his princely robes to him and told him to wear the kashayam, which the yellow robe which the Swami was wearing, and to remain in the ashram until he returned back to the ashram.
0: Atanu Jitendriya Rajakumarudu kanaka etti bedhamulu kudanu leka తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాములు వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: The prince, because he is a Jitendriya, he was not at all affected by this suggestion. He immediately removed his princely robes, handed them over to the Swami, and took the yellow robe from the Swami and put it on himself.
0: దానిని తీసుకుని వెళ్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: The Swami, after going some distance, he removed these princely robes and got some blood stains put on these robes and took those robes with him and travelled to this kingdom of Jitendriya.
0: రాజ్యమునకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హీ రీచ్డ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హీ టోల్డ్ దెమ్ దట్ ఎ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్, ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
0: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన, మీ రాజకుమారు ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హీ టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్ and in order that you may believe in it, I have brought these blood stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
0: Aa mantri itanu cheppinatuvanti vaartalaku ye maatramu kodanu maarpu chendaka chirunavu topala ayyo taamu dharinchinatuvanti kashaya vastramu ee rajakumarani yokka antyam nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్డ్ టోటలీ అన్చేంజ్డ్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్, లుక్, యు ఆర్ ఎ సన్యాసి, యు ఆర్ వేరింగ్ ఎ యెల్లో రోబ్, ఇట్ లుక్స్ రిడిక్యులస్ దట్ యూ షుడ్ గ్రీవ్ ఫర్ ది డెత్ ఆఫ్ ఎ ప్రిన్స్. However, since you want me to convey this news to the king, I shall do so.
0: Vellini tacharame rajunu darshinchi aa dustulu rajunuku appa cheppi golluna yedchadu. Yedchina tacharame raju pakkuna navvadu.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
0: Nayana, sayankalam nandu oka vruchyam paina aneka pachulu vachi valutuntai. Aa valinanta matramana aa vruchyam painunnanta kalamu aa pachuluku etti sambandham kudanu ledu. Tellavarina tacharame ఏ పచ్చి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పచ్చి తెల్లవారిన తక్షణమే పచ్చులు లేచి వెళుతుంటాయి. ఒక పచ్చికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అదేవిధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పచ్చి వెళ్లిపోయింది, ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్ బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవెరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: Sare, Rajuku ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ది చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
0: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
1: ది అటెండెంట్స్ టుక్ హిమ్ టు ది ప్యాలెస్ అండ్ టుక్ హిమ్ టు ది రాజమాత. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
0: Appudu Rajamata sannyasi, ee vicharamunaku emaatram kodunu kaaranam lede, edo oka chatramu lopala margamadhyamulo prayanikulu aneka mandi digutu untuntaru, kaani aa chatramulo digutaru, వారు విశ్రాంతి తీసుకుంటారు, తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక ఛత్రం వంటిది. ఈ ఛత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము, కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని ఛత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. వై ఈజ్ ఇట్ యు ఆర్ వీపింగ్ లైక్ దిస్? Don't you know that in a chow tree a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chow tree, take rest and go their own way to reach their respective destinations? This world is like a chow tree. Into the chow tree of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?
0: Sari, ee talli kudanu edo maru talliga undavachunu saviti talliga undavachunani aa sanyasi tirigi tana prapancha vyamohamlo padi తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమైన పాడవుతుందని తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection, but he thought, let me go to the wife of this prince, surely if I give this news to the wife, she will at least feel that her being a sumangali will be disturbed and she will have to grieve about this matter.
0: Akkadiki velli aa yokka rajakumaru bhari degariki velli, తల్లి నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడా నువ్వు నశించిపోయింది, నీ సుమంగళత్వం అంతా కూడా నువ్వు ఈనాటితో క్షీణమైపోయింది, నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: హి వెంట్ టు ది వైఫ్ ఆఫ్ ది ప్రిన్స్ అండ్ హి టోల్డ్ హర్ దట్ యువర్ మాంగళ్య ఈజ్ ఎట్ ఎన్ ఎండ్. You cease to be a sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
0: Aa rajakumarani bharya చాలా గట్టిగా నవ్వి, సన్యాసి, ఏదో ఒక్కొక్క అరణ్యం లోపల వర్షముల ద్వారా గాలి ద్వారా కొన్ని చెట్టు కొమ్మలు విరుగుతుంటాయి, తిరిగి అది ప్రవాహంగా వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో ఆ కొమ్మ ఒకటి చేరిపోతుంది, ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టుకొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టుకొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కానీ ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: దిస్ వైఫ్ యాజ్ సూన్ యాజ్ షీ లిసన్డ్ టు ది సన్యాసి షీ స్టార్టెడ్ లాఫింగ్ వెరీ లౌడ్లీ. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree and on account of rain and wind one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us.
0: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు, రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya, the queen is Jitendriya, the wife is Jitendriya, people are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
0: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడాను జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
1: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
0: Vellina tachaname aa rajakumarudu daggariki velli, nayana kumar raja nee rajyamanta pararajulu mee yokka rajyam paina padi danini vaari vasam chesukoni nee talli tanulanu aneka reetuluga himsinchi adavula paalu chestunnaru vaalanu aneka reetuluga mukkala mukkala kotti vaarini himsistunnaru mee prajalanu kanuka ee samayamlo neevu ikkada undadaniki veelu kaadu neevu rajyamunaku vellu ani prashninchadu.
1: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
0: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం, కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు. కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
0: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
0: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
1: షీ వాజ్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవర్స్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
0: Kanuka vaari vaipuna 7 mandi, mana vaipuna mugguru maatrame nilichiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddham nilipinchi enniyo vela mandi ni lakshala mandi ni anta kudanu ee yuddham aneetundi mirigi vesa kada ani partapistu untuntadi.
1: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
0: Daniki Sanjayudu chakkani jawabu cheptu vachadu. Sanjayudu anaga samjithi Sanjayahani anaga indriyamunu arikattukunnatundi vadu Sanjayudu.
1: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
0: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana 0 anaga ee 0 aneetundidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంటాది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటాది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరుడితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ టోల్డ్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarvesvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
0: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశం అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనం ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా, ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నా కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటాది.
1: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
0: Then,
1: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
0: Vittanamulo chettu unnadi. Chettulo vittanamunnadi. Ee vittanamu chettu anadilu. ఇవి ఎప్పటికీ ఉండనటువంటివే. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
1: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్, ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బీన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
0: Idi antai kudanu maya.
1: All this is just illusion or maya.
0: Ee maya ante Shankaralu varu kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
1: Even this maya has been described by Shankara as that which does not exist.
0: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కానీ ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే. మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
1: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
0: దానికి శంకర్ల వారే చక్కని ఉదాహరణ చెప్పాడు. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
0: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదే విధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యు వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో యు సీ సో మెనీ థింగ్స్ వైల్ యు ఆర్ వేకింగ్ అప్ by your five senses and you experience them, but when you sleep in the dreaming state, these things do not exist.
0: కనుక ఇది పగటి కళ, అది రాత్రి కళ, రెండు రెండు కళలే, కళలంతా కళలే అన్నాడు.
1: ఇట్ మీన్స్ వాట్ యు నౌ సీ ఇస్ డే డ్రీమ్ అండ్ ది అదర్ వన్ ఇస్ నైట్ డ్రీమ్, ఆల్ డ్రీమ్స్ ఆర్ అన్ ట్రూ.
0: కనుక మన జీవితం అనేటువంటి దానిని ఇది సత్యము అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం, సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
1: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. అవర్ పర్పస్ అండ్ అవర్ మెథడ్ షుడ్ బి టు రికగ్నైజ్ వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్, రిగార్డ్ దెమ్ యాజ్ ట్రూత్ అండ్ సెర్చ్ ఫర్ వాట్ ఈస్ ది ట్రూత్ అమంగ్స్ట్ వాట్ యు సీ.
0: కాన మనము దేహ సంబంధములు కాని లేక ఇంకే విధమైనటువంటి యొక్క అనుబంధములు కాని ఉన్నంత వరకును మన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి. కాని వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకుని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
1: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodarah, artham nasti, gruham nasti, tasmat jagrata jagrata ani శంకర్లు వారు కూడా మరొకతరు హెచ్చరించాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో ఫాదర్, దేర్ ఇస్ నో రిలేషన్, దేర్ ఇస్ నో వెల్త్, దేర్ ఇస్ నో హౌస్, బివేర్ బివేర్, ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ ఆర్ బై గ్రోత్ ఆర్ బై డెత్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ పెయిన్ఫుల్ బట్ the death is a great pain, beware and beware. This is what Shankara has said.
0: Undinanta varaku mana kayamunu aarogyavantanga pettukovali, undinanta varaku mana manasunu nischalamainatvantidiga pettukovali, chalinchinatvanti manasunu bhraminchinatvanti drushtini manam abhiruddhi parichukoni shashvatamainatvanti aatmanandamunu anubhavinchukoneatvanti yokka lakshyam lopala mana jeevitamunu ankitam cheyali.
1: So long as you are alive, you should keep your body healthy. You should keep your mind steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
0: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu unnanta varakunu పరాధీనము కాక స్వశక్తితో తమ కర్మను తాను చేసుకునేటువంటి యొక్క శక్తిని కూడాను మనం పెంచుకోవాలి. దేహం ఒక పడవ వంటిది, ఇహము ఇటువైపున పరము అటువైపున మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
1: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ and neglect it so as to fall into the hands of others and become dependent on others. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
0: Aithe madhya margam lopala ee padavakemaina pramadamlo sambhavinchina chaala kashtam avutundi, manam gamyamunu cheralemu.
1: However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
0: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
1: There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger.
0: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
1: Which means you be in the family, but do not let the family come into you.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
1: If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: ఎంటైర్ వరల్డ్ ఈజ్ ప్రొవైడెడ్ బై హరి, ఫుల్ ఆఫ్ హరి. గాడ్ పర్వేడ్స్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ ఇన్ హిమ్ యు ఫైండ్ ద వరల్డ్ ఆల్సో. దెర్ ఇస్ నాట్ ఈవెన్ ఎన్ ఆటమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ హరి ఇన్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హరి. ద ఓన్లీ నీడ్ ఈస్ యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఫైండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమి.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: ఈ ప్రేమను ప్రేమ చేతనే పొందవదగుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అక్వైర్ లవ్ అండ్ రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: ఇట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది.
0: This love is established as ఆత్మ in every man.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: The physical body is temple of God.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: Love in this physical body is Atma.
1: Kitti pavitramaina prema nirmalamaina hrudayamunandu pratishthai untunnadi.
0: Such sacred love is established in a pure heart.
1: Kanuka premamayamu kanatunti hrudayamunnde bhayamu brantulu nindi untuntai.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayam ganu nischintaganu aanandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulone taruguchu chanamulone perugunattidi nijamaina prema kadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chaavu puttakalenatti jeevu nedalo nitya nirmala jyotiyai negadu prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantuni prema swarupudu ani cheppudagante ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ గాడ్ యాజ్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమనే ఆత్మస్వరూపంగా భావిస్తూ అనేక మంది ఆరాధనలు సల్పుతూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ వర్షిప్ లవ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: ప్రేమ భగవత్స్వరూపం అగుట చేతనే దేహో దేవాలయం ఈ దేహం దేవాలయంగా పోల్చుకోగలిగారు.
0: యాజ్ లవ్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్ అండ్ గాడ్లీ ది హ్యూమన్ బాడీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ టెంపుల్.
1: అంతే కాదు, ఇది ఒక భవనముగా కూడాను విశ్లేషిస్తూ వచ్చారు.
0: నాట్ మెర్లీ దాట్ దిస్ హాస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
1: నిర్దోషం నిర్మమో నాథః సదోషం చంచలో వధుః. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్, ద హస్బెండ్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఈజ్ పర్ఫెక్ట్, ద వైఫ్ హూ ఈజ్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఈజ్ వేవరింగ్ ఇన్ అవర్ మైండ్.
1: దోషి అయిన భార్య, నిర్దోషి అయిన భర్త, నిశ్చలమైన భర్త, చంచలమైన భార్య, ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: వెన్ యూ హ్యావ్ A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace from this body?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi ay chanchalamainatunti yokka bharya, nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: ఇక్కడ భర్త ఎవరు, భార్య ఎవరు?
0: Here, who is husband and who is wife?
1: నిర్దోషియై నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమైనటువంటి యొక్క ఆత్మనే భర్త.
0: ఆత్మ who is free from fault, pure, steady and selfless, that is husband.
1: దోషియై చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్,
1: అనగా మన దృష్టిని ఆత్మపై ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే
1: కీప్ పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తిని

0: శక్తి.
1: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈస్ డివోషన్.
0: ఆత్మదృష్టితో జీవితము గడపటమే భక్తి.
1: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈస్ డివోషన్.
0: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
1: ఇట్ ఈస్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యూ స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
0: విష్ణు భక్తులు విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
1: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. దోస్ పీపుల్ హూ ఫాలో ద వరల్డ్ అండ్ హూ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ నాట్ దివోటీ.
0: కనుకనే కృష్ణ తృష్ట కలిగినటువంటి వాళ్ళే గోపికలు.
1: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ థర్స్ట్ ఫర్ ద లార్డ్.
0: విశ్వ తృష్ణ కలిగినటువంటి వారే జీవులు.
1: జీవి ఇండివిజువల్ సోల్ ఇస్ వన్ విచ్ థర్స్ట్ ఫర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ జీవుడు దేవుడిగా అనుభవించడానికి తగినటువంటి కృషి ఆత్మ దృష్టిని పెంచుకోవాలి.
1: ఇట్ ఇస్ దేర్ ఫోర్ నెసెసరీ టు డెవలప్ ద విజన్ ఆఫ్ ఆత్మ అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టువర్డ్స్ గాడ్.
0: నిరంతరము కృష్ణ తృష్ణతో కాలమును సార్థకం గావించుకొని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
1: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ constantly thinking of the Lord, fixing their mind on the Lord.
0: Aithe bhagavantunte elanti roopam kaligi untadu, ye vidhamga manavulaku anugrahinchadaniki tagina aadarshanga untadu.
1: If that be so, in what form do you find God? In what way does he grace the devotee?
0: Bhagavantudanaga aishwaryamu dharmamu yashassu సంపద జ్ఞాన వైరాగ్యము ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ద స్ప్లెండర్ ద రైచియస్నెస్ అండ్ ద ఫేమ్ అండ్ ఆల్ దీ సిక్స్ క్వాలిటీస్ విచ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద లార్డ్.
0: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
1: హి హాస్ ఆల్సో అనదర్ నేమ్ యాజ్ విషక్కార్.
0: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి విభుడు అని కూడా ఒక పేరు.
1: హి హాస్ బీన్ కాల్డ్ విభుడు బికాస్ హీ కమాండ్స్ ఆల్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ స్ప్లెండర్ అండ్
0: వెల్త్. ఈ జగత్తునందు ఉన్నదానికి రాబోయేదానికి జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
1: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్, వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
0: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
1: హి హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: మూడు కాలములు యందు కూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
1: హీఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద టైమ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్.
0: భావహ అని అంటే జగత్తునంతా సృష్టించేటువంటి వాడు అని కూడా మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ భావహ ఈజ్ దట్ హీస్ ది క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మాస్.
0: సమస్త సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు కూడా ప్రకాశం అందించేటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు.
1: హీ హాస్ లెంట్ స్ప్లెండర్ ఫర్ ద సన్ స్టార్స్ అండ్ ఎవ్రీ ప్లానెట్ అండ్ దేర్ ఫర్ హాస్ బీన్ కాల్డ్ భావహ.
0: సమస్త సృష్టి స్థితి లయములకంతా కూడా మూల కారకుడు కావటం చేతనే ఇతనికి భావకుడు అన్నారు.
1: హీఈస్ ది ప్రైమోర్డియల్ కాజ్ ఆఫ్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ ఫోర్ హాస్ బీన్ కాల్డ్ భావహ.
0: ఇట్టి భగవంతుడు సర్వత్రా ఉండుటకు సాక్ష్యమేమిటి?
1: వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ సచ్ గాడ్ బీయింగ్ ఆల్ పర్వేసివ్ బీయింగ్ ప్రజెంట్ ఎవ్రీవేర్?
0: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడా మనం గుర్తుంచుకోవాలి.
1: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: దైవం ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈస్ గాడ్
0: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
1: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
0: neeru gali aatma nundiye aavirbhavinchinayi.
1: Water and wind have taken their birth from atma.
0: Karukune bhagavantuni kodunu naramulu ani kodunu maroka peru.
1: That is why God has also been called naramulu.
0: Jeevitaniki aadharabhootamainatunti okka ee gali neeru atyavasaramu.
1: This water and wind ఆర్ ఎసెన్షియల్ ఫార్
0: ఇవి మన ప్రాణధానమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము.
1: దిస్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్.

0: ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: ఇట్టి భగవతత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అణోరణీయాన్ మహతో మహీయ.
0: హి ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ మౌంటైన్.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: ఇన్ ది ఫిజికల్ బాడీ హీఈస్ ఫౌండ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ అనే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు, సర్వత్రా కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
1: అంతర్బహిష్ తర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్తత్వము.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫౌండ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములను మాత్రమే ఆశిస్తూ ఉంటాది.
0: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
1: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
0: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ ద హెడ్ ఫాలోస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడా ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తి లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్స్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రోవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhaksha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamuto anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam ye maatram kodunu artham kaadu. దానిని సరైన రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయతత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్. యూ మే ఆస్క్ హౌ డు హవ్ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున.
0: డస్ ది బుక్ నో ద గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
1: నివృత్తిసార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లడుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the path?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయములోని యొక్క మాధుర్యమైన ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: ఇట్టి మన యందుండినటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా ఉండినంత కాలము మనకు భయం అనేటువంటిది తప్పినది కాదు.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: ఆ ప్రేమను మనము పొందినప్పుడే మనకి ఈ భయం దూరం అవుతుంది.
0: The fear will be removed from us if we can acquire that love.
1: చిన్న ఉదాహరణ,
0: a small example.
1: రైలునందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ ఏ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుంది?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తమునందుంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్లినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును, ధైర్యమును అందిస్తుంది.
0: In this journey of life, if you have this love with you, which is permanent, which is based upon truth, you are free from all types of diffidence and problems, and you are full of courage and happiness and joy.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: Today's man is haunted by some type of fear or the other.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్, హి ఇస్ చేజ్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈస్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్, వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా,
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
0: వాట్ ఎవర్ బి ది వెల్త్,
1: ఎంతటి పండితుడైనప్పటికీ,
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్,
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూగుచుండినప్పటికీ,
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
1: ఆత్మవిశ్వాసమే లేకుండా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: Today, self-confidence is very essential.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: Without that,
1: దేని యందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: Without that, we cannot attain anything. We cannot enjoy anything.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: We are full of worries because our mind is going in different directions.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా తన స్వార్థము, స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్, ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇది ఎంతకాలం మనను ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: This is momentary.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వు షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వు షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి. నిర్మల హృదయం కలగాలి.
0: వు షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వు షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో, ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్ దెమ్, ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగం చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ, we do not have any disease whatsoever.
1: మాకు ఎట్టి యోగమును మాకు అక్కర్లేదు.
0: we do not want any yoga either.
1: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: if we can have the yoga to attain God, that is sufficient for us.
1: ఏమిటి ఈ యోగము అని,
0: what is this yoga?
1: ఒక గోపిక చెప్పింది.
0: one gopika described,
1: త్యాగ భావముతో అనుభవించేటువంటి భోగమైనప్పుడును అది ఒక యోగమేను అన్నది.
0: she said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
1: Uddhavudu cheppadu, tyagamunaku yogamunaku kevalamu yogamunaku bhogamunaku pondu kudaradu kada.
0: This sacrifice and indulgence can never go together, said Uddhava.
1: Tyagamunnatunti vaadu bhogam vaipuna chudadu.
0: A person filled with sacrifice will never look for ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్
1: బి ఈ భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కనుక
1: యోగం ఎట్ అవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుండి నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, in spite of your staying with Krishna, is this all that you have learned from him?
1: Acharanaloni ahankaramu anubhutiloni aasakti rendu vadalite tyagamu bhogamu yogamu moodu okkate avutayi annaru.
0: If you are free from ego while doing the work and if you do not crave for enjoying the fruits of it, then this tyaga yoga bhoga sacrifice,
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హావ్ డన్ దెమ్.
1: ఆసక్తి ఎందు రాగము, ఆచరణ ఎందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: ఇఫ్ యు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్, దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ అండ్ భోగ.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి.
0: ఇట్ ఈస్ రెయినింగ్,
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుతున్నాయి.
0: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon shine.
1: ఇవి ఎవరి కోసం?
0: ఫర్ హూమ్ ఆర్ దే?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
1: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది. ది
0: ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళి గానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడాను దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యూ హ్యావ్ ఫర్ కృష్ణ.
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: Even that mind doesn't exist with us now.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: It has already gone with Krishna to Mathura.
1: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: When we do not have the mind itself, when we are enjoying the state of amanaskatva, where is mind to
1: ఏ నీ వలే మాకును 10 మనసులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను ప్రార్థించటము, ఈ విధంగా జరుపుకొని ఉండవచ్చు.
0: ఇఫ్ వీ ఆల్సో హ్యాడ్ 10 మైండ్స్ లైక్ యూ హ్యావ్, వుడ్ హావ్ యూజ్డ్ వన్ మైండ్ టు లిసన్ టు ది మెసేజ్ ఆఫ్ కృష్ణ, వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది హస్బెండ్స్ అండ్ వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గివెన్ బై ది మదర్స్ ఇన్ లా అండ్ ఆల్ సచ్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్.
1: సకల శాస్త్రాల గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాల చెప్పుదు ఒక్కసారి.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: సర్వజీవుని యందు ఉన్న దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: We have to firmly believe that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
0: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతనకుడును మూల కారణం మనసే.
0: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
0: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
0: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
0: Family life is another
1: worry. చావు చింత.
0: Death itself is a worry.
1: బాల్యమంతయు చింత.
0: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
0: Living itself.
1: చెడుపు చింత.
0: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties
1: ఒక చింత. సంతసం ఒక చింత.
0: And joy itself is a worry. And surprise and ease
1: one day into chintala anetundi paggamulu gattinatundi chinta chettu kinda kurchoni santoshanni anubhavinchalante ekkada labhistundi.
0: If we are bound by these 12 ropes of bondage and we still want to have peace and joy,
1: sarva chintala pape sarvesya prema korudi ikadaina prajalara korke meera.
0: Oh citizens, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
0: It is the love which can free you from all these worries, and this
1: ee prema yendu etti vyathyasam kodanu manaku kanipinchadu.
0: There cannot be any differentiation in this love.
1: Samastamu bhagava swaroopam gaane manam nirupistam.
0: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
0: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kanukane bhagavantudu desa kala vastu parichedam kalavadu leni vaadoni.
0: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
0: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichedam leni vaadu.
0: Therefore he is one who transcends the time, ది కంట్రీ అండ్ ది
1: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
0: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
1: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
0: God who is all pervasive, how can you describe he is here and not there?
1: Sarvatra untunnadu.
0: He is found everywhere.
1: Kanuka deeniki em matram kodano avakasam ledu.
0: Therefore it is wrong to say that he
1: sarvatra unnadu anetundi satyanni manam susvastanga cheppavachchu.
0: It is possible to clearly declare that God dwells everywhere.
1: ఇంక కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
0: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే
1: ఆది మధ్య అంతములందు కూడా నువ్వు ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
0: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ది మిడిల్ అండ్ ఇన్ ది ఎండ్ హౌ కెన్
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
0: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం.
0: వెన్ హీస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్ హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్.
1: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
0: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
1: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
1: పదములను కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకున్నట్టు ప్రయత్నించడం లేదు.
0: We are not caring to recognize the words and their meaning.
1: Sakala shastramulanni kudunu sarveshwarattanni samastatvanga prakatistu vachindi.
0: All the scriptures have declared God as found everywhere.
1: Devudaniga vyakti swaroopudu kaadu.
0: He cannot be identified with a particular individual.
1: Samastatmakudu.
0: He exists in collectivity, totality.
1: Sarvatra undinatundi oka aatmatattvam okkate.
0: The principle of atma found everywhere is the same.
1: Atti atmane lokanni uddharinche nimittamu dharmanni nilabette nimittamu okka akaraanni dharisthi vastuntadi.
0: This principle of atma, in order to establish dharma, righteousness, and in order to
1: itti ekaatma bhavanni gurtinchinatunti vare gopikalu.
0: Gopikas have understood this principle.
1: Idi chette, idi pushpame, idi kevalam teege, idi oka podane aneetundi bheda bhavam tamu variki levu.
0: They never had any sense of differentiation. This is a tree.
1: Annindi endu bhagavantudu krishna unnadu.
0: They felt that Krishna, the Lord, is found in every
1: krishna lenatundi ee srushtilo okkati kudanu ledu.
0: There is nothing in the creation which does not have Krishna in it.
1: Srushti trishnane krishna trishna annaru vaadu.
0: They said that the thirst for the creation is thirst for Krishna.
1: Vishwamunu visvarupamlo meeru chudakandi, విష్ణు రూపంలో చూడండి అన్నారు.
0: డూ నాట్ సీ ద వరల్డ్ యాజ్ వరల్డ్, సీ ద వరల్డ్ యాజ్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనిపిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
0: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
1: Chala porapatu.
0: This is a very great mistake.
1: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, premapurikamainavi.
0: Their hearts are pure, selfless and full of love.
1: Loka prema pucchukunedi kani ichchukunedi kaadu.
0: The worldly love believes in getting and not in giving.
1: Paramatma prema ichchukunedi kani pucchukunedi kaadu.
0: The love of the Lord believes in giving and not getting.
1: Ide laukika premaku paramatmika premaku undinatundi vyathyasam.
0: This is the basic difference between the worldly love and divine love.
1: Kanukani itti prema chetane aa gopikalu divyatvanni pondagalugutu vacharu.
0: The gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
0: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ,
1: జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
0: వెన్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ టెంపుల్?
1: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
0: అవర్ బాడీ బికమ్స్ టెంపుల్ ఓన్లీ వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ గాడ్.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
0: ఇఫ్ వి డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్, ఇట్ ఇస్ ఓన్లీ ఎ హౌస్.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
0: ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఈవెన్ దిస్ హౌస్ బికమ్స్ ఎ ఫారెస్ట్.
1: కనుక ఏ ఒక్క విషయమునందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుగు పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
0: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
1: భగవత్ గీతం అనేది ఇంటి ఎందు ఉంటున్నాదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: If we can think of the Lord in our own heart, we should feel that our own house is the temple of God.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సాత్వికంగా భావించుకోవాలి.
0: We should really sanctify the description of the physical body as a temple of God.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: A temple where God dwells, how sacred it should be, how nicely we should
1: ఆ విధముగా పవిత్రముగా భావించుకున్నటువంటి వారే గోపికలు.
0: Gopikas were those who sanctified their physical bodies.
1: వారికి ధనకనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
0: They never had any love for the world.
1: వారికి సర్వస్వము భగవంతుడే.
0: For them everything consisted of
1: తమేవ మాతా చ పితా తమేవ, త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
0: ఫర్ దెమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలము తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
0: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ in the love of Lord Krishna.
1: Lekapothe Krishna yokka venugana vinnanta matramane ardharatri velalo andaru Vrindavanamlo praveshincharu.
0: If only it was not so, how would they have entered Vrindavan the moment they heard the sweet music of the flute of Krishna?
1: Bhagavantudu sarvavyapakudu sarvantaryami ani telusukunnappatikini eka swaroopanni matrame vaaru aaradhana chestu vacharu.
0: Although they knew that God is all pervasive, they always worshipped one form.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Some people only accept only one name as such as their.
1: మీర కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
0: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. సర్వస్వరూపుడని కూడాను తెలుసును.
0: He is found in all forms.
1: కాని గిరిధర గోపాల అంటేనే ఆమెకు చాలా తృప్తి.
0: But she got real delight only when she addressed him as Giridhara Gopala.
1: Krishnudu sarvavyapakudu ani telusu.
0: Sakubai also knew Krishna as
1: sarvaswarupudu ani telusunu.
0: And she also knew that he dwells
1: kani in all forms. Ranga Panduranga antine amiku tripti.
0: She would be happy only when she calls Ranga and Panduranga.
1: Uddhavudu kudanu vachi Yashodaku aneka vidhamulaga kudanu Krishnuni varnistuntadu.
0: Uddhava also used to describe Krishna in different ways to Yashoda.
1: యశోద కూడా ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
0: బట్ ఫర్ యశోద దేర్ వాస్ ఓన్లీ వన్ నేమ్.
1: బృందావన్ విహారీ ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
0: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
0: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్
1: మ్యూజిక్ ప్రవేశించారు.
0: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
0: They were going as if they were absolutely not body conscious.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
0: They went to certain groves.
1: అడుగుతున్నారు పొదల్లో.
0: They were asking them.
1: నల్లని వాడు.
0: He is a black one.
1: పద్మ నయనమ్ముల వాడు.
0: Lotus eyed one.
1: కృపారసంబుపై చల్లెడి వాడు.
0: He is the one who showers the
1: మౌడి రసిప్పిత పించము వాడు.
0: He is the one who was having
1: నవ్వు రాజుల్లెడి మోము వాడు.
0: Face full of smile, sweet smile.
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే.
0: He has stolen my heart.
1: ఓ మల్లియలారా.
0: ఓ క్రీపర్స్.
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి.
0: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచారశక్తే లేదు. వాళ్ళ విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
0: దే వర్ ఫిల్డ్ విత్ ఫెయిత్, దే వర్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ది హెడ్ అండ్ థింకింగ్.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్సే.
0: వేర్ వన్ గోస్ ఆన్ థింకింగ్ అండ్ థింకింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ పవర్, హీఈస్ చేజ్డ్ బై డౌట్.
1: పూర్ణ విశ్వాసమే వారికి.
0: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్.
1: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణముదచ్చతే. ఈ పూర్ణత్వంలో ఉండినటువంటి వారికి ఈ అసంపూర్ణమైనటువంటి వారికి ఏం అర్థమవుతుంది?
0: వెన్ దే ఆర్ సాచురేటెడ్ విత్ ఫుల్నెస్, హౌ కెన్ దే అండర్స్టాండ్ ఇన్కంప్లీట్ థింగ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఓన్లీ.
1: కనుకనే కృష్ణతత్వం అనేటువంటిది చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
0: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
0: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ, వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతడు అందరితో ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్,
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
1: దేనికి తాను అంటనటువంటి వాడు?
0: హీఈస్ నాట్ టచ్డ్ బై ఎనీథింగ్.
1: నిత్య తృప్తుడు,
0: హీఈస్ ఆల్వేస్ కంటెంటెడ్ he doesn't have any desire whatsoever.
1: నిర్గుణుడు,
0: he doesn't have any quality.
1: అహంకారి,
0: he does not have any ego at all.
1: మకుటముల్ని ధరించినటువంటి యొక్క మాధవుడు అతనే మహారాజు.
0: He is the one who is real emperor.
1: ఎన్ని రాజ్యములు జయించినప్పటికీ ఒక్క రాజ్యమునైనా తాను పాలించలేదు.
0: He conquered a number of kingdoms. బట్
1: ఇతను రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడా అతయంది లేదు.
0: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడా అన్యుల నిమిత్తమే.
0: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
1: గుణములు ఎందుకూడాను భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుని యందు గుణములు లేవు.
0: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వరజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణాలు ఆవిర్భవిస్తున్నాయో,
0: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
0: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
0: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్ దివ్యత్వాన్ని
1: చక్కగా మనం అర్థం చేసుకోగలం.
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
0: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
0: we should live in the world which is the manifestation.
1: ఆధార ఆధేయములు రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: we should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
1: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
0: One is the ఉపాదాన కారణ, the other is నిమిత్త కారణ.
1: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
0: దిస్ నిమిత్త కారణ ఈజ్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్
1: కారణము, దైవత్వానికి సంబంధించినటువంటి
0: ఉపాధాన కారణ ఈజ్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్.
1: ఈ జగత్ అంతా నిమిత్త ఉపాధాన కారణం చేత కూడినటువంటిది.
0: Therefore this world consists of these two causes, one is God, the other is the world.
1: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
0: Take this tumbler as an example. Here is a
1: కానీ
0: silver tumbler.
1: వెండి అనేటువంటిది ఉపాధాన కారణం.
0: Silver may be described as
1: దీని టమ్లర్ గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
0: ది గోల్డ్ స్మిత్ హూ మేడ్ దిస్ టమ్లర్ ఈజ్ ది ఉపాధాన కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
0: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
1: దీనిని టమ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: ది సిల్వర్ స్మిత్ ఈస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టమ్లర్.
1: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
1: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది అది ఊరి. అదే ఉపాదాన కారణం.
0: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
1: మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
0: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, బట్ ది వరల్డ్ చేంజ్.
1: చలించే జగత్తునందు,
0: ఇన్ ది చేంజింగ్ వరల్డ్,
1: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందా?
0: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిది ఈ లోకము.
0: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ ఎంటిటీస్.
1: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
0: ది కార్ ఈస్ మూవింగ్ బట్ ది రోడ్ ఈస్ స్టడీ.
1: రోడ్డు కూడా కదిలితే మనం ప్రమాదంకు గురి అయిపోతాం.
0: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
1: కనుక కదిలే కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
0: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ.
1: అదేవిధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
0: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ,
1: ఇది ఉపాదాన కారణం.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఉపాధాన.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
0: ది మూవింగ్ కార్స్ మే బి కాల్డ్
1: కదిలే ఈ జగత్తు కంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ డస్ నాట్ చేంజ్. దిస్
1: ఎవరు అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ ట్రూత్.
1: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ,
0: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్,
1: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చర్యను మనం ఏం చేస్తుంది?
0: వెల్ యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
1: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
0: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ సారోస్ యు మే గెట్ వీ విల్ నెవర్ బి షేక్. అదే
1: చెప్పారు, మరే నీటి లోతును చూసి భయపడనక్కర్లేదు. ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
0: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. A person who knows swimming need not be afraid of the depth of the water.
1: Ee nerchukunte neeti yokka lothuto manam bhayapadanakkarledi.
0: Why should we be afraid of the depth of the water if we know?
1: Adhe vidhanga daiva premane manam sampadinchukunte
0: if we only
1: ee vishramanandu kaligeetundi yokka vikaramulaku manam bhayapadanakkarledi.
0: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: గోపికాస్ వర్ సచ్ హూ హ్యాడ్ అటైన్డ్ దిస్ లవ్ ఫర్ గాడ్.
1: దైవత్వం సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: గాడ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్ ఎవ్రీవేర్.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటది కానీ
0: యూ మే గెట్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ చేంజింగ్.
1: భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: దోస్ ఆర్ నాట్ చేంజెస్ ఇన్ గాడ్.
1: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తాను తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: హీ సూపర్ ఇంపోజెస్ ది గిల్ట్ అండ్ ది డిఫెక్ట్స్ ఆన్ గాడ్ and things that God is changing.
1: Yetti doshamulu kudanu undadaniki veelledu.
0: There cannot be any defect in God.
1: Dosha rahitudu.
0: God is absolutely
1: pure. Anduvalle nirdosho nirmamo nataha annaru.
0: That is why he has been described as the one who is free from all fault.
1: Atane purushudu
0: pure. And he is
1: sadosho chanchalo vaduhu ane prakruti.
0: This prakruti or nature may be compared to the one who is
1: doshamulato kudinatvantide.
0: There are defects in it.
1: Chanchalamainatvantide.
0: It is wavering.
1: Kani danini dani endukudunu nirdoshamainatvanti nischalamainatvanti yokka divyatvanni manam sandarshinchali.
0: Even in this kind of defective nature and creation you should see God who is free from all defects.
1: Prema swarupulara,
0: embodiments of divine.
1: Kevalam krishna janmadinamu rama janmadinamu ani maatrame manamu ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
1: పర్వదినం చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
1: ఎవరిని భగవంతులను మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to practice the words of those people whom we consider as God.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
0: if we don't practice it,
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
0: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
0: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇస్ మోస్ట్ అట్రాక్టివ్.
1: అందువల్లనే కృష్ణ అనేటువంటి పేరునకే ఉంటుండాలి దీని అంతరార్థము.
0: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: వన్ మీనింగ్ ఈజ్ కర్షతీతి కృష్ణ,
1: ఆకర్షించేటువంటిదట కృష్ణత్వం.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ ఇస్ హైలీ అట్రాక్టివ్.
1: కృషితీతి కృష్ణ అన్నారు.
0: అనదర్ వర్షన్ ఈజ్ కృషితీతి కృష్ణ.
1: కృషి అనగా సేద్యం చేయటం, భూమి పైన పంటను పండించటం.
0: కృషి రెఫర్స్ టు కల్టివేషన్ అండ్ రైజింగ్ క్రాప్స్.
1: ఇక్కడ హృదయం అనే క్షేత్రం లోపల దుర్గుణములు అనేటువంటి మొక్కలను తీసివేసి సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
0: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: దట్ ఈస్ వై హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
1: మరి కట్టకడపటికి కుష్టీతి కృష్ణ అన్నారు. అలాగే ఆనందమును అందించేటువంటి వాడు అని. నేను చాలా ఖుషీగా ఉన్నావే అంటే కుష్టి, కుష్టి అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
0: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ, ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు.
0: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్, కల్టివేటింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ రిమూవింగ్ ఆల్ ది వీక్నెసెస్.
1: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడా పేరు.
0: హీ హాస్ ఆల్సో బీన్ కాల్డ్ ఆత్మారామ బికాస్ హీ హాస్ ఎ హార్ట్ విచ్ కెన్ అట్రాక్ట్ ఎవ్రీవన్.
1: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: We have to think of one more aspect.
1: Bhagavad-gita yandu dharma kshetre kuru kshetre samaveta yuchchavaha mamaka pandavascheva kimakurvata sanjaya ani oka shlokam pradham shlokam.
0: The first stanza in Bhagavad-gita is dharma kshetre kuru kshetre.
1: Dharma kshetre kuru kshetre. Dharma kshetram ante emiti?
0: What do you mean by dharma kshetra?
1: Ekkado oka pradeshamlo undinatundi kadadi.
0: It is not a field found somewhere.
1: మొట్టమొదటి ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్
1: ఇన్ సమయం లోపల నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది.
0: వెన్ వీఆర్ బోర్న్ అవర్ హార్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్యూర్, డజంట్ హ్యావ్ ఎనీ డిజైర్ వాట్స్ ఎవర్, డస్ నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫిష్నెస్ అట్ ఆల్.
1: నిర్గుణుడై ఉంటాడు.
0: He is free from all qualities in fact.
1: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
0: Such human life can be compared to dharma kshetra.
1: Idi perugutu perugutu aaharam marina koladi abhiruchulu abhiruti aina koladi sahavasa doshamulu paashamulu antagattukunna koladi ivi marinta konni bandhanalu erpadutu vastuntayi.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగ ద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: enter. అభిమానం అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus.
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes కురుక్షేత్ర.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
0: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
1: పరా అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రము.
0: As long as you are free from mine and thine,
1: నా పరా అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడే కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Once you develop the feeling of mine and thine, it becomes కురుక్షేత్రం.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమకురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వన్లీనెస్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హస్ డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది వరల్డ్లీ
1: డిజైర్. పాండవాచీవ నావారు నావారు నేను నావది అనే అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ ఐ అండ్ మై పీపుల్ దిస్ కైండ్ ఆఫ్.
1: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారుడు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రిషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దేర్ వీక్నెసెస్.
1: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
1: alanti tallitandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the kaurava clan is growing because of this kind of approach towards their children.
1: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
0: just by
1: sanjayudu alaga sarveendriyamulu kulanu nigrahinchukunnatundi yokka mahagnani.
0: Just by the side of Dhritarashtra who is so ignorant is one.
1: Kima kurvata Sanjaya? Sanjaya niyu naaku cheppamannadu.
0: Sanjaya who has conquered all the senses.
1: Anaga gnani kalukane niyu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
0: As you are the wise one, you have got the authority to tell me.
1: Naaku kavalsinanta siri sampadalu untunnayi.
0: I've got all the
1: wealth that may come on. Naaku kavalsinanta bhoga bhagyamulu untunnayi.
0: All the worldly possessions.
1: Kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: Okka indriya nigrahame aanandanni andistundi.
0: Joy you can get
1: okka daiva premane aanandanni andistundi.
0: Love of God alone can give you joy.
1: Deeniki Dhritarashtrude sarainatundi okka example.
0: For this Dhritarashtra is an outstanding example.
1: హంసతూలికా పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: లేకపోవటమే.
0: ది రీజన్ ఈస్ హీ డిడ్ నాట్
1: హ్యావ్ లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్.
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్, నో
1: దైవ ప్రీతి. పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్, life will be full of joy and peace.
1: కనుకనే ధర్మ క్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore ధర్మ
1: మన దేహమే ధర్మక్షేత్రము.
0: Our body itself is dharma kshetra.
1: దోషరహితమైనటువంటి దేహమే ధర్మ క్షేత్రము.
0: Body free from defects and evil tendencies ధర్మ క్షేత్రము.
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is kurukshetra.
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical body are found the path of action.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: There is always a tug of war between these two.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్,
1: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్ టుక్, they kept Krishna in front and under to
1: Rajasuya yagam cheyalanukunte kudunu Krishnuni aarja kosam ee kaachukoni unnaru.
0: Even while conducting Rajasuya yaga they kept Krishna beside them.
1: Ye karyam gaavinchavallanna mundu Krishnudu.
0: Whatever work they wanted to do they gave first place to Krishna.
1: Anduvalane pandavulaku vijayanni saadhinchukogaligaru.
0: That is why Pandavas were victorious always.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: దే గేవ్ అప్ కృష్ణ.
1: విశ్వమును విశ్వసించారు.
0: దే బిలీవ్ వరల్డ్.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్. అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్లా కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
0: Kauravas believed in the reverse process of I first, world next and God last.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు విజయమే.
0: For people who keep God first will always be victorious.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: This is what Sanjaya told
1: ధృతరాష్ట్ర. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: He said, where there is divine Krishna, accompanied by Arjuna who had full faith in Krishna, there will be always victory.
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి అక్కడ.
0: There is a need for God and full faith in God.
1: భగవంతుడు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: There may be God. If there is no person who has faith in God,
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: Victory lies within the power of God.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
0: If we can have God himself with us, then
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
0: త్యాగరాజ్ ఆల్సో సెడ్, రామ ఇఫ్ ఐ హావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది 9 ప్లానెట్స్.
1: ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యూ హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
1: ఇష్ట జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకేమాత్రం అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫైన్,
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
1: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
1: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్.
1: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్, ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ
1: ద్వేషం చేత. ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ
1: అసూయ చేత. అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
1: క్రోధం చేత. క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు అటైన్ లవ్ యూ కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్, జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్. ఇట్టి
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికెన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ ది షైనింగ్ మూన్, ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: There is absolutely
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: ఈ జగత్తునందు సర్వము మార్పు చెందినది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్.
0: సుఖము దుఃఖము,
1: ద పెయిన్ అండ్ ద ప్లెజర్,
0: అశాంతి అల్లకల్లోలం,
1: ఎజిటేషన్ అండ్ డిస్టర్బెన్సెస్,
0: ఆనందం అప్రియం,
1: bliss and that also which is not acceptable,
0: ivanni kudanu maarpu chendunavi,
1: all of them change.
0: Kani manavudu tana nija swaroopanni gurtinchukonaleka nassaramaina anityamaina ashashtamaina ee dehame satyamani bhraminchi deenini nammukoni jeevisthunnadu.
1: But man has forgotten his true nature. He is carried away by that which is temporary, fleeting, identifying himself with the body, with the mistaken idea that it is permanent.
0: Manavudu vesti jeevi kani kaadu samasti jeevi.
1: Man is not a separate individual, but he is community.
0: మానవుడు ఏకజీవుడై జీవించడానికి ప్రయత్నించడు.
1: మ్యాన్ డస్ నాట్ ప్రిఫర్ టు లీడ్ ద లైఫ్ ఇన్ లోన్లీనెస్.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: దేర్ఫోర్ ఇన్ పురుష సూక్త ఇట్ ఇస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, thousands of hands and the feet.
0: Tanu samasti swarupudane satyanni gurtinchukolaleka prati manavudu kudanu nenu dehaswarupudanu nenu vesti swarupudanu ani bhramistu dukkhamunaku guri avutunnadu.
1: Man is not able to visualize the cosmic form which is his reality, but he identifies himself with his body and considers himself as a mere individual, and hence he is miserable.
0: Bharatiya sanskruti yandu anantamainatundi jagattunandu anekatvamuloni ekatvanni gurtinchukotame bharatiyulaka vyavadhi annaru.
1: The main trait of the culture of Bharat is to comprehend and experience unity in diversity.
0: Kani ee naati manavudu vestiloni ekatvanni bhavinchukuntu samatvanni vismaristu kevalamu oka vidhamainatundi ashantiki guri avutu vastunnadu.
1: Today man is highly restless because he goes by his own individual life, considers his own self, forgetting the rest of the society where he has to enjoy equality.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: So the actual truth lies in comprehending unity in diversity, but the untruth is to find this unity as plurality or multiplicity.
0: ఇట్టిది అనాది కాలము నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలంలో వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: The time has been wasted since long because of these feelings of diversity.
0: అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
1: But the dicta and the message of Veda has not been studied in depth and in detail, and no one tried to propagate and share the Vedic knowledge with the rest of the community.
0: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: However, little knowledge is gained by going through the sacred texts and by listening to great scholars.
0: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
1: However, they have not made an attempt to experience the truth in its totality.
0: ప్రాచీన కాలమునందు అనేక మంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ యందున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
0: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunu goppa vidyavantudi.
1: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
0: Goppa scientistu kudanu.
1: They are very great scientists of eminence.
0: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
1: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
0: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
0: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
0: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
1: And narakasura belongs to that trend of people.
0: Itani goppa shakti samarthude.
1: Narakasura is one of the ability and capacity.
0: Goppa vidyavantude.
1: Is highly educated.
0: Endariku sahayam chestu vachadu.
1: And he helped many people.
0: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులు కూడా తెచ్చి ఇచ్చాడు.
1: He could bring back to life the sons of his preceptor.
0: దీనిని పురస్కరించుకుని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
1: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
0: Inne Tyagaraja kuda paadadu.
1: This was sung by Tyagaraja.
0: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakaina tarama.
1: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
0: Kucheluni aarti teechinavu.
1: You have relieved Kuchela from suffering.
0: Kubira sakkamalanu pogottinavu.
1: And in fact you made him.
0: Melu melu pandavulanu kaachinavu.
1: And you protected Pandavas.
0: Intiye kaadu 16000 ramamulanu prochinavu.
1: And you gave refuge to 16000 women.
0: Rama vaachama gocharundavi.
1: Rama, you are beyond the comprehension.
0: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
1: ఈవెన్ ద క్రియేటర్ బ్రహ్మన్ కెనాట్ డిస్క్రైబ్
0: అని వర్ణించాడు.
1: దట్ వాజ్ హిస్ నరేషన్.
0: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
1: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
1: He approached his mother. Mother, I want to study. Grant me permission, he said.
0: సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులున్నవి.
1: She said, there is a lot of education available.
0: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనా అంతమయ్యేటువంటివే కాని దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
1: The education will not take you to the end. Serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitation.
0: ఆధ్యాత్మ విద్య అది ఏ విద్య అనింది.
1: The spiritual knowledge is true education.
0: దానికి మరణము లేదు.
1: It is deathless.
0: దానికి పరిమితము లేదు.
1: It has no limit.
0: ఇది సర్వత్రా సర్వకాలములు యందు కూడాను జీవించేటువంటిది.
1: It is of the same standard in all periods of time then and now.
0: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
1: She wanted him to cultivate that form of education.
0: అందువలననే చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
1: దట్ మేడ్ చైతన్య chant the glory of Krishna, think of his glory and leelas. That made him go across the streets and propagate the greatness of avatar Krishna.
0: Adavulu yendunna aakashamulonunna pallanamulonunna pattanamulonunna gutta meedanunna natteeti padiyunna Krishna naamame smaristu vachadu.
1: Chaitanya went on repeating God's name, either he was in forest or in the sky, in the space, or in a village, or in the city, on the mountain top, or in deep sea.
0: కట్టకడపడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత.
1: Ultimately, he gave a message to mankind in a simple way, in the worldly sense.
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: Is there any other greater charity other than offering food?
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ గాడ్ బియాండ్ వన్స్ ఓన్ పేరెంట్స్?
0: జగదీతపం కన్నా సత్యశీలం ఏది?
1: ఇన్ దిస్ వాట్ కెన్ బి ది గ్రేటర్ పెనెన్స్ దెన్ ట్రూత్?
0: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
1: వాట్ ఈస్ గ్రేటర్ ప్రాపర్టీ దెన్ కంపాషన్?
0: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది?
1: అండ్ గుడ్ కంపెనీ గివ్స్ యూ ద ప్రాఫిట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
0: శత్రుత్వం కన్నా వేరు దైవం ఏది?
1: And its enmity, which is worse than all dangers.
0: కనుకనే ఈ అన్నింటికంటే మూలాధారం ఏంటంటిది? శత్రుత్వమును దూరం చేసుకుని మిత్రత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరమైనటువంటి విద్య.
1: Therefore, education wants us to be away from this enmity and be closer to friendship.
0: కేవలము అందరినీ ద్వేషం చేసుకుని ఏకంగా జీవించాలనేటువంటి భ్రమ ఇది కేవలము రాక్షస భ్రమనే.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
0: Sahasrasheesha purushahani ee purusha sukta enduku uchcharinchindi?
1: Why did purusha sukta say that God has thousands of heads, feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kaadu.
1: God samasti swarupude. God is the form of the universe.
0: Sarva jeevula yendu సర్వ ప్రాణములందు తాను చలించక కదలక స్థిరంగా ఉండేటువంటి వాడే.
1: గాడ్ ఈజ్ స్టడీ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ఆఫ్ క్రీచర్స్.
0: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపంలోందే ఉండగా ఎందుకు మానవుడు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
1: వెన్ దాట్ గాడ్ ఈజ్ సో నియర్, హౌ ఇస్ దట్ మ్యాన్ ఈజ్ డెల్యూటెడ్? Why does he move about in this world full of confusion and chaos?
0: Bhagavantudu prati hrudayamulandu kudanu అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద ఆల్టర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ స్టడీ ఇన్స్టాల్డ్.
0: ఎక్కడ చూసినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
1: యూ కెన్ విజువలైజ్ గాడ్ ఎవ్రీవేర్,
0: స్పర్శించవచ్చును.
1: యూ కెన్ టచ్ హిమ్,
0: సంభాషించవచ్చును.
1: యూ కెన్ కన్వర్స్ విత్ హిమ్.
0: కానీ అట్టి సాహసమును, అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man, and therefore he is not able to converse with God.
0: Chaitanyudu velladu tama narayanu darshinchalani velladu.
1: Chaitanya went to see Narayana.
0: Akkadiki velli nilchukunnadu. Narayana, neevu sarvalokavasivi.
1: He said, O God, you present in all over the world.
0: Neevu lokanathudive kaadu.
1: You are not only the master of
0: sarva jeevanathudu,
1: you are also the
0: sarva prananathudu,
1: you are the life of all of the living beings.
0: Kaani,
1: but
0: naaku avanni inu akkarledu.
1: I don't want all this.
0: Mee vaikuntamu naaku akkarledu.
1: I don't want that paradise.
0: Mee kailasamu naaku avasaram ledu.
1: I don't want that heaven.
0: Mee mochamu naaku avasaram ledu.
1: I don't want liberation.
0: Naaku okka prema maatrame chaalu.
1: I want your love, that's enough.
0: Ninnu preminchetundi prema naaku andinchamani cheppadu.
1: Gift me that love has to be so near you.
0: Chaitanyudu ee vidhanga korinappudu tadhastu anindi ekkadi nunchino shabdam.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: Enni vidyalundi kudanu, enni shaktilu undi kudanu, entati parama bhayapadinappudini ఇవన్నీ కూడా మధ్యలో జారిపోయేటువంటివి.
1: ఆల్ అవర్ నాలెడ్జ్, ఆల్ అవర్ అచీవ్మెంట్స్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్
0: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
1: లవ్ ఇస్ చేంజ్,
0: మార్పుకు కూర్పు లేదు.
1: ఇట్ హెస్ నో అడిషన్ ఐదా.
0: అలాంటి సత్యనిత్యమైన ప్రేమతత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: అండ్ హీ ప్రేడ్, ఓ కృష్ణ, ఐ వాంట్ దట్ ఎటర్నల్ లవ్ విచ్ ఇస్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఫ్లీటింగ్.
0: అనిత్యం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ టెంపరరీ.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: ఓ గాడ్, గ్రాంట్ మీ దట్ లవ్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
1: I don't want them.
0: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
1: I know your exact address.
0: ఎక్కడ నీ అడ్రస్?
1: What is your address?
0: నా హృదయమే నీ యొక్క అడ్రస్.
1: My heart is your address.
0: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
1: You are there at the altar of my heart, one, the steady.
0: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
1: Gift me with that experience. That was his prayer.
0: Itti parama bhakti kalinatunte rakshasulu kudanu,
1: that demon with supreme devotion.
0: Okaroka samayamlo narakasurudu,
1: at one time narakasura,
0: satyabhama samethudai,
1: along with satyabhama,
0: aa rakshasula paina yuddhamuniki veldadu krishnudu.
1: Krishna went to the battlefield accompanied by satyabhama.
0: Bhagavantude enduku athanni hatam archindakoodadu?
1: Why not?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ సత్యభామ టు అకంపనీ కృష్ణ?
0: అనగా అక్కడ కూడా కొన్ని క్వాలిఫికేషన్ అంతా ఉంటున్నాయి.
1: దేర్ ఆల్సో సర్టన్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్.
0: ఇట్టి దుర్మార్గుణ్ణి నా చేత చంపడం న్యాయం కాదు.
1: అండ్ ఈస్ నాట్ జస్టిఫైబుల్ ఫర్ మీ టు కిల్ హిమ్.
0: అబలుడైన ఆడవారితో ఇతన్ని చంపించాలి.
1: So this wicked demon must be killed by a weak woman.
0: నేను సర్వశక్తిమయుడను.
1: I am all powerful.
0: వీడు సర్వహీనుడు.
1: And you are so mean.
0: దయా ప్రేమను లేనటువంటి ఒక రాక్షసుడు.
1: You are the demon without love and compassion.
0: పరమను ప్రేమించినటువంటి ఒక పరదూషణుడు.
1: And you cannot love anybody, that she has been your temperament.
0: అలాంటి వాని యొక్క జీన్ని నేను చంపకూడదు అనుకున్నాడు.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu,
1: Krishna accompanied by satyabhama, the consort,
0: ee narakasuni hatamarchi,
1: he killed narakasura.
0: Adani daggara entha mandi dasulu untunnaru?
1: How many were there in the company of narakasura?
0: Parama bhaktulu, pavitrulu ainatvanti rajaputrikalu,
1: devotees అండ్ ప్రిన్సెస్ వర్ దేర్.
0: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమ స్వరూపులు.
1: దే ఆర్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ లవ్ హూ థాట్ ఆఫ్ గాడ్.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని
1: దే వర్ హెల్డ్ యాస్ క్యాప్టివ్స్.
0: వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్యాసింగ్ త్రూ ద హెల్.
0: అది 16,000 రమామణులను రోచినావు అని చెప్పాడు త్యాగరాజు.
1: దట్ వాజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ త్యాగరాజు హూ సెడ్ దట్ యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ 16,000
0: నరకాసుని హతమార్చి.
1: యూ కిల్ నరకాసురా.
0: ఈ గోపికలను విచ్చలవిడిగా ఇచ్చిపెట్టాడు.
1: అండ్ దే వర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ హిస్ బాండేజ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బంధ విముక్తి.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ బాండేజ్.
0: రాక్షసత్వం అనేటువంటి ఒక దుర్గుణముల నుండి దూరము గావించి సద్గుణ సదాచారములో ప్రవేశపెట్టడం.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రెడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ద డివైన్ పాత్ కటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద డెమోనిక్ అన్రైచువస్ వే.
0: ఈ దుర్గుణము యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
1: It leads to certain danger if you are with
0: politics.
1: So run away from the bad company.
0: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏ మాత్రం కూడా చేరకూడదు.
1: We should never be in the bad company at any point of time.
0: భజ సాధు సమాగమం.
1: Be in good company always.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: ఈ విధమైనటువంటి ప్రమాణమును సలిపి.
1: Having promised so.
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హి హస్ స్టెప్ ఇంటూ దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ వెంట్ ఆన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ అన్కండిషనల్ అండ్ సెల్ఫ్లెస్.
0: ఈ నరకాసుర వదానగా ఏమిటి, నరుని యందు రాక్షసుడు అయినటువంటి నరక అసురుడు ఉన్నాడు.
1: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ఆర్ ద డెమన్ నరకాసుర.
0: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే.
1: ఇఫ్ యు గో బై ద ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నా రా.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు.
1: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హి?
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్ ది అన్రైచియస్నెస్ ద ఇంజస్టిస్.
0: అట్టివారి అందే దుర్గుణములు, దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుల చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మల చేత వారిని చేరడానికి ప్రయత్నించడం.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
1: Such people in the company of people full
0: ఇది
1: of vices.
0: ఎన్ని జన్మల యొక్క కర్మమో ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటది.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge.
0: సత్సంగం అనేది లేకుండినా, సత్ప్రమాణమునే లేకుండినా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: Without the good company, without good conduct, how could that be good company?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాములు కూడాను చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
0: కానీ రాముని ఎప్పుడు కూడాను సత్సంగం సత్సంగం సత్సంగం.
1: But Rama was always in good company.
0: Sadbhavamu.
1: Good feeling.
0: Satpravartana.
1: Good conduct.
0: Sadalochana.
1: Good thinking.
0: Satkarmalu.
1: And good deeds.
0: Kani inni chadavulu chadinatundi Ravanaki emiti chestunnadu?
1: With all this, what is that?
0: Dujjana sambandham.
1: Ravana.
0: Sadalochanalu. దుర్గుణములు, నిష్ప్రవర్తనలు ఇలాంటివంతా చేరుతూ వచ్చాయి.
1: రావణ వాజ్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ. హి వాజ్ ఆల్వేస్ డూయింగ్ మిస్ డీడ్స్, వికెట్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: ఎంతటి గొప్ప విద్యావంతుడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: రావణుకున్నటువంటి విద్య రాములకు కూడా ఉంటుండాలి.
1: రామ ఇస్ యాజ్ మచ్ ఎడ్యుకేటెడ్ యాజ్ రావణ హింసెల్ఫ్.
0: కానీ రాములు చూస్తే నమస్కరిస్తారు.
1: బట్ పీపుల్ ఆఫర్ ద రెస్పెక్ట్స్ టు రామ.
0: రావణుని చూస్తే వీడు క్రోధుడు, వీడు రాక్షసుడు అని అతనికి అనేక రకమైనటువంటి దూషణ భూషణలు వస్తాయి.
1: పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ రావణ బికాస్ ఆఫ్ హిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ బిహేవియర్.
0: ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
1: ద గుడ్ అండ్ బ్యాడ్ నేమ్ వాట్ ద బేసిస్?
0: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ దట్ ఇస్ ది బేసిస్.
0: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండాలి.
1: సో ద కండక్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి గుడ్ అండ్ పర్ఫెక్ట్.
0: ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
1: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you can do being all alone?
0: Dushpravartane.
1: It is only bad thinking.
0: Dushsangamto chenvi, satsangamto vachindaya.
1: And you will be in bad company.
0: Kanukane, ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
0: రాక్షస కృత్యములే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
0: ఎక్కడ భగవత్ప్రతం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ekkada pavitramaina purushulu untaro akkadiki poru.
1: You don't go to a sacred place.
0: Enduku veediki kannulu undi prayojanam emti?
1: What for are the eyes?
0: Purandadas cheppadu.
1: So he said so.
0: Kanulerara ee kanulerara ravani chudani ee kanulerara.
1: Why these eyes? What for is this vision?
0: Kannundi mutilai kalyanakaramani nee murti darshimpa neralaidi.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: Pani pankajamandu paramatma yundivu paadu samsarambu korireri.
1: Though God is in me, the immortal, I have drowned myself in this family.
0: Nijamuga sarva jeevulu endukudunu paramatmunnaranu pitti satyanni gurtinchi vattinchadame manavuni yokka pradhanamainatundi nade.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
0: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
1: One should recapitulate, recall the divinity constantly and also adopt.
0: నరకాసురుడు భజించిన తర్వాత,
1: after killing నరకాసురుడు,
0: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
1: It was a very big kingdom indeed.
0: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
1: బికాస్ హేట్రెడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
0: దుర్మార్గుడు ఏంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు.
1: సో లాంగ్ దర్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్, యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్ అరౌండ్.
0: వెలుతురే లేదు.
1: దేర్ నో లైట్ దేర్.
0: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
1: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
0: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
1: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
0: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్.
0: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
1: There may be unfortunate people who say yes, yes to that darkness.
0: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevanmukti.
1: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
0: Kanaka dujjanulatoda mantram oka chanam kudanu manam cheyakoddu.
1: So we should not be in the bad company even for a moment.
0: Kanukane alani kalam nundi రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
1: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
0: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి యొక్క ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెంట్ డివోటీ.
0: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
1: But Prahlada could realize divine
0: Narayan, Narayan, Narayan, Narayan namasmaranane munigipoyadu.
1: He has drowned his life singing his glory of Narayana.
0: Narayanaku priti ayinattu vadu Prahladudu.
1: Narayana is so dear to Prahlada.
0: Rakshasulaku priyamainattu vadu veedu Hiranyakashipudu.
1: Whereas Hiranyakashipu is full of demonic temperament.
0: Evi prayojanam?
1: What for is this?
0: Chakravarti taru.
1: Where is he? He is emperor.
0: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
1: What kind of emperor?
0: దురాచారపు చక్రవర్తి.
1: An emperor?
0: దుర్గుణముల యొక్క చక్రవర్తి, దుశ్చింతముల యొక్క చక్రవర్తి.
1: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
0: కనుక మనము ఒక్కడైనా చాలే మనం చెక్కని చెక్కని వారిని చిక్కితే చాలు.
1: Therefore, it is enough even if we have one righteous man.
0: దినమునకు ఒక పర్యాయమైనకును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
1: At least once we should sanctify the time at our disposal.
0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: Then only our life would fructify.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యములే జరుగుతున్నాయి.
1: Today in the present day world we find demonic.
0: చెవులతో వినేక కాదు.
1: We can't even bear.
0: కండతో చూచేక కాదు.
1: You cannot witness those deeds.
0: కనుకనే కండతో చూడలేనిటువంటివి చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
1: You cannot bear the very sight of it nor could tolerate hearing about them.
0: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divine in our hearts.
0: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all creatures.
0: సర్వభూతముని యందు కూడాను ఉండేటువంటి వాడు భగవంతుడే.
1: God is present in all living beings.
0: కానీ అతి భగవంతుని కూడాను భగవంతునిగా భావించటం లేదు.
1: But we don't think of God in the true sense.
0: అదక రాక్షస కృత్యములుగా భావిస్తున్నారు.
1: We go in the contradictory way.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: తమకు ఎట్టి భావంలో అట్టి స్వరూపాలే ఉంటుంటాయి లోపల.
1: As is your feeling, so is the form
0: అట్టి స్వరూపంలో అతన్ని హతమార్చిపోతాయి.
1: And that form that you assume will ruin you.
0: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
1: Man may appear to be pious.
0: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
1: But there may be wickedness at heart.
0: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
1: We should not have any kind of understanding with them.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు నరకాసుర సంహారం.
1: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర.
0: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం.
1: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
0: నర ఆత్మ.
1: నర ఇస్ ఆత్మ.
0: అసురుడు రాక్షసుడు.
1: అసుర డెమన్
0: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
1: He is Nasura, demon is in everyone.
0: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
1: We don't need to acquire weapons to kill the demon within.
0: మన హృదయమునందే నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
1: There is the principle of self nara within us.
0: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
1: You think of the self constantly.
0: అది ఏ ప్రేమ స్వరూపము?
1: That is love.
0: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
1: దట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
1: విత్ దట్ ఇంటెన్స్ లవ్ యూ కెన్ కిల్ ద డెమన్.
0: ఇట్టి రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణక్కలేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ వెపన్స్ టు కిల్ ద డెమన్.
0: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ అదర్
0: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ ఆర్మ్స్.
0: అంటే ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
1: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
0: ఎన్ని అస్త్రములు చేయలేదు లోకంలో లేవు.
1: We find so many weapons.
0: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
1: What is they do actually?
0: ఏమీ చేయగలటం లేదు.
1: They are not able to do anything.
0: తమ తామే హింసించుకుంటున్నారు.
1: One hurts himself by this weapon.
0: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
1: Therefore, to kill the Narakasura, one has to spend the time in constant thought of the self. And when once the self is forgotten, man is ruined totally.
0: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి యొక్క భక్తి.
1: The true devotion emphasizes on the realization of the self.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: పవిత్రమైనటువంటి ఈ నరకాసు సంహారం దినము,
1: this day which is so holy and sacred,
0: ఏదో మనం ఒక పండుగ మాదిరి చేసుకుని పదార్థాలు మాత్రం మార్చుకుంటూ భోజనాలు మాత్రం తింటూ లక్షణంగా జీవిస్తున్నాము.
1: We spend this holy festival full of delicious items prepared at home and we
0: ఈ పవిత్రమైన పర్వదినం యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవడానికి ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
1: No one is making an investigation to know the significance of this festival.
0: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
1: In order to make proper use of this festival, we should join.
0: నీవు ఒంటరిగా జీవించవద్దు.
1: Never be alone.
0: అది దైవం యొక్క తత్వం కాదు.
1: That is not
0: the అది వ్యష్టి జీవితము.
1: It is just an individual.
0: ఈ వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
1: The vyashti jivita, the individual life is waste life.
0: Samasta jivitame nijamaitundi sarvesami yokka sadamu.
1: The life in the community is the one that is the reality.
0: Samasta jivitamto manam jivitanni aanandanga gadapali.
1: We should lead the life of the universe community, samishti.
0: Kanukane samishtini bhagavantudu ani pilicharu.
1: This samishti universe is the divinity.
0: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
1: That has been the essence of Veda.
0: Sahasra jisha purusha sahasra cha sahasrapat.
1: the thousand feet, the thousand head, and thousand hands.
0: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to lead this life of universal life.
0: మానవ జీవితం ఇచ్చిందేది ఎందుకోసం?
1: Why the human life is given?
0: కేవలం పశుపక్షులగాదుల వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు.
1: Is not enough if we have the food, water and other rest of the facilities. పశుపక్షులగాదులు
0: కూడా తింటున్నాయి.
1: In fact, the food that you eat is equally shared by
0: నీవు అనుభవించేటువంటి యొక్క క్రియావాసనలంతా కూడా పశుపక్షులగాదులు కూడా అనిపిస్తున్నాయి.
1: All your experiences are there in the animal kingdom also.
0: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
0: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
1: And we have to uphold the true human values, the truth and righteousness. And we should propagate in this world.
0: దాన్ని ప్రచారం చేయాలి.
1: We should publicize.
0: ప్రవర్తనలో అనుభవించాలి.
1: And we have to experience in practical life.
0: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధలు వ్యర్థమైపోతుంది.
1: Without true practical experience, mere propagation is useless.
0: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
0: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
1: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ.
0: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రం గావించుకుంటున్నాం.
1: ది సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ మేడ్ అన్సీక్రెట్.
0: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
1: The word manava means the one who is sacred.
0: ee pavitramainatvanti manavunni apavitram gaavinchukodaniki enduku inta prayatnam chestunnavu?
1: Why should we make this sacred life?
0: Adi ee janma janmantram yokka karma saramu.
1: It is only because of the destiny, the fate of the past life.
0: Cheppedevu manchi cheptunnaru manu pavitramaina jeevitham ani antunnadu.
1: We declare that this is a sacred life.
0: Kaani dani pravartanalo pettadaniki chaala shrama padutunnadu.
1: But in experience we are not able to translate in reality.
0: Adi పాపముల యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
0: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
1: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్, బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
0: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
1: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
0: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దెమ్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: రామా
0: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నాడు.
1: రామా ఐ డూ నమస్కార్.
0: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
1: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కారం.
0: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
1: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
0: అప్పుడు త్యాగరాజు చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
1: దెన్ ఇట్ వాస్ సెడ్, there is some justification.
0: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలా?
1: There is justification if you respect a good man.
0: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది, సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తున్నారు.
1: యూ డూ నమస్కార్ టు నోబుల్ సోల్స్ బికాస్ యూ డోంట్ వాంట్ టు బి అవే ఫ్రమ్ దెమ్.
0: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
1: యూ డూ నమస్కార్ టు ది బ్యాడ్ కంపెనీ బికాస్ యూ డోంట్
0: బ్యాడ్ కంపెనీకి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
1: యూ జస్ట్ డూ నమస్కార్ అండ్ డూ అవే విత్ దేర్ కంపెనీ వన్స్ ఫర్ ఆల్.
0: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: కనుకనే మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
1: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
0: Endaro rakshasulu unnaru.
1: There are many demons.
0: Enduku rakshasulu anta mandi raavali?
1: Why?
0: Anaga vaari endunnatundi gunamulu yokka prabhavame.
1: This demon represents the feelings, the behavior.
0: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
1: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
0: Aa dushta buddhulu raaka puravame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
1: ప్రయర్ టు దాట్ హీ వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
0: కంసా
1: కంసా
0: నీ చెల్లెలి యొక్క గర్భం నందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
1: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
0: కోపం వచ్చింది.
1: హీ వాజ్ వెరీ యాంగ్రీ.
0: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: దెన్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
0: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు.
1: Vasudeva objected to that and said, what harm?
0: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: I'll see to it that you will not be put to any harm.
0: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
1: It was the ethereal voice declared that the eighth child will kill you.
0: అట్టి వాని మాటలు నువ్వు నమ్మినావా?
1: Do you believe those words?
0: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
1: If you really believe that, wait till then.
0: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
1: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
0: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హూ వుడ్ కిల్ యూ.
0: కనుక నీ అంతకాలం నీవు కాచుకొని ఉంటుండు.
1: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
0: అన్యాయంగా ఈ రకమైనటువంటి ఒక పాపానికి గురి కట్టుకోవద్దు.
1: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
0: అని చెప్పేటప్పటికి
1: వెన్ హీ సెడ్ సో
0: కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
1: Then he could have good thoughts at that moment.
0: Anaga sadbuddhulu durbuddhulu kodanu tama yokka hrudayam nunchine vastuntai.
1: The good thoughts and bad thoughts will find their origin in human heart.
0: Kaani ashtagarbham varaku kaachukunnade kaani taru shanti ga ledu.
1: Though he waited that long till the birth of the eighth child,
0: eppudu
1: he was not in peace.
0: eppudu purtado ani దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
1: హీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ వారీ వెన్ ది ఎయిత్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్.
0: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
0: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
0: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
1: He knows it's God's voice.
0: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నువ్వు నడుచుకునేవాడు, రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
1: When he acts according to God's voice in one respect, why not in another point?
0: దేవకి దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
1: The God clearly said the child would be born to Devaki Vasudeva would kill, not anybody else.
0: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
1: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
0: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
1: డూ యూ థింక్ దే హాస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్? నో.
0: ఇది రాక్షస విశ్వాసమే.
1: ఇట్ ఈస్ డెమోనిక్ ఫీలింగ్.
0: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
0: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
1: వీ షుడ్ ఫాలో గాడ్ ఇన్ టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ ఎవర్ హీ సేస్.
0: నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటం అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
1: యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యూ లైక్ దాట్ అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇఫ్ యూ డిస్లైక్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక 10 సంవత్సరం పూర్వము,
1: 10 ఇయర్స్ బిఫోర్,
0: ఒక పెద్ద మనిషి,
1: an elderly person,
0: Sat Sai Baba is god ani cheppadu.
1: Declared that Sat Sai Baba is god.
0: Sat Sai Baba ne kaadu prati jeevi endukudunu god unnadu.
1: In fact god is present in every individual.
0: Kaani aa vidhanga chaatutu vacharu.
1: He went on declaring like that.
0: Tirigi tama yokka abhishtamnu kontha varaku viruddhanga maarithappudiki he is not god ani cheptaru.
1: The moment when his desires are not fulfilled, he said he is not god.
0: Yes no rendu cheppindi okay nore.
1: The same man declared yes and no.
0: Anadu yes annadu.
1: He said yes then.
0: Anadu no annadu.
1: Today he says no.
0: Adi nijama idi nijama.
1: Is that true or is this true?
0: Edo okati indulo apaddam okati undi kada.
1: One must be false out of these two.
0: కవి ఏది అబద్ధము?
1: వాట్ ఆర్ లైస్?
0: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
1: దాట్ విచ్ హాస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హాస్ బీన్.
0: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
1: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ ఎ డెమన్.
0: ఎస్ అను వారికి ఎస్ అనురా.
1: God says yes to those that say
0: no.
1: Yes.
0: No anuvariki no anura.
1: If you say no, God says no.
0: No yes ru nee notiki gaani saayiki sarvam yes yes yes.
1: Yes, no, belong to you, your declaration, your feeling, but to Sai God, everything is yes.
0: Not andaru manchivare.
1: To Bhagwan, all are good.
0: Yavaru cheddavaru leru.
1: There are no bad people.
0: Kani.
1: But.
0: Laukikamaina, ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
1: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాషియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యు విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
1: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
0: నాకు అందరూ ప్రీతియే.
1: భగవాన్ లైక్స్ ఆల్.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: స్వామి లవ్స్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి.
1: బట్ ఇన్ వెన్ వీ ఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
0: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: ఆర్ ఎల్స్ యు విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
1: యు మే హావ్ డౌట్స్.
0: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
1: నో మ్యాన్ కెన్ లివ్ విదౌట్ డౌట్స్.
0: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
0: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
1: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, అజిటేటెడ్.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ మీ హృదయం నిండుకు పెంచుకున్నప్పుడే
1: when there is love in your
0: sarvamo premamayame
1: everything will be full of love.
0: Aa premamunni dagira desham anedi undadu.
1: Where there is love there is no hatred.
0: Desham lenappudu krodham anedi raadu.
1: When there is no hatred there is no
0: krodham anedi lena jeevithaniki chaala pramadam erpadutundi.
1: Or else you will be put to danger in your life.
0: Kanuka evarevari doubts vallalo undavachunu.
1: You may have doubts.
0: Doubts lekunda ye manavudu undadaniki veelu kaadu.

0: దగ్గర ద్వేషం అనేది ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
0: ద్వేషం లేనప్పుడు క్రోధం అనేది రాదు.
1: వెన్ దేర్ ఇస్ నో హేట్రెడ్ దేర్ ఇస్ నో
0: క్రోధం అనేది లేనప్పుడు ఈ హింసలే బానుకుంటారు.
1: వెన్ దేర్ ఇస్ నో యాంగర్ దేర్ ఇస్ నో వైలెన్స్.
0: కనుకనే వేర్ దేర్ ఇస్ విశ్వాసం అనగా కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడనే ట్రూత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్
1: where there is truth
0: there is peace.
1: There is peace
0: where there is peace.
1: Where there is peace
0: there is bliss.
1: There is bliss
0: where there is bliss.
1: Where there is bliss
0: there is God.
1: There is God.
0: కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
1: So first we should cultivate faith.
0: ఆ విశ్వాసం లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
1: Without this faith what for is the human life.
0: అందరినీ నమ్ము, తప్పులేదు.
1: There's nothing wrong if you believe
0: everybody. కాని దైవ భావంతో నీవు విశ్వసించు.
1: But have faith with the divine prompting.
0: ఆ దైవ భావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది.
1: With the spiritual promptings everything would be divine.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
1: Thought is one and that which is said is different.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: Is not proper on your part.
0: మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి.
1: The thought is one, that what is said is different and action is altogether opposite.
0: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
1: When thought, word and deed are at variance,
0: మూడు చేరి ఒకటి కావాలి. అది ఏ త్రిపుటి అన్నారు.
1: There should be perfect unity and harmony in thought, word and deed.
0: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
1: You are a true human being if you have got the perfection in all the attributes. Who is vyakti?
0: Sarva vishayamunandu kudanu tanayandunnatundi shakti tattvanni swikarinchatame vyakti.
1: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
0: Aa energy ni swikarinchali.
1: And then you should acquire that energy.
0: Kaani energy antunnavu, energy lo pothunnavu.
1: But you say energy, but you are along allergy.
0: దాని వల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
1: వాట్ హ్యాపీనెస్ యూ
0: హ్యావ్? ఇదంత నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
0: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
1: యు మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
0: చైతన్యుడు చెప్పినట్టుగా,
1: as Chaitanya said,
0: nee swargamo naa kailasamo naaku akkarledu.
1: I am not bothered of your heaven and paradise.
0: Nee vaikuntamo nee idevo naaku akkarledu.
1: I am not bothered of your vaikuntha.
0: Naa kavasindi prema sadhyam rajyame.
1: What I want is this love.
0: Kalukuni prema sadhyam samrajyamlo naaku oka chotu icche.
1: Give me a place in this kingdom of love.
0: Adi okati naaku chaalu.
1: That is enough.
0: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
1: With that, that gives me fulfillment.
0: ప్రేమతో సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: There's nothing that you cannot achieve in this world without love.
0: కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: So you can accomplish anything through love.
0: ఈ నరకాసుర ఉదాహరణగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం.
1: The killing of Narakasura signifies, symbolizes annihilation of wickedness in man.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
1: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
0: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
1: So three
0: is దుర్జన సంసర్గం.
1: Run away from bad company.
0: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు. బద సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్ అండ్
0: అవుట్. అందుకోసం మానవుడు పుట్టాడు.
1: Man is born for that.
0: మానవుడు పుట్టింది తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
1: Human life is not to spend time for food, raiment and shelter.
0: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
1: This eating and drinking is equally
0: ఉత్తముడు.
1: Human is noble,
0: pavitrudu,
1: sacred,
0: sattagamainatunti vaadu,
1: and he
0: sattagam kaliginatunti vaadu,
1: and he is one of truth,
0: sadbhavulu chalinche vaadu.
1: He has got good feelings.
0: Atuvanti manavuniki ilanti buddhulu raakoodadu.
1: Such a man should not have such mean thoughts.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం చావించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ బి అవే ఫ్రమ్ దట్ వికెడ్ థాట్స్.
0: అప్పుడే అందరు కూడా దైవ స్వరూపుడిగా మారుతారు.
1: దెన్ ఎవ్రీవన్ వుడ్ బి డివైన్.
0: అందరి ఎందుకు దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని

0: దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
1: లెట్ us be in such of that process which would help for the manifestation of the divinity within and share this with the rest of the people in the neighborhood.
0: ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
1: Let there not be any wicked activity, cruel activity in us.
0: కనుకనే సద్భావం పెంచుకోండి.
1: కల్టివేట్ గుడ్
0: సత్ప్రవర్తన ఉంచుకోండి.
1: డెవలప్ గుడ్
0: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
0: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
1: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
0: మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దట్ విచ్ ఇస్ రియల్లీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
0: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
1: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
1: where there is self confidence,
0: self satisfaction vastundi,
1: then you will have self satisfaction.
0: Self satisfaction vachinappude
1: when there is self satisfaction,
0: self realization chestavu,
1: then you will be able to realize the self.
0: Self realization chestinappude
1: when you realize the self,
0: self sakshatkaram avutundi,
1: then you will have the manifestation, visualization of the self.
0: కనుకనే మొట్టమొదట ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటూ రండి.
1: టుడే వీ హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్షన్.
0: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
1: అండ్ దిస్ ఫౌండేషన్
0: ఎవరికీ కనిపించదు.
1: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
0: భూమిలో మునిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
0: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంత చందంగా కనిపిస్తుంటాయి.
1: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ విచ్ ఇస్ ఇన్ ద గ్రౌండ్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఇస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దాని పైన వేసేటువంటి రూఫ్ ఏ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అండ్ ద రూఫ్ ఇస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
1: వెన్ వన్స్ ద రూఫ్ ఇస్ లేడ్ యూ కెన్ లివ్ దేర్.
0: ఆ రూప లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
1: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యం.
1: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిజైడ్.
0: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది ఇది కోసమని.
1: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
0: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడీ.
0: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
1: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
0: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
1: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడీ.
0: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
1: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
0: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
1: సే నమస్కార్, యూ విల్ బి వెరీ బ్లిస్ఫుల్.
0: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
1: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
0: ఏమో మొరటి మనిషి నమస్కారం అంటున్నాడే.
1: We consider that he is uncultured if he says namaskar.
0: Good evening cheppu.
1: Say good evening.
0: Yevu good evening.
1: What is good evening?
0: Evening ledu, morning ledu.
1: There is neither evening.
0: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
1: If you think in scientific way, there is neither morning nor evening.
0: ఈ విధమైన మార్పులు కలుగుతున్నాయి.
1: Morning and evening are the results of
0: the sunrise ledu, sunset ledu.
1: Are the are due to the earth that revolves. But we have faith in this unreality.
0: ఉన్నదాన్ని మాత్రము ఏమాత్రము విచ్చరించటం లేదు.
1: We have no faith in existence, that which is reality.
0: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడాను తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: యూ లవ్ దెమ్.
0: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
1: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
0: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్ లోపల చక్కని పవిత్రత ఉంటుంటది.
1: అండ్ ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్, యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
1: And the blessing of the mother is
0: essential. తల్లుల మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
1: If your parents suffer, you are going to suffer in future.
0: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
1: Never make your parents suffer.
0: వాళ్ళని ఆనంద పెట్టి
1: you make them happy.
0: మీరు కూడా ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
1: When you make them happy and when you are happy in turn, your children will make you happy.
0: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
1: Therefore share this happiness with everybody and receive happiness.
0: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
1: Not simply giving, you should also
0: receive. This is not one way traffic, give and take, give and take.
1: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
0: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
1: And speak well so as to redeem your lives.
0: చూపులు చూడండి,
1: హ్యావ్ గుడ్ లుక్స్,
0: మంచి పవిత్రమైన విషయాలు వినండి,
1: లిసన్ టు సీక్రెట్,
0: పవిత్రమైన జీవితాన్ని గడపండి,
1: లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహి, భజన బినా సుఖ

శాంతి నయ హరి భజన దినా

0: అక్టోబర్ ఆదివారం 20వ తేదీ కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నై తొలగిన క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ మాయ తొలగనని గృహమును వీడగ చెయ్యను. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రెసెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాస్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్క,
0: చొక్కా తుడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాస్ ఏజ్
0: 12. నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరం నాకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు గో టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారికి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey officer.
0: Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వరరావు సెడ్ టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి,
1: సో సేయింగ్
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హి హస్ సెండ్ ద కార్ అండ్ భగవాన్ వాస్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మరి లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanna velladu.
1: And he said
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu
1: kodanu santoram.
0: Maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషమరాజు
0: చేతులు పట్టుకుని,
1: హి కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీ ఈజ్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పారు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: 4 షర్ట్స్ 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ యూ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ 4 pairs షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: 4 కాదు, 1 కూడా నేను పుచ్చుకోను.
1: హీ సెట్ నాట్ 4, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ 1.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్, ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు, కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్ కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్ హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: మార్పు కలిగెను నాడు.
1: దిస్ పిన్ డ్రాప్డ్ ఆన్ ఇట్స్ వే విచ్ ఇస్ నాట్ సీన్.
0: ప్రాపంచిక సంబంధం పిన్ అయి తొలగే.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ డ్రాప్డ్ లైక్ ద పిన్.
0: ఈ ప్రాపంచిక సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ లైక్ ఎ పిన్ ఆఫ్టర్ ఆల్.
0: అది తొలగిపోయింది.
1: ఇట్ లాస్ట్, ఇట్ వానిష్డ్.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో, రాజొచ్చాడని భార్యకు చెప్పి ఏమేమో తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడీ.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య, ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య, లెట్ అస్ గో బ్యాక్, లెట్స్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్ అంతా కూడాను అతనికి చాలా కప్పిపెట్టుంటున్నది.
1: విత్ ద స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హాస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూల్ పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: ఎవరు?
1: Who are they?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరిద్దరు బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు షుడ్ రిపోర్ట్ ఇమీడియట్లీ.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: Both of them came there.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషంరాజు ఇంట్లో ఉన్నారు.
1: The second day at the residence of శేషంరాజు.
0: వారిద్దరిని తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన, అన్నగారింటికి పోదాంరా.
1: హి సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను, ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయరు మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టబర్తికి రావాలని బస్సు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ టు లీవ్ ఫర్ పుట్టబర్తి దట్ డే.
0: స్కూల్ పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
1: ఆల్ స్కూల్ చిల్డ్రన్ డిసైడెడ్ టు ఫాలో హిమ్.
0: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
1: ఆల్ చిల్డ్రన్ వర్ క్రయింగ్ బిట్టర్లీ.
0: ఎవరు ప్రార్థనకు పోలేదు.
1: నోబడి అటెండెడ్ ప్రేయర్ సెషన్.
0: అప్పటికి ఒక పిల్లవాడి స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu na paatalu nerchukunnadu ganaka atanu steps ekki stage paina paata paadataniki prarambhinchadu.
1: That Ramesh, close associate, having learnt the song of prayer, he climbed up the steps and ready to sing.
0: Aa prayer ku prarambhinchinappudike gattiga yedchadu.
1: As he started singing, he cried loudly.
0: Andaru yedcharu.
1: All cried.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పల్లెకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకు నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్.
0: టిఎస్ఎల్సీ అని.
1: టిఎస్ఎల్సీ ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ 195
0: వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒక్కొక్క చోట కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సాట్ అట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: మా గతి ఏమవుతుందో అనే చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమి రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ షీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ యూ ఆల్సో స్క్రిబుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ది స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఏమన్నా చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరములు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరీష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరీష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్,
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను,
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akade potani raju raju raju raju ani archinaadu yechinaadu vaadala pera paddaadu pranam ichchaadu.
1: Seeing Swami, he shouted raju raju raju, fell at the feet of Swami and died there.
0: Aa vidhanga swamiki arpitam chesaru.
1: That's how they have surrendered themselves.
0: Meem eppudu meedone undali.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave one acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ లిటిల్ స్మాల్ డాగ్స్ పపీస్.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె,
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా,
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే కానీ రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యు స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్ ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టబర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణమిచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ను ఎనకల పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: Today you find there in Vrindavan the tomb of this jack.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: It was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: Swami said it should be built by the side.
0: దీనికి రెండో సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: The second samadhi is also required, tomb.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ జిల్లు కూడా ప్రాణం ఇచ్చింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్, ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైనా ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్, ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: ఆ కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్ పిన్,
0: స్కూల్కు లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్, ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
1: Swami, many are coming and praying.
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్.
0: స్వామి ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చాను మాట.
1: స్వామి ప్రామిస్డ్.
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam matti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodani,
1: that it's not good to be near the village.
0: Maharaja Venamama,
1: the uncle of Maharaja
0: Sakamma,
1: Sakamma,
0: veellandaru ee pradeshaniki vachi kolta veskoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ ఆన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠలరావు సెడ్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటివాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్
0: ఆఫ్ ద మెడ్రాస్. ఆర్యన్ రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపురి మహారాజా అల్లుడు,
1: అండ్ సన్ ఇన్ లా పిఠాపురి మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు.
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వారు,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. ఇంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
1: They have decided that Swami should not be here until construction is over.
0: ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
1: భగవాన్ fulfilled all the promises given to
0: devotees. ఏది నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any, in fact.
0: ఏది నాకు ఆశలు లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరూ చాలా శ్రమపడి రాత్రి పౌరు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబెట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు. ఈ విధంగా ఆల్ అలాంగ్
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 ఏళ్ళు అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఇయర్స్ ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒకటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their
0: samagari. Venkamagari eppudu kudanu naaku ikkadiki vanta chesukoni teesukochetunti vaaru.
1: Venkamagari used to make food for Bhagavan Swami.
0: Tarvata kontha kaalamulaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu,
1: meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma garu kudanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం విడిచేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడి నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూరు.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం ఇచ్చింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలే.
1: సేమ్ థింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్
0: బెంగళూరు. అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
1: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
0: వచ్చేటప్పటికి
1: when she came there
0: నేను వెళ్ళాను అక్కడికి.
1: స్వామి వెంట
0: పార్వతమ్మ పార్వతమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ పార్వతమ్మ పార్వతమ్మ.
0: ఆమె కూడా అంతే కన్నులు తెరిచింది.
1: she opened her eyes
0: కంటిదారులు కార్చింది.
1: she shed her tears
0: ప్రాణం విడిచింది.
1: and she died.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా నువ్వు స్వామికి పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: so long they were alive till their last breath they were serving swami cooking for swami.
0: ఇదంతా కూడాను ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: these things are not attained by any human effort. it is a merit of the past lives.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్